రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2005 జనవరి 14వ తేదీన సంక్రాంతి పర్వదినాన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. సంక్రాంతికి ఆనంద సుదినమని మరో పేరుందని చెప్తూ, దుఃఖం నుండి ఆనందానికి మార్చేదే సంక్రాంతి అని, సంక్రాంతి విశిష్టతని స్వామి తమ దివ్యోపన్యాసంలో తెలియజేశారు. ఆ ప్రసంగాన్ని

0: திருடு சாம் துடை தோச்சே தினமுதிந்த குருசலையனு சலிகாலி చురుకు హెచ్చే. ఈ సంక్రాంతి అనేటువంటి ఇది పగలు పూట తక్కువగాను రాత్రి ఎక్కువగాను కాలం గడుపుతుంది. అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కాన ప్రతి భారతీయుని యొక్క సమస్తల్లో అన్ని పండుగల కంటే ఇది చాలా ప్రధానమైనటువంటిది. భారతీయుల ప్రతి దినం కూడాను పర్వదినములే, కాని తెలియనటువంటి వారికి ఇది పండుగ అనేటువంటిది ప్రత్యేకంగా ఒకటి విభజిస్తూ వచ్చారు. ఈ పండుగకు అనేక మంది కొత్త అల్లుండంతా కూడాను అత్తగారింటికి వెళుతుంటారు. కాని వారికి దీని యొక్క విశిష్టత ఏమాత్రము తెలియదు. ఈ పండుగకు ఎక్కువ ఎద్దుల పండుగగా చేసుకుంటుంటారు. ఈనాడు ప్రతి వ్యక్తి కూడాను గోవులను పూజిస్తూ ఉంటాడు. దీనికి గంగరెద్దు అని పేరు. దీనికి అనేక అలంకారములు చేసి అన్ని విధములుగా కూడా దీనికి వస్తువులు తొడిగి దుస్తులు వేసి బజారు బజారు తిప్పులు వస్తుంటారు. ఇంతియే కాక ఈ పండుగకు పశువులు కూడాను ఒక పెండింటి చేస్తుంటారు. ఒక అన్న వచ్చి బ్రదర్ను చిన్నవాడిని పిలుస్తూ ఉంటాడు. తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడు అడుగు. ఆ గంగరెద్దును తీసుకుని వచ్చేటువంటి వాడికి ఒక అలంకారం కూడా ప్రత్యేకంగా కూడా ఉంటాయి. తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడు వెండి బిల్లయు మలత్రాడు దండ కడవు ముక్కునందు బయడి కాడయు మోమునందు పంగనామంబులను వెంటవి గంగిరెద్దు. అయితే దీనికి అనేక రకములైనటువంటి యొక్క తర్బీజులు చదివేటప్పుడు ఒక ఎద్దును రాములుగాను ఆవును సీతమ్మగాను పేరు పెట్టుకుని తెస్తాడు. దీనికి అంతైన జవాబులు ఆ యొక్క చేతి అందున్నటువంటి ఒక కర్ర యొక్క సూచనలే దీనికి జవాబులు. అమ్మా శ్రీరాముడు నీకు ఇష్టమేనా అని ప్రశ్నిస్తాడు ఆడగోవును. కాని ఆ గోవు వీరి ప్రాక్టీస్ ప్రకారం నాకు ఇష్టం లేదంటుంది. తర్వాత ఎద్దును ప్రశ్నిస్తాడు, ఓ రామ ఈ సీతమ్మ అనేటువంటి ఆవు నీకు ఇష్టమేనా అంటాడు. ఇరువురు కూడాను మొదలు వద్దంటారు. ఈ యొక్క ప్రాక్టీసే ఈనాడు ప్రపంచంలో కూడాను జరుగుతూ ఉంటుండాలి. బాయ్ని అడిగి అయ్యా ఆ అమ్మాయి నీకు ఇష్టమేనా అంటే లేదు అంటాడు. కానీ అమ్మాయిని అడిగినప్పుడు నాకు లేదు అంటుంది. దేనికనగా వీరికి రాబోయేటువంటి ఇన్కమ్లను ఆధారం చేసుకుని ఈ విధమైనటువంటి జవాబులు చెప్తుంటారు. ఈ విధంగా జరిగి కడతుడికి ఇరువురికి పెండి చేస్తాడు ఈ గంగరెద్దివాడు. మనలో శ్రీరామునకు చిత్తమ్మనిచ్చి పెండి గావించుచుండు నా వేడుక చూసి కానుకలనిచ్చి వస్తాము కదలి రమ్ము అంటాడు. ఈ విధంగా పశుపక్షి మృగాదులకు కూడాను ఈ పండుగ చాలా ఆనందకరమైనటువంటి దినం. ఇంతే కాదు, రైతులకు కూడాను ఈ పండుగ చాలా ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క పండుగ వచ్చేటప్పటికీ అనేక విధములైనటువంటి ధాన్యములు తమ గృహం చేరుతుంటాయి. అన్ని భూములు కూడాను ఈనాడుకి పూర్తి ఖాళీగా ఉంటాయి. కారణం దాని యొక్క క్రాప్స్ అంతా తీసుకుంటాడు ఈ రైతు. కనుక ఈనాడు ఏ ఒక్కదాని ఎందుకు కూడాను ఒక చెట్టు ముక్క కూడా కనిపించవు. ఈ విధంగా రైతు మొదలుకొని రాజు వరకు కూడాను ఈ పండుగను చాలా ఆనందంగా అనుభవిస్తుంటాడు. ఈనాడు ఈ పండుగను జరుపుకునేటువంటి యొక్క దేశమే లేదు. అన్ని దేశములయందును అన్ని మతములయందును ఈ పండుగను సంక్రాంతి అనిగా చేసుకుంటుంటారు. పేర్లు వేరువేరుగా ఉండవచ్చును. ఒకరు సంక్రాంతి అనొచ్చు, కొందరు ఉత్తమ కాలం అని పెట్టుకున్నారు. ఈ విధంగా పెట్టుకుని అనేక రకములుగా ఆనందాన్ని అనుభవిస్తుంటారు. కానీ ముఖ్యముగా ఈ పండుగ యొక్క విశిష్టత ఆనందమును అందించేటువంటిది. ఇట్టి ఆనందం అనేటువంటిది ప్రతి మానవునికి కూడాను అత్యవసరము. ఈ ఆనందములకే రాకులాడుతుంటాడు మానవుడు. ఈ ఆనందమే లేకుండా తనకు జీవితమే జరగదు. కనుక ఆనందము ప్రతి మానవులకు ప్రధానమైనటువంటి యొక్క గమ్యము. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అసలం సర్వదీ సాక్షిభూతం. ఇట్టి అందరికీ కూడా ప్రీతికరమైనటువంటి యొక్క పండుగ సంక్రాంతి. ప్రతి వరుణ్ణి కూడాను ప్రశ్నిస్తుంటారు బయటవారు. నాయన అత్తవారింటికి ఏగమో కొత్త పెండి కొడుక, అక్కడ నీకేమి జరుగుతుంది? ముద్దు మరదలు నీతో ముచ్చటాడు. ఊరి వారు నిన్ను అతి గారాభమున మన్నాను సరిపుతుడు నీది మామ కూడా. ఎన్నో సంవత్సరం నుంచి కూడాను అత్తవారింటికి వేగనటువంటి యొక్క ఈ కుమారుడు ఆ పండుగ దినము ప్రత్యేకంగా వెళుతుంటాడు. ఎట్టి వారు కూడాను తమకు శక్తి ఉన్నంత వరకు ఈ యొక్క సన్నిధి నాకు తగిన గౌరవాన్ని చేస్తుంటారు. కనుక దీని యొక్క సారాంశం ఏమనగా ప్రతి మానవునికి ఆనందం అందించేటువంటి యొక్క దినము సంక్రమణం. అయితే ఈనాటి కాలంలో ఈ సంక్రాంతి అనేటువంటిది ఎక్కడ పోయిందో తెలియదు. ఈనాడు ప్రతి అల్లుడు కూడాను ఆనందంగా నవ్వుతూ అత్తగారింటికి పోవలసినటువంటి వాడు కోపంగా ఈనాడు కొట్టాడుతూ కార్యములు జరుపుతుంటాడు. కనుక ప్రధానము ఈ పశుపక్షిముల గాదుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటి దినమే ఈ సంక్రాంతి. ఇండియాలోనే కాకుండా విదేశాలందు కూడాను దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక పేరు పెట్టారు. ఇది చల్లటి సంవత్సరము, మానవుడు ఆనందంగా నిద్రించేటువంటి దినము. ఎందుకనగా పంటలన్నింటినీ కోసి వచ్చింటారు, ధాన్యమంతా ఇంటి నిండుకు వచ్చి ఉంటుంది. కనుక అతనికి ఏ చింతన ఉండదు. కనుకనే చింత లేని వాడికి సంతలో కూడా నిద్ర వస్తుంది అంటారు. కనుక ప్రతి మానవుడు కూడాను చింత లేకుండా పోవాలి, నిరంతరము ఆనందాన్ని అనుభవించాలి. ఇట్టి ఆనందమునకు సంక్రాంతియే ప్రధానమైనటువంటి పండుగ. అయితే దీని అనేక రకమైనటువంటి అంతరాత్మలు ఉండవచ్చును, కానీ వారి వారి అంతరాత్మను వాడు ఎవరు బోధించలేరు. కనుక సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైనటువంటి దినము. అందులో స్త్రీలు దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం అందించి గౌరవిస్తుంటారు. కనుక మనం ఈ సంక్రాంతిని చాలా గొప్ప పండుగగా మనం తీసుకోవాలి. ఇటు బిడ్డను ఇచ్చినటువంటి వారి ఇంటికి బిడ్డను తీసుకున్నటువంటి వారు కూడాను సంతోషంగా ఉంటుంటారు. అన్నిటి ఎందు కూడాను ఉన్నటువంటి ఆనందముల కంటే ఈ సంక్రమణ ఎందు ఉన్నటువంటి ఆనందము ప్రత్యేకమైనటువంటిది. కనుకనే పగలు తక్కువ అవుతుంది, రాత్రి ఎక్కువ తీసుకుంటుంది. కనుక ఈ ఆనందమును అనుభవించేటువంటి నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను అనేక విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎట్టి వాడు కూడాను ఈ ఆనందమును ఆశించకుండా ఉండేటువంటి వాడు ఈ జగత్తులోనే లేడు. ప్రతి మానవుడు కూడాను ఆనందమును అవసరము. ఈ ఆనందం అనేటువంటి హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది కానీ ప్రత్యేకంగా చేసుకునేటువంటిది కాదు. మన ఎందే ఉండేటువంటి ఆనందాన్ని మనము రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అనగా బయటకు తీసుకోవటము, దాన్ని చూడటము, దాన్ని ఆనందించటము, అనుభవించటము జరుగుతుంటుంది. ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి సంక్రమాత్రం ఎవరు కూడా సరైనటువంటి అర్థం తెలుసుకోలేకపోతున్నారు. కనుక మానవునికి ఆనందం ఆవిర్భవించాలంటే మనసు యొక్క హృదయం నుండి రావాలి. కానీ మానవుడు ఈనాడు అనుభవించేటువంటి ఆనందము ఆర్టిఫిషియల్ ఆనందంగా ఉంటుంది. హృదయం నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందము అది శాశ్వతమైనటువంటిగా ఉంటుంది. ఈ విధమైనటువంటి పండుగలు మన భారతదేశంలో అనేక ఉంటున్నవి. కానా విద్యార్థులారా, మీరు ముందుకు కాబోయేటువంటి యొక్క పరిస్థితిని దీని లక్ష్యం అందించుకొని మీరు మెరగాలి. అత్తమామలు మీకు ఎంతనో గొప్ప గౌరవం కల్పించాలని ఎన్నియో శ్రమలు పడుతుంటారు. అప్పుడైనా సప్పుడైనా చేసి ధనం సంపాదించుకొని కొత్త గుడ్డలు గాను కొత్త భోజనాలు గాను వండించి పెడుతుంటారు. కనుక ఇది ఆనందమునకై ఏర్పడినటువంటిదే కానీ అన్య మార్గములకై ఏర్పడినటువంటిది కాదు. మానవునికి ఆనందమే చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ఆనందం అనేటువంటి బయట నుంచి కొనుక్కునేటువంటిది కాదు, మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిదే ఆనందం. ఈ ఆనందమునకై మనము అనేక రకములైనటువంటి ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఈ ఆనందము ప్రయత్నాలతో లభించేటువంటిది కాదు. వాళ్ళ హృదయం నుంచి బయట వారి యొక్క హృదయాన్ని కూడా గుర్తించి వర్తించడం అత్యవసరము. ఒకరు నొప్పించి తాను ఆనందించేటువంటిది ఇది భారతీయుల యొక్క పర్వదినం కాదు. కనుక అందరితోనూ ఆనందంగా ఉంటుండాలని దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక పేరు పెట్టి ఇది ఆనంద సుదినం అని పేరు పెట్టారు. కనుకనే దీనికి సరసరాలైన పుష్యమాసము ఉంటారు. ఈ పుష్యమాసం లోపల అనేక మార్పులు జరుగుతూ ఉంటుంటాయి. ఎన్ని జరిగినప్పటికీ మానవుని హృదయం నందు మాత్రము ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు. కనుక ముఖ్యంగా మనము ఆనందమును అనుభవించేటువంటి దినము ఈ సంక్రాంతి. శాంతి అనగా మార్పు, అనగా దుఃఖం నుంచి ఆనందానికి మార్చేటువంటిది, అశాంతి నుంచి ప్రశాంతికి చేర్చేటువంటిది, కష్టం నుంచి సుఖములకు తెప్పించేటువంటిది. కనుక క్రాంతి అనగా అనేక రకములైనటువంటి క్రాంతులు ఉంటాయి. కానీ ఈ సంక్రాంతి అనేటువంటిది సర్వ మానవులకు సమానత్వం అనేటువంటిది. కనుక ప్రతి మానవుడు కూడాను సంక్రాంతి కోసమై అనేక రకములైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ సంక్రాంతి యొక్క విశిష్టత ఇంత మాత్రమే కాదు, పశుపక్షి మృగాదులకు కూడాను ఆనందాన్ని అందిస్తుంటాయి. మనం క్రాప్స్ అంతా తీసుకుని ఇంటికి వస్తుంటే దానిపైన పిచ్చుకలు, పువ్వులు, పాకులు అన్ని కూర్చొని అవి కూడా ఆనందాన్ని అనుభవిస్తుంటాయి. ఊరి వాళ్ళను కూడాను ఎంతో గొప్పగా పండించుకున్నాడు ఇతను మహనీయుడు అనేటువంటి రీతిగా పేరు పొందుతుంటాడు. విద్యార్థులారా, ప్రతి పర్వదినం యొక్క అంతరార్థాన్ని మీరు గుర్తించి వర్తించడం అత్యవసరం అనమాట. కానీ లోతులకు దిగి అర్థం ఆశించకుండా కేవలం అనర్థాలతో కూడా అశాంతిని పొందుతున్నాడు ఈనాడు మానవుడు. తన దేహాన్నైనా కూడాను త్యాగం చేసి ఆనందాన్ని అందించేటువంటి దినము ఈ యొక్క పర్వదినము. తన దేహం ప్రధానం కాదు, మనసు ప్రధానం కాదు. మనసు అనేటువంటిది కేవలం సంకల్పముల యొక్క చేరికనే, దేహము అనేటువంటిది పంచభూతముల యొక్క సారమే. ఏ పండుగ ఎందు చూసినప్పటికీ పంచభూతములే సర్వత్రా ప్రసరిస్తూ ఉంటాయి. ఈ సంక్రాంతికి పండుగ దినములు ఈ ఆనందమే. కనుక ప్రతి మానవుడు కూడాను ఈ సంక్రాంతి నిమిషంలో ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు. మన ఎందున్నటువంటి కామక్రోధ లోభ మాత్సర్యములన్నీ కూడాను కేవలం దూరం నెట్టాలి. ఆనందము ఇట్లాంటి దాన్ని మనం పెంచుకోవాలి. ఇలాంటిది పెంచుకోవాల్సినటువంటి యొక్క మానవుడు ఈనాడు దానిని చించుకుంటున్నాడు. చిన్న పనులు ఎందుకూడను తను అశాంతిని పొందుతున్నాడు. ఈ అశాంతి కాని ప్రశాంతి కాని బయట నుంచి వచ్చేటువంటిది కాదు. నాకు పీస్ కావాలంటుంటాడు. ఎక్కడ ఉంది పీస్? బయట ప్రపంచంలో ఉందా? లేదు. బయట ప్రపంచంలోనే ఉంటుంటే ఎంత ధనమైనా పెట్టి కొనవచ్చు. బయట ఉన్నదంతా కూడా పీస్ ఇస్తే లోపల ఉన్నది నిజమైనటువంటి పీస్. శాంతి అనేటువంటి సౌఖ్యము లోపల నుంచి ఆవిర్భవించేటువంటిది. దీనికి పాల పొంగులు కూడా చెప్తుంటారు. పాల పొంగులు అనగా పాలు ఎన్ని విధములైనటువంటి రీతిగా కాంచినప్పటికీ దాని తెలుపు పోదు. కానీ ఈ పాలనందు తెల్లదనందు నీరు కూడా చేరి ఉన్నది. కానీ ఈ వాటర్ చేయటం వల్ల తన యొక్క తెలుపుదనం మాత్రం మారదు. కనుక ఈ యొక్క తెలుపు అనేటువంటిది హృదయం యొక్క సంబంధమైనటువంటిది. మన హృదయము చాలా ప్రకాశవంతమైనటువంటిది, ప్రచండమైనటువంటిది, ప్రకాంతమైనటువంటిది, ప్రశాంతమైనటువంటి యొక్క మనసును మనమే మనం చెప్పుకుంటున్నాము. ఎన్ని రకములైనటువంటి దుఃఖములు వచ్చినప్పటికీ ఈనాడు దానిని అణగదొక్కుని ఆనందాన్ని అనుభవించాలి. కనుక మానవుడు కంట్రోల్ చేయవలసినటువంటి ఈ కోపతాప అసూయమునే కంట్రోల్ చేయవలసింది. కానీ యాంగరింగ్ ఎట్ట వస్తుంటుండాలి? యాంగర్ అనేటువంటిది తన అభిష్టమునకు విరుద్ధమైన జరిగినప్పుడు యాంగర్ వస్తుంటుంది. తాను తలుచుకున్నవే సరిపోతే అన్నిటికీ ఆనందిస్తుంటాడు మానవుడు. ప్రేమ స్వరూపులారా, ప్రతి మానవుడు కూడాను ఆనందాన్ని ఆశించాలి. కష్టములు ఎందుకు సుఖాన్ని మనం పొందాలి. కనుక మనము ఈ ఆనందములకు ఎక్కడో వెతకనక్కర్లేదు. మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటూ ఉండదు ఈ ఆనందం. ఇటువంటి ఆనందాన్ని మనం ఎందుకు వదులుకుంటున్నాము? ఈ ఆనందం యొక్క తత్వాన్ని గుర్తించక, ఆనందం యొక్క రుచిని తాను ఆశించక, ఆనందం అంటే ఏదో వస్తువు ఆనందం పైన వచ్చేటువంటి భౌతికమైన ఆనందంగా భావించి, కాదు కాదు అది కాదు మన నిజమైన ఆనందం. ఆనందం మన హృదయం నుంచి ఉప్పొంగాలి. పాలు పొంగిచ్చినప్పుడు అవి బాగా పక్క పొంగుతాయి. కానీ మనం కొంచెం నీళ్ళని తీసి దాన్ని చలిచేస్తే అది అణగిపోతుంది. కనుక మనం కుషి సంబంధాన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే మన ఫ్రెండ్షిప్ అనేటువంటిది మంచివారుగా ఉండాలి. ఈ గుడ్ కంపెనీ ఉన్నప్పుడు తాను ఎప్పటికూ ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. కానీ మనం ఆ గుడ్ కంపెనీని మనం ఏమాత్రం చేరటం లేదు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ అని పోతుంటారు. కానీ ఆ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఎటువంటి వాడు, వాడు ఏ విధమైన ఆనందాన్ని అందిస్తాడు అనే ప్రశ్నలు వేసుకోవాలి. కానీ ఆ యొక్క ఆ జాయ్ ఎంతనో ఆనందంగా ఉంటుంటుంది. తెలుసునో లేదో కానీ నాకు నిరంతరము ఆనందంగానే ఉంటాను. నాకు విచారమని కానీ కష్టమని కానీ నష్టమని కానీ ఏ చింత కూడా నాకు లేదు. స్వామి మీకేమైనా వరి ఉంటుంటుందా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. వరి అంటే ఏమిటి నాకు అర్థమే కాదు, దాన్ని నేను చూడలేదు. నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంటాను. మనం చింతించే ఆనందాన్ని చింతించాలి. అటువంటి ఆనందాన్ని చింతించేటప్పుడు ఎప్పుడు కొన్ని ఆనందమే కనిపిస్తుంది. కనుక మనం ఎక్కడ పోయినప్పటికీ ఆనందాన్ని వెతకాలి, ఆనందాన్ని చూడాలి, ఆనందం రుచి చూడాలి. ఈ ఆనందంలో ఉన్నటువంటి రుచి మరి దేని ఎందుకు కనిపించదు. చక్కెర కంటే తీపి, అది సారం కంటే నృత్యం అవును. తెంపెక్కిన తేనె కన్నా అతి నృత్యము. ఈ దీనికి అనేక అనేటువంటి కూడాను ఎంత వస్తుంది ఏమొస్తుంది అని మనం గుర్తించకూడదు. దీనిని మనం నిరంతరము చింతిస్తూ ఉంటుంటే మనకు దుఃఖం అనేటువంటిది ఏమాత్రం మనకు. అనేక మంది ఏదైనా ఇంటి రోజు బాధలు కలిగినప్పుడు లేక బంధుత్వం పోయినప్పుడు ఏమైనా బాధపడతారేమో అని అర్థిస్తుంటారు. కానీ నాకు అలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. ఏ క్షణమందు కూడాను నేను దాన్ని లెక్క చేయను. వస్తుంటాయి పోతుంటాయి, ఇవి కేవలం పాసింగ్ క్లౌడ్స్ మాదిరి. దుఃఖం పోతేనే ఆనందం వస్తుంది, ఆనందం పోతేనే దుఃఖం వస్తుంది. నీవు వదలకుండా ఉండవలసి ఆనందమే. నీవు నిరంతరం ఆనందంలో ఉంటుంటే నీకు దుఃఖం అనేటువంటిది ఏమాత్రము కనిపించడానికి ప్రేమ స్వరూపులారా. మీ ఎందున్నదంతా కూడా ప్రేమనే. కానీ ఆ ప్రేమ అనేటువంటి దాన్ని ప్రాపంచిక సంబంధమైన దీంతో మీరు ఉపయోగిస్తున్నారు. ప్రేమ అనేటువంటి దానికి రుచే మీకు తెలియదు. ప్రేమాన్ని ప్రేమించండి, అదే నిజమైనటువంటి ప్రేమ. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా కూడాను దైవం మాత్రం వచ్చేవాడు కాదు, పోయేవాడు కాదు. అప్పుడు నిరంతరము తానే ఉంటుంటాడు. మీకు దుఃఖం వచ్చినప్పుడు ఆనందాన్ని చింతించండి, తక్షణమే మీకు ఆనందిస్తుంది. కనుక మనం ఆనందాన్ని అనుభవించాలంటే మనమే మనం ప్రకృతి నేర్చుతున్నామే కానీ ఆనందం మన ఎందే ఉంటుందని. ఏ పదవి ఆనందమే. సాయిబాబా మీరు ఎప్పుడు నన్ను విచారించారా అంటుంటారు. నేను ఎందుకు విచారించాలి, పోనీ బాడీ హెల్త్ గా ఉంటుంది. మైండ్ అంతా మైండ్ ఎప్పుడు చెంచడమైనటువంటిది. బాడీ ఇదైతే వాటర్ బబ్బుల్, మైండ్ ఇదైతే మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది మైండ్. బాడీ అనేటువంటిది కేవలము వాటర్ బబ్బులు వంటిది. ఇలాంటి వచ్చిపోతుండేటువంటి దానికి మనం ఎందుకు బాధపడాలి. మనకు ఒక తూరు వచ్చిందంటే తీకేది పోకూడదు, అప్పుడే నీకు నిజమైన ఆనందం అర్థమవుతుంది. ప్రేమ స్వరూపులారా, మీరు ప్రేమను పెంచుకోండి. ప్రేమనే దాని యొక్క పేరు. కనుక ఆ ప్రేమతో మీరు ఆనందాన్ని అనుభవించచ్చు. కనుక ప్రేమతో మీరు జీవితాన్ని గడపండి. ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ అది దేహ సంబంధమైనటువంటి బాధలుగా ఉండవచ్చు, కానీ నిజమైనటువంటి ఆనందం హృదయం నుంచి రావాలి. అల్లుడు వచ్చాడని అనేక వంటలు చేసి పెడుతుంటారు, కానీ ఈ ప్రిపరేషన్ లోపల ఆనందం లేదు, ఈ రుచిలో ఆనందం లేదు. కానీ అత్తమామని పెట్టినటువంటి ఆనందము నీకు హృదయ ఆనందమే. కనుక నీవు ఆనందాన్ని హృదయం నుంచి అనుభవించు, అప్పుడే నీకు నిజమైన ఆనందం అర్థమవుతుంది. కనుక ప్రేమ స్వరూపులారా, మీరు అనేక మంది చిన్నపిల్లలను చూసి ఉంటారు. ఆ చిన్నపిల్లలకు ఎట్టి అభ్యాసము ఉండదు, కానీ ఎదుటి మనిషి నవ్వితే తాను కూడా నవ్వుతాడు. అనగా అందరి ఎందు ఉన్నటువంటి ఆనందము తనదే. తాను ఆనందంగా ఉంటే సర్వులు ఆనందంగా ఉంటారు. ఈ హ్యాపీ అనేటువంటిది దీని నుంచి వచ్చినటువంటిది సంతోషం. ఈ సంతోషం ఇది హ్యాపీ అని కాదు. హ్యాపీ అంటే ఇది అప్పటికప్పుడు వచ్చేస్తుంది, పోతుంది. కనుక దీన్ని మనం హ్యాపీ అనకూడదు. అది కాదు మన ఆ హ్యాపీ. మన లోపల నుంచి ఉండి నిరంతరం కూడా మనకు ఆనందాన్ని అందిస్తుంటుంది. ఈ దైవం నుంచి వచ్చేటువంటి ఈ భగవంతుడితో ఏకమైనప్పుడే ఈ ఆనందం కలుగుతుంది. యూనియన్ విత్ గాడ్. కనుక యూనియన్ చేయదు మనము. అదే ఇదిగానే ఉంటుంటే మనకి ఏనాటికి ఆనందం చెప్పారు. కనుక ప్రేమ స్వరూపులతో భవిష్యత్తులో ఆనందాన్ని అనుభవించవలసినటువంటి వ్యక్తులు. ఈ ఆనందం వయసు కానీ ఏజ్ కానీ ఏదికున్న కారణం కాదు, అన్నిటికీ హృదయమే కారణము. కనుక ఈ హృదయాన్ని మీరు ఆనందంగా పెట్టుకోండి, అప్పుడే మీరు నిరంతరం ఆనందంగానే ఉంటారు. సంక్రాంతి చెందిగా ఈ సంక్రాంతి చెంది మార్పులు చెందేటువంటిది. క్రాంతి క్రాంతి క్రాంతి క్రాంతి అనగా మార్పు చెందేటువంటిది. అటువంటి చేంజ్ అయ్యేటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. చేంజ్ కానటువంటిది ఒక దైవ ప్రేమ ఒకటే. ఒకవేళ దైవంలో కూడా నీవు ఆనందం లేదని అనుకుంటే అది నీ యొక్క భ్రమ. కానీ భగవంతుని నిరంతరం ఆనంద స్వరూపుడే. ఎలాంటి పరిస్థితి ఏందని కూడా తన విచారములకు అవకాశం ఇవ్వడు. నీవు దుఃఖంగా ఉన్నావంటే అది నీవే నీవు కొని తెచ్చుకున్నటువంటిది. కానీ నీలో దుఃఖం వచ్చి చేరడానికి అవకాశమే లేదు. ఇది తెల్లటి బట్ట, దీనికి రంగు వేయాలంటే ఒక రకమైనటువంటి దీంట్లో అద్దాలి. కనుక మీరు ఏ ఒకదాని కూడా మార్పు చెందంటే దుఃఖంతో మీరు ఉంచుతున్నారు. ఎక్కడ పోయినా ఎవరికి మాట్లాడిచినా అందరితో ఆనందంగానే ఉంటుండాలి. నన్ను చూస్తే చాలా మంది స్వామి టుడే ఈజ్ హ్యాపీ బర్త్డే అంటారు. బర్త్డేలో హ్యాపీ ఉందా? ఆల్వేస్ హ్యాపీనే. కనుక ఈ హ్యాపీ అనేటువంటిది ఇంత కూడాను కేవలం పులి తెచ్చుకునేటువంటి పదములే. కనుక మీకు హ్యాపీ అనేటువంటి మన నిజమైనటువంటి కాదు, ఆనందమే మన నిజస్వరం. అదే ఆ ట్రూ నేచర్ని మనం చూసుకోకుండా ఆర్టిఫిషియల్ దీన్ని మనం కప్పివేసుకుని మనకు ఆనందం అని అనుకుంటున్నాము. ఇది సరైనటువంటిది కాదు. ప్రేమ స్వరూపులారా, ఎందుకు ఉన్నటువంటిది ప్రేమని మనం తట్టుకుని వస్తుంటుండాలి. నేను దాన్ని తలుపుటి వేసి పెడుతున్నావే గాని లేకపోతే ఈ ప్రేమకు ఏమాత్రం బంధనే లేదు. భగవంతుని నేను చింతించు, నిరంతరము హ్యాపీగానే ఉంటాను. శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, లౌకికంగా అన్నింటి ఎందుకు కూడా ఆనందమే. కనుక ఇట్టి పర్మనెంట్ అయినటువంటి ఆనందాన్ని మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాము? పిచ్చి ఆశల వల్లనే ఈ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాము. ఈ పిచ్చి ఆశల్ని మనం దూరం చేస్తే మనం నిరంతరం హ్యాపీగానే ఉంటాం. ఇది తెలుపు దీని యొక్క స్వభావమే. కానీ మనం ఉపయోగించుకోవటం వల్ల ఇది కొంచెం నలపైపోతుంది. కానీ ఈ జట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఉపయోగంతో వచ్చినటువంటిదే. లేకపోతే నేచర్ ఇది వైట్, ఎప్పుడు కూడా వైట్ వైట్ గానే ఉంటుంది. కనుకనే భగవంతుని హృదయము నిరంతరము వైట్ గానే ఉంటుంటుంది. ఈ వైట్ అండ్ బ్రైట్ మాత్రమే కాదు, దీని అనేక రకమైనటువంటి రూపాలు పొందుతుంటుంది. ఇవి ప్రేమతో దీన్ని పెంచుకోరు. మానవునికి ఆనందం లేనటువంటి క్షణము ఎక్కడ కూడా కనిపించదు. ఎవరైనా ఇంటికి వచ్చి ఏమయ్యా మీ వారంతా బాగున్నారా అని అడిగితే ఏదో కొన్ని జరుగుతుంటాయి పిచ్చి పిచ్చివి. ఐఎమ్ వెరీ హ్యాపీ అని అన్నా. అప్పుడు కూడా నువ్వు హ్యాపీగా ఉన్నానండి అంటారు. కనుకనే మనకు ఆనందం అనేటువంటి ఉప్పొంగి వచ్చేటువంటిది తప్పక మీ అందరి ఎందుకు కూడా ఉంటుండాలి. ఒకదూ నదర్ రాంక్ చూడండి ఎంత ఆనందం అనిపిస్తుందో. కానీ నీలో దుబ్బుత్తులు పెట్టుకుని దురాశలు పెట్టుకుని దుశ్చింతన చేత మా దగ్గరకు వచ్చినా కూడా ప్రయోజనం ఉండదు. ఇదంతా మానవుని యొక్క బలహీనతలే. ఆ వీక్నెస్ మనం దూరం చేసుకోవాలి. అనేక మందికి ఈ వీక్నెస్ చాలా కుంగింపజేస్తుంటుండాలి. విద్యార్థులారా, విద్యార్థినిలారా, మీరు ఏమాత్రం కూడా చింతించకండి. కొన్ని కొన్ని సమయం లోపల పరీక్షల్లో ఫెయిల్ అయిపోయినారు అనుకోండి, ఏదో టైం నాకు సరిగా రాయలేదు కాబట్టి అయిపోయింది అని తనంత సమర్థించుకోవాలి. కానీ అయ్యో ఫెయిల్ అయిపోతున్నాయి ఫెయిల్ అయిపోతున్నాయి అని చింతించుకోవద్దు. తనం తాను విచారించుకో. ఫెయిల్ కావడానికి ఎవరు కారణము? నా యొక్క థాట్స్. నా థాట్స్ సరైన పెట్టుకున్నప్పుడు ఎప్పుడు నేను హ్యాపీగానే ఉంటాను. కనుక నీకు దుఃఖము విచారం అనేటువంటిది వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్. ఈ పాసింగ్ క్లౌడ్ కోసమని మనం బాధపడకూడదు. ఇప్పుడు కూడా మనం శాంతిగా ఉంటుండాలి, ఆనందంగా ఉండాలి. ఈ ఆనందం అనేటువంటిది ఈ హృదయంకు స్వభావం. ప్రేమ స్వరూపులారా, ఈనాడు సంక్రాంతి దినము. ఈ అన్ని సంవత్సరముల కంటే ఈ సంవత్సరం చాలా ప్రధానమైనటువంటిది. ఇదే కాకుండా దీని యొక్క అవస్థను కూడా మీకు జ్ఞాపకం చేపించాలి. గడిచిపోయినటువంటి నెల ప్రపంచంలో అనేక మందికి అనేక రకములైనటువంటి బాధలు కలిగించినాయి. ఈ సముద్రం ఉప్పొంగిపోవటం అనేటువంటిది, సముద్రంలో అగ్ని పర్వతాలు వచ్చినాయనండి, ఇవన్నీ కేవలము సముద్రమందే ఉంటున్నవి. ఒకతో రావటం ఒకతో పోవటం అనేటువంటిది లేదు. నిజంగా మనం దుఃఖించుకోవటానికి కారణము ఇది నాకు. కనుక ఈ ర్యాంక్ యాక్సెంట్ నీవు పోవద్దు. పోతుంటాయి పోతుంటాయి, కమ్స్ అండ్ గోస్, కమ్స్ అండ్ గోస్, కమ్స్ అండ్ గోస్. కానీ ఒకతోని ఆనందం వచ్చిందా పెరిగిపోతుంది, కానీ పెరిగిపోదు. ఈ సంవత్సరము ముందుకు ఇంకా కొన్ని కొన్ని ట్రబుల్స్ వస్తుంటాయి, కానీ దానికి మనం తట్టుకొని నెట్టుకొని ముందుకు రాగాలి. కనుక పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము అధికంగా కష్టములు కలుగుతుంటాయి. కనుక దీనికి ఏమాత్రం కూడా ఆశించకూడదు. వచ్చిపోయేటువంటి యొక్క డౌట్స్ ఏ, దానికి నేను ఏమాత్రం విచారించను, ధైర్యంగా ఉంటుండాలి. నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. గడిచిన నెల అనేక రకమైనటువంటి ఈ సముద్రం ఉప్పొంగిపోవటము అన్ని దేశముల వారికి అన్ని ప్రజలకు చాలా బాధలు కలిగించింది. కానీ ఇది మానవుడు కల్పించుకున్నటువంటిదే, కానీ ఇది కేవలం దైవం యొక్క కల్పన కాదు. కానీ మానవుడు తన యొక్క సంకల్పం చేత తాను అన్ని బాధలు అనిపిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రసాదాలని మనం చెప్పుకోకూడదు. దైవం ఎప్పుడు కూడా ఆనందాన్ని అందించేవాడే. ఎవరిపైన ఏ విధమైనటువంటి ద్వేషము లేదు, అందరినీ ప్రేమించేటువంటి వాడే. ప్రేమనే తన యొక్క స్వభావము. ప్రేమ గట్టిగా ఉండినప్పుడు ఈ బాధలు మనకు ఎందుకు వస్తాయి? కానీ ఇలాంటివంతా మనం తెలుసుకొని మనకు ధైర్యంగా ఉంటుండాలి. కొన్ని కొన్ని పరిస్థితుల లోపల పిల్లలంతా పరీక్షలకు రాస్తుంటారు, కొంతమందికి చాలా కొంచెం ఫెయిల్ మార్క్స్ వస్తాయండి. కానీ అవి కూడా మన మంచి కోసమని, వాట్ ఎవర్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అని దాన్ని స్వాగతం చేసుకోవాలి. నీకే కాదు అందరికి కూడా ఇది మంచిదే. దుఃఖం లేకుండా సుఖానికి విలువ రాదు, కష్టం లేకుండా మానవునికి సుఖం చిక్కదు. కనుక సుఖ దుఃఖములు రెండు కూడాను కూడి ఉంటుంటాయి, కష్ట సుఖములు రెండును కలిసి ఉండు. దీని విడదీయ ఇవ్వని వశం కాదు. సుఖము ప్రత్యేకంగా ఎందు చూడబోము, తము ఫలించలేని సుఖం మట అందరూ. కనుక భగవంతుడు ఈ సృష్టి లోపల ఎవరికి ఏ బాధలు పెట్టడం అది నీవే కల్పించుకుంటున్నావు. భగవంతుడు సర్వరక్షకుడు, సర్వులకు ఆనందాన్ని శాంతిని అందించేటువంటి వాడు. లోకా సమస్త సుఖినో భవంతు, భగవంతుని యొక్క సంకల్పం అదియే. కానీ భగవంతుడు ఇంకా దుఃఖాన్ని ఎట్లా అందిస్తాడు? అర్థం చేసుకోలేక భగవంతుడు ఈ కష్టాన్ని అందించాడు అని భగవంతునిపై నింద వేస్తాడు. కానీ దీన్ని అర్థం చేసుకుంటే అన్ని మంచి కోసమనే. కనుక డే అండ్ నైట్ అంతా కూడా మనకు వచ్చేటువంటి ఆనందమే. ఈ ఆనందాన్ని నీవు హృదయంలో పెట్టుకో. ఇట్టి ఆనందమే నీకు సర్వులకు పంచుకో. అప్పుడే నీకు మరింత ఆనందం ఎక్కువ వస్తుంది. ప్రేమ స్వరూపులారా, ఈ సంక్రాంతి ప్రేమ సంక్రాంతి, ఆనంద సంక్రాంతి, అత్యద్భుతమైన సంక్రాంతి. కనుక ఇట్టి దానిని మనం ఆనందంగా స్వాగతం చేస్తాం. స్వాగతం, స్వాగతం, స్వాగతం. ఇప్పుడే మనకు ఎప్పుడు మీరు ఆనందాన్ని పిలుస్తూ ఉండండి. భగవంతుని కరుణానిధి, ప్రేమ స్వరూప, ఇలాంటి బిరుదులతో భగవంతుడికి తృప్తి కాదు. భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు ఆనందంగా ఉండేటువంటి వాడి. కనుక నీ ఆనందాన్ని నాకు అందించవు. నీవు అన్ని కోరికలు కోరలక్కర్లేదు. భగవంతుడా, నీవు ఎట్టి ఆనందంలో ఉన్నావో ఆ ఆనందాన్ని నాకు పంచు. భగవంతుని యొక్క ఆనందాన్ని నువ్వు అందుకునేటప్పుడు నీవు కూడా ఆనందంగా ఉంటుండాలి. కనుక భగవంతుని ఎప్పుడు కూడా నువ్వు నిర్దయుడు, నిరాకారుడు అని మనం ఈ విధంగా వర్ణించకూడదు. కనుక భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు ఆనందమయుడే, కరుణామయుడే. ఒకనొక సమయం లోపల జీసస్ను వేసి కొట్టుండగా అప్పుడు తాను అనుకున్నాడు, దేవుడా నీవెంతో కరుణామయుడు అనుకున్నావు, నీవు కూడా ఇలాంటివి బాధలు నాకు పెడుతున్నావా? ఆ కంపాషన్ అనేటువంటిది ఈ రకంగా కాదు. ఆ పెట్టినటువంటి బాధ అంతా కూడాను కంపాషనే. బాధలన్నీ కూడాను మన మంచి కోసమని, వచ్చినటువంటి బాధలన్నీ కూడాను మన ఆనందం అందించే కోసమని. ఈ విధంగా నీవు తలుచుకుంటూ పో, ఎప్పుడు కూడా నీవు ఆనందంగానే ఉంటావు. కనుక నీవు ఆనందంగా ఉంటుండి ఆనందాన్ని కోరు. కోరిన ఆనందాన్ని 10 మందికి పంచిపెట్టు. కానీ ఈనాటి మానవుడు ఆనందాన్ని మూసిపెట్టుకుంటున్నాడు, దుఃఖాన్ని మాత్రం బయట పెట్టున్నాడు.
1: బట్ హ్యాపీనెస్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ హిమ్ వైల్ అన్హాపీనెస్ ఇస్ షేరింగ్ విత్ ఎవ్రీబడీ.
0: అది కాదు మనం చేయవలసినటువంటి. ఆనందాన్ని బయట పెట్టాలి, దుఃఖాన్ని మనం అనేక విధాలు. అది ఈనాడు మనం చేయవలసిన సాధన. ప్రయత్నిస్తుంటే ఏమిటి, దుఃఖం కానీ, అశాంతి కానీ, కష్టం కానీ కలిగినప్పుడు దాన్ని ఏమాత్రం లెక్క చేయకూడదు. నీవెప్పుడు కూడా నువ్వు ఆనందమయుడే, ఎప్పుడు కూడా నువ్వు కరుణామయుడే, చిరుజన మందారుడే. ఇలాంటివన్నీ తలుచుకుంటుంటే నీకు ఏమాత్రం కూడా బాధ కలగవు. ప్రేమ స్వరూపులారా, ఈనాడు సంక్రాంతి ఒక నిజమైనటువంటి మార్పు కలిగేటువంటి. ఈనాటి నుంచి మీ అందరి హృదయాలయందు కూడాను మార్పు కలిగించి నిరంతరం ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలం గడపాలి. ఈ విధమైనటువంటి మంచి మిత్రులు తలుచుకుంటున్నాడు. నిరంతరము నీవు ఆనందంగానే ఉంటావు. అసలు నీ యొక్క పేరే ఆనందమయుడు. మానవుడికి ఏవో మానవ అని కాదు, మానవత్వం అనేటువంటి దాన్ని దూరం చేసుకుని దైవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి మానవ ప్రేమ స్వరూపులారా. మీరు వేసేటువంటి డ్రామాలు కానీ, పాడేటువంటి పాటలు కానీ, మీరు చూసేటువంటి దృష్టిలు కానీ అన్ని కూడా మంచివే. చెడ్డది ఎక్కడుంది? నీలో వచ్చేస్తే చెడ్డది వస్తుంది. నీవే నీవే థింక్ చేసి దాన్ని పంచుకుంటున్నావు. ఆనందం ప్రతి ఒక్కరికి ఆహారమే. కనుక ఈ బ్రిస్ అనేటువంటి ఫుడ్ను మీరు నిరంతరం ఆకలితో ఉండాలి. ఆకలి అంటే ఏమో అన్నం తినడం కాదు, నా ఆనందం అనేటువంటి కోల్పోయినాను కాబట్టి నాకు ఆ ఆకలి కావాలి. కనుక మీరు నిరంతరం కూడా ఆనందాన్ని కోరండి. చిన్న సమయం కూడాను ఆనందాన్ని మీరు కోరండి. అది వస్తే వస్తుంది, పోతే పోతుంది. కానీ నీ ప్రయత్నం మాత్రం గట్టిగా పెట్టుకోవాలి. నీ స్థిరమైనటువంటి నమ్మకాన్ని దృఢంగా చేసుకోవాలి. దైవం యొక్క ప్రేమని నీవు స్థిరమైనటువంటి దాని ఒక్కదాన్ని మీరు భద్రంగా పెట్టుకుంటే అన్ని ఆనందములు మీకు లభిస్తాయి. శాంతి నది.

2005 జనవరి 14న సంక్రాంతి పర్వదినాన భగవాన్ సత్యసాయిబాబా అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని ఇప్పుడు మీరు విన్నారు. సంక్రాంతి విశిష్టతని స్వామి దివ్యోపన్యాసంలో ఆ రోజును ఆనంద సుదినమని కూడా అంటారని వివరిస్తూ ఆనందం, దాని లక్ష్యాలను హృద్యంగా సెలవిచ్చారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: నేటి పరిస్థితిలో ముఖ్యంగా కావలసినది ప్రేమయే. ఈ ప్రేమను కోల్పోవటం చేత మానవత్వమునే కోల్పోయినాము. ఏమిటి మానవతా విలువలు? మన ప్రేమయే మానవతా విలువ, మన సత్యమే మానవతా విలువ, అహింసయే మానవతా విలువ, మన ధర్మమే మానవతా విలువ. ఇట్టి విలువలు మనయందుంచుకుని విలువలు లేనట్టుగా కేవలం మూర్ఖుడే ప్రవర్తిస్తున్నాడు. మానవత్వం అంటే ఆకార మానవత్వం కాదు, ఆచార మానవత్వం కావాలి. ఆకారముండినంత మాత్రమున ప్రయోజనమేమిటి? ఆకుపచ్చ పక్షులన్నీ చిలకవలే పలుకునా, పువ్వులపై పారాడేడు పురుగులు తుమ్మిదలగునా, ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగు అగునటయ్యా? కాదు కాదు, మానవత్వము ఒక్క రూపాన్ని బట్టి కాదు. మానవుడు మానవ జీవితంలో ఉండికూడను దివ్యత్వమును తాను గుర్తించుకోలేకపోతున్నాడు. పువ్వులోని మకరందము తీగలనుభవించునా, పండ్లలోని మధుర రసము వృక్షమనుభవించునా,

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ దివ్యోపన్యాసాల ముందు ఆసువుగా భావగర్భితమైన చక్కని తేట తెలుగు పద్యాలను పాడతారు. అవి భక్తుల హృదయాలకు ఎంతగానో హత్తుకుంటాయి. స్వామికి కవిత్వం అంటే ఎంతో మక్కువ. 14/12/2004 తేదీన ప్రశాంతి నిలయంలో స్వామి దివ్య సన్నిధిలో తెలుగు కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో ప్రసిద్ధులైన కవులు పాల్గొన్నారు. స్వామి దివ్య సన్నిధిలో పొందిన ఆనందాన్ని, అనుభవాల్ని వారి కవితలలో వ్యక్తపరిచారు. ఆ కవి సమ్మేళనంలో వారు స్వామికి సమర్పించిన పద్య కుసుమాలను మీరూ వినండి, ఆ ఆనందాన్ని అనుభవించండి.
1: భగవాన్ సత్యసాయిబాబా గారి చరణ పంకజాలకు వందనం సమర్పిస్తూ, సత్యసాయిబాబా గారి గురించి ఇంతకు ముందు చాలా చోట్ల చాలా పద్యాలు రాశాను. ఇప్పుడు వారి సమక్షానికి వచ్చి వారి పాద పద్మాలకు నమస్కరించి నా నివేదనను తెలుపుకుంటున్నాను. నీ గోపాయిత పాద పద్మయుగ సాన్నిధ్యం, నీ గోపాయిత పాద పద్మయుగ సాన్నిధ్యం ఆధ్యాత్మికోద్వేగం బొప్పగా చేరుకుంటి భగవద్విశ్వాస సంపత్తి నిన్ను పురోగుని చేసుకొనంగా. నీ గోపాయిత పాద పద్మయుగ సాన్నిధ్యము ఆధ్యాత్మికోద్వేగం బొప్పగా చేరుకుంటి భగవద్విశ్వాస సంపత్తి నిన్ ప్రోగుం చేసుకొనంగా. అప్పొగడ పువ్వుల్వోలే నీ పాదుకా సౌగంధ్యముల నేరుకుందు భవదాజ్ఞన్ సత్యసాయి ప్రభో. మళ్ళా ఒకసారి చిత్రించండి పద్యాన్ని. నీ గోపాయిత పాద పద్మయుగ సాన్నిధ్యము ఆధ్యాత్మికోద్వేగం బొప్పగా చేరుకుంటి భగవద్విశ్వాస సంపత్తి నిన్ ప్రోగుం చేసుకొనంగా. అప్పొగడ పువ్వుల్వోలే నీ పాదుగా సౌగంధ్యముల ఏరుకొందు భవదాజ్ఞం సత్యసాయి ప్రభు. ఇది నా నివేదన. ఏ యజ్ఞ అయినా నాకు శుభం కలిగినా, మరి ఏది కలిగినా, లాభం కలిగినా,

శ్రమించి తొలుతటి నీ అనుగ్రహఛాయల విశ్రమించి కడు చల్లని నీ చరితామృతము క్రోలే మద్రచిత యానము ఇమ్మ

మళ్ళా ఒకసారి చిత్తగించండి. ఏ ఎది అయిన నీరు దయయేయని తొల్తటి నీ అనుగ్రహ ఛాయల విశ్రమించి కదు చల్లని నీ చరితామృతం ముక్రోలి మద్రచిత యానము నా కృత ప్రయాణము నా జీవన యానము మద్రచిత యానము.

0: నిను వినుతించినంతటన నిను వినుతించినంతటన నిర్మలమౌను మనస్సు నీ నుడుల్ విడి మన నంబునప్పగ పవిత్రతనుందెడు నిన్ను గూర్చి మే మనమై అనయము చేయు సాధన మహాప్ర నీ నిన్ను గూర్చి మే మనయము చేయు సాధన మహాద్భుతమో ప్రభు. మిమ్మల్ని గురించి మేము చేసేటటువంటి సాధన అద్భుతమైనది. ఎట్లాగంటే మళ్ళా వినండి, నిన్ను వినుతించినంతటన నిర్మలమౌను మనస్సు నీ నుడుల్ విని మన నంబునర్పగ పవిత్రతనుందెడు నిన్ను గూర్చిమే మనయము చేయు సాధన మహాద్భుతమో ప్రభు. సత్యశాయి జీవనమున మాకు సత్యము శివంబును సుందరముల్ పొనర్చెడు. ఆయన గురించి మేము సాధన చేస్తూ ఉంటే మాకు సత్యము శివము సుందరము కలుగుతుండాలి. స్వామి నిరున్నరాకృతిగా భావన చేసిన వారికే నిన్ను నరుడని భావన చేసిన వాళ్ళకు కూడా, స్వామి నిన్నున్నరాకృతిగా భావన చేసిన వారికే నీయు క్షేమము గుర్తు ఇష్టఫల సిద్ధుల గుర్తువు. ఎట్లటన్నా చింతామణి ఇంటి దివ్యగా మనంబున నెంచిన వారికి, చింతామణి ఇంటి దివ్యగా మనంబున నెంచిన అద్ది దివ్య చింతామణి అయి తనచ్చి నిరతంబు శుభంబుల గుర్పదే ప్రభు. చింతామణిని ఇంటిలో ఒక దీపంగా భావించి కొలిచేటటువంటి వాళ్లకు కూడా సమస్త అభిష్టాలు నెరవేర్తాయి. బ్రతుకు దురెల్ల కాలము భవత్కృపచేసి, బ్రతుకు దురెల్ల కాలము భవత్కృపచేసి సమస్త సౌఖ్య సంతతులు నిరాయురు చిరాయురున్నత పదంబులుగాంచి నీ దయవల్ల సమస్త సౌఖ్య సంతతులు చిరాయురున్నత పదంబులుగాంచుతుంటూ ఉంటారు భక్తులు. బ్రతుకుదురెల్ల కాలము భవత్కృపజేసి సమస్త సౌఖ్య సంతతులు నిరచిరాయురున్నత పదంబులుగాంచి జనంబులు దేవతాయతనము నీ ప్రశాంతి నిలయంబున, దేవతాయతనము నీ ప్రశాంతి నిలయంబున వర్ష సహస్ర సువ్యవస్థితుడకు నికటే ప్రభు. అశీతికి వర్షములో ఒక్క లెక్కయా, దేవతాయతనము నీ ప్రశాంతి నిలయంబున వర్ష సహస్ర సువ్యవస్థితుడకు నికటే ప్రభు. అశీతిక వర్షములొక్క లెక్కయా. ఇక నా స్వవిషయం ఏమిటంటే, నేను నిశ్చయము చేసే పని తెలివిగా సత్యసాయి జయతే అని నిర్భరమైన గుండెతో మీరు పలికే గునప్పుడును. మా ఇంట్లో సత్యసాయి ఆశీర్పుడు నన్ను ఆశీర్వదించారే అట్లాంటి పటం ఉన్నది. ఆ సత్యసాయికి నమస్కారం చేసుకుని ఇంటికి వెళ్తారు, బయటికి వెళ్తారు. తెలివిగా సత్యసాయి జయతేయని నిర్భరమైన గుండెతో వెలుపలికే గునప్పుడును వెల్పల నుండి ఇంటికి ముదంబలరగా చేరునప్పుడు అభయహస్తు హసన్ముఖ సద్విధాయికి తొలుదొలు తల్ ఘటింతు ప్రణతుల్ శుభదాయికి సత్యసాయికి. ఇది బహుశా సత్యసాయికి తెలుసునో తెలియదు, కానీ నేను చెప్తున్నాను, నీకు తెలియకుండా నీ కృపదోచిన ఇంటి దొంగ నేను ఈశ్వరుడవు. నీకు తెలియకుండా నీ కృప దోచిన ఇంటి దొంగ నేను ఈశ్వరుడవు. పట్టుకొనుము నన్ను బంధించుము నీ పదాంబుజముల ప్రాపునందు. ఇంకొక పద్యమే, చింతిల నేల నాకెందుకు విచారం, చింతిల నేల నిన్ను దర్శించితి నీకును నాకు జన్మ జన్మాంతర బంధమున్నది. మహాప్రభు ఎప్పుడనన్ కృతార్థుగా వింతువులే కంచు కను పెట్టుకయుంది సత్యసాయి జాగింతయునైనా అంతకు పదింతలు గుర్తువులే దయానిధి. నమస్కారం.
1: అమ్మకు మొక్కెదన్ పలుకులమ్మకు మొక్కెద అమ్మకు.

వైకుంఠం నుండి విష్ణువు దిగి పుట్టపర్తలో జన్మిస్తే ఆయన తోబాటుగా పుట్టేవి కొన్ని ఉంటాయి. సత్యసాయికి పుట్టినరోజు పండుగ నెల రోజులుగా జరుపుకుంటున్నాం. ఆయనకి పుట్టినరోజంటేనే నాకు ఆశ్చర్యం. పుట్టినరోజు పండుగట పుట్టుకలేని అనాది యోగికి, పుట్టినరోజు పండుగట

ఈ స్వామి పుట్టకపోయి ఉంటే మనం ఎవరం 7 గంటల వరకు నిద్రలేచేవాళ్లం కాదు. 4 గంటలకు లేచి నగర సంకీర్తనం చేస్తున్నాము అంటే ఇవాళ ప్రపంచమంతటా అది సత్యసాయి కృప. పుట్టిన రోజు పండుగట పుట్టుకలేని అనాది యోగికి పుట్టెను ప్రేమ బోధనలు పుట్టెను వేకువజాము కీర్తనలు పుట్టే ప్రశాంతి సౌధములు పుట్టే ప్రశాంతి సౌధములు పుట్టెను కోటి మహత్తులు భువిన్ పుట్టనివేవి భువిన్ పుట్టనివేవి సాయినిధి పుట్టిన వేళల పుట్టపర్తిలో. స్వామి ఆయన ఆకారాన్ని చూడండి, జన్మము పురుషాకారము, ఒక హోమప్రభ. ఆ కాషాయపు రంగులో వెలుగుతున్న హోమప్రభ భూమికి దిగి వస్తే అది సత్యసాయి. జన్మము

ఉన్నట్టి కలుషమెల్లను సున్నము చేయంగ వచ్చే చూడు సాయం. అత్యవసరమై వేడెడు భృత్యుల ఇండ్లను విభూతి వృష్టిగా కురియున్. స్వామి, మాకిది కావాలి అని ఏ కాలంలో ఏ ప్రాంతంలో ఏ గుడిసెలో ఏ భక్తురాలు వేడినా అక్కడ సత్యసాయి పటం నుంచి విభూతి రాలడం మన కళ్ల ముందు ప్రత్యక్ష నిదర్శనం. అత్యవసరమై వేడెడు భృత్యుల ఇండ్లను విభూతి వృష్టిగరాలు ప్రత్యక్ష నిదర్శనం.

సహాయము కోరకుండగనే ఆయువు పోయు. ఉచితమైన వైద్య సేవ కోట్ల రూపాయల వ్యయంతో రాయలసీమలో పలుగురాళ్లను మార్చెను మంచినీళ్లుగా ఆయము కోరకుండగనే ఆయువు పోయు. తదాశ్రయము శ్రీఛాయ పరోపక

శిరిడీశాయి అవతారంలో సర్వము పరిత్యజించి ఉండగలిగిన త్యాగయోగి, సత్యసాయి అవతారంలో అన్ని భోగాలు చుట్టూ ఉన్న దీని మీదకి మనస్సు మళ్ళని భోగయోగి, జ్ఞానుల

0: స్వామి సాధించిన మహావిజయం. ఇంతవరకు ఆధ్యాత్మిక సభలు అంటే పెద్దవాళ్లు వృద్ధులు మాత్రమే కనిపెడేవారు. ఇక్కడ ఎంసీఏ ఎంబీఏ విద్యార్థులు వేదం చదవడం, వేదిక మీద చదవడం మనని పులకింపజేసింది. వృత్తులు చేసుకోదగిన బామ్మలు వృత్తులు మాను వృద్ధులు నెత్తిన తెల్ల వెంట్రుకల నీల్గులు దేవుడు దెయ్యమంచెదో వత్తురు నిద్రపోవుదురు వారలు ముఖ్యము కాదు సాయి సత్కృపన్ సాయి సత్కృపన్ కొత్త తరము మేల్కొనెను గుండెలనే గుడులన్ బొనర్పగన్. ఈ విజయానికి ఆయనకి మనం ఏమిచ్చినా చల్లదు. అడుగుటకై కోరికలవి మడుగులు మడుగులుగా కలవు. స్వామి ఎన్ని కోరికలైనా మాకు కనిపిస్తూనే ఉన్నాయి. అడుగుటకై కోరికలవి మడుగులు మడుగులుగా కలవు మానగనగున వడిబ్రాసల పద్యములను వాంఛలు తృంచన్ కడిగదమి పాదములు. అసలు కోరికలే లేకుండా ఉండగా మీ పాదాలను ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను.
1: భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయీశ్వర పదారవిందములకు సాష్టాంగ నమస్కారములు ఆచరించి స్వామి నరనారాయణులందు నేను నరుడ నారాయణుండీవ నరనారాయణులందు నేను నరుడ నారాయణుండీవ సుస్థిర సంపూర్ణత సర్వశేషి విగదా శేషాంశమయ్యొప్పుచు వరమై అబ్బిన మానవత్వమును అన్వర్థంబుగా వింతు ఓ పరమాత్మా భవదీయ భక్తి జలధి వర్తించి సాయీశ్వరా జగతి నిండిన ఆత్మతత్వమిదిగో సాయీ స్వరూపంబుతో జగతి నిండిన ఆత్మతత్వమిదిగో సాయీ స్వరూపంబుతో సగుణాకారత పుట్టపర్తి నగరిన్ సాక్షాత్కరించు ప్రజాధిగతి నిర్గుణ రూపమై ఎడదలను దీపించు తత్వం విదే భగవద్రూపకులు ఆదిశంకరులు అహం బ్రహ్మాస్మినా చాటడే. అయ్యా దీనులనుద్ధరించుటకు దీక్ష వహించును దైవమంచు ప్రజ్ఞానిధులు గడించెదరు. భగవంతుడు ఎందుకు పుట్టాలి? దీనులను ఉద్ధరించడానికి పుట్టాలి. మనం పుట్టకపోతే వారు పుట్టి ప్రయోజనం లేదు, వారికి హాని కదా. అందుకోసం నేను పుట్టాను. దీనులను ఉద్ధరించుటకు దీక్ష వహించును దైవమంచు ప్రజ్ఞానిధులు గడించెదరు. కావున దీనులు లేకయున్నచో హాని గదా భవస్థితికి అందులకే జనించితి ప్రభు అందులకే జనించితి ప్రభు. నీవును నేను ఉండనుట నిక్కము తత్వమసితి వాక్యద ప్రచ్చను గర్భమందున విరాజులు నీ మహనీయ రూపమే నిత్యము చేతనత్వమును నింపుచునున్నది ఈ ధరిత్రి. ఆ సత్య విశిష్ట దర్శనత సాధకుడందును ముక్తి భుక్తికై ప్రత్యహమున్ భజుతురు అనురక్తులు భక్తులు సాయి రాఘవా. స్వామి ఈనాడు ఏమిటి లోకం? ఎవరి వసం లేవు స్వామీ. శ్రీ మహిళా మనోహరుడవో ఎవరి లేవు? మహావిష్ణువా శంక్తివాక్యత

ఎవరి విలువ మహావిష్ణువా శంభుండవో శక్తివో రామస్వామివో క్రీస్తు దైవతమవో ప్రాబుల్కు శబ్దం బవో. వేదం చెప్పేటటువంటి ఓంకార స్వరూపుడవా నీవు, ఆ మాయావతి పట్టివో బుద్ధుడవా జినుడవో

0: మీ కృపారసము అగు చికిత్సాలయంబు విద్యార్జనాకృష్ణ వెలయువారికి మీ దయతనరి విశ్వవిద్యాలయముగా ఆధ్యాత్మిక జ్ఞానమాసింప మీ కృపాచర్యయ్య వేదాంత సార విద్య పుణ్యయాత్రికులకు నెల్ల పుట్టపత్తి చేతన రాజ్యమయ్యే ఇది చెన్మయుండు అఖిల లోకైక గురుడు విశ్వాంతరాత్మ ఆత్ముడైన సాయీశ పరమాత్మకు ఆలయంబు. స్వామి, ఈ ఒక్క పద్యం ఈ పాద కంజాతమే కాదే, ఈ పాద కంజాతమే కాదే అల అహల్యా శాపమోచనం వాచరించే ఈ చరణంబుజంబే కాదే, ఈ చరణంబుజము కాదే కలుష విధ్వంసిని గంగకు ప్రభవ భూమి. ఈ పద పంకజంబే కాదే, ఈ పద పంకజంబే కాదే బలి శిరోరత్న విభూషయై ప్రభలు చిందే. ఈ అంఘ్రిజలజాతమే కాదే, ఈ అంఘ్రిజలజాతమే కాదే అతి విశాల బ్రహ్మండలం వెల్ల ఆక్రమించే. ఈ పదారవిందము కాదే ప్రాపు గుర్చు పుట్టపత్తికి వైకుంఠ పుణ్యకీర్తి. ఈ పవిత్రంఘ్రిధూళి కాదే ప్రజాళిని ఉత్తరింపజాలడు దివ్య సిద్ధశక్తి. ఈ పాద కంజాతమే కాదే అల అహల్యా శాపమోచనంబు ఆచరించే.
1: ఓం సాయిరాం. నేను పద్యం పాడను, చదువుతాను, సహకరించండి. ఈశ్వరునికి అమ్మ ఈశ్వరమ్మకు జనించినాడు ఎనిమిదేండ్ల నాడు. ఈశ్వరునికి అమ్మ ఈశ్వరమ్మకు జనించినాడు ఎనిమిదేండ్ల నాడు పుట్టపత్తిలోన భువనేశ్వరుండైన సత్యసాయి విశ్వశాంతిదాయి. తనవలె ప్రవక్త నొక్కని దైవంపునని భావి తరములకని యేసు పలుకువేళ పలికినవి గొర్రెలచట బాబా ఎటంచు అటుల బాబావతారంబు అవతరించి. యేసుక్రీస్తు తన ఎదురుగా ఉన్నటువంటి తన భక్తులను చూచి వాళ్ళని షీపట్టారు. నేను మీ వరల అవతరిస్తాను అన్నాడు ఆయన. అప్పుడు అవన్నీ కూడా బా బా అన్నవి. అందువలనే బాబావతారం అవతరించానని చెప్పేసి ఒక ప్రతీతి ఉంది. రేపల్లెలో నాడు గోపాలుడట్టు పుట్టపత్తిలో పెరిగిన బాలుడతడు, గురువు లేకుండానే పరమ సుజ్ఞానంబు గ్రహించినట్టు జిజ్ఞాసు అతడు, తన సూక్తి సుధులతో ధరణీ జనుల నెల మైమరపించిన మాంజుడతడు, కరమెత్తితే చాలు వర హిరణ్మయ రత్న

ఆరముల్ కురియు మందారమతడు. జాతి మతము భాష సర్వంబు మరచి ప్రపంచ జనులు తనకు ప్రణతులిడగా పుట్టపత్తి పుణ్యతీర్థంబుగా మార్చినాడు, శుభము కూర్చినాడు. తల యూపెనో లేదో మొలకెత్తిన ప్రశాంత సౌకర్య గురుగ సహస్రంబులతట పలుకు పల్కెనలేదో వెలసెను విజ్ఞానమూలంబు విశ్వవిద్యాలయంబు హస్తం ఊపెనో లేదో ఆవిర్భవించను అత్యాధునిక విమానాశ్రయంబు కనువిప్పెనో లేదో కనిపించ ఆరోగ్యధామంబు నవ్య వైద్యాలయంబు మారుమూలను గల పల్లెటూరు పుట్టపత్తి అగుపించే భూగోళ పటమనందు అతడు భగవంతుడే అనే అమిత భక్తి ఐదు ఖండాల ప్రజలు ప్రోగైరీచట. పిల్లికి బిచ్చము బెట్టని లోభులు కుర్మరించిన వేల కోట్ల ధనము అధికార మద దుర్హంకార నేతలు దాసులై పడని పాదాల ముందు నిఖిల శాస్త్ర రహస్య నిధులు బుధులు నమస్కారములిడిని శీర్షములు వంచి భక్తుల ఆవాల గోపాలంబు భజనలు సల్పిరి పారవశ్యమును మునిగి సాయిబాబా కరంబున జాలువారు బూదికి ఎగబడిరందరు భేదముడిగి హేతువాదానికందని ఇట్టి వింత శాస్త్రమయ్యది వివరింపదాలదింత. దాహమనెను లేదో తన జన్మసీమ ఇన్నూరు కోట్లు మంచినీరు ఓలె ధారవోసి మంచినీరు కల్పించను, ఇంతకంటే సేవ ఏమి కలదు. తనదు నామమే సత్యమై తనరువాడు శివమే తన దివ్యపదమై చెలగువాడు, సుందరత తన రూపులో చూపువాడు సత్య శివసుందర స్థాయి సత్యసాయి, సత్య ధర్మ ప్రేమ శాంతి సందేశ దివ్యౌషధములు అసంగి అంతరంగ జాగ్యములను బాపు సచ్చిదానంద భిషగ్వరుండు సుమ్ము సత్యసాయి. అర్ధకామములకు అంకితంబయి నరకమున పడిన నరుల కనులు తెరచి ధర్మమోక్షములను దర్శింపజేసెడు నిత్యబోధకుండు సత్యసాయి. ఎల్ల జీవులకును హితముగూర్చడు ధర్మనిరతి జీవనమున నిరపవలయు, ధర్మ మార్గమున అర్థంబు సంపాదించి సద్వినియోగంబు సలుపవలయు, ధర్మార్థ నియమ బద్ధతతోడ కామోపభోగ సుఖంబుల పొందవలయు, ధర్మార్థ కామ సాధనముతో పాటుగా భవబంధ మోక్షములు బడయవలయు. నాలుగు పురుషార్థములను సన్మతిని మనుజులు ఆచరించిన ఎప్పుడే అవనిలోన శాంతి సమకూరునను సత్యసాయి మాట విశ్వ కళ్యాణ సిద్ధికి వెలుగుబాట. శిల్పంబు చెక్కినా చెప్పులు కుట్టిన కర్మ కౌశలమే యోగం బటంసు. మల్లెపూలు విసరినా బల్లెంబు గుర్చినా పల్కకుండుట స్థితప్రజ్ఞయనుచు. యంత్రమైనను వేదమంత్రమైనను జ్ఞానవాహినికి ఉభయపార్శ్వంబులనుచు. అతి పాపినైనా పుణ్యాత్మునైనను సమభావాన గనుటే దైవత్వమనుచు. స్వామి అందించు బోధల సారమెరిగి సర్వభూత సమత్వ విశాల దృష్టి అలవరుచుకొందురేని అవని జనులు సాధ్యమగుగాదే సమసమాజంబునేడు. పైరు మీద జల్ల పంటనిచ్చు ఎరువు కుళ్ళి కంపుగొట్టు కుప్పబోయ ధనము ఎరువు వంటిదని అనిన బాబా మాట ధనుకులు ఎరిగి నడువదగిన బాట. పైరు మీద జల్ల పంటనిచ్చు ఎరువు కుళ్ళి కంపుగొట్టు కుప్పబోయ ధనము ఎరువు వంటిదనిన బాబా మాట ధనుకులు ఎరిగి నడువదగిన బాట. పుట్టుదొరెగాని గిట్టరు పుణ్యపురుషులన్న నానుడి వాస్తవంబగు విధాన అఖిలోక కళ్యాణమే ఆశయముగా సాగిపోవును యుగయుగాల్ సత్యసాయి. నమస్తే.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మీరు గుంటూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ జిఎన్ మూర్తి గారితో పరిచయం వింటారు. 13 భాగాల శీర్షికగా రేడియో సాయి మీకందిస్తున్న ఈ కార్యక్రమంలోని 9వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: ఉండేటువంటిది. ఈ ఇన్సిడెంట్స్ వరుసలో జరుగుతున్నటువంటి దాంట్లో నెక్స్ట్ అండి, ఆమె ఆంధ్ర యూనివర్సిటీలో ఉంటూ ఉండగా ఆమెకు డ్రీమ్ వచ్చిందని కింద సార్ అనుకున్నాం. ఆ కళ్ళలో ఏదో ఆ కళ్ళలో ఒక శాలువా కప్పినట్టు ఏదో వచ్చిందని. దీనికి ఇది డ్రీము, నాతో చెప్తే ఇది కాదన్నాను. కాదన్న తర్వాత త్రయీ బృందావనంలో మాట్లాడడం అయిపోయాక స్వామి అనిల్ కుమార్తో అన్నట్ట, పూర్తిగా తెలుగులో బాగా మాట్లాడుతూ ఉంటున్నాడు, ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేసుకోమని అన్నాడు అన్నారట స్వామి. అప్పుడు నాతో అనిల్ కుమార్ అని, స్వామి ఈయన శ్రీనాథపేట తరఫున చాలా భవన విజయాలకు వ్యాఖ్యాతగా వెళ్లాడు స్వామి, భవన విజయాలు అటువంటివి బాగా ఏర్పాటు చేయగలడు, ఈ కవిత ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి అని చెప్తే అది తెచ్చేసుకోమను అన్నారట. అప్పుడు నేను అనిల్ కుమార్ నాకు ఫోన్ చేస్తే నేను అనిల్ కుమార్ ఆలోచన చేసి ఈ ప్రసాదరాయ కులపతి గారి దగ్గరికి వెళ్లి సత్యసాయి త్రిభువన విజయం రూపకల్పన చేసి దాని మీద ఎవరెవరిని సెలెక్ట్ చేయాలని వాళ్ళందరి దగ్గరికి వెళ్లి శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు విశాఖపట్నం వెళ్లి ఆయన దగ్గరికి, దీక్షలో ఉన్నాను లేకపోతే వచ్చేవాడిని, ఆయన శ్రీరాముడే ప్రశ్నే ఉన్నది, ఆయన దగ్గర పాల్గొనడం కన్నా అదృష్టమే ఉన్నది, పరబ్రహ్మ స్వరూపుడు ఆయన పూర్ణావతారి అని చెప్పి నేను రాలేకపోతున్నాను అన్నాడు ఆయన. అలా మిగతా చాలా మందిని కాంటాక్ట్ చేసి స్వామికి ఫ్యాక్స్ లో మొత్తం అంతా డీటెయిల్స్ రాసి స్వామికి పంపించాను, పంపించి చేసుకోమన్నారు. చేసుకోమన్న తర్వాత కవులందరికీ చెప్పాను. అందరికి చెప్పాక వాళ్ళందరికీ ఒక లెసన్, మీరు స్వామి దగ్గరకు వస్తున్నారు, శృంగారం వీళ్ళకి అలవాటు, శృంగారం చాలా అధిక ఓవర్ డోస్ లో ఉంటారు, ఒకటి ఇంతమంది ఆడియన్స్ చూశారనుకోండి డోస్ పెంచుతారు అని చేత అది చెప్పి మీరు అక్కడ శృంగారం మాట్లాడకూడదు, సరస్వతీదేవి సంగీత సాహిత్యాలు రెండు సరస్వతీదేవి యొక్క నేత్రద్వయం అని చెప్పాలి మీరు, ఆ అలంకార శాస్త్రంలో ఉంది ఇవన్నీ చెప్పొద్దు, ఇలా చెప్పాలని ఓరియంటేషన్ తో చెప్పాను. తర్వాత ఈ ప్రసాదరాయ కులపతి గారికి ఆయన ఒక అవతార పరంపరలో ఉండేటువంటి దాంట్లో శ్రీనాథుడు అవతారం ఇలాంటి భావన ఉన్నది, అతన్ని ఆరాధించేవాడు చాలా మంది ఉన్నారు అని చెప్పి నేను ఆయనతో ముందు చెప్పాను, మీరు స్వామి దగ్గరకు వస్తున్నారు, స్వామికి పాదాలకి ప్రణామం చేయాలి, కార్యక్రమం ప్రారంభించేటప్పుడు అది ఆచారం, అది చేయకపోతే బాగుండదు, అంటే తప్పకుండా అలాగే చేద్దాం, ఆచారాన్ని కాదనుకుండా సంప్రదాయాన్ని తప్పకుండా చేద్దాం, ఎవరి పాదాలకు నమస్కారం, పెద్దవాళ్ళకి నమస్కారం చేయొచ్చు కదా, మహనీయుడు ఆయన చేయడానికి ఏముంది అన్న, ఈ మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావడం కష్టమైందండి. వస్తామని చెప్పారు స్వామి ఇక్కడికి, నేనేమో ఆ టైంలో కాళహస్తిలో యానివర్సరీ ఉంటే అక్కడికి వెళ్లారు, కాళహస్తి యానివర్సరీలో ఉంటుంటే ఆ యానివర్సరీ ఏకో రోజు ఆపారు వాళ్ళు. విద్యానందగిరి ప్రకాష్ విద్యానందగిరి స్వామి ఆయన సుకుమార్ శాస్త్రంలో స్వామి దగ్గరకు వచ్చారు ఆయన, స్వామితో పెద్ద ఫోటో ఉన్నది, ఆయన నేను ఇంటర్వ్యూ చేశాను, ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన పరబ్రహ్మ స్వరూపుడు పరమాత్ముడు అని చెప్పి స్వామి గురించి చెప్పాడు, అదంతా రాసుకున్నాను. అయిన తర్వాత ఆ కాళహస్తిలో అయిపోయిన తర్వాత యానివర్సరీ నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి నేను ఇక్కడికి పుట్టపర్తికి, వెళ్ళిపోవడానికి అంటూ ఉంటే ఆయన ఏం చేశాడు, మా ఆశ్రమంలో స్వామిని గురించి అడ్రస్ చేయమని అడిగాడు. అందులో స్వామిని గురించి మాట్లాడమని అడిగితే అసలు నాకు పరవశమే. అందులో వాళ్ళ ఒక ఆశ్రమంలో వాళ్ళ ఆశ్రమం వాళ్ళు అందరూ వచ్చారండి, పులకరించిపోయారు స్వామిని గురించి చెప్పిన మాటలు. అందులో ఒక్క మాట నాది లేదు, కామా కూడా నాది కాదు, ఎందుకంటే నాకు తెలుసు కామాలో కానీ ప్రయత్నం చేస్తే కోమాలోకి వెళ్తానని, అంతా స్వామిదే, పరవదించిపోయారు. దాని నుంచి లేట్ అయింది. ఇక్కడ అనిల్ కుమార్ స్వామి ఏడి నీ ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడని స్వామి నీ కార్యక్రమం మీదే ఉన్నాడు అక్కడ వస్తున్నాడని చెప్పారు. ఓ అర్ధరాత్రి వచ్చాను, అర్ధరాత్రి వచ్చి ఏర్పాట్లు చేసి ఉంచారు అక్కడ ఉన్నాను. మొన్నడు స్వామి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత స్వామి పలకరించారు, అన్ని అడిగారు, ఆ పక్క నుంచి కూర్చోమన్నారు. తర్వాత నీ కవులు ఎప్పుడు వస్తారన్నారు, వస్తారు స్వామి బయలుదేరి రోజులో వస్తున్నారు అన్నారు, నిజంగా వస్తారా అన్నారు. నాకు అనుమానం పట్టుకుంది. అనిల్ కుమార్ రోజు ఏడి నీ ఫ్రెండ్ అని అంటే ఎక్కడుంటాడు స్వామి, టెలిఫోన్ లో కాంటాక్ట్ చేస్తూ బస్టాండ్ కూర్చున్నాడు, వాడు వస్తారు, పర్వాలేదులే వస్తారులే అన్నారు అని వాళ్ళు వచ్చారండి. ఒక అతను వచ్చాడు, వస్తే అతనికి పేరాళ భరత్ శర్మ మంచి అవధానం వచ్చేసాడు, విశ్వనాథ శిష్యుడు, అతనికి చర్మ వ్యాధి ఉంది ఎప్పటి నుంచో, చాలా బాధపడుతున్నాడు. అందుకంటే ముందు వచ్చిన కవి అతను, లైన్ లో కూర్చుంటే స్వామి వచ్చి ఎన్నాళ్ళు బాధపడతావు ఇంకా శర్మ, నువ్వు నీకేం బాధ లేదు నేను తీసేస్తాను అని విభూ సూచించారు. ఆ మరుక్షణం అతనికి ఉన్నటువంటి చర్మ వ్యాధి అయిపోయిందట. ఆయన నాతో కవి సంబంధం దేవుడు ఎరుగునండి, ముందు ఆ వ్యాధి నయం చేశాడు ఆయన. దాంతో ఇలా ఒక్కొక్కరు వస్తున్నారండి. ఒక్కొక్కరు వస్తుంటే ఈ లోపల మాత్రం నాకు స్వామి హైయెస్ట్ టెన్షన్ పెట్టారు. ఓ రోజు వచ్చి ఏం మొహం అంత టెన్షన్ లో ఉన్నావు అన్నారు. మాట్లాడలేదు. టెన్షన్ స్వామిని గురించి ఎంత టెన్షన్ పెట్టుకుంటావో స్వామి టెన్షన్ అంత ఉంటుంది అన్నారు. అయ్యేమో గాని నాకు ఈ తట్టుకోలేను. మళ్ళీ నాకు నేను ఎలా ప్రార్థిస్తున్నాను స్వామి, మళ్ళీ ఇలాంటి కార్యక్రమం నాకు వద్దు స్వామి, నేను పడలేదు స్వామి, నాకు నిద్ర పడడం లేదు, ఏ ఆలోచన లేదు, జీర్ణులు పాకెడుతున్నాయి, వస్తారో రారో వీళ్ళు. ఇంకోటి అన్నారు, నీ కవులు ఒకవేళ దసరా టైం కదా ఎక్కువ ఎక్కడైనా సంభావన ఇస్తానంటే అక్కడికి వెళ్ళిపోయేమో. నీ చెప్పాను అని లేదు స్వామి, వాళ్ళంతా యూజీసీలో ఏమిమ్మంటావు నీ కవులకు అన్నారు. ఏం స్వామి, వాళ్ళంతా యూజీసీ లెక్చరర్లు కావాలని స్వామి దగ్గరికి వస్తున్నారు. ఎవరెవరంటే పేర్లన్నీ అడిగారు చెప్పాను, వృషాధిపతి కులపతి ఏమిటనే అని అంటున్నారు స్వామి. నేను అంటూ ఉంటే ఎన్ని పతులున్నా విశ్వపతి దగ్గరే కదా స్వామి వీళ్ళందరూ అన్నా. ఓ గడుసుగా మాట్లాడుతున్నావే అన్నారు. అయిపోయింది, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అందరు వచ్చారు. వచ్చిన వాళ్ళందరినీ వరండాలు ఇలా చూశారు స్వామి అక్కడి నుంచి స్టేజ్ నుంచి ఇలా చూశారంట. వాళ్ళందరినీ చూసి అయిపోయిన తర్వాత దిగి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ పక్క ఇలా చూస్తూ వెళ్ళారు. నెక్స్ట్ స్వామి ఏర్పాట్లండి, 4 గంటలకు కాఫీ ఇవ్వండి వాళ్ళకని చెప్పారు. సేవాదళం వాళ్ళు పెట్టించి 4 o'clock కాఫీ క్యాంటీన్ లో వీళ్ళకి, అక్కడ మాకు రూమ్స్ ఇచ్చే రూమ్స్ లో పొద్దున్న 4 o'clock కాఫీ అందరికి ఫ్లాస్కుల్లో పెట్టి అందరికి, మహాకవులు వీళ్ళందరికీ. తర్వాత వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ క్యాంటీన్ లో ఆల్ ఐటమ్స్, ఈ బ్రేక్ఫాస్ట్ స్వీట్లతో సహా. మీ వాళ్ళతో వెళ్లే కదా, మొత్తం అన్ని ప్రదేశాల్లో ఇండియాలో ఉండే ప్రముఖ నగరాల్లో, ప్రసిద్ధ సాంస్కృతిక నగరాల్లో ఇచ్చిన కార్యక్రమాల్లో వ్యాఖ్యాతకి వెళ్ళాను కదా, ఇట్లా హాస్పిటాలిటీ వాళ్ళ జన్మలో ఎక్కడ చూడలేదు.
1: క్వశ్చన్ది
0: బెస్ట్ అవుట్ స్టాండింగ్, హీఈస్ ది క్రియేటర్ హోస్ట్ క్రియేటర్ క్రియేటర్ హోస్ట్. ఆయన ఆ స్వీట్లు ఇవన్నీ చూసి వీళ్ళు కగారు పడిపోయారు. తర్వాత అంతటా తీసుకెళ్ళండి, మన యూనివర్సిటీ చూపించండి, మన ప్లానిటోరియం చూపించండి, మన హాస్పిటల్ చూపించండి, అన్ని చూపించండి అన్నారు. వీళ్ళు ఇవన్నీ తిరిగి తిరిగి, అసలు హాస్పిటల్లో అయితే మొట్టమొదటిసారి హాస్పిటల్ ఇలాంటి చూడడం అని, ఇది ఆసుపత్రిలో లేదు దేవాలయంలా ఉందే, అంత పవిత్రంగా ఈ విభూతి వాసన వస్తుంది, అగరత్తులు వాసన వస్తుంది, ఎక్కడ నెట్టాలు లేదే, ఏం హాస్పిటల్ అండి అని ఆశ్చర్యపోయాం. వీళ్ళు సాయంత్రం పద్యాలు చెప్పమని అడిగినప్పుడు చెప్పాలి కదా, మరి అవన్నీ తిరిగి చూసి వచ్చి బాగా లంచ్ హెవీ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ హెవీ, లంచ్ హెవీ చూసుకున్నారేమో, అంతా వచ్చి పడుకుని ఎప్పుడో 6 o'clock ప్రోగ్రాం మాది, ప్లాన్ మాకు స్వామి ఇచ్చింది. 3 o'clock కబురు పంపించి రెడీ అవ్వాలి. వీళ్ళు 2 o'clock వచ్చారండి, అన్ని తిని బాగా పడుకుని ఇప్పుడేం లేదని గొరక పెడితే పడుకున్నారు. స్వామి దగ్గర నుంచి కబురు వచ్చింది, నాకు వచ్చి అప్పుడే రెడీ అవ్వండి అని అనిల్ కుమార్ వచ్చి బెదర్ వాళ్ళందరినీ సిద్ధం చేయండి. ఏం సిద్ధం చేస్తారు వాళ్ళంతా, ఒక్కొక్కడు అందరూ దాదాపు అవడా శాస్త్రండి నాట్యావధానంలో ఇండియాలో 1. ఆయన వచ్చి, మూర్తి గారు ఆగండి, తొందర లేదు, 6 o'clock కాదండి 3 o'clock తయారు అవదాం, తయారవుదాం అన్నాడు. నీకేం, నాకు రైళ్లు పరిగెడుతున్నాయి, ఆయనకేం పోయింది, కార్యక్రమం కదా. అది మొత్తం మీద తయారు చేయించామండి. తయారు చేయించి ఎట్లా అయితేనే, కులపతి గారు మంచి మ్యాన్ ఆఫ్ మెటల్ కదా, అందరు తయారవ్వాలి, అందరూ స్వామి దగ్గర విషయం కదా, వారు చెప్పిన తర్వాత మనం సమయ నియమం పాటించాలి అని చెప్పి అందరినీ ఆయన తయారు చేశాడు. నాకు దోవతి కట్టుకోవడం రాదు, ఓ దోవత ఏదో కొనుక్కొచ్చాను, ఓ పట్టు దోవత ఉండాలి కదా, అది లేకుండా మామూలు దోవత కొనుక్కొచ్చాను. ఆ దోవత ఏమో ఇద్దరు ముగ్గురు తయారు చేసి కట్టించారు, కట్టించి అది వేసుకుని వెళ్ళాను. స్వామి వెళ్తే ఏమిటి దోవత కట్టడం అన్న, లోపలికి తీసుకెళ్తారని. ఏదో స్వామి పెళ్లినాడు కట్టుకున్నాక మళ్ళీ ఇప్పుడే కట్టుకోవడం, ఏదో స్వామి కార్యక్రమం కాబట్టి అని అంటే నవ్వే పర్వాలేదులే అన్నారు. వెళ్ళి నీ కవులందరినీ కూర్చోమని అన్నారు, కూర్చోబెట్టారు. సడన్ గా కార్యక్రమం ప్రారంభించున్నారు, అందరు కూర్చోబెట్టి తెచ్చాను, కూర్చోబెట్టారు, ప్రారంభించున్నారు. ప్రారంభించాను కానీ, కార్యక్రమం ప్రారంభించాను కానీ స్టేజ్ సెట్ అయిపోయింది, హాల్ అంతా నిండిపోయింది, పూర్ణచంద్ర ఆడిటోరియం అంతా. నేను ముందు వీళ్ళందరినీ పరిచయం చేయాలి కదా, ఈ ఎనమంటుకుని పరిచయం, వీళ్ళు ఉండేటువంటి కవులందరినీ పరిచయం చేస్తూ వాళ్ల పేర్లు, వాళ్ల బిరుదులు, వాళ్ళ సాధించినటువంటి విజయాలు, దాంతోపాటు అక్కడ దేవలోకంలో ఉన్నటువంటి వారు వీళ్ళు, వీళ్ళందరూ అమరలోకంలో ఉన్నారు, అమరలోకంలో ఉన్నటువంటి ఆ కవులు పేర్లతో ఇక్కడికి వచ్చారు కదా, ఆ కవి పేరు దివాకర విశ్వనాథ్ సత్యనారాయణ గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, వీళ్ళందరినీ చెప్పి ఆ 2 సమన్వయం చేస్తూ అక్కడ ఇక్కడ యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలందరూ కూడా వాళ్ళు కామరూపధారుడై అక్కడ ఎంతా ఉన్నారు, ఇదంతా చూస్తూ ఉన్నారు. త్రిభువనేశ్వరుడు అక్కడి నుంచి ప్రత్యేకంగా ఈ సత్యసాయిబాబా అవతారంలో ఇక్కడికి వచ్చి భూలోకంలో ఉండి ఈరోజు అలంకరించి ఇక్కడ ఉన్నారు. వారందరినీ మన చూస్తున్నారు, మనకి వారు కనపడరు. ఇలా ఇంత డ్రామా అంతా వేసి చేసి చెప్తున్నా. స్వామి పరిచయం చూస్తుండగానే మధ్యలోంచి వచ్చారు ఒకసారి. వచ్చి వాడు పక్క, ఇంకా పరిచయం అవ్వలేదా అన్నారు. లేదు స్వామి అంటే మళ్ళీ లోపలికి వెళ్ళారు. అయ్యా బిరుదు గజ్జ, నేను కురపతి గారు, రాజాది రాజా రాజమార్తాండాది అలా ఉంటది కదా, అది చదివాక అది అయిన తర్వాత స్వామి వచ్చారు. వచ్చి అక్కడ కూర్చున్నారు సింహాసనం, చుట్టూ అంతా సింహాసనాలు వేయించారు. అసలు ఆ పరవశలు స్వామి అవతారమూర్తి పక్కన సింహాసనంలో కూర్చోవడం ఏంటంటే ఎవరైనా అలాంటిది అది కూర్చోబెట్టేసరికి అసలు అందరు పరవశించిపోయారు. అందరినీ పరిచయం చేశారు, నన్ను పరిచయం చేయడానికి లేదు, మర్చిపోయాడు ఆయన కురపతి గారు. నన్ను చేయాలి కదా, ఆఖరణ అంతా అయిపోయాక నేను కరుణశ్రీ పాత్ర, ఆయన చేయాలని మర్చిపోయాడు. నాకు స్వామి చూడండి ఎంత కరుణమయుడో. లోపటికి వాడికి గొంతు తడారిపోతుంది, డ్రై అయిపోతుంది, పాపం ఫాస్ట్గా మాట్లాడతాడు, డ్రై అయిపోతుంది, నీళ్లు ఇవ్వండి మంచినీళ్ళు అని పంపి నేను లోపలికి వెళ్తే మంచినీళ్ళని వెళ్తే స్వామి పంపించున్నారు తీసుకున్నాను. దీనికి ఎంత దయామూర్తి అంటే నేను ఈ సమావేశాలన్నిటికీ వెళ్తున్నాను, ఫ్రీక్వెంట్ గా వెళ్తున్నాను, వారానికి 3 రోజుల్లో కష్టం అని చెప్పి ఒకనాడు కళ్ళలో కనబడి, ఏమి గొంతు ప్రాబ్లం ఉంది కదా నీకు, డాక్టర్ ఫణీంద్ర దగ్గరికి వెళ్ళు, ENT స్పెషలిస్ట్ గుంటూరులో స్వామి డివోటీ చెప్పారు. వెళ్ళాను నెక్స్ట్ డే, ఇలా చెప్పారు, అంచేది నీ దగ్గరకు వచ్చాను, సాయంత్రం హైదరాబాద్ వెళ్తున్నాను, స్వామి కార్యక్రమం ఉంటే అదే మెడిసిన్ ఇచ్చాడు, అది వర్కౌట్ చేసింది కొంతవరకు అని. అయిన తర్వాత స్వామి దగ్గరకు వస్తే ఏమన్నాడు ఫణీంద్ర అన్నాడు. అంటే ఎంత ప్రేమ చూడండి. సో ఆ భువన విజయంలో జరుగుతుంది, జరుగుతూ ఉండగా అసలు ఎంత అపూర్వంగా ఉందో లాగా రక్తి కట్టించారంటే పద్యాలు కులపతి గారు ప్రారంభించినటువంటి పద్యం శ్రీనాథుడిగా, నేను గంటకి కొన్ని వేల పద్యాలు చెప్తాను, అందుకుని రాసుకోగలిగిన వాడు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అన్నాడు శబలో స్వామి అక్కడ ఉండగా. దానికి ముందు ఏం చేశామంటే మేము ఆశు కవిత ప్రదర్శన పెట్టాలని, అందరినీ ఆకర్షిస్తుంది ఈ ప్రత్యేకం, స్వామి అందరితో చెప్తున్నారట ఆశు కవిత్వం అది ఉంటుంది మీరు ఎప్పుడు తెలియదని హిందూ రాష్ట్రాలకి వాళ్ళందరికీ చెప్తున్నారట అని. అది నేను స్వామి ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ చేయలే, స్వామి పంపించిన దాంట్లో. అప్పటికప్పుడు స్వామిని రిక్వెస్ట్ చేశాను, స్వామి క్షమించాలి, అది అందులో చేర్చలేదు, ఇప్పటికిప్పుడు అనుకుంటున్నాం, వారు కూడా కావాలనుకుంటున్నారు, మీరు అని ప్రార్థిస్తున్నాం, మీరు అనుగ్రహిస్తే అది చేయించు. 2 గంటలు మాకు ఇచ్చిన టైం అంతా మొత్తం చేయించన్నారు, చెప్పాను ఆయన్ని. ప్రశ్నలు అడగాలి, అడిగిన దాంట్లో ఎవరో ఇంకా మళ్ళీ వీళ్ళని అడిగితే కష్టం అవుతుందని నేనే అడిగాను. సాయి, ఓయి, హాయి, రయి, ఈ 4 మాటలకి ఆ అర్థాలు కాకుండా వేరే అర్థాల్లో వచ్చేటట్టుగా ఒక శేష పద్యం చెప్పండి, చెప్పాడు ఆయన. పద్యం జ్ఞాపకం లేదు కానీ అంటూ, మరీ ఇంత దారుణం ఆ సాయి భక్తుడేండి మూర్తి గారు, పోనీ మిగతా వాటికైతే అర్థం ఉంది, సాయి అన్నదానికి కూడా సాయి అర్థం రాకుండా చెప్పమంటున్నారే అని చమత్కరించి పద్యం బాగా చెప్పాడు. స్వామి చాలా మెచ్చుకున్నారు. అయిపోయిన తర్వాత అమెరికాలో ఆగిన రైలు మొన్న మనం అనుకున్నాం ఆ శాన్ ఫ్రాన్సిస్కోలో ఆగిపోయింది, 2 రోజులు పడుతుందని చెప్తే 2 గంటల్లోనే బయలుదేరినటువంటిది. ఆగిన రైలు బయలుదేరిన వేళ మీరు పొందిన అనుభూతిని ఒక సీజన్లో విసరండి అన్నారు. విసిరాడు అది కూడా స్వామి బాగా మెచ్చుకున్నారు. అయిన తర్వాత ఈ మిగతా వర్ణనలు హాస్పిటల్ గురించి అని మిగతా వాటి గురించి అలా అన్నో సమస్యాపూర్వంలో వర్ణనలు ఇవన్నీ జరిగినాయి. ఇదంతా బాగా పూర్తయిన తర్వాత 1:50 అయింది. నేను కరుణశ్రీ పాత్రలో ఉన్నాను, అందరికీ ఎక్కువ టైం ఇవ్వాలి, నేను తక్కువ తీసుకోవాలనే ఉద్దేశంతో తక్కువ తీసుకుని వచ్చాను. స్వామి ఏం అప్పుడే ముగించావు, కాసేపు మాట్లాడకపోయావా? లేదు స్వామి, వాళ్ళందరికీ మంచిది మంచిది అన్నారు అని. 1:50 అయ్యాక ఇంకెంతసేపు ఉంటుంది అన్నారు స్వామి. ఇంకొక 10 నిమిషాలు ఈ కులపతి గారు ఇంకొంచెం టైం కావాలంటుంటే మరోసారి పెట్టుకుందాం, 10 నిమిషాలు మూర్తి చెప్పాడు కదా, అలాగే ఇప్పుడు చేద్దాం అన్నారు. అయిపోయిన తర్వాత ఆయన పద్యాలు చెప్పాడంటే చివరిలో, మొదట్లో నేనేమో అనుకున్నాను, స్వామి నువ్వు పలికిస్తేనే పలకలేని నేను మాట, ఈ పలుకు నీ పలుకే కానీ నాది కాదు స్వామి, నే పండితుడిని కాను, నువ్వు చేస్తే పండితుడినే అనిపించుకుంటాను అనే ధోరణిలో పద్యాలు వరస చెప్పాడండి. స్వామి ముగ్ధులై ఏకరుద్రాక్ష గొలుసు సృష్టించి ఆయన మెళ్ళో వేశారు. వేసి మేము స్వామి ఈ ప్రార్థిస్తున్నప్పుడు ప్రసంగం స్వామి, స్వామి మీ అనుగ్రహ భాషణం చేయండి అని అద్భుతమైన ప్రసంగం చేశారు. అద్భుతం చెప్పి, ది గేట్స్ ఆఫ్ ప్రశాంతి నిలయం ఆర్ ఆల్వేజ్ ఓపెన్, మీకు ఎప్పుడు తెరిచి ఉన్నది, ఇది మీ స్వంతం, మీది. కవులు, పండితులు, విద్వత్వేత్తలు వీరందరూ రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఇది మీ ఇల్లు అని. అందరికీ ఒక్కొక్కడికి ఒక వెండి గ్లాసు లోపల గోల్డ్ వాటర్ తో తయారు చేయించి పైన స్వామి సర్వమతం దీనికి సంబంధించిన ఎంబ్లెమ్ పెట్టి దాని లోపల ఫారిన్ చాక్లెట్లు మొత్తం నింపి కంచి నుంచి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించినటువంటి
1: దోవతలు.
0: ఇది అడిగితే చెప్పారు కదా, ఇది నా స్టేటస్, స్వామి వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లేదంటే అది నీ సంగతి, నా స్థాయికి తగ్గట్టు ఉండాలిగా నేను ఇచ్చేది అన్నారు. ఇచ్చి వీళ్ళందరూ పరవశించిపోయారు. అందరికి పాద నమస్కారాలు ఇచ్చి అంతా చెప్పి ఆ రోజు మా అమ్మాయి బయటకు వచ్చిన వెంటనే నేను ఇచ్చి వెళ్తున్నాము, ఏం నాన్నగారు నా కళ్ళ మీద కామెంట్ చేశారు, ఏమంటారు, దోవత కప్పారా మీకు స్వామి, నేను చెప్పాగా మీకు ఆ రోజు మీ నాన్నని పిలువు, మీ నాన్న స్వామి మాట్లాడడం కోసమే పుట్టాడు, మీ నాన్నకు పని అయ్యేది అసలు అన్నారని మీకు శాలువా కప్పారండి, నన్ను ఏం హేళన చేశారు, ఇవాళ మీకు తప్పింది ఏంటది, ఇది మీరు ఊహించారా, లేదన్నారు కదా, మరి ఇప్పుడు ఏమైంది అని. అంటే స్వామి డ్రీమ్స్ లో కూడా ఇలాగే ఒకసారి స్వామి నా కళ్ళలో కనబడి ఏదో మామూలుగా మాట్లాడమంటూ నమస్కారం పెట్టుకోకపోతే ఉంటే ఒక పాదం చాలులే, ఒక పాదాన్ని పెట్టుకున్నారు. నేననుకున్నాను ఇది పిచ్చి కళ నాది, ఏ నిద్రపట్టకుండా వచ్చింది దానిలో కళ ఇది అని చెప్పి నేను వదిలేశాను. ఈ త్రయ బృందావనంలో మాట్లాడమన్నప్పుడు ఉయ్యాల మీద కూర్చుని పిలిచారు చూడండి, అప్పుడు నమస్కారం చేసుకోవాలిగా స్టూడెంట్స్ పాదాలు వదలడంలే, అసలు అవి ఎదురొచ్చు ముందు మొత్తం సరౌండెడ్ బై స్టూడెంట్స్ కదా, వాళ్ళు వదలడం లేదు, వదలకపోతే వాళ్ళు చేత్తో ఇలా అని ఒక పాదం తీసి ఓ పాదానికి పెట్టుకోలే అంటే ఏమని మనం ఊహించగలం అసలు స్వామిని అనుభవించడమే. ఒకసారి అయితే డివినిటీ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ ఎక్స్పౌండెడ్, ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ అని చదివాను, అయితే నో నో నో ఇట్ కెనాట్ బి ఎక్స్పీరియన్స్డ్, ఇట్ ఈస్ టు బి ఎంజాయ్డ్ అన్నారు. ఎంజాయ్ ఈస్ ది ఎండ్ జాయ్ అని ఒక స్వామికే సాధ్యం ఉండదు. ఇది తర్వాత ఒకసారి ఉరవకొండలో ఆంజనేయులు గారు వైస్ ప్రెసిడెంట్ మాకప్పుడు, ఆయన ఒక మిడ్ నైట్ రాత్రి 1 గంటప్పుడు ఫోన్ చేసి 75th బర్త్డేకి మీరు ఉరవకొండలో వక్తగా రావాలన్నాడు. మీరుండగా నేను ఎందుకు సార్ అన్నాను. ఆయన చాలా అవుట్ స్టాండింగ్ స్పీకర్ అని కదా, అంటే నేను ఎందుకంటే లేదు మీరు రావాలి, నాకు ధ్యానంలో స్వామి కనబడితే మిమ్మల్ని విరవమన్నారు అన్నాడు. నేను అన్నాను రాత్రి 1 గంట అయింది, నేను రేపు ఉదయం మీకు కన్ఫర్మ్ చేసి చెప్తాను సార్ అన్నాను. ఆ పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే మీరంతా వింటారు, మేము మీకు కనపడము అని దృష్టితో కొంచెం నిందిస్తూ మాట్లాడేదనంటే నేనన్నా ఏమండి, నేను ఒకసారి డైలీ చెకప్ చేసుకుంటాను, చెకప్ చేసుకోకుండా అదే డే ఇచ్చానుకోండి, నేను ఐఎమ్ నాట్ ఆమీ ప్రెజెంట్, ఒకే రోజు 2 సమావేశాల్లో మాట్లాడడానికి నేను స్వామిని కాదు కదా అని చెప్పి చెప్పనివ్వండి అంటే మీ ఇష్టం అన్నట్టు పెట్టించాడు. నెక్స్ట్ డే చూసి ఫోన్ చేశాం. చేసిన తర్వాత వెళ్తే చాలా బాగా మంచి హోస్ట్, స్వామి ఎందుకు ఇతన్ని లైక్ చేస్తున్నారు ఈ ఫ్యామిలీని అని చూసి నేను అడిగితే రమణరావు చెప్పారు నాకు, నేను స్టడీ చేసి చూశాను, మంచి హోస్ట్, నాకు గుంటకల్లో దగ్గర నుంచి అరేంజ్మెంట్స్ అన్ని చేయించి అక్కడికి తీసుకెళ్లి అంతా ఒక కారు పక్కన పెట్టి ఈ ఊరేగింపుడు మీరు రాలేకపోతే ప్రదేశాలని చూపించాడు స్వామి, ఉరవకొండ ఇంపార్టెన్స్ అంతా, మీరు రాలేకపోతే ఈ కారులో రండి అని ఏర్పాటు చేశాడు. నేను కారులో వద్దు చూస్తాను ఇదంతా, లెట్ మీ ఎక్స్పీరియన్స్ ఫర్ మైసెల్ఫ్ అని అంత దూరం నడిచాను. ఆ కారులో అది లారీలో పెట్టి అదంతా తీసుకెళ్లి అదంతా చూశాను. అయింది, నెక్స్ట్ డే నన్ను బస్సు ఎక్కించాడు పుట్టపర్తి వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా సరే ముందు పుట్టపర్తి రిపోర్ట్ చేసి అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి మళ్లీ పుట్టపర్తి వచ్చి స్వామికి చెప్పడిపోవడం. అది వచ్చిన తర్వాత లైన్లో కూర్చుంటే స్వామి వచ్చి, ఏమి ఎవరోకొండ నుంచి వస్తున్నావా అన్నారు. అవును స్వామి రథాయత్ర తెలుసు తెలుసు అంతా తెలుసు నాకు అన్నారు. సరే దానికి రెఫరెన్స్ అయిపోయింది. అయిపోయి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనమాట. తర్వాత ఒకసారి వచ్చినప్పుడు స్వామి లైన్లో వస్తూ స్వామి మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి రిపీట్ చేయాల్సి వస్తుంది స్వామి, చెప్పిందే మళ్లీ చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అన్నాను. అట్టనా రిపీట్ చేయ, కొత్త నువ్వేం చెప్పగలవు, స్వామి మాట్లాడగా నువ్వు చెప్పేది అది రిపీట్ చేయాల్సిందే అని పెద్ద అమ్మాయికి పెండి చేశావంటే అప్పుడు కావాలి అప్పుడు చెప్పారనమాట. మంత్రాలకి వాడిని పిలుస్తావు, పురోహితుని పిలుస్తావు, ఆయన వచ్చి మంత్రాలు చదువుతాడు, కొత్తగా ఆయన సృష్టించలేడు కదా ఆ బుక్లో ఉన్న మంత్రాలే చదువుతాడు. అయిపోయింది, రెండోసారి మీ చిన్న అమ్మాయికి చేస్తావు పెళ్లి, అప్పుడు ఇంకో పురోహితుని పిలుస్తావు, వాడు ఆ మంత్రాలేగా చదువుతాడు, ఎవరు మార్చగలరు అని చెప్పి స్వామిని ఎవరు మార్చలేరు, నువ్వేం రిపిటేషన్ అయినా పర్వాలేదు, అది మంచి మాట ఎన్నిసార్లు చెప్పినా పర్వాలేదులే, ఏం పర్వాలేదు చెప్పు అన్నారు. స్వామి ఇదివరకు ఇలాగ ఒక ఆయన అడిగారు, స్వామి మీరు చెప్పిందే చెప్తున్నారు ఇలా ఎంతకాలం చెప్తారు చెప్తారు ఏం స్వామి అని అడిగాడు ఎవడో, చిక్కగా ఉన్నవాడు కూడా, టిల్ యూ బికమ్ ఆల్ రైట్ అన్నారు. అందువల్ల స్వామి ప్రతి మాట కూడా నేను ఏంటంటే జీవిత సత్యాల కింద ఒక భావించేటువంటి పద్ధతిలో ఉన్నది అని. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏమైందంటే, ఆదిలాబాద్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు బస్సుల్లో, చాలా బస్సుల్లో వచ్చారు. విఠలరావు అని వాళ్ళకి
1: ఏ సంవత్సరం అండి
0: ఇది? 1998 అండి, 1998 అక్టోబర్ లో ఎప్పుడు అనుకుంటాను. వాళ్ళంతా వచ్చారు, లార్జ్ నెంబర్ వచ్చారు. వస్తే విఠలరావు వాళ్ళ స్టేట్ కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అతను నన్ను వచ్చి అడిగి వాళ్ళందరినీ అడ్రస్ చేయమన్నాడు. మాతో కూర్చోండి సార్, హెల్ప్ గా ఉంటుంది అన్నాడు. కూర్చున్నాను నేను. అయితే విఠలరావు ఒకటి చెప్పాను, కూర్చోడానికి చాలా కష్టం విఠలరావు గారు, వాళ్ళు కూర్చున్నాను అనుకో, నీకేం పని స్వామి అడగచ్చు. అలాంటివి నేను రికార్డెడ్ వెర్షన్స్ చూశాను. అంటే నువ్వెందుకు కూర్చున్నావు అని అంటారేమో, అంటే నేను చెప్పుకుంటాను కదా సార్, అదేం పర్వాలేదు కూర్చోండి అన్నాడు. కూర్చొని ఉన్నాను. ముందు వచ్చినప్పుడు స్వామి, ఏమి హైదరాబాద్ లో ఉంటున్నావా అన్నారు. లేను స్వామి, లెటర్ ఇచ్చాను, హైదరాబాద్ లో ఉంటున్నావా? లేను స్వామి అన్నాను. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మధ్యాహ్నం వచ్చారు. మధ్యాహ్నం వచ్చినప్పుడు స్వామిని డెఫినెట్ గా, స్వామి నాకు స్వామి సందేశ వ్యాప్తికి శక్తి సరిపోవడం లేదు, ఆయాసం వస్తుంది బాగా అనమాట, అంచేత స్వామి శక్తి సరిపోవడం లేదు, అనుగ్రహించండి అని అడగాలని రెండు లైన్లు మొత్తం అనుకుని ఉన్నారు. అదే ఉంటే స్వామి వచ్చారు. వచ్చినసారి ఈసారి అసలు పలకరింపులోనే ప్రత్యేకమవుతుంది. ఏమండి సార్, ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారన్నారు. నాకు చెమటలు పట్టినాయి. ఏంటిది ఏమండి సార్ అంటారు, ఇదేదో గందరగోళం అయింది మనకి, తీవ్రమైన పరీక్ష అనుకుని విజయవాడలో ఉంటున్నాను స్వామి అన్నా. అట్టనా విజయవాడ? మరి ఇది ఆదిలాబాద్ కదా, వీళ్లతో నీకేం పని అన్నారు. అప్పుడు విఠలరావు ఏం చెప్పాడు, స్వామి స్వామి సందేశ వ్యాప్తి చేసేటువంటి వ్యక్తి కదా, అతనికి ప్రాంతంతో సంబంధం ఏంటి స్వామి, మేమే రిక్వెస్ట్ చేశాం, మా రిక్వెస్ట్ ను విని ఆయన అంటూనే ఉన్నాడు వద్దని చెప్తూ అని రిక్వెస్ట్ చేస్తే వచ్చారు స్వామి. సంతోషం సంతోషం. మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. ఎక్కడ? విజయవాడలోనా అన్నారు. అవును విజయవాడలోనా అన్నారు. అంటే ఏదో విజయవాడ అంటే నేను తెలుసుకోలేకపోయినట్టు, నాకు తెలియలేదు, అర్థం కాలేదు. అవును స్వామి అక్కడ ఉంటున్నాను అని అప్పుడు అన్నాను. సరిపోవడం లేదు, శక్తి సరిపోవడం లేదంటే చాలా లార్జెస్ట్ క్వాంటిటీ ఆఫ్ విభూది సృష్టించి ఈ గొంతుకి ఈ వీపుకి రాసి చేతిలో వేసి కాగితంలో కట్టుకుని కాగితం ఇవ్వమన్నారండి. అది అయిన కొద్ది రోజులకి అయిపోయింది. అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది. వస్తే స్వామి బర్త్డే కోసం వచ్చాము, ఆమెను పలకరించారు, నన్ను పలకరించారు, మొత్తం అంతా పలకరింపులు అయిపోయాయి. అయిపోయిన తర్వాత అప్పుడు విభూది ఇచ్చారు నవంబర్ లో. అయిపోయింది, ఇంటికి వెళ్ళాము. అమ్మాయిని దిగబెట్టి 5 December 1998 హైదరాబాద్ దిగబెట్టి ఇంటికి వచ్చాను. కొంచెం అన్ఈజీగా ఉంది. సరే మా మిసెస్ ఏమో వాళ్ళ అమ్మగారికి బాగుండలేదని విజయనగరం వెళ్ళింది. నేను చిన్నమ్మాయి ఇంట్లో ఉన్నాము. ఉంటే ఇక్కడ భరించలేని బాధగా ఉంది. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తాను, ఎందుకైనా ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమో తెలియదు. కారణం ఏంటంటే ఉన్నవాడిని ఊరుకోక మెడికల్ సైన్స్ లో ఉండేటువంటి పాపులర్ సైన్స్ సిరీస్ తోని గుండె జబ్బులు నివారించడం ఎలా, జార్డీస్ నివారించడం ఇవన్నీ వ్యాసాలు రాశాను. ఆ సిమ్టమ్స్ అన్ని నాలో ఉన్నాయేమో అని ఇప్పుడు అనుమానం. సరే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఉన్నవాడు ఊరుకోక ఈసీజీ తీసి ఆయన ఏమైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కదండి అన్నాను. కాదు కాదు, రాత్రి ఇంటెన్సివ్ కేర్ లో ఉంటే మంచిదేమో చూడండి అని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఇంటెన్సివ్ కేర్ పంపించాడు. ఆ ఇంటెన్సివ్ కేర్ లోకి వెళ్తే నా అటెండెన్స్ ఎవరు లేరు. మా అమ్మాయికి ఫోన్ చేస్తే ఒక్కతే ఇంట్లో ఉన్నది. డాక్టర్ గారికి ఫోన్ చేసి వాళ్ళ మనిషినిచ్చి పంపించి పంపించారు. నేను అక్కడ దాంట్లో ఉన్నాను. డాక్టర్ గారు నా దగ్గరకు వచ్చాడు. చీఫ్ వచ్చి ఏంటి సార్, ఏ ప్రమాదం లేదు కదా అని, ప్రమాదం లేకపోతే మా దగ్గరికి అందుకు వస్తానన్నాడు. ఒకటి రెండు, నాకు ఇది ఎందుకు వచ్చిందండి ఈ కంప్లైంట్? అన్ని నార్మల్ లో ఉన్నాయి. మీరు చెప్పిన 7 డేంజర్స్ సిగ్నల్స్ నా దగ్గర లేవు కదా. తర్వాత ఐఎమ్ నైదర్ డ్రంకర్డ్ అరే స్మోకర్, అవేవో ఉన్నాయి కదా, అవేవి లేవు. మరి ఎందుకు వచ్చింది? మై బీపీ ఇస్ ఆల్సో నార్మల్ 120/80 ఇవన్నీ కదా, నాకు ఎందుకు వచ్చిందని అడిగాను. కొన్నిటికి ఏ కారణం చెప్పలేము. దేర్ ఇస్ నో స్పెసిఫిక్ రీజన్ ఫర్ సర్టన్ థింగ్స్ యూ కమాండ్ అదర్ కేటగిరీ అన్నాడు. నేను స్వామికి టెలిగ్రామ్ ఇవ్వమన్నాను. సేవాదారులు ఒకతను నా దగ్గరికి వస్తే ఇవ్వమన్నాను. స్వామికి టెలిగ్రామ్ ఇచ్చాము. అయిన తర్వాత వీళ్ళు చూస్తున్నారు, హాస్పిటల్లో ఉంచారు, బ్లాక్స్ ఉన్నాయన్నారు, తీసి ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలన్నారు. చేయాలనంటే ఇక్కడ కాంటాక్ట్ చేసాం, పుట్టపర్తిలో డాక్టర్స్లు ఎవరు లేరు టైంలో, అక్కడే చేయించండి అని చెప్పి చెప్పారు. ఆపరేషన్ థియేటర్ అంత తయారు చేశారు. తయారు చేసి ఎనస్థీషియా ఇవ్వడం అంతా లోపలికి సర్జికల్ రూమ్ లోకి తీసుకెళ్తున్నారు. సర్జికల్ ప్రిపరేషన్ అంతా చేసిన తర్వాత లోపలికి స్వామి ఇచ్చిన ఫోటో, మెటీరియలైజ్ చేసి ఇచ్చిన ఫోటో అండ్ విభూది ఉంది నా దగ్గర. ఆ రెండు నాతో ఉండాలన్నాను. వాడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఎనస్థీషియా ఇంకెవరో ఉన్నారు, కెనాట్ బి అలౌడ్ అన్నాడు. అది నాకు ఆపరేషన్ వద్దన్నా. ఆ స్వామి ఫోటో విభూది ఎలా చేయకపోతే నాకు ఆపరేషన్ వద్దు. ఐఎమ్ మోర్ సెంటిమెంటల్ దాన్ రాదర్ పర్సన్ విత్ డిసిజన్. అంటే లేదు, ఆ చీఫ్ వచ్చాడు గబగబాన, ఇప్పుడు ఆయన డిస్టర్బ్ చేయకూడదు ఆపరేషన్ ముందు, బుద్ధి ఉందా లేదా అని వీళ్ళు కేకలేసి ఆ ఎదురుగుండా స్వామి ఫోటోను విభూది అక్కడ పెట్టించాడు. పెట్టించి నెంబర్ వాళ్ళు చెప్పమంటారు కదా, 1, 2, 3 ఏదో నెంబర్ చెప్పమన్నాడు. నేను సాయి గాయత్రి చెప్తాను. వాడు తిక్కగా ఉంది, వీడు ఎవడో వీడితో వ్యవహారం అంతా అని ఏదో ఒకటి చెప్పవయ్యా అన్నాడు. నేను సాయి గాయత్రి అనుకుంటున్నాను లోపల. వాళ్ళేమో షిర్డి సాయి క్యాసెట్ పెట్టారు, నేను ఈ గాయత్రి చెప్తూ ఉన్నాను. దానిలో తెలివి తప్పిపోయింది. స్వామి అభయహస్తంతో సింహాసనంలో కూర్చునే ఉన్నారు. ఆపరేషన్ ఎంతసేపు అయిందో నాకు తెలియదు. ఎప్పుడైతే నాకు ఈ స్వామి డిసపియర్డ్, ఆపరేషన్ అయిపోయిందన్నారు, తీసుకొచ్చి రూమ్ లో పెట్టేశారు. ఇదిగో మీ స్వామి ఫోటో అది అని. తర్వాత ఇది టెలిగ్రాము రమణ రావు గారికి ఇస్తే పిల్లలు, రమణ రావు గారు స్వామి ఏమది టెలిగ్రాము అన్నారు. అంటే ఇలా స్వామి అట్టనా, ఏం పర్వాలేదులే. సో ఇది అయింది. ఇది అయిన తర్వాత 6 నెలలకి స్వామి దగ్గరికి వెళ్ళానండి. అంటే మళ్ళీ మాట్లాడాలి కదా నేను, 6 నెలల వరకు రెస్ట్ తీసుకోవాలి, కింద కూర్చోకూడదు ఏవో చెప్పారు. అయిన తర్వాత బృందావన వెళ్ళాను. బృందావన వెళ్తే డైరెక్ట్గా వచ్చారు స్వామి. ఆ ముందు కూర్చోబెట్టారు, వచ్చారు స్వామి. ఏం సమాచారం, ఎట్లా ఉన్నావు అన్నారు. స్వామి యూ హ్యావ్ సేవ్డ్ మీ ఫ్రమ్ ది జాస్ ఆఫ్ డెత్ అని మళ్ళీ అడిగారు. చెప్పింది బుధం మీకు ఏం లేదే అన్నారు. అని స్వామి సందేశం వ్యాప్తి చేసుకునేందుకు అవకాశం ఇవ్వండి అని. ఎందుకంటే లాస్ట్ టైం మాట్లాడినప్పుడే గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు స్ప్రెడ్ ది మెసేజ్ ఆఫ్ ది లార్డ్ టిల్ ది లాస్ట్ బ్రెత్ ఆఫ్ మై లైఫ్ అన్నారు. అంటేనే బ్లెస్ చేశారు అని. ఎందుకంటే అది ఒకటి దానికోసమే జీవించాలి. ఐ డోంట్ వాంట్ టు లివ్ యాజ్ అన్ ఇన్వాలిడ్ అని స్వామి దగ్గర అన్నా. అందువల్ల అంటే ఏం పర్వాలేదు చేసుకో అన్నారు. మళ్లీ మళ్లీ రంగ ప్రవేశం చేసి స్వామి దాంట్లో బాగా ఇదివరకటి కన్నా ఎక్కువ శ్రద్ధతో పార్టిసిపేట్ చేస్తూ వచ్చాం. తర్వాత మిసెస్ ఏమో పాదుకలు బ్లెస్ చేయాలి, చేయించుకురావాలి స్వామి దగ్గరికి. నేను తీసుకుని పాదుకలు బృందావనం వెళ్ళాను. బృందావనం అయితే కొంచెం ఈజీగా ఉంటుంది నాకు, ఎందుకంటే వాళ్ళని పెర్మిషన్ అడిగి కూర్చోబెడతారు స్ట్రాటజిక్ పాయింట్లో, అవన్నీ కొంచెం తక్కువ ఉంటారు ఇక్కడికన్నా ఉద్దేశంతో బృందావనం వెళ్ళాను. అది చాయిస్ ఆఫ్ స్వామి
1: అంతే,
0: అవి వాళ్ళకి అంతే
1: ఆలోచన కూడా స్వామి కల్పిస్తే.
0: ఆలోచన లేదండి అసలు. వాట్ ఎవర్ హీ విల్స్ దట్ హ్యాపెన్స్. చదివిన సెంటెన్సే కాదు, వాట్ ఎవర్ గాడ్ సర్వ్స్ బట్ హీ గివ్స్ యూ అన్ ఆపర్చునిటీ టు క్లెయిమ్ దట్ యూ హావ్ సర్వ్డ్ అన్నారు. అంతే, అంత బ్యూటిఫుల్ గా జరిగింది. అది బ్లెస్ చేశారు. లెటర్ మర్చిపోతే అడిగి తీసుకున్నారు. ఆమె బాగా సంతోషించింది. తర్వాత రెండో అమ్మాయికి పెళ్లి కుదిరినప్పుడు ఆమె శుభలేఖాది తీసుకెళ్లిన టైంలో పెద్దమ్మాయి పాదుకలు చేయించుకుని ఆమె కూర్చున్నది సెపరేట్ గా. ఆ పాదుకలు బ్లెస్ చేశారు. వచ్చి ఈ శుభలేఖాది తీసుకుని ఈమెని బ్లెస్ చేశారు. సో స్వామి అనుక్షణం నేను నీతో ఉన్నాను అంటే ఒక మాట ఏదైతే ఇంటర్వ్యూలో చెప్పారో, స్వకార్యం నేను చూస్తాను, స్వామి కార్యం నువ్వు చూడన్నారే. ఐ హీ గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు లుక్ ఆఫ్టర్ ది సెకండ్ వన్. మొదటి చూసిన స్వామికి రెండోది చూడడం ఏంటి అసలు అనేటువంటి దృష్టితోనే ఉన్నానండి. అవి తర్వాత చైనా వారి న్యూ ఇయర్ జరిగింది, ప్రపంచ సంగీత మహోత్సవం జరిగింది. ఈ రెండు ఉత్సవాలు జరిగిన తర్వాత నేను వాటి ఆర్టికల్స్ రాసి వనితా జ్యోతిలో పబ్లిష్ చేసి అవి పట్టు కూర్చున్నాను. ఏం ఆర్టికల్సా అన్నారు స్వామి వచ్చి దగ్గరికి. అవునంటే తీసుకుని విభూ సృష్టిని చేతిలో వేశారు. తర్వాత కృష్ణ పుష్కరాలు అయ్యాయి. పుష్కరాలు అయిన తర్వాత విజయవాడలో అమరావతిలో జరిగినటువంటి కార్యక్రమాల గురించి ఫోటోలతో సహా రెండు వ్యాసాలు రాశాను రెండు పత్రికల్లో. అవి తీసుకొచ్చాను. రమణ రావు గారు ఏం చేశారంటే, మీరు కూర్చోండి, స్వామి ఈ మధ్య మీతో బాగా మాట్లాడుతున్నారు ఎక్కువగా, అంచేత వచ్చి మీది మిమ్మల్ని ప్రశ్నలు అడగొచ్చు అని ఆయన ఎస్టిమేట్ అని ఒక దగ్గర కూర్చోబెట్టారు. నేనేమో ప్రెసిడెంట్ని గాను, నేను ఆర్గనైజేషన్ లో నాకేమి పొజిషన్ లేదు. నేను కోరుకున్నది ఏంటంటే సందేశ వ్యాప్తి ఒకటే, ఇండిపెండెంట్ గా ఎవరు ఇంటర్ఫీరెన్స్ లేకుండా అది కోరుకున్నాను. అందువల్ల దీనిలో ఏ పదవులు ఏవి అనిల్ కుమార్ ప్రెసిడెంట్ గా ఉన్నా నుంచి లేదు. అంచేత నేను ఏమీ కాను, వచ్చి నువ్వెందుకు అక్కడ కూర్చున్నావు, వీళ్ళు ఎవరైనా అడిగితే నాకు చాలా ఇబ్బంది. ఆయన నాకు అది కోరుకున్నది కూడా కాదు. ఆయన కూర్చోమన్నాడు. స్వామి నిజంగా అంతమంది సీనియర్ పీపుల్ వదిలేసి మధ్య డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి ఎంతమంది ఉన్నారు మీరని అడిగారు. నేను ఎలా చెప్పను నాకు తెలుసు. అయితే నాకు ఆలోచన ఏంటంటే ముందు ఆర్గనైజర్ గా ఈ స్వామి దారిలోకి రాకముందు నుంచి ఆర్గనైజేషన్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షన్స్ కాబట్టి ఈ మనం ఇక్కడ కూర్చోమన్నారు కాబట్టి మన దానికి ఎంతమంది వచ్చారు ఎంతమంది ఉన్నారు అని అడిగితే చెప్పడానికి నేను లెక్కాది సేకరించాను. కానీ నేను చెప్పడానికి అర్హుణ్ణి గాను. కానీ స్వామి అడిగారు. అందువల్ల నేను జంకుతూ ఉంటే ఎంతమంది అలాగ అప్పుడు చెప్పాను. తర్వాత ఏదో వాళ్ళని అడిగారు, ఏదో అయింది పెట్రోల్ వేసుకున్నారా అని అడిగారు. అంటే బ్రేక్ఫాస్ట్ అది ఏం లేదు అని. లేదు స్వామి అంటే పెట్రోల్ వేసుకోండి వచ్చి మిమ్మల్ని చూస్తారని ఇంటర్వ్యూకి లోపలికి వెళ్లారు. మళ్లీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇలా తీసి ఏమన్నారు కృష్ణ పుష్కరాల గురించి స్వామి అని తీసుకుని మళ్లీ విభూ సృష్టించి ఆ ఫోటో కూడా ఇచ్చారు ఎవరో నాకు. ఆ సృష్టించి విభూ సృష్టించి ఇట్లా రాసి ఇది పేపర్లో కట్టుకు తీసుకుపో అన్నారు. అంటే ఇంత చిన్న చేస్తే స్వామి ఇచ్చేటువంటి ఫలితం అసలు వర్ణించడానికి వీల్లేదండి. చేసింది స్వల్పం, స్వామి దగ్గర నుంచి పొందింది అనల్పం. అది ఎక్స్పీరియన్స్ లో.
2: ఇంతవరకు మీరు శ్రీ జీఎన్ మూర్తి గారితో పరిచయం శీర్షికలోని 9వ భాగాన్ని విన్నారు. రేపు ఈ పరిచయ కార్యక్రమం యొక్క తరువాయి భాగాన్ని వింటారు. సాయిరాం.

ప్రేమతో రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవం స్వామి 90వ జన్మదిన వేడుకల్లో భాగమవ్వటం స్వామి దివ్యానుగ్రహం. ఈ శుభ సందర్భంగా తెలుగు స్ట్రీమ్ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను మొట్టమొదటిసారిగా 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించటం జరిగింది. జూలై 18, 2015 తొలిరోజు కార్యక్రమం బాబా జీవనచరితం దివ్య ప్రేమభరితం అంశంతో చిన్నారుల సమర్పణతో ఘనంగా జరిగింది. తొలిరోజు పిల్లల కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాలను మీకోసం 5 భాగాలుగా పునఃప్రసారం చేస్తున్నాం. 4వ వార్షికోత్సవ పిల్లల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలోని 2వ భాగ పునఃప్రసారం ఇప్పుడు మీరు వింటారు.

0: దివ్య చరణాలకు చిన్నారులు నిర్మల ప్రేమతో అర్పించే సుమధుర సుమనాలు.
1: రేడియో సాయి 4వ వార్షికోత్సవం సందర్భంగా పిల్లల కోసం పిల్లలే సమర్పిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం.
2: బ్రేక్ కి ముందు పిల్లలను ఆశీర్వదించిన స్వామి దివ్యవాణిని విన్నాం. వ్యక్తి తనను తాను మెరుగుపరుచుకోవడం ఎలా అనేది చర్చిస్తూ వ్యష్టిపై చిరు ప్రసంగాలు, స్వామి స్వయంగా రాసిన పాటలపై కార్యక్రమాన్ని విన్నాం.
3: అలాగే స్వామికి గారి తాతగారికి మధ్య ప్రేమానుబంధాన్ని తెలిపిన చిరు నాటికను, స్వామి అవతరణను వినోదభరితంగా తెలిపిన మరో నాటికను విన్నాం.
2: భారతదేశంలో ఆంగ్లేయులు డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించమనే నీతిని అవలంబించారు. మనలో మనకు తగులు పెట్టి దేశమంతటినీ జయించారు. కుటుంబ గౌరవాన్ని మర్చిపోయి కొందరు భారతీయులు ఇంగ్లీషు వారి పంచన చేరడంతో వారికి మనమంతే గౌరవం పోయింది. మనల్ని కూలీలుగా చూశారు.
1: బాగా చెప్పావు. మనలో మనకి ఎన్ని కలహాలున్నా, మనస్పర్ధలున్నా అవి మన మధ్యనే ఉండాలి, లేదంటే ఎదుటివారు లాభపడతారు.
2: అంతేకాదు, మన మాన మర్యాదలకు భంగం కలుగుతుంది. కుటుంబ స్థాయిలో సైతం వ్యక్తులు తమ గురించే కాక కుటుంబాన్ని గురించి కూడా ఆలోచించాలి. స్వామి బాల్యాన్ని గమనిస్తే కుటుంబ గౌరవానికి ఆయన ఎంత విలువనిచ్చారో తెలుస్తుంది. ఆ విషయాన్ని తెలిపే నాటికను ఇప్పుడు మనం విందాం.
3: కుటుంబ గౌరవం చిరునాటిక సమర్పణ, శ్రీ సత్యసాయి ప్రైమరీ స్కూల్ విద్యార్థులు పుట్టపర్తి.
4: మహాభారత కథ అందరికీ తెలిసిందే. కౌరవులు 100గురు, పాండవులు 5గురు. దాయాదుల మధ్య స్పర్ధ కురుక్షేత్రములో ఘోర సంగ్రామానికి దారితీసింది. ఒక రోజున గంధర్వరాజు ఒకడు కౌరవులను ఓడించి బంధించాడు. అప్పుడు ధర్మరాజు వారిని విడిపించమని తమ్ముళ్లతో చెబుతూ, మనలో మనం కలయించుకున్న 3 వారి ముందు మనం 105 మందిమి అంటాడు.
5: వంశ ప్రతిష్ట, కుటుంబ గౌరవాలకి మన సాంప్రదాయం పెద్ద పీట వేసింది. నేటికీ పెళ్లి విషయంలో ఇరు వంశాల చరిత్రను పరిశీలించడం ఆనవాయితీగా ఉంది.
4: సత్యవంతుడు పెళ్లైన కొద్ది రోజులకే చనిపోతాడని నారద మహర్షి చెప్పినా, తండ్రి మాటకు కుటుంబ గౌరవానికి భంగం కలగరాదని భావించిన సావిత్రి సత్యవంతుడినే వివాహం చేసుకుంది. యమధర్మరాజును మెప్పించి తన భర్తను బతికించుకుంది.
5: భగవాన్ శ్రీ సత్యసాయి సనాతన సాంప్రదాయాన్ని తిరిగి నిలబెట్టి పరిరక్షించడం తన లక్ష్యమని చెప్పారు. కానీ అవతార ప్రకటనకు పూర్వం సామాన్య బాలుని వలె ప్రవర్తించినా సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నారు. కుటుంబ గౌరవాన్ని నిలపడానికి ఎంత కష్టమైనా సహించారు. మన అందరికీ ఆదర్శంగా నిలిచారు.
4: స్వామి రత్నాకర వంశములో జన్మించారు. వారిని చిన్నతనములో రాజు అను, సత్య అను పిలిచేవారు. కోడళ్ల మధ్య తగవులతో కుమారుల మధ్య కూడా గొడవలవుతున్నాయని కొండమరాజు గమనించారు. వారిని వేరు చెయ్యాలనుకున్నారు. స్వామిని సలహా అడిగితే ఇంటి గుట్టు బయట పడకుండా ఉండాలంటే అదే మంచిదన్నారు స్వామి.
5: అలా తండ్రి పినతండ్రులు విడిపోయినప్పుడు తాతగారైన కొండమరాజు కోరిక మేరకు స్వామి వారి వద్దనే పుట్టపర్తిలో ఉండిపోయారు. బుక్కపట్నం స్కూల్లో చదువుకున్నారు. రోజు తాతగారికి తనకు తానే వంట చేసేవారు. ఓ రోజు

0: సత్య, రోజూ నాకు వంట చేసి పెడుతున్నావు, మళ్ళీ వడ్డించడానికి అంత శ్రమపడి మిట్ట మధ్యాహ్నం ఎండలో ఎందుకొస్తావు? నేను పెట్టుకుని తినగలను, నువ్వు కూడా భోజనం కోసం అంత దూరం నుంచి వచ్చి వెళ్లకు. రాగి సంకటి మూట కట్టుకుని పోమని చెప్పాను కదా, ఎందుకు కష్టపడతావు?
1: తాత, నువ్వు చెప్పినట్టే నిన్న సంకటి మూట కట్టుకుని పోయాను. స్కూల్లో అంతా టిఫిన్ క్యారియర్ లో అన్నం పచ్చడి తెచ్చుకుంటున్నారు. నేనక్కడ మూటలోంచి రాగి సంకటి తీసుకుని తింటే వాళ్ళు వేరేగా అనుకోవచ్చు. మనం బీదవాళ్ళం అనుకుంటే కుటుంబ గౌరవం చెదగొట్టిన వాడిని అవుతాను. అందుకని కష్టమైనా ఇక్కడికే వచ్చి భోజనం చేస్తాను. అయినా ఇదేమి కష్టం కాదులే, నేను ఎలాంటి కష్టానికైనా సిద్ధం. నాకిది మంచి కసరత్ అనుకో.
0: ఇదేమి కసరత్ నాయనా, 8 ఏళ్లకే ఇంత కసరత్ ఎందుకు? సర్లే అప్పా, ఇష్టం ఎట్లా అంటే అట్లానే. కాని
2: బుక్కపట్నములో చదువు పూర్తయ్యాక సోదరుడైన శేషమరాజు స్వామిని కమలాపురం తీసుకుపోయారు. స్వామి అక్కడ మిడిల్ స్కూల్లో చేరారు.
3: కమలాపురంలో నీటికి కటకటగా ఉండేది. స్వామి రోజు ఉదయానే లేచి చాలా దూరంలో ఉన్న కాలువకు వెళ్లేవారు. అక్కడ నుంచి పెద్ద మట్టి కడవతో నీరు తెచ్చేవారు. వస్తూనే హడావిడిగా ఇంత అంబలి తాగి స్కూలుకు వెళ్లేవారు. సాయంకాలం కూడా నీళ్లు తేవడానికి కాలువకు పోయేవారు. చదువుకునేందుకు టైముండేదే కాదు.
2: దుస్తుల విషయానికొస్తే స్వామి ఏడాదంతా ఒకే చొక్కా నిక్కరుతో గడిపారు. స్కూల్ నుంచి వస్తూనే టవల్ కట్టుకుని బట్టలు ఉతికి ఆరేసుకునేవారు. చెంబులో నిప్పు వేసి వాటిని ఇస్త్రీ చేసుకునేవారు. బాగా అనగడానికి వాటిని పెట్టె కింద పెట్టేవారు. చిరుగులుంటే కనపడకుండా ముళ్ళు పెట్టుకునేవారు.
3: అలాంటి పరిస్థితుల్లో పుష్పగిరికి స్కౌట్ గా వెళ్లవలసి వచ్చింది. కానీ వారి వద్ద స్కౌట్స్ వేసుకునే ఖాకీ దుస్తులు లేవు. కుట్టించుకుందామంటే కావాల్సిన డబ్బు లేదు. పుష్పగిరికి వెళ్లేందుకు దారి ఖర్చులు కూడా లేవు.
2: ఒకసారి ఆనాటి పరిస్థితిని వివరిస్తూ, ఇంట్లో అడగడానికి కూడా నాకు ధైర్యం లేదు, ఎందుకంటే అప్పుడు వారి దగ్గర కూడా ఎక్కువ ధనం లేదు అన్నారు స్వామి. రాను అని చెప్పడానికి లేదు. ఖాకి డ్రెస్సు లేదంటే కుటుంబానికి అగౌరవంగా ఉంటుంది, ఏమి చెయ్యాలి అని ఆలోచనలో పడ్డారు.
4: రాజు, స్కౌట్ మాస్టరు నువ్వు పుష్పగిరికి వచ్చి తీరాల్సిందే అనే ఆర్డర్ వేశాడు, గుర్తుందా? నువ్వు మాకు లీడర్వి, నువ్వు రానంటే ఎలా? నువ్వు రాకపోతే మేము పోము.
1: నాకు ఒళ్ళు సరిలేదని చెప్పప్పా, నీవు నాకు అసిస్టెంట్ గా ఉన్నావు, నీవే పిల్లల్ని తోలుకుని పో, నేను తర్వాత వస్తాను.
4: సరే, మేము ఇళ్ళకు పోయి తినొస్తాం, నువ్వు తినేస్తివా?
1: తిన్నా, నేను క్లాస్ లో కూర్చుంటాలే గాని మీరు పోయిరండి. ఇదేమిటి, నా డెస్క్ లో ఈ ప్యాకెట్ ఎలా వచ్చింది? ఎవరు పెట్టారబ్బా? దీనికి ఏదో చీటీ కూడా తగిలించుంది, చూద్దాం.
5: రాజు, నీకు స్కౌట్ డ్రెస్ లేదని నాకు తెలుసు, అందుకనే నువ్వు పుష్పగిరికి రానంటున్నావు. మన ఇద్దరి ఎత్తు ఒకటే, అందుకనే మా నాన్న దగ్గర మారాం చేసి 2 జతల డ్రెస్సులు కుట్టించాను. ఈ ప్యాకెట్ లో ఉన్న జత నీకే. రాజు, నేను నీ తమ్మునితో సమానం. ఈ డ్రెస్ నీవు తీసుకోకపోతే నేను చచ్చిపోతాను, రైలు కింద పడతాను. కాబట్టి నువ్వు ఈ డ్రెస్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే.
1: ఓహో, ఇది రమేష్ పనా? ఇది తీసుకుంటే నా కుటుంబాన్ని అవమానించినట్టు అవుతుంది, కానీ ఎలా తీసుకోను? స్నేహం ఇచ్చిపుచ్చుకునే సంబంధం కాదు, హృదయానికి హృదయం, ప్రేమకు ప్రేమం, అదే స్నేహబంధం. కాబట్టి మన స్నేహం చెడకుండా డ్రెస్ వెనక్కు తీసుకోపమ్మని చెప్తూ నేను కూడా ఓ చీటీ పెడతాను.
2: అలా రమేష్ ఇస్తానన్న స్కౌట్ డ్రెస్సును తీసుకోవడానికి స్వామి నిరాకరించారు. గత సంవత్సరం తరగతి పుస్తకాలు అమ్మివేశారు. అవి 12 రూపాయల విలువ చేస్తాయి. కానీ ఆయన స్కౌట్ దుస్తుల వగైర కొనుక్కునేందుకు 5 రూపాయలు చాలని అంతే తీసుకున్నారు.
3: అలా స్కౌట్ డ్రెస్ అయితే వచ్చింది, కానీ పుష్పగిరికి వెళ్లడానికి దారిభత్యం లేదు. అందువల్ల రాత్రి వచ్చి ఏం చేస్తాను, పొద్దున వస్తానని తోటి పిల్లలకు చెప్పి పంపేశారు. ఉదయానే లేచి కాలినడకన వెళ్లేవారు. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుటుంబ పరిస్థితులు పైకి పొక్కనివ్వలేదు.
2: స్వామి పుష్పగిరి వెళ్లిన 3 రోజులు తన భార్య నీరుమొయ్యవలసి వచ్చిందని శేషమరాజుకు పట్టలేని కోపం వచ్చింది. స్వామి పుష్పగిరి నుంచి తిరిగి రాగానే చేతిలో ఉన్న రూళ్ల కర్రతో ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. రూలర్ 3 ముక్కలయ్యింది. స్వామి చెయ్యి వాచిపోయింది.
3: అది జరిగిన 2వ దినమే శేషమరాజు కుమారుడు చనిపోయాడు. పరామర్శకు వచ్చిన పెద్ద వెంకమరాజు స్వామి చేయి వాచి ఉండడం గమనించాడు. స్వామిని ఇదేమిటని అడిగాడు. స్వామి అసలు విషయం దాచిపెట్టి కురుపు లేచిందని చెప్పారు. వారి ఇంటి పక్కనే దోసలమ్ముకునే సుబ్బమ్మ అనే ఆవిడ ఉండేది. స్వామి పడుతున్న కష్టమంతా ఆమెకి తెలుసు. ఆమె వెంకమరాజుకు జరిగిందంతా వివరంగా చెప్పి పిల్లాడిని తీసుకుపోమ్మని చెప్పింది.
2: వెంకమరాజు చాలా బాధపడ్డాడు. బయటకు పోవాలనే వంకతో రాజును ఊరి బయటకు తీసుకెళ్లాడు. అక్కడ తన బాధంతా వెళ్ళగక్కాడు.
6: నాయనా, ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకోనైనా తింటాను. నేను సాకలేకనా ఇక్కడికి పంపించాను. ఎందుకింత అవసలు పడుతున్నావు? కన్న తండ్రిగా నేను నిన్ను ఒక్క వేతు ఎప్పుడూ కొట్టలేదు. వీళ్ళు నిన్ను విపరీతంగా బాధ పెడుతున్నారు. నువ్వు తక్షణం ఇక్కడి నుంచి బయలుదేరి నాతో వచ్చేయి.
7: చిచి, అది వాటి అబద్ధం. నన్ను ఎవరూ బాధలు పెట్టడం లేదు.
6: అలా అనకు. సుబ్బమ్మ నాకు అంతా చెప్పింది. వాళ్ళు నీచేత కావడీ మోస్తున్నారు, చాకిరీ చేస్తున్నారు. నా మాట విను. అద పోదాం.
7: ఇప్పుడు మీరన్ని తీసుకొని పోవడం ధర్మం కాదు. ఈ సమయంలో నేను వెళ్లిపోతే ఇంట్లో పనిచేసేవారే ఉండరు. ఏమి అనుకోవద్దు. మీరు పోండి, నేను తర్వాత వస్తాను.
6: లేదు, నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను చూడలేను. ఇప్పుడే వచ్చేయి.
7: అసలే బిడ్డపోయి వారెంతో దుఃఖంలో ఉన్నారు. వారలా బాధపడుతున్న సమయంలో వారికి నేను అననుకూలం చేయడం మంచిది కాదు. బయట వాళ్ళు అనేక రకాలుగా అనుకుంటారు, లోకులు కాకులు. కాబట్టి మనం అలాంటి పని చేయకూడదు. మీరు వెళ్ళండి. కావాలంటే నేను 15 దినాల తర్వాత నిదానంగా వస్తాను.
6: నాయనా, ఎంత గొప్ప గుణము రానిది. నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది. అలాగే చెయ్యి.
2: అలా స్వామి తండ్రికి నచ్చ చెప్పారు. అంతే తప్ప శేషమరాజు పైన కాని ఆయన భార్య పై కాని ఎటువంటి ఫిర్యాదులు చేయలేదు, చాడీలు చెప్పలేదు, తనను శేషమరాజు కొట్టిన విషయం చెప్పలేదు. అలా అన్నగారి గౌరవం కాపాడారు.
3: తనకు సరైన దుస్తులు లేవన్న సంగతి కూడా తండ్రికి తెలియనివ్వలేదు. వెళ్లే ముందు వెంకమరాజు రాజును గుడ్డలు ఏమైనా కావాలా అని అడిగారు. స్వామి తండ్రితో బోలెడున్నాయి, ఇప్పుడేమీ వద్దు అని చెప్పారు.
2: చిన్నతనములోని స్వామి కుటుంబ పరిస్థితులను బాగా అర్థం చేసుకున్నారు. సంపాదన ఎంత కష్టంగా ఉందో వారికి తెలుసు. కనుకనే తల్లిదండ్రులను కష్టపెట్టకూడదని తనకు ఉన్నదానితోనే సరిపెట్టుకున్నారు.
3: ధర్మరాజు వల్ల పాండవ వంశానికి కీర్తి వచ్చింది. దుర్యోధనుడి వల్ల కౌరవ వంశం ప్రతిష్టకు మచ్చ వచ్చింది. అందువలనే తల్లిదండ్రులు కుటుంబ గౌరవం నిలబెట్టి వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే పిల్లలు కలగాలని కోరుకుంటారు.
2: స్వామి తల్లిదండ్రులను గౌరవించారు, తోటి పిల్లలకు తల్లిదండ్రులను గౌరవించాలని బోధించారు. వారిని సన్మార్గములో పెట్టారు. పెద్దలకు కూడా కాని పనులు చెయ్యవద్దని హితవు చెప్పారు. తమకు నీతులు చెప్తున్నాడని కోపగించిన పెద్దలు కూడా క్రమక్రమంగా రాజులోని మంచితనాన్ని తెలుసుకున్నారు.
3: తమ పిల్లలను రాజు వద్దకు పోయి మంచి విషయాలు నేర్చుకోండి, వేరే చదువులక్కర్లేదని ప్రోత్సహించారు. క్రమంగా రాజు పేరు నలుదిశలా పాకింది. వారిని గ్రామస్థులు వేదాంతి అని పిలిచేవారు. స్వామి పాటలు రాసేవారు, దానివల్ల కూడా ఆయనకు పేరు వచ్చి జనం వారిని చూడడానికి గుంపులు గుంపులుగా వచ్చేవారు.
2: ఆ విధంగా స్వామి వల్ల వారి కుటుంబానికి గౌరవ ప్రతిష్టలు కలిగాయి. అవతార ప్రకటన తరువాత రత్నాకర వంశ ప్రతిష్ట లోకమంతా వ్యాపించిందని అందరికీ తెలిసిందే కదా.
8: కుటుంబ గౌరవానికి భంగం కలగరాదనే ఉద్దేశంతో ఎన్నో కష్టాలను ఓర్చుకున్న స్వామి చరిత్ర మనందరికీ ఆదర్శం. ఇంత చక్కని నాటికను సమర్పించిన వారు పుట్టపర్తి శ్రీ సత్యసాయి ప్రైమరీ స్కూల్ నుండి వచ్చిన విద్యార్థులు రోహన్, నితిన్, సాయిరామ, అరవింద్, దీపక్, లిఖిత్, సాయి శ్రీవత్స, సాత్విక్ పాల్గొన్నారు.

0: స్వామి జీవితంలో తెలుసుకోవలసిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు ఒక క్విజ్ కార్యక్రమంలో తెలుసుకుందాం. పిల్లలే కాదు, పెద్దలు కూడా క్విజ్ మాస్టర్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరేమో చూడండి. మంచి మార్కులు వస్తే స్వామి గురించి మీకు బాగా తెలిసినట్లే. రెడీనా?
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి తెలుగు విభాగం వార్షికోత్సవ శుభ సందర్భంగా నిర్వహిస్తున్న క్విజ్ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులకు, వింటున్న శ్రోతలకు సాయిరాం. ఈ కలియుగంలో మనలోని మానవత్వాన్ని మేల్కొలిపి దైవత్వం వైపు నడిపించడానికి వచ్చిన అవతారమే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. మానవాళికి తమ జీవితాన్నే తమ సందేశంగా అందించిన సద్గురువు బాబావారు. వారికి మనం ఏ విధంగా కృతజ్ఞతలు అర్పించగలం? స్వామి సందేశాల వెలుగు బాటలో మన జీవితాలను రూపుదిద్దుకుని ఉత్తమ వ్యక్తులుగా మారితే అదే స్వామికి మనం చూపే కృతజ్ఞత, అదే స్వామికి ఆనందం. ఈ సదాశయంతోనే రేడియో సాయి తెలుగు విభాగం అంకిత భావంతో, నిత్య నూతన ఉత్సాహంతో భగవాన్ బాబావారి సందేశాలను నిరంతరాయంగా విశ్వవ్యాప్తం చేస్తున్నారు. వారికి అభినందనలు. మధుర ప్రేమభరితమైన స్వామి జీవన చరితను, వారి సందేశాలను మననం చేసుకోవడానికే ఈ క్విజ్ కార్యక్రమం. స్వామి పాదపద్మాల చెంత పూజా సుమంగా సమర్పిస్తూ క్విజ్ ను ప్రారంభిస్తున్నాం. పిల్లలు మీరంతా రెడీనా?
2: రెడీ సార్.
1: ఒకసారి క్విజ్ నియమాలు సంక్షిప్తంగా చెప్తాను. స్వామి జీవితం సందేశాలకు సంబంధించిన 10 ప్రశ్నలు ప్రతి గ్రూపుకు వేయబడతాయి. ఇక్కడ మీరు 5 గ్రూపులుగా కూర్చున్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస. సమాధానం గ్రూపు సభ్యుల్లో ఎవరైనా ఒకరే చెప్పాలి. మొదటిసారి సరైన సమాధానం చెబితే 10 మార్కులు. చెప్పని పక్షంలో ఆ ప్రశ్న తర్వాతి గ్రూప్కు వెళ్తుంది. వారు సరిగ్గా సమాధానం చెబితే 5, 3, 2, 1 ప్రాతిపదికన మార్కులు లభిస్తాయి. ఇక క్విజ్ ప్రారంభిద్దామా? సత్యం గ్రూప్ సిద్ధంగా ఉన్నారా? మొదటి ప్రశ్న. స్వామి జీవిత చరిత్రను ఆంగ్లంలో లోకానికి అందించిన మహాభక్తుడు?
3: శ్రీ కస్తూరి గారు.
1: కస్తూరి గారు కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు సత్యం గ్రూప్కు. తర్వాతి ప్రశ్న. ఏ మానవతా విలువను స్వామి తన స్వరూపంగా చెప్పుకున్నారు? స్వామి ఒక మానవతా విలువను, అదే నా రూపం అన్నారు. ఆ విలువ ఏది చెప్పాలి?
4: ప్రేమ.
1: ప్రేమ కరెక్ట్. లవ్ ఈజ్ మై ఫామ్ అన్నారు స్వామి కదా. నా మాట ప్రేమ, నా బాట ప్రేమ, నేనే ప్రేమ అన్నారు స్వామి. కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు సత్యం గ్రూప్కు. తర్వాతి ప్రశ్న సత్యం గ్రూప్. దేనిని వశం చేసుకుంటే లోకం మన వశం అవుతుంది అని స్వామి ప్రబోధించారు?
4: నాలుక.
1: నాలుక కరెక్ట్. 10 మార్క్స్. భోజనం చేసే ముందు ఏ శ్లోకం పఠిస్తే ఆహారంలోని దోషాలు పోతాయని స్వామి సెలవిచ్చారు?
3: బ్రహ్మాత్మనం బ్రహ్మవిహి.
1: గట్టిగా చెప్పాలి.
3: బ్రహ్మాత్మనం బ్రహ్మవిహి.
1: బ్రహ్మాత్మనం బ్రహ్మవిహి. తర్వాత ప్రశ్న 10 మార్క్స్ సత్యం గ్రూప్ కి. అణువణువు భగవత్ స్వరూపమే, దేనిని వృధా చేయకూడదు? ముఖ్యంగా 5 వనరుల విషయంలో పొదుపు పాటించాలి అన్నారు స్వామి. 1 కాలం, 2 నీరు, 3 డబ్బు, 4 శక్తి, 5వది
4: ఆహారం.
1: కరెక్ట్ ఆన్సర్. ఒకసారి బాల వికాస్ గురువుల సమ్మేళనంలో స్వామి ఇలా చెప్పారు. పిల్లలకు బోధించేప్పుడు వారి స్థాయికి దిగి మృదువుగా వారి హృదయాలకు హత్తుకునే విధంగా మనం నేర్పాలి. ఎలా అంటే, మై బాయ్స్ డోంట్ వేస్ట్ ఫుడ్, ఫుడ్ ఈజ్ గాడ్. Don't waste time.
3: Time is God.
1: Don't waste money.
3: Money is God.
1: ఈ విధంగా స్వామి చాలా చక్కగా మన జీవితానికి ఉపయోగించి ఎన్నో విషయాలను చెప్పారు. ఎందుకంటే స్వామి గురువులకే గురువు కదా. తర్వాత ప్రశ్న. ఉరవకొండ పాఠశాలలో స్వామి ఆలపించిన ప్రార్థనా గీతం.
2: అహరాతవ ఆహ్వాన ప్రచారిత సునితవ ఉదారవాణి.
1: కరెక్ట్. అంటే సర్వమత సమానత్వాన్ని ప్రబోధించే ప్రార్థనా గీతం ఇది. ఆ రోజుల్లోనే స్వామి ఈ ప్రార్థనా గీతాన్ని ఆలపించి మంచి సందేశాన్ని లోకానికి అందించారు. తరువాతి ప్రశ్న. వాచ్ అనే పదాన్ని స్వామి చాలాసార్లు చెప్పారు. అందులో టీ అనే అక్షరం ఏ పదాన్ని సూచిస్తుంది? థాట్స్. అంటే మనం మన ఆలోచనలను కూడా గమనిస్తూ ఉండాలి, మన హృదయాన్ని గమనిస్తూ ఉండాలి, మన శీలాన్ని గమనిస్తూ ఉండాలి, నిరంతరం అప్రమత్తంగా మన జీవితాన్ని దిద్దుకోవాలి అని స్వామి సందేశం ఇచ్చారు ఈ వాచ్ అనే పదం ద్వారా. తర్వాత ఒక పద్య సూక్తి. మొదటి రెండు చరణాలు మీరు చెప్పాలి, తర్వాతి చరణాలు నేను చెప్తాను. చెప్పుట కంటెను చేయుటయే మేలు, ఉన్నమాట తెలుపుచున్నమాట.
2: చెప్పుట సులభంబు, చేయుట కష్టంబు, దాతగైనా వాని తాతగైనా.
1: చెప్పుట సులభంబు, చేయుట కష్టంబు,
2: దాతగైనా వాని తాతగైనా.
1: దాత అంటే బ్రహ్మ. దాతకైనా వారి
2: తాతకైనా.
1: తర్వాత ప్రశ్న. బాల్యములో స్వామిని దైవంగా గుర్తించిన వారి తాతగారు?
2: కొండమరాజు.
1: కరెక్ట్ ఆన్సర్. 10 marks. తర్వాత వాక్య విభూతి. మనం ఆదర్శం నిమిత్తమే జీవించాలి. ఏ నిమిత్తమే కాదు?
3: ఆహారం.
1: అన్నము నిమిత్తమే కాదు, ఆహారం నిమిత్తమే కాదు, మనం ఆదర్శం నిమిత్తమై జీవించాలి. దీంతో సత్యం గ్రూప్కు 10 ప్రశ్నలు పూర్తయ్యాయి. ఇప్పుడు మార్కుల వివరాలు. సత్యం గ్రూప్ వారు 10 ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెప్పారు, అన్ని కరెక్ట్ గా చెప్పారు. వారికి 100 మార్కులు వచ్చాయి. సాయిరా. చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇదే విధంగా మిగతా గ్రూప్ వాళ్ళు కూడా మంచి మార్కులు సంపాదించాలి. ధర్మం గ్రూప్ రెడీగా ఉన్నారా? మొదటి ప్రశ్న. దాన గుణము లేని వాణిని స్వామి ఎవరితో పోల్చారు? దాన గుణం లేని వారిని స్వామి ఎవరితో పోల్చారు?
2: దానవుడుగా.
1: కరెక్ట్. దానవుడు. దాన గుణం లేనివాడు దానవుడు. తరువాత ప్రశ్న. స్వామిని బాల్యంలో ఆయన సహచరులు ఏ పేరుతో పిలిచేవారు?
2: రాజు.
1: తప్పు ఆన్సర్. శాంతి గ్రూప్. స్వామిని బాల్యంలో వారి సహచరులు ఏ పేరుతో పిలిచేవారు?
2: బ్రహ్మజ్ఞాని.
1: కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మజ్ఞాని. స్వామి బాల్యంలోనే మానవాతీత శక్తులతో అసాధారణమైన తెలివితేటలు కలిగి ఉండేవారు. అందుకే స్వామిని బ్రహ్మజ్ఞాని అని పిలిచేవారు. ఇప్పుడు శాంతి గ్రూప్ చెప్పారు, వారికి 3 మార్కులు. మానస భజరే గురుచరణం అన్న భజనను స్వామి తొలిసారిగా ఏ పట్టణంలో గానం చేశారు?
2: ధర్మగురు. ఊర్వకొండ.
1: కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు ధర్మం గ్రూప్కు. తర్వాత ప్రశ్న. వీరే నా ఆస్తి అన్నారు స్వామి, వారు ఎవరు?
2: విద్యార్థులు.
1: కరెక్ట్ ఆన్సర్. 10 మార్క్స్. ఒక పర్యాయం స్వామి తమ ప్రసంగంలో సత్యసాయి ప్రాపర్టీ ఏమిటంటే ఇన్ని బిల్డింగులున్నాయి, భూములున్నాయి అంటూ ఉంటారు. ఇదంతా వట్టి మాట. నా ప్రాపర్టీ అంతా నా పిల్లలే అన్నారు స్వామి. అంటే స్వామికి విద్యార్థులంటే ఎంత ప్రేమో మనకు అర్థమవుతోంది కదా. తర్వాత ప్రశ్న, బాల్యంలో స్వామిని యశోదలా ప్రేమించి ఆదరించిన భక్తురాలు ఎవరు?
0: కరణం సుబ్బమ్మ.
1: కరణం
0: సుబ్బమ్మ.
1: సుబ్బమ్మ కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు ధర్మం గ్రూప్ కు. తర్వాత ప్రశ్న, ఎవరి ప్రార్థనల ఫలితంగా స్వామి రత్నాకర వంశంలో జన్మించారు?
0: వెంకావధూత.
1: వెంకావధూత వారు గొప్ప అవధూత. అనంతపురం జిల్లా అంతా సంచరిస్తూ ఉండేవారు. ఒక పర్యాయం వెంకావధూత పుట్టపర్తికి వచ్చి స్వామి తాతగారైనటువంటి కొండమరాజుతో, కొండమరాజు త్వరలో మీ ఇంట్లో భగవంతుడు అవతరిస్తాడు, నీవు భగవంతుని చూడబోతున్నావు అని అన్నారు. ఆయన చెప్పినట్లుగానే కొండమరాజు వంశంలో బాబావారు అవతరించారు. తర్వాత ప్రశ్న, భక్తులతో స్వామి మాట్లాడుతున్నప్పుడు వారిని ఏమని సంబోధిస్తారు?
0: బంగారు.
1: బంగారు ఎందుకంటారు బంగారు అని చెప్పగలరా? నేను చెప్తాను. మనమంతా కూడా బంగారంలా విలువైన వాళ్ళం. మాలిన్యం అంటని ఆత్మస్వరూపులం. ఈ విషయం గుర్తు చేయడానికే స్వామి మనల్ని బంగారు అని సంబోధిస్తారు. తర్వాత ప్రశ్న, స్వామి ప్రబోధ ఇది, ఉన్నది ఒకే కులం మానవ కులం, ఉన్నది ఒకే భాష హృదయ భాష, ఉన్న భగవంతుడు ఒక్కడే అతను సర్వవ్యాపి, ఉన్నది ఒకే మతం, ఏది చెప్పాలి?
0: ప్రేమ మతం.
1: ప్రేమ మతం కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు ధర్మం గ్రూప్ కు. తర్వాత ప్రశ్న, పాఠశాల విద్యార్థులలో మానవతా విలువలు పెంపొందించడానికి స్వామి ప్రవేశపెట్టిన పథకం పేరేమి?
0: విద్యావాహిని.
1: విద్యావాహిని ప్రాజెక్ట్ కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు ధర్మం గ్రూప్ కి. తర్వాత పద్య సూక్తి మొదటి 2 చరణాలు నేను చెప్తాను, మిగతావి మీరు చెప్పాలి. పశుగుణంబు వీడి పశుపతి కావాలి సత్యమైన బాట సాయమాట. ఇది చివరి చరణాలు. మొదటి 2 చరణాలు మీరు చెప్పాలి.
0: మనుజునైన వాడు మంచిగా తల్లిలోని దుర్గుణములు మొదలు తుంచవలను, పశునంబు వీడు పశుపతి కావలే సత్యమైన బాట సాయిమాట.
1: కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు. మనుజుడైన వాడు మంచిగా తనలోని దుర్గుణములను పోగొట్టుకోవాలన్నమాట, అప్పుడే పశుపతి అవుతాడు. సాయిరామ్ ఇప్పుడు స్కోర్ వివరాలు. సత్యం గ్రూప్ 100 మార్కులు, ధర్మం గ్రూప్ 90 మార్కులు. చాలా చక్కగా చెప్తున్నారు. మిగతా గ్రూప్ వాళ్ళు కూడా ఉత్సాహంగా ఇదే విధంగా పాల్గొనాలి. ఇప్పుడు శాంతి గ్రూప్ రెడీగా ఉన్నారా? మొదటి ప్రశ్న, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అక్షయనామ సంవత్సరం కార్తీక బహుళ తదియ ఆర్ద్రా నక్షత్రంలో జన్మించారని మనకందరికీ తెలుసు కదా. వారు ఏ వారంలో జన్మించారు?
0: సోమవారంలో జన్మించారు.
1: సోమవారం జన్మించారు కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు. శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు శివశక్తి స్వరూపుడైన భగవాన్ బాబా అవతరించారన్నమాట. తర్వాత ప్రశ్న, స్వామి వారికి సత్యనారాయణ అని ఎందుకు నామకరణం చేశారు?
0: స్వామివారి తల్లి సత్యనారాయణ స్వామి వ్రతం తిన్నాక స్వామివారు జన్మించారు కాబట్టి స్వామివారికి సత్యనారాయణ రాజు అనే నామకరణం చేశారు.
1: స్పష్టంగా చెప్పలేదు. నెక్స్ట్ గ్రూప్,
5: వాళ్ళ తల్లి సత్యనారాయణ వ్రతం చేశాక ప్రసాదం తిన్న తర్వాత పుట్టినందుకు అతనికి నామకరణం చేశారు.
1: స్వామి ప్రసాదం స్వీకరించిన తర్వాత స్వామి జన్మించారు. జవాబు స్పష్టంగా పూర్తిగా చెప్పాలి, సరేనా? మార్కులు
5: ప్రేమ గ్రూప్.
1: స్వామి సత్యస్య సత్యం అంటే సత్యానికే సత్యం, సత్యమే నా ఆకారం అంటారు కదా, అందుకే స్వామి సార్థక నామదేవి. తర్వాత ప్రశ్న శాంతి గ్రూప్ కి. స్వామివారు బాల్యంలో ఒక చింత చెట్టు నుండి రకరకాలైన పళ్లని తీసి భక్తులకు పంచిపెట్టేవారు. ఆ చెట్టును భక్తులు ఏమని పిలుస్తారు?
0: కల్పవృక్షం.
1: కల్పవృక్షం కరెక్ట్. 10 మార్కులు శాంతి గ్రూప్ కి. స్వామి కూడా భక్తుల పాలిట కల్పవృక్షమే కదా. తర్వాత ప్రశ్న, స్వామివారు 10 సంవత్సరముల వయసులో పుట్టపర్తిలో ఒక భజన మండలి ప్రారంభించారు, ఆ మండలి పేరేమి?
0: పాండురంగ భజన మండలి.
1: పాండురంగ భజన మండలి కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు. ఆ రోజుల్లో పిల్లలంతా దివ్య బాలుడైన సత్యం నాయకత్వంలో ప్రత్యేకమైన దుస్తులు ధరించి జెండాను పట్టుకుని తాళాలతో గ్రామ గ్రామాన సంచరిస్తూ భగవన్నామాన్ని సంకీర్తనం చేసేవారు. ఆ విధంగా వాతావరణాన్ని పవిత్రం చేసేవారు అన్నమాట. ఈ రోజుల్లో మనకున్నటువంటి సత్యసాయి సేవా సమితులు అని ఉన్నాయి కదా, వాటికి అంకురార్పణ ఆ రోజే పాండురంగ భజన మండలి రూపంలో జరిగిందన్నమాట. తర్వాత ప్రశ్న, బాబా జీవిత చరిత్రకు సత్యం శివం సుందరం అని ఎవరు నామకరణం చేశారు? స్వామి జీవిత చరిత్ర సత్యం శివం సుందరం అనే పేరుతో ప్రచురించబడుతున్నారు కదా, వీటి ఈ నామకరణం ఎవరు చేశారు?
0: కస్తూరి గారు.
1: తప్పు ఆన్సర్. తర్వాత,
5: సత్యనారాయణ మూర్తి గారు.
1: తప్పు ఆన్సర్.
0: నరసింహమూర్తి.
1: తప్పు ఆన్సర్. నెక్స్ట్ గ్రూప్, స్వామి జీవిత చరిత్రకు సత్యం శివం సుందరం అని ఎవరు నామకరణం చేశారు? ఎవరు చెప్పలేదు, స్వామే నామకరణం చేశారు. ఒకసారి కస్తూరి గారు స్వామి దగ్గరికి వెళ్లి 4-5 పేర్లు తీసుకుని వెళ్లి చెబితే స్వామి ఈ పేర్లను ఎంపిక చేశారు. కాబట్టి ఈ మార్క్స్ క్విజ్ మాస్టర్కి వెళ్తుంది. తర్వాత ప్రశ్న శాంతి గ్రూప్, స్వామి బాల్యంలో స్వయంగా రచించి ప్రదర్శించిన నాటిక పేరేమి?
0: చెప్పినట్లు చేస్తారా.
1: చెప్పిందా? చెప్పినట్లు చేస్తారా. కరెక్ట్ ఆన్సర్. 10 మార్క్స్. మానవతా విలువలను ప్రబోధిస్తుంది ఈ నాటిక. అప్పటికే కాదు, ఇప్పటికీ అది మనకు ప్రేరణను అందిస్తూనే ఉంటుంది. తర్వాత ప్రశ్న, స్వామి ప్రబోధించిన జ్యోతిధ్యానం అభ్యాసం చేయడం వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనం ఏమి?
0: విద్యార్థుల నాలెడ్జ్ పెరుగుతుంది, వారి ఏకాగ్రత పెరుగుతుంది.
1: కరెక్ట్ ఆన్సర్. ఏకాగ్రత పెరుగుతుంది, జ్యోతిధ్యానం వల్ల ఏకాగ్రత సత్ప్రవర్తన కూడా కలుగుతుంది. కరెక్ట్ ఆన్సర్. 10 మార్క్స్ టు శాంతి గ్రూప్. ఇప్పుడు పద్య సూక్తి మొదటి 2 చరణాలు మీరు చెప్పాలి, తర్వాత 2 చరణాలు పాపమనగ వేరు పరదేశమున లేదు తాను చేయు పనుల తగిలియుండు.
0: దేవుడనగా వేరు దేశమందున లేదు, దేవుడుండు తనదు దేహమందే.
1: కరెక్ట్ ఆన్సర్. దేవుడు వేరే దేశంలో లేడు, మనలోనే ఉన్నాడు అని స్వామి ప్రబోధించారన్నమాట. తర్వాత ప్రశ్న, పాపమునకు ఏది ధూపము?
0: కోపము.
1: కోపము పాపమునకు ధూపం. కాబట్టి మనం కోపాన్ని తగ్గించుకోవాలి. కోపం సర్వనాశన హేతువు. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవడానికి స్వామి సందేశం ఇస్తూ కోపం ఎప్పుడు కూడా పాపాన్ని పెంచుతుంది కానీ తగ్గించదు అని చెప్పారు. లాస్ట్ క్వశ్చన్ శాంతి గ్రూప్, ఇస్లాం అనే పదానికి అర్థం స్వామి ఏమని చెప్పారు?
0: శాంతి శరణాగతి.
1: శాంతి
0: శరణాగతి,
1: కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు శాంతి గ్రూప్ కి. ఇప్పుడు స్కోర్ వివరాలు. సత్యం గ్రూప్ కు 100 మార్కులు, ధర్మం గ్రూప్ కు 90 మార్కులు, శాంతి గ్రూప్ కు 83 మార్కులు. అందరూ చాలా చక్కగా సమాధానాలు చెప్తున్నారు, మీకందరికీ కూడా అభినందనలు. తర్వాత ప్రేమ, రెడీగా ఉన్నారా?
0: ఎస్ సార్.
1: మొదటి ప్రశ్న, స్వామి బాల్యంలో స్కౌట్ సభ్యునిగా ఒక తిరునాళ్ళలో పాల్గొన్నారు, ఏ తిరునాళ్ళు?
0: పుష్పగిరి.
1: పుష్పగిరి తిరునాళ్ళు, కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు ప్రేమ గ్రూప్ కి. స్వామి మనలో చెడు ప్రవేశించకుండా ఉండాలంటే వీటిని పాటించాలి అంటారు స్వామి. 1, చెడు కనకు, సీ నో ఈవిల్. చెడు వెనకు, హియర్ నో ఈవిల్. 3,
0: చెడు మాట్లాడకు.
1: చెడు మాట్లాడకు, చెడు అనకు, చెడు మాట్లాడకు, సీ సే నో ఈవిల్, కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు. తర్వాత ప్రశ్న, ఏది వ్యర్థం చేస్తే జీవితం వ్యర్థం అవుతుంది అని స్వామి ప్రబోధించారు?
0: కాలం వ్యర్థం చేస్తే జీవితం వ్యర్థం అవుతుంది.
1: కాలం కానీ వ్యర్థం చేస్తే జీవితమే వ్యర్థం అవుతుంది. ఎంత అమూల్యమైంది కాలం చూడండి. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు కాలాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత ప్రశ్న, స్వామి అన్నారు, గొప్పవారు కాకపోయినా పర్వాలేదు, ఫలానా వారుగా ఉండండి,
0: మంచివారిగా ఉండమన్నారు.
1: మంచిగా ఉండండి, గొప్పవారు కాకపోయినా పర్వాలేదు, మంచివారుగా ఉండండి. 10 ప్రశ్నలు, కరెక్ట్ ఆన్సర్. పక్షికి 2 రెక్కల వలె మనిషికి 2 విద్యలు కావాలి అంటారు స్వామి. 1 విద్య నేను చెప్తాను, 2వది మీరు చెప్పాలి. లౌకిక విద్య.
0: 2వది ఆధ్యాత్మిక విద్య.
1: ఆధ్యాత్మిక విద్య, కరెక్ట్ ఆన్సర్. ఏ మానవతా విలువను అలవర్చుకుంటే మిగిలిన అన్ని విలువలు మనలో వచ్చి చేరుతాయంటారు స్వామి? అది ఏ విలువ?
0: ప్రేమ.
1: ప్రేమ. ఆ ప్రేమ విలువను మనం అలవర్చుకుంటే మిగతా సత్యం, ధర్మం, శాంతి, అహింస అన్నీ కూడా మనలో వచ్చి చేరుతాయన్నమాట. అంత విలువైంది ప్రేమ. తర్వాత ప్రశ్న, సర్వమత స్తూపంలోని మత చిహ్నాలు చెప్పాలి మీరు. 1 నేను చెప్తాను, నేను చెప్పండి మీరు చెప్పాలి. ఓం, చంద్రవంక, నక్షత్రం, శిలువ, అగ్ని. తర్వాత చిహ్నం ఏమి?
0: ధర్మచక్రం.
1: ధర్మచక్రం, కరెక్ట్. 10 మార్కులు శాంతి ప్రేమ గ్రూప్ కు. స్వామి ఒక పంచాక్షరీ మంత్రం ఉపదేశించారు. ఇదే పంచాక్షరీ మంత్రంగా మీరు భావించండి, ఉపాసించండి అన్నారు. అది ఏది?
0: ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా.
1: కరెక్ట్ ఆన్సర్ కాదు, భావం అదే కానీ కరెక్ట్ ఆన్సర్ కాదు. దేవుడున్నాడు, అది పంచాక్షరి. దేవుడున్నాడు. సో మార్క్స్ టు అహింసా గ్రూప్, ప్రేమ గ్రూప్ కు. తర్వాతి క్వశ్చన్, మొదటి చరణం మీరు చెప్పాలి, తర్వాత నేను చెప్తాను. దానికున్నట్టి బుద్ధి ఈ మానవులకు, కలుగదేటికి చిత్రమీ కలియుగమున. మొదటి చరణం మీరు చెప్పాలి.
0: సీమకున్నట్టి బుద్ధి మనిషికి లేదు.
1: కాదు, కరెక్ట్ ఆన్సర్ కాదు.
2: చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు.
1: కరెక్ట్ ఆన్సర్. చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు, దానికున్నట్టి బుద్ధి ఈ మానవులకు, కలుగదేటికి చిత్రమీ కలియుగమున. చివరి క్వశ్చన్ ప్రేమ గ్రూప్ కు, వాక్య విభూతి. నేను 2వ చరణం చెప్తాను, మొదటిది మీరు చెప్పాలి. మిత భాష అతి హాయి.
0: అతి భాష మతి హాని.
1: అతి భాష మతిహాని. కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు ప్రేమ గ్రూప్ కు. ఇప్పుడు స్కోర్ వివరాలు. సత్య గ్రూప్ 100 మార్కులు, ధర్మ గ్రూప్ 90 మార్కులు, శాంతి గ్రూప్ 83, ప్రేమ గ్రూప్ 83. చివరి గ్రూప్ అహింస. రెడీగా ఉన్నారా? మొదటి ప్రశ్న. మాతృశ్రీ ఈశ్వరాంబ చివరి క్షణంలో ఏమని స్మరించారు?
2: స్వామి స్వామి అని.
1: స్వామి స్వామి అని స్వామిని స్మరించారు. అందుకే మాతృశ్రీ ఈశ్వరాంబ ధన్యజీవి. తర్వాత ప్రశ్న. తల్లి కోరిన 3 కోరికలను తీర్చటానికి స్వామి చేపట్టిన సేవా కార్యక్రమాలు ఏవి?
2: వైద్యదానం, వైద్య సేవ, విద్య సేవ, త్రాగునీటి సేవ.
1: కరెక్ట్. 10 మార్క్స్. విద్యాసేవ, వైద్య సేవ, త్రాగునీటి సేవ చేశారు స్వామి. తర్వాత ప్రశ్న అహింస గ్రూప్ కు. స్వామి మాటల్లో విద్య యొక్క పరమావధి ఏది? ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏది?
2: శీలం.
1: శీలం. కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు అహింస గ్రూప్ కు. స్వామి తమ ప్రసంగాన్ని ఏ పదంతో ప్రారంభిస్తారు?
0: దివ్యాత్మ స్వరూపులారా.
1: కరెక్ట్ ఆన్సర్. స్వామి అందరినీ దివ్యాత్మ స్వరూపులారా అంటే మీరెవరో కాదు, ఈ నామధేయం కలిగిన వారు కాదు, ఈ దేహం ఉన్న వాళ్ళ కాదు, మీరంతా కూడా ఆత్మస్వరూపులు. ఆ స్థాయికి మనం ఎదగాలి అని గుర్తు చేయడానికి స్వామి మనల్ని దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తారు. తర్వాత ప్రశ్న. స్వామి ప్రేమను పొందిన ఏనుగు ఏది?
0: సాయి గీత.
1: సాయి గీత. మనకు తెలుసు కదా సాయి గీత గురించి, స్వామిని ఎంత ప్రేమించిందో, స్వామి సాయి గీతను ఎంత ప్రేమించారు. ఆ ప్రేమను పొందడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి. స్వామి ప్రేమను పొందితే అంతకంటే పొందవలసింది జీవితంలో ఇంకేదీ ఉండదు. తర్వాత ప్రశ్న. స్వామిలోని దివ్యత్వమును మొట్టమొదటి గ్రహించిన వారి టీచర్?
0: మహబూబ్ ఖాన్.
1: మహబూబ్ ఖాన్. కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు అహింస గ్రూప్ కు. స్వామి తమ జీవిత కాలంలో ఒక్క దేశాన్నే పర్యటించారు, ఒక్క విదేశాన్ని. ఆ విదేశం పేరేమి?
2: తూర్పు ఆఫ్రికా.
1: తూర్పు ఆఫ్రికా. కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు. సాయి గాయత్రి చాలా పవిత్రమైంది కదా, సాయి గాయత్రిని మొట్టమొదట అప్రయత్నంగా ఎవరు చెప్పారు?
0: గండిగోడ్ సుబ్రహ్మణ్య శాస్త్రి.
1: కరెక్ట్ ఆన్సర్. మనం ఎవరి పేరని చెప్పాడు? శ్రీ గారు అని చెప్పాలి. బ్రహ్మశ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. కరెక్ట్ ఆన్సర్. తరువాత ప్రశ్న. ఈ పద్య సూక్తిది మొదటి 2 చరణాలు మీరు చెప్పాలి. తరువాతి చరణాలు. మత్సలేని బ్రతుకి మహిళన చెల్లురా, ఉన్నమాట తెలుపు చున్నమాట.
2: మాటలందు తూపి మనసులో చేరుంచ, మంచి కాదు మీకు మచ్చగాని, మచ్చలేని బతుకు మహిళన చెల్లురా, ఉన్నమాట తెలుపు చున్నమాట.
1: కరెక్ట్ ఆన్సర్. కొంతమంది మాటలు తీయగా ఉంటాయి కానీ మనసులో ఆ తీయదనం ఉండదు. కాబట్టి మాటలో తీపి ఉండాలి, మనసులో తీపి ఉండాలి, చేతల్లో కూడా అది ప్రతిఫలించాలి. దాన్నే మనం త్రికరణ శుద్ధి అంటుంటాం. చివరి ప్రశ్న. ఎటువంటి హృదయాన్ని దైవ మందిరంగా స్వామి అభివర్ణించారు?
2: దయగల హృదయం.
1: దయగల హృదయమే
0: దైవ మందిరం.
1: కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మార్కుల వివరాలు. సత్య గ్రూప్ 100 మార్కులు, ధర్మ గ్రూప్ 90 మార్కులు, శాంతి గ్రూప్ 83 మార్కులు, ఆ తీదనం ఉండదు. కాబట్టి మాటలో తీపి ఉండాలి, మనసులో తీపి ఉండాలి, చేతల్లో కూడా అది ప్రతిఫలించాలి.

0: శాంతి గ్రూప్ 83 మార్కులు, ప్రేమ గ్రూప్ 83 మార్కులు, అహింస గ్రూప్ 106 మార్కులు. సో విజేతలు అహింస గ్రూప్. మిగతా అందరూ కూడా చాలా చక్కగా చెప్పారు, నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ క్విజ్ యొక్క ధ్యేయం ఎన్ని మార్కులు వచ్చాయి, ఎవరికి ఎన్ని ఎక్కువ వచ్చాయి, ఎవరికి ఎన్ని తక్కువ వచ్చాయి అది కాదు. స్వామి సందేశాలను మనం ఏమాత్రం తెలుసుకున్నాం అనేదే ప్రధానం. మార్కులు కాదు, రిమార్కులు లేకుండా జీవించండి అని స్వామి ప్రబోధించారు కదా. స్వామి జీవితం నుంచి స్ఫూర్తిని పొందుదాం. మనమంతా స్వామి సందేశాలను వినడం చదవడం కాకుండా ఆచరణలో నిరూపిద్దాం. అందుకు ఈ క్షణమే మనమంతా కూడా సంకల్పబద్ధులం అవుతాం. ఈ క్విజ్ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న మీకు, నిర్వహించిన రేడియో సాయి బృందానికి తమ పరిపూర్ణమైన ఆశీస్సులు, అనుగ్రహం అందించాలని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
1: వావ్, క్విజ్ లో పాల్గొన్న వారంతా చక్కగా సమాధానాలు చెప్పి తాము నిజమైన స్వామి విద్యార్థులమని రుజువు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మా చెర్ల బెజ్జంకి, హైదరాబాద్ లోని సఫిల్ కూడా, హైదరాబాద్ విద్యావాహిని స్కూల్ విద్యార్థులు, సత్య గ్రూప్ లో సాయిలికిల్, గణేష్, మహేష్, ధర్మా గ్రూప్ లో మణి, సాయిదీప్, శైలేష్, జగదీష్, శక్తి గ్రూప్ లో శాంతి గ్రూప్ లో ఫనిద్ర, సాయి కృష్ణ, సత్యదర్శన్, శ్రీ నితిన్, ప్రేమ గ్రూప్ లో వైష్ణవి, సాయి రన్మయి, అశ్రిత, అహింసా గ్రూప్ లో ఆదర్ సాయి, తండ్రి తాండవ కృష్ణ, సాయి దినేష్, నితేష్ పాల్గొన్నారు. తిరుపతికి చెందిన శ్రీ ఎంబీకే రెడ్డి గారు క్విజ్ మాస్టర్ గా వ్యవహరించారు.

0: సులభంగా అర్థమయ్యే చక్కని పద్యాలతో ప్రారంభించడం స్వామి పద్ధతి. మధ్యలో కూడా పద్యాలు చూపించేవారు.
1: భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలపై స్వామి చెప్పిన పద్యాలపై బెజ్జంకి శ్రీ సత్యసాయి గురుకులం విద్యానికేతన్ చిన్నారులు రూపొందించిన రూపకాన్ని ఇప్పుడు మీకోసం ప్రసారం చేస్తున్నాం.
2: రాఘవ, మనం బాల వికాస్ క్లాస్ కి ఇప్పటికే 10 నిమిషాలు లేట్ అయ్యాంరా.
3: అవునరా ప్రీతం, అసలే ఈరోజు అక్క భారతీయ సంస్కృతి గురించి స్వామి ఏం చెప్పారో చెప్తానంది.
2: సరే గాని త్వరగా పదా పదా.
4: సాయిరామ్ అక్క.
5: సాయిరామ్, ఏమి రాఘవ్, ప్రీతం క్లాస్ కి 10 నిమిషాలు లేటుగా వచ్చారు. నేను మీకు ముందే చెప్పాను కదా, స్వామి క్రమశిక్షణకి సమయపాలనకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని.
4: సారీ అక్క, ఇకపై లేట్గా రాము.
5: సరే సరే, రండి కూర్చోండి. క్రిందటి వారం మీకు స్వామి భారతీయ సంస్కృతి మీద రాసిన పద్యాల్లో 2 నేర్పించాను కదా, అవి చెప్పండి.
6: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను కన్న మాతృభూమి,
2: పాశ్చాత్య వీరుల పారద్రోలించి స్వాతంత్రమును గన్న సమరభూమి,
6: సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు ధీశక్తి చూపిన దివ్య భూమి,
2: పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపినట్టి భరత భూమి,
3: చిత్ర కళలతోడ చిత్రమయ్యున్నట్టి భరత భూమి అందు జననముంది,
6: భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీద భక్తులారా,
2: భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీద భక్తులారా.
5: పిల్లలు, మీరు పద్యాన్ని చాలా బాగా చెప్పారు. మీకు ఈ పద్యం తాలూకా అర్థం ఏమిటో తెలిసిందా?
4: తెలిసిందక్క. కానీ.
5: కానీ అంటే? అడగండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
2: అక్క, స్వామి పద్యంలో మహనీయులు అన్న ఒక పదాన్ని వాడారు కదా, అసలు మహనీయులంటే ఎవరక్క?
5: మంచి ప్రశ్న వేశావు. అనేక మంది ప్రపంచానికి ఆదర్శాన్ని అందించడానికి అనేక బాధలు అనుభవించారు. వారు మహత్తరమైన శక్తి సంపన్నులు, దివ్యమైన భావాల చేత ప్రజలకు ఉపదేశాలు చేస్తూ ఉపకారాలు సల్పుతూ జగత్తుని ఉద్ధరించడానికి పాటుపడిన వారు మహనీయులు అని స్వామి అన్నారు.
6: అక్క, ఒక డౌట్ అక్క.
5: అడుగు.
6: పాశ్చాత్య వీరుల పారద్రోలించి స్వాతంత్రమును గన్న సమరభూమి అని ఉంది కదా, ఇక్కడ స్వామి సుభాష్ చంద్రబోస్, లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మా గాంధీ వీరి గురించే కదా ఉద్దేశించి చెప్పారు లైను?
5: బల్లి చెప్పావు, కరెక్ట్. మనకి స్వాతంత్రం ఎప్పుడొచ్చిందో తెలుసా?
4: 15 ఆగస్టు 1947.
5: అవును, ఆ రోజున మనకి స్వాతంత్రం వచ్చింది. కానీ ఆ స్వాతంత్రం రావడానికి ఎందరో వారి జీవితాలను త్యాగం చేశారు. ఇందాక నువ్వు సుభాష్ చంద్రబోస్ అన్నావు కదా, అతని కథ మీకెవరికైనా తెలుసా?
6: నాకు తెలుసక్క.
5: అయితే చెప్పు.
6: ఒకసారి సుభాష్ చంద్రబోస్ చదువుకుంటున్న కలకత్తా యూనివర్సిటీలో ఒక బ్రిటిష్ లెక్చరర్ భారతదేశం గురించి, భారతీయుల గురించి తప్పుగా మాట్లాడారు. కొంతవరకు ఓపిక వాయించిన సుభాష్ ఆ బ్రిటిష్ లెక్చరర్ మితిమీరి అమర్యాదగా మాట్లాడినప్పుడు ఏమాత్రం ఆలోచించక బెంచి పై నుంచి గెంతి ఆ లెక్చరర్ వైపు పరుగు తీసి తన చెప్పుతో ఆ బ్రిటిష్ లెక్చరర్ను ఏడాపెడా కొట్టాడు. ఈ సంఘటనతో 5 సంవత్సరాల పాటు పాపం బోస్ని కాలేజ్ నుండి డిబార్ చేశారు. ఈ సంఘటన ఒక్కడేనా గుర్తుకొస్తుందక్క?
5: చూశారా, తన చదువు కోసం ఏమాత్రం లెక్క చేయకుండా తన మాతృభూమి గౌరవాన్ని కాపాడడానికి ఏం చేయడానికైనా సిద్ధపడ్డాడు.
3: అక్క, మరి ఆ తరువాత చదువుకోలేదా సుభాష్ చంద్రబోస్?
5: ఎందుకు చదువుకోలేదు? లండన్ వెళ్లి అక్కడ బాగా చదువుకుని తిరిగి భారతదేశం వచ్చి ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో మంచి ర్యాంకుతో పాసయ్యి దేశాన్ని సేవించాడు. అందుకే స్వామి విద్యార్థులంతా బోస్ని ఆదర్శంగా తీసుకుని స్వార్థంతో కాకుండా పరార్థంతో పనిచేసి పరమాత్మను పొందాలి అని చెప్పారు.
3: ఇక తర్వాత లైన్లో ఉన్న చిత్రకళలతోడ అంటే పెయింటింగ్, డ్రాయింగ్, స్కల్ప్టింగ్ ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కదక్క?
5: కరెక్ట్ గా చెప్పావు. లేపాక్షి, మహాబలిపురం, ఖజురహో, ఇంకా అజంతా, ఎల్లోరా, బుర్రా గుహలు వాటిలో ఉన్న శిల్ప సంపద మన దేశ వైభవానికి ప్రతీకగా నిలుస్తాయి.
7: బొమ్మలు రాళ్ల మీద చెక్కారో?
5: బాగా చెప్పావు. నీ దగ్గర ఏమైనా ఫోటోలుంటే వీళ్ళందరికీ చూపించు.
7: సరే అక్క.
3: తరువాత లైన్లో ఉన్న సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్యభూమి అన్నదానికి నేను ఒక పెద్ద ఎగ్జాంపుల్, తెలుసా మీకు?
2: అదేలాగా.
3: మొన్న మా క్లాసులో మ్యూజిక్ కాంపిటీషన్ పెట్టారు. అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మా టీచర్ నన్ను మెచ్చుకొని నువ్వు చాలా బాగా పాటలు పాడతావు అని అందరి ముందు పొగిడారు.
2: హేయ్, ఇక్కడ నాకు కూడా ఫస్టే వచ్చింది. నేను కూడా దేశాన్ని ఉద్ధరించానా? ఇక్కడ స్వామి చెప్పింది గొప్ప గొప్ప గాయకులు కవుల గురించి. త్యాగరాజు, మీరాబాయ్, తుకారాం, ఎంఎస్ సుబ్బలక్ష్మి వంటి గొప్ప గాయకుల గురించి, నన్నయ్య, తిక్కన, పోతన వంటి మహా కవుల గురించి. నీ గురించి నా గురించి కాదు.
5: అలాగనెందుకు అనుకోవాలి? స్వామి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి మనల్ని కూడా వాళ్లలా తయారవ్వమని బోధ చేస్తున్నారు. వీరందరినీ ఒక మంచి ఇన్స్పిరేషన్ గా తీసుకుని వారి స్థాయికి మనం కూడా ఎదగాలి.
6: అక్క, స్వామికి త్యాగరాజ కృతులు అంటే ఇష్టమని విన్నాను. అందుకని నేను కూడా ఒక త్యాగరాజ కృతి మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను.
5: అవునా? ఏది? మా అందరికీ పాడి వినిపించు.

0: చూసారా, స్వామికి ఈ పాట ఇష్టమని ఎంత శ్రద్ధగా నేర్చుకున్నాడో. మనమందరం కూడా ఇలాగే స్వామికి ఇష్టమైన పనులన్నీ చేసి స్వామికి ప్రీతి పాత్రలం కావాలి.
1: అక్క, ప్రీతి కావడం అంటే ఏంటక్క?
0: ప్రీతి కావడం అంటే స్వామికి నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అవ్వటం. నీకు స్వామి బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడవుతారు?
1: స్వామి చెప్పిన పనులు చేస్తే.
0: కరెక్ట్. అందుకే తరువాత లైన్ లో స్వామి అందరినీ ఉద్దేశించి, భరత మాత ధర్మ భాగ్యం కాపాడ బాధ్యతంతయు మీద భక్తులారా అని అన్నారు. మనమందరం స్వామి చూపించిన తోవలో నడిస్తేనే మనం ధర్మాన్ని నిలపగలం. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే మనల్ని మన దేశాన్ని రక్షిస్తుంది.
2: అవునక్క, ఒక పాటలో కూడా దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనిషిలోయ్ అనుంది. అంటే మన దేశంలో ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా జీవిస్తే అదే ధర్మ భాగ్యం కాపాడడం అవుతుంది. అంతేనా?
0: చాలా చాలా చక్కగా చెప్పావు. మరి పిల్లలు, ఇప్పుడు ఈ పద్యం అందరికీ అర్థమైంది కదా?
3: అర్థమైంది.
0: మరి రెండో పద్యానికి అర్థం తెలుసుకుందామా?
2: అక్క, నేను ఆ పద్యాన్ని కంఠస్థ పట్టేశా. నాకు భలే నచ్చింది ఆ పద్యం. చెప్పమంటావా?
0: సరే చెప్పు చెప్పు.
2: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము, వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము, మధుర భావం బేది మనదేశమందన్న మాతృబహము కంటే మాన్యమెద్ది, ప్రాణంబు కంటెను మానంబె గణమను మన దేశ నీతిని మంటగలిపి, నేటికిచ్చిరి పరదేశ నీతుల రసి విశవిచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే హౌరా ఏమందు మన భారత పాలనంబు, ఏనుగెట్టుల తన బలమెరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: చాలా చక్కగా చెప్పావు. ఈ పద్యానికి అర్థం మీలో ఎవరు చెప్తారు?
1: చెప్తా.
0: సరే సరే చెప్పు.
1: ఈ పద్యంలో స్వామి ఏం చెప్పారంటే, ఈ పవిత్రమైన భారతదేశంలో సహనమన్నది మనకున్న ఒక మంచి గుణము. ఎన్నో వ్రతాలకు ప్రఖ్యాతి పొందిన మన భారతదేశంలో సత్యశీలం అంటే సత్యం చెప్పటమే అన్నిటికన్నా గొప్పనైన వ్రతం. ఈ దేశంలో మధురమైన భావం ఏదయ్యా అని అడిగితే మాతృభావం కన్నా గొప్పనైనది ఇంకేదీ లేదు. ఈ దేశ ప్రజలు వారి ప్రాణాల కన్నా వారి గుణానికే ప్రాముఖ్యత ఇస్తారు. కాని అటువంటి ఘనమైన చరిత్ర ఉన్నటువంటి ఈ దేశానికి నేడు పరదేశ నీతులు బోధిస్తున్నారు. ఇంత దుస్థితి కదా. ఇది ఎటువంటి పరిస్థితి అంటే, ఇలాగైతే ఏనుగు తన బలాన్ని తెలుసుకోలేదో నేటి భారతీయులు కూడా అలాగే తయారవుతున్నారు. ఇదక్క నాకు అర్థమైంది.
0: ఎంత చక్కగా చెప్పావు, సరిగ్గా అర్థం చేసుకున్నావు. మరి పిల్లలు, ఈ పద్యం అందరికీ అర్థమైనట్లే కదా?
3: అర్థమైందక్క.
0: సరే, ఈ పద్యాన్ని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, సరేనా?
3: సరే అక్క.
0: మన భారతీయ చరిత్రలో సహనానికి ఎగ్జాంపుల్ ఎవరు?
2: ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్.
0: మరి సత్యశీలానికి?
4: సత్యహరిశ్చంద్రుడు.
0: తమ పిల్లలను మహనీయులుగా తీర్చిదిద్దిన తల్లులెవరు?
4: మదాలస, జిజియాబాయ్, కౌసల్యమాత, సుభద్ర, పుతిలీబాయ్, సీతమ్మ, ఈశ్వరమ్మ గారు, ఇంకా ఎందరో మరెందరో ఉన్నారక్క. అంతమంది పేర్లు నా గుర్తుకు రావట్లే, ఇవే గుర్తుకు వచ్చాయి.
0: గుడ్ గుడ్. చాలా మటుకు పేర్లు చెప్పావు. ఇంతకీ దీని ద్వారా మనం నేర్చుకున్నదేంటి?
4: మనం ఎప్పుడైనా కానీ మన అమ్మ చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి. అమ్మ చెప్పినట్లు చేస్తే మనకెప్పుడూ మంచే జరుగుతుంది. ఎందుకంటే అమ్మను గౌరవించడం మన సంస్కృతి. దానికన్నా ఇంకా పెద్ద రీజన్ ఏంటంటే, అలా చేస్తే స్వామి ఎంతగానో ఆనందిస్తారు.
0: చిన్న పిల్లవాడివైనా చక్కటి మాట అన్నావు. అంతేకాదు, తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష దైవాలు. ప్రతిరోజు వారి కాళ్ళకి నమస్కారం చేయాలి. వారిని ఎంతో ప్రేమతో భక్తితో గౌరవించాలి. ఇవన్నీ చేస్తే ఇదిగో తను చెప్పినట్టు స్వామి ఎంతగానో ఆనందిస్తారు.
1: ఇంకా గుణాల సంగతికొస్తే రామాయణము, మహాభారతము, ఇంకే పురాణంలో కదైనా కానివ్వు. అన్ని చరిత్రలు ప్రాణానికన్నా గుణానికే ప్రాముఖ్యత ఇస్తాయి.
0: కరెక్ట్. కానీ ఈ కాలంలో చాలా తక్కువ మంది దీన్ని పాటిస్తున్నారు. కాబట్టే స్వామి తనకున్న బాధను తెలుపుతూ ఈ చివరి నాలుగు లైన్లో నేడు మన గొప్పతనాన్ని, మన బలాన్ని మనం మర్చిపోయి పరదేశపు హంగుల పిచ్చిలో పడిపోతున్నామని గుర్తు చేస్తున్నారు.
2: ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పవా అక్క.
0: సరే, నేడు మీరే చూడండి, పాశ్చాత్య విద్యల పేరుతో నేడు మన సమాజంలో మన సంస్కృతికి భిన్నమైన వేషధారణలు, భాషలు, అరే మాతృభాషలో మాట్లాడడానికే సిగ్గుపడుతున్నారు. ఇక మర్యాదంటారా? మీకు తెలుసు, నేను వేరే చెప్పనక్కర్లే, ఎంతటి గొప్ప కీర్తి ప్రతిష్టలున్న మన దేశం ఇవాళ ఇటువంటి స్థాయికి దిగజారిపోయింది.
4: అందుకే అక్క స్వామి ఇంకొక పద్యంలో వేదాలు ఈనాడు వాదాల పాలయే, శాస్త్రంబులన్నచో చెప్పబడియే, బహుపురాణంబులు పాతవైపోయేను, శతకంబులన్నీ జడ్డుబడియే, గ్రంథ రాజంబులు గంగపాలైపోయే, చిల్లరే నీతులు చెడుగుబట్టే, గురురాజులందరూ బరువు భారంబైరి, పెద్దలందరూ వట్టి ముద్దులైరి, పూన్కి కవిటే ఈనాడు పురుషవరుడు, విత్తమున్నట్టి వాడిపో ఉత్తముండు, ఔరా ఏమందు కలియుగ ప్రభావమిందు, సత్యమును తెలుపుబాట ఈ సాయి మాట అని అన్నారు.
0: అందుకే స్వామి ఆ దుస్థితి నుండి మనల్ని బయటికి తీసుకురావడానికే వేదం, భజనలు, బాల వికాస్ క్లాసులు, ప్రశాంతి విద్వన్ మహాసభలు, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, గ్రామ సేవ, నారాయణ సేవ, సమ్మర్ క్లాసులు అని ఎన్నో ప్రోగ్రాంలు మన కోసం రూపుదిద్ది మన సంస్కృతికి స్వామివారే స్వయంగా ప్రాణం పోసి సరైన తోవలో తీసుకువెళ్తున్నారు. అది నిజంగా మన అదృష్టం. స్వామివారే స్వయంగా మనకి నేర్పించి చేయి పట్టి నడిపిస్తున్నారు. అందుకే స్వామి పిల్లలకి అంత ప్రాముఖ్యత ఇస్తారు. ఏది మనం నేర్చుకున్న బాలబాలికలు అనే పద్యాన్ని పాడండి.
4: బాలబాలికలెల్లరూ భవ్యమైన దివ్య విద్యను వెదకంగా దీక్ష భూని, దానితోడుత భక్తిని గూడజేర్చి భారత సంస్కృతి నెలకొల్పవలయు నేడు.
0: ఈ పద్యం ద్వారా మనకు అర్థమైందేమిటి? మనమందరం బాగా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో చదువుకుంటూ మంచి మంచి విషయాలను నేర్చుకుని ఆదర్శవంతమైన జీవితాలను నడుపుకుంటూ మన దేశ సంస్కృతి పూర్వ వైభవాన్ని నిలబెట్టాలి. ఇది స్వామి మనకిచ్చిన కమాండ్ అన్నమాట. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి?
3: మన జీవితాలను స్వామి సందేశంగా మార్చుకోవాలి.
0: చాలా కరెక్ట్ గా చెప్పారు. సరే, ఇవాల్టి క్లాసుని సాయిమాత బిడ్డలం అందరం పాటతో ముగిద్దాం. స్వామి తమ కృపా కటాక్ష వీక్షణలు ఎల్లప్పుడూ మనందరిపై ప్రసరింపచేసి వారి అవతార కార్యక్రమంలో మనల్ని మంచి పనిముట్లుగా తయారు చేయమని ప్రార్థిద్దాం.

శ్రోతలు ఇంతవరకు దేశభక్తి, భారతీయ సంస్కృతి అంశాలపై స్వామి వివిధ సందర్భాలలో చెప్పిన పద్యాలపై రూపొందించిన రూపకం విన్నారు. సమర్పణ బెడ్జంకి శ్రీ సత్యసాయి గురుకులం విద్యానికేతన్ చిన్నారులు. పాల్గొన్న వారు సునీత, రోహిత్ రెడ్డి, వంశీ, ప్రణియేష్, హేమంత్ రెడ్డి.

0: వ్యష్టి గురించి అంటే వ్యక్తి గురించి చిరు ప్రసంగాలు విన్నారు. తరువాతది సమిష్టి. సమిష్టి అంటే సమాజం. ఇప్పుడు సమిష్టి గురించి చిరు ప్రసంగాలు విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. స్వామి వారికి శతకోటి పాదాభి వందనాలు. సమిష్టి ప్రేమ అనగా సమాజం నందు ప్రేమ. అందరూ కలిసిమెలిసి ఉంటూ సమాజంను ప్రేమించాలి, సమిష్టిగా ఉండాలి. ఉన్నది ఒక్కడే దేవుడు, అతను సర్వాంతర్యామి. ఉన్నది ఒక్కటే కులము, అది మానవ కులము. ఉన్నది ఒక్కటే మతము, అది ప్రేమ మతము. ఉన్నది ఒక్కటే భాష, అది హృదయ భాష అని అంటారు భగవాన్ బాబా. కనుక వసుధ అంటే ఒకే కుటుంబం, వసుధైక కుటుంబం అంటారు. సమాజంలోని ఏకత్వమే మానవత్వం అనగా మానవతా విలువలైన సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనే ఈ మానవతా విలువలను పరిరక్షించుకునేవాడే మానవుడు అని అంటారు స్వామి. అంతేకాదు, మానవుల మధ్య పేద ధనిక, హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదాలు వచ్చినప్పుడు గొడవలు వ్యక్తిగతంగా మొదలయ్యి రాష్ట్రాల వరకు దేశాల వరకు వ్యాపించి యుద్ధాలకు దారితీస్తాయి. వ్యక్తి ప్రశాంతతపైనే ప్రకృతి ప్రశాంతత ఆధారపడి ఉంటుంది అని అంటారు స్వామి. పూర్వకాలంలో మహర్షులు క్రూర మృగములు సంచరించే కారడవులలో నిర్భయంగా తపస్సులు చేసేవారు. వారి వద్ద ఎటువంటి ఆయుధాలు ఉండేవి కావు. వారి రక్షణ వారి ప్రేమ ఎందే ఈమిడి ఉండేది. వారు తమ ప్రేమను కేవలం మానవులకే పరిమితం చేయకుండా క్రూర మృగములకు సైతం పంచిపెట్టడం ద్వారా శాంతియుత వాతావరణం నెలకొల్పగలిగేవారు. కాని ఈనాడు మానవుడు ఇట్టి దివ్యశక్తి గల ప్రేమను కోల్పోయారు. స్వార్థము, స్వప్రయోజనము అనే దుష్టశక్తులు మానవులందు ప్రబలుతూ ఉండడం వలన క్రూర మృగముల లక్షణాలు ఉద్భవిస్తున్నాయి. మానవులకు ఉన్న మృగత్వాన్ని నిర్మూలం చేయటానికి అత్యంత ప్రబలమైన ఆయుధం నిస్వార్థం, నిర్మల ప్రేమయే అంటారు స్వామి. అందరూ కలిసి సమిష్టిగా ఉండాలి. సమిష్టి కృషి చేస్తే ఎంతటి కష్టాలనైనా సాధించవచ్చు. సమిష్టి కృషికి మన సత్యసాయి సేవా సంస్థలనే ఆదర్శంగా తీసుకోవచ్చు. ఇలా మన పరిసరాలను, పట్టణాలను వృద్ధి చేసుకోవచ్చు.

0: సంఘసేవ చేసి తరించుటయే మానవులు బ్రతికి ఉన్నందుకు సార్థకత అని స్వామి చెప్పారు. మనం అందరం నిస్వార్థంగా జీవించాలని స్వామిని ప్రార్థిస్తున్నాను. జై సాయిరాం.
1: ఓం శ్రీ సాయిరాం. సమిష్టి. మానవుడు ఒక్కడుగా ఉన్నప్పుడు వ్యష్టిగా ఉంటాడు, అనేక మంది చేరినప్పుడు అది సమిష్టి స్వరూపం అవుతుంది. వ్యష్టి వ్యష్టిగా ఉండకుండా సమిష్టితో ఏకం కావాలి. ఒక్క చెట్టు వనం కాదు, ఒక్క గృహం గ్రామం కాదు. అనేక చెట్లు చేరినప్పుడే వనమవుతుంది, అనేక గృహములు చేరినప్పుడే గ్రామమవుతుంది. అది ఏ సమాజము? ఈ పదములోనే చక్కని అర్థమున్నది. సమ అంటే సమత్వము, జ అంటే పుట్టినది. కాబట్టి సమాజం అంటే సమత్వం నుండి ఆవిర్భవించినది. సమభావము సమైక్యతలతో కూడినది. సమిష్టి స్వరూపంలో వ్యష్టి ఎలా మెలగాలో మన వేదాలలో ఏనాడో చెప్పారు.

0: మనం కలిసిమెలసి తిరుగుదాం, కలిసిమెలసి పెరుగుదాం, కలిసిమెలసి కలిమి చెలిమి బలం గుణం పెంచుదాం, కలిసిమెలసి తెలుసుకున్న తెలివిని వెలిగించుదాం. అందరూ సమిష్టి స్వరూపంగా ఏకం కావాలి. అందరిలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. వ్యక్తిలో సమభావం ఉంటే సమాజంలో అలజడి, ఆందోళన, హింసలకు తావులేదు. ఈ సమత్వం ఎలా నెలకొల్పబడుతుంది? ఈ సమత్వం రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరమైనట్టిది కాదు. హృదయాలు ఏకం కావాలి. హృదయ స్థాయి నుండి ఏర్పడేదే సమత్వము. ఒకసారి ఒకనొక భక్తుడు, స్వామి, హృదయాలు ఏకమవ్వడం ఎలా అని అడిగాడు. అప్పుడు స్వామి ఎంతో చక్కగా వివరించారు. నీవు నీ భార్యా బిడ్డలను ప్రేమిస్తున్నావు కదా, తల్లిదండ్రులను, బంధుమిత్రులను ప్రేమిస్తున్నావు కదా, ఈ ప్రేమ విస్తృతం గావించు, విశాలం చేసుకో. అప్పుడు సమత, సమగ్రత, సమైక్యత, సౌభ్రాతృత్వములు హృదయ స్థాయి నుండి ఏర్పడి శాంతి ఆనందాలను అనుభవింపచేస్తాయి అని చెప్పారు. సమాజము శాంతి సౌభాగ్యాలతో విలసిల్లవలెనన్న ఐకమత్యం అవసరం. ఐకమత్యం సర్వులకు సుఖాన్ని, ఆనందాన్ని అందిస్తుంది. అనైక్యత అసంతృప్తిని, అశాంతిని చేకూర్చుతుంది. ఐకమత్యం నుండి పవిత్రత, పవిత్రత నుండి దివ్యత్వం ప్రాప్తిస్తుంది. మనం సొంతవాణిని ప్రేమించినట్లుగా పరాయి వ్యక్తులను ప్రేమించము. దీనినే ద్వైతభావం అంటారు. కాని అద్వైత భావముతో కూడిన వ్యక్తుల సమూహం ఒక మంచి సమాజానికి మూలం. స్వామి సమాజంలో వ్యక్తులు ఎలా మెలగాలో కూడా చెప్పారు. ఇతరులను బాధించడంలో గొప్పతనం లేదు. అద్వైత భావముతో అందరినీ ప్రేమించగలగడం గొప్ప విషయం. తోటివారికి ఏ విధంగా సహకరించాలి, సమాజాన్ని ఏ రీతిగా ఉద్ధరించాలి, ఎలాంటి సేవలందించాలి, ఏ విధంగా ప్రేమను విస్తృతం చేయాలి అన్నది ప్రధానం. వ్యష్టి స్వరూపుడైన జీవుడు సమిష్టి స్వరూపుడుగా మారి దేశ సౌభాగ్యముతో పాటు ప్రపంచ శాంతికి పాటుపడాలని ఆశిస్తున్నాం. జై సాయిరాం.
1: సమిష్టి గురించి మనకు వివరించిన వారు మాచర్ల నుండి వచ్చిన సౌమ్య, విద్యావిహార్ హైదరాబాద్ నుండి వచ్చిన ఉజ్వల.
2: ఈద్ ముబారక్ పిల్లలు.
3: ఈద్ ముబారక్ అనయ్య.
4: ఎప్పుడైనా స్వామి మీకు రంజాన్ గురించి చెప్పారా?
2: స్వామి రంజాన్ గురించి మాకు తరచూ చెబుతుండేవారు. కానీ ఒకసారి 2005 సంవత్సరంలో మీ అందరం కలిసి రంజాన్ రోజున ఒక ప్రత్యేక ప్రోగ్రాం చేద్దామని స్వామి ముందు ప్రోగ్రాం చేద్దామనేటువంటి ఒక కోరికతో ఆ కాస్ట్యూమ్స్ వేసుకుని ఒక 45 మినిట్స్ డ్రామా మేము తయారు చేసుకుని వెళ్లాం. సాధారణంగా సాయకులంతాలు బయట ప్రాంతంలో ప్రోగ్రాం జరుగుతుంది. కానీ ఆ రోజు స్వామి వచ్చి మా అందరిని చూసి లోపలికి వెళ్ళాలని చెప్పారు. లోపలికి వెళ్లి కూర్చున్న తర్వాత స్వామి ఎన్నర్లేని విధంగా వచ్చి భజనలో కూర్చున్నారు. ఆ రోజు రంజాన్ కార్యక్రమం కాబట్టి అందరూ కొంతమంది పిల్లలు ముస్లిం డ్రెస్సుల్లో, కొంతమంది పిల్లలు బ్రాహ్మణ్ డ్రెస్సుల్లో, వివిధమైన డ్రెస్సుల్లో వేసుకుని కూర్చున్నారు. అందరూ కూర్చుంటే స్వామి వచ్చి సరాసరి వచ్చి మా మధ్యలో సింహాసనంలో కూర్చున్నారు. కూర్చొని పక్కన ఒక పిల్లోని చూసి, చిన్న పిల్లవాడి పేరు సత్య, ప్రైమరీ స్కూల్ నుంచి, ఆ బాబు ఇరాన్ నుంచి, ఆ పిల్లోని చూసి, ఏమి నీ పేరేంటి అని అన్నారు. అంటే స్వామి సత్య అన్నాడు. అంటే నువ్వు వేదం చదువుతావా అన్నారు. అంటే చదువుతాను స్వామి అన్నాడు. అంటే చదువు అన్నారు. వెంటనే వేదం చదవడం స్టార్ట్ చేశాడు అబ్బాయి, చిన్నపిల్లడు, మేబీ మీకన్నా ఇంకా తక్కువ వయసు కావచ్చు. చక్కగా వేదం చదువుతున్నాడు. చదువుతున్న తర్వాత ఆ పిల్లో నెత్తి మీద ఒక ముస్లిం క్యాప్ ఉండింది. ఆ క్యాప్ను చూసి స్వామి మా అందరిని చూసి, మరి నువ్వు క్యాప్ ఎందుకు పెట్టుకున్నావు అన్నారు. మా అందరిని చూస్తూ అతను ఆ క్వశ్చన్ అడిగారు. అంటే మా అందరికి అర్థమైంది అది క్వశ్చన్ మాకు అతనికి కాదు అని. పక్కన వాళ్ళు, స్వామి ముస్లిం కాబట్టి క్యాప్ పెట్టుకున్నాడు స్వామి అని ఒక మా క్లాస్మేట్ అన్నాడు. ఇంకొక అతను, స్వామి సాధారణంగా ముస్లిమ్స్ క్యాప్ పెట్టుకుంటారు స్వామి అని ఇంకొక అతను అన్నాడు. ఈ బాబు మాత్రం, స్వామి మీరు చెప్పుకోమంటే మీరు పెట్టుకోమన్నారు కాబట్టి నేను పెట్టుకున్నాను అని ఈ బాబు అన్నాడు. అంటే స్వామి నవ్వి, అది కాదు, నువ్వు క్యాప్ ఎందుకు పెట్టుకున్నావు చెప్పు అని అన్నారు. అంటే స్వామి తెలియదు స్వామి అన్నాడు. అంటే అప్పుడు స్వామి నవ్వి మా అందరితో అన్నారు, హిందువులు తిరుపతికి వెళ్లి తల వెంట్రుకలు తీసేయించుకుంటారు ఎందుకు అన్నారు. అందరం నవ్వాం. అదేవిధంగా ముస్లింలు కూడా వెంట్రుకలు పడకుండా క్యాప్ పెట్టుకుంటారు, ఎందుకంటే వెంట్రుకలు తమో గుణానికి గుర్తు. ఆ తమో గుణాన్ని ఆ రజోగుణాన్ని తమోగుణాన్ని తీసివేయడానికి సత్వగుణం మనిషిలో పెంపొందాలనేటువంటి ప్రార్థనతో ఆ తెల్లని క్యాప్ని వారు పెట్టుకుంటూ ఉంటారు. అది ఆ క్యాప్ యొక్క సిగ్నిఫికెన్స్ అని చెప్పి అందరిని చూసి, మరి ఇస్లాం అంటే ఏంటి అని అన్నారు. అంటే స్వామి ఇస్లాం అంటే అని పక్కన ఉన్నటువంటి ఒక పిల్లవాడు చెప్పబోతుంటే, స్వామి స్వామి విన్నందుకున్న ఇస్లాం అంటే కంప్లీట్ సరెండర్, ఆత్మ నివేదనం, అది ఇస్లాం. ఇంతలో పక్కన కూర్చున్నటువంటి ఇంకో బాబు ఆయన అన్నారు, స్వామి రంజాన్ రోజు అందరు ఫాస్టింగ్ చేస్తారు స్వామి ముస్లింస్ అన్నారు. అంటే స్వామి అన్నారు, ఫాస్టింగ్ అంటే అన్నారు స్వామి. అంటే ఫాస్టింగ్ అంటే తినకుండా ఉంటారు స్వామి అన్నారు. అంటే తినకుండానా అని స్వామి నవ్వుతూ, ప్రొద్దున తిని రాత్రి తింటారు, సూర్యుని ఉదయం తర్వాత అస్తమం వరకు తినకుండా ఉంటారు, అదా ఉపవాసం అన్నారు. అంటే ఈ పిల్లలు నాకు అవును స్వామి అదే అన్నారు. పక్కన అందజీ స్వామి అదేనా ఉపవాసం అన్నారు. అంటే మేమందరం నవ్వి, స్వామి అదే అందరు ఫాస్టింగ్ అంటారు. అంటే స్వామి నవ్వి, ఉపవాసం అంటే భోజనం తినక ఉండడం కాదు, ఉప అంటే దగ్గర, వాసం అంటే కూర్చోడం, ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా కూర్చోడం, మనస్సును భగవంతుని దగ్గర పెట్టడం నిజమైన ఉపవాసం, అది నిజమైన ఉపవాసం, అది రంజాన్ రోజు చేయాలి అని చెప్పి స్వామి అన్నారు. అది ఎందుకు చేస్తారో తెలుసా, రంజాన్ అంటే కంప్లీట్ సరెండర్, ఇస్లాం అంటే కంప్లీట్ సరెండర్. రంజాన్ రోజు ఈ పని చేయడం వల్ల కంప్లీట్ సెన్స్ కంట్రోల్ మనిషికి దక్కుతున్నటువంటి ఒక నమ్మకంతో ఈ ఉపవాసం అంటే కంప్లీట్ ఫాస్టింగ్, ఫాస్టింగ్ ఆఫ్ ద మైండ్, ఫాస్టింగ్ ఆఫ్ ద డిజైర్స్ చేస్తారు అని స్వామి చెప్పారు. చెప్పిన తర్వాత పక్కనే ఇంకో పిల్లోడు కూర్చొని, స్వామి మీరు డిజైర్స్ అంటున్నారు కదా స్వామి, స్వామి మాకు చాలా డిజైర్స్ వస్తాయి స్వామి, కొన్ని కొన్నిసార్లు కంట్రోల్ చేసుకునేటువంటి డిజైర్స్ థాట్స్ వస్తాయి స్వామి, వాటిని ఎట్లా కంట్రోల్ చేసుకునేది అన్నాడు. అంటే స్వామి నవ్వి, బంగారు నీకు డిజైర్స్ రావు, నువ్వే వెళ్ళి వాటిని పట్టుకుంటావు, నువ్వే వాటిని గ్రాప్, స్వామి అన్నమాట నువ్వే వాటిని గ్రాప్ చేసుకుంటావు, అవి నీకు రావు. ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన చూసి దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ, ఐఎమ్ మ్యాన్, దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ, ఐఎమ్ హ్యూమన్ అనుకో, వెంటనే తగ్గుద్ది ఆలోచన, ఆ చెడు ఆలోచన దానికదే తిరిగిపోద్ది అన్నారు. ఇంత లోపల పక్కనే ఉన్నటువంటి ఇంకో పిల్లోడు చేసి, స్వామి వి లవ్ యూ స్వామి అన్నాడు. అంటే స్వామి నవ్వి, నీది సెల్ఫ్ లెస్ లవా సెల్ఫిష్ లవా అన్నారు. అంటే స్వామి నాది సెల్ఫ్ లెస్ లవ్ స్వామి అని ఆ పిల్లోడు అన్నాడు. అంటే స్వామి అన్నారు, ఆహా నీది సెల్ఫ్ లెస్ లవా సెల్ఫిష్ లవా అన్నారు. ఆ పిల్లోడు మళ్ళీ తనందరూ కరెక్ట్ చేసుకునే, స్వామి మీది సెల్ఫ్ లెస్ లవ్ స్వామి, నాది సెల్ఫిష్ లవ్ స్వామి అన్నారు. అంటే స్వామి నవ్వి, ఫిష్ సెల్ఫిష్ అన్నారు అని చెప్పి, మీకు దశావతారం ఎట్లొచ్చిందో తెలుసా అన్నారు. అంటే పక్క ఆ ప్రోగ్రామ్ లో కూడా మేము దశావతారం గురించి ఒక డాన్స్ కూడా చేయాల్సి ఉండేది, ఒక కొన్ని పాటలు కూడా పాడాల్సి ఉన్నాయి. దాంట్లో భాగంగా స్వామి మాకు తెలుసు స్వామి, ఫస్ట్ మత్స్య కూర్మ వరాహమ అవన్నీ వచ్చినాయి స్వామి అని ఇంకో పిల్లోడు టకటకటగా 10,000 చెప్పాడు. చెప్తే స్వామి అన్నారు, మరి అవి ఎందుకు మొదట మత్స్య తర్వాత కూర్మ ఎందుకు రావాలి అంటే మా ఎవరికి ఆన్సర్ తెలియదు. అట్లున్నాయని తెలుసు కానీ మొదట మత్స్యం ఎందుకు రావాలి, తర్వాత కూర్మం ఎందుకు రావాలి, ఆ తర్వాత వరాహం ఎందుకు రావాలో తెలియదు. అందరం స్వామికి చూస్తున్నాం. స్వామి నవ్వి, స్వామి అన్నారు, దశావతారం అంటే ఇది భగవంతుడు అవతరించినటువంటి అవతారం కాదది. దశావతారాల్లో జీవం, భూమి మీద జీవం ఏ విధంగా ఎదిగిందో మన పూర్వులు మనకు చెబుతూ వచ్చారు. మొదటిసారి జీవం నీటిలో పుట్టింది, దాని గుర్తుగా మత్స్యం. ఆ తరువాత జీవం అంటే ప్రాణం, లైఫ్. ఆ తర్వాత ఈ జీవం మెల్లిమెల్లిగా ఎదిగి అది భూమిపై నడవడం స్టార్ట్ చేసింది. అప్పుడు ఉభయచరాలుగా మారింది, అప్పుడు తాబేలు అదే కూర్మం. తర్వాత ఒక చిన్న 4 పాదాల ఒక చిన్న ఆకారంగా మారింది, అదే వరాహం. ఆ తరువాత మెల్లిమెల్లిగా మనిషి యొక్క, మానవుని యొక్క లక్షణాలు పుట్టుకొస్తూ వచ్చాయి. అప్పుడు సగం మృగం సగం మానవుడు, నరసింహుడు, నరసింహావతారం. ఆ తరువాత చిన్న మనిషి అది వామనుడు. ఈ ఆ మనిషి చాలా బలిష్టంగా తయారయ్యి చాలా ఘోరాలు చేసిన తర్వాత మనిషి ఏ విధంగా జీవించాలనేటువంటి దానికి తెలియజేస్తూ తప్పు చేసినప్పుడు శిక్ష పడుతుంది అనేటువంటి ఒక విషయాన్ని తెలియజేయడానికే పరశురామ అవతారం వచ్చింది. దాని తర్వాత ఈ ప్రపంచాన్ని ప్రక్షాళన చేసిన తర్వాత మనిషి ఏ విధంగా జీవించాలనేటువంటి విషయాన్ని తెలియజేయడానికే శ్రీరామచంద్రుని అవతారం వచ్చింది. మనిషి ఈ విధంగా జీవిస్తే భగవంతుడు ఏ విధంగా జీవించగలుగుతాడు అనేటువంటి విషయాన్ని తెలపడానికే శ్రీకృష్ణుని అవతారం వచ్చింది. దాని తర్వాత గౌతమ బుద్ధుడు తర్వాత కలిగి అని స్వామి దశావతారం గురించి మా అందరికీ చెబుతూ వచ్చారు. అది రంజాన్ అనే పేరుకు ఆ రోజు రంజాన్ అనేటువంటి ఆ పేరుకు మాత్రమే ఆ పర్వదినం గాని అది సకల మానవాళికి ఉద్దేశించినటువంటి ఒక గొప్ప సందేశం స్వామి మా ద్వారా ప్రాబబ్లీ స్వామి అందరికీ చెబుతూ వచ్చారు. తర్వాత అక్కడ కూర్చున్నటువంటి నేను స్వామి మీరు లేచి నడవాలి స్వామి అని స్వామి నడవలేకుండా ఉండడం తట్టుకోలేక నేను స్వామి మీరు లేచి నడవాలి స్వామి అంటే స్వామి నవ్వేలే నేను నడుస్తున్నా నాకు బానే ఉంది అన్నారు. ఆ ఉద్వేగం తట్టుకోలేక స్వామి చేపట్టుకుని నడవాలి స్వామి నేను ఏడవడం ప్రారంభించాను. తర్వాత అందరం మా చుట్టూ నన్న 30 మంది ఏడవడం ప్రారంభించి స్వామి నడవాలి స్వామి మీరు నడవాలి స్వామి అని స్వామి నవ్వి అది సెల్ఫిష్ రీజన్ స్వామిది సెల్ఫ్లెస్ లవ్ స్వామి నడవడం సెల్ఫిష్ రీజన్ కి సో నేను నడవను అన్నారు. స్వామి మా కోసం మీరు నడవాలి స్వామి అని అందరం ప్రార్థించాం. స్వామి అప్పుడు మళ్ళీ నవ్వన్నారు నాకేం కాలేదు నాకు కొంచెం నొప్పి ఉండొచ్చు కానీ బాధ లేదు అన్నారు. ఎంత చక్కని మాట నొప్పి ఉండొచ్చు కానీ బాధ మాత్రం లేదు. నొప్పి శరీరానికి సంబంధించింది బాధ మనస్సుకు సంబంధించింది అప్పుడు అర్థం కాలేదు స్వామి అన్నమాట. ఆ తర్వాత పక్కనే ఇంకొక కూర్చున్నటువంటి ఇంకో మా క్లాస్ అబ్బాయి అన్నారు స్వామి మీరు పాత మందిరం లాగా పాత మందిరం రోజుల్లాగా పాత రోజులాగా బాగా నడవాలి స్వామి అంటే స్వామి నవ్వి పాత మందిరం రోజుల్లాగా నడవాలంటే పాత కాలం లాంటి భక్తుల్ని తీసుకురా నడుస్తాను అన్నారు. ఏదో స్వామి జోక్ అన్నారేమో అప్పుడు అనుకున్నాం కానీ ఆ మాటలో ఉన్నటువంటి ఆ మాత్రం ఇప్పుడిప్పుడు తెలుస్తూ వచ్చింది. ఆ భక్తుంటే స్వామి అడగనక్కర్లేదు స్వామి లేచి నడుస్తారు. ఆ తర్వాత స్వామి ఎప్పుడు మీరు మాతోనే ఉండాలి స్వామి అని అంటే స్వామి ఎప్పుడు మీతోనే ఉంటారు స్వామి ఎప్పుడు మీతోనే ఉంటారు అని స్వామి అందరికీ చెప్పి అందరినీ చూసి వెరీ గుడ్ ఈరోజు రంజాన్ గురించి మనం మీరు చక్కగా ప్రోగ్రామ్ చేయడానికి వచ్చారు కానీ స్వామి చాలా సంతోషించారని చెప్పి అని అన్నారు. అంటుంటే మేము వాచ్లు చూసుకునేటప్పటికీ ఇదంతా దాదాపు ఒక 2 గంటల టైం అయింది. సమయం ఏ విధంగా గడిచినా కూడా తెలియదు. దాదాపు 3:30కి వచ్చిన స్వామి టైం చూస్తే అప్పటికి 5:30 అయింది. అయ్యో ఇంతసేపు అయింది భజన బయట చెప్తారు అని చెప్పి స్వామి బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు అనిపించింది అది అల్లా భగవంతుడు ఆ దయతో రంజాన్ రోజున ఆయన ఇస్లాం యొక్క సూక్ష్మాలు మా అందరికీ మనసుకు అద్దే విధంగా ఒక అమ్మలాగా మా అందరిని చుట్టూ కూర్చోబెట్టుకుని చెప్పినప్పుడు ఆ దృశ్యం ఇంకా నా కళ్ళ ముందు ఆడుతుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఈరోజు మళ్లీ రంజాన్ స్వామి దయతో మనం రంజాన్ యొక్క విశేషాలను ఇదే రోజు మళ్లీ మన రేడియోశాల గుర్తు చేసుకుంటున్నాం. ఒకసారి స్వామి ఇంకొకసారి ఒక పిల్లోనితో ఒక చక్కని మాట అన్నారు. అతన్నాడు స్వామి మేము బయటకు వెళ్తున్నాం స్వామి మేము ఉండేది ఎట్లా స్వామి మేము స్వామితో ఇన్ని సంవత్సరాలు స్వామి యొక్క భక్తులుగా స్వామితో ఉంటున్నాం మేము బయటకు వెళ్తే ఎట్లుండాలి అంటే స్వామి అన్నారు స్వామి నవ్వి స్వామి వెరీ చాలా చక్కని మాట స్వామి సైడ్ నూనె బిందు ఉంటుంది కదా నీళ్లలో నూనె బిందు వేసినప్పుడు నూనె నీటి మీద తేలుద్ది అదే చక్కెర నీళ్లలో వేసినప్పుడు ఆ చక్కెర నీటిలో కరిగిపోద్ది నూనె బిందువు నీటి మీద తేలి అది సపరేట్ గా ఉండిపోద్ది చక్కెర మాత్రం నీళ్ళలో కరిగిపోయి ఆ నీటిలో ఒకటైపోయి ఆ మొత్తం చక్కెర ఆ మొత్తం నీటికే తీయదనాన్ని అందిస్తుంది. అదేవిధంగా స్వామి నవ్వు స్వామి ఆ పిల్లంతా అన్నారు నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నువ్వు అందరితో ఉంటున్నప్పుడు నేను స్వామి భక్తుని నేను స్వామి గురించి తెలుసు నేను ఇది నేను అది అనేటువంటి ఉద్దేశంతో నీటి బిందువు ఒక నూనె బిందువులాగా నీటి మీద సపరేట్ గా ఉండొద్దు అట్లాగా అది ఉండేది. స్వామి ఇచ్చినటువంటి ప్రేమతో నువ్వు నీళ్లలో ఆ చక్కెరలాగా మారిపోవాలి. చక్కెరలాగా మారిపోయి నువ్వు ఆ నీళ్లలో ఒకటైపోయి ఆ నీటిని మొత్తాన్ని స్వామి యొక్క ప్రేమతో ఆ తీయదాన్ని నువ్వు ఆ నీటిలో నింపాలి. అది స్వామి యొక్క భక్తుని లక్షణం. నూనె బిందువు నీటి మీద తేలి అది సపరేట్ గా ఉండిపోద్ది. చక్కెర మాత్రం నీళ్ళలో కరిగిపోయి ఆ నీటిలో ఒకటైపోయి ఆ మొత్తం నీటికే తీయదనని అందిస్తుంది.

0: అది స్వామి యొక్క భక్తుని లక్షణం అని స్వామి చెప్పి మా అందరికీ చెప్పి అందరిని ఆశీర్వదించి పంపించారు. ఆయన చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం రంజాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఏమైనా ప్రశ్నలు అడుగుతారా?
1: చాలా థ్యాంక్స్ అన్నయ్య, మంచి విషయాలు చెప్పావు.
2: మాకు ఈరోజు స్వామితో ఉన్న అనుభవం కలిగించి చాలా థ్యాంక్స్.
0: ఓ స్వామి మరి ఎప్పుడు మన ఇంట వెంట జంటే ఉంటారు. స్వామి చక్కని అనుభూతి మనందరికీ ప్రసాదించారు. ఈరోజు మన అందరం ఇక్కడ కలుసుకున్నామంటే అది కేవలం స్వామి యొక్క దయ వల్లనే, ఆ స్వామి యొక్క నిర్ణయం వల్ల, స్వామి యొక్క సంకల్పం అంట చూడండి, దట్ ఈస్ ఇట్. ఆ స్వామి ఆ విధంగా సంకల్పించుకున్నారు. ఆ స్వామి సంకల్పంతో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళం మనం, ఎక్కడెక్కడ ఒక ప్రాంతంలో ఉన్న మీరు, ఇంకో ప్రాంతం ఉన్న మేము అందరం ఇక్కడ వచ్చి స్వామి గురించి మాట్లాడుకోవడం ఇది ఆదర్శకం కాదు. ఇట్ ఇస్ ఆల్ స్వామిస్ విల్. వెరీ నైస్. సాయిరామ్.
3: ఇంతవరకు శ్రోతలు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవ శుభ సందర్భంగా నిర్వహించిన 2 రోజుల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలో జూలై 18, 2015 తొలిరోజు చిన్నారుల సమర్పణ బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితంలోని 2వ భాగ పునఃప్రసారాన్ని విన్నారు. 5 భాగాల ఈ శీర్షికలోని 3వ భాగంతో రేపు మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ భూమిపై సాయీశ్వరునిగా అవతరించి ఈ మానవాళికి ఎంతో ప్రేమను అందించారు. అటువంటి పరమాత్మునికి మనం తిరిగి ఏమి ఇవ్వగలం? ఏమీ ఇవ్వలేము. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతిదీ ఆయన ఇచ్చినదే. కనుక ఏ హృదయంబు నొసగితివో ఈశ నాకు, మగిడి దానినే అర్పింతు మహితమూర్తి. పరగ వేరేది తెత్తు నీ అర్చనకును, అంజలిఘటింతు అందుకోవయ్య నీవు. మనం స్వామికి ఇవ్వగలిగింది, ఇవ్వవలసింది ఒక్కటే. భగవంతుడు మనకు ఎటువంటి స్వచ్ఛమైన హృదయాన్ని ప్రసాదించాడో, అటువంటి నిర్మలమైన పవిత్రమైన మన హృదయాన్ని అంతే స్వచ్ఛతతో ఆయనకు సమర్పించాలి. అందుకు ఒక మార్గం స్వామి అందించిన అనుభవాలను, నేర్పించిన పాఠాలను, ప్రసాదించిన సందేశాలను గ్రహించి ఆచరించి అనుభవించటం. స్వామి నుంచి ఇటువంటి అనుగ్రహానికి పాత్రులైన వారు స్వామి పలుమార్లు చెప్పిన వారి అసలైన సంపద స్వామి విద్యార్థులు. ఇహమున సుఖీయింప హేమతారక విద్య, పరమున సుఖీయింప బ్రహ్మ విద్య అన్నట్లు స్వామి వారి విద్యార్థులకు భౌతికమైన విద్యతో పాటు ఎంతో విలువైన వారి సమయాన్ని స్వయంగా వెచ్చించి వారికి అన్ని విషయాలు బోధించారు. శ్రీ సత్యసాయి విద్యార్థులు ప్రతి నెల 4వ ఆదివారం హైదరాబాద్లోని శివం మందిర ప్రాంగణంలో సమర్పణ అనే కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి విద్యాసంస్థలలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థిని విద్యార్థులు స్వామితో వారికి కలిగిన అనుభూతులను, స్వామి చెంత వారు నేర్చుకున్న విషయాలను, స్వామి సన్నిధిలో వారు గడిపిన మధుర క్షణాలను ఉపన్యాస రూపంలో అందిస్తారు. ఈనాటి మన కార్యక్రమంలో 2013 ఫిబ్రవరి నెల 4వ ఆదివారం

జరిగిన సమర్పణ కార్యక్రమంలో అందించబడిన స్వామి విద్యార్థి అయిన శ్రీ పెదమల్లు విజయభాస్కర్ గారి ఉపన్యాసంలో మొదటి భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

ఆహుతులైన సాయి భక్తుల హృదయాలలో నెలకొన్న స్వామి పాదాలయందు ప్రణమిల్లుతూ ఈనాటి సాయి సమర్పణము మొదలుపెట్టుకుందామండి. స్వామి పాదాల చెంత ఈ చక్కని వసంత మాసంలో మళ్లీ మనము కలుసుకున్నాము. మెల్లిమెల్లిగా బయట తాపం కొంత పెరుగుతోంది. ఏవేవో కారణాల వల్ల లోపల తాపాలు కూడా పెరుగుతూ ఉండకుండా మన స్వామి పాదాల చెంత ఎప్పుడూ ఈ విధంగా ఉంటూ కలుసుకునేలాగా అనుగ్రహించమని స్వామిని మరొక్కసారి కోరుకుంటూ వేడుకుంటూ ఈ రెండవ సమర్పణ కార్యక్రమం మొదలుపెట్టుకుందాం. మొట్టమొదట ఒక కథ నా మనసులో మెదులుతూ ఉన్నది మీ ముందు ఉంచుతానండి. ఇది వెస్టర్న్ ప్రపంచానికి సంబంధించిన కథ. ప్యాడ్రుస్కీ అనే ఒక మహా మ్యూజిషియన్ సంగీతకారుడు, పియానో వాయించేవాడు. ఆయన కాలంలో జరిగిన ఒక కథ. ఒక తల్లి తన పిల్లవాడికి, చిన్నపిల్లవాడికి 5 సంవత్సరాలు ఉంటాయేమో, అతనికి పియానో నేర్పించాలి అని అప్పుడప్పుడే కొంత మొదలుపెట్టి ఈయన కార్యక్రమం ఆ ఊళ్ళో జరగడం వల్ల ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్వాంసుడు. ఆయన దగ్గర విని నేర్చుకుంటాడు, ఇంత చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో ఆవిడ ఆ కార్యక్రమానికి తీసుకువెళ్ళింది పిల్లవాడిని. ఇంకా కార్యక్రమం మొదలుపెట్టలేదు, కూర్చుని ఉన్నారు కుర్చీల్లో. అయితే అమ్మ ఈ లోపల అందిట, తల్లి అందిట, నేను అంతవరకు వెళ్లి వస్తాను ఆయన, నువ్వు ఇక్కడే కూర్చో అని అక్కడికి వెళ్ళింది ఆవిడ. వెళ్ళినప్పుడు పిల్లవాడు కుతూహలం కొద్దీ ఆ విధంగా స్టేజ్ వైపు బయలుదేరాడు. స్టేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నో అడ్మిషన్ బోర్డు ఉన్న చోటికి చూసి ఆ లోపలికి వెళ్ళిపోయాడు తెలియక. తర్వాత ఏం జరిగిందో తెలియదు, అమ్మ వచ్చింది, పిల్లవాడు కనబడలేదు. ఎక్కడున్నా వెతుక్కునే లోపల ఈ లోపల తెర తీశారు, కార్యక్రమం మొదలవుతోంది, ఆవిడ కూర్చుండిపోయింది. ఆవిడ స్టేజ్ని చూసేసరికి కళ్ళు తన కళ్ళు తానే నమ్మలేకపోయింది. ఎందుకంటే ఆ స్టేజ్ పైన పియానో ఎక్కడైతే ప్యాడ్రుస్కి వాయించాలో అక్కడ ఈ పిల్లవాడు కూర్చుని టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ వాయిస్తున్నాడు ఒప్పులు తప్పులతో. ఎవరూ మాట్లాడలేకపోతున్నారు, ఏమవుతోందో ఎవరికి ఇంకా అర్థం కావట్లేదు. ఈ లోపల మహావిద్వాంసుడు వేదిక మీదకి రావడం జరిగింది. ఆయన మాత్రం, ఆయన మాస్టర్ ఈ విద్యలో, ఆయన మాత్రము ఈ అబ్బాయి వెనకాలకి వచ్చి మెల్లిగా అతని చెవిలో చెప్పాడు, బాబు నువ్వు అస్సలు ఆపద్దు, వాయిస్తూనే ఉండు అని చెప్పాడు. ఆ అబ్బాయి వాయిస్తున్నాడు. వాయిస్తుంటే కొన్ని క్షణాలు ఆ అబ్బాయి వాయిస్తున్నది అతను చూసి ప్యాడ్రుస్కి మెల్లిగా ఒక చెయ్యి పెట్టి అతను వాయిస్తున్నది ఏం వాయిస్తున్నాడో దానికి బేస్ వాయించడం మొదలుపెట్టాడు. తర్వాత ఇంకో చెయ్యి పెట్టి అతను చుట్టూరా పెట్టి హయర్ టోన్స్ వాయించడం మొదలుపెట్టాడు. మొత్తానికి నెక్స్ట్ 15 నిమిషాలు ఆ పిల్లవాడు ట్వింకిల్ ట్వింకిల్ వచ్చిరాని విధంలో వాయిస్తుంటే దాన్ని అమోఘంగా మార్చేసి ఆ మాస్టర్ అందరికీ ఎంత ఆనందం కలిగించాడంటే వాళ్ళందరూ నుంచుని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయం ఇది. ఈ కథ ఎందుకు గుర్తుకొస్తుంది అంటే, చాలా మందికి మీకు తెలిసే మెదిలే ఉంటుంది మీ మదిలో ఇప్పటికీ, మనందరం ఆ చిన్నపిల్ల లాంటి వాళ్ళము. ఏవో విషయాలు తెలిసి తెలియక ఈ జీవితంలో వెళ్లి మన మ్యూజిక్ మనం వాయించాలని ట్రై చేసినప్పుడు, మీ మ్యూజిక్ తప్పేం కాదునైనా కానీ మీ మ్యూజిక్ వాయింపజేసేది నేనే అని చెప్తూ మన వెనకాల ఉండి మని నడిపిస్తున్న మహాశక్తి, మహామాస్టర్, ద మాస్టర్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ అవర్ స్వామి. సో వీ హ్యావ్ విత్ హిమ్. మ్యూజిక్ అనేది, నేను ఒక సంగీతం మనం పాడే పాటల గురించి మాట్లాడట్లేదు, అదందరికీ తెలిసిన విషయమే. మనం వేసే ప్రతి అడుగు తప్పటడుగు, మనం అనుకునే ప్రతి భావము, మనం చేస్తున్న మంచి చెడు భావాలు అన్నిటికీ కూడా కారణము కర్త ఈయనే అన్న నమ్మకంతో ఈ రెండవ సమర్పణ కార్యక్రమం మనం మొదలుపెట్టుకుంటున్నామండి. ఈ సమర్పణ కార్యక్రమమే కాకుండా ఇటువంటి ఎన్నో మహాకార్యక్రమాలు సాయి సేవకులు చేస్తున్నారు. అయితే వారందరి తరపున మనం స్వామికి చేసుకునే ఒక విన్నపము, ఒక పాట గుర్తొస్తుంది, ఒక మహా రచయిత రాసిన పాట. తూనే బన్సీ తపస్యా కరీ కౌనసీ, వంశీ, కృష్ణుడి చేతిలో ఉన్న వంశీని ఉద్దేశించి ఆయన రాసిన పాట. వంశీ, ఓ వంశీ, నువ్వు ఎటువంటి తపస్సు చేశావో, ఎందుకు అంటే జబ్ మోహన్

0: ఎప్పుడైతే కృష్ణుడు తన చేతుల్లోకి తీసుకుని పిల్లగ్రోవిని పెదవుల దగ్గర పెట్టుకుంటాడు, అప్పుడు మాత్రమే అది మోగుతుంది. మిగతా టైమ్స్ లో అది అట్లా కామ్ గా ఉంటుంటండి. అంటే ఎంత గొప్ప సాధన చేసిందో కదా, ఈ తపస్సు చేసిందో కదా ఈ బన్సీ, ఈ వేణువు అని ఆ రచయిత అన్నట్టు, అటువంటి చక్కని వేణువుగా మనందరం కూడా మారాలని, దానివల్ల ఎన్నో సమర్పణలు చేసుకుంటూ స్వామికి సమర్పణ చేయాలన్న ఒక భావంతో మనం రెండవ సమర్పణ కార్యక్రమం మొదలు పెట్టుకుంటున్నాం. కరెక్ట్ గా నెల రోజుల క్రితం బుటాబుటిగా 27 జనవరి మొట్టమొదటి సమర్పణ కార్యక్రమం మొదలైంది. ఇదే ప్రాంగణంలో ఇదే విధంగా స్వామి తన ప్రేమతో మొత్తం నింపేశారు. ఆ రోజు శ్రీ సచేత్ గారు ఆయన ఎక్స్పీరియన్సెస్, స్వామితో ఉన్న అనుభవాలు అన్ని పంచుకోవడము, దాని తర్వాత నేను చాలా మంది దగ్గరికి వెళ్లి మాట్లాడడము, వారు ఏ విధంగా ఎటువంటి ఫీలింగ్ వాళ్ళకి కలిగింది అనేది అడగడము జరిగింది. జరిగినప్పుడు వారు అన్న భావం, సార్ ఒక నిజం ఒక మాట చెప్తాం మేము, మాకు ఆయన మొత్తం తెలుగులో చెప్పుంటే చాలా బాగుండేది, ఇంగ్లీష్లో చెప్పారు, కానీ ఒక్క విషయం చెప్తాం, అంతా మా పక్కనే స్వామి ఉన్నట్టు మాకు అనిపించిందండి, స్వామి ఇక్కడే మనతో కనెక్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళలేదు మన దగ్గరే ఉన్నారనిపించింది, ఇంత ఆనందం మాకు కలగజేశారు మీరు అని వారు చెప్పడం వింటూ ఉంటే గనక రోమాలని నిక్కబొడుచుకున్నాయి. స్వామి ఏ విధంగా మన్ని నెలకోసారి, మాసానికి ఒకసారి శివం ప్రాంగణంలో ఏ విధంగా తీసుకొచ్చి మనందరినీ తన ప్రేమలో కట్టివేయాలని చూస్తున్నారో, అటువంటి ఉత్సాహంతో మన రెండో సమర్పణ కార్యక్రమంలో మనము ఆహ్వానించిన వక్త శ్రీ పెదమల్లు విజయభాస్కర్ గారు. ఈయన గురించి కొంత మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. వీరి తల్లిదండ్రులు శ్రీ మల్లికార్జునరావు గారు మరియు శ్రీమతి కృష్ణకుమారి గారు. వీరు గుంటూరు వాస్తవ్యులు. వీరికి ఒక తమ్ముడు, చెల్లెలు. వీరు ముగ్గురు కూడా స్వామి స్టూడెంట్సే. తమ్ముడు ఊటీ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. ఇన్ఫాక్ట్ వీరి కుటుంబము స్వామికి ఎంత చేరువుగా, ఎంత భక్తితో ఉండేవారంటే దానికి తార్కాణం ఏమిటి అంటే, స్వామి వీరి తల్లిదండ్రులకు ఉత్తరాలు రాసేవారు. తండ్రి గారు చాలా సంవత్సరాలు గుంటూరు సమితికి కన్వీనర్గా, గుంటూరు జిల్లా శ్రీ సత్సాయి సేవా సంస్థలకు జిల్లా అధ్యక్షులుగా సేవ అందించారు. తల్లి గారు మంచి గాయని. ఇటువంటి బ్యాక్గ్రౌండ్ విజయభాస్కర్ గారిది. ఇక విజయభాస్కర్ గారు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఈయన చదువు ఎలా సాగింది అంటే, 74 నుంచి 77 వరకు బీకాం చేశారు ఈయన స్వామి దగ్గర. దాని తర్వాత ఎంకాం చేయడానికి అక్కడ ఆ రోజుల్లో ఫెసిలిటీ లేకపోవడం వలన స్వామి ఆదేశించి, ఆయన స్వామి ఆదేశం మేరకు బెంగళూరు యూనివర్సిటీలో ఎంకాం చేశారు. అయితే ఎలా జరిగేది అంటే, బృందావనంలో హాస్టల్లో ఉంటూ రోజు బెంగళూరుకి వెళ్ళొస్తూ ఉండేవారు. ఆ విధంగా ఆయన ఎంకాం చేశారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏమిటి అంటే, ఎంకాం 4 సెమిస్టర్స్ లో హీ వాజ్ ద టాపర్ ఇన్ ఆల్ ద 4 సెమిస్టర్స్ అక్రాస్ బెంగళూరు యూనివర్సిటీ, విచ్ ఇస్ ఎ రికార్డ్ ఫర్ బెంగళూరు యూనివర్సిటీ, ఇట్ ఇస్ ఎ గోల్డ్ మెడలిస్ట్. అది ఇంతవరకు రికార్డ్ అని నాతో చెప్పారు. బెంగళూరు యూనివర్సిటీలో ఎవరికి కూడా 4 సెమిస్టర్స్ టాపర్ గా ఎప్పుడు ఉండలేరు అంత కంటిన్యూస్ టైం అని. తర్వాత ఆయన పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, సిఐఐబి లాంటివి చేయడం కూడా జరిగాయి. బీకామ్ ఎంకామ్ యూనివర్సిటీలో జరిగే ట్రైనింగ్ ఒకటైతే, స్వామి ట్రైనింగ్ చాలా విలక్షణంగా ఉంటుంది. రెండు విషయాలు మాత్రం చెప్తాను, మిగతా విషయాలు ఆయన ఎన్నో విషయాలు మీకు చెప్తారనుకుంటా. మొట్టమొదట లీడర్షిప్ ఆయనలో స్వామి ఏ విధంగా తీసుకొచ్చారు అంటే, హాస్టల్లో రూమ్ లీడర్ గా ఉండేవారు, ఉండి స్టూడెంట్ బ్రదర్స్ అందరికీ కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉండేవారు. ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగే విషయాలను అనుకోకూడదండి. ఇవన్నీ ఎందుకు అవుతాయి అంటే, స్వామి ఏదో ఒక ఫ్యూచర్ లో జరిగే రోల్ కి, మా పాత్రకి మన్ని తయారు చేస్తారు కాబట్టి అది ఆయన చేస్తూ ఉండేవారు విజయభాస్కర్ గారు. రెండో విషయం, బృందావనంలో శ్రీ సత్యసాయి గోకులంలో కాలేజీ వెనకాతలు ఉంది, దాంట్లో పొలాల్లో వ్యవసాయం చేయడం, ఆవుల్ని గోకులంలో గోవులను చూసుకుంటూ ఉండడం, వాటి పేర్లవన్నీ కూడా స్వామి పెడుతూ ఉండేవారు, అడుగుతూ ఉండేవారు విజయభాస్కర్ గారిని, ఈ గో ఎలా ఉంది, ఆ గో ఎలా ఉందని. ఇటువంటి ఒక చక్కని సేవ చేస్తూ ఉండారు అంటే, అక్కడ ఫాలోవర్షిప్, అక్కడ లీడర్షిప్, ఇక్కడ ఫాలోవర్షిప్ రెండిట్లో, అంటే శంకరులుగా ఉండడం, కింకరులుగా ఉండడం, రెండిట్లో కూడా స్వామి ఆయనకి ప్రాక్టీస్ ఇప్పించి, తర్వాత ఇటువంటి ప్రాక్టీస్ ఎక్కడ పనికొచ్చింది అంటే, ఆయన వెళ్లగా వెళ్లగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయ్యి, విచ్ ఇస్ లైక్ ది ఏపెక్స్ బ్యాంక్ ఫర్ ఇన్ ద కంట్రీ, ఆ బ్యాంక్ లో ఎన్నో స్థానాలకి ఎదిగి ఆయన 2011లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఆయన రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు. ఇప్పుడు అదే పాత్ర వహిస్తున్నారు. 2011 నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. అంతేకాదండి, ఇంకొక ప్రదేశం లీడర్షిప్ ఆయన ఎక్కడ చూపెడుతున్నారంటే, స్వామి నిర్మించిన శ్రీ సత్యసాయి ట్రస్ట్ మహారాష్ట్ర, అంటే సత్యసాయి ట్రస్ట్ స్వామి మెయిన్ గా కంట్రీ వైడ్ గా నిర్మించే ముందరే మహారాష్ట్రలో సత్యసాయి ట్రస్ట్ స్వామి అనుగ్రహించారు. దానికి కన్వీనర్ గా ఫిబ్రవరి 2009 ఉంటున్నారు ఈయన. కాబట్టి ఇటువంటి ఎన్నో గొప్ప లీడర్షిప్ రోల్స్ స్వామి ఆర్గనైజేషన్ లో చేయడం అనేది ఇది స్వామి ఇచ్చిన ట్రైనింగ్ వల్లే సాధ్యమైంది. అటువంటి ఒక గొప్ప స్టూడెంట్ వ్యక్తి, అనుభవం గల మనిషి, స్వామి దగ్గర ఎన్నో అనుభవాలు పొందిన ఒక భక్తుడు, ఇటువంటి వారిని ఈరోజు మనము సమర్పణలో వక్తగా పొందడం అనేది మన అదృష్టం అని నేను భావిస్తున్నాను.
1: ఓం శ్రీ సాయిరాం. హృదయవాసి అయిన సాయి పాదముద్రములు అనేక కోటి ప్రణామాలు అర్పిస్తూ సభకు నమస్కారం. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ, పెద్దలందరికీ, సత్యమూర్తి గారికి, మహితామూర్తులకి, స్వామి విద్యార్థులకి, ట్రస్ట్ మెంబర్స్కి, ఎంవీఆర్ శేషసాయి గారు, డిస్టిక్ ప్రెసిడెంట్ శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్, ఆఫీస్ బేరర్స్ ఆఫ్ ట్విన్ సిటీస్ శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ మరియు అందరికీ నా హృదయపూర్వక సాయిరాం. లాస్ట్లో లవకుశ పాట పాడి నా ఉద్దేశంలో స్వామిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. లోపల కూర్చొని కొంచెంసేపు ఇక్కడ కూర్చున్న ముందర కూర్చున్న మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ చూస్తుంటే నిజంగా కొంచెంసేపు అదే మన ఎమ్మెల్యే స్వామి గారు చెప్పాను, ఏంటి స్వామి ఉన్నట్లు, స్వామి ప్రశాంతి నిలయంలో ఉన్నట్లు ఆ పద్ధతి, ఆ భావం కలుగుతుంది అని. నిజంగా ఇక్కడ ముందులు కూర్చున్న వాళ్ళు చాలా మంది స్వామి దగ్గర పాడిన వాళ్లే. అందులో అత్యద్భుతంగా ఆఖరి సంవత్సరాల్లో లవకుశ స్వామి మాత గురించి పాడిన పాటలన్నీ కూడాను ఒక్కసారిగా మనసులో మెదిలినాయి. నేను స్టార్ట్ చేసే ముందు చెప్పదలుచుకున్నాను, స్వామి ముందలు కానీ బయట ఎక్కడైనా కానీ ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా ఇంగ్లీష్లోనే మాట్లాడేవాడిని. తెలుగు వాడిన ఉండి కూడా ఎప్పుడు కూడా తెలుగులో మాట్లాడే అవకాశం కుదరలేదు. కానీ స్వామి చెప్పారు, ఇది స్వామి సంకల్పమే, కాకపోతే ఇలాంటి ఆహ్వానం రాదు అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో స్వామి చెప్పారు రామావతారంలో కోతులు తేట పని చేయించానని. అలాంటి వాడు తెలుగువాడు తెలుగులో మాట్లాడుకుని తెలుగులో మాట్లాడించే బాధ్యత ఆయనదే. రాసేది రామకథట, వ్రాయించేవాడు రామభద్రుడట అన్నట్లుగా నేను ఒక గంట సేపు మరి కొంతసేపు స్వామితో నాకు కలిగే అనుభవాలు, అనుభూతుల గురించి మీ ముందర ప్రస్తావిస్తాను. మా తమ్ముళ్ళు ఫోన్ చేసి ఏమన్నారంటే, సార్ స్వామి సర్వాంతర్యామి తత్వం గురించి మీరు మాట్లాడాలి, అదైతే చాలా స్ఫూర్తిగా ఉంటుంది అని అన్నారు. మొట్టమొదట ఇలాంటి అవకాశం కల్పించిన స్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ తర్వాత మా విద్యార్థులు ఎవరైతే దీనికి ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉండి చేశారో వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నేను స్వామితో ఉన్నటువంటి అనుభవాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. చెప్పిన తర్వాత వాళ్ళు పొద్దున కూర్చొని అసలు స్వామితో నాకు ఉన్న సంబంధం గురించి ముందు నుంచి అలాగా ఆలోచన చేసుకుంటూ వస్తే ఏ అనుభవాలు స్వామి సర్వాంతర్యామి తత్వానికి ప్రతీకగా పడతాయి అని ఆలోచిస్తే ప్రతి సంఘటన కూడా నాకే కాదండి, ఇక్కడున్న భక్తులందరికీ, మొత్తం లోకంలో ఉన్న భక్తులందరికీ నిజంగా కనుక మనం కూర్చొని స్వామి యొక్క అనుభూతులు నెవరేసుకుంటే అన్నీ కూడా స్వామి సర్వాంతర్యామి తత్వాన్ని నిరూపించేటువంటి ప్రక్రియలుగా కనపడతాయి. అయితే ఇక్కడ స్వామి ఒకటి చెప్పారు, ఎన్నోసార్లు నాకు ప్రత్యేకంగా చెప్పారు, మా స్టూడెంట్స్ అందరికీ ఎన్నోసార్లు చెప్పారు, ఒరే ఏదైనా విలువైనవి ఉంటే షోకేస్లో పెట్టుకోవచ్చు డ్రాయింగ్ రూమ్లో, అమూల్యమైనవి ఉంటే ఇంట్లో సేఫ్లో పెట్టుకోవాలి అని. అదే పద్ధతిలో ఇవాళ రోజున నేను మీ ముందలు ఉంచే అనుభూతులు అన్నీ కాకపోయినా చాలా వరకు కుటుంబ సభ్యులకి, లేకపోతే అతి సన్నిహిత ఫ్రెండ్స్కి తప్ప మిగతా వారికి తెలిసినవి కాదు. కాబట్టి స్వామి ఆజ్ఞ మేరకు, స్వామి చెప్పిన ఈ యొక్క రూల్ని దాటుతూ నా అనుభూతుల్ని మీ ముందు ఉంచుతున్నా. స్వామి ప్రతి కుటుంబానికి ఒక సద్గురువుని ఇస్తారండి, మీరు నిజంగా చూసినట్లయితే మన ఇళ్లలో ఎవరో ఒకళ్ళో ఇద్దరు ముందల స్వామి దగ్గరికి వెళ్ళి తద్వారా మనందరినీ స్వామి దగ్గర తీసుకెళ్తారు. అలాగే మా ఇంట్లో మా కుటుంబానికి సద్గురు మా అమ్మగారు, ఆవిడ ముందు నుంచి షిరిడీబాబా భక్తురాలు. ఇంట్లో పూజలు పునస్కారాలు వ్రతాలు నోములు చాలా గట్టిగా చిన్నప్పటి నుంచి నడిచేవి. అమ్మా నాన్న ఇద్దరు కూడా షిరిడీబాబా భక్తులు. గుంటూరులో మా ఇంటి నా చిన్నతనంలో మా ఇంటి పక్కన ఓ మామగారు ఉండేవారు. ఫస్ట్ ఆవిడ స్వామి దగ్గరికి వెళ్ళారు, ఆ తర్వాత అమ్మ వెళ్ళింది. అమ్మ స్వామి దగ్గరికి 1967 వెళ్ళారు. 1968 శివరాత్రికి ఫస్ట్ టైం నేను స్వామిని చూశాను. సత్యజిత్ చెప్పే ఉండొచ్చు ఒక సందర్భంలో, లేకపోతే స్వామి మనం స్టూడెంట్స్కి 1-2 సార్లు చెప్పారు. స్వామి దగ్గరికి మొట్టమొదటి వెళ్ళిన మనిషి స్వామి చమత్కారంగా చెప్తారు. ఫస్ట్ వెళ్ళిన వెంటనే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు చటర్జీ కింద మారుతామంట. చాటర్ బాక్స్ కింద స్వామి గురించే మాట్లాడుతూ ఉంటాం. స్వామి ఇది, స్వామి ఇది, స్వామి ఇలాగా, స్వామి అలాగని చటర్జీ చాటర్ బాక్స్. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత ఆ చటర్జీ నుంచి మెటమార్ఫిసిస్ వచ్చి బెనర్జీ అవుతాం. బెనర్జీ అంటే ఏంటంటే స్వామి బ్యానర్ పట్టుకుని స్వామి సేవ చేయాలి, లేకపోతే మెడికల్ సేవ చేయాలి, ఉత్తరోత్తర నగర సంకీర్తనం చేయాలి, భజన చేయాలి, ఇట్లాంటివన్నీ బెనర్జీ. స్వామి బ్యానర్ పట్టుకుని ఏదో లోక సేవ చేయాలనేటువంటి దీనిలోని స్వామి చెప్పిన మాటలండి. లాస్ట్ లో స్వామి చెప్పింది ఏంటి, ఇదంతా అయిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చి ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ముఖర్జీ అవుతామని. ముఖర్జీ అంటే అంతర్ముఖంగా స్వామిని చూడటానికి ప్రయత్నిస్తామని. సో అలాగా అమ్మ ఫస్ట్ టైం స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంటి నిండా స్వామి ఫోటోలు వచ్చినాయి, ఇంటి నిండా స్వామి మాటలు వచ్చినాయి, ఇంటి నిండా స్వామి పుస్తకాలు వచ్చినాయి, స్వామి నోవులు వ్రతాలు మొదలైనవి. సో చటర్జీ ఫేజ్ ఆ రోజులు. నా అనుభూతి స్వామితో మొట్టమొదటి ఎలా కలిగిందంటే, స్వామి ప్రతి వాళ్ళకి ఒక యునీక్ వే ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ ఆ భగవంతుడికే తెలుసు. ఎందుకంటే స్వామి ఎన్నోసార్లు చెప్పారు, పలానా అతను పలానా దీంతో బాధపడుతున్నాడు అంటే ఆ జన్మాంతర కారణాలు నాకే తెలుసు, మిగతా వారికి తెలియదు అని. కాబట్టి మన జన్మానుసారం మన కర్మానుసారం ఏ పద్ధతిలో ఇంట్రడ్యూస్ అవ్వాలో స్వామే అది ఆ పద్ధతిలో ఇంట్రడ్యూస్ చేస్తారు. నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ నాన్నగారు అంటే మా తాతగారు అమ్మమ్మ దగ్గర పెరిగారు. మా చిన్నమామ ఒక ఆయన ఎంఎస్ చేస్తూ విజయవాడ నుంచి గుంటూరు వస్తూ స్కూటర్ యాక్సిడెంట్లో కోమాలోకి వెళ్ళిపోయి 45 డేస్ కోమాలో ఉన్నారు. ఐ వాజ్ క్వైట్ అటాచ్డ్ టు హిమ్ ఆ చిన్నతనం, నేను 10-11 ఏళ్ల వయసులో. సరే అందరూ చెప్పారు కాబట్టి స్వామి ఇదంతా ఉంది కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వామి దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి స్వామి ఆశీర్వాదం తీసుకుని వస్తే మంచిది అంటే అమ్మ స్వామి దగ్గరికి వెళ్తే స్వామి ఏమన్నారు, స్వామి పిలిచి ఏం పర్వాలేదు నా దగ్గరికి వస్తాడు అని ఒక మాట చెప్పి విభూది ఇచ్చి పంపించారు. ప్లీజ్ మార్క్ స్వామీస్ వర్డ్స్ బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఎక్స్పీరియన్స్ బట్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ విచ్ ఐ ట్రై అండ్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నా దగ్గరికి వస్తాడు ఏం పర్వాలేదు అని చెప్పి విభూది ఇచ్చారు, పంపించారు. 45 రోజుల తర్వాత తను హీ పాస్డ్ అవే. సో ఐ వాజ్ స్లైట్లీ ఎఫెక్టెడ్. నేను అప్పటికి ఇంకా స్వామిని చూడలేదు కానీ స్వామి గురించి అంతా తెలుసు. అది ఇది స్వామి ఏంటి ఇలా చెప్పారు, ఏంటబ్బా ఇలా ఈ పద్ధతిలో చెప్పారు ఏంటి అని అనుకున్నాను. సరే అది ఆయన చనిపోయిన తర్వాత ఒక 2 నెలలకి స్వామి దగ్గరికి మా అమ్మను పిన్ని వెళ్తే స్వామి వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చి నా దగ్గరికి వచ్చాడు కదా అని అన్నారు. మనందరం మామూలుగా ఏమనుకుంటాం, స్వామి మన దగ్గరికి వస్తారు అని పలానా వాళ్ళు ఇదిగా ఉన్నారంటే ఏమనుకుంటాం మనం, కోలుకుంటాడు బస్సు ట్రైన్ ఎక్కుతారు స్వామి దగ్గరికి వెళ్తారు దేహరీత్యా అనే మన ఊహ. స్వామి చెప్పే ప్రతి మాటకి నిగూఢ అర్థం ఉంటుందండి. అది నేను చెప్తాను నా అనుభూతిలోనే ఎన్నెన్నో సందర్భాల్లో స్వామి చెప్పిన మాటలు నాకు 1-2 సంవత్సరాల క్రిత అర్థమైన మాటలు నాకు నా అనుభవంలో ఉన్నాయి. అది నేను మీ ముందులో 1-2 ఉంచుతాను. చెప్పొచ్చింది ఏంటంటే స్వామి ఇలా అన్నారు ఆ తర్వాత అంటే ఏంటన్నమాట, స్వామి యొక్క మాటకి స్వామి మాట ఎప్పుడూ తప్పుడు. కాబట్టి స్వామి చెప్పిన మాట మనకి కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటూనే మన ఇది ఉంటుంది. అది కూడా దానికి స్వామి మాట అర్థం చేసుకుంటానికి కూడా స్వామి యొక్క అనుగ్రహమే కావాలి. ఆయనే మనకి ఆయన మాట అర్థమయ్యేలాగా బుద్ధిని ప్రసాదించారు. సో ఇది ఇలా ఉండగా ఆయన చనిపోయారు. 1971-73 నేను ఇంటర్మీడియట్ అయిపోయింది. ఐ వాజ్ ఎ సైన్స్ స్టూడెంట్. అయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా నువ్వు ఎలాగైనా నాకు మెడిసిన్ సీట్ వచ్చింది, నువ్వు మెడిసిన్ చేయాలి అని ఇంట్లో వాళ్ళందరూ పట్టుబెట్టారు. నేను నా వల్ల కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకళ్ళ బాధను చూడలేను, ఇంకోటి అసలు బ్లడ్ అన్నా ఈ స్పిరిట్ అన్నా హాస్పిటల్ అని గొడవ అన్నా అసలు పడేది కాదు. సో నేను అన్నాను, నేను అసలు చేసే ప్రసక్తి లేదు, నేను మెడిసిన్ చేయనంటే అమ్మ వీళ్ళందరూ చేయాలంటే సరే స్వామి దగ్గరికి వెళ్దామని, స్వామే ఉన్నారు కాబట్టి స్వామి దగ్గరికి వెళ్ళాం. ఇంకోటి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అమ్మ విషయంలో ఎప్పుడెళ్ళినా తన ప్రతి ట్రిప్కి స్వామి మినిమం అట్లీస్ట్ ఒక్కసారి అని ఇంటర్వ్యూ పిలిచేవారు. ఇంకా నా దగ్గరికి వచ్చినట్లయితే 1968 నుంచి 74 స్వామి కాలేజీలో చేరే అంత వరకు కూడా ప్రతిసారి వెళ్ళినప్పుడు 90-95% టైమ్స్ పొద్దున సాయంత్రం ఇంటర్వ్యూ పిలిచేవారు, ఆధ్యాత్మిక బోధన ఏదో ఒకటి చేసేవారు, అలా నడుస్తూ ఉండేది. సో వెళ్ళిన రోజే, మొట్టమొదటి రోజే నన్ను అమ్మని పిలిచారు, లోపలికి ఎంటర్ అయ్యాం ఇంటర్వ్యూ రూమ్లోకి. మొట్టమొదటి మాట, వీడికి మెడిసిన్ పనికిరాదు, వీడి హార్ట్ చాలా వీక్ అన్నారు. మార్క్ హిజ్ వర్డ్స్, వీడి హార్ట్ చాలా వీక్ అని అన్నారు. అంటే ఏంటన్నమాట, వీడికి ఉత్తరోత్తరం మన నిజంగా గనక మనకు ఆ మెచ్యూరిటీ ఆ ఇది ఉంటే ఉత్తరోత్తర వీడికి హార్ట్ రిలేటెడ్ కార్డియక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి అని మనం అర్థం చేసుకోవాలి. కానీ మనకు ఆ మెచ్యూరిటీ లేదు. స్వామి ఆ మెచ్యూరిటీ ఆయన ఇన్ హిజ్ ఓన్ విల్ హీ హాజ్ నాట్ గివెన్ అస్ దట్ సార్ట్ ఆఫ్ ఎ మెచ్యూరిటీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఎనీవే మెడిసిన్ వద్దన్నారు అని అని అంటూ, అలా కాదురా నువ్వు ఇక్కడికి రా, బృందావనంలో కాలేజ్ మొదలుపెట్టాను, నువ్వు బృందావన్ రా, నీకు బృందావనంలో సీట్ ఇస్తాను అని అన్నారు. కాబట్టి స్వామితో నా యొక్క ప్రయాణం ఈ పద్ధతిలో సాగింది. స్వామి సర్వాంతర్యామి తత్వం అనే ఒక మాట అనుకుంటున్నాం ఇప్పుడు. సర్వాంతర్యామి తత్వం అంటే నాకు తెలిసిన పరిధిలో స్వామి ఆమ్ని ప్రెజెన్స్, ఆమ్ని పొటెంట్ అండ్ ఆమ్నిషియంట్. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ రిఫ్లెక్షన్ ఆర్ ఎఫర్మేషన్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఈజ్ ఇండీడ్ ఆమ్ని ప్రెజెంట్, ఆమ్ని పొటెంట్ అండ్ ఆమ్నిషియంట్. అది ఎలాగో మీకు చెప్తాను. నా ఉద్దేశంలో స్వామి సర్వాంతర్యామి తత్వానికి మొట్టమొదటి గీటురాయి నా ఉద్దేశంలో, నా స్వానుభవంలో చాలామంది భక్తులను కూడా అడిగాను నేను తెలుసుకుంటాను. ప్రతి భక్తుడికి ఏమి కావాలో తన పూర్వజన్మ సుకృతం ప్రకారం తనకి ఈ జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు ఒడిదుడుకులు ఎదురవుతాయో అవన్నీ పురస్కరించుకొని ఒక సందర్భం క్రియేట్ చేసి మనల్ని స్వామిని ఆ వస్తువు అడిగేటట్టు ప్రేరేపణ చేస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను దానికి, నా స్వానుభవం. అండ్ దట్ వర్డ్ ఈజ్ యాక్చువల్లీ ప్లేయింగ్ అవుట్ టిల్ దిస్ పాయింట్ ఆఫ్ టైం యాజ్ ఐ స్పీక్ టు యూ, యాజ్ ఐ స్టాండ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ఇన్ షివం. నేను చెప్పాను 68 నుంచి ఎప్పుడు వెళ్ళినా కూడా స్వామి ఇంట్రడ్యూస్ ఇస్తాను. ఒకసారి 71 దాదాపు 10 ఉన్నాను, రోజు పిలిచేవారు. ఒకరోజు సాయంత్రం ఇంటర్వ్యూలో, అరే నువ్వు రేపు రా, నేను నీకు రక్ష ఇస్తాను అన్నారు. రేపు రా, రక్ష ఇస్తాను అని అన్నారు. మామూలుగా ఆ రోజుల్లో ఏంటంటే రక్ష ఇస్తానంటే స్వామి ఏదో తలిస్మన్ ఇస్తారు, లేకపోతే రింగ్ ఇస్తారు, ఉంగరం ఇస్తారు, ఉత్తరత్తర ఏదో ఆ రోజుల్లో ఆ పద్ధతిని బట్టి అనుకునేవాళ్ళు. సరే మర్నాడు స్వామి వచ్చారు ఇంటర్వ్యూకి, అందరినీ పిలిచారు. నాకు పక్కన అటుపక్క ఉన్నాయని ఆ పక్కన ఉన్నాయని పిలిచారు, నన్ను పిలవలేదు. స్వామి లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఫస్ట్ బ్యాచ్ ఇంటర్వ్యూ అయిపోయింది. సెకండ్ బ్యాచ్కి, ఫస్ట్ బ్యాచ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు ఎవరైతే ప్రశాంత నిలయం తెలుసో మీకు తెలిసే ఉంటుంది, స్వామి ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చి, ఇప్పుడు భజన హాల్ మెయిన్ ఎంట్రన్స్ ఉంది, స్వామి అందులో నుంచి వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటారు, అటు పక్కన అక్కడ నుంచొని వచ్చిన వాళ్ళ భక్తులందరినీ బయటకు పంపిస్తూ నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ని రమ్మంటారు. ఆ రోజుల్లో బృందావనంలో ఇసుక దినులు ఉన్నాయి. మీకు తెలిసినట్లయితే అక్కడ ఒక పెద్ద సర్కిల్ ఉండేది, మధ్యలో సిల్వర్ కలర్ లోటస్ ఉండేది. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం స్వామి, మీరు చూసినట్లయితే స్వామికి మంగళారతి పాడినప్పుడు గంట కొడతారు, ఆ పక్కనే ఒక పెద్ద మానుతో ఒక వేప చెట్టు ఉండేది. ఆ వేప చెట్టు వేళ్ళు పైకి ఇలా వస్తే అది యాక్చువల్గా మొత్తం కూర్చుంటే మీరు యాక్చువల్గా ఫస్ట్ కరెక్ట్గా స్వామి తలుపు తీసిన వెంటనే స్వామి కరెక్ట్గా స్ట్రైట్గా కనబడతారు, ప్లస్ యూ విల్ బి వెరీ కంఫర్టబుల్. సో అక్కడ కూర్చుంటే స్వామి చూసి ఫస్ట్ బ్యాచ్ వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఇలా అన్నారు, స్వామి పిలిచారు కదా అని వెళ్తే సెకండ్ బ్యాచ్ లాస్ట్లో, లాస్ట్ మనిషిని నేనే, ఎందుకు చెప్తున్నానంటే ఇది నా ఉద్దేశంలో స్వామి సర్వాంతర్యామి తత్వానికి ఇది ఒక మెయిన్ గీటురాయి. అండ్ నేను నా విషయమే కాదు, అనేక మంది భక్తులు కనుక్కున్నాను స్వామి ఇదే పద్ధతిలో ఒక సిచ్యువేషన్ కంట్రోల్ చేసి స్వామిని మనల్ని ఏం కావాలో అడిగించేటువంటి పరిస్థితిని తీసుకొస్తారు. స్వామి లాస్ట్లో నేను, తర్వాత స్వామి వచ్చి తలుపు వేసినప్పుడు మీకు తెలిసే ఉంటుంది, స్వామి వెనక్కి స్వామి తిరిగినప్పుడు ఫస్ట్ ఎన్కౌంటర్ అయ్యే మనిషి మనమే. ఇలా చూసి ఏంటి వచ్చావన్నారు. స్వామి మీరు పిలిచారని. ఎందుకు పిలిచానని? స్వామి మీరు నిన్న నువ్వు రా రక్షిస్తానన్నారు అందుకని పిలిచారనుకుంటానన్నా. ఆ క్షణంలో 1971లో చెప్పిన మాట అప్పుడు వెంటనే ఏదో సృష్టించి ఇవ్వటం అది ఇది కాదు. స్వామి చెవు పట్టుకొని 3 సార్లు ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి పట్టుకొని స్వామి జుట్టు తలకి తగులుతూ 3 సార్లు ఇప్పుడే కాదురా జీవితాంతం నీకు రక్ష ఇస్తానన్నారు. మీరు అనొచ్చు ఏంటి దీనికిను మీరు చెప్పే అనుభూతులకి సంబంధం ఏంటి? నేను కొంతసేపట్లో చెప్తాను. ఐఎమ్ ఏ వాకింగ్ మెడికల్ మిరకిల్. ఇవాళ రోజున మీ ముందల విజయభాస్కర్ అనే ఒక స్వామి స్టూడెంట్ స్వామి గురించి మాట్లాడగలుగుతున్నాడు అంటే 100% కాదు 200% ఇట్ ఈస్ స్వామీస్ గ్రేస్. అది ఏంటో నేను చెప్తాను. చెప్పొచ్చింది ఏంటంటే స్వామి చెప్పిన ఆడిన మాట ఎప్పుడూ తప్పరు. మనం అర్థం చేసుకుంటాంలోనో లేకపోతే మనం ఇంకా ఇంటర్ప్రిట్ చేసుకుంటే లోపాలు ఉంటాయి, కానీ స్వామి చెప్పిన మాటకి ఎప్పుడూ కూడాను తిరుగులేదు. స్వామి ఆ అన్న మాటకి ఇప్పటి వరకు కూడా నాకు ఎన్నో ఉడుదుడుకు ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ, పర్సనల్గా అంటే మెడికల్గా, ఐ మీన్ 7 టైమ్స్ రీబర్త్ ఇచ్చారు చెప్పాలంటే. ఒక షార్ట్ పాయింట్, 7 టైమ్స్ రీబర్త్, 7 టైమ్స్ డాక్టర్స్ హ్యావ్ గివెన్ మీ అప్ యాజ్ డెడ్. All these 7 times, it is Swami who has played His will that He should keep me alive. కాబట్టి నేను చెప్పొచ్చింది ఏంటంటే స్వామి సర్వాంతర్యం తత్వానికి మొట్టమొదటి ఇది ఏంటంటే ఏ భక్తుడికి ఏం కావాలో ఏ పద్ధతిలోనైతే వాళ్ళకి క్షేమం చేకూర్చుతుందో అది తీసుకొచ్చారు. మీరు కరెక్ట్గా ఈ సన్నివేశం చూసినట్లయితే స్వామి నన్ను నా చేత ఏం కావాలో అడిగిచ్చారు స్వామి. And I have actually cross-checked with a few of our own Swamis, very close devotees. Adhe paddhatilo Swami chala mandiki chesaru. Okaliki peace of mind kavali, okaliki inkoti uttarottara kavali, ayanni kuda Swami oka situation control chesi adi teesukostaru. Next, Swami yokka sarvantaryam tattvaniki vacheetuvanti konni mukhyamaina experiences naa anubhutilo unde cheptanu. 1975 BCom second year lo unnanu. ఒకరోజు మధ్యాహ్నం మామూలుగా హాస్టల్ నుంచి గోకులానికి వెళ్ళాను. 4:15 మధ్యలో గోకులానికి వెళ్ళాను. గోకులం చేరానో లేదో, గోకులం అంటే ఆ రోజుల్లో, ఇప్పుడు ఇంట్రొడక్షన్లో చెప్పారు గోకులం అది కాలేజ్ వెనకాల ఉందని. మొట్టమొదటి గోకులం యాక్చువల్గా స్వామి పూర్వం మీకు తెలిసినట్టయితే మోహన్ ప్యాలెస్ అంటారు, బృందావన్ క్యాంపస్లో మోహన్ ప్యాలెస్ ఉండేది. మోహన్ ప్యాలెస్ స్వామి ఉండే ఆ క్వార్టర్స్కి వెనక పక్క గోకులం, ఫస్ట్ గోకులం కట్టాం. నేను గోకులం ఎంటర్ అయ్యానో లేదో ఒక స్టూడెంట్ వచ్చి, సార్ స్వామి పిలుస్తున్నారు మిమ్మల్ని అన్నాను. వెంటనే పైకి వెళ్ళాను. ఇదివరకు చదివిన స్టూడెంట్స్ మీకు తెలిసే ఉంటుంది, పాత బృందావనంలో ఎలా ఉండేదంటే ఒక బ్యాక్ యార్డ్ ఉండేది, అక్కడ ఆ బ్యాక్ యార్డ్ పక్కనే గోకులం, పైన స్వామికి ఎల్ షేప్ లాబీ ఉండేది, ఎల్ షేప్ వరండా ఉండేది. ఆ ఎల్ షేప్ వరండాలో ఈ మూలన ఆ తలుపు ఉండేది, మెట్లెక్కి చెక్క మెట్లెక్కి పైకి వెళ్తే తలుపు తీసుకుంటే స్వామి క్వార్టర్స్లోకి వెళ్తాం. ఇటుపక్క స్వామి బెడ్రూమ్, ఇటుపక్క స్వామి డైనింగ్ రూమ్. స్వామి డైనింగ్ రూమ్లో ఉన్నారు మిమ్మల్ని పిలుస్తున్నారని అంటే వెళ్ళాను. తలుపు తీసిన వెంటనే స్వామి యాక్చువల్గా స్వివెల్ చైర్లో కూర్చొని కరెక్ట్గా గుమ్మానికి ఎదురుగా కూర్చుండేవారు. 1, 2, 3, 4, 5 స్టెప్స్ అనుకుంటాను. తలుపు తీయగానే కుడి పక్కన తిరిగి స్వామి చిరునవ్వుతో అలా ఉన్నారు. సరే గబగబ పైకి వెళ్ళాను. ఎక్కడి నుంచి వస్తున్నావురా అన్న. స్వామి గోకులం చేరాను, గోకులం చేరిన వెంటనే స్వామి కబురు చేశారని చెప్పారు, వచ్చాను. ఎలా ఎక్కడి నుంచి వచ్చావన్నారు. నాకు అర్థం కాలేదు, ఏంటి స్వామి ఎక్కడి, స్వామి హాస్టల్ నుంచే వచ్చానని అన్న. నాకు తెలిసి ఇప్పుడు నేను గుర్తు తెచ్చుకుంటానని ప్రయత్నిస్తే ఆ రోజున మిస్సెస్ రతన్లాల్ గారు, రాధా అంటే రాధాకృష్ణ, సుదర్శన్, తరుణ్ కుమార్ ఈ నలుగురు ఉన్నారు. వాళ్ళని చూస్తే వాళ్ళ ముఖాలన్నీ ఒక రకంగా ఉన్నాయి. ఆహా, ఇక్కడ ఏదో సంఘటన జరుగుతుంది ఈ విషయం గురించి అని ఒకటి విదితమైంది. అలా కదరా ఎలా వచ్చావు అని అన్నారు. ఎలా వచ్చావు స్వామి, మామూలుగా హాస్టల్ నుంచి. అలా కదా ఎలా వచ్చావో చెప్పు అని అన్నారు. స్వామి, మామూలుగా హాస్టల్ నుంచి బెడ్ మట్టు పెట్టుకొని బయటకు వచ్చి, స్వామి హాస్టల్ పక్కనే ఒక సిమెంట్ ఇది ఉండేది, సిమెంట్ బాట ఉంటుంది కదా, అది నడుచుకొని ప్రిన్సిపల్ నరేంద్ర గారు రూమ్ దాటి ఆ పక్కన గేట్ నుంచి వచ్చి ఆ రంగోలీ దూకి వెనక పక్క అశోక చెట్లు ఉండేవి, కాలిబాట ఉండేది. స్వామి ఆ కాలిబాట ఎమ్మటి వచ్చి ఎక్కడ ఎప్పుడైతే స్వామి నేను నరేంద్ర గారి ఆఫీస్ దాటి స్వామి పక్కకి చూస్తేవా నేను చెప్తేనే అని అన్నారు. ఆ మూమెంట్లో నాకు అర్థం కాలేదు. అప్పుడు సుదర్శన్ చెప్తున్నారు, నేను హాస్టల్ నుంచి బయలుదేరే ముందలే స్వామి యొక్క ఆమ్నీ ప్రెజెన్స్ గురించి ఏదో ఒక సంభాషణ వచ్చిందట. మీరు అనుకుంటారప్ప, ఆ స్వామి అన్నారు తర్వాత నాతో కూడా చెప్పారు, అనుకుంటారప్ప స్వామి ఏదో బెడ్రూమ్లో ఉన్నారు, లేకపోతే స్వామి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు అనుకుంటారు. స్వామికి ఎక్కడ ఏం జరుగుతూ అన్ని విషయాలు అనే రియల్ టైం బేసిస్ విదితమే అని చెప్పి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అని చెప్పి స్వామి చెప్తాను చూడండి. ఇప్పుడే భాస్కర్ వాడు రూమ్ తలుపు తీసుకుని వచ్చాడు, ఆ మలుపు తిరిగాడు, మెట్లు దిగాడు, కిందకు వచ్చాడు, హాస్టల్ మెట్లు దిగాడు, ఆ సిమెంట్ దాని మీద నడిచాడు, కాలేజ్ బిల్డింగ్ దాటాడు పక్క గేట్ నుంచి. పక్క గేట్ అనే దానికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. దానికి పక్క గేట్ ఏంటంటే ఆ రోజుల్లో మీ బృందావనం చూసిన చాలా మంది ఉండొచ్చు, పెద్దవాళ్ళందరికీ సత్యమూర్తి గారు వీళ్ళందరికీ తెలుసు. ఆ రోజు లోపల ఒక గేట్ ఉండేది, రంగోలీ ఎప్పుడు నిత్యం స్వామి ఉంటే రంగోలీ నిత్యం ఉండేది. చాలా మంది పిల్లలు హడావులు ఏం చేశారంటే మెయిన్ గేట్ ఓపెన్ చేసి రంగోలీ తొక్కుంటూ దూకి వెళ్ళిపోయేవారు. అది ఎప్పుడు నాకు అభ్యాసాన్ని బట్టి ఎప్పుడు కూడా అటు వెళ్ళేవాడిని కాదు, పక్క గేట్ నుంచి వెళ్ళి చూస్తేవా నేను చెప్తేనే అన్నాను. దూకి వెళ్ళి వెళ్ళాను. తర్వాత స్వామి యాక్చువల్లీ వాజ్ గివింగ్ ఏ రన్నింగ్ కామెంటరీ యాజ్ ఐ వాజ్ వాకింగ్ ఫ్రమ్ ది హాస్టల్ టు ది గోకులం. వాడు వచ్చాడు, దూకాడు, రంగోలీ దూకాడు. మీ అందరిలాగా కాదప్పా, వాడు మెయిన్ గేట్ నుంచి రాలేదు అని చెప్పి అన్నారంట. దూకాడు, వాడు వెనక్కి వెళ్ళాడు, కాలిబాట నడుస్తున్నాడు, స్వామి పోర్టుకో దాటాడు. ఒకటి రెండు మూడు మామిడి చెట్లు ఉండే, మొదటి మామిడి చెట్టు దాటాడు, రెండో మామిడి చెట్టు దాటాడు, మూడో మామిడి చెట్టు దాటాడు, గోకులంలోకి ఎంటర్ అయ్యాడు. అప్పుడు అక్కడ ఎవరో కుర్రో నించుంటే వెళ్ళి స్వామి భాస్కర్ని పిలుచుకురమ్మని ఆ మూమెంట్లో అతను వచ్చాడు. నాకు చెప్పొచ్చింది ఏంటంటే, స్వామి ఈ ఒక చిన్న ఒక సంఘటనతో స్వామి యొక్క ఆమ్నీ ప్రెజెన్స్ ని చుట్టుపక్కల వాళ్ళకి చెప్పారు. మీకు కొంతమంది పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది, ఆ రోజుల్లో అప్పుడే ఒక సంఘటన జరిగింది. సనాతన సారంలో కూడా రాశారు, తర్వాత కూడా రాశారు. ఒక ఎల్డర్లీ కపుల్ ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే షార్ట్ సర్క్యూట్ వలన అక్కడ ఫైర్ అయ్యి, మన ఫ్యాన్ వలన ఫైర్ అయ్యి, అయితే స్వామి అప్పుడు సేవ్ చేశారు. ఆ సంభాషణతో మొదలై స్వామి ఆమ్నీ ప్రెజెన్స్ దీని గురించి వచ్చి ఉదాహరణ అని చెప్పి ఇది చెప్పారు. ఇది చెప్తూ స్వామి స్నాక్స్ ఏదో సర్వ్ చేసి తినరా అన్నారు. తింటూ ఉంటే స్వామి అదే ఒక మామూలుగానే స్వామి ప్రేమమూర్తి, ఒకప్పుడు మీకు మీ అందరికీ తెలుసు అతి ప్రేమతో చూస్తారు. అలా తింటూ ఉంటే అలాగే చూస్తున్నారు. ఏంటి నాకు అర్థం కాలేదు. కొంచెంసేపు తినటం అయిపోయిన తర్వాత ప్లేట్ పక్కన పెట్టి వచ్చిన తర్వాత అబూబెన్ ఆదమ్ సంగతి తెలుసురా నీకు అని అన్నారు.

ఇంతవరకు మీరు హైదరాబాద్ లోని శివం మందిర ప్రాంగణంలో నిర్వహించబడిన సమర్పణ కార్యక్రమంలో 2013 ఫిబ్రవరి నెల 4వ ఆదివారం అందించబడిన స్వామి విద్యార్థి అయిన శ్రీ పెదమల్లు విజయభాస్కర్ గారి ఉపన్యాసంలో మొదటి భాగాన్ని విన్నారు. 2వ భాగాన్ని వచ్చే ఆదివారం ఇదే సమయానికి వింటారు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. జూలై 8న కళాశాల భవన ప్రారంభోత్సవం సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను కళాశాల ప్రాంగణంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకులు కళాశాల పూర్వ విద్యార్థులను, ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా ఆహ్వానించి స్వర్ణోత్సవ సంబరాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆనాటి కార్యక్రమాల వివరాలను, వచ్చిన వారి ఆనంద అనుభవాలను, నిర్వాహకుల మనోభావాలను ఆత్మీయ కలయిక అనే శీర్షికపై జూలై 20వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

0: స్వప్న, సాయి కుల్వంత్ హాల్ నుంచి లైవ్ ప్రోగ్రాం ప్రసారం చేయడానికి ముందు మనం శ్రోతలకి అనంతపురం మహిళా కళాశాల పూర్వ విద్యార్థినులు, ప్రస్తుత విద్యార్థినుల ఆత్మీయ కలయికపై కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామని చెప్పాం, గుర్తుంది కదా? మరి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా?
1: తప్పకుండా లలిత. ఈ ఏడాది అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల అంటే జూలై 8వ తేదీ నాడు ప్రస్తుతం అక్కడ విద్యని అభ్యసిస్తున్న విద్యార్థినులు కళాశాల పూర్వ విద్యార్థినులు అధ్యాపకులను ఆహ్వానించి ప్రేమగా పలకరించి సన్మానించి వేడుకలు జరిపారు.
0: ఆ రోజు అంటే జూలై 8 ఆదివారం ఉదయాన్ నుంచే అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రాంగణం కోలాహలంగా ఉంది. స్వాగత తోరణాలు, జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రాంగణమంతా చూడముచ్చటగా తీర్చిదిద్దిన రంగురంగుల ముగ్గులు చాలా కాలం తరువాత స్వంత ఇంటికి వస్తున్న అక్కల పట్ల చెల్లెళ్ల ప్రేమను ప్రతిబింబిస్తూ కనిపిస్తున్నాయి. కార్యక్రమానికి వచ్చిన పూర్వ విద్యార్థినులు ఆనందంతో వెలిగిపోతున్న ముఖాలతో నవ్వులు పూయిస్తూ సుపరిచితమైన తమ కళాశాల ప్రాంగణంలో పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ సందడి చేస్తున్నారు. చూడు,

0: స్వర్ణోత్సవ వేడుకలు కలశస్థాపనతో ప్రారంభమయ్యాయి. కళాశాల విద్యార్థినులు మంగళ వాద్యాలతో బ్యాండ్తో కలశాన్ని స్వాగతించారు. భగవాన్ బాబావారి విశ్రాంతి గది నుండి విద్యార్థినులు కలశాన్ని జ్యోతులని తీసుకునిరాగా కళాశాల నుండి ఆడిటోరియం వరకు వేద పఠనంతో శోభాయాత్ర జరిగింది. శోభాయాత్రలో కాలేజ్ అధ్యాపక బృందం పూర్వ విద్యార్థినులు పాలు పంచుకున్నారు.
1: ఆ తర్వాత కళాశాల పూర్వ విద్యార్థి ప్రస్తుతం కాలేజ్ డైరెక్టరు అయిన ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు, వారితో పాటు హాస్టల్ వార్డెన్ టిఆర్ రాజేశ్వరి గారు జ్యోతి ప్రజ్వలనం చేశారు. భగవాన్ బాబావారు విద్యార్థినులను ఉద్దేశించి అత్యంత వాత్సల్యంతో రాసిన ఒక లేఖ ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ జరిగింది. స్వప్న, స్వామి తమ స్వర్ణోత్సవ జన్మదిన సందర్భంలో రాసిన ఆ లేఖ కనుమరుగై తిరిగి కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సమయంలో బయటపడటం స్వామి ప్రదర్శించిన దైవలీల కాక మరేమిటి చెప్పండి.
0: నిస్సంకోచంగా అది స్వామి లీలే.
1: ఆ తరువాత కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు కాలేజ్ నెలకొల్పడంలో స్వామి ఉద్దేశాన్ని వివరించారు. ఆ సభా కార్యక్రమం ముగిశాక ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి.
0: లలిత, అదే రోజు కార్యక్రమాల అనంతరం నాటి నేటి అధ్యాపకులు, విద్యార్థినులు, ఇతర సిబ్బంది మన రేడియో సాయితో తమ జ్ఞాపకాలను, అనుభవాల్ని పంచుకున్నారు. ముందుగా ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాలి అనే సంకల్పానికి ప్రేరణ ఏంటి, అది ఎలా కార్యరూపం ధరించింది అన్నది వివరించారు.
2: యాక్చువల్లీ నేను జూన్ 1 లాస్ట్ ఇయర్ నేను ఛార్జ్ తీసుకున్నాను యాజ్ డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్. యాక్చువల్లీ దానికంటే ఒక నెల ముందు నాకు అట్లా ఒకసారి ఆ థాట్ వచ్చింది. ఇప్పుడు మేము ఆల్రెడీ ఎంటర్ అవుతున్నాము 50th ఇయర్ లో, కానీ మళ్ళీ ఆ థాట్ మళ్ళీ వెళ్ళిపోయింది నా మనసు నుంచి. కానీ 1st week ఆఫ్ జూన్ నేను అక్కడ నా డైరెక్టర్ ఆఫీస్లోనే కూర్చున్నప్పుడు నాకు మళ్ళీ స్వామినే గుర్తు చేస్తున్నారని నేను అట్లా అనుకుంటున్నాను. ఎందుకంటే స్వామికి ఈ సెలబ్రేషన్స్ కావాలా, ఎవరు గుర్తు చేయాలా, నేనే కదా. ఎందుకంటే నేను 50 ఇయర్స్ నుంచి, నేను 50 ఇయర్స్ లో 46 ఇయర్స్ నేను స్వామి దగ్గర ఈ క్యాంపస్ లో ఉన్నాను. ఓకే, ఫ్రమ్ హై స్కూల్ డేస్ టు ఇప్పుడు డైరెక్టర్షిప్. సో మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ టైం నేనే ఉన్నాను కదా ఇక్కడ ఈ క్యాంపస్ లో. సో స్వామి నాకు ఆ థాట్ ఇచ్చినారు, ఓ ఇప్పుడు 50 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాము, 2018 నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుందని. సరే అయితే ఇంకా మేము ఏదో ఒక సెలబ్రేషన్ చేయాలని నేను ఆడిటోరియంలో అనౌన్స్ చేస్తున్నాను అందరి ముందు ప్రేయర్ టైంలో నెక్స్ట్ డే, ఇట్లా మేము సెలబ్రేట్ చేయాలా అని. సో మీరందరూ మీరు ఐడియాస్ ఇవ్వండి, మేము చేస్తాము. ఎందుకంటే ఇది 1st ఇన్స్టిట్యూషన్ స్వామి ఓపెన్ చేస్తున్నారు. సో స్వామి కూడా మాకే థాట్ ఇచ్చినారు కదా, వేరే వాళ్ళు ఎవరు మాకు గుర్తు చేయలేదు. సో స్వామికి ఇష్టం ఉంటుంది, మేము చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇది పెద్ద కార్యం, యాక్చువల్లీ ఎడ్యుకేషన్ మిషన్ చాలా పెద్ద కార్యం స్వామి టేకప్ చేస్తున్నారు. ఎందుకంటే 1st యూత్కి మేము బాగా చేస్తే ఫుల్ దేశం కూడా బాగా అయిపోతుంది. సో ఆ భావంతో స్వామి స్టార్ట్ చేసినది, మేము సెలబ్రేట్ చేయాలా. ఎందుకంటే అది మాకే తెలుసు, దోజ్ ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్యాంపస్, మాకు తెలుసు ఎంత స్వామి మాకు ఇచ్చారు. వాళ్ళ జీవితం ఫుల్లీ చేంజ్ అయిపోయింది స్వామి వల్లనే ఈ క్యాంపస్ కి వచ్చిన తర్వాత. సో ఎనీవే, తర్వాత నేను నా రూమ్ కి వాపస్ వచ్చిన తర్వాత నేను అట్లా ఆలోచిస్తున్నాను ఎట్లా చేయాలా ఏం చేయాలని. అప్పుడే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు వేరే ఇన్విటేషన్ ఇచ్చేక వచ్చినారు. అప్పుడు నేను మెన్షన్ చేశాను, సార్ ఇట్లా మాకు 50 ఇయర్స్ అవును కదా, 50 ఇయర్స్ అవుతా ఉంది అని, మాకేమైనా వర్క్ ఇస్తే మేము చేస్తాము అని. సో నేనేమనుకున్నాను, స్వామి అట్లా వాళ్ళకి ఎందుకు పంపించినారు, వాళ్ళు కూడా అనంతపూర్ టౌన్ నుంచే కదా వచ్చేది. స్వామి కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు టౌన్ లోనే ఉండేది 1st గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. సో వాళ్ళు చాలా ఖుషి అయిపోయినారు, చాలా బాగుంది, మంచి అవసరం, మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని. సరే చెప్పండి ఏమైనా కావాలంటే మీరు చేయండి. తర్వాత నేను మళ్ళీ స్టాఫ్ మీటింగ్ పెట్టాను, అందరూ వాళ్ళ వాళ్ళ ఐడియాస్ ఇచ్చినారు. కానీ ఏమి చేసే ముందు ఫస్ట్ రిజిస్ట్రార్కి ఎవరికైనా చెప్పాలి కదా, పెద్దవాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్. సో నేను రిజిస్ట్రార్కి ఫోన్ చేసి చెప్పినాను, ఇట్లా సార్ ఇప్పుడు 50th ఇయర్ మేము ఎంటర్ అవుతున్నాము, జూన్లో 22nd జులై మేము ఒక చిన్న ఫంక్షన్ పెడతాము ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద 50th ఇయర్ అని. సరే మేడం మీ ఇష్టమని. కానీ నేను చెప్పినాను యాక్చువల్లీ ఇది చాలా పెద్ద హిస్టారిక్ ఒకేజన్, సో పెద్దగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలా, తర్వాత సరే ఇంకా మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు. కానీ నేను చెప్పినాను ఫస్ట్ ఇక్కడ క్యాంపస్లో మేము ఇన్ఫార్మల్గా స్టార్ట్ చేస్తాము, తర్వాత ఎంత వరకు చేస్తామో తెలీదు, కానీ స్వామి ఇప్పుడు థాట్ ఇచ్చినారు, సో ఆ స్వామికి కావాలా అని థాట్ ఇచ్చినారని అనుకున్నాను. దెన్ ఐ థింక్ జూలై ఎగ్జాక్ట్ డేట్ నాకు తెలియదు, కానీ అప్పుడు బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ మీటింగ్ లో నేను కూడా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో మెంబర్. సో అప్పుడు ఎస్ఎస్ నాగానంద్ గారు వచ్చినారు ట్రస్ట్ మెంబర్ ఒక రిప్రజెంటేషన్. సో అప్పుడు నేను రిజిస్ట్రార్ చెప్పినాను, సార్ కెన్ ఐ మెన్షన్ దిస్ పాయింట్ మీటింగ్ అయిన తర్వాత. అయితే హీ వాజ్ సో హ్యాపీ, హీ సెడ్ ఎస్ఎస్ మేడం నేను వీసీ చైర్మన్ గా ఉండి మీరు మీటింగ్ పెట్టండి, అది బాగా సెలబ్రేట్ చేయొచ్చు అని. కానీ తర్వాత మళ్ళీ ఏమీ జరగలేదు, నిజం చెప్తే ఏమీ జరగలేదు. వీసీ కూడా చాలా బిజీగా ఉన్నారు, సో ఏం చేయలేదు. మళ్ళీ జనవరిలో మళ్ళీ నేను రిమైండ్ చేశాను సార్ నాగానంద్ గారికి, సార్ ఇది ఆనే కదా ప్రోగ్రామ్, ఎందుకంటే ప్రశాంతి నిలయంలో చేయాలని నా ఉద్దేశం, ఎందుకంటే అది అందరికీ పోతుంది, ఫుల్ వరల్డ్ వైడ్ అది అందరికీ అది ఇన్ఫర్మేషన్ పోవాలి స్వామి 50th ఇయర్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మిషన్. ఎస్ ఎస్ ఇట్ ఈస్ ఆన్, మీరు చేయండి అని. తర్వాత నేను మళ్ళీ వీసీకి లెటర్ రాశాను, సార్ మీరు ఏమైనా మాకు పర్మిషన్ ఇస్తే మేము షెడ్యూల్ తయారు చేస్తాము, మీటింగ్ పెట్టకపోతే పర్వాలేదు మేమే చేసుకోవచ్చు అని. సరే మీరు అలుమ్నాయ్తో డిస్కస్ చేసి, సో అందరికీ అడిగి నేను ఒక షెడ్యూల్ టెంటేటివ్ గా పెట్టాను. సో సార్ అప్రూవ్ చేసిన తర్వాత మేము స్టార్ట్ చేసినాం. సో యాక్చువల్లీ స్పీకింగ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు తర్వాత ఇన్వాల్వ్ అయినారు, ఎందుకంటే అక్కడ ప్రశాంత్ నిలయంలో జరుగుతుంది అని. కానీ ఈ క్యాంపస్ ప్రోగ్రామ్ కి ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు, మేమే స్టూడెంట్స్ టీచర్స్. అండ్ దెన్ మళ్ళీ నేను వీసీ అండ్ రిజిస్ట్రార్కి చెప్పినాను, ఎవరికి మేము ఇన్వైట్ చేయటం, మీకు కూడా ఇన్వైట్ చేయటం లేదు, ఎందుకంటే మాకు 500 పైన స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు ఇక్కడ క్యాంపస్ వస్తే చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది, సో వాళ్ళు ఫ్రీగా అన్ని క్యాంపస్ తిరగచ్చు అని. ఆడిటోరియంలో కూడా వాళ్ళకి ఫ్రీగా ఉండేది, సరే ఇది మంచి ఐడియా, మేము విఐపీస్ లేకపోతేనే మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని. సో అట్లా మేము ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినాం. అప్పుడు ఓకే సరే ఇప్పుడు ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేస్తాము, మేము అనుకున్నాం స్వామి మా పెద్ద పిల్లలకి డాన్స్ అక్కడ పుట్టపర్తిలో చేసేకి పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే స్వామికి అది ఇష్టం లేదు, పెద్ద గర్ల్స్ డాన్స్ చేస్తే స్వామికి ఇష్టం లేదు, అది నాకు మొదటి నుంచి తెలుసు. కానీ ఇక్కడ స్వామి ఎప్పుడైనా అనంతపురం వస్తే అప్పుడు స్వామి డాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, ఇంకా డ్రామా కూడా చూస్తున్నారు. తర్వాత మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి ఎక్స్టూడెంట్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ టైంకి అక్కడ ఫ్రీగా ఉండింది, సరే ఇది మంచి ఐడియా, మేము విఐపీస్ లేకపోతేనే మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని. సో అట్లా మేము ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినాం. అప్పుడు

0: యాన్యువల్ డే సెలబ్రేషన్స్ టైంకి అక్కడ అక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియంలో మేము డ్రామా చేసినాం. స్వామి ఒకసారి స్వామి అడిగినారు, మీరు వేరే వాళ్ళకి తీసుకుని వస్తున్నారు స్లమ్ చిల్డ్రన్ కి, ఈ పిల్లలకి ఆ పిల్లలకి, మీరేం చేస్తున్నారు? నేను చెప్పినాను, స్వామి మీరు మాకు పర్మిషన్ ఇస్తే కదా మేము చేస్తాం, లేకపోతే ఎట్లా, మేము అనంతపురంలో చేస్తాం కానీ ఇక్కడ. సరే కానీ చేస్తే మీరు ఏం చేస్తారు? స్వామి మీరు దా డ్రామా చేయొచ్చు. స్వామికి ఆ డ్రామా చాలా నచ్చింది. ఇక్కడ ఒకసారి మేము అనంతపురంలోనే 89లో ఎనాక్ట్ చేసినాం, నేనే అని స్క్రిప్ట్ రాశాను. తర్వాత వారం తర్వాత అక్కడ ప్రశాంత్ నీలంకి మాకు ఇన్విటేషన్ ఇచ్చినారు స్వామి. కాలేజ్ ఆడిటోరియంలో యూజీసీ టీమ్ వస్తా ఉంది, మీరు ఆ ప్లే చేయాలని. ఎందుకంటే ఆ ప్లేలో మోస్ట్లీ యూ కెన్ సే 95% క్యారెక్టర్స్ మెన్, అండ్ అది కూడా మంక్స్. మంక్స్ అంటే అది క్రిస్టియన్ రోబ్సే వేసుకోవాలి. సో స్వామికి అది నచ్చింది, ఆడపిల్లలు కూడా చేయొచ్చు అని. సో ఆ ప్లే తో స్టార్ట్ చేసినాం పూర్ణచంద్ర ఆడిటోరియం. తర్వాత మళ్ళీ చాలా ప్లేస్ మేము ఎనాక్ట్ చేసినాం, కానీ ఎప్పుడూ కుల్వంత్ హాల్ చేయలేదు. సో అందుకే రిజిస్ట్రార్ కూడా ఏం చెప్పినారంటే, స్వామి మీకు అక్కడ పర్మిషన్ ఇచ్చినారు కానీ ఇక్కడ ఎప్పుడు చేయలేదు కదా, సో సరే అయితే మేము ఇక్కడ కూడా ప్లే చేస్తాము. సో డాన్సెస్ అండ్ కవాలీ సాంగ్స్ మేము అక్కడ డ్రెస్ వేసుకుని చేసేకలేదు, లేకపోతే మ్యూజిక్ ప్రోగ్రామ్ చేయొచ్చు కానీ డ్రెస్సెస్ వేసుకుని ఎప్పుడు మేము స్వామి దగ్గర చేయలేదు. స్వామి చాలా గర్ల్స్ కి కొంచెం తక్కువే అట్లాంటివి ఛాన్స్ ఇచ్చేది. సో మేము అది యాక్సెప్ట్ కూడా చేసినాం హ్యాపీలీ, ఎందుకంటే స్వామికి తెలుసు మా ఆడపిల్లలకి కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వాల, అందరూ ముందు పోకూడదు అని మాకు కూడా తెలుసు. సో ఇక్కడ మేము డ్రామా చేసినాము. తర్వాత ఓకే, సో మేము ప్రోగ్రామ్ చేస్తే కూడా చాలా పాత టీచర్స్ కూడా ఉన్నారు, 68 నుంచి ఇంతవరకు ఆల్మోస్ట్ టిల్ 80 మేము చూసినాం. ఎందుకంటే తర్వాత వాళ్ళు ఇంకా మేము కూడా దాంట్లోనే లిస్ట్ లో ఉంటాము. సో 1968 to 80 ఎంతమంది టీచర్స్ ఉన్నారు, మేమందరూ ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసినాము వేరే వేరే కాంటాక్ట్స్ తో. ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి మీరు రావాలా అని, అట్లా చాలా మంది వచ్చినారు నిన్న. అండ్ మళ్ళీ నాన్ టీచింగ్ స్టాఫ్ కి కూడా మేము అట్లా పిలిచినాము, పాత చాలా పాత నాన్ టీచింగ్ స్టాఫ్ కి పిలిచినాము. అండ్ ఒక 2-3 టీచర్స్ కి నేను వర్క్ ఇచ్చాను, స్టూడెంట్స్ లిస్ట్ తయారు చేసి వాళ్ళకి ఫోన్ చేసి చేసి అందరికీ అట్లా. ఒక స్టూడెంట్ కి ఫోన్ చేస్తే చాలు, వాళ్ళ బ్యాచ్ కి అందరికీ ఫోన్ చేసి అందరికీ చెప్పినారు అట్లా. సో అందుకే 500 పైన పాత పిల్లలు ఇక్కడ వచ్చినారు. సమ్ ఆఫ్ దెమ్ వాళ్ళు నిన్న నాకు చెప్పినారు 25 ఇయర్స్ తర్వాత వచ్చినాము. కొంతమంది చెప్పినారు 35 ఇయర్స్ తర్వాత మేము ఈ క్యాంపస్ కి వచ్చినాం. మేము అనుకున్నాం అయ్యో ఎట్లా ఉంటుంది ఇన్ని సంవత్సరం తర్వాత, కానీ మాకు ఎంత బాగా రిసీవ్ చేస్తున్నారు మాకు అనిపించలేదు. మేము నిన్ననే వెళ్ళిపోయినాం ఇక్కడి నుంచి, మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వచ్చినాము అట్లా అనిపించింది. అంత ప్రేమంతో ఆ ప్రజెంట్ పిల్లలు కూడా చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. ఆ క్యాంపస్ అట్లనే ఉంది, ఎట్లా ముందు ఉండింది అట్లా వాళ్ళకి అనిపించింది.
1: మరి భౌతికంగా మన మధ్యలో ఏర్నప్పుడు ఈ టైంలో మీకు స్వామి యొక్క గైడెన్స్ ఎలాగా దొరుకుతున్నది?
0: నాకు ఎప్పుడైనా ఏమైనా ఏం చేయాలా, ఈ ప్రాబ్లం ఉంది ఏం చేయాలని అనుకుంటేనే సమ్హౌ ఫ్రమ్ సమ్వేర్ ఆ ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేస్తుంది. సో నేను ఆఫీస్ వాళ్ళకి కూడా చెప్తూనే ఉంటాను, స్వామి దారి చూపిస్తారు, స్వామి దారి చూపిస్తారు. మేడం మీరు అప్పుడు నాకు తెలుసు స్వామినే దారి చూపిస్తారు, కానీ ఎట్లయినా అది డోర్స్ ఓపెన్ అవుతా ఉంది. ఏమైనా ఇప్పుడు గోల్డెన్ జూబిలీకి కూడా మేము యాక్చువల్ చూస్తే, మేము నిన్న ప్రోగ్రామ్ చూస్తున్నారు కానీ చూస్తే ఎంత బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది, అన్ని బాగుంది, కానీ స్వామి అన్ని చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు అట్లా అనిపించడం లేదు మేము చేస్తామని, ఎందుకంటే అందరూ ఒక ఫ్యామిలీగా మేము ఇక్కడ క్యాంపస్ లో వీఆర్ వర్కింగ్ అండ్ లైక్ అ టీమ్ వీఆర్ వర్కింగ్, వర్కర్స్ టీచర్స్ స్టూడెంట్స్ అందరం మేము ఒక ఫ్యామిలీ అని నేను అట్లా ఆ భావంతోనే ఇట్లా రన్ చేస్తున్నాను క్యాంపస్. సో అందరూ ఏం చేయాలా ఏం చేయాలా చెప్పండి మేడం మేము చేస్తామని అందరూ హ్యాపీగా చేస్తున్నారు. డబ్బు విషయం కూడా మేము ఎప్పుడు టెన్షన్ పెట్టలేదు, ఎందుకంటే ముందు ఎప్పుడో స్వామి నాకు సెక్రటరీ ఆఫ్ మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి ఉన్నప్పుడు చెప్పినారు, గాడ్స్ వర్క్ ఇస్ గుడ్ వర్క్, డబ్బు విషయం మీరు టెన్షన్ పెట్టొద్దు, ఎట్లయినా డబ్బు వస్తుంది. సో నేను వాళ్ళు కూడా ఇది ఖర్చు ఇంత అవుతుంది అది డోంట్ థింక్, అది స్వామి వర్క్ స్వామియే చూసుకుంటారని ఎట్లయినా అందరూ ఓకే మేము ఇస్తాము మేమే సెటిల్ చేస్తామని అట్లా అందరూ

0: షేర్ చేసి మేము అంత ఫంక్షన్ అయిపోయింది. మాకు అట్లా అనిపించలేదు, భారం అని అనిపించలేదు ఒక్కసారి కూడా. సో అట్లా స్వామి, నాకు వేరే అడ్మినిస్ట్రేషన్ గురించి చూస్తే కూడా ఏమైనా ఏ విషయంలోనే కూడా ఒక్కొక్కసారి నేను అనుకుంటాను ఇది చాలా పెద్ద ఇష్యూ, ఎట్లా సాల్వ్ అవుతా చేస్తానని. కానీ నెక్స్ట్ డే చూస్తే స్వామి హెస్ ఆల్రెడీ సాల్వ్డ్ ఇట్ పార్ట్లీ, నాకు దారి చూపిస్తున్నారు. సో డ్రీమ్ కూడా కాదు, కానీ స్వామినే వేరే వాళ్ళకి పంపించి అది సాల్వ్ అవుతా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మా మెయిన్ బిల్డింగ్ ది ఒక క్లాక్ టవర్ ఉంది కదా, క్లాక్ టవర్ ఉంది, అది క్లాక్ చాలా సంవత్సరం నుంచి వర్క్ చేయటం లేదు. సాయంత్రం వాకింగ్ చేసేటప్పుడు నేను అనుకున్నాను ఈ క్లాక్ కి ఏమైనా చేయాలా, లేకపోతే ఐ థింక్ బికాస్ ఆఫ్ వెదర్ ఎక్కువ గాలితోనే అది ఏదో అయింది. సో నేను ఆఫీస్ ఒక అబ్బాయి ప్రసాద్ అని వర్క్ చేస్తారు, సో పిలిచి ప్రసాద్ నువ్వు పైన వెళ్ళి ఏమైనా చూస్తావా, ఏమైనా ఎవరైనా ఏమైనా ఫోన్ నంబర్ ఉంటే కూడా మేము కాంటాక్ట్ చేయొచ్చు, చాలా సంవత్సరం ముందు అవి వీళ్ళు ఏమైనా రిపేర్ చేయించినారు ఏమో. తను కూడా చెప్పినాను మేడం అవును ముందు ఎప్పుడో కొన్ని సంవత్సరం ముందు ఎవరో వచ్చి రిపేర్ చేసుకుని వెళ్ళినారు, కానీ మళ్ళీ అట్లా అయిపోయింది. సరే అయితే వెళ్ళిరా, అక్కడ వాల్ పైన ఒక మొబైల్ నంబర్ ఉండింది, ఫోన్ నంబర్ ఉండింది వాల్ అక్కడ టవర్ లో. అక్కడ క్లాక్ ఎక్కడ ఉంది, గడియారం ఎక్కడ ఉంది, ఆ రూమ్ లోనే వాల్ పైన ఉంది రాసినది. సో నేను చేస్తాను చెప్తున్నాను ఓకే సరే మేము ఫోన్ చేసి చూస్తాము. ల్యాండ్ లైన్ నుంచి నేను ఫోన్ చేశాను, ఆ ఫోన్ నంబర్ మహారాష్ట్ర పూణే. నేను ఫోన్ చెప్తే మీరు క్లాక్ రిపేర్ చేస్తారా ఏమైనా అని, అవును నా ఫాదర్ చేసేది. సో నేను చెప్పినాను ఇప్పుడు ఎవరైనా రిపేర్ చేయగలుగుతారంటే, లేదు నేను కూడా నేను నా ఫాదర్ నుంచి నేను నేర్చుకున్నాను. సో నేను చెప్పినాను ఇట్లా మాకు క్లాక్ పని చేయటం లేదు, మీరు వస్తారంటే సరేగా డెఫినెట్లీ వస్తాను, నేను పుట్టుపర్తి నెక్స్ట్ మంత్ వస్తున్నాను, అప్పుడు నేను వచ్చి మీ క్లాక్ కూడా రిపేర్ చేస్తాను. కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ రాలేదు, నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు, నాకు టెన్షన్ అయిపోయింది, అయ్యో దొరికింది నంబర్ మళ్ళీ ఏమైనా చేంజ్ అయిపోయిందా నంబర్ అని. తర్వాత మళ్ళీ వేరే ఇంకొక స్టూడెంట్ ఫాదర్ కి చెప్పి ఫోన్ చేసేస్తే ఎస్ నేను వెళ్తాను కానీ నాకు వేరే పని ఉంది మళ్ళీ వెళ్తా. కానీ సెప్టెంబర్ లో వచ్చి ఫ్రీగా చేసి వెళ్ళినారు. ఒక పెద్ద గ్లాస్ ఉంది అక్కడ 10x10, అది 10,000 రూపీస్ ఖర్చు చేసినాం మేము ఫుల్ రిపేర్. అది ఎందుకు అంటే అది గ్లాస్ పర్సన్ కి మేము ఇచ్చినాం డబ్బు, కానీ ఆయన తీసుకోలేదు. అది నా సేవ, స్వామికి సేవ. క్లాక్ ఇప్పుడు పని చేస్తా ఉంది. అట్లా స్వామి దారి చూపిస్తున్నారు. ఏమంటే ఇంకా స్వామికి ఆ పని కావాలని నాకు ఎట్లయినా ఆ థాట్ వస్తుంది చేయాలా అని, ఎట్లా చేయాలని అది కూడా స్వామినే చూపిస్తున్నారు. సో యాక్చువల్లీ స్వామి పనియే, స్వామియే చేస్తున్నారు, కానీ నాకు అట్లా థాట్ ఇచ్చి మళ్ళీ చేయిస్తున్నారు అంతే. సో నాకు ఎంత హ్యాపీనెస్ కి స్వామి క్లాక్ ఇప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తారు తర్వాత 12 o'clock 1 o'clock ఇప్పుడు కొట్టా ఉంది, ఇక్కడ పెద్ద దూరం విలేజెస్ కూడా వాళ్ళకి వినిపిస్తుంది, అందుకే అందరికీ చాలా ఇష్టం ఉండింది అప్పుడు. సో అట్లా ఇప్పుడు పైన లోటస్ పైన కూడా ఒక లైట్ ఉండింది మేము స్టూడెంట్స్ టైంలో. తర్వాత ఎప్పుడు పోయింది నాకు తెలియదు, కానీ చాలా కొన్ని డికేడ్స్ నుంచి ఆ లైట్స్ నేను చూడలేదు అట్లీస్ట్ క్యాంపస్ లో. కానీ ఈ గోల్డెన్ జూబిలీ వస్తా ఉందని స్వామి ఎట్లా మాకు ఇచ్చినారు కాలేజ్, అట్లా నేను తయారు చేయాలని అనుకున్నాను. సో నేనేం చేశాను, మీరు పైన ఎక్కాలంటే ఎలక్ట్రీషియన్ కి అంత ధైర్యం లేదు, అందరికీ అడిగితే సరే మేడం మేము పోదాం. మళ్ళీ లాస్ట్ వీక్ నేను చెప్పినాను అట్లీస్ట్ ఇప్పుడు వెళ్ళండి, లేకపోతే మళ్ళీ ఏమైనా బల్బ్ వేరే టైప్ బల్బ్ ఉంటే మేము బెంగళూరు నుంచి తెప్పించాలా, సో మీరు ఎక్కాలా లేకపోతే ఎట్లా అని ఎక్కినారు. నేను స్వామికి ప్రేయర్ చేశాను, స్వామి ఏమి అవ్వకూడదు, ఎందుకంటే లోటస్ బడ్ పైన పోవాలా, మళ్ళీ దానిపైన లైట్ ఉంది, ఏమి జరుగుతుంది ఏమో కానీ మీరే చూసుకోవాలని. ఏమీ జరగలేదు, వాళ్ళ కింద తీసుకుని వచ్చినారు, అది బ్రేక్ అయిపోయింది. ట్రై చేస్తే ఆ బల్బ్ బానే ఉంది, కానీ పెద్ద కవర్ బయటది అది బ్రేక్ అయింది, బల్బ్ లోపల బాగుంది కానీ ఇప్పుడు అది సరిపోద్ది ఇప్పుడు. సో ఓకే సరే ఇంకా వాళ్ళు కనెక్షన్ చేసుకుని ట్రై చేస్తే ఆ వైర్ లోనే ఏదో ఉంది, తెలీదు ఎక్కడ అని. కానీ నేను చెప్పినాను మీరు వైర్ మార్చుకోండి, బల్బ్ అక్కడ టౌన్ నుంచి 2-3 మోడల్స్ చూపించినారు. ఒకది నాకు నచ్చింది, అది పెట్టినారు. సో మళ్ళీ ఇప్పుడు 5-6 డేస్ నుంచి ఆ లైట్ ఉంది. ఎన్ని డీకేడ్స్ తర్వాత ఆ లైట్ వచ్చింది. సో స్వామి ఎప్పుడు చెప్పేది, ఈ అనంతపూర్ క్యాంపస్ ఇస్ బీకన్ ఆఫ్ లైట్. యునో బీకన్ ఆఫ్ లైట్ ఇస్ వాట్, దర్యాలో ఓషన్ లో లైట్ హౌస్ ఉంటుంది, అక్కడ ఆ లైట్ ఏమి అన్ని చోట డార్క్నెస్ కి లైట్ చూపిస్తుంది. సో హీస్ టు సే అర్లియర్ ఈ క్యాంపస్ ఇస్ బీకన్ ఆఫ్ లైట్. అండ్ ఇప్పుడు బీకన్ ఆఫ్ లైటే కనిపిస్తుంది, రాత్రి చూస్తే ఇట్ లుక్స్ లైక్ బీకన్ ఆఫ్ లైట్. సో అట్లా స్వామి ఒక ఐడియా ఇస్తారు, తర్వాత సంహౌ ఆ పని జరగాలని స్వామినే చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు డ్రీమ్ లో రాలేదు, కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది స్వామికి పని ఇష్టం ఉంటే ఎట్లయినా నాకు హెల్ప్ చేస్తారు. సో మనుషులు వచ్చేస్తారు. అట్లా ఆ క్లాక్ రిపేరర్ వచ్చి నాకు చెప్తున్నారు, మేడం నేను ఇంకొక నంబర్ రాస్తాను, ఏమైనా చేంజ్ అవుతే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, ఇప్పుడు 5-10 ఇయర్స్ తర్వాత కూడా నేను రావచ్చు అని రిప్లై చేసుకుంటాను. ఎట్లా ఇన్ని సంవత్సరం తర్వాత ఆ నంబర్ సేమ్ ఉంది, తన ఫాదర్ నంబర్ అట్లీస్ట్, కానీ అట్లా రిపేర్ అయిందా లేదా? సో అది స్వామి పని, స్వామియే చేసినాడని అనుకుంటున్నాను. నాకు నేను చేశానని అట్లా నాకు భావమే లేదు.
1: చాలా బాగుంది మ్యామ్. మరి ఇలాగే స్వామి ప్రెజెన్స్ ని తెలియజేసే ఇన్సిడెంట్ గాని సంఘటన గాని ఏదైనా జరిగిందా ఈ ప్రిపరేషన్ టైంలోని దీనికి రిలేటెడ్ గా?
0: ప్రెజెన్స్ అంటే మీరు నిన్న విన్నారు కదా, నేను ఒక టీచర్ కి చెప్పినాను. అది ముందు ఎప్పుడో మేము స్టూడెంట్స్ టైంలో స్వామి మాకు కొన్ని లెటర్స్ రాస్తున్నారు. సో అట్లీస్ట్ ఒక లెటర్ కూడా మా దగ్గర లేదు. అప్పుడు వార్డెన్ జయలక్ష్మి గోపినాథ్ మేడం దగ్గర ఉండింది, లేకపోతే సుబ్బమ్మ మేడం దగ్గర ఉండింది. ఫస్ట్ వార్డెన్ సుబ్బమ్మ మేడం, తర్వాత జయలక్ష్మి మేడం, గోపినాథ్ మేడం అన్నట్టు. మేడం ఒక ఫోటో ఉంది, అది ఫోటో ఫ్రేమ్ లోనే ఒక లెటర్ ఉంది హాస్టల్లోని. ఎక్కడ ఉంది నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఆ టైంలో మేడం ఏం చేసేది, వార్డెన్ ఏం చేసేది, ఆ స్వామి లెటర్ రాసిన లెటర్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారు. సో మేము ఆ లెటర్స్ అన్ని రాసుకున్నాం, మా డైరీలో ఉంది ట్రాన్స్లేషన్, కానీ ఒరిజినల్ లెటర్ మా దగ్గర లేదు. సడన్ గా నాకు ఎట్లా ఎందుకు ఆ థాట్ వచ్చింది, ఆ అట్లీస్ట్ ఒక లెటర్ మాకు దొరికితే ఎంత బాగుంటుంది అని ఎందుకో. అందుకే నేను చెప్తున్నాను, ఆ థాట్ కూడా స్వామినే తీసుకుని వస్తున్నా. సో రాణికి చెప్పినాను, నా డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఇప్పుడు నా బదులు తనే హెచ్ఓడి. తర్వాత తనకి దొరికింది, అది కూడా ఒక పెద్ద స్టోరీ, కానీ దొరికింది. 2 డేస్ తర్వాత నాకు చెప్పింది, మేడం నేను పంపిస్తున్నాను మీకు ఈమెయిల్తో, ఎందుకంటే ఆ లెటర్ దొరికింది. కానీ దాంట్లో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమని, పైన 1976 స్వామి ఆ లెటర్ రాస్తున్నారు అనంతపూర్ గర్ల్స్ కి, పర్సనల్ లెటర్ ఫ్రమ్ స్వామి టు స్టూడెంట్స్. దానిపైన గోల్డెన్ జూబిలీ అని టైప్డ్ ఉంది, లెటర్ హెడ్ ఉంది. సో గోల్డెన్ జూబిలీ అక్కడ టైప్డ్ ఉంది. సో లెటర్ హెడ్ కూడా స్వామి అప్పుడు తయారు చేసినారు గోల్డెన్ జూబిలీ. దట్ మీన్స్ కి స్వామి 50th ఇయర్ హీ సెలబ్రేటెడ్ ద గోల్డెన్ జూబిలీ. ఇప్పుడు స్వామి ఎడ్యుకేషనల్ మిషన్ కి స్వామి కాదు 50th ఇయర్ సెలబ్రేషన్ కావాలని మేము అనుకున్నాం. సో స్వామికి కావాలి, ఎందుకంటే స్వామి చెప్పరు నా 50th బర్త్డే సెలబ్రేట్ చేయం. మేమే భక్తులు చెప్పాలా, స్వామి మీ 50th ఇయర్ మేము సెలబ్రేట్ చేస్తాం. ఇప్పుడు మేము మా పేరెంట్స్ కి చెప్తాం కదా, అమ్మా నీ బర్త్డే ఈరోజు, చలో మేము ఏమైనా సెలబ్రేట్ చేస్తాం. అట్లా స్వామి మాకు ఎందుకు థాట్ ఇస్తారు, ఎందుకంటే స్వామి ఎట్లా చెప్తారు నా బర్త్డే సెలబ్రేట్ చేయండి, లేకపోతే 50 ఇయర్స్ మా ఎడ్యుకేషనల్ మిషన్. లేదు, మేమే చేయాలా, మేమే గుర్తు చేసి స్వామికి చెప్పాలా, స్వామి చేస్తామని సరే అని ఒప్పుకుంటారు. కానీ ఆ థాట్ ఇప్పుడు ఇస్తున్నారండి, అది స్వామి. అట్లా నాకు ఆ ప్రెజెన్స్ ఆఫ్ స్వామి, వీ కెన్ ఫీల్ ఇట్ ఆల్ త్రూ దట్. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ ఇప్పుడు ఈ టైంలో 29th జూన్ నుంచి 6th జూలై వరకు ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ జరుగుతుంది. సో నేను అనుకున్నాను ఎట్లా మేనేజ్ చేస్తాం, ఎందుకంటే కల్చరల్ ప్రోగ్రామ్ రిహర్సల్ చేయాలా, ఈ పక్క వాళ్ళ స్టడీస్ సఫర్ అవ్వకూడదు, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్. స్వామి నేను పిల్లలకి చెప్పినాను, కల్చర్ ప్రోగ్రామ్ పార్టిసిపెంట్స్ కి చెప్పినాను, మీరు ఎగ్జామ్ కూడా బాగా రాయాలా, ఎందుకంటే స్వామికి కూడా మంచి మార్క్స్ తెప్పిస్తేనే స్వామికి ఖుషి అవుతుంది. కానీ ఈ ప్రోగ్రామ్ కూడా జరగాల, ఏం చేస్తాము. నా ఐడియా ఉంది, మీరు ఏ టైంలో గ్రౌండ్కి వెళ్తారు, ప్రేయర్ ముందు 4:30 to 6 ప్రాక్టీస్ చేస్తామా, మీరు శ్రద్ధగా చేస్తారంటే ఎస్ మేడం అని చెప్పినారు. సో ఓన్లీ దట్ 1.5 అవర్స్ ఇన్ ద డే వీ హ్యావ్ ప్రాక్టీస్డ్. హౌ మెనీ డేస్? నాట్ ఈవెన్ 10 డేస్. ఓన్లీ నో వన్ విల్ ప్రాక్టీస్ ఇన్ ద స్టడీ టైమ్. వెన్ యూ గో టు హాస్టల్ ఆఫ్టర్ ప్రేయర్ డిన్నర్ దెన్ స్టడీస్. ఏమి డిస్టర్బ్ అవ్వకూడదు, లేకపోతే స్వామికి కోపం వస్తుంది. నా పిల్లలు దీంట్లో కూడా బాగా మంచి మార్క్స్ తెప్పించాలి, ప్రోగ్రామ్ కూడా బాగా జరగాలి. కానీ వాళ్ళు కూడా కోఆపరేషన్తోనే ఇట్లా 1.5 అవర్స్ శ్రద్ధగా చేస్తే చాలు అని అనుకున్నా. సో నాకు ఏం టెన్షన్ లేదు మైండ్లో, ఎట్లా జరుగుతుంది ఏం అవుతుంది అని. కానీ 6th ఈవినింగ్ నుంచి మళ్ళీ మేము చాలా వరకు ప్రాక్టీస్ చేసినాం. దట్ ఆల్సో 2 ప్రాక్టీస్, 3 ప్రాక్టీసెస్, దట్స్ ఫైనల్ అయిపోయింది. అండ్ నేను పిల్లలకి చెప్పినాను, స్టూడెంట్స్ కి, మీరు డివోషన్తో భక్తితో చేస్తే ఇంపర్ఫెక్ట్ ఉంటే కూడా స్వామి యాక్సెప్ట్ చేస్తారు, కానీ డివోషన్ లేకుండా చేస్తే పర్ఫెక్ట్ ఉంటే కూడా స్వామికి ఇష్టం ఉండదు. సో మీరు అది పర్ఫెక్ట్ రావాలా, కానీ ఫుల్ మీ కాన్సన్ట్రేషన్ స్వామి పైనే ఉండాలా. సో మీరు ఆ భక్తితో చేస్తే స్వామి తప్పగా యాక్సెప్ట్ చేస్తారు. లాస్ట్లో స్వామి మీకు చెప్పాలా, చాలా సంతోషం, అప్పుడు నాకు సంతోషం వస్తుంది. సరే ఇప్పుడు స్వామికి మీరు సంతోషం పెట్టినారని అంతే నేను లాస్ట్లో చెప్పి వెళ్ళినాను. తర్వాత వీళ్ళందరూ టీచర్స్ వాళ్ళ వాళ్ళు మాట్లాడి ఇట్లా స్వామి డిస్కోర్స్ నుంచి చాలా సంతోషం అది ఆ చిన్న వాయిస్తో ప్లే చేస్తున్నారు లాస్ట్లో. ఎందుకంటే నేను అట్లా చెప్పినాను కదా, పిల్లలు ఏమైనా అనుకుంటారని, వాళ్ళకి నిరాశ ఉంటుంది స్వామి ఏం చెప్పలేదని, వాళ్ళు అందుకే ప్లే చేస్తారు. సో అట్లా మేము కూడా స్వామి ప్రెజెన్స్ పిల్లలకి, ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలకి ఆ ఫీల్ అవ్వాలా, వాళ్ళు కూడా స్వామి మిషన్ కంటిన్యూ చేయాలా. మేము ఎన్ని సంవత్సరం ఉంటాం, తర్వాత వాళ్ళే కదా టార్చ్ బేరర్స్. సో మేము పాస్ ఆన్ చేయాలా వాళ్ళకి. సో ఇప్పుడు నిన్న ప్రోగ్రామ్ తర్వాత ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంది క్యాంపస్ లో. ఎందుకంటే నాకు తెలుసు అది జరుగుతుంది, స్వామి పని కదా. స్వామికి మేము పాత పిల్లలు చూసి ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలకి కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇంకా ఈ ప్రోగ్రామ్ తర్వాత పార్టిసిపెంట్స్ కి కూడా ఒక వేరే భావం ఉంది ఇప్పుడు. ఎందుకంటే నేను చెప్పినాను, మీరు యాక్ట్ చేయలేదు, స్వామిని అన్ని చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము అనుకుంటామా నేను యాక్ట్ చేస్తున్నాను అప్పుడు బాగా రాదు. స్వామికి ఫుల్లీ మీరు ఆఫర్ చేయండి, ఏదైనా చేస్తే స్వామికి.
2: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20, 21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
3: కళాశాల ప్రారంభమై 50 ఏళ్లు గడిచాయి. 50 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. స్వామి చాలా ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తారని, సమంజసమైన మార్పులకు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ ఇలా చెప్పారు.
0: మేం స్టూడెంట్స్ టైమ్ లో స్వామి మా పైన చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టినారు. ఎట్లా డ్రెస్సింగ్ చేయాలా, ఎట్లా నడుచుకోవాలా, ఎట్లా నడుచుకోవాలంటే నిజంగా నడుచుకోవాలంటే వాకింగ్, ఫిజికలీ ఎట్లా వాకింగ్. ఒకసారి నాకు గుర్తుంది ఆడపిల్లలు ఎట్లా నడుచుకోవాలని స్వామి చూపించినారు కూడా. అట్లా ఎక్కువ బాడీ షేక్ చేయకూడదు, మళ్ళీ జుట్టు ఎట్లా చేయాలా, బింది పెట్టాలా, అన్ని మా భారతీయ సంస్కృతి ఎట్లా మీరు పైకి తీసుకొని రావాలా, అది అన్ని మాకు అప్పటి నుంచి నేర్చుకునే ఉన్నారు. కానీ తర్వాత ఏమైంది, మోడర్నైజేషన్ తో కొంచెం మార్పు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పట్లో మా టైంలో ఎట్లా ఉండింది అట్లా ఇప్పుడు చేసేకి లేదు, పిల్లలు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ నేనేం అబ్జర్వ్ చేశాను, మేం ఎల్డర్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాము ఇంకా ఇప్పుడు కూడా, కానీ స్వామి చాలా ప్రోగ్రెసివ్ మైండ్. ఎందుకంటే ఇప్పుడు మాకు స్పోర్ట్స్ మీట్ టైంలో కూడా సల్వార్ కమీజ్ పెట్టే స్వామి పర్మిషన్ ఇచ్చినారు. సల్వార్ కమీజ్ వేసుకోండి, మా టైంలో మేము సారీస్ వేసుకుని స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తాం, కానీ వాళ్ళకి ఆ పర్మిషన్ ఇచ్చినారు సల్వార్ కమీజ్ దుప్పట్టా వేసి బాగా నీట్ గా మీరు చేయొచ్చు అని. సో స్వామి చాలా ప్రోగ్రెసివ్, మాకంటే ఎక్కువ. సో నాకు అట్లా అనిపిస్తుంది, స్వామి ఇస్ అ ప్రోగ్రెసివ్ గాడ్ ఇన్ ద ప్రెజెంట్ కాంటెక్స్ట్. ఆడపిల్లలు వాళ్ళ డిసిప్లిన్ ఉండాలా, మర్యాద ఉండాలా, మోడెస్టీ అన్ని ఉండాలా, క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉండాలా. కానీ బెటర్ వరల్డ్ కంపేర్ చేస్తే మా పిల్లలు ఒక 2 స్టెప్స్ వెనకాల రాకూడదు. మేము కూడా ఈక్వలీ కాంపిటెంట్, ఈక్వలీ మేము వేరే వాళ్ళతో కంపీట్ చేయొచ్చు అని అట్లా కూడా ఉండాలా? సో స్వామి హెస్ వాట్ హీ హెస్ డన్ ఇస్ ట్రెడిషన్ ప్లస్ మోడర్నిటీ, ఇది బ్లెండ్ చేసి మాకు కొన్ని స్వామిని స్లోలీ అలౌ చేస్తా. మధ్యలో కొన్ని ఐ థింక్ కొన్ని సంవత్సరం మేము స్టూడెంట్స్ టైంలో అప్పుడు సల్వా కమీజ్ అలౌ చేస్తారు, కానీ అప్పుడు సరిగా దుప్పట్టా పెట్టలేదు ఇది అది అని మేమే మా ఎల్డర్సే చెప్పి స్వామికి చెప్పినారు, స్వామి వాళ్ళు సరిగా దుప్పట్టా పెట్టడం లేదని, సరే ఇప్పుడు పూర్తిగా చీరనే కట్టుకోవాలని చెప్పినారు. కానీ తర్వాత చూడండి 80s లో స్వామి యాక్సెప్ట్ చేస్తారు, నూను వాళ్ళకి అట్లా పర్మిషన్ ఇవ్వాలా, ఫ్రీగా కొంచెం వాళ్ళ ఎక్సర్సైజెస్ ఏమైనా స్పోర్ట్స్ దీంట్లో 86 లో మేము వాళ్ళ సల్వార్ కమీజ్ వేసుకునే అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా. సో స్వామి చాలా ప్రోగ్రెసివ్ చెప్పచ్చు. అది ట్రెడిషన్ ఒక పక్క ఉండాలా, కానీ ప్రోగ్రెస్ కూడా ఉండాలి, లేకపోతే మేము వీ విల్ బికమ్ వాట్ యు కాల్ అవుట్డేటెడ్. సో స్వామి అట్లా చేయలేదు. ఈ క్యాంపస్ ఈ కాలేజ్ లో కూడా అన్ని ట్రెడిషన్ ఉండాలా, కానీ మళ్ళీ ఎక్విప్మెంట్ చూస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే, మా మల్టీమీడియా ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ అన్ని మోడర్నైజేషన్ కూడా జరిగింది. సో స్వామికి అట్లనే ఇష్టం ఆడపిల్లలకి, కాలేజ్కి కూడా. సో ఆడపిల్లలు కూడా, సో అందుకే నాకు అట్లా ఓ నేను అంత ఓల్డ్ ఫ్యాషన్ అని ట్రెడిషన్ అట్లా నాకు అనిపించదు, నేను కూడా మోడర్న్ లేడీనే, కానీ మై రూట్స్ ఆర్ ఇన్ ట్రెడిషన్. సో నాట్ వెస్టర్నైజేషన్, మోడర్నైజేషన్. స్వామికి ఆ వెస్టర్నైజేషన్ ఇష్టం లేదు, కానీ మోడర్నైజేషన్. సో ఐ థింక్ స్వామీస్ మెసేజ్ ఈజ్ ద సేమ్, మేమే అర్థం చేసుకోలేదు. ఊరికే అట్లా ఎగ్జాక్ట్లీ 68లో ఎట్లా ఉన్నారు అట్లా ఇప్పుడు పిల్లలకి మేము చెప్తే అట్లా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫాలో. వాళ్ళు కూడా ఎట్లా ఫాలో చేస్తారు, ఎప్పుడు ఫాలో చేస్తారు, మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళు ఫాలో చేస్తారు, కానీ స్వామి అట్లా. స్వామి హెస్ బిన్ వెరీ ప్రోగ్రెసివ్ ఇన్ హిస్ హోల్ వే హీ హెస్ రన్ దిస్ కాలేజ్.
1: ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు కాలేజీ పూర్వ విద్యార్థిని కూడా. తాను చదివిన కాలేజీకే డైరెక్టర్ కావడం తనకెంతో ఆనందం కలిగిస్తున్నది అన్నారు. మీరు ఇక్కడ చదువుకొని ఇక్కడ పనిచేసి ఇప్పుడు కూడా ఈ స్వర్ణోత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది?
0: నాకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ మై లైఫ్ అనిపించింది, ఎందుకంటే నేను ఎట్ ఏజ్ ఆఫ్ 13 నేను ఇక్కడ వచ్చాను. మళ్ళీ 2 ఇయర్స్ హై స్కూలింగ్ చేశాను, ఎందుకంటే స్వామి నాకు పిలిచినారు. అప్పుడు స్కూల్ స్వామి స్కూల్ లేదు ఇక్కడ పుట్టపర్తిలో. సో స్వామి నాకు ఇక్కడ ఉండమన్నారు. అప్పుడు స్వామినే అనీ ముఖర్జీ మేడం ఆ రోజుల్లో ప్రిన్సిపల్ ఇక్కడ ఈ క్యాంపస్ కి. స్వామి టోల్డ్ హర్ టు గో. ఆ రోజుల్లో ఒకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నింది ఇక్కడ అనంతపురం టౌన్ లో, ఎల్ఆర్జీ స్కూల్. అక్కడ ఆ మేడమే వెళ్లి నాది, నా సిస్టర్, నా అక్కది అడ్మిషన్ చేసుకుని వచ్చింది. సో మేము అట్లా వెళ్ళినాము హైగా విఐపీ లాగా అని. మళ్ళీ 2 ఇయర్స్ నేను, నా సిస్టర్ 1 ఇయర్. మేము హై స్కూల్ ఫినిష్ చేసిన తర్వాత మేము కాలేజ్కి జాయిన్ అయినాం. కానీ తర్వాత నేను కాలేజ్ జాయిన్ చేశాను, పియూసీ చేశాను, డిగ్రీ చేశాను. అంత ఫుల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత నేను ఇంకా నా పీజీ కోర్స్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ కూడా క్యాంపస్ లో ఎంఏ ఇంగ్లీష్ లేదు. సో నేను పక్కన యూనివర్సిటీలో పీజీ సెంటర్, ఆటోనమస్ పీజీ సెంటర్, తర్వాత అది సేమ్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అయిపోయింది. కానీ అప్పుడు నేను పీజీ కోర్స్ చేస్తున్నాను. స్వామినే చెప్పినారు ఇక్కడ హాస్టల్లో ఉండి నేను అక్కడ చేయాలి. సో రోజు నేను బస్సులో వెళ్లి వస్తున్నాను. అప్పుడు ఒకసారి స్వామి బర్త్డే టైం, నేను ఎందుకంటే పిల్లలతోనే నేను హాస్టల్లోనే ఉంటున్నాను, నేను వాళ్ళతోనే కూర్చుంటాను అక్కడ దర్శనానికి. సో స్వామి చీర ఇచ్చేటప్పుడు, ఏమి పటేల్ నువ్వు ఎన్ని రోజులు ఇట్లే ఉంటావు, ఎప్పుడు టీచర్ అవుతావు మా కాలేజ్లో అని. సో నేను చెప్పినాను స్వామి ఇంకా చదువుకుంటున్నానంటే సరే వెంట తొందరగా వచ్చేసాయి టీచర్గా అని. సో నాకు అట్లా ఎక్స్టెన్షనే అనిపించింది. తర్వాత ఎంత హ్యాపీగా స్వామి ఇంకా తొందరగా వచ్చేసే అని చెప్తే, నేను కూడా మళ్ళీ నా కోర్స్ అయిన తర్వాత ఒక 2-3 మంత్స్ ఇక్కడ వర్క్ చేశాను, ఎందుకంటే ఒక మేడం లీవ్లో ఉంది అని. మళ్ళీ స్వామికి అడిగితే ఫుల్ టైం పిహెచ్డీ చేస్తాను స్వామి అంటే, సరే చెయ్యి అని. అప్పుడు నేను అదే బయటనే చేస్తాను, అప్పుడు ఇక్కడ లేదు కదా ఏమో ఇంగ్లీష్ అని. మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయింది కానీ ఫుల్ ఫ్లెజ్డ్ లేదు. సో బయట చేసుకుని అప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు వస్తావు టీచర్గా నా కాలేజ్కి అని. నా పిహెచ్డీ ఆల్మోస్ట్ ఫినిష్ అవుతా ఉంది 85లో. అప్పుడు కూడా ఒకసారి స్వామి చెప్తున్నారు, నువ్వు రా తొందరగా రా అని. నేను సరే అని చెప్తున్నాను కానీ నేను రాలేదు, ఎందుకంటే ఇంకా నా పిహెచ్డీ అవ్వలేదు, అది ఫినిష్ అవుతే బాగుంటుంది. కానీ ఆ లోపల ఏమైంది, ఐ థింక్ యాడ్ బ్లాక్లో నుంచి నాకు వేరే వాళ్ళు టీచర్ ఇక్కడ క్యాంపస్లో టీచర్ ఐ థింక్ హెచ్ఓడి చెప్తున్నారు, నాకు పిలిచి చెప్తున్నారు, మేము అడ్వర్టైజ్మెంట్ పెడుతున్నాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్కి, నువ్వు ఎందుకు అప్లై చేయలేదు? నేను చెప్తున్నాను, లేదు మేడం, నేను ఇంకా నా పిహెచ్డీ అవ్వలేదు కదా, అందుకే. లాస్ట్ ఇయర్ కూడా పెట్టినాము, ఈసారి కూడా మేము పెట్టినాము, నువ్వు అప్లై చేయటం లేదు, మేము నీకోసమే అది అడ్వర్టైజ్మెంట్ పెట్టమన్నారు స్వామి. కానీ దాని తర్వాత నేను వెంటనే కుటుంబరావు, అప్పుడు ఈ వాజ్ సెక్రటరీ ఆఫ్ ద ఆశ్రమ్, నేను అంకుల్ దగ్గర వెళ్ళి అడిగినాను స్వామికి ఒకసారి మెసేజ్ పంపిస్తారా అని. అంకుల్ నాకు అర్థం అవటం లేదు ఏం చేయాలా అని. సరే స్వామి సెంట్ మెసేజ్ బ్యాక్, జాయిన్ చేయి, జాయిన్ చేయమను. సో నాకు చెప్తున్నారు జాయిన్ చేయి అని చెప్తున్నారు స్వామి. సో దెన్ నేను అప్లై చేశాను, అప్పుడు నేను ఇంకా థీసిస్ కూడా సబ్మిట్ చేయలేదు కానీ జాయిన్ చేశాను. అందుకే నాకు ఎక్స్టెన్షన్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 46 ఇయర్స్ కంటిన్యూస్లీ వేరే వేరే రోల్లోనే నేను ఇక్కడ ఉన్నాను. అది జాయిన్ చేసిన తర్వాత 86 జనవరిలో నాకు డిగ్రీ వచ్చింది, ఎందుకంటే స్వామి బర్త్డే 60th బర్త్డేనే నేను సబ్మిట్ చేయాలని నా పిహెచ్డీ థీసిస్ అని నేను అనుకున్నాను. సో అట్లా హార్డ్ వర్క్ చేసి సబ్మిట్ చేసేసాను. ఇక్కడ వర్క్ చేస్తూ చేస్తూ 2 o'clock వరకు కూర్చొని టైప్ చేసేది నేనే సొంతంగా, నా థీసిస్ నేనే టైప్ చేశాను, ఎందుకంటే నాకు మిస్టేక్స్ వస్తే లేట్ అవుతుంది, నేనే మాన్యువల్ గా అన్ని టైప్ చేశాను. అప్పుడు తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత నాకు రికార్డ్ టైంలో డిగ్రీ కూడా వచ్చేసాను. తర్వాత నేను ఇక్కడే కంటిన్యూ అయ్యి స్లోలీ మళ్ళీ ఐ థింక్ 2010-11 అప్పట్లోనే స్వామి ఫిజికల్ ఫామ్ అప్పుడు ఉన్నింది, ఐ థింక్ అప్పుడు హెచ్ఓడి నాకు చేస్తున్నారు స్వామి. కానీ తర్వాత నాకు ప్రొఫెసర్షిప్ వచ్చింది, అప్పుడు స్వామి ఫిజికల్ ఫామ్ లో లేరు. సో అది కానీ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ పోస్ట్ కి వచ్చినాను 2017. సో నాకు అట్లా ఏం అనిపించదు వేరేగా, ఓకే ఫస్ట్ ఐ వాజ్ అ స్టూడెంట్ తర్వాత టీచర్ ఇప్పుడు డైరెక్టర్, నాకు అట్లా అనిపించదు. నాకు ఓన్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్వామీస్ వర్క్ అని అనిపిస్తుంది నాకు. ఏ హ్యాపీనెస్ ఆర్ ఎక్సైట్మెంట్ అట్లా ఏం లేదు. స్వామి వర్క్ చేస్తూనే ఉన్నాను, వేరే వేరే రోల్స్ స్వామి ఇస్తున్నారు. ఫస్ట్ నాకు స్టూడెంట్ రోల్, ఇప్పుడు తర్వాత టీచర్, తర్వాత హెచ్ఓడి, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినారు, ఇప్పుడు నాకు డైరెక్టర్ గా పెట్టినారు. ఓకే స్వామి వర్క్ కంటిన్యూ చేయాలని స్వామి ఇట్లా నాకు వేరే వేరే, అది కూడా ఒక డ్రామానే స్వామిది. నేను యాక్టర్, ఐఎమ్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్ కానీ డ్రామా ఒకటే, అది స్వామి డైరెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను డైరెక్టర్ కాదు, స్వామియే డైరెక్టర్.
1: మరి నిన్నొచ్చిన ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఆ విషయాలు చెప్తారా?
0: వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు నాకు చెప్తున్నారు, ఆ డ్రామా ఆఫ్కోర్స్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. వాళ్ళకి ఎట్లా అనిపించిందంటే, బాబా అక్కడే ఉన్నారు, అది యాక్షన్ ఏం కాదు డ్రామా ఏం కాదు, స్వామి మాకు మంచి మెసేజెస్ కూడా ఇచ్చినారు ఆ ప్లే ద్వారా. ఇంకొకటి వాళ్ళకి క్యాంపస్లో చాలా స్వామి ప్రెజెన్స్ అనిపించింది, ఎందుకంటే మేము నేనే మీటింగ్ పెట్టి కొంతమంది మీటింగ్ పెట్టి నేను చెప్తున్నాను, స్వామి క్యాంపస్కి తప్పగా వస్తారు, సో సాటర్డే ఈవినింగ్ స్వామి రూమ్లో దీపం లైట్ చేయాలి, తర్వాత సండే మార్నింగ్ అక్కడ సుప్రభాతం కూడా చేయాలి, ఎందుకంటే స్వామి వచ్చినారు క్యాంపస్కి, మేము ఆ భావంతోనే చేస్తున్నాము. సో ప్రొసెషన్ కూడా మార్బుల్ ఫ్లోర్ నుంచి కాదు, ఇక్కడ కామన్ రూమ్ నుంచి కాదు, స్వామి రూమ్ నుంచి కలశం తీసుకుని వస్తాం కిందకి, ఎందుకంటే స్వామికి అక్కడి నుంచి మేము తీసుకుని మళ్ళీ ఆడిటోరియం మెయిన్ ఎంట్రన్స్ నుంచి మేము దిగి వస్తాము. అది ఆ ఎక్స్టూడెంట్స్ కి చాలా హార్ట్ టచ్ అయింది, ఎందుకంటే ముందు ఎట్లా స్వామి వచ్చేది అట్లానే మీరు అన్ని ప్రొసెషన్ అరేంజ్ చేస్తున్నారని మాకు చాలా హ్యాపీ అని వాళ్ళకి అట్లా ఫీలింగ్. ఫుల్ ఈవెన్ ఈవినింగ్ టైం కూడా వాళ్ళు అదే స్వామి క్యాంపస్ లో ఉన్నారని అట్లా వైబ్రేషన్స్ చాలా పవర్ఫుల్ వాళ్ళకి అనుభవం అయింది. మేము ఇక్కడ ఉన్నాం మాకు అనిపిస్తుంది అది వేరే, కానీ వాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా క్యాంపస్ చాలా మార్పు ఉంది, ఇప్పుడు స్వామి ఉన్నారని మాకు పూర్తి 100% విశ్వాసం అయిపోయింది. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్తో పని చేయాలా, స్వామి పని చేయాలని వాళ్ళు అందరూ వెళ్ళినారు. అని ఇప్పుడు 21st మేము తప్పగా రావాలి. కానీ వాళ్ళు ఇంకొక విషయం ఏం చెప్పినారంటే, అది 21st పుట్టపర్తి మేము వస్తే అది డెఫినెట్లీ అది మా ఫంక్షన్, మేము రావాలా. కానీ క్యాంపస్ లో వచ్చినప్పుడు ఇట్ ఈస్ లైక్ కమింగ్ హోమ్, మా అమ్మాయి ఇంటికి మేము వచ్చినామని అట్లా అనిపించింది. ఎందుకంటే స్వామి మాకు అట్లే చూసుకున్నారు, బాగా ప్రేమం ఇచ్చి మాకు బాగా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాం. క్యాంపస్ వచ్చినాం అది వేరే ఎక్స్పీరియన్స్, అది దానికి కంపేర్ చేసేకే లేదు. సో వాళ్ళు చాలా వాళ్ళ హార్ట్స్ ఫిల్డ్ విత్ స్వామీస్ ప్రేమ అండ్ వాళ్ళు వెళ్ళినారు.
3: అనంతపురం మహిళా కళాశాలలో కొంతకాలం పనిచేసిన అధ్యాపకుల అనుభవాలు ఇప్పుడు మీకోసం. ముందుగా బాటనీ లెక్చరర్ శ్రీమతి ధనలక్ష్మి గారి అనుభవం.
4: నా పేరు ధనలక్ష్మి, నేను బాటనీ లెక్చరర్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజ్ ఫర్ విమెన్. నేను ఇక్కడ 1984లో నేను ఈ కాలేజీలో జాయిన్ అయినాను, నవంబర్ 26th, సూన్ ఆఫ్టర్ స్వామీస్ బర్త్డే. ఎందుకంటే అంతకుముందు ఇద్దరు ఇంటర్వ్యూకి వచ్చాం, బాటనీ ఇంటర్వ్యూకి, నేను అందులో సెలెక్ట్ అవ్వలేదు యాక్చువల్లీ. తర్వాత అమ్మాయి సెలెక్ట్ అయింది, కానీ అకామిడేషన్ ఇక్కడ లేదన్న రీజన్తో అమ్మాయి వెళ్ళిపోవడం, నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అందుకనే అది స్వామి ఎక్కడున్నా కూడా, నేను కర్నూలులో వర్క్ చేసేదాన్ని, నెల్లూరులో 2 ఇయర్స్ చేసి ఇక్కడికి పిచ్చుక కాళ్లకు దారం కట్టి లాగినట్టుగా నన్ను లాగారు నేను అనుకుంటున్నాను. తర్వాత 84లో నేను నవంబర్ జాయిన్ అయితే 85 ఆగస్టులో నా మ్యారేజ్ అయింది. ఫస్ట్ కార్డు స్వామికి ఇవ్వాలని నేను బ్యాగ్ లో పెట్టుకుని, అప్పటికి ఇంకా హేమలత మేడం గారు ప్రిన్సిపాల్ గా ఉన్నారు, స్వాతి సహా అని నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, ఆ అమ్మాయి నాకు అక్కడేం తెలియదు అని తీసుకెళ్లింది. కూర్చున్నాం జయమా మేడం పక్కన, కూర్చోబెట్టుకున్నారు నన్ను యాక్చువల్గా. ఆ తర్వాత స్వామికి జయమా మేడం చెప్తున్నారు, స్వామి మన కాలేజీలో కొత్త అమ్మాయి జాయిన్ అయింది అని ఇంకా చెప్తున్నారు. నేను కార్డు ఇంకా బయటికి తీయలేదు, నా వెడ్డింగ్ కార్డు స్వామికి ఫస్ట్ కార్డు ఇవ్వాలని ఇంకా బయటికి తీయలేదు. స్వామి పెళ్ళా అని అడిగాను నేను. అసలు అప్పుడు గబగబా కార్డు తీసి స్వామి దగ్గర పెట్టి ఆ తర్వాత నా కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి. తర్వాత 1990 ఐ వాజ్ బ్లెస్డ్ విత్ చైల్డ్, అండ్ దెన్ 1991లో మేము ఇక్కడే స్వామి కాలేజీకి ఎదురుగానే ఇల్లు కట్టుకున్నాం. 1991లో మళ్ళీ అగైన్ స్వామి గృహప్రవేశంకి ఇవ్వాలి కార్డు అనుకుని నేను ఒక్కదాన్ని వెళ్ళా. ఫస్ట్ వైపు కూడా రాలేదు స్వామి ఈవినింగ్. అందరూ నన్ను అన్నారు, నువ్వు యు ఆర్ బ్లెస్డ్ చైల్డ్, వాడు స్వామి దగ్గర వచ్చాక పుట్టాడు కాబట్టి నువ్వు బాబుని తీసుకురా అన్నారు. అదే ఇమ్మీడియట్ నైట్ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇమ్మీడియట్ మార్నింగ్ దర్శనంకి వచ్చేసా. అప్పట్లో 5 గంటలకు దర్శనం ఉండేది. ఆ టైంలో చిన్నవాడు బాబుకి ఇంకా 11th మంత్, ఇట్లా అప్పటికి అలవ్ చేసేవాళ్ళు అక్షింతలు అవన్నీ కార్డు అన్ని తీసుకొని ఇట్లా బాబుతో తీసుకున్నప్పుడు స్వామి కార్డు తీసుకొని బాబుని అక్షింతలు వేసి బ్లెస్ చేసి, నేను అనుకుంటాను ఇవన్నీ నేను ఇక్కడికి రావడానికి స్వామి నన్ను లాక్కున్నారంతే. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఎన్నో నేర్చుకున్నాను. ఈ 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో అసలు నాకు ఇంత ఇన్విటేషన్ ఇచ్చిన రాజశ్రీ పటేల్ మేడంకి నేను చాలా థ్యాంక్ఫుల్ ఉంటాను అసలు. ఎందుకంటే ఇంతమందిని, నా ఓల్డ్ స్టూడెంట్స్ ని చూడడమే కాదు, నా సీనియర్ టీచర్స్ ని అందరినీ నేను చూడగలుగుతున్నాను. అండ్ ఐ విష్ ఎవ్రీబడి హియర్ స్వామి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సారా.
3: జువాల్జీ లెక్చరర్ శ్రీమతి రమాసుందరి ఏం చెప్పారో వినండి.
5: నా పేరు రమాసుందరి అండి. నేను 1972లో స్వామి దయతో జాయిన్ అయ్యాను. తర్వాత నియర్లీ 40 ఇయర్స్ సర్వీస్ అనమాట. ఇక్కడ నేను జువాలజీ డిపార్ట్మెంట్ లెక్చరర్ గా జాయిన్, జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అయినాను. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాను అనమాట. తర్వాత కూడా కొన్నాళ్ళు వాలంటరీగా సేవ చేశాను. అలాగా నాకు నియర్లీ 40 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్వామి అనుగ్రహించారు ఆయన సన్నిధానంలో. ఇకపోతే మా పేరెంట్స్ కూడాను, మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు కూడా సాయి డివోటీస్ అనమాట. స్వామితోటి అనుభవాలంటేను స్వామితో చాలా ఇప్పుడు మాట్లాడగలిగేదాన్ని అనమాట. ధైర్యంగాను స్వామి నాకు తల్లి తండ్రి దైవము అన్ని ఆయనే అనుకున్నట్లుగా ఆయన కూడా అలాగే ట్రీట్ చేసేవారు అనమాట. స్వామి ఒకసారి స్వామి కాలేజ్ డే జరుగుతుండింది. మామూలుగా ఆ రోజుల్లో కాలేజ్ డే జరుగుతున్నప్పుడు పబ్లిక్ కూడా వచ్చేసేవాళ్ళు. మా పేరెంట్స్, మా నాన్నగారు, అమ్మగారు, అమ్మగారు వచ్చారనమాట. మా చెల్లెలు కూడా వచ్చింది. వచ్చినప్పుడు స్వామి అందరూ బయటే ఉన్నారు. సరే మేము స్టాఫ్ లోపల ఉన్నాము. ఇక్కడ మీటింగ్ అయిపోయి స్వామి ఇటు లోపలికి వచ్చారు. వచ్చి ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్ నుండి స్టాఫ్ రూమ్ లోకి వచ్చి దేంట్లోకి వచ్చారు, ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళి స్టాఫ్ రూమ్ లోకి వచ్చారు. అక్కడ నడుచుకున్నప్పుడు స్వామి దిగినప్పుడు స్వామి అమ్మ వాళ్ళు వచ్చారు. స్వామి అంటే ఎక్కడున్నారు అన్నారు, గేట్ బయట ఉన్నారు. స్వామి పిలుచుకురాపో పిలుచుకురాపో అన్నారనమాట. సరే వాళ్ళని పిలుచుకొచ్చాక స్వామి వాళ్ళని లోపల కామన్ రూమ్ లోకి తీసుకెళ్లారు. నేను లోపలికి వెళ్తే నువ్వెందుకు అన్నారు. స్వామి అమ్మ వాళ్ళు వచ్చారు కదా స్వామి అంటే నువ్వు నాదమ్మే కదా అన్నారు. మా చెల్లెలు మా నాన్నగారు మా అమ్మగారు లోపలికి వెళ్లారు. వెళ్ళాక మా చెల్లె సిక్నెస్ ఉండింది అనుకుంటాను. స్వామి వాళ్ళకి చాలాసేపు ఇంటర్వ్యూ ఇచ్చి మిగతా పిల్లలందరినీ మీకు పెళ్లిళ్ళు అవన్నీ మీరు చేసుకోండి, ఈ అమ్మాయి నా అమ్మాయి నేను చూసుకుంటాను అని చెప్పారు. అంటే అప్పటికి నేను ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నాను, పెళ్లి చేసుకున్నాను డిటర్మినేషన్ అనమాట. అది మా నాన్నకు బాధాకరం. అందుకని స్వామికి బృందం ఎంచుకున్నాను అనుకుంటాను. వాళ్ళు నేను పోలే లోపలికి, నన్ను రానివ్వలేదు స్వామి నువ్వెందుకు అన్నారు. అందుకని నేను బయటే ఉండిపోయాను. తర్వాత మా చెల్లెలు స్వామి దగ్గరే కూర్చొని ఉన్నప్పుడు అమ్మ ఏమైంది నాకు తెలియదు, స్వామి ఉళ్ళో పడుకుంది. స్వామి మా అమ్మతో నాన్నగారితో మాట్లాడిన సరికి దాదాపు హాఫ్ అన్ అవర్ పైన ఉండి ఉంటుంది. ఆ అమ్మాయి స్వామి ముడిలో తల పెట్టుకుని పడుకొని ఉండిందనమాట. మా నాన్నగారు లేకపోతే అయ్యో అంటే లేకపోతే వద్దు పండుకొని అండి అన్నారంట. అంత అయినా నిద్ర లేపితే బాగా అమ్మాయిని బాగా బ్లెస్ చేసి పంపించారు స్వామి. అఫ్ కోర్స్ షీఈస్ నో మోర్ నౌ అనమాట. అట్లాగా అది అదొక ఎక్స్పీరియన్స్. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ అనేటువంటి నాకు ఎలా చెప్పాలో ఆనందంతో నాకు తెలియటం లేదు. నేను దాగనన్నా లేనో అనుకున్నాను, నాకు మోకాళ్ళ నొప్పి లేకు అనమాట. సరే ఇంటి దగ్గర బయలుదేరేటప్పటికి రెండు బస్సులు ఫెయిల్ అయినాయి, టైం చూసుకున్నాను, స్టార్టింగ్ ప్రోగ్రామ్ చూడలేదు కదా అనుకున్నాను. సరే ఇక్కడికి వచ్చేటప్పటికి పాత జ్ఞాపకాలన్నీ చాలా బాగా గుర్తుకొచ్చాయి. స్వామి వారు స్టేజ్ పైన ఎక్కడము స్పీచెస్ ఇవ్వడము, మేమంతా ఆయన వెనక్కి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. స్వామి స్పీడ్గా నడుస్తుంటే ఆయన వెంట నడుచుకుంటూ వెళ్లిపోయేవాడము, అవన్నీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లాగా వచ్చాయి. తర్వాత మా అందరినీ గుర్తుపెట్టుకుని వీళ్ళు ఇన్వైట్ చేసి ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు, సాయి స్టూడెంట్స్ అంటే ఎగ్జాంపులరీ అండ్ ఎగ్జెంప్షనల్ స్టూడెంట్స్ అని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా స్టూడెంట్స్ అందరు స్టూడెంట్స్ కూడా చేసుకున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. అదే ట్రెండ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. స్వామి వాళ్ళ చేత చేయిస్తారు, ఆయనే వాళ్ళ దానికి నుండి నడిపిస్తారు. అంతేనమ్మా.
3: లెక్చరర్ శ్రీమతి పి ఝాన్సీరాణి ఇలా చెప్పారు.
6: ఓం శ్రీ సాయిరాం. నా పేరు పి ఝాన్సీరాణి. నేను ఇక్కడ హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చాను. 77 లో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అప్పుడు ఎస్వీ యూనివర్సిటీ కింద ఉండేది. అప్పుడు ఎస్వీ యూనివర్సిటీ నుంచి అందరు ఎక్స్పర్ట్స్ వచ్చారు. నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు స్వామి ఎంటర్ అయినారు ఇంటర్వ్యూ రూమ్ లోకి. కరెక్ట్ గా నా ఎదురుగా బాలకృష్ణ వాళ్ళు ఉండరు అప్పుడు, భగవంతం గారు బాలకృష్ణ అని. వాళ్ల వెనుక నిల్చుకున్నారు స్వామి. నిల్చుకొని నాకు ఇట్లా రెండు చేతులు ఇట్లా బ్లెస్ చేస్తే నేను ఇలా చూస్తే నాకు స్వామి హెయిర్ చుట్టూ కూడా మనకు భగవంతుని చుట్టూ ఏ రకంగా వెలుగు కనిపిస్తుందో ఆ రకంగా వెలుగు కనిపించింది. నాకు ఇంతకు ముందు ఏమి ఎక్స్పీరియన్స్ లేదు స్వామితో. ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటికి వెళ్ళి అందరు డివోటీస్తో పాటు బయట కూర్చున్నాను. అప్పుడు స్వామి మళ్ళా నేరుగా నా దగ్గరికి వచ్చి మీరు కర్నూలు నుంచి వస్తున్నారు కదా అన్నారు. అవును అన్నాను. మీరు వెంటనే సెలెక్ట్ అయినారు, వెంటనే వచ్చి జాయిన్ అయిపోయింది అని చెప్పారు. తర్వాత మేము వెహికల్లో పోయేటప్పుడు మాకు కొన్ని కష్టాలు ఉండేవి. పిల్లలు చిన్న పిల్లల్ని తీసుకొని ఇంటర్వ్యూకి వచ్చాను, వాళ్ళని ఎవరింట్లో వదిలి. వాళ్ళని తీసుకొని వెహికల్లో పోయేటప్పుడు వ్యాన్ పక్కనే నాతోనే స్వామి ఎప్పుడు నాతోనే వచ్చినట్టు ఇల్లు చేరే వరకు నాతోనే ఉన్నారు కర్నూలులో. చేరుతూనే మాకున్న ఒక కష్టం తొలగిపోయింది. అది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత నాకు చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్. 24 సంవత్సరాలు. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసిన 1 ఇయర్ తర్వాతనే నేను చేరాను హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ లో. అప్పటి నుంచి చాలా నేను మానసికంగా చాలా వృద్ధి పొందినాను. నాకు స్వామి కంట ఇంట వెంట జంట ఉన్నారు. తర్వాత నేను మళ్ళీ బీఎస్సీ హోమ్ సైన్స్, తర్వాత ఎంఎస్సీ న్యూట్రిషన్ పెట్టినప్పుడు కూడా నేను ఇక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఓడిగా ఉన్నాను. ఆ రకంగా నాది నేను అన్ని విధాలా డెవలప్ అయినాను, మా ఫ్యామిలీ కూడా అన్ని విధాలా డెవలప్ అయింది. ఇప్పుడు కూడా నేను స్వామిని నా హృదయంలోనే. నేను రిటైర్ అయినప్పుడు నాకు మా వాళ్ళు ఏదో రింగ్ చేపిస్తాము, మెజర్మెంట్ ఇవ్వమంటే కాలేజీ వాళ్ళు వద్దు, నాకు రింగ్ అయితే ఎక్కడన్నా పెట్టి మర్చిపోతాను, అందుకని చిన్న డాలరు చేయిస్తే నేను తల్లి తాలిపొట్టులాగా నా మంగళసూత్రానికి వేసుకుంటానని చెప్పినాను. అదే విధంగా వాళ్ళు చేయించిచ్చారు. ఇప్పటికి కూడా అది నాతోనే ఉన్నది. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నేను అటెండ్ అవుతున్నాను అనేదే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆ స్థితిలో ఉన్నాను, స్వామి నన్ను ఆ స్థితిలో ఉంచాడు అనేదే నాకు చాలా సంతోషంగా ఉంది. సాయిరాం.
3: ఇక ఇంగ్లీష్ లెక్చరర్ రమా పంచుకున్న అనుభవాలను విందాం.
7: ఈ గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవంలోని మీరు పాల్గొని ఈ సంవత్సరం ఇక్కడ కళాశాలలో ఉండి మీరు పొందుతున్న ఆనందం ఎలాంటిది?
8: నా పేరు రమాదేవి. ఎంత ఆనందం అంటే నేను చెప్పలేను, ఎందుకంటే ఎప్పుడు నాకు 40 ఏళ్ల నుంచి ఉన్న స్పానింగ్ 40 ఇయర్స్ ఆ పిల్లలందరూ వస్తూ ఉంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత అందరు రమక్క ఎలాగున్నారు ఏంటి, నేను గుర్తున్నానా నా పేరు విజయలక్ష్మి లేకపోతే నా పేరు సుజాత అని నాకు చెప్తారు అందరూ. నాకు బాగా గుర్తు, కొంతమంది గుర్తు, మరికొంతమంది కొంచెం ఆలోచిస్తే ఏ బ్యాచమ్మా అంటే అలాగే. ఎంత ఎంత ఆనందం అంటే నిజంగా నేను అనుకున్నాను, నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని. ఇంత అయిన తర్వాత కూడా ఐఎమ్ స్టిల్ హియర్, మన ఈ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం కూడా ఇంత అదృష్టం, నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. స్వామిది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, స్వామి ఇక్కడే ఉన్నారు అది మాత్రం నాకు తెలుసు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇక్కడ ఇలా ఉండి స్వామి దగ్గరే ఉండడానికి. నాకు చాలా పీస్ఫుల్ గా ఉంది నా లైఫ్, నాకు చాలు, ఎక్కడికి వెళ్ళాలనేది నాకు ఏ లోటు లేదు, నాకు కావాల్సినవన్నీ నాకున్నాయి అంతే.
3: ఇప్పుడు మరొక లెక్చరర్ వెంకటలక్ష్మి గారు ఏం చెప్తారో విందాం.
9: ఓం శ్రీ సాయిరాం. నా పేరు వెంకటలక్ష్మి. నేను 1981 నుంచి 86 వరకు స్టూడెంట్ గా పనిచేశాను, తర్వాత 2 ఇయర్స్ అడ్హాక్ పోస్ట్ లో పనిచేశాను. స్వామి ఆ రోజు నేను చదివినప్పుడు ప్రతి సంవత్సరం స్వామి వచ్చేవారు. నాకు స్వామి దగ్గర డాన్స్ చేయాలని చాలా ఇష్టం అనమాట. మొత్తం నాకు అవకాశం రాలేదు, నేను కొన్ని డాన్స్ తెలుసుకోవడం మాకు టీచర్ మాకు సెలెక్ట్ చేయలేదు అని నాకు అనిపించింది. మాత్రం ఒకసారి ఏమైందంటే స్వామి అనుకోకుండా నేను క్లాసికల్ డాన్స్ కాంపిటీషన్ లో నేను పాల్గొన్నాను, నాకు 2nd ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఉన్న హేమలత మేడం ఈ అమ్మాయికి స్వామి వచ్చినప్పుడు డాన్స్ సెలెక్ట్ చేయలేదని చెప్పారు అన్నమాట. అప్పుడు నాకు డాన్స్ కి స్వామి ముందు చేయడం నా తక డిజైర్ ఫుల్ఫిల్ అయింది. అప్పుడు తాత ఏంటంటే మళ్ళీ స్వామి 6th బర్త్డేకి పుట్టపర్తిలో జంతువు నామ నరజన్మ దుర్లభం అని ఒక నాటక ప్రదర్శించి అయింది. అప్పుడు ఏంటంటే నాకు కూడా మంచి రోల్ వచ్చింది. అప్పుడు స్వామి వెనకొచ్చి మాకందరూ చూసి బ్లెస్ చేశారు. స్వామి ప్రతి సంవత్సరం ఆంధ్ర కూర్చున్నప్పుడు ఒక చెప్పలేని అనుభూతి, అదే మర్చిపోలేము ఈజీగా. ఏమైందంటే ఒకసారి మొత్తక హాస్టల్ కిచెన్ వెనవైపు రోడ్ సమూహం లేకున్నాం, నేను క్లినిక్ కౌంటర్ లో ఉన్నానమాట. నేను చెప్పాను మేడంకి, మేడం రోడ్ సమూహం లేదు, స్వామి గారిని వెనక నుంచి వస్తే స్వామికి ఇబ్బంది అవుతుంది అని చెప్పాను అనమాట. తర్వాత మేడం చెప్పారు, జయ మేడం చెప్పారు ఏంటంటే, ఏ స్వామికి నేను ముందు నుంచి ముందు తీసుకొస్తాం, ముందు గేట్ పండు వస్తాము, ఎందుకు స్వామికి వెనక నుంచి తాడడానికి ఛాన్సే లేదు, వీల్ బింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అమ్మా అని చెప్పారు అనమాట. సో ఐ సో నో నో మేడం, సపోజ్ స్వామి కమ్స్ బి అండ్ హౌ కెన్ యూ డిసైడ్ విచ్ వే స్వామి విల్ కమ్, డోంట్ వరీ వీల్ బింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ షీ సెడ్ లైక్ దాట్. బట్ వాట్ హ్యాపెన్ వాజ్ బట్ ఐ టుక్ మై స్టూడెంట్స్ వి డిడ్ సమ్ కైండ్ ఆఫ్ రిపేర్, ఒక రిపేర్ చేస్తాం అన్నమాట, ఏదో చిన్నగా విసికేసి రాళ్ళేసి ఏదో ఒక రిపేర్ చేస్తాం. స్వామి ఒక ఆడగాని వెనక నుంచి వస్తే స్వామికి బాధ కలగకూడదు అని. తది ఏమైందంటే అనుకోకుండా స్వామి లైబ్రరీకి వచ్చి లైబ్రరీ నుంచి వెన్న గేట్ నుంచి వచ్చారన్నమాట. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. తద ఎక్కువ ఉన్న ఎక్కువ వచ్చిన ఒక భావం ఉంటే స్వామి కష్టం అవుతుందేమో, స్వామి వస్తారేమో అనుకుని అది రోడ్డు రిపేర్ చేశాం కదా స్వామికి, దానికి ఒక ఫలితంగా నేను ఉన్నాను, నేను గమనించాను మీ ఫీలింగ్ అని నాకు అప్పుడు అనిపించింది. తర్వాత ఫ్రంట్ లో కూడా బాగా క్లీన్ చేశారన్నమాట. పొద్దులేగానే ఎక్కడ సమంగా ఉందా లేదా అని చూసానమాట. చూస్తే ఒక ఎక్కడో ఒక కాగితం పడింది, అయ్యో ఒక స్వామికి వస్తే బాగోదు కదని పరిగెత్తేలే కాగితం తీశాను. అంతా క్లీన్ గా ఉంది. వెళ్ళినప్పుడు స్వామి ముందుకు ఎట్లా వచ్చారు చూసి అంతా చూసి అబ్బా ఎక్కడ కూడా అటుకెళ్ళదు, అంతా చాలా క్లీన్ గా ఉందని చెప్పారు అనమాట. నాకు అనిపించింది ఏంటంటే స్వామి అంత హృదయ నివాసి, మనకి రిఫ్లెక్షన్ రిసౌండ్ రియాక్షన్ గా ఎప్పుడు స్వామి ఉంటారు. తర్వాత ఇంకోసారి కూడా స్వామి 6th బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడ క్యాంప్ లో చేసాము, ఏదో మనసు బాధ అనమాట. తాతము స్వామి ఇంత క్రౌడ్ లా చూస్తారో లేదని, మాత్రం స్వామి ఇలాగనే తల ఉంచుకొని దండం పెట్టుకున్నాను. స్వామి ఇలాగా ఒక ప్రశ్న తెచ్చామట, స్వామి బండి మీద ఉన్నారు అలాగా. అప్పుడేమో స్వామి నాకు తీవ్రంగా నవ్వి చూసారన్నమాట. నేను తల ఉంచుకున్నా స్టూడెంట్ పక్కన చెప్పారు, వెంకట్ స్వామి నేను నీ వైపు చూస్తున్నారు, బ్లెస్ చూడు చూడు అని అనమాట. అప్పుడు నాకు అనిపి మన మనసులో ఎంత ఫీల్ అవుతాం, స్వామి కూడా అలాగే రియాక్ట్ అవుతారు మనకి. ఇంకోసారి ఏమిటంటే స్వామి కొత్త హాస్టల్ కొత్త డైనింగ్ హాల్ ఇంటాగ్రేషన్కి వచ్చారు. వచ్చి మేమందరం కూర్చున్నాము. అది వైకుంఠ కదస్సు స్వామి వచ్చారనమాట. వచ్చి స్వామి అని చెప్పారంటే ఇంకే వైకుంఠము, నేను ఉన్నప్పుడు మీరు అందరికీ భోజనం చేస్తున్న ఇదే వైకుంఠము, ఇంక వైకుంఠం ఎక్కడా లేదు. ఈ రోజు ఇంత పవిత్ర రోజున నేనున్నాను, మీరున్నారు, మీరు అందరు కలిసి భోజనం చేస్తున్నారు, ఇదే వైకుంఠం అని స్వామి చెప్పారనమాట. అది చాలా మంచిగా అనిపించింది. అప్పుడు స్వామిలో చెప్తే అదక అవును కదా, మనకి తెలియదు అసలు స్వామి మందుగా ఉన్నట్టు వీటి ఎక్కడ గ్రాంటెడ్ మాత్రం ఇది చెప్పలేని అనుభూతి ఒక మనసు అలాగా తీవ్రంగా ఉండిపోయింది. తర్వాత ఇవాళ మాకు అనిపించారు, ఇవాళ గోల్డెన్ జూబ్లీకి స్వామి వచ్చినప్పుడు మేము ఇలాగే చాలా హడబడి పడి పనిచేసేవారనమాట. కల్చరల్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ అందరూ చాలా నేను చాలా హడబడి పనిచేసేవారనమాట. ఈసారి కూడా స్వామి నిజం వచ్చినట్టే, స్వామి వచ్చి ఎలా చేస్తామో అలాగే చేస్తాం. ఈచ్ వన్ ఆఫ్ అస్ అందరూ కలిసి మెలిసి ద బెస్ట్ ద పుట్ అప్ కల్చరల్ ప్రోగ్రామ్ కానీ, క్లీనింగ్ కానీ, డెకరేషన్ కానీ, అందరూ వాళ్ళ ఏరియాలో చాలా కష్టపడి పనిచేసారు. స్వామి వచ్చినట్టు అనిపిస్తుంది, స్వామి స్వయంగా వచ్చినట్టు ఒక ఫీల్ మాకు వచ్చింది ఇవాళ. సాయిరాం.
1: కళాశాలలో చదువు పూర్తయిన నాటి నుండి పుట్టపర్తి ప్రైమరీ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్న భవానీదేవి సాయి ప్రియల్ని పలకరిద్దాం.
10: ఓం శ్రీ సాయిరాం. నేను భవానీదేవి. నేను 1980లో స్వామి కాలేజ్కి వచ్చాను. అక్కడ బీఏ ఎంఏ రెండు చేశాను. నేను ఆ 5 సంవత్సరాలు మాత్రం నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే స్వామి నాకు స్కాలర్షిప్ ఇచ్చారు. ఇచ్చి నాకు హాస్టల్ ఫీజు స్వామే కట్టేవారు, ఇంకా కాలేజ్ ఫీజు కూడా స్వామే కట్టేవారు. అప్పుడు నేను వేరే మీడియం నుంచి వచ్చాను, నాకు ఇంగ్లీష్ అంతగా రాలేదు. అప్పుడు స్వామి దయతో నేను స్వామికి లెటర్స్ ఇచ్చేదాన్ని. స్వామి నాకు అంతగా ఇంగ్లీష్ రాదు స్వామి, నేను ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ నుంచి చదువుకోలేదు స్వామి అని నేను అలాగా స్వామికి ఉత్తరాలు రాసేదాన్ని. కానీ స్వామి అట్లాగా సైలెంట్ గా నాకు బ్లెస్సింగ్స్ ఇస్తూ నేను బాగా కోపాప్ అయిపోయాను. ఇంకా స్వామి దయమూలన నేను బాగా మంచి మార్కులతో మంచి గ్రేడ్, ఓ గ్రేడ్ కూడా తెచ్చుకొని నేను పాస్ అయ్యాను. ఇప్పుడు నేను స్వామి ప్రైమరీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను. నేను ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా కృతజ్ఞత స్వామికి అర్పించడానికి. స్వామి నువ్వు మాకు ఎంత చేశారు, మీరు మాకు ఎప్పుడు మేము మర్చిపోలేము స్వామి. ఎవరి ప్రేమైనా మర్చిపోతాం కానీ మీ ప్రేమ మాత్రం మర్చిపోలేము స్వామి. ఏ జన్మ అయినా సరే మీ కాలేజీలో వచ్చి చదువుకోవాలని కోరుతున్నాను స్వామి. సాయిరాం.
11: సాయిరాం, నా పేరు సాయి ప్రియ. నేను 1975-78 బ్యాచ్ లో స్వామి కాలేజీలో చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు స్వామికి. అంతేకాకుండా స్వామి తన వాళ్లని ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి తీసుకొస్తారు అనే సత్యము తను ప్రకటించడము నా జీవితంలో సత్యమైందని మీకు చెప్పే ఒక చిన్న సంఘటన మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి స్వామి కాలేజ్కి వచ్చారండి. అప్పుడు స్వామి ఫుడ్ కమిటీలో మ్యామ్స్ కి సహాయం చేయడానికి మేమందరం ఏదో మెంబర్స్ గా ఉన్నాము. అంత చేసిన తర్వాత ఈ మెంబర్స్ కూడా స్వామి నమస్కారం ఇస్తున్నారు. ఆ సమయంలో మా కుటుంబం గురించి, అన్నయ్య గురించి, తమ్ముడు గురించి, అందరి గురించి స్వామి, అప్పుడే నాకు స్వామితో పరిచయం ముఖాముఖిగా. తర్వాత అంటే నాన్నగారు భక్తులైనా కూడా వస్తూ ఉండేవాళ్లం, కానీ స్వామి నాతో మాట్లాడటం, నేను స్వామిని అడగటం అది ఫస్ట్ టైం కనుక చాలా అద్భుతంగా తోచింది. స్వామి తమ్ముడు కాలేజీలో చదువుతున్నాడు కదా, అన్నయ్య వస్తాడు, అన్నయ్య బాగున్నాడు కదా అని చెప్పేసి అన్ని చెప్పారు. అట్లాగే ఇంకొకసారి పర్తీలో ఇల్లు కొనుక్కొని ఉన్నప్పుడు గృహప్రవేశం సమయంలో నాన్నగారు తమ్ముడు వాళ్ళందరూ స్వామి రావాలి, స్వామి ఇంటికి రావాలి స్వామి అంటే తెలుసు, బస్ స్టాండ్ వెనకాల కొన్నారు కదా నాకు తెలుసు అని చెప్పి ఆశీర్వదించారు. అట్లాగే మేము ఆ సమయంలో భజన చేస్తుంటే ఇంట్లో అఖండంగా షిర్డీబాబా ఫోటోలోంచి విభూతి వర్షించింది. ఈ రకంగా స్వామి సదా మాతోటి ఉండి మమ్మల్ని రక్షిస్తున్నారు అని చెప్పడానికి నేనెంతో ఆనందిస్తున్నాను. అదే అందరికీ కూడా వర్తిస్తుంది. స్వామి భగవంతుడు మనందరినీ తలుచుకుంటే సాయి అంటే ఓయి అని పలికేటువంటి స్వామి మనతో ఉన్నారు. సాయిరాం. నేను ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ 30 సంవత్సరాల తర్వాత మళ్ళా కాలేజీలోకి అడుగుపెట్టడం, ఇదంతా ఆ మధుర స్మృతుల్ని జ్ఞాపకం తెచ్చుకోవడం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అవకాశం కలిగించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రేడియో సాయి వారందరికీ కూడా కృతజ్ఞతలు. సాయిరాం అండి.
2: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21 తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
12: హైదరాబాద్ లో ఎంబీఏ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న మరొక ఓల్డ్ స్టూడెంట్
3: శ్రీమతి కస్తూరి పద్మజ గారు.
12: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు కస్తూరి పద్మజ. నేను 89-92 బీకాం చదువుకున్న అనంతపూర్ క్యాంపస్ లో ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు నేను 92లో పాస్ అవుట్ అయినప్పుడు చాలా యావరేజ్ స్టూడెంట్ గా ఉండేదాన్ని. స్వామి నన్ను పాస్ అవుట్ అయ్యాక దర్శన్ గ్రౌండ్ లో ఒకరోజు మాట్లాడుతూ వేరే టీచర్స్ తో అనమ్మాయి డాక్టర్ డాక్టర్ అన్నారు. నాకు చాలా బాధపడ్డాను, ఇంత యావరేజ్ స్టూడెంట్ స్వామిలా అన్నారేంటి అని. బట్ 20 ఇయర్స్ లేటర్ టుడే ఐఎమ్ అ డాక్టర్ అండ్ ఐ హ్యావ్ టాట్ 18 ఇయర్స్ MBA స్టూడెంట్స్ ఇన్ హైదరాబాద్. అబ్సల్యూట్లీ స్వామీస్ గ్రేస్. నేను PhD ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి HR ఏరియాలో చేశాను. ఇట్స్ అబ్సల్యూట్లీ బీన్ స్వామీస్ గ్రేస్. ఆయన లేకుండా ఏ క్షణం లేము. ఈ రోజు క్యాంపస్ కు వస్తే చాలా హ్యాపీగా ఉంది. Golden Jubilee celebrations to all my sisters who have come and those who have not come also. ఇది చాలా వండర్ఫుల్ మెమరీ మనకి, ఎందుకంటే స్వామి ఇన్స్టిట్యూట్ లో చదువుకునే ఎంత అదృష్టం అంటే అది మాటల్లో చెప్పలేను నేను. థ్యాంక్ యూ సాయిరామ్.
1: ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన శ్రీమతి సరస్వతి స్వామి ఆదర్శాలను తమ స్కూల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు.
13: నా పేరు సరస్వతి. నేను 1983-88 బ్యాచ్, 5 ఇయర్స్ ఇక్కడే చదువుకున్నాను. అయితే నేను ఇక్కడికి చాలా కోరికతోనే వచ్చాను. ఎంత కోరిక అంటే ఇంట్లో వాళ్ళని కూడా మర్చిపోయేదాన్ని. అందరూ హోమ్ సిక్ ఫీల్ అయ్యేవారు, కానీ నేనే ఎవరికైనా బాధ ఉంటే వాళ్ళకి ఒక అక్కలాగా అట్లా ఉండేది. అయితే జూనియర్ ఇంటర్లో మా సీనియర్స్ కూడా అలాగే ఒక సొంత చెల్లెలాగా. నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇంగ్లీష్ నేర్పిస్తూ అంతా చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఇంటర్లో ప్రతిసారి పర్తికి వెళ్ళినప్పుడల్లా ఒక అనుభూతి, ఎప్పుడు వెళ్దాము అన్నట్టుండేది. ఇంకా డిగ్రీలో వస్తానో రానో అనుకుని చాలా బాధపడుతూ వెళ్ళాను. అయితే 3 డేస్ అన్నం తినకుండా ఉండి, ఎందుకంటే నాన్న లేరు, అమ్మ నేను చదివించను అని చెప్తే మా పెద్దనాన్న మా మామయ్య వాళ్ళు మేము హెల్ప్ చేస్తామని చెప్పి నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు. వాళ్ళే 5 ఇయర్స్ చదివించారు. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అమ్మకి ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి. అయితే స్వామి ఈ పిల్లల్ని నేను ఎలా పెంచాలి ఎలా చేయాలి అన్నప్పుడు నేను చూసుకుంటాను బంగారు అన్నారు. ఇంకప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు, ఇప్పుడు నేను ఒక హెడ్ మాస్టర్ని, ఒక హై స్కూల్కి హెడ్ మాస్టర్ని, గవర్నమెంట్ జాబ్, కానీ ఇదంతా స్వామి వల్లనే అనిపిస్తుంది. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చిన్నదాన్ని కాదు, నా జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే నాకు మ్యారేజ్ సెట్ అయింది. పట్టు వస్త్రాలు అన్ని తీసుకుని వచ్చాము నేను మా పెద్దమ్మ. స్వామి ఆశీర్వదించి బ్లెస్ చేసి మంచిది బంగారు అని వెడ్డింగ్ కార్డు తీసుకున్నారు. అయితే ఒక 3 డేస్ తర్వాత నా వెడ్డింగ్ ఉండింది 2000లో. అది ఎంత వర్షాలంటే మొత్తం అన్ని నా ఫంక్షన్ హాల్ కూడా మునిగిపోయింది, సగం మునిగిపోయింది. పెళ్లి అవుతుందో కాదో అనుకున్నాము. అలాంటప్పుడు మార్నింగ్ అవ్వాల్సిన పెళ్లి సాయంత్రం 7:00 అయింది. అది కూడా చిన్న ఫంక్షన్ హాల్ వేరే దొరికింది, దాంట్లో కూడా చాలా అతి కష్టం మీద అయింది. అయితే అది ఒక మిరకిల్ నా జీవితంలో. పెళ్లి ఎక్కడ అయిపోతుందో అనుకున్నాను. స్వామి బ్లెస్ చేశారు కాబట్టి, వెడ్డింగ్ కార్డు తీసుకుని మంచిది బంగారు అన్నారు కాబట్టి నా పెళ్లి సక్సెస్ఫుల్ గా అయింది. అది ఇంకా నాకు మా అమ్మ లేదు కాబట్టి, అంటే నా పెళ్ళప్పటికి అమ్మ లేదు, కానీ ఇప్పుడు మా అత్తయ్య మా అమ్మకన్నా ఎక్కువ, మా అమ్మ ఉన్నా కానీ చేసేది కాదేమో, అంత మంచి అత్తయ్య దొరికింది. మా హస్బెండ్, మా ఆడబిడ్డలు అందరు కూడా ఒక స్వామి డివోటీస్ కాకున్నా కానీ వాళ్ళు చెప్పినట్టు నేను వింటాను, నేను చెప్పినట్టు వాళ్ళు వింటారు. ఇంకొక అమ్మలేని లోటు తీర్చారు. అది ఒక నాకు టర్నింగ్ పాయింట్ అనుకుంటాను. ఎందుకంటే స్వామి నేను చూసుకుంటాను బంగారు నీ పిల్లల్ని అన్నారు. మా అమ్మకి ఇచ్చిన మాటని ఎప్పుడు నెరవేరుతుందా, నాకు అప్పుడే మా అమ్మ చనిపోయింది అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు కూడా నేను ఇలా ఉన్నాను అంటే స్వామి నా ప్రతి నిమిషం నా ఇట్లా నేను మర్చిపోలేను. కళ్ళు తెరిస్తే స్వామి, నేను ఇప్పుడు ఏం యాక్టివిటీస్ చేయట్లేదు, కానీ నా స్కూల్లో, హై స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో నేను గ్రూప్స్ తయారు చేసి సత్య ధర్మ శాంతి ప్రేమ మా గ్రూప్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ అలా చేసి మార్చ్ పాస్ దగ్గర నుంచి అన్ని యాక్టివిటీస్ అన్ని మనసులో స్వామి నుంచుకొని అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాను. ఇండైరెక్ట్ గా నేను చేస్తున్నాను. నేను సత్యసాయి ఆర్గనైజేషన్ లో ఏం చేయట్లేదు, కాకపోతే ప్రతి యాక్టివిటీ అందులో స్వామి వాల్యూస్ ఉంటాయి, హ్యూమన్ వాల్యూస్, అదొక్కటి చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు కూడా ఇంకేమన్నా యాక్టివ్, ఇప్పుడు నాకు 50 ఇయర్స్, ఈ ఆర్గనైజేషన్ కి 50 ఇయర్స్, అది కోయిన్సిడెన్స్ గా అయింది. ఇంకా మన ఆశయాలన్నీ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఇవన్నీ కూడా ఆశయాలన్నీ మా స్కూల్ పిల్లల ద్వారా అందరికి తెలియజేస్తాను అనుకుంటున్నాను. అందరికీ గోల్డెన్ జూబ్లీ గ్రీటింగ్స్. ఇక్కడ రావడం ఎంత సంతోషంగా ఉందంటే మళ్ళీ మా అమ్మవారింటికి వచ్చినట్టు అనిపిస్తుంది. అందరిని కలుసుకోవడం, స్వామి ఫోటో చూడగానే కళ్ళెంబడి నీళ్ళు తిరుగుతున్నాయి. మా డైనింగ్ హాల్, మా రూమ్స్, ఇవన్నీ చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఛాన్స్ ఎవరికి దొరకదేమో ప్రపంచంలో కూడా అనుకుంటున్నాను నేను. చాలా అందరికి బెస్ట్ విషెస్.
3: శ్రీమతి పల్లవి గారు.
14: సాయిరామ్, నా పేరు పల్లవి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను 1995-1998 ఇక్కడ చదివాను. ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే వచ్చాను, నేను మా సిస్టర్ ఒకటేసారి జాయిన్ అయ్యాం. వీ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్, మై మదర్ ఇద్దరిని ఒకటేసారి జాయిన్ చేసింది. బట్ ఓన్లీ వన్ ఆఫ్ అస్ వాంట్ టు జాయిన్ హియర్ బికాస్ సంబడి హ్యాస్ టు బి విత్ మదర్. మై స్వామి కేమ్ టు మై మదర్స్ డ్రీమ్ అండ్ హెల్ప్ గివ్ టూ స్వీట్ బాక్సెస్ ఇచ్చారు అమ్మకి కళ్ళలో. సో బోత్ ఆఫ్ అస్ జాయిన్ దేర్. ఇక్కడికి వచ్చాక జయమ మ్యామ్, పుష్ప మ్యామ్, దే ఎట్లా అంటే మమ్మల్ని తల్లి అనే లోటు లేకుండా టీచర్స్ ఎంత బాగా చూసుకున్నారంటే 3 ఏళ్ళు అలాగే గడిచిపోయాయి. ఒక్కోసారి అమ్మకి సైనస్ ఆపరేషన్ వచ్చింది. సో మేమిద్దరం ఇక్కడే ఉన్నాం. హూ హ్యాస్ టు టేక్ మా మామయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళ బ్రదర్స్ చాలా కేర్ టేకింగ్ మాకు చిన్నప్పటి నుండి. వాళ్ళు చూసుకుంటారో అన్న నమ్మకం మాకు. వాళ్లే చూసుకున్నారు కూడా, కానీ అయినా కూడా స్వామిని అడగాలి అనే దాంట్లో ఉన్నాం ఇద్దరం. ఉంటే నేను జయమామని అడగగానే ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టారు, అక్షింతలు ఇచ్చారు. నా పక్కన అన్ఎక్స్పెక్టెడ్ గా రమాక కూర్చుంది. మా అమ్మ పేరు కూడా రమా అనమాట. స్వామికి ఏం డైరెక్ట్లీ తుమి వచ్చి అక్షింతలు తీసుకున్నారు. తీసుకుని రమాక్కని నన్ను చూస్తూ రమాక్క మీద వేశారు. సో నేను అనుకున్నాను అక్కని బ్లెస్ చేస్తున్నారు కానీ నన్ను ఒట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. అనుకుంటూ స్వామి రమాక రమాక అన్నారు. అంటే నాకు అది అర్థం కాలేదు. స్వామి అంత దూరం వెళ్ళాక అర్థం ఏంటంటే స్వామి అమ్మ పేరు కూడా రమా కదా. సో అక్కడ స్వామి హస్ టేకన్ కేర్ అమ్మ విషయంలో మొత్తం చూసుకున్నారు. అండ్ తర్వాత మళ్ళీ ఏంటంటే వచ్చాను అనంతపూర్కి నుండి ఇక్కడికి వచ్చాము, బయటకు వెళ్ళాను కానీ ఐ కుడ్ నాట్ స్టే అక్కడ చాలా రోజులు. చెల్లె మళ్ళీ ఇక్కడ మెసేజ్ చేస్తుంది, ఆ దాంట్లో వచ్చాం. వచ్చి సెక్యూరిటీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయినాక ఏంటంటే రోజు ఆ డ్యూటీకి అలవాటు అయిపోయి ఎప్పుడు వెళ్దాము అనేసరికి స్వామి ఏమనేవారు కాదు. స్వామి వెళ్తాను అంటే స్వామి వెళ్ళు అనేంత వరకు వెళ్ళను అన్నట్టుగా మొండిగా కూర్చున్నాను. అమ్మ పాపం ఎప్పుడు డీడీలు పంపు తూపిటి ప్రతికి అవెస్ట్ 9D4D2 అక్కడే ఉండేవాళ్ళం. ఎప్పుడు డీడీలు పంపించారు అక్కడికి, అలాగే గడిపేదాన్ని. ఒకసారి సడన్ గా వెంకటక్క బృందావన్ రమ్మనండి వెళ్ళాం. వెళ్ళగానే ఎప్పుడు ఒక తపన ఏంటంటే స్వామి వెనకాల ఎప్పుడు బాయ్సే ఉంటారు, గర్ల్స్ ఉండరు. ఎందుకు అంత బాధ, మనల్ని ఎందుకు డిప్రైవ్ చేస్తారని. అన్ఎక్స్పెక్టెడ్ గా బృందావనలో డ్యూటీ చేస్తున్నాం. మా బ్యాచ్ మేట్ కూడా వచ్చింది డ్యూటీ చేయడానికి. ఇద్దరం చేస్తున్నాం, అమ్మాయికి కాస్త గోరు చిట్లింది అక్కడ కాంక్రీట్ మీద, కాలు గోరు ఊడిపోయింది. సో వీ హావ్ టు గో టు హాస్పిటల్. అక్క వెళ్ళండి, ఇద్దరు మీ ఇద్దరు బ్యాచ్ మేట్స్ కదా అన్న, జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. బై ద టైమ్ వీ వెంట్, అక్కడ వెళ్లి ఆమె ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాం. బయటకు వచ్చే టైంలో ఏమైంది అనంటే సడన్ గా స్వామికి కారు వచ్చింది. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ టు జనరల్ హాస్పిటల్. రాగానే అక్కడ ఎవరూ లేరు, సేవాదేవి లేరు, డాక్టర్స్ లేరు, ఎవరూ లేరు. వీ వర్ బోత్ ఆఫ్ అస్ అంటే స్కార్స్ ఉన్నాయి మెళ్ళలో, సెక్యూరిటీ డ్యూటీ స్కార్స్. వెళ్ళాం, వెళ్ళగానే అక్కడ స్వామిలో చూశారు. ఇలా అన్నారు, ఓన్లీ స్వామి వెనకాల మేమున్నాం, మా వెనకాల డాక్టర్స్ బాయ్స్ అందరు ఉన్నారు. దట్ టైమ్ ఐ గాట్ ఎ రియల్ ఛాన్స్ ఆఫ్ ఎస్కార్టింగ్ స్వామి, విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్. ఎందుకు బాయ్స్ కి ఆ ఛాన్స్, అంత స్వామి నడుస్తుంటే స్వామి రోబ్ ని మీద కాళ్ళు పడుతున్నాయి, భయం వేస్తుంది. స్వామి చేతులు వెనకాల టచ్ అవుతున్నాయి మాకు, మా ఇద్దరికి. దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ అంత. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డెన్ జూబ్లీ, ఐమ్ సో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అది కూడా ఆ పిల్లల్ని తీసుకొని వచ్చావు సంతోషంగా. మా టీచర్స్ ఆ అఫెక్షన్ ఎక్కడా దొరకదు బయట. ద టీచర్స్ విచ్ హూ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎక్కడా దొరకదు. దే ఆర్ ఈక్వల్ టు మదర్స్. సాయిరామ్.
3: శ్రీమతి ఉషా చెరువురి.
15: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ఉషా అయ్యల సోమయాజుల. ఇప్పుడు నేను ఉషా చెరువురి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను 1996 నుంచి 1999 దాకా అనంతపూర్లో బీఎస్సీ జువాలజీ ఆనర్స్ చదివాను. నాకు స్వామితో ఉన్న బోల్డ్ అన్ని అనుభవాలు ఉన్నాయి. మొదలు పెడితే నా అడ్మిట్ కార్డ్ పోయిన దగ్గర నుంచి స్వామి నన్ను అది దొరకకుండా సీట్ రావడం దాకా, అక్కడి నుంచి స్వామి దగ్గర గోల్డ్ మెడల్ అందుకున్న దాకా అన్ని మధురమైన అనుభవాలే. స్వామి దగ్గర గోల్డ్ మెడల్ అందుకోవడం అందరికన్నా మధురమైన అనుభవం ఉన్నది. ఇంకా ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మన లైఫ్ ఒక పజిల్, స్వామి అన్ని చక్కగా ఫిట్ చేశారు. వెనక్కి చూసి అనిపిస్తుంది చాలా సార్లు, అయ్యో స్వామి ఇవి హార్డ్ టైమ్స్, ఇవి చాలా హార్డ్ టైమ్స్, బట్ ఇప్పుడు చూస్తే అవన్నీ అనిపిస్తాయి. స్వామి హీస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి 20 ఇయర్స్ తర్వాత రావడానికి. గానీ అనిపించట్లేదు నేను 1 ఏళ్ళ తర్వాత వచ్చాను అని. ఎలా అనిపించింది అంటే నాకు నా రూమ్ 33 నుంచి నేను ఆడిటోరియంకి ఇవాళ్లే ఇప్పుడే వచ్చానని ఫీలింగ్ వచ్చింది. టీచర్స్ మారలేదు, ప్రొఫెసర్స్ ఎవ్వరూ మారలేదు, ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉన్నారు. ఐ థింక్ అదే ఒక ఫీలింగ్ అనంతపూర్ లో, ఏంటంటే ఏమి మారదు, ఎప్పుడు ఏమి మారదు, ఇట్స్ ఎవర్ గ్రీన్ అన్ని అన్నమాట. సాయిరామ్
3: హుబ్లీకి చెందిన పూర్వ విద్యార్థిని శ్రీమతి సంధ్యా ప్రేమ్ శంకర్ స్వామి మాతృభాషలోనే మాట్లాడాలనే పట్టుదలతో తెలుగులో స్వామికి కృతజ్ఞతలు తెలిపారు.
15: అనిపిస్తాయి స్వామి హీస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి 20 ఇయర్స్ తర్వాత రావడానికి. గానీ అనిపించట్లేదు నేను 1 ఏళ్ళ తర్వాత వచ్చాను అని.

0: తెలుగులో స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు విందామా?
1: సరామ్, మీ పేరు సంధ్యా ప్రేమశంకర్. నేను హుబ్లీ నుంచి ఇప్పుడు వచ్చి నేను ఈ ఫంక్షన్ కి చాలా హ్యాపీగా ఉన్నారు. నేను 1990-93 బ్యాచ్ నల్లి నేను చదువు. నేను ఇక్కడ 25 ఇయర్స్ తర్వాత ఇక్కడ వస్తున్నాను. అంత హ్యాపీ అంటే ఎక్స్ప్రెస్ చేసలికే మాకు వర్డ్స్ లేదు. మాకు తెలుగును అట్లా వస్తులేదు, అందుకే నేను బట్లర్ తెలుగు మాట్లాడుతున్నాను. మళ్ళీ మా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఈ కాలేజ్ నల్లి అడ్మిషన్ గాట్ ఇట్ అంతే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను మళ్ళీ నేను ఫ్రెండ్ మాలిని అంత చెప్పి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్వామి దగ్గర వెళ్ళినారు. అప్పుడు స్వామి అత్ర లెటర్ ఇచ్చి నేను, సో నేను రాసినది ననుగు మళ్ళీ మాలినికు కావాలి, సీట్ కావాలి అంతే. నేను వాళ్ళ దగ్గర చెప్పలేదు, వాళ్ళు అట్లే రాసినారు ననుగు మళ్ళీ సంధ్యకు కావాలి అంతే. మళ్ళీ స్వామి తీసుకున్నారు ఇద్దరుదు లెటరు. మళ్ళీ రిజల్ట్ వచ్చినారు, నేను ఎంపీసీ రాసి నేను, వాళ్ళు ఎంపీసీ. 10 o'clock రిజల్ట్ వచ్చింది. అప్పుడు చూడాలి, ఎందుకంటే నా పేరు లేదు అక్కడ. అంతా క్రై చేసాను నేను, ఎందుకంటే మా పేరే లేదు, మాలిని పేరు వచ్చింది. మాలిని ఎందుకంటే సంధ్యకి రాలేదు కదా, అందుకే వాళ్ళు క్రై చేశారు. అప్పుడు ఎవరో స్వామి పంపించిన తర్వాత ఒక వాలంటీర్ వచ్చినారు, ఎందుకమ్మా ఏడుస్తున్నారు అని. అప్పుడు నేను చెప్పిన లేదు, నేను రాసినాలి మళ్ళీ నన్ను రాలేదు అంత చెప్పి నేను. తర్వాత వాళ్ళు చెప్పిన ఎందుకే రాసిన ఎంపీసీ రాసిన, లేదమ్మా అక్కడే రిజల్ట్స్ ఉంది అక్కడ వెళ్లి చూడండి అంత. మళ్ళీ నేను వేరే అక్కడ వెళ్లి చూసినది బీసీ రిజినల్లీ నేను పేరు లాస్ట్ ఉంది. మళ్ళీ మాకి బాగా ఖుషి అయిపోయింది, ఎక్కడెప్పుడు అట్లాస్ట్ ఈ ఇద్దరులకే సిక్త్ అంతే అడ్మిషన్ అయిపోయింది కదా, అంతే బాగా ఖుషి అయిపోయింది. తర్వాత స్కూల్ అడ్మిషన్ అయిపోయింది. మళ్ళీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సాయిగీత వాళ్ళ కూతురు, వాళ్ళు ఓకే చెప్పినారు, స్వామి లాట్స్ తీసుకున్నారు కదా. అప్పుడు నన్ పేరు చూసి బీజెడ్సినల్లి లాస్ట్ స్వామి సెలెక్ట్ చేసి రాసినారు అంతే. అది చెప్పిన తర్వాత మాకు అంత ఖుషి, అంతే ఖుషి ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సో దాట్ మచ్ హ్యాపీనెస్ ఐ ఫెల్ట్. సో దిస్ ఇస్ మై, ఐ కెన్ సే దిస్ ఇస్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అంతే, అందరూ బాగా ఖుషిగా ఉన్నారు. మా క్లాస్మేట్స్, మా బ్యాచ్ మేట్స్ అందరూ వచ్చినారు. ఖుషి అంటే ఖుషి, కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సాయిరామ్, థ్యాంక్ యూ.
2: స్వామి ఆధ్వర్యంలో వివాహం జరిగిన శ్రీమతి ప్రశాంతి బుడ్డిగా ఇలా అన్నారు.
3: సాయిరామ్ సిస్టర్స్, నా పేరు ప్రశాంతి బుడ్డిగా, నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను స్వామి అనంతపూర్ క్యాంపస్ లో 1995 నుంచి 2000 వరకు చదివాను. బీఎస్సీ హోమ్ సైన్స్, ఇంకా ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు నాకు గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి అంటే, స్వామి అప్పుడు మాస్ మ్యారేజెస్ పర్ఫామ్ చేస్తున్నారు. ఆ మాస్ మ్యారేజెస్ స్వామి 2000 మన అలుమ్నై పిల్లలే కండక్ట్ చేశారు. అప్పుడు సాయిల మ్యామ్ ఇన్ఛార్జ్ అండ్ రాజేశ్వరి పటేల్ మేడం, వాళ్ళు అడిగారు, స్వామి ఇన్ కేస్ ఎవరన్నా పెళ్లి నిశ్చయమై ఉంటే మీ దగ్గర చేయించుకోవచ్చా అంటే, స్వామి తప్పకుండా అన్నారు. అప్పుడు అది ఒక నా గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి మా పేరెంట్స్ తో నేను మాట్లాడి, మా పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆ టైంలో నేను 4 స్టూడెంట్స్ కి స్వామి ముందు పెళ్లి అయింది. ఆ మాస్ మ్యారేజెస్ లో నాకు ఆ టైంలో చాలా తో థీసిస్ అవన్నీ ఉన్నా, స్వామి ఎట్లా ప్లాన్ చేశారంటే నేను అన్ని ముందే సబ్మిట్ చేసి ఆ టైంకి అంతా రెడీగా ఉండేలాగా స్వామి నన్ను రెడీగా చేశారు. అండ్ ఆ మాస్ మ్యారేజెస్ లో పెళ్లి అవడం అనేది అది నాకు లైఫ్ లాంగ్ గోల్డెన్ ఆపర్చునిటీ. యాక్చువల్ గా మా అత్తగారికి పెరాలసిస్ ఉండింది నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు. ఎప్పుడు నేను ముందు పెళ్లికి ముందు చదివేటప్పుడు స్వామికి లెటర్ ఇస్తున్నప్పుడు స్వామి అనేవాళ్ళు లెటర్ నహి ఇన్విటేషన్ దో అని హిందీలో. ఎన్ని 3 అట్లా ప్రయత్నించినా ప్రతిసారి స్వామి అదే మాట, లెటర్ నహి ఇన్విటేషన్ దో అని. అది నాకు అర్థం కాలేదు అప్పుడు, మేబీ అదేమో ఇండికేషన్ ఏమో స్వామి నాకు పెళ్లి చేస్తారని. ఇంకొకటి, పెళ్లి రోజు మా మదరిన్లో అసలు నడిచే పరిస్థితే లేదు, వాకర్ తో నడిచేవాళ్ళు. కానీ స్వామి వచ్చే టైంకి మేము ఆమెను కింద కూర్చోపెట్టేస్తాము, ఎందుకంటే మనకి మళ్ళీ చేయర్ అంతా ఎందుకని. కానీ స్వామి పర్టికులర్ గా నన్ను అడిగారు కింద కూర్చోగలుగుతుందా అని. అప్పుడు అడిగితే ఆవిడ కూడా నేను కూర్చోలేనని స్వామి ముందే చెప్పారు కుల్వంత్ హాల్లో. వెంటనే స్వామి చేయర్ తెప్పించి నేను ఆవిడని కూర్చోబెట్టి కొంగు కప్పితే మళ్ళీ బ్లెస్ చేశారు స్టేజ్ పై నుంచి. ఇంకా పెళ్లి స్టార్ట్ అవుతుంది అన్న టైంలో, కొంచెం ముందు టైంలోనే స్వామి మా దగ్గరికి వచ్చి విభూతి సృష్టించి ఆవిడకిచ్చారు. ఇంకోటి ఏంటంటే, స్వామి ఎప్పుడైనా విభూతి ఇస్తే అది ఆ మనిషికి అని అర్థం.

0: ఎవరికైతే ఇస్తారో. ఇంకోటి నాకు తర్వాత లేట్ గా తెలిసింది ఏంటంటే ఆవిడ యాక్చువల్ గా ఆ ఇయర్ లోనే చనిపోవాలి, అంత తీవ్రంగా ఉంది ఆవిడ డిసీజ్ అనేది. కానీ స్వామి 2000 ఫిబ్రవరి 29 ఆవిడకు విభూతి ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ 7 ఇయర్స్ తర్వాత ఆవిడ చనిపోయారు. సో ఈ విభూతి ఇచ్చినప్పుడు ఆ స్వామి ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్, మేబీ తన పిల్ల ఇంటికి రాగానే ఒక అత్తగారిని పోయిందన్న మాట తన అమ్మాయికి రాకూడదని కూడా ఇచ్చారని, ప్లస్ ఆమెకున్న కష్టం కూడా పోవాలని కూడా ఇచ్చి ఉండొచ్చు. సో అది నాకు ఆవిడ చనిపోయిన తర్వాత తెలిసింది యాక్చువల్ గా. ప్లస్ పెళ్లి అప్పుడు కూడా మనకి తలపైన జీలకర్ర బెల్లం పెడతారు, అది చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారు మాకు. సో స్వామి నా దగ్గరికి ఫస్ట్ వచ్చి ఇమీడియట్ గా అమ్మో అంత వద్దు, చాలా కొంచెం తీసుకొని చూపించారు చేత్తో, ఎంత చిన్న గోళిక ఎంత అంత సైజ్ చాలు, అందరికీ అదే చెప్పండి అని ఫస్ట్ నా దగ్గరకు వచ్చి చెప్పారు. తర్వాత గర్ల్స్ అందరికి మేము ఇన్ఫార్మ్ చేశాము. ఇంకోటి పెళ్లి అయిపోయిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం నేను అనంతపూర్ క్యాంపస్ వాళ్ళతో కూర్చున్నాను జయమా మేడం పక్కన. స్వామి రాగానే ఫస్ట్ నా దగ్గరకు వచ్చారు. అప్పుడు జయమా మేడం అన్నారు, స్వామి ఈ అమ్మాయికి పొద్దున పెళ్లి అయింది అని. స్వామి అడిగారు, మీ భర్త పేరేమిటి అని. నేను రాధాకృష్ణ అంటే, స్వామి తెలుసు స్వామికి వినిపించింది కావాలని నవ్వుతూ ఏంటి అని మరి రెండోసారి అడిగారు. మళ్ళీ చెప్పాను స్వామి రాధాకృష్ణ అని. స్వామి అందరి వైపు చూస్తూ నవ్వుతూ, విఐపీస్ ఎస్పెషల్లీ వైపు చూస్తూ, ఏంటి పొద్దున పెళ్లి అయిపోతే భర్త అయిపోతాడా అని గట్టిగా నవ్వారు. అది కూడా నాకు చాలా చాలా లైఫ్ లాంగ్ ఇన్ఫాక్ట్ గుర్తుంటుంది ఈ విషయము. సో ఇది ఆ తర్వాత నుంచి ప్రతిసారి స్వామి ఫిజికల్ ఫామ్ లో ఉన్నప్పుడు మనతో ఉంటారు. కానీ తర్వాత కూడా నాకు నేను ఏమీ స్వామితో మాట్లాడినా, ఒక స్వామి కాకుండా ఒక అమ్మతో మాట్లాడినట్టు ప్రతిరోజు మాట్లాడతాను అని నేను అడిగిన దానికి నాకు సమాధానం కరెక్ట్ గా స్వామి ఇస్తారు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అది స్వామి ద్వారా నాకు ప్రతిరోజు లభిస్తుంది. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇక్కడికి అనంతపూర్ క్యాంపస్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నిజంగా మళ్ళీ ఇంకోసారి కాలేజ్ లో జాయిన్ అయ్యి ఇంకో కోర్స్ చేయాలి అంత ఆనందంగా ఉంది. ప్లస్ ఇది ఒక మాకు మంచి ఆపర్చునిటీ. సో నేను మళ్ళీ 21st కూడా అప్పుడు పుట్టపర్తిలోకి వచ్చి అక్కడ కూడా చాలా రోజు అదే 2 డేస్ ఉందామని అనుకుంటున్నాను. సాయిరామ్, థ్యాంక్ యూ.
1: వీళ్ళందరి అనుభవాలు అనుభూతులు వింటూ ఉంటే మనకు కూడా ఎంత ఆనందంగా ఉందో కదా స్వప్న.
2: నిజం లలిత.
1: సరే, ఇప్పుడు మళ్లీ మనం కొద్దిగా వెనక్కి వెళ్దాం. పూర్వ ప్రస్తుత విద్యార్థినుల ఆత్మీయ కలయిక సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల గురించి కూడా చెప్పుకోవాల్సిన కొన్ని విశేషాలున్నాయి స్వప్న. ముందుగా ఆనాడు ప్రదర్శించిన ఆర్ బిలవ్డ్ సద్గురు సాయి నాటకం గురించి తెలుసుకుందాం. నీకు ఒక విషయం తెలుసా, స్వామి ఆ నాటకాన్ని సుమారు 15 ఏళ్ల క్రిందటే ఆమోదించి ఆశీర్వదించారు. కాని ఎందుకో అది ప్రదర్శనకు నోచుకోలేదు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నాటక రచయిత ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ ఏమన్నారో విందామా?
2: తప్పకుండా.
3: డ్రామా చేసి, డాన్స్ చేసి మేము మళ్ళీ వేరే ఐటమ్స్, వేరే ప్రోగ్రామ్స్ 22 జూలై ప్రశాంత నిలయంలో చేస్తాం. అప్పుడు ఈ డ్రామా నేను అనుకున్నాను, ఎందుకంటే 15 ఇయర్స్ బ్యాక్, మోర్ దాన్ 15 ఇయర్స్ బ్యాక్ ఈ స్క్రిప్ట్ నేను రాశాను అని. షిర్డి సాయిబాబా గురించి అన్ని బుక్స్ చదివిన తర్వాత అన్ని నేనే అన్ని రాసి స్వామికి ఆ స్క్రిప్ట్ కాపీ కూడా ఇచ్చాను. స్వామికి తెలుసు మేము రెడీ, యాక్చువల్లీ ఎప్పుడైనా స్వామి చెప్పుంటే మేము వెంటనే ఆ డ్రామా ఎనాక్ట్ చేయొచ్చు, అంతవరకు మాకు ప్రిపరేషన్ ఉండేది. కానీ సడన్ గా స్వామి ఆ 25 డిసెంబర్ ప్రోగ్రామ్ వద్దు అని, కల్చరల్ ప్రోగ్రామ్ కూడా వద్దు అని, మేము అట్లా చాలా నిరాశ అయిపోయింది అప్పుడు. సో ఒక పక్క పెట్టేశాను ఆ స్క్రిప్ట్, ఎక్కడ పెట్టాను కూడా నాకు గుర్తులేదు అప్పుడు. కానీ తర్వాత ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేసుకొచ్చంటే ఒక నిరంజన మేడం చెప్పినారు, మంచి డ్రామా చేయొచ్చు కదా, మీరు బాగా ముందు చేసినారు కదా. అప్పుడు నా సిస్టర్ నాకు గుర్తు చేసింది, అప్పుడు నువ్వు 15 ఇయర్స్ బ్యాక్ ముందు కూడా నువ్వు ఆ స్క్రిప్ట్ రాసినావు కదా, ఎక్కడుంది అది? సో నాకు తెలియదు ఎక్కడుంది, నేను ఎక్కడ పెట్టానని నేను నా ఫైల్లో చూస్తే దొరకలేదు. మళ్ళీ తర్వాత నేను ఆ మెయిన్ క్యారెక్టర్ షిడి బాబా క్యారెక్టర్ అమ్మాయికి కాంటాక్ట్ చేశాను వేరే వాళ్ళ ద్వారా, అట్లా ఫోన్ నంబర్ తీసి. తన దగ్గర రఫ్ స్క్రిప్ట్ ఉండింది, అట్లీస్ట్ థ్యాంక్ గాడ్ అట్లా ఉండింది. కానీ అది చూస్తే నాకు జెరాక్స్ కాపీ చేసి నాకు పంపించింది, కానీ నాకు నచ్చలేదు, ఎందుకంటే అది ఫుల్ డీటెయిల్స్ లేదు, కొన్ని తనకి రిలేటెడే స్క్రిప్ట్ ఉంది. సరే, దెన్ మళ్ళీ మేము పుట్పర్తి వెళ్తే అప్పుడు బై ఛాన్స్ అక్కడ ఒక కబర్డ్ లో మేము చూస్తూ అక్కడ ఒక సెల్ఫిన్ కవర్ లో స్వామికి ఇచ్చేది అది గ్రీన్ ఇంక్ తో నేను ప్రింట్ చేసుకుని అది రెడీ చేశాను స్వామికి ఆఫర్ చేయొచ్చు అని. ఆల్రెడీ ఒక కాపీ స్వామికి ఇచ్చేసాను స్వామి చేతిలోనే. కానీ ఇది మళ్ళీ ఆ ఒకేజన్ లో డ్రామా చేసినప్పుడు మీరు ఇంకొక కాపీ కూడా గ్రీన్ ఇంక్ తో ప్రింట్ చేసి పెట్టాను. ఆ స్క్రిప్ట్ దొరికింది. సో దెన్ నేను అనుకున్నాను, ఓకే స్వామికి ఆ ప్లే కావాలా, ఈ అవసరం కోసమే స్వామి వెయిట్ చేస్తున్నారు ఈ 50th ఇయర్ సెలబ్రేషన్స్ కి. సో ఎందుకంటే ఆ ప్లే ఎండింగ్ లోనే షిడి బాబా సమాధి గురించి మెన్షన్ ఉంది. సో ఓకే స్వామికి ఇది ఈ ప్లే ఇష్టమని, అప్పుడు కూడా స్వామికి ఇష్టమే కానీ ఇనాక్ట్ చేయండి అని మాకు క్లియర్ డైరెక్షన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ మేము చేసినాం.
2: లలిత, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకోవాలి. అదేంటంటే, అప్పుడు షిరిడి బాబా నాటకం వేయాలనుకున్నప్పుడు బాబా పాత్రకు ఎంపికైన లతా శర్మ ఆ రోజుల్లో అనంతపురం కళాశాలలో చదువుకునేవారు. ఇప్పుడు ఆమె పూర్వ విద్యార్థిని. చిత్రంగా ఆవిడే మళ్ళా ఇన్నాళ్లకు లతా శర్మ గారే అదే పాత్రను పోషించడం విశేషం.
1: అవునా?
2: అందుకోసం ఆమె డార్జిలింగ్ నుంచి 2 వారాలు ముందుగానే అనంతపురం వచ్చి శ్రద్దగా రిహార్సల్స్ లోని పార్టిసిపేట్ చేశారు. నాటక ప్రదర్శనలో పాల్గొన్నందుకు ఆవిడ ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆవిడ తెలుగు మాట్లాడలేరు కాబట్టి ఆవిడ చెప్పిన విషయం యొక్క అనువాదాన్ని మనం విందాం.
4: సాయిరామ్, మై నేమ్ ఇస్ లతా శర్మ ఫ్రమ్ డార్జిలింగ్. ఐ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ అనంతపూర్ కాలేజ్, పాస్డ్ అవుట్ ఇన్ ద ఇయర్ 1993, అండ్ టుడే ఫర్ గోల్డెన్ జూబ్లీ We've enacted a play, Sadhguru Sai. So there I had enacted as a role of Shirdi Baba. And actually this program was composed by our madam, the director ma'am, Rajeshwari Patil ma'am. And we were supposed to have this drama 10 years back before as a messenger, but we could not put it. But Swami had already blessed it. So maybe Swami had kept this drama for this day, for this special day. So today we were all like we felt the presence of Bhagwan in our college. And I was supposed to be the same character earlier 10 years before. So today the drama got over and we are all excited because we all felt Swami's presence here. I'm really happy to have all my sisters present here today.
5: Om Shri Sai Ram. Sadhguru Sai Natakanni Ma Rajeshwari Madam Gare Rasi direct chesaru. అసలు ఈ నాటకాన్ని 10 ఏళ్ల కిందటే ప్రదర్శించాల్సింది. అప్పుడు వేయలేకపోయినా నాటకానికి స్వామి ఆశీస్సులు లభించాయి. బహుశా మా అందరికీ ప్రత్యేకమైన ఈ రోజునే ప్రదర్శించాలని స్వామి ఆపి ఉండొచ్చు. ఏమైనా ఈరోజు నాటకం వేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మాకందరికీ స్వామి మాతోనే ఉన్నట్టు అనుభవమై ఆనందించాం. ఇంతకుముందు నేను బృందావనం క్యాంపస్ ఆడిటోరియంలో ప్రదర్శించిన గౌతమ బుద్ధ నాటకంలో కూడా వేశాను. అందులో వృద్ధుడు, రోగి, బైరాగి లాంటి 4-5 చిన్న చిన్న వేషాలు వేశాను. నాటకం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు నాకు స్వామితో ఉన్న ఫోటో కావాలనిపించింది, కాని రిహార్సల్స్లో పడి ఆ సంగతే మర్చిపోయాను. ప్రదర్శన రోజున చివరి క్షణం వరకు అనుమతి తెలపని స్వామి తన ఉపన్యాసం చివర నా పిల్లలు ఇప్పుడు గౌతమ బుద్ధ డ్రామా ప్రదర్శిస్తారని ప్రకటించారు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని బాబా అంటారు కాబట్టి మేము రెడీగానే ఉన్నాం. స్వామి స్టేజ్ వెనక్కి వచ్చి, ఏం రెడీయేనా అని అడిగారు. మేం రెడీ అన్నాం. ప్రోగ్రాం అయిపోయాక బాబా స్టేజ్ వెనక్కి వచ్చి ఒక్కొక్కరి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. తర్వాత స్వామి వచ్చి ప్రధాన పాత్ర వేసిన వారి పక్కన కాక నా పక్కన నించున్నారు. 15 రోజుల కిందటి నా కళ అలా నెరవేరింది. దేనికైనా సమయం రావాలి కదా. ఆనందంలో తేలిపోతూ ఆయన్నే చూస్తూ నిలబడిపోయాను. స్వామి నన్ను పాదనమస్కారం చేసుకోమన్నారు. చేసుకున్నాక ఇతరులకు అవకాశమిచ్చేందుకు పక్కకు తప్పుకున్నాను. హారతి సమయంలో స్వామి కర్పూరం వెలిగించి అగ్గిపెట్ట అందుకునే వారి కోసం చూస్తున్నారు. నేను స్వామి వెనకనే ఉన్నాను. వారు నా కేసి చూసి అగ్గిపెట్టె అందుకోమని కళ్లతోనే సైగ చేశారు. స్వామి చేతులమీదుగా అందుకున్న ఆ అగ్గిపెట్టెను జ్ఞాపికగా అట్టిపెట్టుకోవాలని నా కోరిక. వెళ్లి మేడంని అడిగాను, ఆ సంగతి ఆలోచిద్దాం, స్వామి మిమ్మల్ని మెచ్చుకున్నారు, పోయి ఎంజాయ్ చేయ్ అన్నారు మేడం. ఆ రాత్రి మేడం ఇంట్లో మా అందరికీ తలో 2 అగ్గిపుల్లలు ఇచ్చారు. ఒకటి నా వివాహ సమయంలో మా ఇంట్లో జ్యోతి వెలిగించడానికి, మరోటి మా అత్తగారింట్లో జ్యోతి వెలిగించడానికి ఉపయోగించాను. ఇలా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. స్వామికి మా కృతజ్ఞతలు. సాయిరామ్.
6: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20 21వ తేదీలో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
2: షిరిడీ సాయి నాటకంలో లతా శర్మ తప్ప మిగిలిన పాత్రదారులందరూ ప్రస్తుత విద్యార్థులే. వారిలో ఒకరైన కుమారి లక్ష్మీ ప్రత్యూష ఇలా అన్నారు.
7: సాయిరామ్, నా పేరు లక్ష్మీ ప్రత్యూష. నేను ఈరోజు డ్రామాలో పార్టిసిపేట్ చేశాను. నేను ఇప్పుడు ప్రస్తుతం 3rd BCOM హానర్స్ చేస్తున్నాను. ఇక్కడ ఈ డ్రామాలో పార్టిసిపేట్ చేసేందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతకుముందు చాలా డ్రామాల్లో చేశాను, కానీ ఈ డ్రామా ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది స్వామి బ్లెస్ చేసిన డ్రామా. ఇది షిరిడి సాయిబాబా జీవిత కథ పైన ఈ డ్రామా చేశాం మేము. ఇంతకుముందు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు చేయలేకపోయారు, కానీ స్వామి బ్లెస్ చేశారు. ఆ డ్రామాలో నేను పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఎగ్జామ్స్ టైంలో, సిఐఈ టైంలో మేము ఒక 2 వీక్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది సిఐఈ టైంలో కూడా ఎవ్వరూ ఎందుకు ఇది చెయ్యాలి అని అనుకోకుండా అందరూ ముందుకొచ్చి ఇది చెయ్యాలి, ఇది మనం స్వామి కోసం చేస్తున్నాము. ఎంత నాది చాలా చిన్న రోల్ అయినా కూడా నేను 5 నిమిషాలే ఉన్న స్టేజ్ పైన నేను ఎందుకు రోజు రావాలి అని ఎవ్వరు కూడా అనుకోలేదు. ఈ షిరిడి సాయిబాబాగా చేసిన ఎక్స్ స్టూడెంట్ నిన్నటి వరకు ఇదైతే నాకు కలిగిన ఫీలింగ్, నిన్నటి వరకు నార్మల్ లతా మ్యామ్ లా అనిపించారు, కానీ వాళ్ళ ఎప్పుడైతే నిజంగా ఆ స్టేజ్ పైన ఎక్కారో నిజంగా నేను షిరిడి సాయిబాబా దగ్గరే ఉన్నట్టు, అక్కడే నిజంగా చేస్తున్నట్టు నాకు అనిపించింది. సాయిరామ్, ఇంకా ఏంటంటే నేను ఇది మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇలా అనలైజ్ చేశాను. నేను యాక్చువల్గా ప్రతిసారి వేదాలో పార్టిసిపేట్ చేస్తాను. ఈసారి సడన్ గా డ్రామా అని చెప్పేసరికి వేద కన్నా ముందు డ్రామా ఆడిషన్స్ అయ్యేసరికి నేను డ్రామాకి వెళ్ళాను. తర్వాత ఒకవేళ నేను వేదాలో ఉండుంటే యాజ్ అ ఫైనల్ ఇయర్ గా నాకు కలిసం పట్టుకునే ఛాన్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చేది, ఎందుకంటే ఎప్పుడు వెళ్తూ ఉండేదాన్ని కాబట్టి. దాని తర్వాత నేనేమంటున్నానంటే స్వామి నాకు చిన్న రిగ్రెట్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ పొద్దున్న స్వామి రూమ్ లో సుప్రభాతం చేశామన్నమాట. వాళ్ళు చెప్పారు అందరూ ప్రేయర్ హాల్ ఇన్ఛార్జెస్, స్వామి రూమ్ ఇన్ఛార్జెస్, మీరు వచ్చి స్వామి రూమ్ లో సుప్రభాతం చేయొచ్చు. ఒకవేళ నేను కలసం పట్టుకొని ఉంటే స్వామి రూమ్ లోకి వెళ్లే అవకాశం వచ్చేది. నేను ఇప్పుడు వేదాల్లో లేను కాబట్టి నాకు ఆ అవకాశం రాలేదు, కానీ దానికన్నా ముందే సుప్రభాతంకి నువ్వు వచ్చేసి నువ్వు కూర్చో, నువ్వు పర్వాలేదు చేసిన డ్రామాలో ఉన్నా నీ ఛాన్స్ ఏం మిస్ అవ్వలేదు అని చెప్పినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇలా కలసం పట్టుకుని వెళ్లేలాగా కాకుండా డ్రామాలో పార్టిసిపెంట్ గా నేను స్వామికి బొకే ఆఫర్ చేశాను, అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంత అంటే స్వామి మొత్తం ప్రోగ్రామ్ అయ్యాక చాలా నేను వేదాలో ఉండుంటే ఇది చేసేదాన్నేమో అనే చిన్న థాట్ కూడా నాకు రానివ్వకుండా ముందే ఇది చేసి పెట్టేశారు. ఇంకా డ్రామా దగ్గరకు వచ్చేసరికి అందరూ లాస్ట్ లో ఎప్పుడైతే కూర్చున్నామో అంత గ్రాండ్ ఫినాలే కోసం ప్రతి ఒక్కళ్ళు అది ఫీల్ అయ్యి, ప్రతి చిన్న పార్టిసిపెంట్ దగ్గర నుండి షిరిడి బాబా వరకు అందరూ అది ఫీల్ అయ్యి అందరి కళ్ళంపట నీళ్ళు వచ్చాయి. అంత హ్యాపీగా, అంత రియల్ గా స్వామి ప్రెజెన్స్ ని మేము ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే ఆ ప్రొసెషన్ వచ్చిందో అప్పుడు కూడా అసలు టీచర్లన్నా మీరు కనిపించకూడదు కనిపించకూడదు, ముందు ఏం కనిపించకూడదు, అక్కడ స్వామి వస్తున్నారు, ఎప్పుడైతే ఆ బ్యాండ్ నాదస్వరం అవన్నీ వస్తున్నాయి, నిజంగా ఒళ్ళంతా గూజ్ బంప్స్ వచ్చేసాయి. స్వామి వస్తున్నారు స్వామి అంటే ఆ స్టార్టింగ్ నుంచి వెనకాలే ఉన్న ప్రతి ప్రోగ్రామ్, ప్రతి పాట, ప్రతి డాన్స్ ని ఫీల్ అవుతూ స్వామి చూస్తున్నారు చూస్తున్నారు అని ఎండ్ వరకు ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే లాస్ట్ లో మళ్ళీ ఓ మా పాట పాడారో దానికి ఇంకా ఎక్కువగా ఫీల్ అయ్యామంటే స్వామి ఉన్నారు, అక్కడుండి మొత్తం ప్రోగ్రామ్ ని చూశారు. ఫస్ట్ నుంచి కూడా మాకు డైరెక్టర్ మ్యామ్ అదే చెప్తూ వచ్చారు, మీరు ఎవరి కోసం చేయట్లేదు స్వామి కోసం చేస్తున్నారు, ఎట్ లాస్ట్ ఈ ప్రోగ్రామ్ చేశాక స్వామి చాలా సంతోషం అని చెప్పాలి ఎప్పటిలాగా, అది చెప్పినట్టు అనిపించింది మా అందరికీ కూడాను. ఇంకా ఈ అవకాశం నాకు నా ఫైనల్ ఇయర్ లో రావడం చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత ఇలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. డ్రామా గురించి కాకుండా హాస్టల్ ప్రిపరేషన్ గురించి, ఎక్స్ స్టూడెంట్స్ ని రిసీవ్ చేసుకోవడం గురించి చూస్తుంటే ఇక్కడ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు మా స్టూడెంట్స్ వస్తారా, వాళ్ళకి ఏమేం చేయాలి అని చాలా వీక్స్ నుంచి ప్రిపేర్ చేస్తూ ఉండడం హాస్టల్. ఇప్పుడు ప్రెజెంట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్స్ అందరూ కలిసి వచ్చి హాస్టల్ డెకరేషన్ చేయడం, కాలేజ్ డెకరేషన్ చేయడము, అందరూ చాలా ఆనందంగా స్పోర్టివ్ గా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు.
2: ఇంత చరిత్ర ఉన్న ఈ నాటకంలోని చిన్న భాగాన్ని రేడియో సాయి శ్రోతల కోసం అందిస్తున్నాం.
8: When we women are there, please, Baba, come on, ladies. Baba prepares no wheat bread for himself. He subsists on alms. What will he do with all this flour?
1: సాంస్కృతిక కార్యక్రమాలలో ఇతర అంశాలు ప్రదర్శించిన విద్యార్థినుల అనుభూతులు కూడా ఇప్పుడు విందాం. కుమారి హర్షిణి.

0: నా పేరు హర్షిణి. నేను సెకండ్ బీకామ్ ఆనర్స్ చదువుకుంటున్నాను. మేము ఇవాళ 8 జూలై గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా మేము ఇక్కడ ఇవాళ కవాలి పాడాము. స్వామికి కవాలి చాలా ఇష్టము. శైలేష్ శ్రీవాస్తవ సార్ అక్కడ పర్తి క్యాంపస్ లో ఆయన కంపోజ్ చేసిన కవాలి ఇది. ఒకరోజు మేము మ్యూజిక్ గ్రూప్ వాళ్ళందరం కూర్చుని ఏం పాడాలి ఒక డిసైడ్ చేస్తుంటే మా సీనియర్ ఒక అమ్మాయికి థాట్ వచ్చింది, మనం ఇలాగా కవాలి పాడదామని. వెళ్ళి మా టీచర్ ని అడిగితే ఆవిడకి చాలా నచ్చింది. చాలా రెలెవెంట్ ఈ సాంగ్, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు. సో ఈ లిరిక్స్ కూడా సేమ్, తేరే దర్బార్ మే ఆయ్ హై ఆజ్ అది. సో చాలా రెలెవెంట్ అది. మాకి వెంటనే నచ్చి సో మేము అప్పటి నుంచి మొదలు పెట్టేశాము. సో 20 రోజుల నుంచి ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇంకా మేము ఆల్మోస్ట్ ఒక 22 మంది పాడాము. చాలా కష్టపడి మేము ప్రాక్టీస్ చేశాము. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటేషన్, ఒక్కొక్క లీడ్ సింగర్, కోరస్ అందరికీ ఈక్వల్ గా ఛాన్స్ దొరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాము. మధ్యలో ఎగ్జామ్స్ వచ్చినా కూడా రోజు మేము వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో మాకు చాలా హ్యాపీగా ఉంది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి ఒక పార్ట్ అయినందుకు. ఇంకా మాకు అంటిల్ లాస్ట్ ప్రాక్టీస్ వరకు లిటరీ మేము ఏదో ఒక చిన్న మిస్టేక్స్ చేస్తూనే ఉన్నాం. మేము అసలు కాన్ఫిడెన్స్ రావట్లేదు మాకు, మేము ఎలా పాడాలి ఏంటి, ఎక్కడి నుంచైనా చిన్న మిస్టేక్ జరుగుతూనే ఉంది. మేము ఇంకా లాస్ట్ లిటరలీ స్వామికి ప్రే చేస్తాం, స్వామి ప్లీజ్ మీరే పాడండి మా, ఇంకా ఇంతమంది దగ్గర మేము మళ్ళీ చిన్న మిస్టేక్ అయితే మళ్ళీ మనకి రిగ్రెట్ ఉండిపోతుంది, 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయ్యో ఇంత చిన్న మిస్టేక్ అయిపోయింది అని. సో మేము అందరూ గట్టిగా స్వామికి ప్రే చేసుకున్నాము, స్వామి ప్లీజ్ మీరే పాడండి, జస్ట్ సింగ్ త్రూ అస్ అని. స్టేజ్ కి వచ్చే ముందర ఒక ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగింది, ఇంకా మేము వదిలేసాము ఇంకా సరే అని. మేము స్టేజ్ కి వెళ్లిన తర్వాత పాట మొత్తం పాడేసిన తర్వాత చూస్తే ఒక్క చిన్న మిస్టేక్ కూడా జరగలేదు. మేము చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం స్వామికి, మీరే పాడారు, థ్యాంక్ యూ సో మచ్ అని.
1: కుమారి నైనా,

0: సాయనం నా పేరు నాయన. ఈ రోజు జూలై 5 ప్రోగ్రామ్ లో డాన్స్ చేశాము, క్లాసికల్ డాన్స్ చేశాము. ఈ రోజు మొత్తం డాన్సెస్ 3 ఉన్నాయి, దాంట్లో ఒకటి క్లాసికల్, ఒకటి సెమీ క్లాసికల్, ఇంకా గిద్దా నేపాలి డాన్స్, 4 డాన్సెస్ ఉన్నాయి. అందరిలోనూ యూనిటీ రావడం ఒక డిఫికల్ట్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. అందరూ లాస్ట్ మూమెంట్ లో నేర్చుకున్నారు అనమాట. మేము మా క్లాసికల్ డాన్స్ కి వచ్చినట్లయితే మేము ఈ క్లాసికల్ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాం, డాన్స్ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాం. సో మేము చాలా డాన్సెస్ నేర్చుకున్నాం అనమాట. కొన్ని ఇయర్స్ నుంచి మాకు అసలు ఒక ఆపర్చునిటీ రావట్లేదు పర్ఫామ్ చేయడానికి. సో వీ హ్యావ్ బీన్ వెయిటింగ్, చాలా రోజుల నుంచి వెయిట్ చేసినాం ఒక్క సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి స్వామి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. నేను ఫస్ట్ లో ఈ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, నేను నా చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నాను, మళ్ళీ ఆపేసాను కొన్ని రోజులు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు నన్ను ఫోర్స్ చేశారు, నువ్వు డాన్స్ నేర్చుకున్నావు, నువ్వు అట్లా స్కిప్ చేయకూడదు, నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పారు. కానీ నాకు ఎందుకో ఇక్కడ ఉండాలనిపించలేదు. సో నేను ఉండనని చెప్పాను, కానీ వాళ్ళు ఫోర్స్ చేసి నా పేరు ఆ దాంట్లో రాశారు. నేను స్వామిని నా నుంచి ఏం తీసుకోవాలనుకుంటున్నావు, నేను ఉండాలనుకోవట్లేదు ఈ సెల్ఫ్ లెన్స్ లో ఇప్పుడు అనుకున్నాను. కానీ వాళ్ళు నా పేరు అప్పుడు ఎందుకు రాశారు నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నేను అప్పటి నుంచి నేర్చుకున్న డాన్స్ ఎంత ఇష్టమైన సాంగ్ ఇది, మేమందరూ చాలా డెడికేటెడ్ గా నేర్చుకున్న సాంగ్, ఈరోజు చేసిన సాంగ్. సో ఆ సాంగ్ ని ఈరోజు మేము స్వామి ముందు ప్రెసెంట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది కూడా 50th బ్యాచ్ గా మేము రిప్రజెంట్ అయ్యాం ఆ డాన్స్ లో. ఇన్ని ఇయర్స్ నుంచి ఎంత మందికి అయితే ఛాన్స్ రాలేదో వాళ్ళందరూ ఛాన్స్ మేము తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా గిద్దా డాన్స్ వాళ్ళు, నేపాలీ డాన్స్ వాళ్ళు, ప్రతిసారి వాళ్ళకి చిన్న చిన్న కరెక్షన్స్, మాకు కూడా ప్రతిసారి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి కాస్ట్యూమ్ లో, కానీ అన్ని విషయాల్లో చాలా కరెక్షన్స్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ మూమెంట్ నిన్న ఈవినింగ్ ప్రాక్టీస్ వరకు మాకు ఒక చిన్న కరెక్షన్ ఇస్తూనే ఉన్నారు, కానీ ఈరోజు కంప్లీట్ గా హ్యాపీగా ప్లెసెంట్ గా పర్ఫామ్ చేసాం అనిపించింది. నేను అనుకున్నా స్వామి ఈ ఫీల్ రావాలి మాకు, ఇన్ని రోజుల వరకు ఫీల్ ఉంది 50th బ్యాచ్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ అనే ఫీల్ ఉంది. కానీ నేను అనుకున్నా స్వామి ఇది ప్రౌడ్ ఏమో, ఇలా చేయకూడదు, నువ్వు చేయాలి స్వామి, నువ్వే మా నుంచి కోఆర్డినేట్ చేసి ఆ ఫీల్ వచ్చేలా చేయాలనిపించింది. కానీ ఎప్పుడైతే ఈరోజు స్టేజ్ మీదకి వెళ్ళామో కంప్లీట్లీ ఆ ఫీల్ ఉండింది, ఫుల్ పర్ఫార్మెన్స్ అందరిలోనూ ఉండింది, ఆడియన్స్ లో, ఈవెన్ పర్ఫార్మెన్స్ లో అందరిలోనూ స్వామి నువ్వే మమ్మల్ని సోర్స్, నువ్వే పుష్ చేస్తున్నావు అనే కాన్ఫిడెన్స్ కానీ యాటిట్యూడ్ కానీ అందరికి వచ్చింది. ఒక్కరు ఈగోతో చేయలేదు, అందరూ డివోషన్ తో చేశారు. ఆ డివోషన్ ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని స్వామి మాత్రమే చేయగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ, అండ్ బీయింగ్ ఏ 50th బ్యాచ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సాయిరామ్.
1: కుమారి అలేఖ్య.
2: ఓం శ్రీ సారామ్. నా పేరు అలేఖ్య, నేను 3rd బీకామ్ ఆనర్స్ అవుతున్నాను. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ విషయంకి వస్తే నేను ఆడిటోరియం సెల్ఫ్ డిఫెన్స్ లో ఉన్నాను. సో ఆడిటోరియం క్లీనింగ్ దగ్గర నుంచి స్వామి గార్లాండ్ మేకింగ్ వరకు ప్రతిదీ కూడా ప్రతి చిన్న విషయం కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఆడిటోరియంలోనే సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి స్పిక్ అండ్ స్పాన్ గా ఉండాలి. చైర్ డౌన్ పార్ట్ నుంచి చైర్ హ్యాండిల్ వరకు మొత్తం మేము ప్రతి చైర్ ఇన్ ద ఆడిటోరియం మేము క్లీన్ చేశాము. అండ్ సో నేను ఎట్ ద సేమ్ టైమ్ నాకు స్వామి రూమ్ క్లీనింగ్ ఇన్ఛార్జ్షిప్ కూడా వచ్చింది. సో నేను ఎలా మేనేజ్ చేసుకోవాలి రెండు అని చెప్పి చాలా ఆలోచించాను, కానీ స్వామి నాకు రెండు మేనేజ్ చేసుకునే స్ట్రెంగ్త్ ఇచ్చారు. యాక్చువల్గా ఈ స్వామి రూమ్ గార్డింగ్ గురించి చెప్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఫాదర్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు స్వామి రూమ్ గార్డ్ చేశారు, స్వామి రూమ్ డోర్. మా డాడీ ఎప్పుడైతే ఇంటికి వచ్చారో ఇలా చెప్పారన్నమాట, నాకు స్వామి రూమ్ గార్డ్ చేసే అదృష్టం వచ్చింది, నీకు అలాంటి అదృష్టం వస్తుందో రాదు, ఎందుకంటే గర్ల్స్ కి చాలా లెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మ్యామ్ మాకు పిలిచి ఇలాగ స్వామి రూమ్ గార్డ్ చేయాలి, మీరు ఈచ్ ఆర్ 1-1 అక్కడ కూర్చొని ఉండాలి, ఎందుకంటే స్వామి ఉంటే మనం గార్డ్ వేసుకొని మనం వచ్చేయలేం కదా, సో మీరు అక్కడ ఉండి గార్డ్ చేయాలి స్వామి రూమ్. సో నాకు అన్ని సంవత్సరాల క్రితం మా డాడీ చేసిన ప్రేయర్ ఇప్పుడు స్వామి ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు స్వామి బ్లెస్ చేశారనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. అంటే స్వామి మనం చిన్న చిన్న ప్రేయర్స్ కూడా స్వామి వింటారనడానికి ఇది ఒక చాలా పెద్ద నిదర్శనం. సో నేను వెంటనే ఇంటికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను, మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అక్కడ స్వామి రూమ్ క్లీనింగ్ దగ్గర నుంచి మొత్తం కలశం పెట్టే వరకు అన్ని మేమే చేశాము. సో నేను 8 to 9:30 ఆడిటోరియం లో వర్క్ చేశాను. ఆడిటోరియం వర్క్ 9:30 వదిలిపెట్టి 9:30 నుంచి 10:30 వరకు స్వామి రూమ్ గార్డ్ చేశాం. సో నేను అనుకున్నాను, స్వామి చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన, చాలా చాలా థ్యాంక్ యూ స్వామి అని నేను ప్రే చేసుకుంటుంటే, అప్పుడు కలశం ముందు మ్యామ్ నా చేతిలో పెట్టిన తర్వాతే వేద గర్ల్స్ కి వెళ్ళింది కలశం. సో స్వామి అంటే నేను వేద అంత ప్రాపర్ గా చాన్ చేయలేను. సో నేను అనుకున్నాను, ఓ స్వామి ఐ మిస్ దిస్ ఆపర్చునిటీ యాజ్ ఎ ఫైనల్ ఇయర్, అంటే నేను ఫైనల్ ఇయర్ గా ఏదో ఒకటి చేయాలి. కానీ స్వామి నీకు వేద హాఫ్ అయినా పర్వాలేదు, కలశం మాత్రం నా చేతికి వచ్చేలా చేశారు. నా చేతికి వెళ్ళిన తర్వాతే తను వేద గర్ల్స్ కి ఇచ్చాము మేము కలశం, దియాస్ కూడా. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. వేద మొత్తం అయిపోయిన తర్వాత ఆడిటోరియం కి వచ్చిన తర్వాత కూడా కలశం రిసీవ్ చేసుకోవడానికి నన్నే వెళ్ళమన్నారు మ్యామ్. సో నేను కలశం కూడా రిసీవ్ చేసుకుని స్వామి దగ్గర పెట్టడం కూడా నేనే చేశాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒకే రోజు ఇన్ని ఆపర్చునిటీస్, యాజ్ ఏ ఫైనల్ ఇయర్ నాకు ఇన్ని స్వామి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అంటే నేను చిన్నప్పటి నుంచి చదువుకోవాలని కోరుకుండే నాకు స్వామి స్కూల్లో కాలేజ్లో, కానీ నాకు స్వామి ఓన్లీ డిగ్రీలో ఆపర్చునిటీ ఇచ్చారు. సో నేను అనుకున్నాను, స్వామి ఎంత ఆపర్చునిటీ అంటే ఎన్ని ఛాన్సెస్ ఉంటే అన్ని ఆపర్చునిటీస్ నేను ఎలాగైనా తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఒకే రోజులో ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తానని నేను అస్సలు ఊహించుకోలేదు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్స్ స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోవడం విషయానికి వస్తే, అందరు ప్రతి ఒక్క ఎక్స్ స్టూడెంట్ ఫేస్ లో హ్యాపీనెస్, అంటే ఇప్పుడు మేము యాజ్ ఎ స్టూడెంట్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం, మేము ఇక్కడ చదువుకున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళం అని వాళ్ళు చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే మేము మా ఫ్యూచర్ ఊహించుకున్నాం. ఒకవేళ మనం 75th సెలబ్రేషన్స్ కి వస్తే మనము ఇలాగే మన సిస్టర్స్ తో చెప్తాము, మేము ఇక్కడ కూర్చున్నాము అలా కూర్చున్నాము ఇలా చేసామని చెప్పి. సో వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ జయసారం.
1: కుమారి దివ్య.
3: ఓం శ్రీ సారం, నా పేరు దివ్య, నేను 3rd బీఎస్సీ ఎంపీసీ చదువుతున్నాను. ఇక్కడ నేను ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే అన్ని చూసుకుంటారు, మైక్స్ లైట్స్ ఇవన్నీ మేమే చూసుకుంటాం. అయితే మొన్న 3 డేస్ నుంచి స్వామి ఫొటోస్ పెట్టడం, డెకరేషన్ జరుగుతూ ఉంటే అనిపించేది, ఏంటి స్వామి మీరు పెట్టిన ఇన్స్టిట్యూట్ 50 ఇయర్స్ అయ్యింది, ఎంతో మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళుంటారు, ఎంతో మంది మారుంటారు, మీ మిషన్ 50 ఇయర్స్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది, సో మీరు ఇక్కడ ఉంటే బాగుంటుంది, మీరు వస్తారని మాకు తెలుసు, బట్ మీరు వచ్చారని మాకు తెలిసేలారండి అని అనుకున్నాను. అయితే నాకు ఫీలింగ్ ఉండేదన్నమాట, స్వామి ఇక్కడ ఉండుంటే బాగుండేది, బాగా ఎక్కువైపోయింది అన్ని ఫొటోస్ చూసి. స్వామి ఇక్కడ వచ్చినప్పుడు ఉన్న ఫొటోస్ అన్నింటినీ పెట్టారు. సో మాకు అనిపించింది, నాకు అనిపించింది అన్నమాట, స్వామి ఇక్కడ ఉండుంటే ఇంకా బాగుండేది, స్వామి వస్తే బాగుండేది అనిపించింది. అయితే నాకు ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి షేర్ చేసుకునింది అనమాట తన ఎక్స్పీరియన్స్, ఏంటి స్వామి తనకి కళలో కనిపించారంట. స్వామిని అడిగిందంట, స్వామి ఇక్కడ ఉండొచ్చు కదా మీరు అని. అయితే స్వామి అన్నారంటే, పిచ్చిమొహందానా, నేను ఇక్కడే ఉన్నాను, నేను మీ రూమ్స్ ప్రతిదానికి వస్తున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను, బట్ మీరే నన్ను గుర్తించట్లేదు అన్నారంట. సో అప్పుడు అనిపించింది, ఓకే స్వామి ఇక్కడే ఉన్నారనమాట, బట్ మనం చూడలేకపోతున్నాం కదా, అది ఫీల్ అవ్వలేకపోతున్నాం కదా అనిపించింది. అయితే ఇవాళ ప్రోగ్రామ్ లో ప్రతిసారి ప్రతిదానికి ఎన్ని అని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇక్కడ కాలేజ్ కాబట్టి, సో ప్రతి ప్రోగ్రామ్ లోని అన్ని చేస్తాం, బట్ ఎప్పుడు ఈ ఫీలింగ్ రాలేదు, స్వామి కోసం చేస్తున్నాము, ఓన్లీ స్వామి కోసం. ఇప్పుడు డ్యూటీ కింద చేసేదాన్ని కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు, బట్ ఇవాళ మొత్తం ప్రోగ్రామ్ అంతా ఇక చాలా సాటిస్ఫాక్షన్, స్వామి కోసమే చేసాము అని. ఎంత వర్క్ లోడ్ ఉన్నా సరే అనిపించలేదు ఇవాళ వర్క్ చేసామని. ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంటే మేము ముందే రోజు వస్తాము, చూసుకుంటాం, దాని తర్వాత రోజు చేసేస్తాం. ఈసారి మేము 1 వీక్ నుంచి మేము కష్టపడ్డాం, బట్ ఆ ఫీలింగ్ రాలేదు, ఎస్ స్వామి కోసమే చేసాం అని అనిపించింది. ఇంకా ఆయన పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫస్ట్ టైం ఆడివిజువల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వర్క్ చేసాం, ఓన్లీ స్వామి కోసం అనిపించింది, ఎప్పుడు డ్యూటీ కిందే ఉండేది అది. సరే
1: కుమారి చిన్మయి.
4: గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి. ఇంకా నాదస్వరం నేను వాయించాను ఇవాళ పొద్దున, అంటే స్వామికి నాదస్వరం అంటే చాలా ఇష్టమని అక్క వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు కూడా మేము చాలా సార్లు చూసాము వాళ్ళు. స్వామి రాగానే ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళదే ఫస్ట్ తాళం వినిపిస్తుంది, శృతి వినిపిస్తుంది, నాదస్వరం వాయిస్తారు. అలాంటిది మొదటిసారి వాయించాను ఇవాళ. స్వామి నిజంగా నడుస్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా స్వామిని లీడ్ చేస్తున్నామంటే ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ ఫార్చ్యూన్. కానీ దీనికి ఈ ఫార్చ్యూన్ రావాలంటే చాలా ప్రాక్టీస్ కూడా చేయించాలి. అండ్ స్వామి మాకు అంత టైం కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈక్వల్ గా డివైడ్ చేశారు, అంత టైం అలాట్ చేశారు నాసరం రోజు వాయించి ప్రాక్టీస్ చేయడానికి. అంత అండ్ స్వామికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ పర్ఫెక్షన్ లెవెల్ కి రావడానికి కూడా మాకు చాలా రిసోర్సెస్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు స్వామి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు. సారాం,
5: స్వామి కళాశాలలో విద్యార్థులకు వీడ్కోలు చెప్పే సాంప్రదాయం లేదు. అనంతపురం మహిళా కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయిన హేమలత గారు చెప్పినట్టు స్వామి విద్యార్థులు ఎప్పటికీ స్వామి విద్యార్థులే.
6: ఏమైనా స్వర్ణోత్సవ సందర్భంగా స్వామి ఆశీస్సులతో కళాశాలతో అనుబంధం ఉన్న అన్ని తరాల విద్యార్థినులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది తిరిగి కలుసుకునే అవకాశాన్ని కల్పించిన అనంతపురం మహిళా కళాశాల యాజమాన్యం, డైరెక్టర్, విద్యార్థులు అందరూ అభినందనీయులే కదా స్వప్న.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో రెండవ భాగం ఆత్మీయ కలయిక విన్నారు. ఈ కార్యక్రమంలో మూడవ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమంలో మీరు వినబోయే నాటిక నలదమయంతి. ఈ నాటకాన్ని ఊటీ సాయి భక్తులు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో 2014 ఫిబ్రవరి 21వ తేదీన స్వామి దివ్య పాదాలకు సమర్పించుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా నలదమయంతి

0: ఓం శ్రీ సాయిరాం.
1: ఆహాహా, ఈనాడు సాయి కులుమంత్ ప్రాంగణము అత్యంత రమణీయముగా విరాజిల్లుచున్నది.
2: సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పవిత్ర పాదధూళితో పునీతమైన ఈ సభా ప్రాంగణం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అనునిత్యం విరాజిల్లుతూనే ఉంటున్నది కదా సత్యమూర్తి?
1: అవును, అది నిత్య సత్యం. కాని ఈనాడు ఆ శోభ ద్విగుణీకృతముగానున్నది గుణవతి.
2: అవును, ఊటీ భక్త జనావళి పవిత్ర పర్తియాత్రకు విచ్చేసి ఉన్నారు కదా. వారు సాంప్రదాయబద్ధమైన వేషధారణతో పరివేష్టితులవడం ఈనాటి ప్రత్యేక ఆకర్షణగా తోచుచున్నది.
1: అంతేకాదు, బంగారానికి తావి అద్దినట్లు మరో ఆకర్షణ కూడా ఉన్నది.
2: నలదమయంతి నాటక ప్రదర్శనే కదా, అది తెలుగులో.
1: అవును, 2010లో సతీ సావిత్రి నాటకము ప్రథమార్థము తమిళనాడు ప్రసిద్ధమైన జనపదుల బడగ భాషలోను, ద్వితీయార్థమును తెలుగులోను ప్రదర్శించినారు.
2: నిరుడు సత్యహరిశ్చంద్ర నాటకమును పూర్తిగా తెలుగులో తెలుగువారికి ప్రత్యేకమైన పద్య నాటకంగా ప్రదర్శించినారు.
1: అవును, స్వామి మాట్లాడే భాషలోనే, అదే స్వామి మాతృభాషలోనే ప్రదర్శించాలన్న దీక్షతో తెలుగు నుడి కాలాన్ని సాధన చేసి మరీ ప్రదర్శించటం ముదావహం కదా.
2: అది స్వామి పట్ల వారికి గల శ్రద్ధాభక్తులకు నిదర్శనం. ఊటీ బృందానికి ఈ అపూర్వ కృషికి అభినందనలు తెలుపుతూ నలదమయంతుల గురించి ముచ్చటించుకుందాం.
1: స్త్రీలకు అన్నిటా ప్రథమ స్థానమే కదా, ముందుగా దమయంతి గురించి విన్నవించు.

0: ఈ సమాచారాన్ని చెలికత్తెల ద్వారా విన్న దమయంతి తండ్రి భీమరాజు దమయంతి స్వయంవరాన్ని ప్రకటించాడు.
1: ఆ స్వయంవరానికి దేవతలు సైతం తరలి వస్తున్న వైనం ఎలా ఉందయ్యా అంటే,

0: నారదమునులకు అభివాదములు.
1: నారాయణ నారాయణ, దిక్పాలకులు విహారానికి విచ్చేశారు, ఏమిటి విశేషం?
2: మా విశేషములకేమగాని మునీంద్ర, భూలోక విశేషములేమిటి?
1: భూలోకములో ప్రస్తుత విశేషము దమయంతి స్వయంవరమే. అవును, ఆ అతిలోక సుందరి గురించి మేము వినియున్నాము. నర సిద్ధ సాధ్య విద్యాధరులలోనూ దేవతలలో సైతం అంతటి సౌందర్యవతి లేదని తెలియవచ్చింది. ఆ సౌందర్య రాశికి తగిన విధంగా స్వయంవరోత్సవం అసాధారణ రీతిలో జరప సన్నాహాలు చేస్తున్నారు.
3: విన్నాము మునీంద్ర, మేము కూడా ఆ స్వయంవరంలో పాల్గొని ఆ అతిలోక సుందరి మాలో ఎవరినన్నా వరించేటట్లు ప్రసన్నం చేసుకోవాలన్నదే మా తలంపు.
1: మీ తలంపు ఫలించకపోవచ్చు.
4: అదేమిటి, ఆదిలోనే హంసపాదు అన్నట్లు మా ఉత్సాహాన్ని నీరు కారుస్తున్నారు?
1: ఆమె నిత్య సత్యవ్రతుడు నిషధాధీశుడైన నలమహారాజును ప్రేమించింది.
4: దేవతలమైన మేముండగా మానవ మాత్రుడిని వరిస్తుందా?
1: అందచందాలలో మీకు దీటైన అందగాడు, అంతకు మించి ఆమె మనస్సును దోచుకున్న మన్మధుడు.
4: ఆమె మనస్సు మార్చగల చాకచక్యం కలవాడవు. నీవు రంగంలోకి దిగి మాకు సాయం చెయ్యాలి.
1: మరికొద్ది క్షణాలలో నలమహారాజు ఇటువైపుగానే భూమార్గాన స్వయంవరానికి వాయువేగంతో వెళతాడు. అతన్ని
4: సోదరా వరుణ, అత్యంత వేగంగా పయనించే ఆ నలుని రథాన్ని ఆపు చేసి ఆ నలుడిని ఇక్కడికి తీసుకునిరా.
1: నేను ఇక్కడే ఉంటే మీ పథకం పారకపోవచ్చు, నేను నిష్క్రమిస్తాను. నారాయణ నారాయణ.
4: నలమహారాజులకు స్వాగతం.
3: తాము నీ సహాయార్థులము.
5: నా సహాయార్థులా? ఆశ్చర్యంగా ఉంది, ఇంతకీ తామెవరు?
6: నీవు సాయము చేస్తానని వాగ్దానం చేసినా మేమెవరమో తెలియజేశడం.
5: నా శక్తికి మించిన కార్యము కాకపోయినా సాయము చేసేదను.
4: చాలా సంతోషము నలమహారాజా. నేను దేవేంద్రుడను, వీరు నా సహచరులైన దిక్పాలులు. మేము దమయంతి స్వయంవరానికి విచ్చేయుతున్నాము. నీవు మా గురించి అంటే పేర్లతో బిరుదులతో ప్రశంసాపూర్వకంగా దమయంతికి పరిచయం చేయాలి.
5: మీరు నేను ఒకే ధ్యేయ సిద్ధికై ప్రయత్నిస్తున్న వారము, నన్ను ఈ విధంగా కోరుట సమంజసమా?
4: నీ శక్తికి మించిన కార్యం కాకపోయినా సాయం చేతులని వాగ్దానం చేసినావు కదా. అవును నలమహారాజా, వాగ్దాన భంగము కానీయకము.
5: సరే, సాయుధ భటుల రక్షణలో ఉండు రాజప్రాంగణములోనికి ప్రవేశించుటెట్లు?
4: మేము దేవతలము, ఇతరుల కంట పడకుండా రాజసౌధ ప్రాంగణములోకి ప్రవేశించు శక్తి నీకు ప్రసాదిస్తున్నాము. నలమహారాజా, మా వరమును మా కొరకై వినియోగించు, వాగ్దాన భంగము కానీయకు.

కొంత సూర్యుడు పడమటి దిశ పలికి బొంకడు శశివంశ పాలకుండు పలికి బొం

0: ఆహా, అలనాడు హంస చెప్పిన దానిని మించి ఉన్నది ఈమె సౌందర్య సంపద. ఈమె రూపలావణ్యములు దేవకన్యలను మరపింపచేయొచ్చున్నవి. ఈ ముగ్ధ మనోహర రూపముచే నేను మన్మథబాణ పీడితుడనుకుతున్నాను.
1: ఈ అపురూప మనుజుడెవడే? పురుషులకు ప్రవేశము లేని ఈ ప్రదేశమునకు ఇతడు ఎట్లు రాగలిగాను? అమ్మా దమయంతి దేవి, మన్మథ సమానుడు, దేవేంద్ర సదృశుడు, సూర్య తేజస్వి, చంద్రసముడు అయిన ఈ సుందరాకారుడు ఎవరై ఉండనోపు? నా వలపులరేడు నలమహారాజు కాదు కదా? ఓ మహానుభావ, తామెవ్వరు?
0: నేను దేవదూతను.
1: పురుషులకు నిషిద్ధ ప్రాంతమైన ఇచ్చటకు
0: ఇతరుల కంటపడకుండా సంచరించగల శక్తిని ఆ దేవతలు నాకు ప్రసాదించారు. రేపటి స్వయంవరంలో ఇంద్ర, అగ్ని, యమ, వరుణులలో ఒకరిని తమ భర్తగా ఎంపిక చేసుకోమని కోరటానికి నన్ను దూతగా పంపారు.
1: తమ నామధే

0: దమయంతి, మరి నా దేవతా దౌత్యం మాటేమిటి?
1: నలమహారాజా, దేవదూతగా మీ కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించారు. రేపు స్వయంవరంలో నేను ఆ దేవతల సమక్షంలోనే తమను భర్తగా ఎంచుకుంటాను. మీ వాగ్దాన భంగమూ కాదు, మన మనోభీష్టమూ నెరవేరుతుంది.
0: అది మీ విఘ్నతకే వదులుతున్నాను.

0: యమధర్మరాజా, ఏమైనా మధుర స్మృతులు గుర్తుకు వస్తున్నావా? నీలో నీవే నవ్వుకొనుచున్నావు.
1: మన స్వయంవర యాత్ర నవ్వు తెప్పించుతున్నది.
2: అందులో అంత నవ్వుకొనవలసిన విషయమేమున్నది?
1: దమయంతిని చేపట్టాలని బయలుదేరిన మనము చివరకు నలదమయంతులను ఆశీర్వదించి వరాలిచ్చి వచ్చుతున్నాము కదా అని నవ్వు వచ్చుతున్నది.
2: ఎవరా వచ్చుతున్నది? ద్వాపర పురుషుడు, కలిపురుషుడు వలెనున్నారు.
0: అవును, వారే.
1: ఏమిటి విశేషం? దిక్పాలకులు ఇలా ఉజ్జానవనంలో విహరించుతున్నారు.
2: మా విశేషములకేమి గాని మీ ఆగమనంలోని విశేషము?
1: దమయంతి స్వయంవరం జరుగుతున్నదని తెలిసి ఆ సుందరాంగిని చేపట్టాలని దృఢ నిశ్చయంతో ద్వాపర పురుషుడిని తోడుగా తోడుకుని వెళ్ళుచున్నారు.
0: కలి, నువ్వు ఒక జీవితకాలం ఆలస్యం.
1: దేవేంద్ర, పరాచకాలు వద్దు.
3: పరాచకాలు కాదు, దమయంతి స్వయంవరం జరిగిపోయింది.
1: ఆమె చే వరించబడ్డవాడు ఎవడు?
2: నిషిధ మహారాజు నలుడు.
1: నిషిధ మహారాజు నలుడు. ఆ మహారాజ్య పీఠం చూసే కదా ఈ వలపులు తలపులు. వారిని సింహాసనాచ్యుతిని చేసిన ఈ వరింపులు యావగింపులవుతాయి. విరహం సృష్టించి వినోదం చూస్తారు.
0: కలి, దమయంతి శక్తిని తక్కువ అంచనా వేయకు. నీవు తలచినట్లే మేము తలచి దమయంతి స్వయంవరములు, నేను, యమ, అగ్ని, వరుణులము మా దేవతా శక్తితో నలుడి రూపములో పాల్గొన్నాము. అసలు నలుడెవరో తెలియక మాలో ఎవరో ఒకరి కంఠసీమన పుష్పమాల వేస్తుందన్న ఆశతో, ఆమె అచంచల భక్తి విశ్వాసముతో దేవీ ప్రార్థన చేసి మేము మా నిజరూపాలలో గోచరమయ్యేటట్లు చేసింది.
1: ఆమె అంత శక్తివంతురాలయ్యైతే నలుడిపై బలపొందుతారు.
2: కలి, నలుడు సత్యదీక్షాదక్షుడు.
1: సత్యదీక్షాదక్షుడే కాని జ్యూత ప్రియుడు కూడా కదా. పాచికను చూసిన మైమరచిపోతాడు. ఆ బలహీనత చాలు. దిక్పాలకులారా, మీ సాక్షిగా చెబుతున్నా, ఆ నలుడికి సర్వభ్రష్టుత్వం పట్టిస్తారు.
3: ద్వాపర పురుషుడు పాచికలలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. నాకు మనుషుల మధ్య కనపడకుండా మిదిరే పరిజ్ఞానం ఉంది.
1: మీరే చూస్తారుగా ఎంత రసవత్తరంగా నడిపిస్తానో నాటకాన్ని.
0: చూద్దాం. సత్యవ్రతుడైన నలుడు నీ యుక్తులకు కుయుక్తులకు లొంగుతాడో, లేక మీరే ఆ సత్యవ్రత ప్రభావం ముందు మ్రోకరిల్లుతారో, కాలమే నిర్ణయిస్తుంది.
1: కాలం ఇప్పుడు ఈ కలిదే కాలం, కలికాలం.

0: జయము జయము మహారాజులకు. దమయంతి దేవి మగపిల్లవానికి జన్మనిచ్చినది.
1: సంతోషం.
2: మొదటి సంతానంగా మహాలక్ష్మికి జన్మనిచ్చింది దమయంతి. ఇప్పుడు వంశోద్ధారకుడు, భావి సామ్రాట్టుకు జన్మనిచ్చింది. చాలా సంతోషంగా ఉంది.
1: నిజం, మాకు చాలా ఆనందంగా ఉన్నది.
3: అది వరకు మహాలక్ష్మికి జన్మనిచ్చింది, ఇప్పుడు భావి సామ్రాట్టుకు జన్మనిచ్చింది.
4: ఆపు కలిని వెటకారం. జరిగిన యథార్థం అదే కదా. నలుని నలుచుకు తింటానని, నలతమయంతుల దాంపత్యాన్ని విచ్ఛిన్నం చేస్తానని అలనాడు దేవేంద్రాదులతో ప్రగల్భాలు పలికావు. నీ మాటలు నమ్మి ఇంకా ఏదో చేస్తావన్న ఆశతో ఇన్నాళ్ళు నిరీక్షించారు. కానీ వారి దాంపత్యం అత్యంత ఆహ్లాదకరంగా జరుగుతున్నది. సత్యవ్రత దీక్షాదక్షుని కడ నీ ఎత్తులు జిత్తులు సాగటం లేదని తేలిపోయింది.
3: ద్వాపర, సరైన సమయం కోసం వేచి చూస్తున్నాను.
4: ఇంకా ఎంత సమయం వేచి చూస్తావు? నలుడుకున్న ఏకైక బలహీనత జూదము. నువ్వు ఎన్నోసార్లు మారువేషాలు ధరించి నలుని జూదమునకు ఆహ్వానించినా తిరస్కరించాడు. నలుడు అనవరతం యజ్ఞయాగాదులను నిర్వర్తిస్తూ బ్రాహ్మణులకు అపారంగా దక్షిణలు పంచిపెడుతూ ధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ నీ ప్రవేశానికి అవకాశం లేకుండా చేస్తున్నాడు. ఇంకా నేను పాచికలలో బందీగా ఉండదలుచుకోలేదు. మార్గాంతరం చూసుకో.
3: ద్వాపర, ఇంకొక్క అవకాశం ఇవ్వు. ఎలాగైనా అతని పవిత్రతను ఛేదిస్తాను, నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను.
4: ఇదే ఆఖరి అవకాశం.
3: ఈ నలుడి పవిత్రతను ఛేదించడం ఎలా, అపవిత్రతను అంతగట్టడం ఎలా? అదిగో నలుడు ఇటే వస్తున్నాడు మూత్రశాలకు వెళ్ళటానికి. మూత్ర విసర్జనానంతరం పాద ప్రక్షాళన చేసుకోకుండా పొన్నాగం పన్నుతాను.

0: రక్షించండి మహారాజా, రక్షించండి.
1: ఎవరిది ఆ ఆర్తనాదం? ఏమి విపత్తు సంభవించింది? ఎవరూ కనపడరేమి? మరి ఆ స్త్రీ ఆర్తనాదం మాటేమిటి? అంతా విచిత్రంగా ఉన్నదే. సంధ్యావందన సమయ ఘంటానాదమది.
2: ద్వాపర, నా పాచిక పారినది. మూత్ర విసర్జనానంతరం పాద ప్రక్షాళన గావించకుండానే సంధ్యావందన మందిర ప్రవేశము చేసినాడు నలుడు. ఈ అసౌచ్యం చాలు నాకు.
1: ఇప్పుడు విపత్తు సంభవించింది. ఎవరూ కనపడరేమి? మరి ఆ స్త్రీ ఆర్తనాదం మాటేమిటి? అంతా విచిత్రంగా ఉన్నదే.

0: సంధ్యావందన మందిర ప్రవేశము చేసినాడు నలుడు.
1: ఈ అసౌచ్యం చాలు నాకు. ఇప్పుడు నువ్వు పాచికల ప్రవేశం చేయి. నలుడితో జూదమాడి రాజ్యం గెలుచుకోమని పుష్కరుణ్ణి ప్రోత్సహిస్తాను. బ్రాహ్మణ వేషంలో పుష్కరుణ్ణి ఇక నేను అనుసరిస్తాను.
2: నిత్య సత్యవ్రత దానగుణ శోభిత దయాసాగర సాధుముని జన హితయంగా
3: శ్రీ శ్రీ శ్రీ నలమహారాజుల వారికి జయ జయో.
4: తామెవరు? తమ రాకకు కారణము?
5: నన్ను పుష్కరుడంటారు. ఇతను నా మిత్రుడు రాధాంతి.
4: రాధాంత? అదేం పేరు?
3: బారసాల నాడు బియ్యంలో సిద్ధాంతి అని వ్రాయబోయి మా తండ్రి చేయి వణికి రాధాంతి అని వ్రాశారట. అప్పటి నుంచి ఆ పేరు ఖాయమైపోయింది.
4: సరి సరి, ఇంతకీ మీ కార్యము?
5: విన్నవించుటకు సంశయముగానున్నది.
4: విన్నవించటానికి వచ్చి సంశయమేలా? విన్నవించండి.
3: మహారాజా, జోదక్రీడలో నిష్ణాతులైన తమతో జూదమాడవలనది మా గురువుగారి కోరిక.
4: జూదమా? జూదమునకు దూరముగా ఉంటున్నాము కదా.
5: బహుముఖ ప్రజ్ఞాశాలురు, ధర్మశాస్త్ర పారంగతులు. తాము జూదరుల చేత జూదమాడడానికి ఆహ్వానించబడ్డవారు. జూదమాడ తిరస్కరించుట అధర్మమని తామెరిగినదే కదా మహారాజా.
4: సరే, సమయాన్ని నిర్ణయించండి.
3: మనోజయంతు మాండవ్యం అన్నారు పెద్దలు, తక్షణమే ఆరంభిద్దాం.
4: మేము నిర్వర్తించవలసిన రాచకార్యములు అనేకమున్నాయి. ఈనాడు సాయం సమయాన్ని నిర్ణయించుకుందాం.
3: బలే బలే బలే.

0: నిజమేనా?
1: జూద వినోదము గురించేనా?
0: అది వినోదమా? గెలిచిన వారికి మాత్రమే అది వినోదం.
1: అంతకు మించి మాట్లాడవద్దు దేవి. ఈ క్రీడను ఆపవద్దు. నేను పుష్కరుడికి వాగ్దానం చేశాను, పందెం విషయంలో వెనకాడను, ఎంతైనా సరే.
0: ప్రాచీనులు జూదాన్ని సప్త వ్యసనాలలో చేర్చిన సంగతి తమకు తెలుసు.
1: ఈ విషయంలో నేను వాదన చేయదలుచుకోలేదు.
0: వాదన చేయదలచలేదా? ప్రజలకు మార్గదర్శకులుగా ఉండవలసిన వారు ప్రభువులు. అంతేకాదు, బిడ్డలకు మార్గ నిర్దేశకులు తల్లిదండ్రులు. అన్ని శాస్త్రములు ఎరిగిన మీరే.
1: నేను వాదన చేయదలుచుకోలేదు.

0: దమయంతి, నీవు వారించుచున్నను నీ మాటను కాదని జూదప్రియుడనై సామ్రాజ్యమనంతయు వడ్డి ఓడినాను. నా వ్యసనమునకు నీవు బిడ్డలు కూడా బలి కావలసి వచ్చింది దమయంతి.
1: ప్రియా, మీరు బాధపడవలదు. విధి బలీయమైనది. విధి చేతిలో ఆటబొమ్మలం మనం.
0: నీరు మాత్రమే స్వీకరిస్తూ ఈ అరణ్యానికి చేరుకున్నాము. ఫలములేమైనా దొరుకుతాయేమో చూచి వచ్చేదను.
1: వేరి, నా పతిదేవులేరి, వారి జాడ తెలియకున్నదే. ఆహారమునకై ఏది కొనుక్కు వెళ్ళినారు?
2: ఇదేమి ప్రియా, పొదల మాటను నక్కి ఉన్నారు?
0: ఆ పాచికలు నన్ను వెంటాడి వేటాడుచున్నది.
1: పాచికలు వెంటాడి వేటాడుటయా?
0: అవును దేవి, ఒక తటాకము కడనున్న పక్షుల గుంపును చూసి వాటిని పట్టుకున్నటుకు నే కట్టుకున్న వస్త్రాన్ని బలగా విసిరాను. అప్పుడు ఆ పక్షులు నా వస్త్రాన్ని తీసుకుని ఆకాశానికి ఎగిరిపోయాయి. అలా ఎగిరిపోతూ, ఓ నల మహారాజా, నీ సంపదను నీ రాజ్యాన్ని మోసగించి చేజిక్కించుకున్న పాచికలము మేము పక్షుల రూపంలో వచ్చి నిన్ను మోసగించి నీ కట్టుబట్టలు కూడా తీసుకుని పోవచ్చున్నామంటూ అదృశ్యమైపోయాయి దేవి, అదృశ్యమైపోయాయి.
1: ఎంత దౌర్భాగ్యం! ఇప్పుడు ఏమిటి గచ్చింతరు?
2: ప్రభు, మీకు అభ్యంతరం లేకున్నచో నా చీరలో సగభాగమును ఇచ్చేదను.
0: అన్య మార్గము లేదు దేవి, అన్య మార్గము లేదు.

0: అయ్యో, అనేక అక్షౌహిణీ పట్టి బ్రహ్మోత్తరంబుగా ప్రజా పరిపాలన చేసిన నల చక్రవర్తి ఈనాడు చీరను అర్ధ భాగము కట్టుకొనవలసి వచ్చినది. ఏమి దౌర్భాగ్యము! ప్రాణేశ్వర, అయ్యో, ప్రభు, ఈ దుర్భర స్థితి నుండి బయటపడుటకు మీ మిత్రుడు విదర్భరాజు కడకు పోవుటయే ఉత్తమమని తోచుచున్నది.
1: కానీ దేవి, ఒకప్పుడు అతని రాజ్యానికి అత్యంత వైభవముగా వెళ్లిన వారము, ఇప్పుడు ఈ స్థితిలో వెళ్ళటకు నా మనస్సు అంగీకరించుటలేదు దేవి, అంగీకరించుటలేదు.
0: అవును, అది నిజమే ప్రభు. అలసటి చీ నిద్ర వచ్చుచున్నది. కొద్దిసేపు విశ్రమించదము.
1: అటులనే దేవి,

0: దమయంతి పరితాపమును ఓర్వలేదు. నేను ఈమెను వదిలి వెళ్లిన కాని ఈమె బంధుగణము కడుకు వెళ్ళదు. కాని ఈమెను ఈ స్థితిలో ఈ కీకారణ్యములో వదిలి వెళ్ళుటకు మనస్సు అంగీకరింపకునను. ఆమె క్షేమం కోసం వీడక తప్పదు. ఆమె క్షేమం కోసం వీడక తప్పదు.
1: నల మహారాజా, ఎక్కడున్నారు? ఏమిది నా ప్రియ సఖుని జాడ తెలియకున్నది?
2: మహారాజా, ఏమిది తమ జాడ తెలియకున్నది?
1: అయ్యో,
2: సువిశాలమైన భూమండలాన్ని సంరక్షించగల సామర్థ్యం ఉన్న నీవు నన్ను ఈ విధంగా వదిలి వెళ్ళడం సమంజసమా? పాణిగ్రహణ సమయమున ఎన్ని పరిస్థితులలోనూ నన్ను వీడనని శపథం చేసిన నీవు ఇలా ఇప్పుడు నన్ను కీకారణ్యంలో విడిచిపోవడం నీకు తగుదా? ఎంతలకీ కఠినత్వం మహారాజా?
1: మహారాజా, నీ మాట నిలుపుకో,
2: నీ మాట నిలుపుకో. అయ్యో, ఓ సహకార వృక్షమా, నా భర్త నెల మహారాజుని చూశావా? ఓ పున్నాగ వృక్షమా, పురుషులలో పున్నాగుడైన నా భర్తను చూశావా? ఓ అశోక వృక్షమా, ఉత్తములకు మిత్రుల శోకాన్ని నివారించే నల చక్రవర్తిని నీవు గాని చూచితివా? ఏమి ఎవరూ చూడలేదా? క్రూర మృగాలు, పావులు, దొంగలు, కిరాతకులు తిరిగే అడవిలో

0: అన్న మాటను నిలబెట్టుకున్నటకై రాజ్యాన్ని సర్వసంపదల్ని పణంగా పెట్టి జూదమాడి సర్వం కోల్పోయిన నా సత్యసంధతను సర్వలోకములు మెచ్చిన మెచ్చవచ్చుగాని వివాహ సమయములు దమయంతిని ఎట్టి పరిస్థితులలోనూ వీడనని చేసిన శపథానికి పంకము వాటిల్లింది కదా. ఏమి ఏమా ఎగిసిపడుతున్న మంటలు అరణ్యమును దహించి వేయుచున్నవి?
1: మహారాజా, నన్ను రక్షించు! ఈ అగ్ని చీరలలో నేను దహించి వేయబడుతున్నాను. ప్రాణభిక్ష పెట్టు మహారాజా.

0: ప్రాణభిక్ష పెట్టమని ప్రాధాన్యపడి రక్షించడానికి వచ్చిన నన్నే కాటివేసి వికృత రూపుడిగా మారుస్తావా? నిన్ను
1: ఆగు మహారాజా, నీవు నాచే కరవబడినందుకు విచారించకు. నా పేరు కర్కోటకుడు. కర్మవశాన ఒక బ్రహ్మర్షిని నిందించి అతడి శాపం వలన కదలలేకుండా పడి ఉన్న నన్ను రక్షించి నాకు పునర్జన్మ ప్రసాదించావు. నీ వలనే నేను నిజరూపాన్ని పొందాను. నీవు చేసిన మేలుకు కృతజ్ఞతగానే నిన్ను కాటువేశాను.
0: కృతజ్ఞతతో కాటువేశావా?
1: అవును, నా కాటు వల్ల నీవు వికృత రూపుడవటం వలన నీకు మేలే జరుగుతుంది. నిన్ను ఎవరైనా గుర్తిస్తే నీకు కీడు, కనుక నీకిప్పుడు ఆ భయం తొలగింది. నా విషం నీ శరీరములో ఉన్నంతకాలం నీకు విషసర్పాల భయం గాని, పిశాచ రాక్షస భీతి గాని, శత్రుభయం గాని ఉండదు. త్వరలోనే నీ కష్టాలు తీరుతాయి. అప్పుడు నన్ను స్మరించు, నీ అసలు రూపాన్ని ప్రసాదిస్తాను.
0: ఏమిటో, అంతయు అతి విచిత్రముగను అగమ్యగోచరముగను ఉన్నది.
1: ఇందులో వ్యధ చెందవలసినదేమీ లేదు. ఇక్ష్వాకు వంశీయుడైన ఋతుపర్ణుడనే మహారాజు భూమండలములో సుప్రసిద్ధుడు. అతని కొలువులో బాహుకుడనే పేరుతో రథసారథిగా ప్రవేశించు. అతడికి నీ అశ్వహృదయ విద్యను ఉపదేశించి అతడి నుండి నీవు అక్షహృదయ విద్యను స్వీకరించు. నీ అశ్వశిక్షణా చతురతను, పాకకళా ప్రావీణ్యాన్ని, శిల్ప విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ మహారాజుకు అనతి కాలములోనే అత్యంత ప్రీతిపాత్రుడువు కాగలవు. మరి సెలవా నల మహారాజా.

0: ఆగు తల్లి, నీ చరిత్ర మొత్తం అవగతమైంది. ఇవన్నీ కలి ప్రభావం వల్ల ఏర్పడ్డ కష్టాలు, అన్నీ త్వరలోనే సమసిపోతాయి.
1: అయితే ఇప్పుడు నా భర్త వచ్చి నన్ను కలుస్తారా?
0: త్వరలోనే కలుసుకుంటావు తల్లి. నేటి నుండి 7వ రోజున నీవు భూపతిపురం చేరుకుంటావు. రాజమాత నిన్ను ఆదరిస్తుంది. ఆమెతో నీకు బంధుత్వం కలుస్తుంది. ఆమె నిన్ను నీ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తుంది. ధైర్యంగా ముందుకు సాగు తల్లి. ఆయుష్మాన్ భవ.
2: బాబుక, అనతి కాలంలోనే మా అశ్వాలను చక్కగా తీర్చిదిద్ది అశ్వములకు ఉత్తమ శిక్షణనిచ్చావు. మాకు చాలా ఆనందముగానున్నది. నీ అశ్వచోదన రహస్యములను నాకు బోధింపుము.
3: బోధించెదురు కాని ప్రతిగా మీరు మరేదైనా అద్భుత విద్యను నాకు బోధించవలెను.
2: తప్పకుండా, నేను అక్షయ హృదయ విద్య నెరిగిన వాడను.
3: అక్షయ హృదయ విద్యయా?
2: అవును. ఏదైనా వస్తు సమూహమును చూసిన వెంటనే సమూహములో ఎన్ని వస్తువులు కలవో తక్షణమే చెప్పగలను. ఈ విద్యను శాస్త్రీయంగా అభ్యసించిన వారు పాపాల నుండి, దుర్గుణాల నుండి, విషము నుండి విముక్తి పొందుతారు.
3: మహారాజా,
2: నన్ను పరీక్షించాలన్న కోరిక
3: అన్యథా భావించకండి.
2: యథార్థాన్ని తెలుసుకోవడం మంచి లక్షణం.
3: ఒక్క క్షణం, ఒక్క క్షణం.
2: నీవు తెచ్చిన కొమ్మకు 18 కాయలు ఉన్నాయి. ఇక ఆకులు
3: ముందు కాయలు లెక్క పెట్టనీయండి, తర్వాత ఆకుల సంఖ్య చెబుదురు గాని. అద్భుతం మహారాజా, సరిగ్గా 18 కాయలే ఉన్నాయి. మరి ఆకుల సంఖ్య చెప్పండి.
2: ఆకుల సంఖ్య నాకు తెలుసు గాని నేను చెప్పను.
3: అదేంటి మహారాజా?
2: నీకు ఇప్పుడు అక్షయ హృదయ విద్యను బోధిస్తాను. అప్పుడు నీవే చెప్పి నీవే లెక్క పెట్టుకోవచ్చు. ఇలా దగ్గరికి రా.
3: చెప్పండి.
2: అక్షయ హృదయ విద్యా మంత్రం 3వ వారు వినకూడదు. అందువల్ల నీ చెవిలో చెబుతాను. నీవు ఎవరికీ వినబడకుండా స్మరించుకో.
3: అటులనే మహారాజా, ఆ కొమ్మకున్న ఆకులు 225 కదా?
2: నేను చెప్పడం ఎందుకు? నీవే లెక్కపెట్టి నిర్ధారించుకో. నా కోసం మంత్రివర్యులు వేచి ఉంటారు. వారికి కొన్ని సూచనలిచ్చి వస్తాను.
4: క్షమించండి నలమహారాజా, క్షమించండి.
3: ఎవరు నువ్వు? నేను నలమహారాజును కాను, బాహుకుడనే అశ్వశిక్షకుడును, అశ్వచోదకుడును.
4: నీ దుస్థితికి, భార్యతో ఎడబాటుకు కారణభూతుడైన కలిని నేను. నిన్ను ఆవహించి నీవు అష్టకష్టాలు పడేటట్లు చేశాను. నీవు అక్షయ హృదయ విద్య అభ్యసించడం వల్ల నీ సర్వపాపాలు హరించుకుపోయాయి. నా నుండి నీకు విముక్తి లభించింది.
3: ఒరే పాపి, సన్మార్గవర్తనుల జీవితాలని సర్వనాశనం చేసి మానవాళిలో అణువణువున అశాంతిని సృష్టించి ధర్మాన్ని వంటికాలిన కుంటినక నడిచేటట్లు చేస్తున్న నిన్ను
4: క్షమించగల మహారాజా, క్షమించు. నిన్ను ఆవహించి నేను కష్టాలు కొని తెచ్చుకున్నాను.
3: నీకు కష్టాలా?
4: అవును. నిన్ను కాటు వేసిన కర్కోటక విష ప్రభావం చేత నా శరీరమంతా దహించి వేయబడింది. నిన్ను వదిలిపోవాలని విశ్వప్రయత్నం చేశాను, నాకు సాధ్యం కాలేదు. ఈ అక్షయ హృదయ విద్యా ప్రభావం చేత నాకు విముక్తి లభించింది. నీకు జయము కలుగుగాక.
5: బాధపడకమ్మా, ఆ ముని పొంగవుని మాటల యథార్థములై నీవు మా కడకు చేరావు. ఆ సత్యవాక్కులు ఫలించి త్వరలోనే నీ పతిదేవుడు నిన్ను చేరుతాడు. అందుకనే కదా నలుని అన్వేషణకై అన్ని రాజ్యాలకు దూతలను పంపాను.
6: మహారాజులకు జయము జయము.
1: పర్ణాదుడా, నా భర్త ఆచూకీయమైనా తెలిసినదా?
6: అమ్మా, నేను అయోధ్యకు వెళ్లి ఋతుపర్ణుడి సభలో మాటల సందర్భంలో మీరు చెప్పినట్లుగానే మీ ప్రస్తావన, మన రాజ్యయోగ క్షేమాలు చెప్పాను. అందరి ముఖ కవళికలు పరిశీలించాను. బాహుకుడనే అశ్వశిక్షకుడి ముఖంలో మార్పులు స్పష్టంగా గోచరమయ్యాయమ్మా. అతడు అశ్వములను అత్యంత వేగముగా నడపగలడట.
1: అతడు నలమహారాజే అయి ఉండవచ్చు,
6: కాని అతడు కురూపీ వికృతాకారుడమ్మా.
1: అలనాడు మా స్వయంవర సమయమందు ఇంద్ర అగ్ని యమ వరుణులు అనేక వరాలిచ్చారు కదా, వరప్రభావంతో ఎవరూ కనిపెట్టకుండడానికై రూపం మార్చుకున్నారేమో.
5: అటులైన చిన్న ఉపాయం తల్లి దమయంతి, నీ స్వయంవరం ప్రకటిస్తాను.
1: అమంగళము ప్రతిహతమగుగాక. ఏమి ఈ వైపరీత్యం, ఏమి ఈ వైపరీత్యం!
5: దుఃఖము మాని శాంతముగా విను తల్లి. అయోధ్య రాజ్యమునకు విదర్భ రాజ్యమునకు 100 ఆమడల దూరమున్నది. నీ స్వయంవరమని విదర్భరాజుకి మాత్రమే ఆహ్వానము పంపుతాను. అది ఒక్కరోజు గడువులో. 100 ఆమడల దూరం ఒక్కరోజులో చేర్చగల నైపుణ్యం ఒక్క నలునికి మాత్రమే ఉన్నది. ఈ చర్య వల్ల మన అనుమానం నివృత్తి అవుతుంది.
1: మీ ఇష్టము తండ్రి.

అది నలమహారాజు రథఘోషయే. పరాక్రమోపేతుడైన నలుని కలుసుకునే శుభదినం ఆసన్నమైనట్టు నా మనస్సు పులకించుచున్నది. ఆహా!

0: ఆ రూపము? జగదేక సుందరుడైన ఆ నలమహారాజు ఎక్కడ? ఈ వికృత రూపుడెక్కడ? ఓహో, స్వయంవరం గురించి ఇతడు ఆవేదన చెందుచున్న తీరు ఇతడు నలుడేనన్న నమ్మకాన్ని కలిగించుచున్నది. ఈతనితో సంభాషించిన అంతయూ తేటతెల్ల మగును. ఆర్యా, తామెవరు?
1: తామెవ్వరు?
0: దమయంతీదేవి ఇష్టసఖిని. తామెవరో చెప్పినారు కాదు?
1: అమిత ప్రేమతో దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు కదా, దానికి ఋతుపర్ణ మహారాజును తొక్కుని వచ్చిన రథసారథినిలేండి.
0: ఓహో, అయోధ్య నుండి 100 ఆమడల దూరాన్ని ఒక్కరోజులో అత్యంత వేగంగా నడిపిన రథసారథివా? సృష్టిలో రథసారథ్యంలో అత్యంత ప్రవీణుడైన నలుని మించిన ప్రజ్ఞావంతుని వలెనున్నావే.
1: నలుని వంటి దురదృష్టవంతుని సంగతి ఇప్పుడెందుకులేండి?
0: నలునిపై చాలా కనికరం చూపిస్తున్నావు. తన మాట కాదని జూదంలో సర్వం కోల్పోయినా ఒక్క మాటైనా అనక నలునిపై ప్రాణాలు పెట్టుకుని అడవులకు సైతం అనుసరించిన అర్ధాంగిని నిర్దాక్షిణ్యంగా అడవిలో వదిలి వెళ్లిన కఠినాత్ముడు ఆ నలుడు. దేవతాశ్రేష్ఠులను సైతం తిరస్కరించి నలుని ఎన్నుకున్న ప్రేమమూర్తిని, ఇద్దరు బిడ్డల తల్లిని కీకారణ్యంలో క్రూర మృగాలకు ఎరగా వేసి తన త్రోవ తాను చూసుకున్న నిర్దయుడు ఆ నలుడు.
1: ఆ నలుడి విషయం ఇప్పుడు వదిలేయండి.
0: క్షమార్హంగాని నలుని చర్యల్ని ఎందుకు వదలాలి? కనపడితే అతన్ని నిలదీస్తాను, పెళ్లినాడు చేసిన ప్రమాణాలకు తిలోదకాలిచ్చిన అతని చర్యలను గర్హిస్తాను.
1: నలుడిపై ఇచ్చమొచ్చిన రీతిలో నిందలు వేస్తున్నావే, దుర్భాషలాడుతున్నావే, మరి దమయంతి ద్వితీయ స్వయంవరానికి అంగీకరించడం సమర్థనీయమా, శాస్త్రీయమా? ఎంత ఏహ్యమైన చర్య చెప్పండి. దమయంతి,
0: క్షమించండి ప్రాణేశ్వర, ఇదంతా తమను గుర్తించడానికి వేసిన పథకం మాత్రమే. ఋతుపర్ణుని రాజ్యంలో బాహుకుని పేరుతో జీవనం కొనసాగిస్తున్న రథచోదకులు తామేనన్న సంశయాన్ని నివృత్తి చేసుకోవడానికి మాత్రమే ఈ చర్య. అందువల్లే ఋతుపర్ణుడికి మాత్రమే ఈ స్వయంవర ఆహ్వానం పంపబడింది. మా పథకం ఫలించింది, నా అదృష్టం పండింది, మిమ్మల్ని చేరుకోగలిగాను. మహారాజా, నాలో ఎటువంటి పాపపు తలంపు గాని పరపురుషుని పట్ల వ్యామోహం గాని లేవు. మహారాజా, నాలో నిజంగా ద్వితీయ స్వయంవరం తలంపు ఉంటే పంచభూతాలు నన్ను దహించివేయుగాక, నన్ను దహించివేయుగాక.
2: శపథం చేసి నీ పాతివ్రత్య మహిమను వ్యర్థం చేసుకోకు. నల మహారాజా, నీ సంశయ నివృత్తి అయ్యిందా?
1: దమయంతిని నేనేనాడూ సంశయించలేదు. ద్వితీయ స్వయంవరం మాట విని కలత చెందాను, ఆవేదనకు గురయ్యాను. నా తప్పిదాన్ని మన్నించండి.
3: ఇందులో ఎవ్వరి తప్పు లేదు. కలి ప్రభావంచే నలదమయంతుల జీవితాలు అతలాకుతలమైనాయి. దమయంతి పాతివ్రత్యం, నలుని సౌశీల్యం వారిని కలి ప్రభావం నుంచి విముక్తి కలిగించాయి. నల మహారాజా, కర్కోటకుణ్ణి స్మరించి నీ నిజరూపాన్ని, పూర్వ వైభవాన్ని పొందు.
1: ధన్యోస్మి.
2: నారద మునీంద్ర, నలదమయంతులిరువురు ధర్మపరాయణులు, సౌశీల్యవంతులు గనుక కలి ప్రభావము నుండి విముక్తి పొందారు. మరి సామాన్యుల మాటేమిటి?
3: తరుణోపాయం ఉన్నది.

0: ఈ నలదమయంతుల పుణ్య వృత్తాంతమును స్మరించినంత మాత్రాన కలిదోష నివారణ జరుగుతుంది.
1: నారద మహర్షికి జయము జయము.
2: పుణ్య దంపతులు నలదమయంతులకు
1: జయము జయము.
0: నారాయణ నారాయణ.

ఊటీ జీవితమే నాటకరంగం కార్యక్రమంలో మీరు ఊటీ సాయి భక్తులు సాయి భగవానుని దివ్య సమక్షంలో ఫిబ్రవరి 21వ తేదీ 2014వ సంవత్సరంలో అందించిన నలదమయంతి నాటికను విన్నారు కదా. వచ్చేవారం మరొక చక్కని నాటికతో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సాయిరాం.

0: स्वामी, यो जीवनमा म सधैँभरि तपाईँको आभारी रहनेछु। मेरो बाल विकासको कक्षाहरूमा म प्राय सोच्थे कि म कसरी तपाईँको उपस्थिति अनि चमत्कारहरू अनुभव गर्न सक्छु, तर तपाईँले मेरो जीवनको हर एक मोडमा यी प्रश्नहरूको उत्तर मलाई दिनुभयो। त्यसरी नै एकपल्ट हाम्रो विद्यालयको 15 वार्षिक उत्सवमा भिडियो प्रस्तुतिकरण गर्ने सुअवसर पाएको थियो। त्यो अवसरलाई हामीले कृतज्ञता अनि जिम्मेवारी साथ सम्पूर्ण मेहनत लगाएर पूर्ण गर्यौं, तर हाम्रो अग्रजहरूले त्यो भिडियोको स्वीकृति दिनु भएन। हाम्रो मेहनत आशा सबै चकनाचुर भयो। मैले मेरो आँसु थाम्न नसकेर तपाईँलाई प्रश्न गरे कि स्वामी, किन हामीबाट यो सुनौरो अवसर लानु भयो? त्यति नै बेला अचानक मेरो नजर त्यो कोठाको ऐनाको एउटा स्टिकरमा अड्यो जसमा लेखिएको थियो, वाई फियर वेन आई एम हियर, अर्थात् मेरो उपस्थितिमा तिमी किन डराउँछौ। त्यो केही संजोग थिएन। त्यो सब शब्दहरू तपाईँले हामीलाई तपाईँको प्रेमपूर्वक आवाजमा भनेको झै लाग्यो। त्यस पश्चात हामीले धीर आत्मसमर्पण गरेर त्यो भिडियो प्रस्तुतिकरण पूर्ण गर्यो। त्यस पश्चात तपाईँले मेरो हर एक प्रश्नको उत्तर मलाई दिनुभयो। तपाईँको उपस्थिति सधैँ यहाँ छ मेरो दैनिक सूक्ष्मताहरूमा। मैले कल्पना गरे झै कुनै ठूलो चमत्कार त मैले पाइन, तर मेरो दैनिक जीवनमा मैले तपाईँको उपस्थिति सधैँ अनुभव गरे। स्वामी, मेरो हर एक क्षणमा तपाईँ हुनुहुन्छ। तपाईँको दिव्य प्रेम अनि अनुग्रहको निम्ति म तपाईँलाई कोटी कोटी धन्यवाद अर्पण गर्दछु।
1: స్వామీ, మీ దివ్య చరణాలకు నా శతకోటి ప్రణామాలు. నేను చూపించిన సన్మార్గంలో మీరు నడవండి, మిగతాదంతా నేను చూసుకుంటాను అన్న శ్రీ సత్యసాయి బాబా వారి మాట నా జీవితంలో కనులారా రుజువైంది. నేను 3వ సెమిస్టర్ చదువుతున్న రోజుల్లో ఒక సర్జరీ అయిన అక్కను వాష్రూమ్కి తీసుకువెళ్లి సహాయం చేశాను. ఆమె తమ్ముడు తన కన్నీటితో మీ రుణం తీర్చుకోలేము అంటూ నన్ను ఇంకా నా కుటుంబాన్ని ఆశీర్వదించారు. అదే రోజు మా నాన్నగారికి గుండెలోని 3 నరాలు మూసుకుపోయాయి అన్న వార్త వచ్చింది. భయంతో నా మనసు కంపించింది. 2024 August 3 నా యూనివర్సిటీ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది. నువ్వు ఎగ్జామ్కి వెళ్ళు, నేను చూసుకుంటాను అని మా అమ్మగారు నాకు ధైర్యాన్ని ఇచ్చారు. పరీక్ష పూర్తయ్యాక ప్రొసీజర్ విజయవంతంగా జరిగింది అన్న వార్త వచ్చింది. అప్పుడు అర్థమైంది స్వామి, ఆనాడు నేను ఆ పేషెంట్ కి చేసిన సహాయం ఈనాడు మా నాన్నగారి ప్రాణాలను నిలబెట్టింది అని. స్వామి, మీరే అన్నారు కదా నువ్వు చేసుకున్న పుణ్యమే నిన్ను ఆపద నుండి కాపాడుతుంది అని. మంచి చేసి ఆ మంచి మనం మర్చిపోయినా కూడా దాని ఫలితం ఎప్పటికైనా మనకి తిరిగి వస్తుందని ఆనాడు నాకు అర్థమైంది. స్వామి, ఇలా నా వెన్నంటి ఉంటూ నన్ను ఇంకా నా కుటుంబాన్ని రక్షిస్తున్నందుకు మీకు ఎల్లవేళలా నేను కృతజ్ఞతరాలినై ఉంటాను. ధన్యవాదాలు స్వామి, ధన్యోస్మి.
0: In countless ways, Bhagwan has nurtured, protected, and carried us through every joy and sorrow, becoming our strength in weakness, our refuge in uncertainty, and our comfort in moments of pain. This bond with Him did not begin in this lifetime alone. Though names and forms may change, His ceaseless and all-encompassing love remains eternal. And today, standing before His lotus feet, our hearts awaken to that sacred connection beyond time, beyond distance, and beyond birth itself. As this musical offering of gratitude comes to an end, may these sweet notes echo beyond this evening within us, around us, radiating His eternal presence through every thought, word, and deed in our life. Kaisa ye bandhan mere sai ke sang.

భవ భయ హరణా వందిత చరణా భవ భయ హరణా భవ భయ హరణా వందిత చరణా భవ భయ హరణ

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2005 జనవరి 14వ తేదీన సంక్రాంతి పర్వదినాన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. సంక్రాంతికి ఆనంద సుదినమని మరో పేరుందని చెప్తూ, దుఃఖం నుండి ఆనందానికి మార్చేదే సంక్రాంతి అని, సంక్రాంతి విశిష్టతని స్వామి తమ దివ్యోపన్యాసంలో తెలియజేశారు. ఆ ప్రసంగాన్ని విని ఆనందించండి.
1: దినకరుడు శాంతుడైతోచే దినమురింత కురుసలయ్యను చలిగాలి చురుకు హెచ్చే. ఈ సంక్రాంతి అనేటువంటి ఇది పగలపూట తక్కువగాను రాత్రి ఎక్కువగాను కాలం గడుపుతుంది. అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కాన ప్రతి భారతీయుని యొక్క సమస్తల్లో అన్ని పండుగల కంటే ఇది చాలా ప్రధానమైనటువంటిది. భారతీయుల ప్రతి దినం కూడాను పర్వదినములే, కానీ తెలియనటువంటి వారికి ఇది పండుగ అనేటువంటిది ప్రత్యేకంగా ఒకటి విభజిస్తూ వచ్చారు. ఈ పండుగకు అనేక మంది కొత్త అల్లుండంతా కూడాను అత్తగారింటికి వెళుతుంటారు. కానీ వారికి దీని యొక్క విశిష్టత ఏమాత్రము తెలియదు. ఈ పండుగకు ఎక్కువ ఎద్దుల పండుగగా చేసుకుంటుంటారు. ఈనాడు ప్రతి వ్యక్తి కూడాను గోవులను పూజిస్తూ ఉంటాడు. దీనికి గంగరెద్దు అని పేరు. దీనికి అనేక అలంకారములు చేసి అన్ని విధములుగా కూడా దీనికి వస్తువులు తొడిగి దుస్తులు వేసి బజారు బజారు తిప్పుకొని వస్తుంటారు. ఇంతియే కాక ఈ పండుగకు పశువులు కూడాను ఒక పెండిండి చేస్తుంటారు. ఒక అన్న వచ్చి బ్రదర్ను చిన్నవాడిని పిలుస్తూ ఉంటాడు. తమ్ముడా రమ్ము, గంగెద్దు దాసుడు అడుగు. ఆ గంగరెద్దును తీసుకుని వచ్చేటువంటి వాడికి ఒక అలంకారం కూడా ప్రత్యేకంగా ఉంటాయి. తమ్ముడా రమ్ము, గంగెద్దు దాసుడు అడుగు. వెండి బిల్డయు మలత్రాడు దండకడవు, ముక్కునన్ను బయడికాడయు మోమునందు పంగనామంబులను వెంటవి గంగిరెద్దు. అయితే దీనికి అనేక రకములైనటువంటి యొక్క తర్బీజులు చల్పేటప్పుడు ఒక ఎద్దును రాములుగాను ఆవును సీతమ్మగాను పేరు పెట్టుకుని తెస్తాడు. దీనికి అంతైన జవాబులు ఆ యొక్క చేతి అందున్నటువంటి ఒక కర్ర యొక్క సూచనలే దీనికి జవాబులు. అమ్మా, శ్రీరాముడు నీకు ఇష్టమేనా అని ప్రశ్నిస్తాడు ఆడగోవును. కానీ ఆ గోవు వీరి ప్రాక్టీస్ ప్రకారం నాకిష్టం లేదంటుంది. తర్వాత ఎద్దును ప్రశ్నిస్తాడు, ఓ రామ, ఈ సీతమ్మ అనేటువంటి ఆవు నీకు ఇష్టమేనా అంటాడు. ఇరువురు కూడాను మొదలు వద్దంటారు. ఈ యొక్క ప్రాక్టీసే ఈనాడు ప్రపంచంలో కూడాను జరుగుతూ ఉంటుండాలి. బాయ్ని అడిగి అయ్యా ఆ అమ్మాయి నీకు ఇష్టమేనా అంటే లేదు అంటాడు. కానీ అమ్మాయిని అడిగినప్పుడు నాకు లేదు అంటుంది. దేనికనగా వీరికి రాబోయేటువంటి ఇన్కమ్లను ఆధారం చేసుకుని ఈ విధమైనటువంటి జవాబులు చెప్తుంటారు. ఈ విధంగా జరిగి కడతుడికి ఇరువురికి పెండి చేస్తాడు ఈ గంగరెద్దివాడు. మనలో శ్రీరామునకు చితమ్మనిచ్చి పెండి గావించుచుండు నా వేడుక చూసి కానుకలనిచ్చి వస్తాము కదలి రమ్ము అంటాడు. ఈ విధంగా పశుపక్షి మృగాదులకు కూడాను ఈ పండుగ చాలా ఆనందకరమైనటువంటి దినం. ఇంతే కాదు, రైతులకు కూడాను ఈ పండుగ చాలా ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క పండుగ వచ్చేటప్పటికీ అనేక విధములైనటువంటి ధాన్యములు తమ గృహం చేరుతుంటాయి. అన్ని భూములు కూడాను ఈనాడుకి పూర్తి ఖాళీగా ఉంటాయి. కారణం దాని యొక్క క్రాప్స్ అంతా తీసుకుంటాడు ఈ రైతు. కనుక ఈనాడు ఏ ఒక్కదాని ఎందుకు కూడాను ఒక చెట్టు ముక్క కూడా కనిపించవు. ఈ విధంగా రైతు మొదలుకొని రాజు వరకు కూడాను ఈ పండుగను చాలా ఆనందంగా అనుభవిస్తుంటాడు. ఈనాడు ఈ పండుగను జరుపుకునేటువంటి యొక్క దేశమే లేదు. అన్ని దేశములయందును అన్ని మతములయందును ఈ పండుగను సంక్రాంతి అనిగా చేసుకుంటుంటారు. పేర్లు వేరువేరుగా ఉండవచ్చును. ఒకరు సంక్రాంతి అనొచ్చు, కొందరు ఉత్తమ కాలం అనేటువంటి ఈ విధంగా పెట్టుకుని అనేక రకములుగా ఆనందాన్ని అనుభవిస్తుంటారు. కానీ ముఖ్యముగా ఈ పండుగ యొక్క విశిష్టత ఆనందమును అందించేటువంటిది. ఇట్టి ఆనందం అనేటువంటిది ప్రతి మానవునికి కూడాను అత్యవసరము. ఈ ఆనందములకే రాకులాడుతుంటాడు మానవుడు. ఈ ఆనందమే లేకుండా తనకు జీవితమే జరగదు. కనుక ఆనందము ప్రతి మానవులకు ప్రధానమైనటువంటి యొక్క గమ్యము. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అసలం సర్వదీ సాక్ష్యము. ఇట్టి అందరికీ కూడా ప్రీతికరమైనటువంటి యొక్క పండుగ సంక్రాంతి. ప్రతి వరుణ్ణి కూడాను ప్రశ్నిస్తుంటారు బయటవారు. నాయన అత్తవారింటికి ఏగమో కొత్త పెండి కొడుక, అక్కడ నీకేమి జరుగుతుంది? ముద్దు మరదలు నీతో ముచ్చటాడు. ఊరి వాళ్ళు నిన్ను అతి గారాభమున మన్నాన సరపతులు నీది మామ కూడా. ఎన్నో సంవత్సరం నుంచి కూడాను అత్తవారింటికి వేగనటువంటి యొక్క ఈ కుమారుడు ఆ పండుగ దినము ప్రత్యేకంగా వెళుతుంటాడు. ఎట్టివారు కూడాను తమకు శక్తి ఉన్నంత వరకు ఈ యొక్క సన్నిల్ నాకు తగిన గౌరవాన్ని చేస్తుంటారు. కనుక దీని యొక్క సారాంశం ఏమనగా ప్రతి మానవునికి ఆనందం అందించేటువంటి యొక్క దినము సంక్రమణం. అయితే ఈనాటి కాలంలో ఈ సంక్రాంతి అనేటువంటిది ఎక్కడ పోయిందో తెలియదు. ఈనాడు ప్రతి అల్లుడు కూడాను ఆనందంగా నవ్వుతూ అత్తగారింటికి పోవలసినటువంటి వాడు కోపంగా ఈనాడు కొట్టాడుతూ కార్యమును జరుపుతుంటాడు. కనుక ప్రధానము ఈ పశుపక్షిమృగాదుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటి దినమే ఈ సంక్రాంతి. ఇండియాలోనే కాకుండా విదేశాలు ఎందుకు కూడాను దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక పేరు పెట్టారు. ఇది చల్లటి సంవత్సరము, మానవుడు ఆనందంగా నిద్రించేటువంటి దినము. ఎందుకనగా పంటలన్నింటి కోసి వచ్చింటారు, ధాన్యమంతా ఇంటి నిండుకు వచ్చి ఉంటుంది. కనుక అతనికి ఏ చింతన ఉండదు. కనుకనే చింత లేని వాడికి సంతలో కూడా నిద్ర వస్తుంది అంటారు. కనుక ప్రతి మానవుడు కూడాను చింత లేకుండా పోవాలి, నిరంతరము ఆనందాన్ని అనుభవించాలి. ఇట్టి ఆనందమునకు సంక్రాంతి ఏ ప్రధానమైనటువంటి పండుగ. అయితే దీని అనేక రకమైనటువంటి అంతరాత్మలు ఉండవచ్చును, కాని వారి వారి అంతరాత్మను వాళ్ళు ఎవరు బోధించలేరు. కనుక సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైనటువంటి దినము. అందులో స్త్రీలు దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం అందించి గౌరవిస్తుంటారు. కనుక మనం ఈ సంక్రాంతిని చాలా గొప్ప పండుగగా మనం తీసుకోవాలి. ఇటు బిడ్డను ఇచ్చినటువంటి వారి ఇంటికి బిడ్డను తీసుకున్నటువంటి వారు కూడాను సంతోషంగా ఉంటుంటారు. అన్నిటి ఎందు కూడా ఉన్నటువంటి ఆనందముల కంటే ఈ సంక్రమణ ఎందు ఉన్నటువంటి ఆనందము ప్రత్యేకమైనటువంటిది. కనుకనే పగలు తక్కువ అవుతుంది, రాత్రి ఎక్కువ తీసుకుంటుంది. కనుక ఈ ఆనందమును అనుభవించేటువంటి నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను అనేక విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎట్టివాడు కూడాను ఈ ఆనందమును ఆశించకుండా ఉండేటువంటి వాడు ఈ జగత్తులోనే లేడు. ప్రతి మానవుడు కూడాను ఆనందమును అవసరము. ఈ ఆనందం అనేటువంటి హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది కానీ ప్రత్యేకంగా చేసుకునేటువంటిది కాదు. మన ఎందే ఉండేటువంటి ఆనందాన్ని మనము రిఫ్లెక్షన్ రియాక్షన్స్ రీసౌండ్ అనగా బయటకు తీసుకోవటము, దాన్ని చూడటము, దాన్ని ఆనందించటము, అనుభవించటము జరుగుతుంటుంది. ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి సంక్రమాత్రం ఎవరు కూడా సరైనటువంటి అర్థం తెలుసుకోలేకపోతున్నారు. కనుక మానవునికి ఆనందం ఆవిర్భవించాలంటే మనసు యొక్క హృదయం నుండి రావాలి. కానీ మానవుడు ఈనాడు అనుభవించేటువంటి ఆనందము ఆర్టిఫిషియల్ ఆనందంగా ఉంటుంది. హృదయం నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందము అది శాశ్వతమైనటువంటిగా ఉంటుంది. ఈ విధమైనటువంటి పండుగలు మన భారతదేశంలో అనేక ఉంటున్నవి. కానీ విద్యార్థులారా, మీరు ముందుకు కాబోయేటువంటి యొక్క పరిస్థితిని దీని లక్ష్యం అందించుకొని మీరు మెలగాలి. అత్తమామలు మీకు ఎంతనో గొప్ప గౌరవం కల్పించాలని ఎన్నో శ్రమలు పడుతుంటారు. అప్పులైనా సప్పులైనా చేసి ధనం సంపాదించుకొని కొత్త గుడ్డలు గాను కొత్త భోజనాలు గాను వండించి పెడుతుంటారు. కనుక ఇది ఆనందములకై ఏర్పడినటువంటిదే కాని అన్య మార్గములకై ఏర్పడినటువంటిది కాదు. మానవునికి ఆనందమే చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ఆనందం అనేటువంటి బయట నుంచి కొనుక్కునేటువంటిది కాదు, మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిదే ఆనందం. ఈ ఆనందములకై మనము అనేక రకములైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఈ ఆనందము ప్రయత్నాలతో లభించేటువంటిది కాదు. వాళ్ళ హృదయం నుంచి బయట వారి యొక్క హృదయాన్ని కూడా గుర్తించి వర్తించడం అత్యవసరము. ఒకరు నొప్పించి తాను ఆనందించేటువంటిది ఈ భారతీయుల పర్వదినం కాదు. కనుక అందరితోనూ ఆనందంగా ఉంటుండాలని దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక పేరు పెట్టి ఇది ఆనంద సుదినం అని పేరు పెట్టారు. కనుకనే దీనికి సరస్వరాలైన పుష్యమాసము ఉంటారు. ఈ పుష్యమాసం లోపల అనేక మార్పులు జరుగుతూ ఉంటుంటాయి. ఎన్ని జరిగినప్పటికీ మానవుని హృదయం నందు మాత్రము ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు. కనుక ముఖ్యంగా మనము ఆనందమును అనుభవించేటువంటి దినము ఈ సంక్రాంతి. శాంతి అనగా మార్పు, అనగా దుఃఖం నుంచి ఆనందానికి మార్చేటువంటిది, అశాంతి నుంచి ప్రశాంతికి చేర్చేటువంటిది, కష్టం నుంచి సుఖములకు తెప్పించేటువంటిది. కనుక క్రాంతి అనగా అనేక రకములైనటువంటి క్రాంతులు ఉంటాయి. కానీ ఈ సంక్రాంతి అనేటువంటిది సర్వ మానవులకు సమానత్వం అనేటువంటిది. కనుక ప్రతి మానవుడు కూడాను సంక్రాంతి కోసమై అనేక రకములైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ సంక్రాంతి యొక్క విశిష్టత ఇంత మాత్రమే కాదు, పశుపక్షి మృగాదులు కూడాను ఆనందాన్ని అందిస్తుంటాయి. మనం క్రాప్స్ అంతా తీసుకుని ఇంటికి వస్తుంటే దానిపైన పిచ్చుకలు పువ్వులు కాకులు అన్ని కూర్చొని అవి కూడా ఆనందాన్ని అనుభవిస్తుంటాయి. ఊరి వారిని కూడాను ఎంతో గొప్పగా పండించుకున్నాడు ఇతను మహనీయుడు అనేటువంటి రీతిగా పేరు పొందుతుంటాడు. విద్యార్థులారా, ప్రతి పర్వదినం యొక్క అంతరార్థాన్ని మీరు గుర్తించి వర్తించడం అత్యవసరం. కానీ లోతులకు దిగి అర్థం ఆశించకుండా కేవలం అనర్థాలతో కూడా అశాంతిని పొందుతున్నాడు ఈనాడు మానవుడు. తన దేహాన్నైనా కూడా త్యాగం చేసి ఆనందాన్ని అందించేటువంటి దినము ఈ యొక్క పర్వదినము. తన దేహం ప్రధానం కాదు, మనసు ప్రధానం కాదు. మనసు అనేటువంటిది కేవలం సంకల్పముల యొక్క చేరికనే, దేహము అనేటువంటిది పంచభూతముల యొక్క సారమే. ఏ పండుగ ఎందు చూసినప్పటికీ పంచభూతములే సర్వత్రా ప్రసరిస్తూ ఉంటాయి. ఈ సంక్రాంతికి పండుగ దినములు ఈ ఆనందమే. కనుక ప్రతి మానవుడు కూడాను ఈ సంక్రాంతి నిమిషంలో ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు. మన ఎందున్నటువంటి కామక్రోధ లోభ మాత్సర్యములన్నీ కూడాను కేవలం దూరం నెట్టాలి. ఆనందము ఇట్లాంటి దాన్ని మనం పెంచుకోవాలి. ఇలాంటిది పెంచుకోవాల్సినటువంటి యొక్క మానవుడు ఈనాడు దానిని చించుకుంటున్నాడు. చిన్న పనులు ఎందుకూడను తాను అశాంతిని పొందుతున్నాడు. ఈ అశాంతి కాని ప్రశాంతి కాని బయట నుంచి వచ్చేటువంటిది కాదు. నాకు పీస్ కావాలంటుంటాడు. ఎక్కడ ఉంది పీస్? బయట ప్రపంచంలో ఉందా? లేదు. బయట ప్రపంచంలోనే ఉంటుంటే ఎంత ధనమైనా పెట్టి కొనవచ్చు. బయట ఉన్నదంతా కూడా పీస్ ఇస్తే లోపల ఉన్నది నిజమైనటువంటి పీస్. శాంతి అనేటువంటి సౌఖ్యము లోపల నుంచి ఆవిర్భవించేటువంటిది. దీనికి పాల పొంగులు కూడా చెప్తుంటారు. పాల పొంగులు అనగా పాలు ఎన్ని విధములైనటువంటి రీతిగా కాంచినప్పటికీ దాని తెలుపు పోదు. కానీ ఈ పాలనందు తెల్లదనందు నీరు కూడా చేరి ఉన్నది. కానీ ఈ వాటర్ చేయటం వల్ల తన యొక్క తెలుపుదనం మాత్రం మారదు. కనుక ఈ యొక్క తెలుపు అనేటువంటిది హృదయం యొక్క సంబంధమైనటువంటిది. మన హృదయము చాలా ప్రకాశవంతమైనటువంటిది, ప్రచండమైనటువంటిది, ప్రశాంతమైనటువంటిది, ప్రశాంతమైనటువంటి యొక్క మనసును మనమే మనం చెప్పుకుంటున్నాం. ఎన్ని రకములైనటువంటి దుఃఖములు వచ్చినప్పటికీ ఈనాడు దానిని అణగదొక్కుని ఆనందాన్ని అనుభవించాలి. కనుక మానవుడు కంట్రోల్ చేయవలసినటువంటి ఈ కోపతాప అసూయమునే కంట్రోల్ చేయవలసింది. కానీ యాంగరింగ్ ఎట్ట వస్తుంటుండాలి? యాంగర్ అనేటువంటిది తన అభిష్టమునకు విరుద్ధమైన జరిగినప్పుడు యాంగర్ వస్తుంటుంది. తాను తలుచుకున్నవే సరిపోతే అన్నిటికీ ఆనందిస్తుంటాడు మానవుడు. ప్రేమ స్వరూపులారా, ప్రతి మానవుడు కూడాను ఆనందాన్ని ఆశించాలి. కష్టములు ఎందుకు సుఖాన్ని మనం పొందాలి. కనుక మనము ఈ ఆనందములకు ఎక్కడనో వెతకనక్కర్లేదు. మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటుండదు ఈ ఆనందం. ఇటువంటి ఆనందాన్ని మనం ఎందుకు వదులుకుంటున్నాము? ఈ ఆనందం యొక్క తత్వాన్ని గుర్తించక, ఆనందం యొక్క రుచిని తాను ఆశించక, ఆనందం అంటే ఏదో వస్తువు ఆనందం పైన వచ్చేటువంటి భౌతికమైన ఆనందంగా భావించి కాదు కాదు, అది కాదు మన నిజమైన ఆనందము. ఆనందం మన హృదయం నుంచి ఉప్పం కాని పాలు పొంగిచ్చినప్పుడు అవి బాగా పక్క పొంగుతాయి. కానీ మనం కొంచెం నీరుని తీసి దాన్ని చలించేస్తే అది అణగిపోతుంది. కనుక మనం ఉప్పు సంబంధాన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే మన ఫ్రెండ్షిప్ అనేటువంటిది మంచివారుగా ఉండాలి. ఈ గుడ్ కంపెనీ ఉన్నప్పుడు తాను ఎప్పటికూ ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. కానీ మనం ఆ గుడ్ కంపెనీని మనం ఏమాత్రం చేరటం లేదు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ అని పోతుంటారు. కానీ ఆ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఎటువంటి వాడు, వాడు ఏ విధమైన ఆనందాన్ని అందిస్తాడు అనే ప్రశ్నలు వేసుకోవాలి. కానీ ఆ యొక్క ఆ జాయ్ ఎంతనో ఆనందంగా ఉంటుంటుంది. తెలుసునో లేదో కానీ నాకు నిరంతరము ఆనందంగానే ఉంటాను. నాకు విచారమని కానీ, కష్టమని కానీ, నష్టమని కానీ ఏ చింత కూడా నాకు లేదు. స్వామి, మీకేమైనా వరి ఉంటుంటుందా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. వరి అంటే ఏమిటి నాకు అర్థమే కాదు, దాన్ని నేను చూడలేదు. నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంటాను. మనం చింతించే ఆనందాన్ని చింతించాలి. అటువంటి ఆనందాన్ని చింతించేటప్పుడు ఎప్పుడు కొన్ని ఆనందమే కనిపిస్తుంది. కనుక మనం ఎక్కడ పోయినప్పటికీ ఆనందాన్ని వెతకాలి, ఆనందాన్ని చూడాలి, ఆనందం రుచి చూడాలి. ఈ ఆనందంలో ఉన్నటువంటి రుచి మరి దేని ఎందుకు కనిపించదు. చక్కెర కంటే తీపి, అది సారం కంటే రుచ్యం అవును. పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము. ఈ దీనికి అనేక అనేటువంటి కూడాను ఎంత వస్తుంది, ఏమొస్తుంది అని మనం గుర్తించకూడదు. దీనిని మనం నిరంతరము చింతిస్తూ ఉంటుంటే మనకు దుఃఖం అనేటువంటిది ఏమాత్రం మనకు. అనేక మంది ఏదైనా ఇంటి రోజు బాధలు కలిగినప్పుడు లేక బంధుతో పోయినప్పుడు ఏమైనా బాధపడతారేమో అని తలుస్తుంటారు. కానీ నాకు అలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. ఏ క్షణం అంత కూడాను నేను దానిని లెక్క చేయను. వస్తుంటాయి, పోతుంటాయి. ఇవి కేవలం పాసింగ్ క్లౌడ్స్ మాదిరి. దుఃఖం పోతేనే ఆనందం వస్తుంది, ఆనందం పోతేనే దుఃఖం వస్తుంది. నీవు వదలకుండా ఉండవలసి ఆనందమే. నీవు నిరంతరం ఆనందంలో ఉంటుంటే నీకు దుఃఖం అనేటువంటిది ఏమాత్రము కనిపించడానికి ప్రేమ స్వరూపం. మీ ఎందున్నదంతా కూడా ప్రేమనే. కానీ ఆ ప్రేమ అనేటువంటి దాన్ని ప్రాపంచిక సంబంధమైన దీంతో మీరు ఉపయోగిస్తున్నారు. ప్రేమ అనేటువంటి దానికి రుచే మీకు తెలియదు. ప్రేమాన్ని ప్రేమించండి, అదే నిజమైనటువంటి ప్రేమ. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా కూడాను దైవం మాత్రం వచ్చేవాడు కాదు, పోయేవాడు కాదు. అప్పుడు నిరంతరము తానే ఉంటుంటాడు. మీకు దుఃఖం వచ్చినప్పుడు ఆనందాన్ని చింతించండి, తక్షణమే మీకు ఆనందిస్తుంది. కనుక మనం ఆనందాన్ని అనుభవించాలంటే మనమే మనం ప్రకృతి నేర్చుతున్నామే కానీ ఆనందం మన ఎందే ఉంటుందని. ఏ పదవ ఆనందమే. సాయిబాబా, మీరు ఎప్పుడు నన్ను విచారించారా అంటుంటారు. నేను ఎందుకు విచారించాలి? పోనీ బాడీనా, బాడీ హెల్త్ గా ఉంటుంది. మైండ్ అంతా మైండ్ ఎప్పుడు చెంచడమైనటువంటిది. బాడీ ఇదైతే వాటర్ బబుల్, మైండ్ ఇదైతే మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది మైండ్. బాడీ అనేటువంటిది కేవలము వాటర్ బబుల్ వంటిది. ఇలాంటి వచ్చిపోతుండేటువంటి దానికి మనం ఎందుకు బాధపడాలి? మనకు ఒక తూరు వచ్చిందంటే టీకేది పోకూడదు. అప్పుడే నీకు నిజమైన ఆనందం అర్థమవుతుంది. ప్రేమ స్వరూపులారా, మీరు ప్రేమను పెంచుకోండి. ప్రేమనే దాని యొక్క పేరు. కనుక ఆ ప్రేమతో మీరు ఆనందాన్ని అనుభవించచ్చు. కనుక ప్రేమతో మీరు జీవితాన్ని గడపండి. ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ అది దేహ సంబంధమైనటువంటి బాధలుగా ఉండవచ్చు, కానీ నిజమైనటువంటి ఆనందం హృదయం నుంచి రావాలి. అల్లుడు వచ్చాడని అనేక వంటలు చేసి పెడుతుంటారు, కానీ ఈ ప్రిపరేషన్ లోపల ఆనందం లేదు, ఈ రుచిలో ఆనందం లేదు. కానీ అత్తమామలు పెట్టినటువంటి ఆనందము నీకు హృదయ ఆనందమే. కనుక నీవు ఆనందాన్ని హృదయం నుంచి అనుభవించు, అప్పుడే నీకు నిజమైన ఆనందం అర్థమవుతుంది. కనుక ప్రేమ స్వరూపులారా, మీరు అనేక మంది చిన్నపిల్లలను చూసి ఉంటారు. ఆ చిన్నపిల్లలకు ఎట్టి అభ్యాసము ఉండదు, కానీ ఎదుటి మనిషి నవ్వితే తాను కూడా నవ్వుతాడు. అనగా అందరి ఎందు ఉన్నటువంటి ఆనందము తనదే. తాను ఆనందంగా ఉంటే సర్వులు ఆనందంగా ఉంటారు. ఈ హ్యాపీ అనేటువంటిది నీ నుంచి వచ్చినటువంటిది సంతోషం. ఈ సంతోషం నీ హ్యాపీ అని కాదు. హ్యాపీ హ్యాపీ అనేటువంటి ఏదో అప్పటికప్పుడు వచ్చేస్తుంది, పోతుంది. కనుక దీన్ని మనం హ్యాపీ అనకూడదు. అది కాదు మన ఆ హ్యాపీ. మన లోపల నుంచి ఉండి నిరంతరం కూడా మనకు ఆనందాన్ని అందిస్తుంటుంది. ఈ దైవం నుంచి వచ్చేటువంటి ఈ భగవంతుడితో ఏకమైనప్పుడే ఈ ఆనందం కలుగుతుంది. యూనియన్ విత్ గాడ్. కనుక యూనియన్ చేయదు మనము. అదే ఇదిగానే ఉంటుంటే మనకి ఏనాటికి ఆనందం చెప్పారు. కనుక ప్రేమ స్వరూపులతో భవిష్యత్తులో ఆనందాన్ని అనుభవించవలసినటువంటి వ్యక్తులు. ఈ ఆనందానికి వయసు కానీ ఏజ్ కానీ ఏదికున్న కారణం కాదు. అన్నిటికీ హృదయమే కారణము. కనుక ఈ హృదయాన్ని మీరు ఆనందంగా పెట్టుకోండి, అప్పుడే మీరు నిరంతరం ఆనందంగానే ఉంటారు. సంక్రాంతి చెందిగా ఈ సంక్రాంతి అనేది మార్పులు చెందేటువంటిది. క్రాంతి క్రాంతి క్రాంతి క్రాంతి అనగా మార్పు చెందేటువంటిది. అటువంటి చేంజ్ అయ్యేటువంటి దాన్ని మనం ఎప్పుడు తీసుకోకూడదు. చేంజ్ కానటువంటిది ఒక దైవ ప్రేమ ఒకటే. ఒకవేళ దైవంలో కూడా నీవు ఆనందం లేదని అనుకుంటే అది నీ యొక్క భ్రమ. కానీ భగవంతుడు నిరంతరం ఆనంద స్వరూపుడే. ఎలాంటి పరిస్థితి ఏందని కూడా తన విచారములకు అవకాశం ఇవ్వడు. నీవు దుఃఖంగా ఉన్నావంటే నీవే నీవు కొని తెచ్చుకున్నటువంటిది. కానీ నీలో దుఃఖం వచ్చి చేరడానికి అవకాశమే లేదు. ఇది తెల్లటి బట్ట. దీనికి రంగు వేయాలంటే ఒక రకమైనటువంటి దీంట్లో అద్దాలి. కనుక మీరు ఏ ఒకదాని కూడా మార్పు చెందంటే దుఃఖంతో మీరు ఉంచుతున్నారు. ఎక్కడ పోయినా ఎవరికి మాట్లాడిచినా అందరితో ఆనందంగానే ఉంటుండాలి. నన్ను చూస్తే చాలా మంది స్వామి టుడే ఈజ్ హ్యాపీ బర్త్డే అంట. బర్త్డేలో హ్యాపీ ఉందా? ఆల్వేస్ హ్యాపీనే. కనుక ఈ హ్యాపీ అనేటువంటిది ఇంత కూడా కేవలం కొలి తెచ్చుకునేటువంటి పదములే. కనుక మీకు హ్యాపీ అనేటువంటి మన నిజమైనటువంటి కాదు. ఆనందమే మన నిజస్వరం. అదే ఆ ట్రూ నేచర్ ని మనం చూసుకోకుండా ఆర్టిఫిషియల్ దీన్ని మనం కప్పివేసుకుని మనకు ఆనందం అని అనుకుంటున్నాము. ఇది సరైనటువంటిది కాదు. ప్రేమ స్వరూపులారా, ఎందుకు ఉన్నటువంటిది ప్రేమని మనం తట్టుకుని వస్తుంటుండాలి. నేను దాన్ని తలుపుటి వేసి పెడుతున్నావే గాని లేకపోతే ఈ ప్రేమకు ఏమాత్రం బంధనే లేదు. భగవంతుని నేను చింతించు నిరంతరము హ్యాపీగానే ఉంటాను. శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, లౌకికంగా అన్నింటి ఎందుకు కూడా ఆనందమే. కనుక ఇట్టి పర్మనెంట్ అయినటువంటి ఆనందాన్ని మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాము? పిచ్చి ఆశల వల్లనే ఈ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాము. ఈ పిచ్చి ఆశల్ని మనం దూరం చేస్తే మనం నిరంతరం హ్యాపీగానే ఉంటాం. ఇది తెలుపు దీని యొక్క స్వభావమే. కానీ మనం ఉపయోగించుకోవటం వల్ల ఇది కొంచెం నలపైపోతుంది. కానీ ఈ జట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఉపయోగంతో వచ్చినటువంటిదే. లేకపోతే నేచర్ ఇది వైట్. ఎప్పుడు కూడా వైట్ వైట్ గానే ఉంటుంది. కనుకనే భగవంతుని హృదయము నిరంతరము వైట్ గానే ఉంటుంటుంది. ఈ వైట్ అండ్ బ్రైట్ మాత్రమే కాదు, దీని అనేక రకమైనటువంటి రూపాలు పొందుతుంటుంది. ఇవి ప్రేమతో దీన్ని పెంచుకోరు. మానవునికి ఆనందం లేనటువంటి క్షణము ఎక్కడ కూడా కనిపించదు. ఎవరైనా ఇంటికి వచ్చి ఏమయ్యా మీ వారంతా బాగున్నారా అని అడిగితే ఏదో కొన్ని జరుగుతుంటాయి పిచ్చి పిచ్చివి. ఐఎమ్ వెరీ హ్యాపీ అని అన్నా. అప్పుడు కూడా నువ్వు హ్యాపీగా ఉన్నానండి అంటారు. కనుకనే మనకు ఆనందం అనేటువంటి ఉప్పంకి వచ్చేటువంటిది తప్పక మీ అందరి ఎందుకు కూడా ఉంటుండాలి. ఒకదూ నదర్ లాంటి చూడండి ఎంత ఆనందం అనిపిస్తుందో. కానీ నీలో దుర్బుద్ధిని పెట్టుకుని దురాశలు పెట్టుకుని దుశ్చింతన చేత నా దగ్గరకు వచ్చినా కూడా ప్రయోజనం ఉండదు. ఇదంతా మానవుని యొక్క బలహీనతలే. ఆ వీక్నెస్ మనం దూరం చేసుకోవాలి. అనేక మందికి ఈ వీక్నెస్ చాలా కుంగింపజేస్తుంటుండాలి. విద్యార్థులారా, విద్యార్థినిలారా, మీరు ఏమాత్రం కూడా చింతించకండి. కొన్ని కొన్ని సమయం లోపల పరీక్షల్లో ఫెయిల్ అయిపోయినారనుకోండి, ఏదో టైం నాకు సరిగా రాయలేదు కాబట్టి అయిపోయింది అని తనంత సమర్థించుకోవాలి. కానీ అయ్యో ఫెయిల్ అయిపోతున్నాయి ఫెయిల్ అయిపోతున్నాయి అని చింతించుకోవద్దు. తనం తాను విచారించుకో. ఫెయిల్ కావడానికి ఎవరు కారణము? నా యొక్క థాట్స్. నా థాట్స్ సరైన పెట్టుకున్నప్పుడు ఎప్పుడు నేను హ్యాపీగానే ఉంటాను. కనుక నీకు దుఃఖము విచారం అనేటువంటిది వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్. ఈ పాసింగ్ క్లౌడ్ కోసమని మనం బాధపడకూడదు. ఇప్పుడు కూడా మనం శాంతిగా ఉంటుండాలి, ఆనందంగా ఉండాలి. ఈ ఆనందం అనేటువంటిది ఈ హృదయంకు స్వభావం. ప్రేమ స్వరూపులారా, ఈనాడు సంక్రాంతి దినము. ఈ అన్ని సంవత్సరముల కంటే ఈ సంవత్సరం చాలా ప్రధానమైనటువంటిది. ఇదే కాకుండా దీని యొక్క అవస్థను కూడా మీకు జ్ఞాపకం చెప్పించాలి. గడిచిపోయినటువంటి నెల ప్రపంచంలో అనేక మందికి అనేక రకములైనటువంటి బాధలు కలిగించినాయి. ఈ సముద్రం ఉప్పొంగిపోవటం అనేటువంటిది, సముద్రంలో అగ్ని పర్వతాలు వచ్చినాయనండి, ఇవన్నీ కేవలము సముద్రంలోనే ఉంటున్నవి. ఒకతో రావటం ఒకతో పోవటం అనేటువంటిది లేదు. నిజంగా మనం దుఃఖించుకోవటానికి కారణము ఇది. నాకు ఈ ర్యాంక్ యాక్సెంట్ నీవు పోవద్దు. వస్తుంటాయి పోతుంటాయి. కమ్స్ అండ్ గోస్, కమ్స్ అండ్ గోస్, కమ్స్ అండ్ గోస్. కానీ ఒకతోని ఆనందం వచ్చిందా పెరిగిపోతుంది, కానీ పెరిగిపోదు. ఈ సంవత్సరము ముందుకు ఇంకా కొన్ని కొన్ని సబ్బులు వస్తుంటాయి. కానీ దానికి మనం తట్టుకొని నెట్టుకొని ముందుకు రాగాలి. కనుక పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము అధికంగా కష్టములు కలుగుతుంటాయి. కనుక దీనికి ఏమాత్రం కూడా ఆశించకూడదు. వచ్చిపోయేటువంటి యొక్క డౌట్సే, దానికి నేను ఏమాత్రం విచారించను. ధైర్యంగా ఉంటుండాలి. నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. గడిచిన నెల అనేక రకమైనటువంటి ఈ సముద్రం ఉప్పొంగిపోవటము అన్ని దేశముల వారికి, అన్ని ప్రజలకు చాలా బాధలు కలిగించింది. కానీ ఇది మానవుడు కల్పించుకున్నటువంటిదే. కానీ ఇది కేవలం దైవం యొక్క కల్పన కాదు. కానీ మానవుడు తన యొక్క సంకల్పం చేత తాను అన్ని బాధలు అనిపిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రసాదాలని మనం చెప్పుకోకూడదు. దైవం ఎప్పుడు కూడా ఆనందాన్ని అందించేవాడే. ఎవరిపైన ఏ విధమైనటువంటి ద్వేషము లేదు. అందరినీ ప్రేమించేటువంటి వాడే. ప్రేమనే తన యొక్క స్వభావము. ప్రేమ గట్టిగా ఉండినప్పుడు ఈ బాధలు మనకు ఎందుకు వస్తాయి? కానీ ఇలాంటివంతా మనం తెలుసుకొని మనకు ధైర్యంగా ఉంటుండాలి. కొన్ని కొన్ని పరిస్థితుల లోపల పిల్లలంతా పరీక్షలకు రాస్తుంటారు, కొంతమందికి చాలా కొంచెం ఫెయిల్ మార్క్స్ వస్తాయి, కానీ అవి కూడా మన మంచి కోసమని వాట్ ఎవర్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అని దాన్ని స్వాగతం చేసుకోవాలి. నీకే కాదు అందరికి కూడా ఇది మంచిదే. దుఃఖం లేకుండా సుఖానికి విలువ రాదు, కష్టం లేకుండా మానవునికి సుఖం చిక్కదు. కనుక సుఖ దుఃఖములు రెండు కూడాను కూడి ఉంటుంటాయి, కష్ట సుఖములు రెండును కలిసి ఉండు. దీని విడదీయ ఇవ్వని వశం కాదు, సుఖము ప్రత్యేకంగా ఎందు చూడబోము, తము ఫలించలేని సుఖం మటందరూ. కనుక భగవంతుడు ఈ సృష్టి లోపల ఎవరికి ఏ బాధలు పెట్టడం అది నీవే నీవే కల్పించుకుంటున్నావు. భగవంతుడు సర్వరక్షకుడు, సర్వులకు ఆనందాన్ని శాంతిని అందించేటువంటి వాడు. లోక సమస్త సుఖినో భవంతు, భగవంతుని యొక్క సంకల్పం అది. కానీ భగవంతుడు ఇంకా దుఃఖాన్ని ఎట్లా అందిస్తాడు? అర్థం చేసుకోలేక భగవంతుడు ఈ కష్టాన్ని అందించాడు అని భగవంతునిపై నింద వేస్తాడు. కానీ దీన్ని అర్థం చేసుకుంటే అన్ని మంచి కోసమని. కనుక డే అండ్ నైట్ అంతా కూడా మనకు వచ్చేటువంటి ఆనందమే. ఈ ఆనందాన్ని నీవు హృదయంలో పెట్టుకో, ఇట్టి ఆనందమే నీకు సర్వులకు పంచుకో, అప్పుడే నీకు మరింత ఆనందం ఎక్కువస్తుంది. ప్రేమ స్వరూపులారా, ఈ సంక్రాంతి ప్రేమ సంక్రాంతి, ఆనంద సంక్రాంతి, అత్యద్భుతమైన సంక్రాంతి. కనుక ఇటు దానిని మనం ఆనందంగా స్వాగతం చేస్తాం. స్వాగతం, స్వాగతం, స్వాగతం. ఇప్పుడే మనకు ఎప్పుడు మీరు ఆనందాన్ని పిలుస్తూ ఉండండి. భగవంతుని కరుణానిధి, ప్రేమ స్వరూప ఇలాంటి బిరుదులతో భగవంతుని తృప్తి కాదు. భగవంతుడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేటువంటి వాడు. కనుక నీ ఆనందాన్ని నాకు అందించవు, నీవు అన్ని కోరికలు కోరలేదు భగవంతుడా. నీవు ఎట్టి ఆనందంలో ఉన్నావో ఆ ఆనందాన్ని నాకు పంచు. భగవంతుని యొక్క ఆనందాన్ని నువ్వు అందుకునేటప్పుడు నీవు కూడా ఆనందంగా ఉంటుండాలి. కనుక భగవంతుని ఎప్పుడు కూడా నిర్దయుడు, నిరాకారుడు అని మనం ఈ విధంగా వర్ణించకూడదు. కనుక భగవంతుడు ఎప్పుడు కూడా ఆనందమయుడే, కరుణామయుడే. ఒకనొక సమయం లోపల జీసస్ను కొట్టుండగా అప్పుడు తాను అనుకున్నాడు, దేవుడా నీవెంతో కరుణామయుడు అనుకున్నావు, నీవు కూడా ఇలాంటివి బాధలు నాకు పెడుతున్నావా. ఆ కంపాషన్ అనేటువంటిది ఈ రకంగా కాదు, ఆ పెట్టినటువంటి బాధ అంతా కూడాను కంపాషనే. బాధలన్నీ కూడాను మన మంచి కోసమని, వచ్చినటువంటి బాధలన్నీ కూడాను మన ఆనందం అందించే కోసమని. ఈ విధంగా నీవు తలుచుకుంటూ పో, ఎప్పుడు కూడా నీవు ఆనందంగానే ఉంటావు. కనుక నీవు ఆనందంగా ఉంటుండి ఆనందాన్ని కోరుకు, కోరిన ఆనందాన్ని 10 మందికి పంచిపెట్టు. కానీ ఈనాటి మానవుడు ఆనందాన్ని మూసిపెట్టుకుంటున్నాడు, దుఃఖాన్ని మాత్రం బయట పెట్టున్నాడు.
2: బట్ హ్యాపీనెస్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ హిమ్ వైల్ అన్హాపీనెస్ ఇస్ షేరింగ్ విత్ ఎవ్రీబడీ.
1: అది కాదు మనం చేయవలసినటువంటి, ఆనందాన్ని బయట పెట్టాలి, దుఃఖాన్ని మనం అనేక విధాలు. అది ఈనాడు మనం చేయవలసిన సాధన. ప్రయత్నిస్తుంటే ఏమిటి, దుఃఖం కానీ అశాంతి కానీ కష్టం కానీ కలిగినప్పుడు దాన్ని ఏమాత్రం లెక్క చేయకూడదు. నీవెప్పుడు కూడా నువ్వు ఆనందమయుడే, ఎప్పుడు కూడా నువ్వు కరుణామయుడే, చిరజనమందారుడే, ఇలాంటివన్నీ తలుచుకుంటుంటే నీకు ఏమాత్రం కూడా బాధ కలగవు. ప్రేమ స్వరూపులారా, ఈనాడు సంక్రాంతి ఒక దినమైనటువంటి మార్పు కలిగేటువంటి, ఈనాటి నుంచి మీ అందరి హృదయాలయందు కూడాను మార్పు కలిగించి నిరంతరం ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడపాలి. ఈ విధమైనటువంటి మంచిని మీరు తలుచుకుంటున్నాండి, నిరంతరము నీవు ఆనందంగానే ఉంటావు. అసలు నీ యొక్క పేరే ఆనందమయుడు. మానవుడికి ఏమో మానవ మానవ అని కాదు, మానవత్వం అనేటువంటి దాన్ని దూరం చేసుకుని దైవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి మానవ ప్రేమ స్వరూపులారా. మీరు వేసేటువంటి డ్రామాలు కానీ, పాడేటువంటి పాటలు కానీ, మీరు చూసేటువంటి దృష్టిలు కానీ అన్ని కూడా మంచివే. చెడ్డది ఎక్కడుంది, నీలో వచ్చేస్తే చెడ్డది వస్తుంది. నీవే నీవే థింక్ చేసి దాన్ని పంచుకుంటున్నావు. ఆనందం ప్రతి ఒక్కరికి ఆహారమే. కనుక ఈ బ్రిస్ అనేటువంటి ఫుడ్ను మీరు నిరంతరం ఆకలితో ఉండాలి. ఆకలి అంటే, ఆకలి అంటే ఏమో అన్నం తినడం కాదు, కాదు నా ఆనందం అనేటువంటి కోల్పోయినాను కాబట్టి నాకు ఆ ఆకలి కావాలి. కనుక మీరు నిరంతరం కూడాను ఆనందాన్ని కోరండి, చిన్న సమయం కూడాను ఆనందాన్ని మీరు కోరండి. అది వస్తే వస్తుంది, పోతే పోతుంది, కానీ నీ ప్రయత్నం మాత్రం గట్టిగా పెట్టుకోవాలి. నీ స్థిరమైనటువంటి నమ్మకాన్ని దృఢంగా చేసుకోవాలి. దైవం యొక్క ప్రేమనే నీవు స్థిరమైనటువంటి, దాని ఒక్కదాన్ని మీరు బద్ధంగా పెట్టుకుంటే అన్ని ఆనందములు మీకు లభిస్తాయి. శాంతి హరి నా.

2005 జనవరి 14న సంక్రాంతి పర్వదినాన భగవాన్ సత్యసాయిబాబా అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని ఇప్పుడు మీరు విన్నారు. సంక్రాంతి విశిష్టతని స్వామి దివ్యోపన్యాసంలో ఆ రోజును ఆనంద సుదినమని కూడా అంటారని వివరిస్తూ ఆనందం, దాని లక్ష్యాలను హృద్యంగా సెలవిచ్చారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: నేటి పరిస్థితిలో ముఖ్యంగా కావలసినది ప్రేమయే. ఈ ప్రేమను కోల్పోవటం చేత మానవత్వంనే కోల్పోయినాము. ఏమిటి మానవతా విలువలు? మన ప్రేమయే మానవతా విలువ, మన సత్యమే మానవతా విలువ, అహింసయే మానవతా విలువ, మన ధర్మమే మానవతా విలువ. ఇట్టి విలువలు మన యందుంచుకుని విలువలు లేనట్టుగా కేవలం మూర్ఖుడే ప్రవర్తిస్తున్నాడు. మానవత్వం అంటే ఆకార మానవత్వం కాదు, ఆచార మానవత్వం కావాలి. ఆకారముండినంత మాత్రమున ప్రయోజనమేమిటి? ఆకుపచ్చ పక్షులన్నీ చిలకవలే పలుకున, పువ్వులపై పారాడేడు పురుగులు తుమ్మిదలగున, ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగు అవునటయ్యా? కాదు కాదు, మానవత్వము ఒక్క రూపాన్ని బట్టి కాదు. మానవుడు మానవ జీవితంలో ఉండికూడను దివ్యత్వమును తాను గుర్తించుకోలేకపోతున్నాడు. పువ్వులోని మకరందము తీగలనుభవించునా, పండ్లలోని మధుర రసము వృక్షమనుభవించునా?

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ దివ్యోపన్యాసాల ముందు ఆశువుగా భావగర్భితమైన చక్కని తేట తెలుగు పద్యాలను పాడతారు. అవి భక్తుల హృదయాలకు ఎంతగానో హత్తుకుంటాయి. స్వామికి కవిత్వం అంటే ఎంతో మక్కువ. 14/12/2004 తేదీన ప్రశాంతి నిలయంలో స్వామి దివ్య సన్నిధిలో తెలుగు కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో ప్రసిద్ధులైన కవులు పాల్గొన్నారు. స్వామి దివ్య సన్నిధిలో పొందిన ఆనందాన్ని, అనుభవాల్ని వారి కవితలలో వ్యక్తపరిచారు. ఆ కవి సమ్మేళనంలో వారు స్వామికి సమర్పించిన పద్య కుసుమాలను మీరు వినండి. ఆ ఆనందాన్ని అనుభవించండి.
1: భగవాన్ సత్యసాయిబాబా గారి చరణ పంకజాలకు వందనం సమర్పిస్తూ, సత్యసాయిబాబా గారి గురించి ఇంతకు ముందు చాలా చోట్ల చాలా పద్యాలు రాశాను. ఇప్పుడు వారి సమక్షానికి వచ్చి వారి పాద పద్మాలకు నమస్కరించి నా నివేదనను తెలుపుకుంటున్నాను. నీ గోపాయిత పాద పద్మయుగ సాన్నిధ్యం, నీ గోపాయిత పాద పద్మయుగ సాన్నిధ్యం ఆధ్యాత్మికోద్వేగం బొప్పగ చెరుకొంటి భగవద్విశ్వాస సంపత్తి నిన్ను పురోగుని చేసుకొనంగా. నీ గోపాయిత పాద పద్మయుగ సాన్నిధ్యము ఆధ్యాత్మికోద్వేగం బొప్పగ చేరుకుంటి భగవద్విశ్వాస సంపత్తి నిన్ ప్రోగుం చేసుకొనంగా. అప్పొగడ పువ్వుల్వోలే నీ పాదుకా సౌగంధ్యముల నేరుకుందు భవదాజ్ఞం సత్యసాయి ప్రభో. మళ్ళా ఒకసారి చిత్రించండి పద్యాన్ని. నీ గోపాయిత పాద పద్మయుగ సాన్నిధ్యము ఆధ్యాత్మికోద్వేగం బొప్పగ చేరుకుంటి భగవద్విశ్వాస సంపత్తి నిన్ ప్రోగుం చేసుకొనంగా. అప్పొగడ పువ్వుల్వోలే నీ పాదుగా సౌగంధ్యముల ఏరుకొందు భవదాజ్ఞం సత్యసాయి ప్రభు. ఇది నా నివేదన. ఏ యజ్ఞయ్యా నాకు శుభం కలిగినా, మరి ఏది కలిగినా, లాభం కలిగినా, ఏ యది అయిన నీదు దయయేయని, ఏ యది అయిన నీదు దయయేయని తొల్తటి నీ అనుగ్రహఛాయల విశ్రమించి, తొల్తటి నీ అనుగ్రహఛాయల విశ్రమించి కడు చల్లని నీ చరితామృతము క్రోలే మద్రచిత యానము ఇమ్మ

0: మళ్ళా ఒకసారి చిత్తగించండి. ఏ ఎదియైన నీరుదయేయని తొల్తటి నీ అనుగ్రహ ఛాయల విశ్రమించి కడు చల్లని నీ చరితామృతం ముక్రోలి మద్రచిత యానము నా కృత ప్రయాణము నా జీవన యానము మద్రచిత యానము ఈ మరుభూమి ప్రభు హాయిగా సాగే నీదగు నిరాపదమైన కృపాపథమున నిను విదుతించినంతటనా నిన్ను వినుతించినంతటన నిర్మలమౌను మనస్సు నీ నుడుల్ విని మన నంబునర్పగ పవిత్రతనుందెడు నిన్ను గూర్చి మే మనమై అనయము చేయు సాధన మహాప్ర నీ నిన్ను గూర్చి మే మనయము చేయు సాధన మహాద్భుతమో ప్రభు మిమ్మల్ని గురించి మేము చేసేటటువంటి సాధన అద్భుతమైనది. ఎట్లాగంటే మళ్ళా వినండి, నిన్ను వినుతించినంతటన నిర్మలమౌను మనస్సు నీ నుడుల్ విని మన నంబునర్పగ పవిత్రతనుందెడు నిన్ను గూర్చిమే మనయము చేయు సాధన మహాద్భుతమో ప్రభు సత్యశాయి జీవనమున మాకు సత్యము శివంబును సుందరముల్ పొనర్చెడు. ఆయన గురించి మేము సాధన చేస్తూ ఉంటే మాకు సత్యము శివము సుందరము కలుగుతుండే. స్వామి నిరున్నరాకృతిగా భావన చేసిన వారికే నిన్ను నరుడని భావన చేసిన వాళ్ళకు కూడా, స్వామి నిరున్నరాకృతిగా భావన చేసిన వారికే నీయు క్షేమము గుర్తు ఇష్టఫల సిద్ధుల గుర్తువు. ఎట్లటన్నా చింతామణి ఇంటి దివ్యగా మనంబున నెంచిన వారికి, చింతామణి ఇంటి దివ్యగా మనంబున నెంచిన అద్ది దివ్య చింతామణి అయి తనచ్చి నిరతంబు శుభంబుల గుర్పదే ప్రభు. చింతామణిని ఇంటిలో ఒక దీపంగా భావించి కొలిచేటటువంటి వాళ్లకు కూడా సమస్త అభిష్టాలు నెరవేర్తాయి. బ్రతుకు దురెల్ల కాలము భవత్కృపచేసి, బ్రతుకు దురెల్ల కాలము భవత్కృపచేసి సమస్త సౌఖ్య సంతతులు నిరాయురు చిరాయురున్నత పదంబులుగాంచి నీ దయ వల్ల సమస్త సౌఖ్య సంతతులు చిరాయురున్నత పదంబులు గాంచుతుంటూ ఉంటారు భక్తులు. బ్రతుకు దురెల్ల కాలము భవత్కృపచేసి సమస్త సౌఖ్య సంతతులు చిరాయురున్నత పదంబులు గాంచి జనంబులు దేవతాయతనము నీ ప్రశాంతి నిలయంబున, దేవతాయతనము నీ ప్రశాంతి నిలయంబున వర్ష సహస్ర సువ్యవస్థితుడకు నికటే ప్రభు. అశీతికి వర్షములో ఒక్క లెక్కయా, దేవతాయతనము నీ ప్రశాంతి నిలయంబున వర్ష సహస్ర సువ్యవస్థితుడకు నికటే ప్రభు. అశీతిక వర్షములొక్క లెక్కయా. ఇక నా స్వవిషయం ఏమిటంటే, నేను నిత్యము చేసే పని తెలివిగా సత్యసాయి జయతే అని నిర్భరమైన గుండెతో మీరు పలికే గునప్పుడును. మా ఇంట్లో సత్యసాయి ఆశీర్పుడు నన్ను ఆశీర్వదించారే అట్లాంటి పటం ఉన్నది. ఆ సత్యసాయికి నమస్కారం చేసుకుని ఇంటికి వెళ్తారు, బయటికి వెళ్తారు. తెలివిగా సత్యసాయి జయతేయని నిర్భరమైన గుండెతో వెలుపలికే గునప్పుడును వెల్పల నుండి ఇంటికి ముదంబలరగా చేరునప్పుడు అభయహస్తు హసన్ముఖ సద్విధాయికి తొలుదొలుతల్ ఘటింతు ప్రణతుల్ శుభదాయికి సత్యసాయికి. ఇది బహుశా సత్యసాయికి తెలుసునో తెలియదు, కానీ నేను చెప్తున్నాను, నీకు తెలియకుండా నీ కృపదోచిన ఇంటి దొంగ నేను ఈశ్వరుడవు. నీకు తెలియకుండా నీ కృప దోచిన ఇంటి దొంగ నేను ఈశ్వరుడవు. పట్టుకొనుము నన్ను బంధించుము నీ పదాంబుజముల ప్రాపునందు. ఇంకొక భజనే, చింతిల నేల నాకెందుకు విచారం, చింతిల నేల నిన్ను దర్శించితి నీకును నాకు జన్మ జన్మాంతర బంధమున్నది. మహాప్రభు ఎప్పుడనను కృతార్థుగా వింతువులే యటంసు కనుపెట్టుకయుండితి సత్యసాయి. జాగింతయునైనా అంతకు పదింతలు గుర్తువులే దయానిధి. నమస్కారం.
1: అమ్మకు మ్రొక్కెదెన్ పలుకులమ్మకు మ్రొక్కెద అమ్మకు మ్రొక్కె

వైకుంఠం నుండి విష్ణువు దిగి పుట్టపర్తిలో జన్మిస్తే ఆయన తోబాటుగా పుట్టేవి కొన్ని ఉంటాయి. సత్యసాయికి పుట్టినరోజు పండుగ నెల రోజులుగా జరుపుకుంటున్నాం. ఆయనకి పుట్టినరోజంటేనే నాకు ఆశ్చర్యం. పుట్టినరోజు పండుగట పుట్టుకలేని అనాది యోగికి, పుట్టినరోజు పండుగట

ఈ స్వామి పుట్టకపోయి ఉంటే మనం ఎవరం 7 గంటల వరకు నిద్రలేచేవాళ్లం కాదు. 4 గంటలకు లేచి నగర సంకీర్తనం చేస్తున్నాము అంటే ఇవాళ ప్రపంచమంతటా అది సత్యసాయి కృప. పుట్టినరోజు పండుగట పుట్టుకలేని అనాది యోగికి పుట్టెను ప్రేమ బోధనలు పుట్టెను వేకువ జాము కీర్తనలు పుట్టె ప్రశాంతి సౌధములు పుట్టే ప్రశాంతి సౌధములు పుట్టెను కోటి మహత్తులు భువిన్ పుట్టనివేవి భువిన్ పుట్టనివేవి సాయినిధి పుట్టిన వేళల పుట్టపర్తిలో. స్వామి ఆయన ఆకారాన్ని చూడండి, జన్నము పురుషాకారము. ఒక హోమప్రభ ఆ కాషాయపు రంగులో వెలుగుతున్న హోమప్రభ భూమికి దిగి వస్తే అది సత్యసాయి. జన్నము పురుషాకారము కన్నుల నవనీత శోభ జన్నము పురుషాకార

ఉన్నట్టి కలుషమెల్లను సున్నము చేయంగ వచ్చే చూడు సాయం. అత్యవసరమై వేడెడు భృత్యుల ఇండ్లను విభూతి వృష్టిగా కురియుం. స్వామి, మాకిది కావాలి అని ఏ కాలంలో ఏ ప్రాంతంలో ఏ గుడిసెలో ఏ భక్తురాలు వేడినా అక్కడ సత్యసాయి పటం నుంచి విభూతి రాలడం మన కళ్ల ముందు ప్రత్యక్ష నిదర్శనం. అత్యవసరమై వేడెడు భృత్యులు భృత్యుల ఇండ్లను విభూతి వృష్టిగరాలు ప్రత్యక్ష నిదర్శన.

యము కోరకుండగనే ఆయువు పోయు. ఉచితమైన వైద్య సేవ కోట్ల రూపాయల వ్యయంతో రాయలసీమలో పలుగు రాళ్లను మార్చెను మంచినీళ్లుగా ఆయము కోరకుండగనే ఆయువు పోయు. తదా

నులకాయన భోగయోగీ. శిరిడీసాయి అవతారంలో సర్వము పరిత్యజించి ఉండగలిగిన త్యాగయోగి, సత్యసాయి అవతారంలో అన్ని భోగాలు చుట్టూ ఉన్నా దీని మీదకి మనస్సు మళ్ళని భోగయోగి, జ్ఞానుల

0: స్వామి సాధించిన మహావిజయం. ఇంతవరకు ఆధ్యాత్మిక సభలు అంటే పెద్దవాళ్లు వృద్ధులు మాత్రమే కనపడేవారు. ఇక్కడ ఎంసీఏ ఎంబీఏ విద్యార్థులు వేదం చదవడం, వేదిక మీద చదవడం మనని పులకింపజేసింది. వృత్తులు చేసికోదగిన బామ్మలు వృత్తులు మాను వృద్ధులు నెత్తిన తెల్ల వెంట్రుకల నీల్గులు దేవుడు దెయ్యమంచెదో ఒత్తురు నిద్రపో బుద్ధురు వారలు ముఖ్యము కాదు సాయి సత్కృపన్ సాయి సత్కృపన్ కొత్త తరము మేల్కొనెను గుండెలనే గుడులన్ బొనర్పగన్. ఈ విజయానికి ఆయనకి మనం ఏమిచ్చినా చల్లదు. అడుగుటకై కోరికలవి మడుగులు మడుగులుగా కలవు. స్వామి ఎన్ని కోరికలైనా మాకు కనిపిస్తూనే ఉన్నాయి. అడుగుటకై కోరికలవి మడుగులు మడుగులుగా కలవు మానగనగున వడిబ్రాసల పద్యములను వాంఛలు దృంచన్ కడిగదమి పాదములు. అసలు కోరికలే లేకుండా ఉండగా మీ పాదాలను ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను.
1: భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయీశ్వర పదారవిందములకు సాష్టాంగ నమస్కారములు ఆచరించి స్వామి నరనారాయణులందు నేను నరుడ నారాయణుండీవ నరనారాయణులందు నేను నరుడ నారాయణుండీవ సుస్థిర సంపూర్ణత సర్వశేషివిగదా శేషాంశమయ్యొప్పుచు వరమై అబ్బిన మానవత్వమును అన్వర్థంబుగా వింతు ఓ పరమాత్మా భవదీయ భక్తి జలధి వర్తించి సాయీశ్వరా జగతి నిండిన ఆత్మతత్వమిదిగో సాయీ స్వరూపంబుతో జగతి నిండిన ఆత్మతత్వమిదిగో సాయీ స్వరూపంబుతో సగుణాకారత పుట్టపర్తి నగరిన్ సాక్షాత్కరించు ప్రజాధిగతి నిర్గుణ రూపమై ఎడదలం దీపించు తత్వంబిదే భగవద్రూపకులు ఆదిశంకరులు అహం బ్రహ్మాస్మినా చాటడే. అయ్యా దీనులను ఉద్ధరించుటకు దీక్ష వహించును దైవమంచు ప్రజ్ఞానిధులు గడించెదరు. భగవంతుడు ఎందుకు పుట్టాలి? దీనులను ఉద్ధరించడానికి పుట్టాలి. మనం పుట్టకపోతే వారు పుట్టి ప్రయోజనం లేదు, వారికి హాని కదా. అందుకోసం నేను పుట్టాను. దీనులను ఉద్ధరించుటకు దీక్ష వహించును దైవమంచు ప్రజ్ఞాని తొలుగడించెదరు. కావున దీనులు లేకయున్నచో హాని గదా భవస్థితికి అందులకే జనించితి ప్రభు అందులకే జనించితి ప్రభు నీవును నేను ఉండనుట నిక్కము తత్వమసితి. భగవంతుడు ఎందుకు పుట్టాలి? దీనులను ఉద్ధరించడానికి పుట్టాలి. మనం పుట్టకపోతే వారు పుట్టి ప్రయోజనం లేదు, వారికి హాని కదా. అందుకోసం నేను పుట్టాను.

ప్రచ్చను గర్భమందున విరాజులు నీ మహనీయ రూపమే నిత్యము చేతనత్వమును నింపుచునున్నది ఈ ధరిత్రి. ఆ సత్య విశిష్ట దర్శనత సాధకుడౌదును ముక్తి భుక్తికై ప్రత్యగమున్ భజుతురు అనురక్తులు భక్తులు సాయి రాఘవా. స్వామి, ఈనాడు ఏమిటి లోకం, ఎవరి వసలు నీవు? స్వామీ, శ్రీ మహిళా మనోహరుడవో, ఎవరివి నీవు? మహావిష్ణువా, శంభుండవో, శక్తివో, రామస్వామివో, క్రీస్తు దైవతమవో? ప్రాబుల్కు శబ్దం బవో, వీరిని చెప్పేటటువంటి ఓంకార స్వరూపుడవా నీవు? ఆ మాయావతి పట్టివో బుద్ధుడవా, జినుడవో, అల్లావో? నీ రూపమీకేమో స్పష్టమనర్పు.

0: ఇది వైకుంఠమే. చిత్రావతి నదియే ఆ విరజాస్రవంతి, చిత్రావతి నది విరజా నది విముసందన సింపయేతంచు నిర్మదులో భక్తులు నిత్యసూరులు జగద్రక్షాబ్జనాభుండవర్ధి దయాబ్ధి ఇత పూర్ణచంద్ర సదమే తిర్మామణి కర్మ్యమౌ. దాహార్తిబడు అనంతపురమునకు మీ దయారసము జలమై ఆర్తిమాపే, రోగార్తి అల్లాడు రోగులకును మీ కృపారసము అగు చికిత్సాలయంబు, విద్యార్జనాతృష్ణ వెలయువారికి మీ దయతనరి విశ్వవిద్యాలయముగా, ఆధ్యాత్మిక జ్ఞానమాసింప మీ కృపాచర్యయ్య వేదాంత సార విద్య, పుణ్యయాత్రికులకు నెల్ల పుట్టపత్తి చేతన రాజ్యమయ్యే ఇది చెన్మయుండు అఖిల లోకైక గురుడు విశ్వాంతరాత్మ ప్రాత్ముడైన సాయీశ పరమాత్మకు ఆలయంబు. స్వామి, ఈ ఒక్క పద్యం ఈ పాద కంజాతమే కాదే, ఈ పాద కంజాతమే కాదే అల అహల్యాశాపమోచనం వాచరించే, ఈ చరణంబుజంబే కాదే ఈ చరణంబుజము కాదే కలుష విధ్వంసిని గంగకు ప్రభవ భూమి, ఈ పద పంకజంబే కాదే ఈ పద పంకజంబే కాదే బలి శిరోరత్న విభూషయై ప్రభలు చిందే, ఈ అంఘ్రి జలజాతమే కాదే ఈ అంఘ్రి జలజాతమే కాదే అతి విశాల బ్రహ్మండలం వెల్ల ఆక్రమించే, ఈ పదారవిందము కాదే ప్రాపుగూర్చు పుట్టపత్తికి వైకుంఠ పుణ్యకీర్తి, ఈ పవిత్రంఘ్రిధూళి కాదే ప్రజాళిని ఉత్తరింపజాలడు దివ్య సిద్ధశక్తి, ఈ పాద కంజాతమే కాదే అల అహల్యాశాపమోచనంబు ఆచరించే.
1: ఓం సాయిరాం. నేను పద్యం పాడను చదువుతాను, సహకరించండి. ఈశ్వరునికి అమ్మ ఈశ్వరమ్మకు జనించినాడు ఎనిమిదేండ్ల నాడు, ఈశ్వరునికి అమ్మ ఈశ్వరమ్మకు జనించినాడు ఎనిమిదేండ్ల నాడు, పుట్టపత్తిలోన భువనేశ్వరుండైన సత్యసాయి విశ్వశాంతిదాయి, తనవలే ప్రవక్త నొక్కని దైవంపునని భావి తరములకని యేసు పలుకువేళ పలికిన

గొర్రెలచ్చట బాబా ఎటంచు అటుల బాబావతారంబు అవతరించి. యేసుక్రీస్తు తన ఎదురుగా ఉన్నటువంటి తన భక్తులను చూచి వాళ్ళని షీపట్టారు. నేను మీ బర్రలు అవతరిస్తాను అన్నాడు ఆయన. అప్పుడు అవన్నీ కూడా బా బా అన్నవి. అందువలనే బాబావతారం అవతరించానని చెప్పేసి ఒక ప్రతీతి ఉంది. రేపల్లెలో నాడు గోపాలుడట్టు పుట్టపత్తిలో పెరిగిన బాలుడతడు, గురువు లేకుండానే పరమ సుజ్ఞానంబు గ్రహించినట్టు జిజ్ఞాసు అతడు, తన సూక్తి సుధలతో ధరణీ జనుల నెల మైమరపించిన మాంజుడతడు, కరమెత్తితే చాలు వర హిరణ్మయ రత్నహారములు కురి మందారమతడు, జాతి మతము భాష సర్వంబు మరచి ప్రపంచ జనులు తనకు ప్రణతులిడగా పుట్టపత్తి విషయ పుణ్యతీర్థంబుగా మార్చినాడు, శుభము కూర్చినాడు. తల యూపెనో లేదో తల యూపెనో లేదో మొలకెత్తును ప్రశాంత సౌకర్యగురుగ సహస్రంబులచట, పలుకు పల్కెన లేదో వెలసెను విజ్ఞానమూలంబు విశ్వ విద్యాలయంబు, హస్తం ఊపెనో లేదో ఆవిర్భవించను అత్యాధునిక విమానాశ్రయంబు, కనువిప్పెనో లేదో కనిపించ ఆరోగ్యధామంబు నవ్య వైద్యాలయంబు, మారుమూలను గల పల్లెటూరు పుట్టపత్తి అగుపించే భూగోళ పటమనందు అతడు భగవంతుడే అనే అమిత భక్తి ఐదు ఖండాల ప్రజలు ప్రోగైరీచట. పిల్లికి బిచ్చము బెట్టని లోభులు కురుమరించిన వేల కోట్ల ధనము అధికార మద దురహంకార నేతలు దాసులై పడని పాదాల ముందు, నిఖిల శాస్త్ర రహస్య నిధులు బుధులు నమస్కారములిడిని శీర్షములు వంచి భక్తులు ఆవాల గోపాలంబు భజనలు సల్పిరి పారవశ్యమున మునిగి, సాయిబాబా కరంబున జాలువారు బూదికెగబడిరందరు భేదముడిగి, హేతువాదానికందని ఇట్టి వింత శాస్త్రమయ్యది వివరింపదాలదింత. దాహమనెను లేదో తన జన్మసీమ ఇన్నూరు కోట్లు మంచినీరు ఓలె ధారవోసి మంచినీరు కల్పించను, ఇంతకంటే సేవ ఏమి కలదు. తనదు నామమే సత్యమై తనరువాడు శివమే తన దివ్యపదమై చెలగువాడు, సుందరత తన రూపులో చూపువాడు సత్య శివసుందర స్థాయి సత్యసాయి, సత్య ధర్మ ప్రేమ శాంతి సందేశ దివ్యౌషధములు అసంగి, అంతరంగ జాగ్యములను బాపు సచ్చిదానంద భిషగ్వరుండు సుమ్ము సత్యసాయి, అర్ధకామములకి అంకితంబయి నరకమున పడిన నరుల కనులు తెరచి ధర్మమోక్షములను దర్శింపజేసెడు నిత్యబోధకుండు సత్యసాయి, ఎల్ల జీవులకును హితము గూర్చడు ధర్మనిరతి జీవనమున నెరపవలయు, ధర్మ మార్గమును అర్థంబు సంపాదించి సద్వినియోగంబు సలుపవలయు, ధర్మార్థ నియమ బద్ధతతోడ కామోపభోగ సుఖంబుల పొందవలయు, ధర్మార్థ కామ సాధనముతో పాటుగా భవబంధ మోక్షములు బడయవలయు, నాలుగు పురుషార్థములను సమ్మతిని మనుషులు ఆచరించిన ఎప్పుడే అవనిలోన శాంతి సమకూరునను సత్యసాయి మాట విశ్వ కళ్యాణ సిద్ధికి వెలుగుబాట, శిల్పంబు చెక్కిన చెప్పులు కుట్టిన కర్మ కౌశలమే యోగం బటన్సు, మల్లెపూలు విసరినా బల్లెంబు గుర్చినా పలకకుండుట స్థితప్రజ్ఞ ఎనుచు, యంత్రమైన వేదమంత్రమైన జ్ఞానవాహినికి ఉభయ పార్శ్వంబులనుచు, అతి పాపినైనా పుణ్యాత్మునైనను సమభావాన గనుటే దైవత్వమనుచు, స్వామి అందించు బోధల సారమెరిగి సర్వభూత సమత్వ విశాల దృష్టి అలవరుచుకొందురేని అవని జనులు సాధ్యమగుగానే సమసమాజంబునేడు. పైరు మీద జల్ల పంటనిచ్చు ఎరువు కుళ్ళి కంపుగొట్టు కుప్పబోయ ధనము ఎరువు వంటిదని అనిన బాబా మాట ధనుకులెరిగి నడువదగిన బాట. పైరు మీద జల్ల పంటనిచ్చు ఎరువు కుళ్ళి కంపుగొట్టు కుప్పబోయ ధనము ఎరువు వంటిదనిన బాబా మాట ధనుకులెరిగి నడువదగిన బాట. పుట్టుదురేగాని గిట్టరు పుణ్యపురుషులన్న నానుడి వాస్తవంబగు విధాన అఖిలోక కళ్యాణమే ఆశయముగా సాగిపోవును యుగయుగాల్ సత్యసాయి. నమస్తే.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మీరు గుంటూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ జిఎన్ మూర్తి గారితో పరిచయం వింటారు. 13 భాగాల శీర్షికగా రేడియో సాయి మీకందిస్తున్న ఈ కార్యక్రమంలోని 9వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: ఉండేటువంటి ఈ ఇన్సిడెంట్స్ వరుసలో జరుగుతున్నటువంటి దాంట్లో నెక్స్ట్ అండి, ఆమె ఆంధ్ర యూనివర్సిటీలో ఉంటూ ఉండగా ఆమెకు డ్రీమ్ వచ్చిందని కింద సార్ అనుకున్నాం. ఆ కళ్ళలో ఏదో ఆ కళ్ళలో ఒక షాలువా కప్పినట్టు ఏదో వచ్చిందని. దీనికి ఇది డ్రీము నాతో చెప్తే ఇది కాదన్నాను. కాదన్న తర్వాత త్రయ బృందావనంలో మాట్లాడడం అయిపోయాక స్వామి అనిల్ కుమార్తో అన్నట్ట పూర్తిగా తెలుగులో బాగా మాట్లాడుతూ ఉంటున్నాడు, ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేసుకోమని అన్నాడు అన్నారట స్వామి. అప్పుడు నాతో అనిల్ కుమార్ అని, స్వామి ఈయన శ్రీనాథపేట తరఫున చాలా భవన విజయాలకు వ్యాఖ్యాతగా వెళ్లాడు స్వామి, భవన విజయాలు అటువంటివి బాగా ఏర్పాటు చేయగలడు, ఈ కవిత ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి అని చెప్తే అది తెచ్చేసుకోమను అన్నారట. అప్పుడు నేను అనిల్ కుమార్ నాకు ఫోన్ చేస్తే నేను అనిల్ కుమార్ ఆలోచన చేసి ఈ ప్రసాదరాయ కులపతి గారి దగ్గరికి వెళ్లి సత్యసాయి త్రిభువన విజయం రూపకల్పన చేసి దాని మీద ఎవరెవరిని సెలెక్ట్ చేయాలని వాళ్ళందరి దగ్గరికి వెళ్లి శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు విశాఖపట్నం వెళ్లి ఆయన దగ్గరికి దీక్షలో ఉన్నాను లేకపోతే వచ్చేవాడిని, ఆయన శ్రీరాముడే ప్రశ్నే ఉన్నది, ఆయన దగ్గర పాల్గొనడం కన్నా అదృష్టమే ఉన్నది, పరబ్రహ్మ స్వరూపుడు ఆయన పూర్ణావతారి అని చెప్పి నేను రాలేకపోతున్నాను అన్నాడు ఆయన. అలా మిగతా చాలా మందిని కాంటాక్ట్ చేసి స్వామికి ఫ్యాక్స్ లో మొత్తం అంతా డీటెయిల్స్ రాసి స్వామికి పంపించాను. పంపించి చేసుకోమన్నారు. చేసుకోమన్న తర్వాత కవులందరికీ చెప్పాను. అందరికీ చెప్పాక వాళ్ళందరికీ ఒక లెసన్, మీరు స్వామి దగ్గరకు వస్తున్నారు, శృంగారం వీళ్ళకి అలవాటు, శృంగారం చాలా అధిక ఓవర్ డోస్ లో ఉంటారు, ఒక ఇంతమంది ఆడియన్స్ చూశారనుకోండి డోస్ పెంచుతారు అంచేత అది చెప్పి మీరు అక్కడ శృంగారం మాట్లాడకూడదు, సరస్వతీదేవి సంగీత సాహిత్యాలు రెండు సరస్వతీదేవి యొక్క నేత్రద్వయం అని చెప్పాలి మీరు, ఆ అలంకార శాస్త్రంలో ఉంది ఇవన్నీ చెప్పొద్దు, ఇలా చెప్పాలని ఓరియంటేషన్ తో చెప్పాను. తర్వాత ఈ ప్రసాదరాయ కులపతి గారికి ఆయన ఒక అవతార పరంపరలో ఉండేటువంటి దాంట్లో శ్రీనాథుడు అవతారం అనేది ఇలాంటి భావన ఉన్నది, అతన్ని ఆరాధించేవాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే నేను ఆయనతో ముందు చెప్పాను, మీరు స్వామి దగ్గరకు వస్తున్నారు, స్వామికి పాదాలకు ప్రణామం చేయాలి, కార్యక్రమం ప్రారంభించేటప్పుడు అది ఆచారం, అది చేయకపోతే బాగుండదు అంటే తప్పకుండా అలాగే చేద్దాం, ఆచారాన్ని కాదనుకుంటే సంప్రదాయాన్ని తప్పకుండా చేద్దాం, ఎవరి పాదాలకు నమస్కారం పెద్దవాళ్ళకి నమస్కారం చేయొచ్చు కదా, మహనీయుడు ఆయన చేయడానికి ఏముంది అన్నాడు. ఈ మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావడం కష్టమైందండి. వస్తామని చెప్పారు స్వామి ఇక్కడికి, నేనేమో ఆ టైంలో కాళహస్తిలో యానివర్సరీ ఉంటే అక్కడికి వెళ్లారు, కాళహస్తి యానివర్సరీ ఉంటుంటే ఆ యానివర్సరీ ఏకో రోజు ఆపారు వాళ్ళు. విద్యానందగిరి ప్రకాశ్ విద్యానందగిరి స్వామి ఆయన సుఖమార్ శాస్త్రంలో స్వామి దగ్గరకు వచ్చారు ఆయన, స్వామితో పెద్ద ఫోటో ఉన్నది, ఆయన నేను ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన పరబ్రహ్మ స్వరూపుడు పరమాత్ముడు అని చెప్పి స్వామి గురించి చెప్పాడు, అదంతా రాసుకున్నాను. అయిన తర్వాత ఆ కాళహస్తిలో అయిపోయిన తర్వాత యానివర్సరీ నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి నేను ఇక్కడికి పుట్టపర్తికి. వెళ్ళిపోవడానికి అంటూ ఉంటే ఆయన ఏం చేశాడు, మా ఆశ్రమంలో స్వామిని గురించి అడ్రస్ చేయమని అడిగారు. అందులో స్వామిని గురించి మాట్లాడమని అడిగితే అసలు నాకు పరవశమే. అందులో వాళ్ళ ఒక ఆశ్రమంలో వాళ్ళ ఆశ్రమం వాళ్ళు అందరూ వచ్చారండి, పులకరించిపోయారు స్వామిని గురించి చెప్పిన మాటలు. అందులో ఒక్క మాట నాది లేదు, కామా కూడా నాది కాదు, ఎందుకంటే నాకు తెలుసు కామాలో కానీ ప్రయత్నం చేస్తే కోమాలోకి వెళ్తానని. అంతా స్వామిదే పరవదించిపోయారు. దాని నుంచి లేట్ అయింది. ఇక్కడ అనిల్ కుమార్ని స్వామి ఏడీ నీ ఫ్రెండ్ ఏడీ నీ ఫ్రెండ్ ఎప్పుడొస్తాడని, స్వామి నీ కార్యక్రమం మీదే ఉన్నాడు అక్కడ వస్తున్నాడని చెప్పారు. ఓ అర్ధరాత్రి వచ్చాను, అర్ధరాత్రి వచ్చి ఏర్పాట్లు చేసి ఉంచారు అక్కడ ఉన్నాను. మొన్నడు స్వామి దగ్గర తీసుకెళ్లిన తర్వాత స్వామి పలకరించారు, అన్ని అడిగారు, ఆ పక్కన వచ్చి కూర్చోమన్నారు. తర్వాత నీ కవులు ఎప్పుడు వస్తారన్నారు. వస్తారు స్వామి, బయలుదేరి రోజులు వస్తున్నారు అన్నారు. నిజంగా వస్తారా అన్నారు. నాకు అనుమానం పట్టుకుంది. అనిల్ కుమార్ నువ్వు చూడు ఏడీ నీ ఫ్రెండ్ అని అంటే ఎక్కడుంటాడు స్వామి, టెలిఫోన్ లో కాంటాక్ట్ చేస్తూ బస్టాండ్ కూర్చున్నాడు, వాడు వస్తారు, పర్వాలేదులే వస్తారులే అన్నారు అని వాళ్ళు వచ్చారండి. ఒక అతను వచ్చాడు, వస్తే అతనికి పేరాళ భరత్ శర్మ మంచి అవధానం వచ్చేశాడు, విశ్వనాథ శిష్యుడు. అతనికి చర్మవ్యాధి ఉంది ఎప్పటి నుంచో, చాలా బాధపడుతున్నాడు. అందరికన్నా ముందు వచ్చిన కవి అతను. లైన్ లో కూర్చుంటే స్వామి వచ్చి, ఎన్నాళ్ళు బాధపడతావు ఇంకా శర్మ, నువ్వు నీకేం బాధ లేదు నేను తీసేస్తాను అని విభూ సూచించి ఇచ్చారు. ఆ మరుక్షణం అతనికి ఉన్నటువంటి చర్మవ్యాధి అయిపోయిందట. ఆయన అంటాడు కవి శబ్దం దేవుడు ఎరుగునండి, ముందు ఆ వ్యాధి నయం చేశాడు ఆయన. దాంతో ఇలా ఒక్కొక్కరు వస్తున్నారండి. ఒక్కొక్కరు వస్తుంటే ఈ లోపల మాత్రం నాకు స్వామి హైయెస్ట్ టెన్షన్ పెట్టారు. ఒక రోజు వచ్చి ఏం మొహం అంత టెన్షన్ లో ఉన్నావు అన్నారు. మాట్లాడలేదు. టెన్షన్ స్వామిని గురించి ఎంత టెన్షన్ పెట్టుకుంటావో స్వామి టెన్షన్ అంత ఉంటుంది అన్నారు. అయ్యేమో గాని నాకు ఈ తట్టుకోలేను. మళ్ళీ నాకు నేను ఎలా ప్రార్థిస్తున్నాను స్వామి, మళ్ళీ ఇలాంటి కార్యక్రమం నాకు వద్దు స్వామి, నేను పడలేదు స్వామి, నాకు నిద్ర పడడం లేదు, ఏ ఆలోచన లేదు, జీర్ణులు ఉపాగడుతున్నాయి, వస్తారో రారో వీళ్ళు. ఇంకోటి అన్నారు, నీ కవులు ఒకవేళ దసరా టైం కదా ఎక్కువ ఎక్కడైనా సంభావన ఇస్తానంటే అక్కడికి వెళ్ళిపోయేమో. నీ చెప్పాను అని లేదు స్వామి, వాళ్ళంతా యూజీసీ దీనిలో ఉన్న ఏమిమ్మంటావు నీ కవులు కన్నారు. ఏం స్వామి, వాళ్ళంతా యూజీసీ లెక్చరర్లు కావాలని స్వామి దగ్గరికి వస్తున్నారు. ఎవరెవరంటే పేర్లన్నీ అడిగారు చెప్పాను, వృషాద్రిపతి, కులపతి, ఏమిటనే అని అంటున్నారు స్వామి. నేను అంటుంటే ఎన్ని పతులున్నా విశ్వపతి దగ్గరే కదా స్వామి వీళ్ళందరూ అన్నా. ఓ గడుసుగా మాట్లాడుతున్నావే అన్నారు. అయిపోయింది, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అందరు వచ్చారు. వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళందరూ ఇలా చూశారు స్వామి, అక్కడి నుంచి స్టేజ్ నుంచి ఇలా చూశారంటే వాళ్ళందరినీ చూసి అయిపోయిన తర్వాత దిగి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ పక్క ఇలా చూస్తూ వెళ్ళారు. నెక్స్ట్ స్వామి ఏర్పాట్లండి, 4 గంటలకు కాఫీ ఇవ్వండి వాళ్ళకని చెప్పారు. సేవాదళం వాళ్ళు పెట్టించి 4 o'clock కాఫీ క్యాంటీన్ లో వీళ్ళకి, అక్కడ మాకు రూమ్స్ ఇచ్చే రూమ్స్ లో పొద్దున్న 4 o'clock కాఫీ అందరికి ఫ్లాస్కుల్లో పెట్టి అందరికి, మహాకవులు వీళ్ళందరికీ. తర్వాత వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ క్యాంటీన్ లో ఆల్ ఐటమ్స్, ఈ బ్రేక్ఫాస్ట్ స్వీట్లతో సహా. మీ వాళ్ళతో వెళ్లే కదా, మొత్తం అన్ని ప్రదేశాల్లో ఇండియాలో ఉండే ప్రముఖ నగరాల్లో, ప్రసిద్ధ సాంస్కృతిక నగరాల్లో ఇచ్చిన కార్యక్రమాల్లో వ్యాఖ్యాతకు వెళ్ళాను కదా, ఇట్లా హాస్పిటాలిటీ వాళ్ళ జన్మలో ఎక్కడ చూడలేదు.
1: స్వామి ఈజ్ ది బెస్ట్ హోస్ట్,
0: క్వశ్చన్ ది బెస్ట్ అవుట్ స్టాండింగ్, హీఈస్ ది క్రియేటర్ హోస్ట్, క్రియేటర్, క్రియేటర్ హోస్ట్. ఆయన ఆ స్వీట్లు ఇవన్నీ చూసి వీళ్ళు కగారు పడిపోయారు. తర్వాత అంతటా తీసుకెళ్ళండి, మన యూనివర్సిటీ చూపించండి, మన ప్లానిటోరియం చూపించండి, మన హాస్పిటల్ చూపించండి, అన్ని చూపించండి అన్నారు. వీళ్ళు ఇవన్నీ తిరిగి తిరిగి, అసలు హాస్పిటల్లో అయితే మొట్టమొదటిసారి హాస్పిటల్ ఇలాంటి చూడమని, ఇది ఆసుపత్రిలా లేదు, దేవాలయంలా ఉందే, అంత పవిత్రంగా ఈ విభూతి వాసన వస్తుంది, అగరత్తుల వాసన వస్తుంది, ఎక్కడ నెట్టాలు లేదే, ఏం హాస్పిటల్ అండి అని ఆశ్చర్యపోయాం. వీళ్ళు సాయంత్రం పద్యాలు చెప్పమని అడిగినప్పుడు చెప్పాలి కదా, మరి అవన్నీ తిరిగి చూసి వచ్చి బాగా లంచ్ హెవీ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ హెవీ, లంచ్ హెవీ చూసుకున్నారేమో, అంతా వచ్చి పడుకుని ఎప్పుడో 6 o'clock ప్రోగ్రాం, మాది ప్లాన్ మాకు స్వామి ఇచ్చింది. 3 o'clock కబురు పంపించి రెడీ అవ్వాలి. వీళ్ళు 2 o'clock వచ్చారండి, అన్ని తిని బాగా పడుకుని ఆ ఇప్పుడేం లేదని గొరక పెడితే పడుకున్నారు. స్వామి దగ్గర నుంచి కబురు వచ్చింది, నాకు వచ్చి అప్పుడే రెడీ అవ్వండి అని అనిల్ కుమార్ వచ్చి బెదర్ వాళ్ళందరినీ సిద్ధం చేయండి. ఏం సిద్ధం చేస్తారు వాళ్ళంతా, ఒక్కొక్కడు అందరూ దాదాపు అవడా చేస్తారండి. నాట్యావధానంలో ఇండియాలో 1 ఆయన వచ్చి, మూర్తి గారు ఆగండి, తొందర లేదు, 6 o'clock కాదండి, 3 o'clock తయారు అవదాం, తయారవుదాం అన్నాడు. నీకేమో నాకు రైళ్లు పరిగెడుతున్నాయి, ఆయనకేం పోయింది, కార్యక్రమం కదా, అది మొత్తం మీద తయారు చేయించామండి. తయారు చేయించి ఎట్లా అయితే, కులపతి గారు మంచి మ్యాన్ ఆఫ్ మెటల్ కదా, అందరు తయారవ్వాలి, అందరూ స్వామి దగ్గర విషయం కదా, వారు చెప్పిన తర్వాత మనం సమయ నియమం పాటించాలి అని చెప్పి అందరినీ ఆయన తయారు చేశాడు. నాకు దోవతి కట్టుకోవడం రాదు, ఓ దోవత ఏదో కొనుక్కొచ్చాను, ఓ పట్టు దోవత ఉండాలి కదా, అది లేకుండా మామూలు దోవత కొనుక్కొచ్చాను. ఆ దోవత ఏమో ఇద్దరు ముగ్గురు తయారు చేసి కట్టించారు, కట్టించి అది వేసుకుని వెళ్ళాను. స్వామి వెళ్తే ఏమిటి దోవత కట్టడం అన్నా, లోపలికి తీసుకెళ్తారని. ఏదో స్వామి పెళ్లినాడు కట్టుకున్నాక మళ్ళీ ఇప్పుడే కట్టుకోవడం, ఏదో స్వామి కార్యక్రమం కాబట్టి అంటే నవ్వే పర్వాలేదులే అన్నారు. వెళ్ళి నీ కౌలందరినీ కూర్చోమని అన్నారు, కూర్చోబెట్టారు. సడన్ గా కార్యక్రమం ప్రారంభించున్నారు, అందరు కూర్చోబెట్టి తెచ్చాను, కూర్చోబెట్టారు, ప్రారంభించున్నారు. ప్రారంభించనగానే కార్యక్రమం ప్రారంభించనగానే స్టేజ్ సెట్ అయిపోయింది, హాల్ అంతా నిండిపోయింది, పూర్ణచంద్ర ఆడిటోరియం అంతా. నేను ముందు వీళ్ళందరినీ పరిచయం చేయాలి కదా, ఈ ఎనమంటకు వీళ్ళు ఉండేటువంటి కవులందరినీ పరిచయం చేస్తూ వాళ్ల పేర్లు, వాళ్ల బిరుదులు, వాళ్ళ సాధించినటువంటి విజయాలు, దాంతో పాటు అక్కడ దేవలోకంలో ఉన్నటువంటి వారు వీళ్ళు, వీళ్ళందరూ అమరలోకంలో ఉన్నారు, అమరలోకంలో ఉన్నటువంటి ఆ కవులు పేర్లతో ఇక్కడికి వచ్చారు కదా, ఆ కవి పేరు దివాకర విశ్వనాథ సత్యనారాయణ గారు, దేవుడు కృష్ణాస్త్ర గారు, వీళ్ళందరినీ చెప్పి ఆ 2 సమన్వయం చేస్తూ అక్కడ ఇక్కడ యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలందరూ కూడా వాళ్ళు కామరూపధారుడై అక్కడ అంతా ఉన్నారు, ఇదంతా చూస్తూ ఉన్నారు. త్రిభువనేశ్వరుడు అక్కడి నుంచి ప్రత్యేకంగా ఈ సత్యసాయిబాబా అవతారంలో ఇక్కడికి వచ్చి భూలోకంలో ఉండి ఈ రోజు అలంకరించి ఇక్కడ ఉన్నారు. వారందరిని మనం చూస్తున్నారు, మనకి వారు కనపడరు. ఇలా ఇంత డ్రామా అంతా వేసి చేసి చెప్తున్నా. స్వామి పరిచయం చూస్తుంటే కానీ మధ్యలోంచి వచ్చారు ఒకసారి. వచ్చి వాడు పక్క ఇంకా పరిచయం అవ్వలేదా అన్నారు. లేదు స్వామి అంటే మళ్ళీ లోపలికి వెళ్లారు. అయ్యా బిరుదు గజ్జ నేను కురపతి గారు, రాజాది రాజా రాజమార్తాండాజాలో ఉంటది కదా, అది చదివాక అది అయిన తర్వాత స్వామి వచ్చారు. వచ్చి అక్కడ కూర్చున్నారు సింహాసనం, చుట్టూ అంతా సింహాసనాలు వేయించారు. అసలు ఆ పరవశలు స్వామి అవతారమూర్తి పక్కన సింహాసనంలో కూర్చోవడం ఏంటండి ఎవరైనా అలాంటిది అది కూర్చోబెట్టేసరికి అసలు అందరు పరవశించిపోయారు. అందరినీ పరిచయం చేశారు, నన్ను పరిచయం చేయడానికి లేదు, మర్చిపోయాడు ఆయన కురపతి గారు. నన్ను చేయాలి కదా, ఆఖరిని అంతా అయిపోయాక నేను కరుణశ్రీ పాత్ర, ఆయన చేయాలని మర్చిపోయాడు. నాకు స్వామి చూడండి ఎంత కరుణమయుడు. లోపటికి వాడికి గొంతు తడారిపోతుంది, డ్రై అయిపోతుంది, పాపం ఫాస్ట్గా మాట్లాడతాడు, డ్రై అయిపోతుంది, నీళ్లు ఇవ్వండి మంచినీళ్ళని పంపి. నేను లోపలికి వెళ్తే మంచినీళ్ళని వెళ్తే స్వామి పంపించున్నారు తీసుకున్నాను. దీనికి ఎంత దయామూర్తి అంటే నేను ఈ సమావేశాలన్నిటికీ వెళ్తున్నాను, ఫ్రీక్వెంట్ గా వెళ్తున్నాను, వారానికి 3 రోజుల్లో కష్టం అని చెప్పి ఒకనాడు కళ్ళలో కనబడి, ఏమి గొంతు ప్రాబ్లం ఉంది కదా నీకు, డాక్టర్ ఫణీంద్ర దగ్గరికి వెళ్ళు, ఈఎన్టీ స్పెషలిస్ట్ గుంటూరులో స్వామి డివోటి చెప్పారు. వెళ్ళాను నెక్స్ట్ డే, ఇలా చెప్పారు, అంచేది మీ దగ్గరకు వచ్చాను, సాయంత్రం హైదరాబాద్ వెళ్తున్నాను, స్వామి కార్యక్రమం ఉంటే అదే మెడిసిన్ ఇచ్చాడు, అది వర్కౌట్ చేసింది కొంతవరకు అని. అయిన తర్వాత స్వామి దగ్గరికి వస్తే ఏమన్నాడు ఫణీంద్ర అన్నాడు. అంటే ఎంత ప్రేమ చూడండి. సో ఆ భువన విజయంలో జరుగుతుంది. జరుగుతూ ఉండగా అసలు ఎంత అపూర్వంగా ఉందో లాగా రక్తి కట్టించారంటే, పద్యాలు కులపతి గారు ప్రారంభించినటువంటి పద్యం శ్రీనాథుడిగా, నేను గంటకి కొన్ని వేల పద్యాలు చెప్తాను, అందుకుని రాసుకోగలిగిన వాడు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అన్నాడు సభలో స్వామి. అక్కడ ఉండగా దానికి ముందు ఏం చేశామంటే మేము ఆశుకవిత ప్రదర్శన పెట్టాలని, అందరిని ఆకర్షిస్తుంది ప్రత్యేకం. స్వామి అందరితో చెప్తున్నారట ఆశుకవిత్వం అది ఉంటుంది మీరు ఎప్పుడు తెలియదని ఇందులోకి వాళ్ళందరికీ చెప్తున్నారట. అది నేను స్వామి ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ చేయలే, స్వామి పంపించిన దాంట్లో. అప్పటికప్పుడు స్వామిని రిక్వెస్ట్ చేశాను, స్వామి క్షమించాలి, అది అందులో చేర్చలేదు, ఇప్పటికిప్పుడు అనుకుంటున్నాం, వారు కూడా కావాలనుకుంటున్నారు, మీరు అని ప్రార్థిస్తున్నాం, మీరు అనుగ్రహిస్తే అది చేయించు. 2 గంటలు మాకు ఇచ్చిన టైం అంత మొత్తం చేయించన్నారు. చెప్పాను ఆయన్ని ప్రశ్నలు అడగాలి, అడిగిన దాంట్లో ఎవరో ఇంకా మళ్లీ వీళ్ళని అడిగితే కష్టమవుతుందని నేనే అడిగాను. సాయి ఓయి హాయి రయి ఈ 4 మాటలకి ఆ అర్థాలు కాకుండా వేరే అర్థాల్లో వచ్చేటట్టుగా ఒక శేష పద్యం చెప్పండి, చెప్పాడు ఆయన. పద్యం జ్ఞాపకం లేదు కానీ అంటూ, మరీ ఇంత దారుణం ఆ సాయి భక్తుడేండి మూర్తి గారు, పోనీ మిగతా వాటికైతే అర్థం ఉంది, సాయి అన్నదానికి కూడా సాయి అర్థం రాకుండా చెప్పమంటున్నారే అని చమత్కరించి పద్యం బాగా చెప్పాడు. స్వామి చాలా మెచ్చుకున్నారు. అయిపోయిన తర్వాత అమెరికాలో ఆగిన రైలు మొన్న మనం అనుకున్నాం, ఆ శాన్ ఫ్రాన్సిస్కోలో ఆగిపోయింది, 2 రోజులు పడుతుందని చెప్తే 2 గంటల్లోనే బయలుదేరినటువంటిది. ఆగిన రైలు బయలుదేరిన వేళ మీరు పొందిన అనుభూతిని ఒక సీజన్లో విసరండి అన్నారు విశాఖతో. అది కూడా స్వామి బాగా మెచ్చుకున్నారు. అయిన తర్వాత ఈ మిగతా వర్ణనలు హాస్పిటల్ గురించి అని మిగతా వాటి గురించి అలా అన్నో సమస్యాపూర్వంలు వర్ణనలు ఇవన్నీ జరిగినాయి. ఇదంతా బాగా పూర్తయిన తర్వాత 1:50 అయింది. నేను కరుణశ్రీ పాత్రలో ఉన్నాను, అందరికీ ఎక్కువ టైం ఇవ్వాలి, నేను తక్కువ తీసుకోవాలనే ఉద్దేశంతో తక్కువ తీసుకుని వచ్చాను. స్వామి ఏం అప్పుడే ముగించావు, కాసేపు మాట్లాడకపోయావా? లేదు స్వామి వాళ్ళందరికీ మంచిది మంచిది అన్నారు. అని 1:50 అయ్యాక ఇంకెంతసేపు ఉంటుంది అన్నారు స్వామి. ఇంకొక 10 నిమిషాలు ఈ కులపతి గారు ఇంకొంచెం టైం కావాలంటుంటే మరోసారి పెట్టుకుందాం, 10 నిమిషాలు మూర్తి చెప్పాడు కదా అలాగే ఇప్పుడు చేద్దాం అన్నారు. అయిపోయిన తర్వాత ఆయన పద్యాలు చెప్పాడంటే చివరిలో, మొదట్లో నేనేమో అనుకున్నాను, స్వామి నువ్వు పలికిస్తేనే పలకలేను నేను మాట, ఈ పలుకు నీ పలుకే గారని నాది కాదు స్వామి, నే పండితుడిని కానీ నువ్వు చేస్తే పండితుడినే అనిపించుకుంటాను అనే ధోరణిలో పద్యాలు వరస చెప్పాడండి. స్వామి ముగ్ధులై ఏకరుద్రాక్ష గొలుసు సృష్టించి ఆయన మెళ్ళో వేశారు. వేసి మేము స్వామి ప్రార్థిస్తున్నప్పుడు ప్రసంగం స్వామి, స్వామి మీ అనుగ్రహ భాషణం చేయండి అని అద్భుతమైన ప్రసంగం చేశారు. అద్భుతం చెప్పి, ది గేట్స్ ఆఫ్ ప్రశాంతి నిలయం ఆర్ ఆల్వేజ్ ఓపెన్, మీకు ఎప్పుడు తెరిచున్నది, ఇది మీ స్వంతం, మీది. కవులు పండితులు విద్వత్వేత్తలు వీరందరూ రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఇది మీ ఇల్లు అని. అందరికీ ఒక్కొక్కడికి ఒక వెండి గ్లాసు లోపల గోల్డ్ వాటర్ తో తయారు చేయించి పైన స్వామి సర్వమతం దీనికి సంబంధించిన అంబలం పెట్టి దాని లోపల ఫారిన్ చాక్లెట్లు మొత్తం నింపి కంచి నుంచి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించినటువంటి శాలువాలు కావు దోవతులు. ఇది అడిగితే చెప్పారు కదా ఇది నా స్టేటస్, స్వామి వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లేదంటే అది నీ సంగతి, నా స్థాయికి తగ్గట్టు ఉండాలిగా నేను ఇచ్చేది అన్నారు. ఇచ్చి వీళ్ళందరూ పరవశించిపోయారు, అందరికి పాద నమస్కారాలు ఇచ్చి అంతా చెప్పి. ఆ రోజు మా అమ్మాయి బయటకు వచ్చిన వెంటనే నేను లేచి వెళ్తున్నాం, ఏం నాన్నగారు నా కళ్ళ మీద కామెంట్ చేశారు ఏమంటారు, దోవత కప్పారా మీకు స్వామి, నేను చెప్పాగా మీకు ఆ రోజు మీ నాన్నని పిలువు, మీ నాన్న స్వామి మాట్లాడడం కోసమే పుట్టాడు, మీ నాన్నకు పనే అదేసరు అన్నారని మీకు శాలువా కప్పారంటే నన్ను ఏం హేళన చేశారు, ఇవాళ మీకు కప్పింది ఏంటది, ఇది మీరు ఊహించారా, లేదన్నారు కదా మరి ఇప్పుడు ఏమైంది అంది. అంటే స్వామి డ్రీమ్స్ లో కూడా ఇలాగే ఒకసారి స్వామి నా కళ్ళలో కనబడి ఏదో మామూలుగా మాట్లాడమంటూ నమస్కారం పెట్టుకోకపోతే ఉంటే ఒక పాదం చాలులే ఒక పాదాన్ని పెట్టుకున్నారు. నేను అనుకున్నాను ఇది పిచ్చికళ నాది, ఏ నిద్రపట్టకుండా వచ్చింది దానిలో కళ ఇది అని చెప్పి నేను వదిలేశాను. ఈ త్రయ బృందావనంలో మాట్లాడమన్నప్పుడు ఉయ్యాల మీద కూర్చుని పిలిచే చూడండి, అప్పుడు నమస్కారం చేసుకోవాలిగా స్టూడెంట్స్ పాదాలు వదలడంలే, అసలు అవి వెళ్ళదినొచ్చు ముందు మొత్తం సరౌండెడ్ బై స్టూడెంట్స్ కదా, వాళ్ళు వదలడం లేదు, వదలకపోతే వాళ్ళు చేత్తో ఇలా అని ఒక పాదం తీసి ఓ పాదానికి పెట్టుకోలే. అంటే ఏమని మనం ఊహించగలం అసలు స్వామిని అనుభవించడమే. ఒకసారి అయితే డివినిటీ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ ఎక్స్పౌండెడ్ ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ అని చదివాను, అయితే నో నో నో ఇట్ కెనాట్ బి ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఈస్ టు బి ఎంజాయ్డ్ అన్నారు. ఎంజాయ్ ఈస్ ది ఎండ్ జాయ్ అని ఒక స్వామికే సాధ్యం ఉండదు. ఎంతమంది ఇది తర్వాత ఒకసారి ఉరవకొండలో ఆంజనేయుల గారు వైస్ ప్రెసిడెంట్ మాకప్పుడు, ఆయన ఒక మిడ్ నైట్ రాత్రి 1 గంటప్పుడు ఫోన్ చేసి 75th బర్త్డేకి మీరు ఉరవకొండలో వక్తగా రావాలన్నాడు. మీరుండగా నేనెందుకు సార్ అన్నాను, ఆయన చాలా అవుట్ స్టాండింగ్ స్పీకర్ అని కదా, అంటే నేనెందుకంటే లేదు మీరు రావాలి నాకు ధ్యానంలో స్వామి కనబడితే మిమ్మల్ని పిలవమన్నారు అన్నాడు. నేను అన్నాను రాత్రి 1 గంట అయింది, నేను రేపు ఉదయం మీకు కన్ఫర్మ్ చేసి చెప్తాను సార్ అన్నాను. ఆ పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే మీరంతా వింటారు, మేము మీకు కనపడం అని దృష్టితో కొంచెం నిందిస్తూ మాట్లాడేదానంటే నేనన్నా ఏమండి నేను ఒకసారి డైరీ చెకప్ చేసుకుంటాను, చెకప్ చేసుకోకుండా అదే డే ఇచ్చానుకోండి నేను ఐఎమ్ నాట్ ఆమీ ప్రెజెంట్, ఒకే రోజు 2 సమావేశాల్లో మాట్లాడడానికి నేను స్వామిని కాదు కదా అని చెప్పి చెప్పనివ్వండి అంటే మీ ఇష్టం అన్నట్టు పెట్టించాడు. నెక్స్ట్ డే చూసి ఫోన్ చేశాం, చేసిన తర్వాత వెళ్తే చాలా బాగా మంచి హోస్ట్, స్వామి ఎందుకు ఇతన్ని లైక్ చేస్తున్నారు ఈ ఫ్యామిలీని అని చూసి నేను అడిగితే రమణరావు చెప్పారు నాకు, నేను స్టడీ చేసి చూశాను మంచి హోస్ట్, నాకు గుంటకల్లో దగ్గర నుంచి అరేంజ్మెంట్స్ అన్ని చేయించాడు, చేయించి అక్కడికి తీసుకెళ్లి అంతా ఒక కారు పక్కన పెట్టి ఈ ఊరేగింపుడు మీరు రాలేకపోతే ప్రదేశాలని చూపించాడు స్వామి, ఉరవకొండ ఇంపార్టెన్స్ అంతా, మీరు రాలేకపోతే ఈ కారులో రండి అని ఏర్పాటు చేశాడు. నేను కారులో వద్దు చూస్తాను ఇదంతా, లెట్ మీ ఎక్స్పీరియన్స్ ఫర్ మై సెల్ఫ్ అని అంత దూరం నడిచాను. ఆ కారులో అది లారీలో పెట్టి అదంతా తీసుకెళ్లి అదంతా చూశాను అయింది. నెక్స్ట్ డే నన్ను బస్సు ఎక్కించాడు పుట్టపర్తి వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా సరే ముందు పుట్టపర్తి రిపోర్ట్ చేసి అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ పుట్టపర్తి వచ్చి స్వామికి చెప్పండి పోవడం. అది వచ్చిన తర్వాత లైన్లోకి వచ్చింటే స్వామి వచ్చి ఏమి ఎవరోకుండా నుంచి వస్తున్నావా అన్నారు. అవును స్వామి అయితే తెలుసు తెలుసు అంతా తెలుసు నాకు అన్నారు. సరే దానికి రెఫరెన్స్ అయిపోయింది, అయిపోయి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను అన్నమాట. తర్వాత ఒకసారి వచ్చినప్పుడు స్వామి లైన్లో వస్తూ స్వామి మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి రిపీట్ చేయాల్సి వస్తుంది స్వామి, చెప్పిందే మళ్లీ చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అన్నాను. అట్టనా రిపీట్ చేయ కొత్త నువ్వేం చెప్పగలవు, స్వామి మాట్లాడగా నువ్వు చెప్పేది అవి రిపీట్ చేయాల్సిందే అని పెద్ద అమ్మాయికి పెండి చేశావంటే అప్పుడు కావాలి అప్పుడు చెప్పారనమాట. మంత్రాలకి వాడిని పిలుస్తావు, పురోహితుని పిలుస్తావు, ఆయన వచ్చి మంత్రాలు చదువుతాడు, కొత్తగా ఆయన సృష్టించలేడు కదా ఆ బుక్కులో ఉన్న మంత్రాలే చదువుతాడు. అయిపోయింది, రెండోసారి మీ చిన్న అమ్మాయికి చేస్తావు పెళ్లి, అప్పుడు ఇంకో పురోహితుని పిలుస్తావు, వాడు ఆ మంత్రాలేగా చదువుతాడు, ఎవరు మార్చగలరు అంచేత స్వామిని ఎవరు మార్చలేరు, నువ్వేం రిపిటేషన్ అయినా పర్వాలేదు, అది మంచి మాట ఎన్నిసార్లు చెప్పినా పర్వాలేదులే, ఏం పర్వాలేదు చెప్పు అన్నారు. స్వామి ఇదివరకు ఇలాగ ఒక ఆయన అడిగారు, స్వామి మీరు చెప్పిందే చెప్తున్నారు ఇలా ఎంతకాలం చెప్తారు, ఏం స్వామి అని అడిగాడు ఎవడో, చిక్కగా ఉన్నవాడు కూడా, టిల్ యూ బికమ్ ఆల్ రైట్ అన్నారు. అందువల్ల స్వామి ప్రతి మాట కూడా నేను ఏంటంటే జీవిత సత్యాల కింద ఒక భావించేటువంటి పద్ధతిలో ఉన్నది అని. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏమైందంటే, ఆదిలాబాద్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు బస్సుల్లో, చాలా బస్సుల్లో వచ్చారు. విఠలరావు అని వాళ్ళకి
1: ఏ సంవత్సరం అండి ఇది?
0: ఇది 1998 అండి, 1998 అక్టోబర్ లో ఉన్నప్పుడు అనుకుంటాను. వాళ్ళంతా వచ్చారు, లార్జ్ నెంబర్ వచ్చారు. వస్తే విఠలరావు వాళ్ళ స్టేట్ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, అతను నన్ను వచ్చి అడిగి వాళ్ళందరినీ అడ్రస్ చేయమన్నాడు. మాతో కూర్చోండి సార్, హెల్ప్ గా ఉంటుంది అన్నాడు. కూర్చున్నాను నేను. అయితే విఠలరావు గారు చెప్పాను, కూర్చోడానికి చాలా కష్టం విఠలరావు గారు, వాళ్ళు కూర్చున్నాను అనుకో, నీకేం పని స్వామి అడగొచ్చు, అలాంటివి నేను రికార్డెడ్ వెర్షన్స్ చూశాను అని చెప్పి, నువ్వెందుకు కూర్చున్నావు అని అంటారేమో అంటే, నేను చెప్పుకుంటాను కదా సార్, అదేం పర్వాలేదు కూర్చోండి అన్నాడు. కూర్చుని ఉన్నాను. ముందు వచ్చినప్పుడు స్వామి, ఏమి హైదరాబాద్ లో ఉంటున్నావా అన్నారు. లేని స్వామి, లెటర్ ఇచ్చాను, హైదరాబాద్ లో ఉంటున్నావా? లేని స్వామి అన్నాను. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మధ్యాహ్నం వచ్చారు. మధ్యాహ్నం వచ్చినప్పుడు స్వామిని, డెఫినెట్ గా స్వామి నాకు స్వామి సందేశ వ్యాప్తికి శక్తి సరిపోవడం లేదు, ఆయాసం వస్తుంది బాగా అనమాట, అంచేత స్వామి శక్తి సరిపోవడం లేదు, అనుగ్రహించండి అని అడగాలని రెండు లైన్లు మొత్తం అనుకుని ఉన్నారు. అదే ఉంటే స్వామి వచ్చారు. వచ్చినసారి ఈసారి అసలు పలకరింపులోనే ప్రత్యేకమవుతుంది. ఏమండి సార్, ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారన్నారు. నాకు చెమటలు పట్టినాయి. ఏంటిది ఏమండి సార్ అంటారు, ఈయన ఏదో గందరగోళం అయింది మనకి, తీవ్రమైన పరీక్ష అనుకుని విజయవాడలో ఉంటున్నాను స్వామి అన్న. అట్టనా విజయవాడ? మరి ఇది ఆదిలాబాద్ కదా, వీళ్లతో నీకేం పని అన్నారు. అప్పుడు విఠలరావు ఏం చెప్పాడు, స్వామి స్వామి సందేశ వ్యాప్తి చేసేటువంటి వ్యక్తి కదా, అతనికి ప్రాంతంతో సంబంధం ఏంటి స్వామి, మేము రిక్వెస్ట్ చేశాం, మా రిక్వెస్ట్ విని ఆయన అంటూనే ఉన్నాడు వద్దని చెప్తూ అని రిక్వెస్ట్ చేస్తే వచ్చారు స్వామి. సంతోషం సంతోషం. మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. ఎక్కడ? విజయవాడలోనా అన్నారు. అవును విజయవాడలోనా అన్నారు. అంటే ఏదో విజయవాడ అంటే నేను తెలుసుకోలేకపోయాను, ఏమిటో నాకు తెలియలేదు, అర్థం కాలేదు. అవును స్వామి అక్కడ ఉంటున్నానని అని అప్పుడు అన్నాను. సరిపోవడం లేదు, శక్తి సరిపోవడం లేదంటే చాలా లార్జెస్ట్ క్వాంటిటీ ఆఫ్ విభూతి సృష్టించి ఈ గొంతుకి ఈ వీపుకి రాసి చేతిలో వేసి కాగితంలో కట్టుకుని కాగితం ఇవ్వమన్నారట. అది అయిన కొద్ది రోజులకి అయిపోయింది. అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది. వస్తే స్వామి బర్త్డే కోసం వచ్చాము, ఆమెను పలకరించారు, నన్ను పలకరించారు, మొత్తం అంతా పలకరింపులు అయిపోయాయి. అయిపోయిన తర్వాత అప్పుడు విభూతి ఇచ్చారు నవంబర్లో. అయిపోయింది, ఇంటికి వెళ్ళాము. అమ్మాయిని దిగబెట్టి 5 December 1998 హైదరాబాద్ దిగబెట్టి ఇంటికి వచ్చాను. కొంచెం అన్ఈజీగా ఉంది. సరే మా మిస్సెస్ ఏమో వాళ్ళ అమ్మగారికి బాగుండలేదని విజయనగరం వెళ్ళింది. నేను చిన్నమ్మాయి ఇంట్లో ఉన్నాము. ఉంటే ఇక్కడ భరించలేని బాధగా ఉంది. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తాను, ఎందుకైనా ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమో తెలియదు. కారణం ఏంటంటే ఉన్నవాడిని ఊరుకోక మెడికల్ సైన్స్ లో ఉండేటువంటి పాపులర్ సైన్స్ సిరీస్ తోని గుండె జబ్బులు నివారించడం ఎలా, జార్డీస్ నివారించడం ఇవన్నీ వ్యాసాలు రాశా. ఆ సిమ్టమ్స్ అన్ని నాలో ఉన్నాయేమో అని ఇప్పుడు అనుమానం. సరే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఉన్నవాడు ఊరుకోక ఈసీజీ తీసి ఆయన ఏమన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కదండి అన్నాను. కాదు కాదు, రాత్రి ఇంటెన్సివ్ కేర్ లో ఉంటే మంచిదేమో చూడండి అని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఇంటెన్సివ్ కేర్ పంపించాడు. ఆ ఇంటెన్సివ్ కేర్ లోకి వెళ్తే నా అటెండెన్స్ ఎవరు లేరు. మా అమ్మాయికి ఫోన్ చేస్తే ఒక్కతే ఇంట్లో ఉన్నది. డాక్టర్ గారికి ఫోన్ చేసి వాళ్ళ మనిషి నుంచి పంపించారు. నేను అక్కడ దాంట్లో ఉన్నాను. డాక్టర్ గారు నా దగ్గరకు వచ్చాడు. చీఫ్ వచ్చి ఏంటి సార్, ఏ ప్రమాదం లేదు కదా అని, ప్రమాదం లేకపోతే మా దగ్గరికి అందుకు వస్తానన్నాడు. ఒకటి, రెండు, నాకు ఇది ఎందుకు వచ్చిందండి ఈ కంప్లైంట్, అన్ని నార్మల్లో ఉన్నాయి, మీరు చెప్పిన 7 డేంజర్స్ గిన్నెస్ నా దగ్గర లేవు కదా, తర్వాత ఐఎమ్ నైదర్ డ్రంకర్డ్ అరే స్మోకర్ అవే ఉన్నాయి కదా, అవే లేవు, మరి ఎందుకు వచ్చింది, మై బీపీ ఇస్ ఆల్సో నార్మల్ 120/80 ఇవన్నీ కదా, నాకు ఎందుకు వచ్చిందని అడిగాను. కొన్నిటికి ఏ కారణం చెప్పలేము. There is no specific reason for certain things. You come under the category. అన్నాడు. నేను స్వామికి ఒక టెలిగ్రామ్ ఇమ్మన్నాను. సేవాదాలు ఒక నా దగ్గరికి వస్తే ఇమ్మన్నాను. స్వామికి టెలిగ్రామ్ ఇచ్చాము. అయిన తర్వాత వీళ్ళు చూస్తున్నారు, హాస్పిటల్లో ఉంచారు, బ్లాక్స్ ఉన్నాయన్నారు, తీసి ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలన్నారు. చేయాలనంటే ఇక్కడ కాంటాక్ట్ చేసాం, పుట్టపర్తిలో డాక్టర్స్లు ఎవరు లేరో టైంలో అక్కడే చేయించండి అని చెప్పి చెప్పారు. ఆపరేషన్ థియేటర్ అంత తయారు చేశారు. తయారు చేసి ఎనస్థీషియా ఇవ్వడం అంతా లోపలికి సర్జికల్ రూమ్ లోకి తీసుకెళ్తున్నారు. సర్జికల్ ప్రిపరేషన్ అంతా చేసి చేసిన తర్వాత లోపలికి స్వామి ఇచ్చిన ఫోటో, మెటీరియలైజ్ చేసి ఇచ్చిన ఫోటో అండ్ విభూది ఉంది నా దగ్గర. ఆ రెండు నాతో ఉండాలన్నాను. వాడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఎనస్థెటిక్ ఎవరో ఉన్నారు, కెనాట్ బి అలౌడ్ అన్నాడు. అది నాకు ఆపరేషన్ వద్దన్నా. ఆ స్వామి ఫోటో విభూది ఎలా చేయకపోతే నాకు ఆపరేషన్ వద్దు. ఐఎమ్ మోర్ సెంటిమెంటల్ దాన్ రాదర్ పర్సన్ విత్ డిసీజ్ అని. అంటే లేదు, ఆ చీఫ్ వచ్చాడు గబగబాను, ఇప్పుడు ఆయన డిస్టర్బ్ చేయకూడదు ఆపరేషన్ ముందు, బుద్ధి ఉందా లేదా అని వీళ్ళు ఏది కాకలేసి ఆ ఎదురుగుండా స్వామి ఫోటోను విభూది అక్కడ పెట్టించాడు. పెట్టించి నెంబర్ వాళ్ళు చెప్పమంటారు కదా, 1, 2, 3 నెంబర్ చెప్పమన్నాడు. నేను సాయి గాయత్రి చెప్తాను. వాడు టికగా ఉంది, వీడు ఎవడో వీడితో వ్యవహారం అంతా అని ఏదో ఒకటి చెప్పవయ్యా అన్నాడు. నేను సాయి గాయత్రి అనుకుంటున్నాను లోపల. వాళ్ళేమో షిర్డీ సాయి క్యాసెట్ పెట్టారు, నేను ఈ గాయత్రి చెప్తూ ఉన్నాను. దానిలో తెలివి తప్పిపోయింది. స్వామి అభయహస్తంతో సింహాసనంలో కూర్చునే ఉన్నారు. ఆపరేషన్ ఎంతసేపు అయిందో నాకు తెలియదు. ఎప్పుడైతే నాకు ఈ స్వామి డిసపియర్డ్, ఆపరేషన్ అయిపోయిందన్నారు, తీసుకొచ్చి రూమ్ లో పెట్టించారు. ఇదిగో మీ స్వామి ఫోటో అది అని. తర్వాత ఇది టెలిగ్రాము రమణ రావు గారికి ఇస్తే పిల్లలు, రమణ రావు గారు స్వామి ఏమది టెలిగ్రాము అన్నారు. అంటే ఇలా స్వామి అట్టనా, ఏం పర్వాలేదులే. సో ఇది అయింది. ఇది అయిన తర్వాత 6 నెలలకి స్వామి దగ్గరికి వెళ్ళానండి. అంటే మళ్ళీ మాట్లాడాలి కదా నేను, 6 నెలల వరకు రెస్ట్ తీసుకోవాలి, కింద కూర్చోకూడదు ఏవో చెప్పారు. అయిన తర్వాత బృందావన్ వెళ్ళాను. బృందావన్ వెళ్తే డైరెక్ట్గా వచ్చారు స్వామి. ఆ ముందు కూర్చోబెట్టారు, వచ్చారు స్వామి. ఏం సమాచారం, ఎట్లా ఉన్నావు అన్నారు. స్వామి యూ హ్యావ్ సేవ్డ్ మీ ఫ్రమ్ ది జాస్ ఆఫ్ డెత్ అని మళ్ళీ అడిగారు. చెప్పాను. చెప్పిన బుధం మీకు ఏమి లేదే అన్నారు. అని స్వామి సందేశం వ్యాప్తి చేసుకునేందుకు అవకాశం ఇవ్వండి అని. ఎందుకంటే లాస్ట్ టైం మాట్లాడినప్పుడే గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు స్ప్రెడ్ ది మెసేజ్ ఆఫ్ ది లార్డ్ టిల్ ది లాస్ట్ బ్రెత్ ఆఫ్ మై లైఫ్ అన్నారు. అంటేనే బ్లెస్ చేశారు అని. ఎందుకంటే అది ఒకటి దానికోసమే జీవించాలి. ఐ డోంట్ వాంట్ టు లివ్ యాజ్ అన్ ఇన్వాలిడ్ అని స్వామి దగ్గర అన్నా. అందువల్ల నేనంటే ఏం పర్వాలేదు చేసుకో అన్నారు. మళ్లీ మళ్లీ రంగ ప్రవేశం చేసి స్వామి దాంట్లో బాగా ఇదివరకటి కన్నా ఎక్కువ శ్రద్దతో పార్టిసిపేట్ చేస్తూ వచ్చాం. తర్వాత మిస్సెస్ ఏమో పాదుకలు బ్లెస్ చేయాలి, చేయించుకు రావాలి స్వామి దగ్గరికి. నేను తీసుకుని పాదుకలు బృందావన్ వెళ్ళాను. బృందావన్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది నాకు, ఎందుకంటే వాళ్ళని పెర్మిషన్ అడిగి కూర్చోబెడతారు స్ట్రాటజిక్ పాయింట్ లో కానీ, కొంచెం తక్కువ ఉంటారు ఇక్కడ కన్నా ఉద్దేశంతో బృందావన్ వెళ్ళాను. అది చాయిస్ ఆఫ్ స్వామి
1: అంతే.
0: అవి వాళ్ళకి అంతే
1: ఆలోచన కూడా స్వామి
0: కల్పిస్తారు లేదండి. అసలు వాట్ ఎవర్ He wills that happens. చదివిన సెంటెన్స్ కాదు. వాట్ ఎవర్ గాడ్ సర్వ్స్ బట్ హీ గివ్స్ యూ అన్ ఆపర్చునిటీ టు క్లెయిమ్ దట్ యూ హావ్ సర్వ్డ్ అన్నారు. అంతే. అంత బ్యూటిఫుల్ గా జరిగింది ఆ సమయం. అది బ్లెస్ చేశారు. లెటర్ మర్చిపోతే అడిగి తీసుకున్నారు. ఆమె బాగా సంతోషించింది. తర్వాత రెండో అమ్మాయికి పెళ్లి కుదిరినప్పుడు ఆమె శుభలేఖాది తీసుకెళ్లిన టైంలో పెద్దమ్మాయి పాదుకలు చేయించుకుని ఆమె కూర్చున్నది సెపరేట్ గా. ఆ పాదుకలు బ్లెస్ చేశారు. వచ్చి ఈ శుభలేఖాది తీసుకుని ఈవెన్ బ్లెస్ చేశారు. సో స్వామి అనుక్షణం నేను నీతో ఉన్నాను అంటే ఒక మాట ఏదైతే ఇంటర్వ్యూలో చెప్పారో, స్వకార్యం నేను చూస్తాను, స్వామి కార్యం నువ్వు చూడన్నారే. ఐ హీ గేవ్ మీ ఆపర్చునిటీ టు లుక్ ఆఫ్టర్ ది సెకండ్ వన్. మొదటి చూసిన స్వామికి రెండోది చూడడం ఏంటి అసలు అనేటువంటి దృష్టితోనే ఉన్నానండి. అవి తర్వాత చైనా వారి న్యూ ఇయర్ జరిగింది, ప్రపంచ సంగీత మహోత్సవం జరిగింది. ఈ రెండు ఉత్సవాలు జరిగిన తర్వాత నేను వాటి ఆర్టికల్స్ రాసి వనితా జ్యోతిలో పబ్లిష్ చేసి అవి పట్టు కూర్చున్నాను. ఏం ఆర్టికల్సా అన్నారు స్వామి వచ్చి దగ్గరికి. అవునంటే తీసుకుని విభూ సృష్టి చేతిలో వేశారు. తర్వాత కృష్ణ పుష్కరాలు అయ్యాయి. పుష్కరాలు అయిన తర్వాత విజయవాడలో అమరావతిలో జరిగినటువంటి కార్యక్రమాల గురించి ఫోటోలతో సహా 2 వ్యాసాలు రాశాను 2 పత్రికల్లో. అవి తీసుకొచ్చాను. రమణరావు గారు ఏం చేశారంటే, మీరు కూర్చోండి, స్వామి ఈ మధ్య మీతో బాగా మాట్లాడుతున్నారు ఎక్కువగా, అంచేత వచ్చి మీది మిమ్మల్ని ప్రశ్నలు అడగొచ్చు అని ఆయన ఎస్టిమేట్ అని ఒక దగ్గర కూర్చోబెట్టారు. నేనేమో ప్రెసిడెంట్ని గాను, నేను ఆర్గనైజేషన్ లో నాకేమీ పొజిషన్ లేదు. నేను కోరుకున్నది ఏంటంటే సందేశ వ్యాప్తి ఒకటే, ఇండిపెండెంట్ గా ఎవరు ఇంటర్ఫీరియన్స్ లేకుండా అది కోరుకున్నాను. అందువల్ల దీనిలో ఏ పదవులు ఏవి అనిల్ కుమార్ ప్రెసిడెంట్ గా ఉన్నా నుంచి లేదు. అంచేత నేను ఏమీ కాను, వచ్చి నువ్వెందుకు అక్కడ కూర్చున్నావు, వీళ్ళు ఎవరైనా అడిగితే నాకు చాలా ఇబ్బంది. ఆయన నాకు అది కోరుకున్నది కూడా కాదు. ఆయన కూర్చోమన్నాడు. స్వామి నిజంగా అంతమంది సీనియర్ పీపుల్ వదిలేసి మధ్య డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి ఎంతమంది ఉన్నారు మీరని అడిగారు. నేను ఎలా చెప్పను నాకు తెలుసు. అయితే నాకు ఆలోచన ఏంటంటే ముందు ఆర్గనైజర్ గా ఈ స్వామి దారిలోకి రాకముందు నుంచి ఆర్గనైజేషన్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షన్స్ కాబట్టి మనం ఇక్కడికి కూర్చోమన్నారు కాబట్టి మన దానికి ఎంతమంది వచ్చారు ఎంతమంది ఉన్నారు అని అడిగితే చెప్పడానికి నేను లెక్క అది సేకరించాను. కానీ నేను చెప్పడానికి అర్హుణ్ణి గాను. కానీ స్వామి అడిగారు. అందువల్ల నేను జంకుతూ ఉంటే ఎంతమంది అని అప్పుడు చెప్పాను. తర్వాత ఏదో వాళ్ళని అడిగారు, ఏదో అయింది, పెట్రోల్ వేసుకున్నారా అని అడిగారు. అంటే బ్రేక్ఫాస్ట్ అది ఏం లేదు అని. లేదు స్వామి అంటే పెట్రోల్ వేసుకోండి, వచ్చి మిమ్మల్ని చూస్తారని ఇంటర్వ్యూకి లోపలికి వెళ్లారు. మళ్లీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇలా తీసి ఏమన్నారు, కృష్ణ పుష్కరాల గురించి స్వామి అని తీసుకుని మళ్లీ విభూ సృష్టించి ఆ ఫోటో కూడా ఇచ్చారు ఎవరో నాకు. ఆ సృష్టించి విభూ సృష్టించి ఇతను రాసి ఇది పేపర్లో కట్టుకు తీసుకుపో అన్నారు. అంటే ఇంత చిన్న చేస్తే స్వామి ఇచ్చేటువంటి ఫలితం అసలు వర్ణించడానికి వీలు లేదండి. చేసింది స్వల్పం, స్వామి దగ్గర నుంచి పొందింది అనల్పం. అది ఎక్స్పీరియన్స్ లో.
2: ఇంతవరకు మీరు శ్రీ జీఎన్ మూర్తి గారితో పరిచయం శీర్షికలోని 9వ భాగాన్ని విన్నారు. రేపు ఈ పరిచయ కార్యక్రమం యొక్క తరువాయి భాగాన్ని వింటారు.

ప్రేమతో రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవం స్వామి 90వ జన్మదిన వేడుకల్లో భాగమవ్వటం స్వామి దివ్యానుగ్రహం. ఈ శుభ సందర్భంగా తెలుగు స్ట్రీమ్ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను మొట్టమొదటిసారిగా 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించటం జరిగింది. జూలై 18, 2015 తొలిరోజు కార్యక్రమం బాబా జీవనచరితం దివ్య ప్రేమభరితం అంశంతో చిన్నారుల సమర్పణతో ఘనంగా జరిగింది. తొలిరోజు పిల్లల కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాలను మీకోసం 5 భాగాలుగా పునఃప్రసారం చేస్తున్నాం. 4వ వార్షికోత్సవ పిల్లల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలోని 2వ భాగ పునఃప్రసారం ఇప్పుడు మీరు వింటారు.

0: తాయి దివ్య చరణాలకు చిన్నారులు నిర్మల ప్రేమతో అర్పించే సుమధుర సుమనాలు.
1: రేడియో సాయి 4వ వార్షికోత్సవం సందర్భంగా పిల్లల కోసం పిల్లలే సమర్పిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం.
2: బ్రేక్ కి ముందు పిల్లలను ఆశీర్వదించిన స్వామి దివ్యవాణిని విన్నాం. వ్యక్తి తనను తాను మెరుగుపరుచుకోవడం ఎలా అనేది చర్చిస్తూ వ్యష్టిపై చిరు ప్రసంగాలు, స్వామి స్వయంగా రాసిన పాటలపై కార్యక్రమాన్ని విన్నాం.
3: అలాగే స్వామికి గారి తాతగారికి మధ్య ప్రేమానుబంధాన్ని తెలిపిన చిరు నాటికను, స్వామి అవతరణను వినోదభరితంగా తెలిపిన మరో నాటికను విన్నాం.
2: భారతదేశంలో ఆంగ్లేయులు డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించమనే నీతిని అవలంబించారు. మనలో మనకు తగులు పెట్టి దేశమంతటినీ జయించారు. కుటుంబ గౌరవాన్ని మర్చిపోయి కొందరు భారతీయులు ఇంగ్లీషు వారి పంచన చేరడంతో వారికి మనమంతే గౌరవం పోయింది. మనల్ని కూలీలుగా చూశారు.
1: బాగా చెప్పావు. మనలో మనకి ఎన్ని కలహాలున్నా, మనస్పర్ధలున్నా అవి మన మధ్యనే ఉండాలి, లేదంటే ఎదుటివారు లాభపడతారు.
2: అంతేకాదు, మన మాన మర్యాదలకు భంగం కలుగుతుంది. కుటుంబ స్థాయిలో సైతం వ్యక్తులు తమ గురించే కాక కుటుంబాన్ని గురించి కూడా ఆలోచించాలి. స్వామి బాల్యాన్ని గమనిస్తే కుటుంబ గౌరవానికి ఆయన ఎంత విలువనిచ్చారో తెలుస్తుంది. ఆ విషయాన్ని తెలిపే నాటికను ఇప్పుడు మనం విందాం.
3: కుటుంబ గౌరవం చిరునాటిక సమర్పణ, శ్రీ సత్యసాయి ప్రైమరీ స్కూల్ విద్యార్థులు పుట్టపర్తి.
4: మహాభారత కథ అందరికీ తెలిసిందే. కౌరవులు 100గురు, పాండవులు 5గురు. దాయాదుల మధ్య స్పర్ధ కురుక్షేత్రములో ఘోర సంగ్రామానికి దారితీసింది. ఒక రోజున గంధర్వరాజు ఒకడు కౌరవులను ఓడించి బంధించాడు. అప్పుడు ధర్మరాజు వారిని విడిపించమని తమ్ముళ్లతో చెబుతూ, మనలో మనం కలయించుకున్న 3వ వారి ముందు మనం 105 మందిమి అంటాడు.
5: వంశ ప్రతిష్ట, కుటుంబ గౌరవాలకి మన సాంప్రదాయం పెద్ద పీట వేసింది. నేటికి పెళ్లి విషయంలో ఇరు వంశాల చరిత్రను పరిశీలించడం ఆనవాయితీగా ఉంది.
4: సత్యవంతుడు పెళ్లైన కొద్ది రోజులకే చనిపోతాడని నారద మహర్షి చెప్పినా, తండ్రి మాటకు కుటుంబ గౌరవానికి భంగం కలగరాదని భావించిన సావిత్రి సత్యవంతుడినే వివాహం చేసుకుంది. యమధర్మరాజును మెప్పించి తన భర్తను బతికించుకుంది.
5: భగవాన్ శ్రీ సత్యసాయి సనాతన సాంప్రదాయాన్ని తిరిగి నిలబెట్టి పరిరక్షించడం తన లక్ష్యమని చెప్పారు. కాని అవతార ప్రకటనకు పూర్వం సామాన్య బాలుని వలె ప్రవర్తించిన సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నారు. కుటుంబ గౌరవాన్ని నిలపడానికి ఎంత కష్టమైనా సహించారు, మన అందరికీ ఆదర్శంగా నిలిచారు.
4: స్వామి రత్నాకర వంశములో జన్మించారు. వారిని చిన్నతనములో రాజు అను, సత్య అను పిలిచేవారు. కోడళ్ల మధ్య తగవులతో కుమారుల మధ్య కూడా గొడవలవుతున్నాయని కొండమరాజు గమనించారు. వారిని వేరు చెయ్యాలనుకున్నారు. స్వామిని సలహా అడిగితే ఇంటి గుట్టు బయట పడకుండా ఉండాలంటే అదే మంచిదన్నారు స్వామి.
5: అలా తండ్రి పినతండ్రులు విడిపోయినప్పుడు తాతగారైన కొండమరాజు కోరిక మేరకు స్వామి వారి వద్దనే పుట్టపర్తిలో ఉండిపోయారు. బుక్కపట్నం స్కూల్లో చదువుకున్నారు. రోజు తాతగారికి తనకు తానే వంట చేసేవారు. ఓ రోజు

0: సత్య, రోజూ నాకు వంట చేసి పెడుతున్నావు, మళ్ళీ వడ్డించడానికి అంత శ్రమపడి మిట్ట మధ్యాహ్నం ఎండలో ఎందుకొస్తావు? నేను పెట్టుకుని తినగలను, నువ్వు కూడా భోజనం కోసం అంత దూరం నుంచి వచ్చి వెళ్లకు. రాగి సంకటి మూట కట్టుకుని పోమని చెప్పాను కదా, ఎందుకు కష్టపడతావు?
1: తాత, నువ్వు చెప్పినట్టే నిన్న సంకటి మూట కట్టుకుని పోయాను. స్కూల్లో అంతా టిఫిన్ క్యారియర్ లో అన్నం పచ్చడి తెచ్చుకుంటున్నారు. నేనక్కడ మూటలోంచి రాగి సంకటి తీసుకుని తింటే వాళ్ళు వేరేగా అనుకోవచ్చు. మనం బీదవాళ్లం అనుకుంటే కుటుంబ గౌరవం చెదగొట్టిన వాడిని అవుతాను. అందుకని కష్టమైనా ఇక్కడికే వచ్చి భోజనం చేస్తాను. అయినా ఇదేమి కష్టం కాదులే, నేను ఎలాంటి కష్టానికైనా సిద్ధం. నాకిది మంచి కసరత్ అనుకో.
0: ఇదేమి కసరత్ నాయనా, 8 ఏళ్లకే ఇంత కసరత్ ఎందుకు? సర్లే అప్ప, ఇష్టం ఎట్లా అంటే అట్లానే. కాని
2: బుక్కపట్నములో చదువు పూర్తయ్యాక సోదరుడైన శేషమరాజు స్వామిని కమలాపురం తీసుకుపోయారు. స్వామి అక్కడ మిడిల్ స్కూల్లో చేరారు.
3: కమలాపురంలో నీటికి కటకటగా ఉండేది. స్వామి రోజు ఉదయానే లేచి చాలా దూరంలో ఉన్న కాలువకు వెళ్లేవారు. అక్కడ నుంచి పెద్ద మట్టి కడవతో నీరు తెచ్చేవారు. వస్తూనే హడావిడిగా ఇంత అంబలి తాగి స్కూలుకు వెళ్లేవారు. సాయంకాలం కూడా నీళ్లు తేవడానికి కాలువకు పోయేవారు. చదువుకునేందుకు టైముండేదే కాదు.
2: దుస్తుల విషయానికొస్తే స్వామి ఏడాదంతా ఒకే చొక్కా నిక్కరుతో గడిపారు. స్కూల్ నుంచి వస్తూనే టవల్ కట్టుకుని బట్టలు ఉతికి ఆరేసుకునేవారు. చెంబులో నిప్పు వేసి వాటిని ఇస్త్రీ చేసుకునేవారు. బాగా అనగడానికి వాటిని పెట్టె కింద పెట్టేవారు. చిరుగులుంటే కనపడకుండా ముళ్ళు పెట్టుకునేవారు.
3: అలాంటి పరిస్థితుల్లో పుష్పగిరికి స్కౌట్ గా వెళ్లవలసి వచ్చింది. కానీ వారి వద్ద స్కౌట్స్ వేసుకునే ఖాకీ దుస్తులు లేవు. కుట్టించుకుందామంటే కావాల్సిన డబ్బు లేదు. పుష్పగిరికి వెళ్లేందుకు దారి ఖర్చులు కూడా లేవు.
2: ఒకసారి ఆనాటి పరిస్థితిని వివరిస్తూ, ఇంట్లో అడగడానికి కూడా నాకు ధైర్యం లేదు, ఎందుకంటే అప్పుడు వారి దగ్గర కూడా ఎక్కువ ధనం లేదు అన్నారు స్వామి. రాను అని చెప్పడానికి లేదు. ఖాకీ డ్రెస్సు లేదంటే కుటుంబానికి అగౌరవంగా ఉంటుంది, ఏమి చెయ్యాలి అని ఆలోచనలో పడ్డారు.
4: రాజు, స్కౌట్ మాస్టరు నువ్వు పుష్పగిరికి వచ్చి తీరాల్సిందే అనే ఆర్డర్ వేశాడు, గుర్తుందా? నువ్వు మాకు లీడర్వి, నువ్వు రానంటే ఎలా? నువ్వు రాకపోతే మేము పోము.
1: నాకు ఒళ్ళు సరిలేదని చెప్పప్పా, నీవు నాకు అసిస్టెంట్ గా ఉన్నావు, నీవే పిల్లల్ని తోలుకుని పో, నేను తర్వాత వస్తాను.
4: సరే, మేము ఇళ్ళకు పోయి తినొస్తాం. నువ్వు తినేస్తివా?
1: తిన్నా, నేను క్లాస్ లో కూర్చుంటాలే గాని. మీరు పోయిరండి. ఇదేమిటి, నా డెస్క్ లో ఈ ప్యాకెట్ ఎలా వచ్చింది? ఎవరు పెట్టారబ్బా? దీనికి ఏదో చీటీ కూడా తగిలించుంది, చూద్దాం.
5: రాజు, నీకు స్కౌట్ డ్రెస్ లేదని నాకు తెలుసు, అందుకనే నువ్వు పుష్పగిరికి రానంటున్నావు. మన ఇద్దరి ఎత్తు ఒకటే, అందుకనే మా నాన్న దగ్గర మారాం చేసి 2 జతల డ్రెస్సులు కుట్టించాను. ఈ ప్యాకెట్ లో ఉన్న జత నీకే. రాజు, నేను నీ తమ్మునితో సమానం. ఈ డ్రెస్ నీవు తీసుకోకపోతే నేను చచ్చిపోతాను, రైలు కింద పడతాను. కాబట్టి నువ్వు ఈ డ్రెస్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే.
1: ఓహో, ఇది రమేష్ పనా? ఇది తీసుకుంటే నా కుటుంబాన్ని అవమానించినట్టు అవుతుంది, కానీ ఎలా తీసుకోను? స్నేహం ఇచ్చి పుచ్చుకునే సంబంధం కాదు, హృదయానికి హృదయం, ప్రేమకు ప్రేమం, అదే స్నేహబంధం. కాబట్టి మన స్నేహం చెడకుండా డ్రెస్ వెనక్కు తీసుకోపమ్మని చెప్తూ నేను కూడా ఓ చీటీ పెడతాను.
2: అలా రమేష్ ఇస్తానన్న స్కౌట్ డ్రెస్ ను తీసుకోవడానికి స్వామి నిరాకరించారు. గత సంవత్సరం తరగతి పుస్తకాలు అమ్మివేశారు. అవి 12 రూపాయల విలువ చేస్తాయి. కానీ ఆయన స్కౌట్ దుస్తుల వగైర కొనుక్కునేందుకు 5 రూపాయలు చాలని అంతే తీసుకున్నారు.
3: అలా స్కౌట్ డ్రెస్ అయితే వచ్చింది, కానీ పుష్పగిరికి వెళ్లడానికి దారి భత్యం లేదు. అందువల్ల రాత్రి వచ్చి ఏం చేస్తాను, పొద్దున వస్తానని తోటి పిల్లలకు చెప్పి పంపేశారు. ఉదయానే లేచి కాలినడకన వెళ్లేవారు. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుటుంబ పరిస్థితులు పైకి పొక్కనివ్వలేదు.
2: స్వామి పుష్పగిరి వెళ్లిన 3 రోజులు తన భార్య నేరం అయ్యవలసి వచ్చిందని శేషమరాజుకు పట్టలేని కోపం వచ్చింది. స్వామి పుష్పగిరి నుంచి తిరిగి రాగానే చేతిలో ఉన్న రూళ్ల కర్రతో ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. రూలర్ 3 ముక్కలయ్యింది. స్వామి చెయ్యి వాచిపోయింది.
3: అది జరిగిన 2వ దినమే శేషమరాజు కుమారుడు చనిపోయాడు. పరామర్శకు వచ్చిన పెద్ద వెంకమరాజు స్వామి చేయి వాచి ఉండడం గమనించాడు. స్వామిని ఇదేమిటని అడిగాడు. స్వామి అసలు విషయం దాచిపెట్టి కురుపు లేచిందని చెప్పారు. వారి ఇంటి పక్కనే దోసలమ్ముకునే సుబ్బమ్మ అనే ఆవిడ ఉండేది. స్వామి పడుతున్న కష్టమంతా ఆమెకి తెలుసు. ఆమె వెంకమరాజుకు జరిగిందంతా వివరంగా చెప్పి పిల్లాడిని తీసుకుపోమ్మని చెప్పింది.
2: వెంకమరాజు చాలా బాధపడ్డాడు. బయటకు పోవాలనే వంకతో రాజును ఊరి బయటకు తీసుకెళ్లాడు. అక్కడ తన బాధంతా వెళ్ళగక్కాడు.
6: నాయనా, ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకోనైనా తింటాను. నేను సాకలేకనా ఇక్కడికి పంపించాను. ఎందుకింత అవసలు పడుతున్నావు? కన్న తండ్రిగా నేను నిన్ను ఒక్క వేతు ఎప్పుడూ కొట్టలేదు. వీళ్ళు నిన్ను విపరీతంగా బాధ పెడుతున్నారు. నువ్వు తక్షణం ఇక్కడి నుంచి బయలుదేరి నాతో వచ్చేయి.
7: చిచి, అది వాటి అబద్ధం. నన్ను ఎవరూ బాధలు పెట్టడం లేదు.
6: అలా అనకు. సుబ్బమ్మ నాకు అంతా చెప్పింది. వాళ్ళు నీ చేత కావడి మోస్తున్నారు, చాకిరీ చేస్తున్నారు. నా మాట విను, పద పోదాం.
7: ఇప్పుడు మీరన్ని తీసుకొని పోవడం ధర్మం కాదు. ఈ సమయంలో నేను వెళ్ళిపోతే ఇంట్లో పనిచేసే వారే ఉండరు. ఏమి అనుకోవద్దు, మీరు పోండి, నేను తర్వాత వస్తాను.
6: లేదు, నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను చూడలేను. ఇప్పుడే వచ్చేయి.
7: అసలే బిడ్డపోయి వారెంతో దుఃఖంలో ఉన్నారు. వారలా బాధపడుతున్న సమయంలో వారికి నేను అననుకూలం చేయడం మంచిది కాదు. బయట వాళ్ళు అనేక రకాలుగా అనుకుంటారు, లోకులు కాకులు. కాబట్టి మనం అలాంటి పని చేయకూడదు. మీరు వెళ్ళండి. కావాలంటే నేను 15 దినాల తర్వాత నిదానంగా వస్తాను.
6: నాయనా, ఎంత గొప్ప గుణము రానిది. నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది. అలాగే చెయ్యి.
2: అలా స్వామి తండ్రికి నచ్చ చెప్పారు. అంతే తప్ప శేషమరాజు పైన కాని ఆయన భార్యపై కాని ఎటువంటి ఫిర్యాదులు చేయలేదు, చాడీలు చెప్పలేదు, తనను శేషమరాజు కొట్టిన విషయం చెప్పలేదు. అలా అన్నగారి గౌరవం కాపాడారు.
3: తనకు సరైన దుస్తులు లేవన్న సంగతి కూడా తండ్రికి తెలియనివ్వలేదు. వెళ్లే ముందు వెంకమరాజు రాజును గుడ్డలు ఏమైనా కావాలా అని అడిగారు. స్వామి తండ్రితో బోలెడున్నాయి, ఇప్పుడేమీ వద్దు అని చెప్పారు.
2: చిన్నతనములోని స్వామి కుటుంబ పరిస్థితులను బాగా అర్థం చేసుకున్నారు. సంపాదన ఎంత కష్టంగా ఉందో వారికి తెలుసు. కనుకనే తల్లి తండ్రులను కష్టపెట్టకూడదని తనకు ఉన్నదానితోనే సరిపెట్టుకున్నారు.
3: ధర్మరాజు వల్ల పాండవ వంశానికి కీర్తి వచ్చింది. దుర్యోధనుడి వల్ల కౌరవ వంశం ప్రతిష్టకు మచ్చ వచ్చింది. అందువలనే తల్లిదండ్రులు కుటుంబ గౌరవం నిలబెట్టి వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే పిల్లలు కలగాలని కోరుకుంటారు.
2: స్వామి తల్లిదండ్రులను గౌరవించారు, తోటి పిల్లలకు తల్లిదండ్రులను గౌరవించాలని బోధించారు. వారిని సన్మార్గములో పెట్టారు. పెద్దలకు కూడా కాని పనులు చెయ్యవద్దని హితవు చెప్పారు. తమకు నీతులు చెప్తున్నాడని కోపగించిన పెద్దలు కూడా క్రమక్రమంగా రాజులోని మంచితనాన్ని తెలుసుకున్నారు.
3: తమ పిల్లలను రాజు వద్దకు పోయి మంచి విషయాలు నేర్చుకోండి, వేరే చదువులక్కర్లేదని ప్రోత్సహించారు. క్రమంగా రాజు పేరు నలుదిశలా పాకింది. వారిని గ్రామస్థులు వేదాంతి అనాలని కోరుకుంటారు.
2: స్వామి తల్లిదండ్రులను గౌరవించారు, తోటి పిల్లలకు తల్లిదండ్రులను గౌరవించాలని బోధించారు. వారిని

0: వారి వారిని గ్రామస్తులు వేదాంతి అని పిలిచేవారు. స్వామి పాటలు రాసేవారు. దానివల్ల కూడా ఆయనకు పేరు వచ్చి జనం వారిని చూడడానికి గుంపులు గుంపులుగా వచ్చేవారు.
1: ఆ విధంగా స్వామి వల్ల వారి కుటుంబానికి గౌరవ ప్రతిష్టలు కలిగాయి. అవతార ప్రకటన తరువాత రత్నాకర వంశ ప్రతిష్ట లోకమంతా వ్యాపించిందని అందరికీ తెలిసిందే కదా.
2: కుటుంబ గౌరవానికి భంగం కలగరాదనే ఉద్దేశంతో ఎన్నో కష్టాలను ఓర్చుకున్న స్వామి చరిత్ర మనందరికీ ఆదర్శం. ఇంత చక్కని నాటికను సమర్పించిన వారు పుట్టపర్తి శ్రీ సత్యసాయి ప్రైమరీ స్కూల్ నుండి వచ్చిన విద్యార్థులు రోహన్, నితిన్, సాయిరామ, అరవింద్, దీపక్, లిఖిత్, సాయి శ్రీవత్స, సాత్విక్ పాల్గొన్నారు.

0: స్వామి జీవితంలో తెలుసుకోవలసిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు ఒక క్విజ్ కార్యక్రమంలో తెలుసుకుందాం. పిల్లలే కాదు, పెద్దలు కూడా క్విజ్ మాస్టర్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరేమో చూడండి. మంచి మార్కులు వస్తే స్వామి గురించి మీకు బాగా తెలిసినట్లే. రెడీనా?
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి తెలుగు విభాగం వార్షికోత్సవ శుభ సందర్భంగా నిర్వహిస్తున్న క్విజ్ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులకు, వింటున్న శ్రోతలకు సాయిరాం. ఈ కలియుగంలో మనలోని మానవత్వాన్ని మేల్కొలిపి దైవత్వం వైపు నడిపించడానికి వచ్చిన అవతారమే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. మానవాళికి తమ జీవితాన్నే తమ సందేశంగా అందించిన సద్గురువు బాబావారు. వారికి మనం ఏ విధంగా కృతజ్ఞతలు అర్పించగలం? స్వామి సందేశాల వెలుగు బాటలో మన జీవితాలను రూపుదిద్దుకుని ఉత్తమ వ్యక్తులుగా మారితే అదే స్వామికి మనం చూపే కృతజ్ఞత, అదే స్వామికి ఆనందం. ఈ సదాశయంతోనే రేడియో సాయి తెలుగు విభాగం అంకిత భావంతో, నిత్య నూతన ఉత్సాహంతో భగవాన్ బాబావారి సందేశాలను నిరంతరాయంగా విశ్వవ్యాప్తం చేస్తున్నారు. వారికి అభినందనలు. మధుర ప్రేమభరితమైన స్వామి జీవన చరితను, వారి సందేశాలను మననం చేసుకోవడానికే ఈ క్విజ్ కార్యక్రమం. స్వామి పాద పద్మాల చెంత పూజా సుమంగా సమర్పిస్తూ క్విజ్ ను ప్రారంభిస్తున్నాం. పిల్లలు మీరంతా రెడీనా?
2: రెడీ సార్.
1: ఒకసారి క్విజ్ నియమాలు సంక్షిప్తంగా చెప్తాను. స్వామి జీవితం సందేశాలకు సంబంధించిన 10 ప్రశ్నలు ప్రతి గ్రూపుకు వేయబడతాయి. ఇక్కడ మీరు 5 గ్రూపులుగా కూర్చున్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస. సమాధానం గ్రూపు సభ్యుల్లో ఎవరైనా ఒకరే చెప్పాలి. మొదటిసారి సరైన సమాధానం చెబితే 10 మార్కులు. చెప్పని పక్షంలో ఆ ప్రశ్న తర్వాతి గ్రూపుకు వెళ్తుంది. వారు సరిగ్గా సమాధానం చెబితే 5, 3, 2, 1 ప్రాతిపదికన మార్కులు లభిస్తాయి. ఇక క్విజ్ ప్రారంభిద్దామా? సత్యం గ్రూప్ సిద్ధంగా ఉన్నారా? మొదటి ప్రశ్న. స్వామి జీవిత చరిత్రను ఆంగ్లంలో లోకానికి అందించిన మహాభక్తుడు?
3: శ్రీ కస్తూరి గారు.
1: కస్తూరి గారు కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు సత్యం గ్రూప్కు. తర్వాతి ప్రశ్న. ఏ మానవతా విలువను స్వామి తన స్వరూపంగా చెప్పుకున్నారు? స్వామి ఒక మానవతా విలువను, అదే నా రూపం అన్నారు. ఆ విలువ ఏది చెప్పాలి? ప్రేమ కరెక్ట్. లవ్ ఈజ్ మై ఫామ్ అన్నారు స్వామి కదా. నా మాట ప్రేమ, నా బాట ప్రేమ, నేనే ప్రేమ అన్నారు స్వామి. కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు సత్యం గ్రూప్కు. తర్వాతి ప్రశ్న సత్యం గ్రూప్. దేనిని వశం చేసుకుంటే లోకం మన వశం అవుతుంది అని స్వామి ప్రబోధించారు?
3: నాలుక.
1: కరెక్ట్. 10 మార్క్స్. భోజనం చేసే ముందు ఏ శ్లోకం పఠిస్తే ఆహారంలోని దోషాలు పోతాయని స్వామి సెలవిచ్చారు?
3: బ్రహ్మాత్మనం బ్రహ్మవిహి.
1: గట్టిగా చెప్పాలి.
3: బ్రహ్మాత్మనం బ్రహ్మవిహి.
1: బ్రహ్మాత్మనం బ్రహ్మవిహి. తర్వాత ప్రశ్న 10 మార్క్స్ సత్యం గ్రూప్కి. అణువణువు భగవత్ స్వరూపమే, దేనిని వృధా చేయకూడదు? ముఖ్యంగా 5 వనరుల విషయంలో పొదుపు పాటించాలి అన్నారు స్వామి. 1 కాలం, 2 నీరు, 3 డబ్బు, 4 శక్తి, 5వది
4: ఆహారం.
1: కరెక్ట్ ఆన్సర్. ఒకసారి బాల వికాస్ గురువుల సమ్మేళనంలో స్వామి ఇలా చెప్పారు. పిల్లలకు బోధించేప్పుడు వారి స్థాయికి దిగి మృదువుగా వారి హృదయాలకు హత్తుకునే విధంగా మనం నేర్పాలి. ఎలా అంటే, మై బాయ్స్ డోంట్ వేస్ట్ ఫుడ్, ఫుడ్ ఈజ్ గాడ్. Don't waste time.
3: Time is God.
1: Don't waste money.
3: Money is God.
1: ఈ విధంగా స్వామి చాలా చక్కగా మన జీవితానికి ఉపయోగించి ఎన్నో విషయాలను చెప్పారు. ఎందుకంటే స్వామి గురువులకే గురువు కదా. తర్వాత ప్రశ్న. ఉరవకొండ పాఠశాలలో స్వామి ఆలపించిన ప్రార్థనా గీతం.
0: అహర్హతవ ఆహ్వాన ప్రచారిత సునతవ ఉదారవాణి.
1: కరెక్ట్. అంటే సర్వమత సమానత్వాన్ని ప్రబోధించే ప్రార్థనా గీతం ఇది. ఆ రోజుల్లోనే స్వామి ఈ ప్రార్థనా గీతాన్ని ఆలపించి మంచి సందేశాన్ని లోకానికి అందించారు. తర్వాత ప్రశ్న. వాచ్ అనే పదాన్ని స్వామి చాలాసార్లు చెప్పారు. అందులో టీ అనే అక్షరం ఏ పదాన్ని సూచిస్తుంది? థాట్స్. అంటే మనం మన ఆలోచనలను కూడా గమనిస్తూ ఉండాలి, మన హృదయాన్ని గమనిస్తూ ఉండాలి, మన శీలాన్ని గమనిస్తూ ఉండాలి, నిరంతరం అప్రమత్తంగా మన జీవితాన్ని దిద్దుకోవాలి అని స్వామి సందేశం ఇచ్చారు ఈ వాచ్ అనే పదం ద్వారా. తర్వాత ఒక పద్య సూక్తి. మొదటి రెండు చరణాలు మీరు చెప్పాలి, తర్వాతి చరణాలు నేను చెప్తాను. చెప్పుట కంటేను చేయుటయే మేలు, ఉన్నమాట తెలుపుచున్నమాట.
0: చెప్పుట సులభంబు చేయుట కష్టంబు దాతకైనా వాని తాతకైనా.
1: చెప్పుట సులభంబు చేయుట కష్టంబు దాతకైనా
0: వాని తాతకైనా.
1: అంటే బ్రహ్మ దాతకైనా వారి
0: తాతకైనా.
1: తర్వాత ప్రశ్న. బాల్యములో స్వామిని దైవంగా గుర్తించిన వారి తాతగారు?
0: కొండమరాజు.
1: కరెక్ట్ ఆన్సర్. 10 marks. తర్వాత వాక్య విభూతి. మనం ఆదర్శం నిమిత్తమై జీవించాలి. ఏ నిమిత్తమై కాదు?
3: ఆహారం.
1: అన్నము నిమిత్తమే కాదు, ఆహారం నిమిత్తమే కాదు, మనం ఆదర్శం నిమిత్తమై జీవించాలి. దీంతో సత్యం గురుపుకు 10 ప్రశ్నలు పూర్తయ్యాయి. ఇప్పుడు మార్కుల వివరాలు. సత్యం గ్రూప్ వారు 10 ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పారు, అన్ని కరెక్ట్ గా చెప్పారు. వారికి 100 మార్కులు వచ్చాయి. సాయిరా. చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇదే విధంగా మిగతా గ్రూప్ వాళ్ళు కూడా మంచి మార్కులు సంపాదించాలి. ధర్మం గ్రూప్ రెడీగా ఉన్నారా? మొదటి ప్రశ్న. దాన గుణము లేని వాణిని స్వామి ఎవరితో పోల్చారు? దాన గుణం లేని వారిని స్వామి ఎవరితో పోల్చారు?
0: దానవుడుగా.
1: కరెక్ట్. దానవుడు. దాన గుణం లేనివాడు దానవుడు. తర్వాత ప్రశ్న. స్వామిని బాల్యంలో ఆయన సహచరులు ఏ పేరుతో పిలిచేవారు?
0: రాజు.
1: తప్పు ఆన్సర్. శాంతి. శాంతి గ్రూప్. స్వామిని బాల్యంలో వారి సహచరులు ఏ పేరుతో పిలిచేవారు?
0: బ్రహ్మజ్ఞాని.
1: కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మజ్ఞాని. స్వామి బాల్యంలోనే మానవాతీత శక్తులతో అసాధారణమైన తెలివితేటలు కలిగి ఉండేవారు. అందుకే స్వామిని బ్రహ్మజ్ఞాని అని పిలిచేవారు. ఇప్పుడు శాంతి గురు చెప్పారు, వాళ్ళకి 3 మార్కులు. మానస భజరే గురుచరణం అన్న భజనను స్వామి తొలిసారిగా ఏ పట్టణంలో గానం చేశారు? ధర్మగురు.
0: ఉరవకొండ.
1: కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు ధర్మం గ్రూప్కు. తర్వాత ప్రశ్న. వీరే నా ఆస్తి అన్నారు స్వామి, వారు ఎవరు?
0: విద్యార్థులు.
1: కరెక్ట్ ఆన్సర్. 10 మార్క్స్. ఒక పర్యాయం స్వామి తమ ప్రసంగంలో సత్యసాయి ప్రాపర్టీ ఏమిటంటే ఇన్ని బిల్డింగులున్నాయి, భూములున్నాయి, అంటూ ఉంటారు. ఇదంతా వట్టి మాట. నా ప్రాపర్టీ అంతా నా పిల్లలే అన్నారు స్వామి. అంటే స్వామికి విద్యార్థులంటే ఎంత ప్రేమో మనకు అర్థమవుతోంది కదా. తర్వాత ప్రశ్న, బాల్యంలో స్వామిని యశోదలా ప్రేమించి ఆదరించిన భక్తురాలు ఎవరు?
0: కరణం సుబ్బమ్మ.
1: కరణం
0: సుబ్బమ్మ.
1: సుబ్బమ్మ కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు ధర్మం గ్రూప్కు. తర్వాత ప్రశ్న, ఎవరి ప్రార్థనల ఫలితంగా స్వామి రత్నాకర వంశంలో జన్మించారు?
0: వెంకావధూత.
1: వెంకావధూత వారు గొప్ప అవధూత. అనంతపురం జిల్లా అంతా సంచరిస్తూ ఉండేవారు. ఒక పర్యాయం వెంకావధూత పుట్టపర్తికి వచ్చి స్వామి తాతగారైనటువంటి కొండమరాజుతో, కొండమరాజు త్వరలో మీ ఇంట్లో భగవంతుడు అవతరిస్తాడు, నీవు భగవంతుని చూడబోతున్నావు అని అన్నారు. ఆయన చెప్పినట్లుగానే కొండమరాజు వంశంలో బాబావారు అవతరించారు. తర్వాత ప్రశ్న, భక్తులతో స్వామి మాట్లాడుతున్నప్పుడు వారిని ఏమని సంబోధిస్తారు?
0: బంగారు.
1: బంగారు ఎందుకంటారు బంగారు అని చెప్పగలరా? నేను చెప్తాను. మనమంతా కూడా బంగారంలా విలువైన వాళ్ళం. మాలిన్యం అంటని ఆత్మస్వరూపులం. ఈ విషయం గుర్తు చేయడానికే స్వామి మనల్ని బంగారు అని సంబోధిస్తారు. తర్వాత ప్రశ్న, స్వామి ప్రబోధ ఇది, ఉన్నది ఒకే కులం మానవ కులం, ఉన్నది ఒకే భాష హృదయ భాష, ఉన్న భగవంతుడు ఒక్కడే అతను సర్వవ్యాపి, ఉన్నది ఒకే మతం, ఏది చెప్పాలి?
0: ప్రేమ మతం.
1: ప్రేమ మతం కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు ధర్మం గ్రూప్కు. తర్వాత ప్రశ్న, పాఠశాల విద్యార్థులలో మానవతా విలువలు పెంపొందించడానికి స్వామి ప్రవేశపెట్టిన పథకం పేరేమి?
0: విద్యావాహిని.
1: విద్యావాహిని ప్రాజెక్ట్ కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు ధర్మం గ్రూప్కి. తర్వాత పద్య సూక్తి మొదటి 2 చరణాలు నేను చెప్తాను, మిగతావి మీరు చెప్పాలి. పశుగుణంబు వీడి పశుపతి కావలే సత్యమైన బాట సాయమాట. ఇది చివరి చరణాలు. మొదటి 2 చరణాలు మీరు చెప్పాలి.
0: మనుజునైన వాడు మంచిగా తల్లిలోని దుర్గుణములు మొదలు తుంచవలెను, పశునంబు వీడు పశుపతి కావలే సత్యమైన బాట సాయమాట.
1: కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు. మనుజుడైన వాడు మంచిగా తనలోని దుర్గుణములను పోగొట్టుకోవాలన్నమాట, అప్పుడే పశుపతి అవుతాడు. సాయిరామ్ ఇప్పుడు స్కోర్ వివరాలు. సత్యం గ్రూప్ 100 మార్కులు, ధర్మం గ్రూప్ 90 మార్కులు. చాలా చక్కగా చెప్తున్నారు. మిగతా గ్రూప్ వాళ్ళు కూడా ఉత్సాహంగా ఇదే విధంగా పాల్గొనాలి. ఇప్పుడు శాంతి గ్రూప్ రెడీగా ఉన్నారా? మొదటి ప్రశ్న, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అక్షయనామ సంవత్సరం కార్తీక బహుళ తదియ ఆర్ద్రా నక్షత్రంలో జన్మించారని మనకందరికీ తెలుసు కదా. వారు ఏ వారంలో జన్మించారు?
0: సోమవారంలో జన్మించారు.
1: సోమవారం జన్మించారు కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు. శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు శివశక్తి స్వరూపుడైన భగవాన్ బాబా అవతరించారన్నమాట. తర్వాత ప్రశ్న, స్వామి వారికి సత్యనారాయణ అని ఎందుకు నామకరణం చేశారు?
0: స్వామివారి తల్లి సత్యనారాయణ స్వామి వ్రతం తిన్నాక స్వామివారు జన్మించారు కాబట్టి స్వామివారికి సత్యనారాయణ రాజు అనే నామకరణం చేశారు.
1: స్పష్టంగా చెప్పలేదు. నెక్స్ట్ గ్రూప్,
2: వాళ్ళ తల్లి సత్యనారాయణ వ్రతం చేశాక ప్రసాదం తిన్న తర్వాత పుట్టినందుకు అతనికి నామకరణం చేశారు.
1: స్వామి ప్రసాదం స్వీకరించిన తర్వాత స్వామి జన్మించారు. జవాబు స్పష్టంగా పూర్తిగా చెప్పాలి సరేనా? మార్కులు
2: ప్రేమ గ్రూప్
1: ప్రేమ గ్రూప్ స్వామి సత్యస్య సత్యం అంటే సత్యానికే సత్యం, సత్యమే నా ఆకారం అంటారు కదా, అందుకే స్వామి సార్థక నామదేవి. తర్వాత ప్రశ్న శాంతి గ్రూప్ కి. స్వామివారు బాల్యంలో ఒక చింత చెట్టు నుండి రకరకాలైన పళ్లని తీసి భక్తులకు పంచిపెట్టేవారు. ఆ చెట్టును భక్తులు ఏమని పిలుస్తారు?
0: కల్పవృక్షం.
1: కల్పవృక్షం కరెక్ట్. 10 మార్కులు శాంతి గ్రూప్ కి. స్వామి కూడా భక్తుల పాలిట కల్పవృక్షమే కదా. తర్వాత ప్రశ్న, స్వామివారు 10 సంవత్సరముల వయసులో పుట్టపర్తిలో ఒక భజన మండలి ప్రారంభించారు, ఆ మండలి పేరేమి?
0: పాండురంగ భజన మండలి.
1: పాండురంగ భజన మండలి కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు. ఆ రోజుల్లో పిల్లలంతా దివ్య బాలుడైన సత్యం నాయకత్వంలో ప్రత్యేకమైన దుస్తులు ధరించి జెండాను పట్టుకుని తాళాలతో గ్రామ గ్రామాన సంచరిస్తూ భగవన్ నామాన్ని సంకీర్తనం చేసేవారు. ఆ విధంగా వాతావరణాన్ని పవిత్రం చేసేవారన్నమాట. ఈ రోజుల్లో మనకున్నటువంటి సత్యసాయి సేవా సమితులు అని ఉన్నాయి కదా, వాటికి అంకురార్పణ ఆ రోజే పాండురంగ భజన మండలి రూపంలో జరిగిందన్నమాట. తర్వాత ప్రశ్న, బాబా జీవిత చరిత్రకు సత్యం శివం సుందరం అని ఎవరు నామకరణం చేశారు? స్వామి జీవిత చరిత్ర సత్యం శివం సుందరం అనే పేరుతో ప్రచురించబడుతున్నది కదా, వీటి ఈ నామకరణం ఎవరు చేశారు?
0: కస్తూరి గారు.
1: తప్పు ఆన్సర్. తర్వాత
2: సత్యనారాయణ మూర్తి గారు.
1: తప్పు ఆన్సర్.
0: నరసింహమూర్తి.
1: తప్పు ఆన్సర్. నెక్స్ట్ గ్రూప్, స్వామి జీవిత చరిత్రకు సత్యం శివం సుందరం అని ఎవరు నామకరణం చేశారు? ఎవరు చెప్పలేదు, స్వామే నామకరణం చేశారు. ఒకసారి కస్తూరి గారు స్వామి దగ్గరికి వెళ్లి 4-5 పేర్లు తీసుకుని వెళ్లి చెబితే స్వామి ఈ పేర్లను ఎంపిక చేశారు. కాబట్టి ఈ మార్క్స్ క్విజ్ మాస్టర్కు వెళ్తుంది. తర్వాత ప్రశ్న శాంతి గ్రూప్, స్వామి బాల్యములో స్వయంగా రచించి ప్రదర్శించిన నాటిక పేరేమి?
0: చెప్పినట్లు చేస్తారా.
1: చెప్పిందా, చెప్పినట్లు చేస్తారా కరెక్ట్ ఆన్సర్. 10 మార్క్స్. మానవతా విలువలను ప్రబోధిస్తుంది ఈ నాటిక. అప్పటికే కాదు, ఇప్పటికీ అది మనకు ప్రేరణను అందిస్తూనే ఉంటుంది. తర్వాత ప్రశ్న, స్వామి ప్రబోధించిన జ్యోతిధ్యానం అభ్యాసం చేయడం వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనం ఏమి?
0: విద్యార్థుల నాలెడ్జ్ పెరుగుతుంది, వారి ఏకాగ్రత పెరుగుతుంది.
1: కరెక్ట్ ఆన్సర్. ఏకాగ్రత పెరుగుతుంది, జ్యోతిధ్యానం వల్ల ఏకాగ్రత సత్ప్రవర్తన కూడా కలుగుతుంది. కరెక్ట్ ఆన్సర్. 10 మార్క్స్ టు శాంతి గ్రూప్. ఇప్పుడు పద్య సూక్తి మొదటి 2 చరణాలు మీరు చెప్పాలి, తర్వాత 2 చరణాలు పాపమనగ వేరు పరదేశమున లేదు తాను చేయు పనులో తగిలియుండు.
0: దేవుడనగా వేరు దేశమందున లేదు, దేవుడుండు తనదు దేహమందే.
1: కరెక్ట్ ఆన్సర్. దేవుడు వేరే దేశంలో లేడు, మనలోనే ఉన్నాడు అని స్వామి ప్రబోధించారన్నమాట. తర్వాత ప్రశ్న, పాపమునకు ఏది ధూపము?
0: కోపము.
1: కోపము పాపమునకు ధూపము, కాబట్టి మనం కోపాన్ని తగ్గించుకోవాలి. కోపం సర్వనాశన హేతువు, కాబట్టి కోపాన్ని తగ్గించుకోవడానికి స్వామి సందేశం ఇస్తూ కోపం ఎప్పుడు కూడా పాపాన్ని పెంచుతుంది గాని తగ్గించదు అని చెప్పారు. లాస్ట్ క్వశ్చన్ శాంతి గ్రూప్, ఇస్లాం అనే పదానికి అర్థం స్వామి ఏమని చెప్పారు?
0: శాంతి శరణాగతి.
1: శాంతి
0: శరణాగతి,
1: కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు శాంతి గ్రూప్ కి. ఇప్పుడు స్కోర్ వివరాలు. సత్యం గ్రూప్ కు 100 మార్కులు, ధర్మం గ్రూప్ కు 90 మార్కులు, శాంతి గ్రూప్ కు 83 మార్కులు. అందరూ చాలా చక్కగా సమాధానాలు చెప్తున్నారు, మీకందరికీ కూడా అభినందనలు. తర్వాత ప్రేమ, రెడీగా ఉన్నారా?
2: ఎస్ సార్.
1: మొదటి ప్రశ్న, స్వామి బాల్యంలో స్కౌట్ సభ్యునుగా ఒక తిరునాళ్ళలో పాల్గొన్నారు, ఏ తిరునాళ్ళు?
2: పుష్పగిరి.
1: పుష్పగిరి తిరునాళ్ళు, కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు ప్రేమ గ్రూప్ కి. స్వామి మనలో చెడు ప్రవేశించకుండా ఉండాలంటే వీటిని పాటించాలి అంటారు స్వామి. ఒకటి, చెడు కనకు, సీ నో ఈవిల్. చెడు వెనకు, హియర్ నో ఈవిల్. మూడవదేమి?
2: చెడు మాట్లాడకు.
1: చెడు మాట్లాడకు, చెడు అనకు, చెడు మాట్లాడకు, సీ సే నో ఈవిల్, కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు. తర్వాత ప్రశ్న, ఏది వ్యర్థం చేస్తే జీవితం వ్యర్థం అవుతుంది అని స్వామి ప్రబోధించారు?
2: కాలం వ్యర్థం చేస్తే జీవితం వ్యర్థం అవుతుంది.
1: కాలం కాని వ్యర్థం చేస్తే జీవితమే వ్యర్థం అవుతుంది. ఎంత అమూల్యమైంది కాలం చూడండి. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు కాలాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత ప్రశ్న, స్వామి అన్నారు, గొప్పవారు కాకపోయినా పర్వాలేదు, ఫలానా వారిగా ఉండండి,
2: మంచివారిగా ఉండమన్నారు.
1: మంచిగా ఉండండి, గొప్పవారు కాకపోయినా పర్వాలేదు, మంచివారుగా ఉండండి. 10 ప్రశ్నలు, కరెక్ట్ ఆన్సర్. పక్షికి రెండు రెక్కల వలె మనిషికి రెండు విద్యలు కావాలి అంటారు స్వామి. ఒక విద్య నేను చెప్తాను, రెండవది మీరు చెప్పాలి. లౌకిక విద్య.
2: రెండవది ఆధ్యాత్మిక విద్య.
1: ఆధ్యాత్మిక విద్య, కరెక్ట్ ఆన్సర్. ఏ మానవతా విలువను అలవర్చుకుంటే మిగిలిన అన్ని విలువలు మనలో వచ్చి చేరుతాయంటారు స్వామి, అది ఏ విలువ?
2: ప్రేమ.
1: ప్రేమ. ఆ ప్రేమ విలువను మనం అలవర్చుకుంటే మిగతా సత్యం, ధర్మం, శాంతి, అహింస అన్ని కూడా మనలో వచ్చి చేరుతాయన్నమాట. అంత విలువైంది ప్రేమ. తర్వాత ప్రశ్న, సర్వమత స్తూపంలోని మత చిహ్నాలు చెప్పాలి మీరు. ఒకటేమో నేను చెప్తాను, నేను చెప్పండి మీరు చెప్పాలి. ఓం, చంద్రవంక, నక్షత్రం, శిలువ, అగ్ని. తర్వాత చిహ్నం ఏమి?
2: ధర్మచక్రం.
1: ధర్మచక్రం, కరెక్ట్. 10 మార్కులు శాంతి ప్రేమ గ్రూప్ కు. స్వామి ఒక పంచాక్షరీ మంత్రం ఉపదేశించారు. ఇదే పంచాక్షరీ మంత్రంగా మీరు భావించండి, ఉపాసించండి అన్నారు, అది ఏది?
2: ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా.
1: కరెక్ట్ ఆన్సర్ కాదు, భావం అదే కానీ కరెక్ట్ ఆన్సర్ కాదు. దేవుడున్నాడు, అది పంచాక్షరి, దేవుడున్నాడు. సో మార్క్స్ టు అహింసా గ్రూప్ ప్రేమ గ్రూప్ కు. తర్వాతి క్వశ్చన్, మొదటి చరణం మీరు చెప్పాలి, తర్వాత నేను చెప్తాను. దానికున్నట్టి బుద్ధి ఈ మానవులకు, కలుగదేటికి చిత్రమీ కలియుగమున. మొదటి చరణం మీరు చెప్పాలి.
2: సీమకున్నట్టి బుద్ధి మనిషికి లేదు.
1: కాదు, కరెక్ట్ ఆన్సర్ కాదు.
5: చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు.
1: కరెక్ట్ ఆన్సర్. చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు, దానికున్నట్టి బుద్ధి ఈ మానవులకు, కలుగదేటికి చిత్రమీ కలియుగమున. చివరి క్వశ్చన్ ప్రేమ గ్రూప్ కు, వాక్య విభూతి. నేను రెండవ చరణం చెప్తాను, మొదటిది మీరు చెప్పాలి. మిత భాష అతి హాయి.
2: అతి భాష మతి హాని.
1: అతి భాష మతి హాని. కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు ప్రేమ గ్రూప్ కు. ఇప్పుడు స్కోర్ వివరాలు. సత్య గ్రూప్ 100 మార్కులు, ధర్మ గ్రూప్ 90 మార్కులు, శాంతి గ్రూప్ 83, ప్రేమ గ్రూప్ 83. చివరి గ్రూప్ అహింస. రెడీగా ఉన్నారా? మొదటి ప్రశ్న. మాతృశ్రీ ఈశ్వరాంబ చివరి క్షణంలో ఏమని స్మరించారు?
5: స్వామి స్వామి అని.
1: స్వామి స్వామి అని స్వామిని స్మరించారు. అందుకే మాతృశ్రీ ఈశ్వరాంబ ధన్యజీవి. తర్వాత ప్రశ్న. తల్లి కోరిన 3 కోరికలను తీర్చటానికి స్వామి చేపట్టిన సేవా కార్యక్రమాలు ఏవి?
5: వైద్యదానం, వైద్య సేవ, విద్య సేవ, త్రాగునీటి సేవ.
1: కరెక్ట్, 10 మార్క్స్. విద్యా సేవ, వైద్య సేవ, త్రాగునీటి సేవ చేశారు స్వామి. తర్వాత ప్రశ్న అహింస గ్రూప్ కు. స్వామి మాటల్లో విద్య యొక్క పరమావధి ఏది, ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏది?
5: శీలం.
1: శీలం, కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు అహింస గ్రూప్ కు. స్వామి తమ ప్రసంగాన్ని ఏ పదంతో ప్రారంభిస్తారు?
0: దివ్యాత్మ స్వరూపులారా.
1: కరెక్ట్ ఆన్సర్. స్వామి అందరినీ దివ్యాత్మ స్వరూపులారా అంటే మీరెవరో కాదు, ఈ నామధేయం కలిగిన వారు కాదు, ఈ దేహం ఉన్న వాళ్ళ కాదు, మీరంతా కూడా ఆత్మస్వరూపులు, ఆ స్థాయికి మనం ఎదగాలి అని గుర్తు చేయడానికి స్వామి మనల్ని దివ్యాత్మస్వరూపులారా అని సంబోధిస్తారు. తరువాత ప్రశ్న. స్వామి ప్రేమను పొందిన ఏనుగు ఏది?
0: సాయి గీత.
1: సాయి గీత, మనకు తెలుసు కదా సాయి గీత గురించి. స్వామిని ఎంత ప్రేమించిందో, స్వామి సాయి గీతను ఎంత ప్రేమించారు, ఆ ప్రేమను పొందడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి. స్వామి ప్రేమను పొందితే అంతకంటే పొందవలసింది జీవితంలో ఇంకేదీ ఉండదు. తర్వాత ప్రశ్న. స్వామిలోని దివ్యత్వమును మొట్టమొదట గ్రహించిన వారి టీచర్?
0: మహబూబ్ ఖాన్.
1: మహబూబ్ ఖాన్, కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు అహింస గ్రూప్ కు. స్వామి తమ జీవిత కాలంలో ఒక్క దేశాన్నే పర్యటించారు, ఒక్క విదేశాన్ని. ఆ విదేశం పేరేమి?
5: తూర్పు ఆఫ్రికా.
1: తూర్పు ఆఫ్రికా, కరెక్ట్ ఆన్సర్. 10 మార్కులు సాయి గాయత్రి చాలా పవిత్రమైంది కదా, సాయి గాయత్రిని మొట్టమొదట అప్రయత్నంగా ఎవరు చెప్పారు?
0: గండిగోడ్ సుబ్రహ్మణ్య శాస్త్రి,
1: కరెక్ట్ ఆన్సర్. మనం ఎవరి పేరని చెప్పాడు, శ్రీ గారు అని చెప్పాలి. బ్రహ్మశ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కరెక్ట్ ఆన్సర్. తరువాతి ప్రశ్న. ఈ పద్య సూక్తిది మొదటి 2 చరణాలు మీరు చెప్పాలి, తరువాతి చరణాలు. మత్సలేని బ్రతుకి మహిళన చెల్లురా, ఉన్నమాట తెలుపు చున్నమాట.
5: మాటలందు తూపి మనసులో చేదుంచ, మంచి కాదు మీకు మచ్చగాని, మచ్చలేని బతుకు మహిళన చెల్లురా, ఉన్నమాట తెలుపు చున్నమాట.
1: కరెక్ట్ ఆన్సర్. కొంతమంది మాటలు తీయగా ఉంటాయి కానీ మనసులో ఆ తీయదనం ఉండదు, కాబట్టి మాటలో తీపి ఉండాలి, మనసులో తీపి ఉండాలి, చేతల్లో కూడా అది ప్రతిఫలించాలి. దాన్నే మనం త్రికరణ శుద్ధి అంటుంటాం. చివరి ప్రశ్న. ఎటువంటి హృదయాన్ని దైవ మందిరంగా స్వామి అభివర్ణించారు?
5: దయగల హృదయం.
1: దయగల హృదయమే
6: దైవ మందిరం,
1: కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మార్కుల వివరాలు. సత్య గ్రూప్ 100 మార్కులు, ధర్మ గ్రూప్ 90 మార్కులు, శాంతి గ్రూప్ 83 మార్కులు, ప్రేమ గ్రూప్ 83 మార్కులు, అహింస గ్రూప్ 106 మార్కులు. సో విజేతలు అహింస గ్రూప్. మిగతా అందరూ కూడా చాలా చక్కగా చెప్పారు, నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ క్విజ్ యొక్క ధ్యేయం ఎన్ని మార్కులు వచ్చాయి, ఎవరికి ఎన్ని ఎక్కువ వచ్చాయి, ఎవరికి ఎన్ని తక్కువ వచ్చాయి అది కాదు. స్వామి సందేశాలను మనం ఏమాత్రం తెలుసుకున్నాం అనేదే ప్రధానం. మార్కులు కాదు, రిమార్కులు లేకుండా జీవించండి అని స్వామి ప్రబోధించారు కదా. స్వామి జీవితం నుంచి స్ఫూర్తిని పొందుదాం. మనమంతా స్వామి సందేశాలను వినడం చదవడం కాకుండా ఆచరణలో నిరూపిద్దాం. అందుకు ఈ క్షణమే మనమంతా కూడా సంకల్పబద్ధులం అవుతాం. ఈ క్విజ్ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న మీకు, నిర్వహించిన రేడియో సాయి బృందానికి తమ పరిపూర్ణమైన ఆశీస్సులు, అనుగ్రహం అందించాలని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
7: వావ్, క్విజ్ లో పాల్గొన్న వారంతా చక్కగా సమాధానాలు చెప్పి తాము నిజమైన స్వామి విద్యార్థులమని రుజువు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మా చర్ల బెజ్జంకి, హైదరాబాద్ లోని సఫిల్ గూడ, హైదరాబాద్ విద్యావాహిని స్కూల్ విద్యార్థులు, సత్య గ్రూప్ లో సాయిలికిల్, గణేష్, మహేష్, ధర్మా గ్రూప్ లో మణి, సాయిదీప్, శైలేష్, జగదీష్, శక్తి గ్రూప్ లో శాంతి గ్రూప్ లో ఫనిద్ర, సాయి కృష్ణ, సత్యదర్శన్, శ్రీ నితిన్, ప్రేమ గ్రూప్ లో వైష్ణవి, సాయి రన్మయి, అశ్రిత, అహింసా గ్రూప్ లో ఆదర్ సాయి, తండ్రి తాండవ కృష్ణ, సాయి దినేష్, నితేష్ పాల్గొన్నారు. తిరుపతికి చెందిన శ్రీ ఎంబీకే రెడ్డి గారు క్విజ్ మాస్టర్ గా వ్యవహరించారు.

0: సులభంగా అర్థమయ్యే చక్కని పద్యాలతో ప్రారంభించడం స్వామి పద్ధతి. మధ్యలో కూడా పద్యాలు చూపించేవారు.
1: భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలపై స్వామి చెప్పిన పద్యాలపై బెజ్జంకి శ్రీ సత్యసాయి గురుకులం విద్యానికేతన్ చిన్నారులు రూపొందించిన రూపకాన్ని ఇప్పుడు మీకోసం ప్రసారం చేస్తున్నాం.
2: రాఘవ, మనం బాల వికాస్ క్లాస్ కి ఇప్పటికే 10 నిమిషాలు లేట్ అయ్యాంరా.
3: అవునరా ప్రీతం, అసలే ఈరోజు అక్క భారతీయ సంస్కృతి గురించి స్వామి ఏం చెప్పారో చెప్తానంది.
2: సరే గాని త్వరగా పదా పదా.
4: సాయిరామ్ అక్క.
5: సాయిరామ్. ఏమి రాఘవ్, ప్రీతం క్లాస్ కి 10 నిమిషాలు లేట్గా వచ్చారు. నేను మీకు ముందే చెప్పాను కదా, స్వామి క్రమశిక్షణకి సమయపాలనకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని.
4: సారీ అక్క, ఇకపై లేట్గా రాము.
5: సరే సరే, రండి కూర్చోండి. క్రిందటి వారం మీకు స్వామి భారతీయ సంస్కృతి మీద రాసిన పద్యాల్లో 2 నేర్పించాను కదా, అవి చెప్పండి.
6: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను కన్న మాతృభూమి,
2: పాశ్చాత్య వీరుల పారద్రోలించి స్వాతంత్రమును గన్న సమరభూమి,
6: సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు ధీశక్తి చూపిన దివ్య భూమి,
2: పాండిత్యమున చాలా ప్రఖ్యాతి గాంచిన ప్రతిభ చూపినట్టి భరత భూమి,
3: చిత్ర కళలతోడ చిత్రమయ్యున్నట్టి భరత భూమి అందు జననముంది,
6: భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీద భక్తులారా,
2: భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీద భక్తులారా.
5: పిల్లలు, మీరు పద్యాన్ని చాలా బాగా చెప్పారు. మీకు ఈ పద్యం తాలూకా అర్థం ఏమిటో తెలిసిందా?
4: తెలిసిందక్క. కానీ.
5: కానీ అంటే అడగండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
2: అక్క, స్వామి ఈ పద్యంలో మహనీయులు అన్న ఒక పదాన్ని వాడారు కదా, అసలు మహనీయులంటే ఎవరక్క?
5: మంచి ప్రశ్న వేశావు. అనేక మంది ప్రపంచానికి ఆదర్శాన్ని అందించడానికి అనేక బాధలు అనుభవించారు. వారు మహత్తరమైన శక్తి సంపన్నులు, దివ్యమైన భావాల చేత ప్రజలకు ఉపదేశాలు చేస్తూ ఉపకారాలు సల్పుతూ జగత్తుని ఉద్ధరించడానికి పాటుపడిన వారు మహనీయులు అని స్వామి అన్నారు.
6: అక్క, ఒక డౌట్ అక్క.
5: అడుగు.
6: పాశ్చాత్య వీరుల పారద్రోలించి స్వాతంత్రమును గన్న సమరభూమి అని ఉంది కదా, ఇక్కడ స్వామి సుభాష్ చంద్రబోస్, లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మా గాంధీ వీరి గురించే కదా ఉద్దేశించి చెప్పారు. లైను
5: బల్లి చెప్పావు, కరెక్ట్. మనకి స్వాతంత్రం ఎప్పుడొచ్చిందో తెలుసా?
4: 15 ఆగస్టు 1947.
5: అవును, ఆ రోజున మనకి స్వాతంత్రం వచ్చింది. కానీ ఆ స్వాతంత్రం రావడానికి ఎందరో వారి జీవితాలను త్యాగం చేశారు. ఇందాక నువ్వు సుభాష్ చంద్రబోస్ అన్నావు కదా, అతని కథ మీకెవరికైనా తెలుసా?
6: నాకు తెలుసక్క.
5: అయితే చెప్పు.
6: ఒకసారి సుభాష్ చంద్రబోస్ చదువుకుంటున్న కలకత్తా యూనివర్సిటీలో ఒక బ్రిటిష్ లెక్చరర్ భారతదేశం గురించి, భారతీయుల గురించి తప్పుగా మాట్లాడారు. కొంతవరకు ఓపిక వహించిన సుభాష్ ఆ బ్రిటిష్ లెక్చరర్ మితిమీరి అమర్యాదగా మాట్లాడినప్పుడు ఏమాత్రం ఆలోచించక బెంచి పై నుంచి గెంతి ఆ లెక్చరర్ వైపు పరుగు తీసి తన చెప్పుతో ఆ బ్రిటిష్ లెక్చరర్ను ఏడా పెడా కొట్టాడు. ఈ సంఘటనతో 5 సంవత్సరాల పాటు పాపం బోస్ని కాలేజ్ నుండి డిబార్ చేశారు. ఈ సంఘటన ఒక్కడేనా గుర్తుకొస్తుందక్క?
5: చూసారా, తన చదువు కోసం ఏమాత్రం లెక్క చేయకుండా తన మాతృభూమి గౌరవాన్ని కాపాడడానికి ఏం చేయడానికైనా సిద్ధపడ్డాడు.
3: అక్క, మరి ఆ తరువాత చదువుకోలేదా సుభాష్ చంద్రబోస్?
5: ఎందుకు చదువుకోలేదు? లండన్ వెళ్లి అక్కడ బాగా చదువుకుని తిరిగి భారతదేశం వచ్చి ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో మంచి ర్యాంకుతో పాస్ అయ్యి దేశాన్ని సేవించాడు. అందుకే స్వామి విద్యార్థులంతా బోస్ ని ఆదర్శంగా తీసుకుని స్వార్థంతో కాకుండా పరార్థంతో పనిచేసి పరమాత్మను పొందాలి అని చెప్పారు.
3: ఇక తర్వాత లైన్లో ఉన్న చిత్రకళలతోడ అంటే పెయింటింగ్, డ్రాయింగ్, స్కల్ప్టింగ్ ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కదక్క?
5: కరెక్ట్ గా చెప్పావు. లేపాక్షి, మహాబలిపురం, ఖజురహో, ఇంకా అజంతా, ఎల్లోరా, బుర్రా గుహలు వాటిలో ఉన్న శిల్ప సంపద మన దేశ వైభవానికి ప్రతీకగా నిలుస్తాయి.
7: బొమ్మలు రాళ్ల మీద చెక్కారో?
5: బాగా చెప్పావు. నీ దగ్గర ఏమైనా ఫోటోలుంటే వీళ్ళందరికీ చూపించు.
7: సరే అక్క.
3: తరువాత లైన్లో ఉన్న సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్యభూమి అన్నదానికి నేను ఒక పెద్ద ఎగ్జాంపుల్, తెలుసా మీకు?
2: అదేలాగా.
3: మొన్న మా క్లాసులో మ్యూజిక్ కాంపిటీషన్ పెట్టారు. అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మా టీచర్ నన్ను మెచ్చుకొని నువ్వు చాలా బాగా పాటలు పాడతావు అని అందరి ముందు పొగిడారు.
2: హేయ్, ఇక్కడ నాకు కూడా ఫస్టే వచ్చింది. నేను కూడా దేశాన్ని ఉద్ధరించానా? ఇక్కడ స్వామి చెప్పింది గొప్ప గొప్ప గాయకులు కవుల గురించి. త్యాగరాజు, మీరాబాయ్, తుకారాం, ఎంఎస్ సుబ్బలక్ష్మి వంటి గొప్ప గాయకుల గురించి, నన్నయ్య, తిక్కన, పోతన వంటి మహా కవుల గురించి. నీ గురించి నా గురించి కాదు.
5: అలాగని ఎందుకు అనుకోవాలి? స్వామి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి మనల్ని కూడా వాళ్లలా తయారవ్వమని బోధ చేస్తున్నారు. వీరందరినీ ఒక మంచి ఇన్స్పిరేషన్ గా తీసుకుని వారి స్థాయికి మనం కూడా ఎదగాలి.
6: అక్క, స్వామికి త్యాగరాజ కృతులు అంటే ఇష్టమని విన్నాను. అందుకని నేను కూడా ఒక త్యాగరాజ కృతి మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను.
5: అవునా? ఏది? మా అందరికీ పాడి వినిపించు.

0: చూసారా స్వామికి ఈ పాట ఇష్టమని ఎంత శ్రద్ధగా నేర్చుకున్నాడో. మనమందరం కూడా ఇలాగే స్వామికి ఇష్టమైన పనులన్నీ చేసి స్వామికి ప్రీతి పాత్రలం కావాలి.
1: అక్క, ప్రీతి కావడం అంటే ఏంటక్క?
0: ప్రీతి కావడం అంటే స్వామికి నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అవ్వటం. నీకు స్వామి బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడవుతారు?
1: స్వామి చెప్పిన పనులు చేస్తే.
0: కరెక్ట్. అందుకే తరువాత లైన్ లో స్వామి అందరినీ ఉద్దేశించి భరత మాత ధర్మ భాగ్యం కాపాడ బాధ్యతంతయు మీద భక్తులారా అని అన్నారు. మనమందరం స్వామి చూపించిన తోవలో నడిస్తేనే మనం ధర్మాన్ని నిలపగలం. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే మనల్ని మన దేశాన్ని రక్షిస్తుంది.
2: అవునక్క, ఒక పాటలో కూడా దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనిషిలోయనుంది. అంటే మన దేశంలో ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా జీవిస్తే అదే ధర్మ భాగ్యం కాపాడడం అవుతుంది. అంతేనా?
0: చాలా చాలా చక్కగా చెప్పావు. మరి పిల్లలు, ఇప్పుడు ఈ పద్యం అందరికీ అర్థమైంది కదా?
3: అర్థమైంది.
0: మరి రెండో పద్యానికి అర్థం తెలుసుకుందామా?
2: అక్క, నేను ఆ పద్యాన్ని కంఠస్థ పట్టేశా. నాకు భలే నచ్చింది ఆ పద్యం. చెప్పమంటావా?
0: సరే చెప్పు చెప్పు.
2: పరమ పావనమైన భారతావణియందు సహనమన్నది మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము. మధుర భావం వేది మన దేశమందన్న మాతృబహము కంటే మాన్యమెద్ది. ప్రాణంబు కంటెను మానంబె గణమను మన దేశ నీతిని మంట కలిపి నేటికిచ్చిరి పరదేశ నీతుల రసి. విషవిచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే హౌరా ఏమందు మన భారత పాలనంబు. ఏనుగెట్టుల తన బలమెరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: చాలా చక్కగా చెప్పావు. ఈ పద్యానికి అర్థం మీలో ఎవరు చెప్తారు?
1: నేను చెప్తా.
0: సరే సరే చెప్పు.
1: ఈ పద్యంలో స్వామి ఏం చెప్పారంటే, ఈ పవిత్రమైన భారతదేశంలో సహనమన్నది మనకున్న ఒక మంచి గుణము. ఎన్నో వ్రతాలకు ప్రఖ్యాతి పొందిన మన భారతదేశంలో సత్యశీలం అంటే సత్యం చెప్పటమే అన్నిటికన్నా గొప్పనైన వ్రతం. ఈ దేశంలో మధురమైన భావం ఏదయ్యా అని అడిగితే మాతృభావం కన్నా గొప్పనైనది ఇంకేదీ లేదు. ఈ దేశ ప్రజలు వారి ప్రాణాల కన్నా వారి గుణానికే ప్రాముఖ్యత ఇస్తారు. కాని అటువంటి ఘనమైన చరిత్ర ఉన్నటువంటి ఈ దేశానికి నేడు పరదేశ నీతులు బోధిస్తున్నారు. ఇంత దుస్థితి కదా ఇది. ఎటువంటి పరిస్థితి అంటే, ఇలాగైతే ఏనుగు తన బలాన్ని తెలుసుకోలేదో నేటి భారతీయులు కూడా అలాగే తయారవుతున్నారు. ఇదక్క నాకు అర్థమైంది.
0: ఎంత చక్కగా చెప్పావు, సరిగ్గా అర్థం చేసుకున్నావు. మరి పిల్లలు, ఈ పద్యం అందరికీ అర్థమైనట్టు

0: Dekada.
1: Ada main daka.
0: Sare. Ini padjaan udah sinci. Kau ni memaladutan. Sare na?
1: Sare akka.
0: Mana Bharatiya ceritra lo? Sahnaanik example lo?
2: Hah. Ishwar Chandra Vidyasagar.
0: Mari. Satya Silaaniki?
3: Satya Harish Chandra lo.
0: Tama pillalanu. Mahaniilga tirchididdina. Tallu lo?
3: Madalasa. Jijiya Bai. Kausalya Mata. Subhadra. Putli Bai. Sitamma. Ishwaramagaru. Inka yendaro marindaro unnaraka. Anta mandi perlu na gurtu kravatle. Iwe gurtu kuvachai.
0: Good good. Chala matuk perlu cepao. Intaki. Din dwara mana nerch kuna denti.
3: Manam ipudaina kani. Mana amma cepina vidanga manam natsko wali. Amma cepina tlu ceste. Mana kepudu manche jaru tundi. Endu kante. అమ్మను గౌరవించడం మన సంస్కృతి దానికన్నా ఇంకా పెద్ద రీజన్ ఏంటంటే అలా చేస్తే స్వామి ఎంతగానో ఆనందిస్తారు
0: చిన్న పిల్లవాడివైనా చక్కటి మాట అన్నావు అంతేకాదు తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష దైవాలు ప్రతిరోజు వారి కాళ్ళకి నమస్కారం చేయాలి వారిని ఎంతో ప్రేమతో భక్తితో గౌరవించాలి ఇవన్నీ చేస్తే ఇదిగో తను చెప్పినట్టు స్వామి ఎంతగానో ఆనందిస్తారు
4: ఇంకా గుణాల సంగతికి వస్తే రామాయణము మహాభారతము ఇంకే పురాణంలో కదైనా కానివ్వు అన్ని చరిత్రలు ప్రాణానికన్నా గుణానికే ప్రాముఖ్యత ఇస్తాయి
0: కరెక్ట్ కానీ ఈ కాలంలో చాలా తక్కువ మంది దీన్ని పాటిస్తున్నారు కాబట్టే స్వామి తనకున్న బాధను తెలుపుతూ ఈ చివరి నాలుగు లైన్లలో నేడు మన గొప్పతనాన్ని మన బలాన్ని మనం మర్చిపోయి పరదేశపు హంగుల పిచ్చిలో పడిపోతున్నామని గుర్తు చేస్తున్నారు
2: ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పవా అక్క
0: సరే నేడు మీరే చూడండి పాశ్చాత్య విద్యల పేరుతో నేడు మన సమాజంలో మన సంస్కృతికి భిన్నమైన వేషధారణలు భాషలు అరే మాతృభాషలో మాట్లాడడానికే సిగ్గుపడుతున్నారు ఇక మర్యాద అంటారా మీకు తెలుసు నేను వేరే చెప్పనక్కర్లే ఎంతటి గొప్ప కీర్తి ప్రతిష్టలున్న మన దేశం ఇవాళ ఇటువంటి స్థాయికి దిగజారిపోయింది
3: అందుకే అక్క స్వామి ఇంకొక పద్యంలో వేదాలు ఈనాడు వాదాల పాలయే శాస్త్రంబులన్నచో చెప్పబడి బహుపురాణంబులు పాతవైపోయెను శతకంబులన్నీయు జడ్డుబడి గ్రంథ రాజంబులు గంగపాలైపోయే చిల్లరే నీతులు చెడుగుబట్టి గురురాజులందరూ బరువు భారం బైరి పెద్దలందరూ వట్టి ముద్దులేరి పూన్కి కవిటే ఈనాడు పురుషవరుడు విత్తమున్నట్టి వాడిపో ఉత్తముండు ఔరా ఏమందు కలియుగ ప్రభావమిందు సత్యమును తెలుపుబాట ఈ సాయి మాట అని అన్నారు
0: అందుకే స్వామి ఆ దుస్థితి నుండి మనల్ని బయటికి తీసుకురావడానికే వేదం భజనలు బాల్ వికాస్ క్లాసులు ప్రశాంతి విద్వన్ మహాసభలు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు గ్రామ సేవ నారాయణ సేవ సమ్మర్ క్లాసులు అని ఎన్నో ప్రోగ్రాంలు మన కోసం రూపుదిద్ది మన సంస్కృతికి స్వామివారే స్వయంగా ప్రాణం పోసి సరైన తోవలో తీసుకువెళ్తున్నారు అది నిజంగా మన అదృష్టం స్వామివారే స్వయంగా మనకి నేర్పించి చేయి పట్టి నడిపిస్తున్నారు అందుకే స్వామి పిల్లలకి అంత ప్రాముఖ్యత ఇస్తారు ఏది మనం నేర్చుకున్నా బాలబాలికలు అనే పద్యాన్ని పాడండి
1: బాలబాలికలెల్లరూ భవ్యమైన దివ్య విద్యను వెదకంగా దీక్ష భూని దానితోడుత భక్తిని గూడజేర్చి భారత సంస్కృతి నెలకొల్పవలయు నేడు
0: ఈ పద్యం ద్వారా మనకు అర్థమైందేమిటి మనమందరం బాగా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో చదువుకుంటూ మంచి మంచి విషయాలను నేర్చుకుని ఆదర్శవంతమైన జీవితాలను నడుపుకుంటూ మన దేశ సంస్కృతి పూర్వ వైభవాన్ని నిలబెట్టాలి ఇది స్వామి మనకిచ్చిన కమాండ్ అన్నమాట మరి మనం ఇప్పుడు ఏం చేయాలి
1: మన జీవితాలను స్వామి సందేశంగా మార్చుకోవాలి
0: చాలా కరెక్ట్ గా చెప్పారు సరే ఇవాల్టి క్లాసుని సాయిమాత బిడ్డలం అందరం పాటతో ముగిద్దాం స్వామి తమ కృపా కటాక్ష వీక్షణలు ఎల్లప్పుడూ మనందరిపై ప్రసరింపచేసి వారి అవతార కార్యక్రమంలో మనల్ని మంచి పనిముట్లుగా తయారు చేయమని ప్రార్థిద్దాం.

శ్రోతలు ఇంతవరకు దేశభక్తి, భారతీయ సంస్కృతి అంశాలపై స్వామి వివిధ సందర్భాలలో చెప్పిన పద్యాలపై రూపొందించిన రూపకం విన్నారు. సమర్పణ బెడ్జంకి శ్రీ సత్యసాయి గురుకులం విద్యానికేతన్ చిన్నారులు. పాల్గొన్న వారు సునీత, రోహిత్ రెడ్డి, వంశీ, ప్రణియేష్, హేమంత్ రెడ్డి.

0: వ్యష్టి గురించి అంటే వ్యక్తి గురించి చిరప్రసంగాలు విన్నారు. తరువాతది సమిష్టి. సమిష్టి అంటే సమాజం. ఇప్పుడు సమిష్టి గురించి చిరప్రసంగాలు విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. స్వామి వారికి శతకోటి పాదాభి వందనాలు. సమిష్టి ప్రేమ అనగా సమాజం నందు ప్రేమ. అందరూ కలిసిమెలిసి ఉంటూ సమాజంను ప్రేమించాలి, సమిష్టిగా ఉండాలి. ఉన్నది ఒక్కడే దేవుడు, అతను సర్వాంతర్యామి. ఉన్నది ఒక్కటే కులము, అది మానవ కులము. ఉన్నది ఒక్కటే మతము, అది ప్రేమ మతము. ఉన్నది ఒక్కటే భాష, అది హృదయ భాష అని అంటారు భగవాన్ బాబా. కనుక వసుధ అంటే ఒకే కుటుంబం, వసుధైక కుటుంబం అంటారు. సమాజంలోని ఏకత్వమే మానవత్వం అనగా మానవతా విలువలైన సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనే ఈ మానవతా విలువలను పరిరక్షించుకునేవాడే మానవుడు అని అంటారు స్వామి. అంతేకాదు, మానవుల మధ్య పేద ధనిక, హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదాలు వచ్చినప్పుడు గొడవలు వ్యక్తిగతంగా మొదలయ్యి రాష్ట్రాల వరకు దేశాల వరకు వ్యాపించి యుద్ధాలకు దారితీస్తాయి. వ్యక్తి ప్రశాంతతపైనే ప్రకృతి ప్రశాంతత ఆధారపడి ఉంటుంది అని అంటారు స్వామి. పూర్వకాలంలో మహర్షులు క్రూర మృగములు సంచరించే కారడవులలో నిర్భయంగా తపస్సులు చేసేవారు. వారి వద్ద ఎటువంటి ఆయుధాలు ఉండేవి కావు. వారి రక్షణ వారి ప్రేమ ఎందే ఈమిడి ఉండేది. వారు తమ ప్రేమను కేవలం మానవులకే పరిమితం చేయకుండా క్రూర మృగములకు సైతం పంచిపెట్టడం ద్వారా శాంతియుత వాతావరణం నెలకొల్పగలిగేవారు. కాని ఈనాడు మానవుడు ఇట్టి దివ్యశక్తి గల ప్రేమను కోల్పోయారు. స్వార్థము, స్వప్రయోజనము అనే దుష్ట శక్తులు మానవులందు ప్రబలుతూ ఉండడం వలన క్రూర మృగముల లక్షణాలు ఉద్భవిస్తున్నాయి. మానవులకు ఉన్న మృగత్వాన్ని నిర్మూలం చేయటానికి అత్యంత ప్రబలమైన ఆయుధం నిస్వార్థం, నిర్మల ప్రేమయే అంటారు స్వామి. అందరూ కలిసి సమిష్టిగా ఉండాలి. సమిష్టి కృషి చేస్తే ఎంతటి కష్టాలనైనా సాధించవచ్చు. సమిష్టి కృషికి మన సత్యసాయి సేవా సంస్థలనే ఆదర్శంగా తీసుకోవచ్చు. ఇలా మన పరిసరాలను, పట్టణాలను వృద్ధి చేసుకోవచ్చు.

0: సేవా. సంఘ సేవ చేసి తరించుటయే మానవులు బ్రతికి ఉన్నందుకు సార్థకత అని స్వామి చెప్పారు. మనం అందరం నిస్వార్థంగా జీవించాలని స్వామిని ప్రార్థిస్తున్నాను. జై సాయిరాం.
1: ఓం శ్రీ సాయిరాం. సమిష్టి. మానవుడు ఒక్కడుగా ఉన్నప్పుడు వ్యష్టిగా ఉంటాడు, అనేక మంది చేరినప్పుడు అది సమిష్టి స్వరూపం అవుతుంది. వ్యష్టి వ్యష్టిగా ఉండకుండా సమిష్టితో ఏకం కావాలి. ఒక్క చెట్టు వనం కాదు, ఒక్క గృహం గ్రామం కాదు. అనేక చెట్లు చేరినప్పుడే వనమవుతుంది, అనేక గృహములు చేరినప్పుడే గ్రామమవుతుంది. అది ఏ సమాజము? ఈ పదములోనే చక్కని అర్థమున్నది. సమ అంటే సమత్వము, జ అంటే పుట్టినది. కాబట్టి సమాజం అంటే సమత్వం నుండి ఆవిర్భవించినది. సమభావము సమైక్యతలతో కూడినది. సమిష్టి స్వరూపంలో వ్యష్టి ఎలా మెలగాలో మన వేదాలలో ఏనాడో చెప్పారు.

0: మనం కలిసి మెలసి తిరుగుదాం, కలిసి మెలసి పెరుగుదాం, కలిసి మెలసి కలిమి చెలిమి బలం గుణం పెంచుదాం, కలిసి మెలసి తెలుసుకున్న తెలివిని వెలిగించుదాం. అందరూ సమిష్టి స్వరూపంగా ఏకం కావాలి. అందరిలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. వ్యక్తిలో సమభావం ఉంటే సమాజంలో అలజడి, ఆందోళన, హింసలకు తావులేదు. ఈ సమత్వం ఎలా నెలకొల్పబడుతుంది? ఈ సమత్వం రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరమైనట్టిది కాదు. హృదయాలు ఏకం కావాలి. హృదయ స్థాయి నుండి ఏర్పడేదే సమత్వము. ఒకసారి ఒకనొక భక్తుడు స్వామి హృదయాలు ఏకమవ్వడం ఎలా అని అడిగాడు. అప్పుడు స్వామి ఎంతో చక్కగా వివరించారు. నీవు నీ భార్యా బిడ్డలను ప్రేమిస్తున్నావు కదా, తల్లిదండ్రులను, బంధుమిత్రులను ప్రేమిస్తున్నావు కదా, ఈ ప్రేమ విస్తృతం గావించు, విశాలం చేసుకో. అప్పుడు సమత, సమగ్రత, సమైక్యత, సౌభ్రాతృత్వములు హృదయ స్థాయి నుండి ఏర్పడి శాంతి ఆనందాలను అనుభవింపచేస్తాయి అని చెప్పారు. సమాజము శాంతి సౌభాగ్యాలతో విలసిల్లవలెనన్న ఐకమత్యం అవసరం. ఐకమత్యం సర్వులకు సుఖాన్ని, ఆనందాన్ని అందిస్తుంది. అనైక్యత అసంతృప్తిని, అశాంతిని చేకూర్చుతుంది. ఐకమత్యం నుండి పవిత్రత, పవిత్రత నుండి దివ్యత్వం ప్రాప్తిస్తుంది. మనం సొంత వాణిని ప్రేమించినట్లుగా పరాయి వ్యక్తులను ప్రేమించము. దీనినే ద్వైతభావం అంటారు. కాని అద్వైత భావముతో కూడిన వ్యక్తుల సమూహం ఒక మంచి సమాజానికి మూలం. స్వామి సమాజంలో వ్యక్తులు ఎలా మెలగాలో కూడా చెప్పారు. ఇతరులను బాధించడంలో గొప్పతనం లేదు. అద్వైత భావముతో అందరినీ ప్రేమించగలగడం గొప్ప విషయం. తోటి వారికి ఏ విధంగా సహకరించాలి, సమాజాన్ని ఏ రీతిగా ఉద్ధరించాలి, ఎలాంటి సేవలందించాలి, ఏ విధంగా ప్రేమను విస్తృతం చేయాలి అన్నది ప్రధానం. వ్యష్టి స్వరూపుడైన జీవుడు సమిష్టి స్వరూపుడుగా మారి దేశ సౌభాగ్యముతో పాటు ప్రపంచ శాంతికి పాటుపడాలని ఆశిస్తున్నాం. జై సాయిరాం.
1: సమిష్టి గురించి మనకు వివరించిన వారు మాచర్ల నుండి వచ్చిన సౌమ్య, విద్యావిహార్ హైదరాబాద్ నుండి వచ్చిన ఉజ్వల.
2: ఈద్ ముబారక్ పిల్లలు.
3: ఈద్ ముబారక్ అనయ్య.
4: ఎప్పుడైనా స్వామి మీకు రంజాన్ గురించి చెప్పారా?
2: స్వామి రంజాన్ గురించి మాకు తరచూ చెబుతుండేవారు. కానీ ఒకసారి 2005 మీ అందరం కలిసి రంజాన్ రోజున ఒక ప్రత్యేక ప్రోగ్రాం చేద్దామని స్వామి ముందు ప్రోగ్రాం చేద్దామంటే ఒక కోరికతో ఆ కాస్ట్యూమ్స్ వేసుకుని ఒక 45 డ్రామా మేము తయారు చేసుకుని వెళ్లాం. సాధారణంగా సాయకులంతాలు బయట ప్రాంతంలో ప్రోగ్రాం జరుగుతుంది, కానీ ఆ రోజు స్వామి వచ్చి మా అందరిని చూసి లోపలికి వెళ్ళండి అని చెప్పారు. లోపలికి వెళ్లి కూర్చున్న తర్వాత స్వామి ఎన్నర్లేని విధంగా వచ్చి భజనలో కూర్చున్నారు. ఆ రోజు రంజాన్ కార్యక్రమం కాబట్టి అందరూ కొంతమంది పిల్లలు ముస్లిం డ్రెస్సుల్లో, కొంతమంది పిల్లలు బ్రాహ్మణ్ డ్రెస్సుల్లో, వివిధమైన డ్రెస్సుల్లో వేసుకుని కూర్చున్నారు. అందరూ కూర్చుంటే స్వామి వచ్చి సరాసరి వచ్చి మా మధ్యలో సింహాసనంలో కూర్చున్నారు. కూర్చొని పక్కనటువంటి ఒక పిల్లోని చూసి, చిన్న పిల్లవాడు పేరు సత్య, ప్రైమరీ స్కూల్ నుంచి, ఆ బాబు ఇరాన్ నుంచి, ఆ పిల్లోని చూసి, ఏమి నీ పేరేంటి అని అన్నారు. అంటే స్వామి సత్య అన్నాడు. అంటే నువ్వు వేదం చదువుతావా అన్నారు. అంటే చదువుతాను స్వామి అన్నాడు. అంటే చదువు అన్నారు. వెంటనే వేదం చదవడం స్టార్ట్ చేశాడు ఆ అబ్బాయి, చిన్న పిల్లోడు, మేబీ మీకన్నా ఇంకా తక్కువ వయసు కావచ్చు. చక్కగా వేదం చదువుతున్నాడు. చదువుతున్న తర్వాత ఆ పిల్లోని నెత్తి మీద ఒక ముస్లిం క్యాప్ ఉండింది. ఆ క్యాప్ను చూసి స్వామి మా అందరిని చూసి, మరి నువ్వు క్యాప్ ఎందుకు పెట్టుకున్నావు అన్నారు. మా అందరిని చూస్తూ అతను ఆ క్వశ్చన్ అడిగారు. అంటే మా అందరికి అర్థమైంది అది క్వశ్చన్ మాకు, అతనికి కాదు అని. పక్కన వాళ్ళు, స్వామి ముస్లిం కాబట్టి క్యాప్ పెట్టుకున్నారు స్వామి అని ఒక మా క్లాస్మేట్ అన్నాడు. ఇంకొక అతను, స్వామి సాధారణంగా ముస్లిమ్స్ క్యాప్ పెట్టుకుంటారు స్వామి అని ఇంకొక అతను అన్నాడు. ఈ బాబు మాత్రం, స్వామి మీరు చెప్పుకోమంటే మీరు పెట్టుకోమన్నారు కాబట్టి నేను పెట్టుకున్నాను అని ఈ బాబు అన్నాడు. అంటే స్వామి నవ్వి, అది కాదు నువ్వు క్యాప్ ఎందుకు పెట్టుకున్నావు చెప్పు అని అన్నారు. అంటే స్వామి తెలియదు స్వామి అన్నాడు. అప్పుడు స్వామి నవ్వి మా అందరితో అన్నారు, హిందువులు తిరుపతికి వెళ్లి తల వెంట్రుకలు తీసేయించుకుంటారు ఎందుకు అన్నారు. అందరూ నవ్వాం. అదేవిధంగా ముస్లింలు కూడా వెంట్రుకలు పడకుండా క్యాప్ పెట్టుకుంటారు, ఎందుకంటే వెంట్రుకలు తమో గుణానికి గుర్తు. ఆ తమో గుణాన్ని ఆ రజోగుణాన్ని తమో గుణాన్ని తీసివేయడానికి సత్వగుణం మనిషిలో పెంపొందాలనేటువంటి ప్రార్థనతో ఆ తెల్లని క్యాప్ ని వారు పెట్టుకుంటూ ఉంటారు. అది ఆ క్యాప్ యొక్క సిగ్నిఫికెన్స్ అని చెప్పి అందరినీ చూసి, మరి ఇస్లాం అంటే ఏంటి అని అన్నారు. అంటే స్వామి ఇస్లాం అంటే అని పక్కన ఉన్నటువంటి ఒక పిల్లవాడు చెప్పబోతుంటే, స్వామి స్వామి విన్నందుకున్న ఇస్లాం అంటే కంప్లీట్ సరెండర్, ఆత్మ నివేదనం, అది ఇస్లాం. ఇంతలో పక్కన కూర్చున్నటువంటి ఇంకో బాబు అన్నాడు, స్వామి రంజాన్ రోజు అందరు ఫాస్టింగ్ చేస్తారు స్వామి ముస్లింస్ అన్నారు. అంటే స్వామి అన్నారు, ఫాస్టింగ్ అంటే అన్నారు స్వామి. అంటే ఫాస్టింగ్ అంటే తినకుండా ఉంటారు స్వామి అన్నారు. అంటే తినకుండానా అని స్వామి నవ్వుతూ, ప్రొద్దున తిని రాత్రి తింటారు, సూర్యుని ఉదయం తర్వాత అస్తం వరకు తినకుండా ఉంటారు, అదా ఉపవాసం అన్నారు. అంటే ఈ పిల్లలు నాకు అవును స్వామి అదే అన్నారు. పక్కన అందజీ స్వామి అదేనా ఉపవాసం అన్నారు. అంటే మేమందరం నవ్వి, స్వామి అదే అందరు ఫాస్టింగ్ అంటారు. అంటే స్వామి నవ్వి, ఉపవాసం అంటే భోజనం తినక ఉండడం కాదు, ఉప అంటే దగ్గర, వాసం అంటే కూర్చోడం, ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా కూర్చోడం, మనస్సును భగవంతుని దగ్గర పెట్టడం నిజమైన ఉపవాసం, అది నిజమైన ఉపవాసం, అది రంజాన్ రోజు చేయాలి అని చెప్పి స్వామి అన్నారు. అది ఎందుకు చేస్తారో తెలుసా, రంజాన్ అంటే కంప్లీట్ సరెండర్, ఇస్లాం అంటే కంప్లీట్ సరెండర్. రంజాన్ రోజు ఈ పని చేయడం వల్ల కంప్లీట్ సెన్స్ కంట్రోల్ మనిషికి దక్కుతున్నటువంటి ఒక నమ్మకంతో ఈ ఉపవాసం అంటే కంప్లీట్ ఫాస్టింగ్, ఫాస్టింగ్ ఆఫ్ ద మైండ్, ఫాస్టింగ్ ఆఫ్ ద డిజైర్స్ చేస్తారు అని స్వామి చెప్పారు. చెప్పిన తర్వాత పక్కనే ఇంకో పిల్లోడు కూర్చొని, స్వామి మీరు డిజైర్స్ అంటున్నారు కదా స్వామి, స్వామి మాకు చాలా డిజైర్స్ వస్తాయి స్వామి, కొన్నిసార్లు కంట్రోల్ చేసుకునేటువంటి డిజైర్స్ థాట్స్ వస్తాయి స్వామి, మరి ఎట్లా కంట్రోల్ చేసుకునేది అన్నాడు. అంటే స్వామి నవ్వి, బంగారు నీకు డిజైర్స్ రావు, నువ్వే వెళ్ళి వాటిని పట్టుకుంటావు, నువ్వే వాటిని గ్రాప్, స్వామి అన్నమాట నువ్వే వాటిని గ్రాప్ చేసుకుంటావు, అవి నీకు రావు. ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన చూసి దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ, ఐఎమ్ మ్యాన్, దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ, ఐఎమ్ హ్యూమన్ అనుకో, వెంటనే తగ్గుద్ది ఆలోచన, ఆ చెడు ఆలోచన దానికదే తిరిగిపోద్ది అన్నారు. ఇంత లోపల పక్కనే ఉన్నటువంటి ఇంకో పిల్లోడు చూసి, స్వామి వి లవ్ యూ స్వామి అన్నారు. అంటే స్వామి నవ్వి, నీది సెల్ఫ్ లెస్ లవ్, సెల్ఫిష్ లవ్ అన్నారు. అంటే స్వామి నాది సెల్ఫ్ లెస్ లవ్ స్వామి అని ఆ పిల్లోడు అన్నాడు. అంటే స్వామి అన్నారు, ఆహా నీది సెల్ఫ్లెస్ లవా సెల్ఫిష్ లవా అన్నారు. ఆ పిల్లోడు మళ్ళీ తనందరూ కరెక్ట్ చేసుకునే, స్వామి మీది సెల్ఫ్లెస్ లవ్ స్వామి, నాది సెల్ఫిష్ లవ్ స్వామి అన్నారు. అంటే స్వామి నవ్వి, ఫిష్ సెల్ఫిష్ అన్నారు అని చెప్పి, మీకు దశావతారం ఎట్లొచ్చిందో తెలుసా అన్నారు. అంటే పక్క ఆ ప్రోగ్రామ్ లో కూడా మేము దశావతారం గురించి ఒక డాన్స్ కూడా చేయాల్సి ఉండేది, ఒక కొన్ని పాటలు కూడా పాడాల్సి ఉన్నాయి. దాంట్లో భాగంగా స్వామి మాకు తెలుసు స్వామి, ఫస్ట్ మత్స్య కూర్మ వరాహమ అవన్నీ వచ్చినాయి స్వామి అని ఇంకో పిల్లో టకటకడగా 10,000 చెప్పాడు. చెప్తే స్వామి అన్నారు, మరి అవి ఎందుకు మొదట మత్స్య తర్వాత కూర్మ ఎందుకు రావాలి అంటే మా ఎవరికి ఆన్సర్ తెలియదు. అట్లున్నాయని తెలుసు కానీ మొదట మత్స్యం ఎందుకు రావాలి, తర్వాత కూర్మం ఎందుకు రావాలి, ఆ తర్వాత వరాహం ఎందుకు రావాలో తెలియదు. అందరం స్వామికి చూస్తున్నాం. స్వామి నవ్వి, స్వామి అన్నారు, దశావతారం అంటే ఇది భగవంతుడు అవతరించినటువంటి అవతారం కాదది. దశావతారాల్లో జీవం, భూమి మీద జీవం ఏ విధంగా ఎదిగిందో మన పూర్వులు మనకు చెబుతూ వచ్చారు. మొదటిసారి జీవం నీటిలో పుట్టింది, దాని గుర్తుగా మత్స్యం. ఆ తరువాత జీవం అంటే ప్రాణం, లైఫ్. ఆ తర్వాత ఈ జీవం మెల్లిమెల్లిగా ఎదిగి అది భూమిపై నడవడం స్టార్ట్ చేసింది. అప్పుడు ఉభయచరాలుగా మారింది, అప్పుడు తాబేలు, అదే కూర్మం. తర్వాత ఒక చిన్న 4 పాదాలు ఒక చిన్న ఆకారంగా మారింది, అదే వరాహం. ఆ తరువాత మెల్లిమెల్లిగా మనిషి యొక్క, మానవుని యొక్క లక్షణాలు పుట్టుకొస్తూ వచ్చాయి. అప్పుడు సగం మృగం సగం మానవుడు, నరసింహుడు, నరసింహావతారం. ఆ తరువాత చిన్న మనిషి అది వామనుడు. ఆ మనిషి చాలా బలిష్టంగా తయారయ్యి చాలా ఘోరాలు చేసిన తర్వాత మనిషి ఏ విధంగా జీవించాలనేటువంటి దానికి తెలియజేస్తూ తప్పు చేసినప్పుడు శిక్ష పడుతుంది అనేటువంటి ఒక విషయాన్ని తెలియజేయడానికే పరశురామ అవతారం వచ్చింది. దాని తర్వాత ఈ ప్రపంచాన్ని ప్రక్షాళన చేసిన తర్వాత మనిషి ఏ విధంగా జీవించాలనేటువంటి విషయాన్ని తెలియజేయడానికే శ్రీరామచంద్రుని అవతారం వచ్చింది. మనిషి ఈ విధంగా జీవిస్తే భగవంతుడు ఏ విధంగా జీవించగలుగుతాడు అనేటువంటి విషయాన్ని తెలపడానికే శ్రీకృష్ణుని అవతారం వచ్చింది. దాని తర్వాత గౌతమ బుద్ధుడు తర్వాత కలిగి అని స్వామి దశావతారం గురించి మా అందరికి చెబుతూ వచ్చారు. అది రంజాన్ అనే పేరుకు ఆ రోజు రంజాన్ అనేటువంటి ఆ పేరుకు మాత్రమే పర్వదినం గాని అది సకల మానవాళికి ఉద్దేశించినటువంటి ఒక గొప్ప సందేశం స్వామి మా ద్వారా ప్రాబబ్లీ స్వామి అందరికీ చెబుతూ వచ్చారు. తర్వాత అక్కడ కూర్చున్నటువంటి నేను స్వామి మీరు లేచి నడవాలి స్వామి అని స్వామి నడవలేకుండా ఉండడం తట్టుకోలేక నేను స్వామి మీరు లేచి నడవాలి స్వామి అంటే స్వామి నవ్వేలే నేను నడుస్తున్నాను నాకు బానే ఉంది అన్నారు. ఆ ఉద్వేగం తట్టుకోలేక స్వామి చేపట్టుకుని నడవాలి స్వామి నేను ఏడవడం ప్రారంభించాను. తర్వాత అందరం మా చుట్టూ ఉన్న 30 మంది ఏడవడం ప్రారంభించి స్వామి నడవాలి స్వామి మీరు నడవాలి స్వామి అని స్వామి నవ్వి అది సెల్ఫిష్ రీజన్, స్వామిది సెల్ఫ్లెస్ లవ్, స్వామి నడవడం సెల్ఫిష్ రీజన్ కి సో నేను నడవను అన్నారు. స్వామి మా కోసం మీరు నడవాలి స్వామి అని అందరం ప్రార్థించాం. స్వామి అప్పుడు మళ్ళీ నవ్వన్నారు, నాకేం కాలేదు, నాకు కొంచెం నొప్పి ఉండొచ్చు కానీ బాధ లేదు అన్నారు. ఎంత చక్కని మాట, నొప్పి ఉండొచ్చు కానీ బాధ మాత్రం లేదు. నొప్పి శరీరానికి సంబంధించింది, బాధ మనస్సుకు సంబంధించింది. అప్పుడు అర్థం కాలేదు స్వామి అన్నమాట. ఆ తర్వాత పక్కనే ఇంకొక కూర్చున్నటువంటి ఇంకో మా క్లాస్ అబ్బాయి అతను అన్నారు, స్వామి మీరు పాత మందిరం రోజుల్లాగా బాగా నడవాలి స్వామి అంటే స్వామి నవ్వి పాత మందిరం రోజుల్లాగా నడవాలంటే పాతకాలం లాంటి భక్తుల్ని తీసుకురా నడుస్తాను అన్నారు. ఏదో స్వామి జోక్ అన్నారేమో అప్పుడు అనుకున్నాం కానీ ఆ మాటలో ఉన్నటువంటి ఆ మాత్రం ఇప్పుడిప్పుడు తెలుస్తూ వచ్చింది. ఆ భక్తి ఉంటే స్వామి అడగనక్కర్లేదు, స్వామి లేచి నడుస్తారు. ఆ తర్వాత స్వామి ఎప్పుడు మీరు మాతోనే ఉండాలి స్వామి అని అంటే స్వామి ఎప్పుడు మీతోనే ఉంటారు, స్వామి ఎప్పుడు మీతోనే ఉంటారు అని స్వామి అందరికీ చెప్పి అందరినీ చూసి వెరీ గుడ్, ఈరోజు రంజాన్ గురించి మనం మీరు చక్కగా ప్రోగ్రామ్ చేయడానికి వచ్చారు కానీ స్వామి చాలా సంతోషించారని చెప్పి అని అన్నారు. అంటుంటే మేము వాచ్లు చూసుకునేటప్పటికీ ఇదంతా దాదాపు ఒక 2 గంటల టైం అయింది. సమయం ఏ విధంగా గడిచినా కూడా తెలియదు. దాదాపు 3:30 వచ్చిన స్వామి టైం చూస్తే అప్పటికి 5:30 అయింది. అయ్యో ఇంతసేపు అయింది, భజన బయట చెప్తారు అని చెప్పి స్వామి బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు అనిపించింది అది అల్లా భగవంతుడు ఆ దయతో రంజాన్ రోజున ఆయన ఇస్లాం యొక్క సూక్ష్మాలు మా అందరికీ మనసుకు అద్దే విధంగా ఒక అమ్మలాగా మా అందరిని చుట్టూ కూర్చోబెట్టుకుని చెప్పినప్పుడు ఆ దృశ్యం ఇంకా నా కళ్ళ ముందు ఆడుతుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజు మళ్లీ రంజాన్ స్వామి దయతో మనం రంజాన్ యొక్క విశేషాలను ఇదే రోజు మళ్లీ మన రేడియోస్లో గుర్తు చేసుకుంటున్నాం. ఒకసారి స్వామి ఇంకొకసారి ఒక పిల్లోనితో ఒక చక్కని మాట అన్నారు. అతన్నాడు, స్వామి మేము బయటకు వెళ్తున్నాం స్వామి, మేము ఉండేది ఎట్లా స్వామి, మేము స్వామితో ఇన్ని సంవత్సరాలు స్వామి యొక్క భక్తులుగా స్వామితో ఉంటున్నాం, మేము బయటకు వెళ్తే ఎట్లుండాలి అంటే స్వామి అన్నారు. స్వామి నవ్వి స్వామి వెరీ చాలా చక్కని మాట, స్వామి సైడ్ నూనె బిందు ఉంటుంది కదా, నీళ్లలో నూనె బిందు వేసినప్పుడు నూనె నీటి మీద తేలుద్ది, అదే చక్కెర నీళ్లలో వేసినప్పుడు ఆ చక్కెర నీటిలో కరిగిపోద్ది. ఆ నూనె బిందువు నీటి మీద తేలి అది సపరేట్ గా ఉండిపోద్ది. చక్కెర మాత్రం నీళ్ళలో కరిగిపోయి ఆ నీటిలో ఒకటైపోయి ఆ మొత్తం చక్కెర ఆ మొత్తం నీటికే తీయదనాన్ని అందిస్తుంది. అదేవిధంగా స్వామి నవ్వు స్వామి ఆ పిల్లంత అన్నారు, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నువ్వు అందరితో ఉంటున్నప్పుడు నేను స్వామి భక్తుని, నేను స్వామి గురించి తెలుసు, నేను ఇది నేను అది అనేటువంటి ఉద్దేశంతో నీటి బిందువు ఒక నూనె బిందువులాగా నీటి మీద సపరేట్ గా ఉండొద్దు, అట్లాగా అది ఉండేది. స్వామి ఇచ్చినటువంటి ప్రేమతో నువ్వు నీళ్లలో ఆ చక్కెరలాగా మారిపోవాలి. చక్కెరలాగా మారిపోయి నువ్వు ఆ నీళ్లలో ఒకటైపోయి ఆ నీటిని మొత్తాన్ని స్వామి యొక్క ప్రేమతో ఆ తీయదని నువ్వు ఆ నీటిలో నింపాలి. అది స్వామి యొక్క భక్తుని లక్షణం అని స్వామి చెప్పి మా అందరికి చెప్పి అందరిని ఆశీర్వదించి పంపించారు. ఆయన చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనం రంజాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఏమైనా ప్రశ్నలు అడుగుతారా?
4: చాలా థాంక్స్ అన్నయ్య, మంచి విషయాలు చెప్పావు.
5: మాకు ఈరోజు స్వామితో ఉన్న అనుభవం కలిగించి చాలా థాంక్స్.
2: ఓ స్వామి మరి ఎప్పుడు మన ఇంట వెంట జంట ఉంటారు. స్వామి చక్కని అనుభూతి మన అందరికి ప్రసాదించారు. ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకున్నామంటే అది కేవలం స్వామి యొక్క దయ వల్లనే, ఆ స్వామి యొక్క నిర్ణయం వల్ల, స్వామి యొక్క సంకల్పం అంట చూడండి, దట్ ఈస్ ఇట్. ఆ స్వామి ఆ విధంగా సంకల్పించుకున్నారు. ఆ స్వామి సంకల్పంతో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళం మనం ఎక్కడెక్కడ ఒక ప్రాంతంలో ఉన్న మీరు ఇంకో ప్రాంతం ఉన్న మేము అందరం ఇక్కడ వచ్చి స్వామి గురించి మాట్లాడుకోవడం ఇది ఆదర్శకం కాదు. ఇట్ ఇస్ ఆల్ స్వామిస్ విల్, వెరీ నైస్. సాయిరామ్.
6: ఇంతవరకు శ్రోతలు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవ శుభ సందర్భంగా నిర్వహించిన 2 రోజుల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలో జూలై 18, 2015 తొలిరోజు చిన్నారుల సమర్పణ బాబా జీవనచరితం దివ్య ప్రేమ భరితంలోని 2వ భాగ పునఃప్రసారాన్ని విన్నారు. 5 భాగాల ఈ శీర్షికలోని 3వ భాగంతో రేపు మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉత్తరాన తేయాకు తోటల నడుమ కలింపాంగ్ పట్టణం. అక్కడకు దగ్గరగా ఉన్న ఒక కుగ్రామంలో ఉన్న షేర్పా బాలుడు దోర్జీ ఏ విధంగా స్వామి దయవల్ల మృత్యుముఖం నుండి బయటపడ్డాడో తెలిపేదే హీలింగ్ టచ్ శీర్షికలోని ఈ నాటిక దోర్జీ.
1: ఓం శ్రీ సాయిరాం. హీలింగ్ టచ్ రూపకం. నిరాశ నిస్పృహలు, దిక్కుతోచనివ్వని చీకట్లు ఎక్కడ ఆనందోత్సాహాల తన్మయత్వంగా పరిణమిస్తాయో, ప్రచారార్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా వైద్యపరమైన అద్భుతాలు ఎక్కడ నిత్యకృత్యమో, ఏ విధమైన రుసుములు ఫీజులు చెల్లించవలసిన అవసరం లేనిదెక్కడో, ధనికుల పేదల, భారతీయుల విదేశీయుల, హిందువుల క్రైస్తవుల, సిక్కుల లేక మహమ్మదీయుల, ఆస్తికుల నాస్తికుల అనే వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి చికిత్స అందేది ఎక్కడో, విశ్వంలోని ప్రేమ సహానుభూతి వితరణశీలం రాశీభూతమై ఎక్కడ ఒకే ఒక నామంతో ప్రకాశిస్తూ ఉంటాయో, అదే శ్రీ సత్యసాయి ఆరోగ్య వ్యవస్థ. ప్రియశ్రోతలారా, సాయిరాం. ప్రేమ సాధించిన వైద్యపరమైన అద్భుతాలు పేరిట మేము మీకందిస్తున్న ధారావాహికకు సుస్వాగతం. పుట్టపర్తి, వైట్ఫీల్డ్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు భారతదేశంలోకెల్లా అత్యుత్తమమైన ఆసుపత్రులు. ఈ ఆసుపత్రులలో చికిత్స పొంది స్వస్థులైన వారు వాటిని ప్రేమగా వ్యాధులు నివారించే ఆధునిక దేవాలయాలు అని పేర్కొంటూ ఉంటారు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో చికిత్స పొంది రోగ విముక్తులైన కొందరి గాథలను మీకు ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్నాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ వేసవి విడిదికి, మరో చిన్న పట్టణం కలింపాంగ్కు నడుమ ప్రసిద్ధమైన తేయాకు తోటలు ఉన్నాయి. వాటిని ఆనుకుని ఉన్న కుగ్రామం లంటా షెర్పాగావ్. అక్కడి గ్రామస్తులంతా పొలాల్లోనూ టీ తోటలలోనూ శ్రమించి జీవించేవారే. పిల్లల చదువు సంధ్యల గురించి వారికి చింతలేదు. కాని ఏదైనా గడ్డురోగం వస్తే మాత్రం అది వారికి తలకుమించిన పని. సాధారణ చికిత్స లేదా శస్త్రచికిత్స అవసరమైతే అటు కలకత్తాగాని ఇటు బెంగుళూరుగాని పోవలసిందే. దోర్జీ తండ్రి కూడా ఓ సాధారణ రైతు. కూరగాయలు పండిస్తూ అతను సంపాదించేదానితో కుటుంబం గడిచేది కాదు. భార్యతో కలిసి అతను కూలి పనులకు వెళ్లేవాడు. ఆ పరిస్థితుల్లో రాకూడని ఆపద ఎదురైతే చేయగలిగేది ఏముంటుంది? ఆ కుటుంబం ఎదుర్కొన్న విపత్తును గురించి, ఆ విపత్తు నుండి తాము ఎలా బయటపడింది వారి కుమారుడు దోర్జీ వివరిస్తున్నాడు. విందాం.

0: సాయిరామ్, నా పేరు దోర్జీ శర్పా. అవును, సరిగ్గానే కనుక్కున్నారు. మేము శర్పాలం. మా నాన్నగారు పేరు లాచలింగ్ శర్పా, అమ్మ పేరేమో లలితా శర్పా. నాకిప్పుడు 9 ఏళ్లు, 4వ తరగతి చదువుతున్నాను. పెద్దయ్యాక రాకెట్ సైంటిస్ట్ కావాలని నా ఆశ. అలా అన్నప్పుడల్లా మా అమ్మ నా చిన్నప్పటి సంగతులు గుర్తు చేసి నవ్వుతుంది. అమ్మా ఇలారా, అమ్మా తొందరగా రా.
1: ఏమిట్రా తొందర, ఏమైంది?
0: అమ్మా ఆకాశంలో తారలు చూడు, ఎంత కిందకున్నాయో, అదిగో ఆ కొండెక్కితే అందిపోతాయి. నే వెళ్లి వాటిని తెంపుకుని వస్తాను.
1: వెర్రి నాన్న, అవి అలాగే కనిపిస్తాయి. మనం మంచు కొండల మీద ఎత్తు మీద ఉన్నాం కాబట్టి ఇంకా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి, కాని చేతికి అందవు. వాటిని అందుకోవాలంటే రాకెట్లెక్కి వెళ్ళాలి, తెలిసిందా?
0: అమ్మ నాకు అలా చెప్పాక రాకెట్ల గురించి తెలుసుకున్నాను. అప్పుడే రాకెట్ సైంటిస్ట్ కావాలని, విశ్వ రహస్యాలు కనుక్కోవాలని నాలో బలమైన కోరిక కలిగింది. అయితే అందుకు బాగా చదువుకోవాలని అమ్మ చెప్పేది. అమ్మ చెప్పినట్లే బాగా చదువుకుంటున్నాను. మా క్లాసులో నేనే ఫస్ట్ తెలుసా. కాని నాకు చిన్నప్పటి నుంచి ఏదో నలతగా ఉండేదట. అమ్మ కంగారు పడి ఓసారి మాకు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది.
2: డాక్టర్ గారు, డాక్టర్ గారు, కాస్త మా అబ్బాయికి ఏమైందో చూడండి.
3: కంగారు పడకు, నిదానంగా అసలేం జరిగిందో చెప్పు.
2: మా దోర్జీకి అస్తమానం ఆయాసం వస్తోంది. ఏ చిన్న పని చేసినా ఆయాస పడుతున్నాడు. వాడి ఈడి పిల్లలు బడిలో చక్కగా ఆడుకుంటున్నారు. వీడు పక్కన కూర్చుని దిగాలుగా చూడడం తప్ప వాళ్లతో కలిసి పరిగెత్తడం, ఆడుకోవడం చేయలేకపోతున్నాడు. అసలు చిన్నప్పటి నుంచి వీడి గుండె సరిగా పనిచేయడం లేదని అనుమానంగా ఉందండి. ఎత్తుకుని గుండె దగ్గర చేయి పెట్టి చూస్తే గుండె గబగబా కొట్టుకోవడం చాలాసార్లు గమనించాను. ఏదైనా గుండె జబ్బేమోనని నాకు చాలా భయంగా ఉంది.
3: మరేం పర్వాలేదమ్మా, కాస్త గ్యాస్ ఏర్పడినట్లుంది. వీడికి పాలు పట్టినప్పుడు కాస్త భుజాన వేసుకుని వెన్ను మీద తడుతూ ఉండు, తేనెపు వచ్చి అదే సర్దుకుంటుంది. భయపడకు.
0: అయినా అమ్మకి భయం పోలేదు. కొన్నాళ్లు పోయాక డార్జిలింగ్ దగ్గర ఉన్న పెద్ద ఆసుపత్రిలో డాక్టర్లకు చూపించింది. అక్కడేమి జరిగిందంటే,
2: నాకేదో భయంగా ఉందండి. నిన్న రక్త పరీక్ష, మరో 2 పరీక్షలేవో చేశారు. మళ్లీ ఇవాళ ఇంకో 2 పరీక్షలు చేశారు. పెద్ద డాక్టర్ని కూడా పిలిపించారు. వాడికేమవుతోందో ఏమో.
4: నువ్వు ముందే గాభరా పడకు, డాక్టర్ని చూస్తున్నారు కదా, ఏం చెప్తారో చూద్దాం. అదిగో డాక్టర్ గారు పిలుస్తున్నారు కదా.
5: దోర్జీ తల్లిదండ్రులు మీరే కదా?
4: అవునండి.
5: మీ పిల్లవాడికి గుండెలో సమస్య ఉంది. గుండె మామూలుగా లబ్ డబ్ అని చప్పుడు చేస్తూ కొట్టుకుంటుంది. ఇతనికి గుండె చప్పుడుతో పాటు మరేదో మాత వినిపిస్తోంది. అందుకనే అనుమానం వచ్చి అన్ని పరీక్షలు చేసి చూశాం. వాటి వల్ల అతనికి గుండెలో రంధ్రం ఉందని తేలింది. దీన్ని డాక్టర్లు వెంట్రికులార్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు.
2: అందువల్ల ప్రమాదం ఏమీ లేదు కదా?
5: ప్రమాదం లేదని చెప్పలేను. వెంటనే వైద్యం చేస్తే ప్రమాదం ఉండదు, కానీ అలా వదిలేస్తే ప్రమాదమే. అతనికి గుండెలో చిల్లు ఉండడం వల్ల చెడు రక్తం మంచి రక్తం కలిసిపోతున్నాయి. పైగా ఊపిరితిత్తుల్లోకి చెడు రక్తం ఎక్కువగా చేరుకుని ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే ఎంత చిన్న పని చేసినా అలసిపోవడం, ఆయాసం రావడం జరుగుతోంది. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అతనికి ఆపరేషన్ చేస్తే మంచిది. ఆలస్యం చేయకండి.
2: డాక్టర్ గారు, ఆపరేషన్ చేయించక తప్పదా అండి?
5: తప్పదు. అన్నట్లు ఇంకో మాట, అతన్ని ఆపరేషన్ కోసం మీరు కలకత్తా గాని బెంగళూరు గాని తీసుకుపోతే మంచిది. అక్కడైతే వైద్య సదుపాయాలు బాగుంటాయి. కలకత్తా కన్నా బెంగళూరులో కాస్త ఖర్చు తగ్గుతుంది.
4: డాక్టర్ గారు, ఆపరేషన్ చేయించడానికి ఎంత ఖర్చు అవుతుంది?
5: 2-3 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందయ్యా. డబ్బు కోసం వెనకాడితే పిల్లవాడికి ప్రమాదం. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆలోచించుకో. నా కోసం రోగులు కాచుకుని ఉన్నారు, నేను వెళ్తున్నాను.
4: దండాలు డాక్టర్ గారు, ఉంటామండి.
2: అయ్యో దేవుడా, ముక్కు పచ్చలారిన పిల్లాడికి ఆపరేషన్? ఆ రోగం ఏదో నాకేనా వచ్చింది కాదు.
4: ఊరుకోలేల్తా, ఏడవుకో.
2: ఏమి చేయలేకే ఊరుకునే ఇంత దాకా తెచ్చుకున్నావు, ఇప్పుడు వాడి ప్రాణం మీదకు వచ్చాక ఎలా ఊరుకోగలనయ్యా?
4: నిజమే, కాని డాక్టర్ చెప్పింది నువ్వు విన్నావు కదా. ఆపరేషన్ కి 2-3 లక్షల దాకా ఖర్చవుతుందట. మనకున్న పొలంలో కూరగాయలు పండించి సంపాదించేది చాలక ఇద్దరము అక్కడా ఇక్కడా కూలి పనులకు పోక తప్పడం లేదు. ఎంత కష్టపడ్డా సంసారం జరగడమే కష్టంగా ఉంది. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం?
2: అలాగని పిల్లాడి ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేం కదయ్యా. అప్పో సొప్పో చేద్దాం, లేదంటే ఎవరికాళ్ళైనా పట్టుకునైనా డబ్బు జమ చేద్దాం.
4: మనలాంటి వాళ్లకి అంత అప్పు ఎలా పుడుతుంది? ఏదైనా 1-2 రూపాయల 3 లక్షలు.
2: డాక్టర్ గారు, కలకత్తా కన్నా బెంగళూరులో ఖర్చు తక్కువ అవ్వచ్చు అన్నాడు కదా, పోనీ అక్కడికి పోయి ప్రయత్నం చేద్దాం.
0: పాపం నా కోసం అమ్మ నాన్న కాళ్ళరిగేలా ఉళ్ళన్ని తిరిగారు, ఎక్కడా అప్పు పుట్టలేదు. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాక ఇక దేవుడి మీద భారం వేసి ఊరుకున్నారు. కాని వాళ్ళు నా కోసం ఎంతగా కుమిలిపోతున్నారో నాకు తెలుసు. నా ఆరోగ్యం రోజు రోజుకి దిగజారిపోసాగింది. ఏ పని చేయాలన్నా ఆయాసం, గుండెదడ.
2: ఏమయ్యా, వాడి పరిస్థితి ఏమీ బాగోడం లేదు. 9 ఏళ్లు వచ్చినా 9 ఏళ్ల పిల్లాళ్లా కనబడడం లేదు. ఆయాసం గుండెదడకి తోడు వాడికి మధ్య దగ్గు కూడా ఎక్కువైంది.
4: అవును లలిత, మొన్న డార్జిలింగ్ వెళ్లినప్పుడు ఆ విషయమే డాక్టర్ గారిని అడిగాను.
2: డాక్టర్ దగ్గరికి వెళ్లావా? ఏమన్నాడు?
4: వాడికి అలా ఎందుకుంటుందో వివరంగా చెప్పాడు. మనకి ఇక్కడ చలి వాన సామాన్యమే కదయ్యా. వేసవంటావా ఏప్రిల్ జూన్ల మధ్య చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోతుంది. నడివేసవులోనూ ఉష్ణోగ్రత 15 డిగ్రీలకు మించదు. మన వాతావరణం మీ దోర్జీ లాంటి వారికి పడదు. అందుకే అస్తమాను జలుబు దగ్గు వస్తూ ఉంటాయి. దానితో ఊపిరితిత్తుల మీద మరింత భారం పడుతుంది, యాతన ఎక్కువవుతోంది. సాధ్యమైనంత త్వరగా ఆపరేషన్ జరిగేలా చూసుకోండి అని మరోసారి చెప్పాడు.
2: ఇదేమి ప్రారంభమో, మనకి ఇలా అయింది. ఎంత చురుకైన కుర్రాడు, ఎలా అయిపోయాడో చూడయ్యా. అప్పు చేసి బెంగళూరు వెళ్లి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఏ ఆసుపత్రికి వెళ్లినా 2 లక్షలిస్తే చేస్తాం, 3 లక్షలిస్తే చేస్తాం అన్నవారే గాని పిల్లవాణ్ణి చూసి జాలి పడ్డవారెవ్వరూ లేరు కదా.
4: ఊరుకో ఊరుకో, బాధపడకు. ఆ దేవుణ్ణే నమ్ముకుందాం, ఆయనే ఏదో దారి చూపిస్తాడు.
2: దేవుడంటే గుర్తుకొచ్చింది, మొన్న నేను విషయం విన్నాను. సాయి సమితి వాళ్లుట, వాళ్లు ఎవరికో చెప్తుంటే తెలిసింది. ఆంధ్రాలో ఎక్కడో ఒక ఆసుపత్రి ఉందిట, అక్కడ డబ్బులేమీ అడగకుండా ఉచితంగా వైద్యం చేస్తారట.
4: వాళ్లు చెప్తే నువ్వు నమ్మేశావు. పిల్లవాడి గురించి ఆదుర్దాతో నువ్వే ఎవరేం చెప్పినా నమ్మేస్తావు. నీ వెర్రిగాని ఉచితంగా వైద్యం చేసే ఆసుపత్రులు ఎక్కడుంటాయి? నేను నమ్మను.
2: నాకు నమ్మకం కలగలేదు, అందుకే ఇన్నాళ్లు నీకు చెప్పలేదు. పోని, మన పొరుగున సాయిభయ్య ఉన్నాడు కదా, ఆయనని అడిగి చూద్దామా?
4: నీ ఇష్టం, నీకేమనిపిస్తే అది చెయ్యి. అలాగైనా నీకు కాస్త మనసు కుదుట పడితే అంతే చాలు.

0: ఆ భజన పూర్తయింది, అదిగో అంతా వెళ్లిపోతున్నారు. ఇదే మంచి సమయం. ఏమైనా సరే ఇవాళ సాయిభయ్యాను ఆసుపత్రి గురించి అడిగేస్తాను. అయినా అడిగితే తప్పే ఉంది. సాయిభయ్యా, ఓ సాయిభయ్యా, కొంచెం ఆగవా.
1: సైరం, పిలిచావా అమ్మా?
0: అవును భయ్యా, అది మరేం లేదు, మీ ఇంట్లో భజన జరగడం చాలా మార్లు విన్నాను. అప్పుడప్పుడు నీలం పసుపు రంగు రుమాళ్లు మెడకు కట్టుకున్న వారు కొందరు మీ ఇంటికి వచ్చిపోతూ ఉండడం చూస్తూ ఉంటాను. అదంతా ఏమిటో నాకు తెలుసుకోవాలనిపించి పిలిచాను.
1: వారంతా సేవాదల సభ్యులమ్మా, మేమందరం సత్యసాయిబాబా భక్తులం. అందరినీ ప్రేమించు, ఎవరినీ నొప్పించకు, సేవ చెయ్యు అని భగవాన్ శ్రీబాబా చెప్తారు. వారి బోధనకు అనుగుణంగా మేము గ్రామాలకు వెళ్లి సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం.
0: భయ్యా, ఇంకో విషయం అడగాలని ఉంది, ఏమీ అనుకోరు కదా?
1: ఏమి అడగదలుచుకున్నా సంకోచించకుండా అడుగమ్మా, ఏమీ పర్వాలేదు.
0: అదే ఆసుపత్రి విషయం. అంటే ఆంధ్రాలో ఏదో ఆసుపత్రి ఉందని చెప్తున్నారు, అక్కడ వైద్యం ఉచితంగా చేస్తారట, నిజమేనా?
1: ఓ అదా, నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. చూడమ్మా, ఆంధ్రప్రదేశ్లో పుట్టపర్తి అనే చోట భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఉన్నారు. కుల మత భాషా భేదాలు పట్టింపు లేకుండా అవసరమైన ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందించాలని భగవాన్ సంకల్పించారు. వారి సంకల్పం మేరకు పుట్టపర్తిలోనూ బెంగుళూరులోనూ రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు సిద్ధమయ్యాయి.
0: ఏమిటి, బెంగుళూరులో కూడానా?
1: అవునమ్మా, బెంగుళూరులో వైట్ఫీల్డ్ అనే చోట కట్టారు.
0: భయ్యా, ఆ ఆసుపత్రి పేరు చెప్పి పుణ్యం కట్టుకో.
1: పుట్టపర్తి ప్రశాంత్ గ్రామ్లోను, బెంగుళూరులో వైట్ఫీల్డ్లోను ఉన్న ఆసుపత్రులను శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ అని పిలుస్తారు తల్లి. ఆ రెండూ కూడా అన్ని రకాల ఆధునిక చికిత్సలు లభించే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. వాటిలో మందులు, సాధారణ చికిత్స, శస్త్రచికిత్స, ఆసుపత్రిలో రోగికి పడక, ఆహారం అన్నీ ఉచితమే.
0: ఏమిటి, ఉచితంగా ఆపరేషన్ చేయడమే కాక రోగికి మందులు, భోజనం కూడా ఉచితంగా ఇస్తారా? నమ్మలేకపోతున్నాను.
1: నువ్వే కాదమ్మా, ఎవ్వరూ నమ్మలేరు. కానీ అది కళ్ల ముందు కనపడే నిజం. మానవాళి పట్ల తనకున్న అపారమైన కరుణతో భగవాన్ అసాధ్యమైనది సాధ్యం చేసి చూపారు.
0: భయ్యా, నీ రుణం ఎలా తీర్చుకోగలనో తెలియడం లేదు. బాబా వారి ఆసుపత్రి గురించి చెప్పి నాకు దోవ చూపించావు. ఇంతకాలం డబ్బులేక గుండె జబ్బుతో బాధపడుతున్న నా కొడుక్కి వైద్యం చేయించలేకపోయాం. ఇప్పుడు వాడికి వైద్యం దొరికి బతికి బట్ట కడతాడనే ఆశ కలుగుతోంది. మేం తక్షణమే ప్రశాంతి గ్రామం ఆసుపత్రికి మా బాబును తీసుకుని వెళ్తాం.
1: తప్పకుండా తీసుకువెళ్ళమ్మా, బాబా అనుగ్రహంతో నీ కొడుకు ఆరోగ్యంగా తిరిగి వస్తాడు. సాయిరాం,
2: పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గురించి తెలిసిన వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా మా అమ్మా నాన్న నన్ను ప్రశాంతి గ్రామ్ తీసుకువెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. నాకు అక్కడ 2008 డిసెంబర్ 2 ఆపరేషన్ చేశారు. నాకు అస్సలు భయం అనిపించలేదు. నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారి పేరు తుషార్ గజరట్. నాకు ఆపరేషన్ చేయడం ఆలస్యమైంది గాని పర్వాలేదని చెప్పారు.
3: దోర్జీని పరీక్షించినప్పుడు అతని గుండె సాధారణ సైజు కన్నా పెద్దదిగా ఉండడం గమనించాం. అతని గుండెలోని రంధ్రం గుండెపై ఒత్తిడిని పెంచి గుండె సైజు అసాధారణంగా పెరిగేలా చేసింది. దానికి తోడు అతనికి ఆపరేషన్ ఎప్పుడో జరగాల్సింది. స్తోమత లేక తల్లిదండ్రులు వెంటనే చేయించలేకపోయారు. అదృష్టవంతుడు కాబట్టి ఆలస్యమైనా పరిస్థితి చేయి దాటిపోలేదు. ఆపరేషన్ సక్సెస్ అయింది. గుండెలో రంధ్రాన్ని పూర్తిగా మూసివేశాం. అతన్ని 3 రోజులు ఇంటెన్సివ్ కేర్ వార్డులో ఉంచుతాం. ఇక్కడ అంటే ఈ ప్రశాంతి గ్రామ్ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ లో ఇలాంటి ఆపరేషన్లు చాలా జరుగుతూ ఉంటాయి. వాటిలో దోర్జీ కేసు 1352. భగవాన్ ఆశీస్సులతో అన్ని కేసుల్లోనూ ఆపరేషన్లు జయప్రదమయ్యాయి. దోర్జీ కూడా తిరిగి పూర్తి ఆరోగ్యాన్ని పొంది తన 7 పిల్లలందరిలా సామాన్య జీవితం గడపగలడని నా నమ్మకం.
2: అంతా డాక్టర్ గారు చెప్పినట్లే అయ్యింది. నేనిప్పుడు తిరిగి స్కూల్ కు వెళుతూ చదువుకుంటున్నా. ఏమాత్రం అలుపు ఆయాసం లేకుండా నా స్నేహితులతో కలిసి ఆటలు కూడా ఆడుతున్నాను. నన్ను చూసి మా అమ్మ మురిసిపోతూ ఉంటుంది. కోల్పోయిన బాల్యాన్ని ఒక్కసారిగా అనుభవించాలని కాబోలు మా బాబు పరుగులు కేరింతలతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడని ఏమేమో చెప్తుంది. అదంతా నాకు తెలీదు గాని నక్షత్రాల గురించి తెలుసుకోవాలని నా కోరిక. అందుకోసం బాగా చదువుకుని నేను రాకెట్ సైంటిస్ట్ అవుతానని మా అమ్మకు గట్టి నమ్మకం. నేను మా అమ్మ కోరిక తప్పకుండా తీరుస్తాను. ఇక మా నాన్న సంగతి, పుట్టపర్తిలో నా గుండె బాగుపడమే కాదు మా నాన్న గుండెలోనూ మార్పు వచ్చింది. నా గుండె బాగయ్యేలా చేసి నాకు పునర్జన్మనిచ్చింది బాబాయేనని మా నాన్న నమ్మకం. నాకు ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఆయన ఎక్కడున్నాడో చెప్పుకోండి చూద్దాం. నా దగ్గర మాత్రం కాదు, తనకు సాధ్యమైన రీతిలో బాబా రుణం తీర్చుకోవాలని ఆయన ఆరాటం. అందుకని ఉత్తర డార్జిలింగ్ సాయి కేంద్రంలో సేవాదళ సభ్యుడిగా చేరిపోయాడు. మెడకి నీలం పసుపు రంగు రుమాలు కట్టుకుని పుట్టపర్తి దగ్గరలోని బ్రాహ్మణపల్లిలో సేవా కార్యక్రమాల్లో మునిగిపోయాడు. మేము మా ఊరు తిరిగి వచ్చేశాక కూడా సేవాదళ కార్యక్రమాలు వదిలిపెట్టలేదు. పెద్దయ్యాక నేను అలానే చేస్తాను.
3: ఆరోగ్యం బాగుపడడంతో దోర్జీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. రాకెట్ సైంటిస్ట్ కావాలన్నది
2: ఎక్కడున్నాడో చెప్పుకోండి చూద్దాం. నా దగ్గర మాత్రం కాదు, తనకు సాధ్యమైన రీతిలో బాబా రుణం తీర్చుకోవాలని ఆయన ఆరాటం. అందుకని ఉత్తర డార్జిలింగ్

0: సర్వం.
1: భగవాన్ చేసే అద్భుతాల్లో అత్యద్భుతమైనది మనుషుల హృదయాల్లో ఆయన తీసుకువచ్చే మార్పు. బాబాతో పరిచయమైన క్షణం నుండే మన హృదయాలు అవ్యాజమైన బాబా ప్రేమకు కరిగి స్పందించడం ప్రారంభమవుతుంది. తోటివారి పట్ల మన దృక్పథంలోనూ మార్పు వస్తుంది. భగవాన్ మనపై చూపిన ప్రేమను వారితో పంచుకోవడం ప్రారంభిస్తాము. సేవరూపంలో దాన్ని వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తాము. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మానవాళి పట్ల బాబా ప్రేమకు ప్రతీకలు. అవి దోర్జీ వంటి ఆపన్నులకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. దోర్జీ తండ్రిలో వలె వ్యక్తుల హృదయాలలో పరివర్తన తెచ్చి వారిని మరింత ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి.

ప్రియమైన శ్రోతలారా, సాయిరాం. శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఓ వ్యక్తి గాథను మీరు విన్నారు. మానవాళి సంక్షేమం పట్ల అపారమైన ఆసక్తితో, వితరణశీలంతో కరుణాసముద్రులైన భగవాన్ సంకల్పం మేరకు వెలిసిన ఈ చికిత్సాలయంలో వేలాది మంది ఆరోగ్యవంతులై తిరిగి వెళ్తున్నారు. వైద్యం కోసం ఫీజులు చెల్లించడమనే మాటే లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రి వేలాది మంది రోగులకు ఆశాకిరణంగా ప్రకాశిస్తోంది. ప్రపంచంలో మరే ఆసుపత్రిలోనూ లేని విధంగా ఇక్కడ చికిత్స పొందే వారి శరీరాలే కాక హృదయాలు కూడా ఆరోగ్యవంతం కావడం విశేషం. హీలింగ్ టచ్ ధారావాహికలో మరో గాథను మీరు వచ్చే వారం రేడియో సాయిలో వినవచ్చు. అంతేకాక వాటిని ఆన్లైన్లో మా ఈ జర్నల్ హార్ట్ టు హార్ట్ లో చదవవచ్చు. ప్రశాంతి నిలయం నుంచి ప్రసారమవుతున్న రేడియో సాయి కార్యక్రమాలను వింటున్నందుకు మీకు ధన్యవాదాలు. సాయిరాం.

మనకు ఎటువంటి స్వచ్ఛమైన హృదయాన్ని ప్రసాదించాడో అటువంటి నిర్మలమైన పవిత్రమైన మన హృదయాన్ని అంతే స్వచ్ఛతతో ఆయనకు సమర్పించాలి. అందుకు ఒక మార్గం స్వామి అందించిన అనుభవాలను, నేర్పించిన పాఠాలను, ప్రసాదించిన సందేశాలను గ్రహించి ఆచరించి అనుభవించటం. స్వామి నుంచి ఇటువంటి అనుగ్రహానికి పాత్రులైన వారు స్వామి పలుమార్లు చెప్పిన వారి అసలైన సంపద స్వామి విద్యార్థులు. ఇహమున సుఖీయింప హేమతారక విద్య, పరమున సుఖీయింప బ్రహ్మ విద్య అన్నట్లు స్వామి వారి విద్యార్థులకు భౌతికమైన విద్యతో పాటు ఎంతో విలువైన వారి సమయాన్ని స్వయంగా వెచ్చించి వారికి అన్ని విషయాలు బోధించారు. శ్రీ సత్యసాయి విద్యార్థులు ప్రతి నెల 4వ ఆదివారం హైదరాబాద్లోని శివం మందిర ప్రాంగణంలో సమర్పణ అనే కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి విద్యాసంస్థలలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థిని విద్యార్థులు స్వామితో వారికి కలిగిన అనుభూతులను, స్వామి చెంత వారు నేర్చుకున్న విషయాలను, స్వామి సన్నిధిలో వారు గడిపిన మధుర క్షణాలను ఉపన్యాస రూపంలో అందిస్తారు. ఈనాటి మన కార్యక్రమంలో 2013 ఫిబ్రవరి నెల 4వ ఆదివారం జరిగిన సమర్పణ కార్యక్రమంలో అందించబడిన స్వామి విద్యార్థి అయిన శ్రీ పెదమల్లు విజయభాస్కర్ గారి ఉపన్యాసంలో మొదటి భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ భూమిపై సాయీశ్వరునిగా అవతరించి ఈ మానవాళికి ఎంతో ప్రేమను అందించారు. అటువంటి పరమాత్మునికి మనం తిరిగి ఏమి ఇవ్వగలం? ఏమీ ఇవ్వలేము. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతిదీ ఆయన ఇచ్చినదే కనుక, ఏ హృదయంబునసగితివో ఈశ నాకు, మగిడి దానినే అర్పింతు మహితమూర్తి, పరగ వేరేది తెత్తు నీ అర్చనకును, అంజలిఘటింతు అందుకోవయ్య నీవు. మనం స్వామికి ఇవ్వగలిగింది, ఇవ్వవలసింది ఒక్కటే. భగవంతుడు

ఆహుతులైన సాయి భక్తుల హృదయాలలో నెలకొన్న స్వామి పాదాలయందు ప్రణమిల్లుతూ ఈనాటి సాయి సమర్పణము మొదలుపెట్టుకుందామండి. స్వామి పాదాల చెంత ఈ చక్కని వసంత మాసంలో మళ్లీ మనము కలుసుకున్నాము. మెల్లిమెల్లిగా బయట తాపం కొంత పెరుగుతోంది. ఏవేవో కారణాల వల్ల లోపల తాపాలు కూడా పెరుగుతూ ఉండకుండా మన స్వామి పాదాల చెంత ఎప్పుడూ ఈ విధంగా ఉంటూ కలుసుకునేలాగా అనుగ్రహించమని స్వామిని మరొక్కసారి కోరుకుంటూ వేడుకుంటూ ఈ రెండవ సమర్పణ కార్యక్రమం మొదలుపెట్టుకుందాం. మొట్టమొదట ఒక కథ నా మనసులో మెదులుతూ ఉన్నది, మీ ముందు ఉంచుతానండి. ఇది వెస్టర్న్ ప్రపంచానికి సంబంధించిన కథ. ప్యాడ్రుస్కీ అనే ఒక మహా మ్యూజిషియన్, సంగీతకారుడు, పియానో వాయించేవాడు. ఆయన కాలంలో జరిగిన ఒక కథ. ఒక తల్లి తన పిల్లవాడికి, చిన్నపిల్లవాడికి 5 సంవత్సరాలు ఉంటాయేమో, అతనికి పియానో నేర్పించాలి అని అప్పుడప్పుడే కొంత మొదలుపెట్టి ఈయన కార్యక్రమం ఆ ఊళ్ళో జరగడం వల్ల ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్వాంసుడు. ఆయన దగ్గర విని నేర్చుకుంటాడు, ఇంత చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో ఆవిడ ఆ కార్యక్రమానికి తీసుకువెళ్ళింది పిల్లవాడిని. ఇంకా కార్యక్రమం మొదలుపెట్టలేదు, కూర్చుని ఉన్నారు కుర్చీల్లో. అయితే అమ్మ ఈ లోపల అందిట, తల్లి అందిట, నేను అంతవరకు వెళ్లి వస్తాను ఆయన, నువ్వు ఇక్కడే కూర్చో అని అక్కడికి వెళ్ళింది ఆవిడ. వెళ్ళినప్పుడు ఈ పిల్లవాడు కుతూహలం కొద్దీ ఆ విధంగా స్టేజ్ వైపు బయలుదేరాడు. స్టేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నో అడ్మిషన్ బోర్డు ఉన్న చోటికి చూసి ఆ లోపలికి వెళ్లిపోయాడు తెలియక. తర్వాత ఏం జరిగిందో తెలియదు. అమ్మ వచ్చింది, పిల్లవాడు కనబడలేదు. ఎక్కడున్నా అని వెతుక్కునే లోపల ఈ లోపల తెర తీశారు, కార్యక్రమం మొదలవుతోంది. ఆవిడ కూర్చుండిపోయింది. ఆవిడ స్టేజ్ని చూసేసరికి కళ్ళు తన కళ్ళు తానే నమ్మలేకపోయింది. ఎందుకంటే ఆ స్టేజి పైన పియానో ఎక్కడైతే ప్యాడ్రిస్కి వాయించాలో అక్కడ ఈ పిల్లవాడు కూర్చుని టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ వాయిస్తున్నాడు ఒప్పులు తప్పులతో. ఎవరూ మాట్లాడలేకపోతున్నారు, ఏమవుతుందో ఎవరికి ఇంకా అర్థం కావట్లేదు. ఈ లోపల మహావిద్వాంసుడు వేదిక మీదకి రావడం జరిగింది. ఆయన మాత్రం, ఆయన మాస్టర్ ఈ విద్యలో, ఆయన మాత్రము ఈ అబ్బాయి వెనకాలకి వచ్చి మెల్లిగా అతని చెవిలో చెప్పాడు, బాబు నువ్వు అస్సలు ఆపద్దు, వాయిస్తూనే ఉండు అని చెప్పాడు. ఆ అబ్బాయి వాయిస్తున్నాడు. వాయిస్తుంటే కొన్ని క్షణాలు ఆ అబ్బాయి వాయిస్తున్నది అతను చూసి ప్యాడరిస్కి మెల్లిగా ఒక చెయ్యి పెట్టి అతను వాయిస్తున్నది ఏం వాయిస్తున్నాడో దానికి బేస్ వాయించడం మొదలుపెట్టాడు. తర్వాత ఇంకో చెయ్యి పెట్టి అతను చుట్టూరా పెట్టి హయర్ టోన్స్ వాయించడం మొదలుపెట్టాడు. మొత్తానికి నెక్స్ట్ 15 నిమిషాలు ఆ పిల్లవాడు ట్వింకిల్ ట్వింకిల్ వచ్చిరాని విధంలో వాయిస్తుంటే దాన్ని అమోఘంగా మార్చేసి ఆ మాస్టర్ అందరికీ ఎంత ఆనందం కలిగించాడంటే వాళ్ళందరూ నుంచుని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయం ఇది. ఈ కథ ఎందుకు గుర్తుకొస్తుంది అంటే, చాలా మందికి మీకు తెలిసే వెళ్ళే ఉంటుంది మీ మదిలో ఇప్పటికీ, మనందరం ఆ చిన్నపిల్ల లాంటి వాళ్ళము. ఏవో విషయాలు తెలిసి తెలియక ఈ జీవితంలో వెళ్లి మన మ్యూజిక్ మనం వాయించాలని ట్రై చేసినప్పుడు, మీ మ్యూజిక్ తప్పేం కాదు నాయనా, కానీ మీ మ్యూజిక్ వాయింపజేసేది నేనే అని చెప్తూ మన వెనకాల ఉండి మన నడిపిస్తున్న మహాశక్తి, మహామాస్టర్, ద మాస్టర్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ అవర్ స్వామి. సో వీ హ్యావ్ విత్ హిమ్. మ్యూజిక్ అనేది, నేను ఒక సంగీతం మనం పాడే పాటల గురించి మాట్లాడట్లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. మనం వేసే ప్రతి అడుగు తప్పటడుగు, మనం అనుకునే ప్రతి భావము, మనం చేస్తున్న మంచి చెడు భావాలు అన్నిటికీ కూడా కారణము కర్త ఈయనే అన్న నమ్మకంతో ఈ రెండవ సమర్పణ కార్యక్రమం మనం మొదలుపెట్టుకుంటున్నామండి. ఈ సమర్పణ కార్యక్రమమే కాకుండా ఇటువంటి ఎన్నో మహాకార్యక్రమాలు సాయి సేవకులు చేస్తున్నారు. అయితే వారందరి తరపున మనం స్వామికి చేసుకునే ఒక విన్నపము, ఒక పాట గుర్తొస్తుంది, ఒక మహా రచయిత రాసిన పాట. తూనే బన్సీ తపస్యా కరీ కౌనసీ, వంశీ, కృష్ణుడి చేతిలో ఉన్న వంశీని ఉద్దేశించి ఆయన రాసిన పాట. వంశీ, ఓ వంశీ, నువ్వు ఎటువంటి తపస్సు చేశావో, ఎందుకు అంటే జబ్ మోహన్

0: ఎప్పుడైతే కృష్ణుడు తన చేతుల్లోకి తీసుకుని పిల్లగ్రోవిని పెదవుల దగ్గర పెట్టుకుంటాడు, అప్పుడు మాత్రమే అది మోగుతుంది. మిగతా టైమ్స్ లో అది అట్లా కామ్ గా ఉంటుంటండి. అంటే ఎంత గొప్ప సాధన చేసిందో కదా, ఈ తపస్సు చేసిందో కదా ఈ బన్సీ, ఈ వేణువు అని ఆ రచయిత అన్నట్టు, అటువంటి చక్కని వేణువుగా మనందరము కూడా మారాలని, దానివల్ల ఎన్నో సమర్పణలు చేసుకుంటూ స్వామికి సమర్పణ చేయాలన్న ఒక భావంతో మనం రెండవ సమర్పణ కార్యక్రమం మొదలు పెట్టుకుంటున్నాం. కరెక్ట్ గా నెల రోజుల క్రితం బుటాబుటిగా 27 జనవరి మొట్టమొదటి సమర్పణ కార్యక్రమం మొదలైంది. ఇదే ప్రాంగణంలో ఇదే విధంగా స్వామి తన ప్రేమతో మొత్తం నింపేశారు. ఆ రోజు శ్రీ సచేత్ గారు ఆయన ఎక్స్పీరియన్సెస్, స్వామితో ఉన్న అనుభవాలు అన్ని పంచుకోవడము, దాని తర్వాత నేను చాలా మంది దగ్గరికి వెళ్లి మాట్లాడడము, వారు ఏ విధంగా ఎటువంటి ఫీలింగ్ వాళ్ళకి కలిగింది అనేది అడగడము జరిగింది. జరిగినప్పుడు వారన్న భావం, సార్ ఒక నిజం ఒక మాట చెప్తాం మేము, మాకు ఆయన మొత్తం తెలుగులో చెప్పుంటే చాలా బాగుండేది, ఇంగ్లీష్లో చెప్పారు, కానీ ఒక్క విషయం చెప్తాం, అంతా మా పక్కనే స్వామి ఉన్నట్టు మాకు అనిపించిందండి, స్వామి ఇక్కడే మనతో కనెక్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళలేదు మన దగ్గరే ఉన్నారనిపించింది, ఇంత ఆనందం మాకు కలగజేశారు మీరు అని వారు చెప్పడం వింటూ ఉంటే గనక రోమాలని నెక్కబడుచుకున్నాయి. స్వామి ఏ విధంగా మన్ని నెలకోసారి, మాసానికి ఒకసారి శివం ప్రాంగణంలో ఏ విధంగా తీసుకొచ్చి మనందరినీ తన ప్రేమలో కట్టివేయాలని చూస్తున్నారో, అటువంటి ఉత్సాహంతో మన రెండో సమర్పణ కార్యక్రమంలో మనము ఆహ్వానించిన వక్త శ్రీ పెదమల్లు విజయభాస్కర్ గారు. ఈయన గురించి కొంత మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. వీరి తల్లిదండ్రులు శ్రీ మల్లికార్జునరావు గారు మరియు శ్రీమతి కృష్ణకుమారి గారు. వీరు గుంటూరు వాస్తవ్యులు. వీరికి ఒక తమ్ముడు, చెల్లెలు. వీరు ముగ్గురు కూడా స్వామి స్టూడెంట్సే. తమ్ముడు ఊటీ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. ఇన్ఫాక్ట్ వీరి కుటుంబము స్వామికి ఎంత చేరువుగా, ఎంత భక్తితో ఉండేవారంటే దానికి తార్కాణం ఏమిటి అంటే, స్వామి వీరి తల్లిదండ్రులకు ఉత్తరాలు రాసేవారు. తండ్రి గారు చాలా సంవత్సరాలు గుంటూరు సమితికి కన్వీనర్గా, గుంటూరు జిల్లా శ్రీ సత్సాయి సేవా సంస్థలకు జిల్లా అధ్యక్షులుగా సేవ అందించారు. తల్లి గారు మంచి గాయని. ఇటువంటి బ్యాక్గ్రౌండ్ విజయభాస్కర్ గారిది. ఇక విజయభాస్కర్ గారు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఈయన చదువు ఎలా సాగింది అంటే, 1974 నుంచి 1977 వరకు బీకాం చేశారు ఈయన స్వామి దగ్గర. దాని తర్వాత ఎంకామ్ చేయడానికి అక్కడ ఆ రోజుల్లో ఫెసిలిటీ లేకపోవడం వలన స్వామి ఆదేశించి, ఆయన స్వామి ఆదేశం మేరకు బెంగళూరు యూనివర్సిటీలో ఎంకామ్ చేశారు. అయితే ఎలా జరిగేది అంటే, బృందావనంలో హాస్టల్లో ఉంటూ రోజు బెంగళూరుకి వెళ్ళొస్తూ ఉండేవారు. ఆ విధంగా ఆయన ఎంకామ్ చేశారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏమిటి అంటే, ఎంకామ్ 4 సెమిస్టర్స్లో హీ వాజ్ ద టాపర్ ఇన్ ఆల్ ద 4 సెమిస్టర్స్ అక్రాస్ బెంగళూరు యూనివర్సిటీ, విచ్ ఇస్ ఎ రికార్డ్ ఫర్ బెంగళూరు యూనివర్సిటీ. ఇస్ ఎ గోల్డ్ మెడలిస్ట్. అది ఇంతవరకు రికార్డ్ అని నాతో చెప్పారు. బెంగళూరు యూనివర్సిటీలో ఎవరికి కూడా 4 సెమిస్టర్స్ టాపర్ గా ఎప్పుడు ఉండలేరు అంత కంటిన్యూస్ టైం అని. తర్వాత ఆయన పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, సిఐఐబి లాంటివి చేయడం కూడా జరిగాయి. బీకాము ఎంకాము యూనివర్సిటీలో జరిగే ట్రైనింగ్ ఒకటైతే, స్వామి ట్రైనింగ్ చాలా విలక్షణంగా ఉంటుంది. రెండు విషయాలు మాత్రం చెప్తాను, మిగతా విషయాలు ఆయన ఎన్నో విషయాలు మనకు చెప్తారనుకుంటా. మొట్టమొదట లీడర్షిప్ ఆయనలో స్వామి ఏ విధంగా తీసుకొచ్చారు అంటే, హాస్టల్లో రూమ్ లీడర్ గా ఉండేవారు ఈయన, ఉండి స్టూడెంట్ బ్రదర్స్ అందరికీ కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉండేవారు. ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగే విషయాలను అనుకోకూడదండి. ఇవన్నీ ఎందుకు అవుతాయి అంటే, స్వామి ఏదో ఒక ఫ్యూచర్ లో జరిగే రోల్ కి, మా పాత్రకి మన్ని తయారు చేస్తారు కాబట్టి అది ఆయన చేస్తూ ఉండేవారు విజయభాస్కర్ గారు. రెండో విషయం, బృందావనంలో శ్రీ సత్యసాయి గోకులంలో కాలేజీ వెనకాతలు ఉంది, దాంట్లో పొలాల్లో వ్యవసాయం చేయడము, ఆవుల్ని గోకులంలో గోవులను చూసుకుంటూ ఉండడం, వాటి పేర్లవన్నీ కూడా స్వామి పెడుతూ ఉండేవారు, అడుగుతూ ఉండేవారు విజయభాస్కర్ గారిని, ఈ గోవు ఎలా ఉంది, ఆ గోవు ఎలా ఉందని. ఇటువంటి ఒక చక్కని సేవ చేస్తూ ఉండారు. అంటే అక్కడ ఫాలోవర్షిప్, అక్కడ లీడర్షిప్, ఇక్కడ ఫాలోవర్షిప్, రెండిట్లో అంటే శంకరులుగా ఉండడం, కింకరులుగా ఉండడం, రెండిట్లో కూడా స్వామి ఆయనకి ప్రాక్టీస్ ఇప్పించి, తర్వాత ఇటువంటి ప్రాక్టీస్ ఎక్కడ పనికొచ్చింది అంటే, ఆయన వెళ్లగా వెళ్లగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయ్యి, విచ్ ఈస్ లైక్ ది ఏపెక్స్ బ్యాంక్ ఫర్ ఇన్ ద కంట్రీ. ఆ బ్యాంక్ లో ఎన్నో స్థానాలకి ఎదిగి ఆయన 2011లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఆయన రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు. ఇప్పుడు అదే పాత్ర వహిస్తున్నారు. 2011 నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. అంతేకాదండి, ఇంకొక ప్రదేశం లీడర్షిప్ ఆయన ఎక్కడ చూపెడుతున్నారంటే, స్వామి నిర్మించిన శ్రీ సత్యసాయి ట్రస్ట్ మహారాష్ట్ర. అంటే సత్యసాయి ట్రస్ట్ స్వామి మెయిన్ గా కంట్రీ వైడ్ గా నిర్మించే ముందరే మహారాష్ట్రలో సత్యసాయి ట్రస్ట్ స్వామి అనుగ్రహించారు. దానికి కన్వీనర్ గా ఫిబ్రవరి 2009 నుంచి ఉంటున్నారు ఈయన. కాబట్టి ఇటువంటి ఎన్నో గొప్ప లీడర్షిప్ రోల్స్ స్వామి ఆర్గనైజేషన్ లో చేయడం అనేది ఇది స్వామి ఇచ్చిన ట్రైనింగ్ వల్లే సాధ్యమైంది. అటువంటి ఒక గొప్ప స్టూడెంట్ వ్యక్తి, అనుభవం గల మనిషి, స్వామి దగ్గర ఎన్నో అనుభవాలు పొందిన ఒక భక్తుడు, ఇటువంటి వారిని ఈరోజు మనము సమర్పణలో వక్తగా పొందడం అనేది మన అదృష్టం నేను భావిస్తున్నాను.
1: ఓం శ్రీ సాయిరాం. హృదయవాసి అయిన సాయి పాదముద్రములు అనేక కోటి ప్రణామాలు అర్పిస్తూ సభకు నమస్కారం. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ, పెద్దలందరికీ, సత్యమూర్తి గారికి, మహితామూర్తులకి, స్వామి విద్యార్థులకి, ట్రస్ట్ మెంబర్స్కి, ఎంవీఆర్ శేషసాయి గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్, ఆఫీస్ బేరర్స్ ఆఫ్ ట్విన్ సిటీస్ శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్, మరియు అందరికీ నా హృదయపూర్వక సాయిరాం. లాస్ట్లో లవకుశ పాట పాడి నా ఉద్దేశంలో స్వామిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. లోపల కూర్చొని కొంచెంసేపు ఇక్కడ కూర్చున్న ముందర కూర్చున్న మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ చూస్తుంటే నిజంగా కొంచెంసేపు అదే మన ఎమ్మెల్యే స్వామి గారు చెప్పాను, ఏంటి స్వామి ఉన్నట్లు, స్వామి ప్రశాంతి నిలయంలో ఉన్నట్లు ఆ పద్ధతి, ఆ భావం కలుగుతుంది అని. నిజంగా ఇక్కడ ముందర కూర్చున్న వాళ్ళు చాలా మంది స్వామి దగ్గర పాడిన వాళ్లే. అందులో అత్యద్భుతంగా ఆఖరి సంవత్సరాల్లో లవకుశ స్వామి మాత గురించి పాడిన పాటలన్నీ కూడాను ఒక్కసారిగా మనసులో మెదిలినాయి. మొట్టమొదటి నేను స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్పదలుచుకున్నాను. స్వామి ముందలు కానీ బయట ఎక్కడైనా కానీ ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా ఇంగ్లీష్లోనే మాట్లాడేవాడిని. తెలుగు వాడిన ఉండి కూడా ఎప్పుడు కూడా తెలుగులో మాట్లాడే అవకాశం కుదరలేదు. కానీ స్వామి చెప్పారు, ఇది స్వామి సంకల్పమే, కాకపోతే ఇలాంటి ఆహ్వానం రాదు అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో స్వామి చెప్పారు. రామావతారంలో కోతులు తేట పని చేయించానని. అలాంటి వాడు తెలుగువాడు తెలుగులో మాట్లాడుకుని తెలుగులో మాట్లాడించే బాధ్యత ఆయనదే. రాసేది రామకథట, వ్రాయించేవాడు రామభద్రుడట అన్నట్లుగా నేను ఒక గంట సేపు మరి కొంతసేపు స్వామితో నాకు కలిగే అనుభవాలు, అనుభూతుల గురించి మీ ముందర ప్రస్తావిస్తాను. మా తమ్ముళ్ళు ఫోన్ చేసి ఏమన్నారంటే, సార్ స్వామి సర్వాంతర్యామి తత్వం గురించి మీరు మాట్లాడాలి, అదైతే చాలా స్ఫూర్తిగా ఉంటుంది అని అన్నారు. మొట్టమొదట ఇలాంటి అవకాశం కల్పించిన స్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ తర్వాత మా విద్యార్థులు ఎవరైతే దీనికి ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉండి చేశారో వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నేను స్వామితో ఉన్నటువంటి అనుభవాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. చెప్పిన తర్వాత వాళ్ళ పొద్దున కూర్చొని అసలు స్వామితో నాకు ఉన్న సంబంధం గురించి ముందు నుంచి అలాగా ఆలోచన చేసుకుంటూ వస్తే ఏ అనుభవాలు స్వామి సర్వాంతర్యామి తత్వానికి ప్రతీకగా పడతాయి అని ఆలోచిస్తే ప్రతి సంఘటన కూడా నాకే కాదండి, ఇక్కడున్న భక్తులందరికీ, మొత్తం లోకంలో ఉన్న భక్తులందరికీ నిజంగా కనుక మనం కూర్చొని స్వామి యొక్క అనుభూతులను ఎవరేసుకుంటే అన్ని కూడా స్వామి సర్వాంతర్యామి తత్వాన్ని నిరూపించేటువంటి ప్రక్రియలుగా కనపడతాయి. అయితే ఇక్కడ స్వామి ఒకటి చెప్పారు, ఎన్నోసార్లు నాకు ప్రత్యేకంగా చెప్పారు, మా స్టూడెంట్స్ అందరికీ ఎన్నోసార్లు చెప్పారు, ఒరే ఏదైనా విలువైనవి ఉంటే షోకేస్లో పెట్టుకోవచ్చు డ్రాయింగ్ రూమ్లో, అమూల్యమైనవి ఉంటే ఇంట్లో సేఫ్లో పెట్టుకోవాలి అని. అదే పద్ధతిలో ఇవాళ రోజున నేను మీ ముందర ఉంచే అనుభూతులు అన్నీ కాకపోయినా చాలా వరకు కుటుంబ సభ్యులకి, లేకపోతే అతి సన్నిహిత ఫ్రెండ్స్కి తప్ప మిగతా వారికి తెలిసినవి కాదు. కాబట్టి స్వామి ఆజ్ఞ మేరకు, స్వామి చెప్పిన ఈ యొక్క రూల్ని దాటుతూ నా అనుభూతుల్ని మీ ముందు ఉంచుతున్నా. స్వామి ప్రతి కుటుంబానికి ఒక సద్గురువుని ఇస్తారండి. మీరు నిజంగా చూసినట్లయితే మన ఇళ్లలో ఎవరో ఒకళ్ళో ఇద్దరు ముందల స్వామి దగ్గరికి వెళ్ళి తద్వారా మనందరినీ స్వామి దగ్గరికి తీసుకెళ్తారు. అలాగే మా ఇంట్లో మా కుటుంబానికి సద్గురు మా అమ్మగారు, ఆవిడ ముందు నుంచి శిరిడీబాబా భక్తురాలు. ఇంట్లో పూజలు పునస్కారాలు వ్రతాలు నోములు చాలా గట్టిగా చిన్నప్పటి నుంచి నడిచేవి. అమ్మా నాన్న ఇద్దరు కూడా శిరిడీబాబా భక్తులు. గుంటూరులో మా ఇంటి నా చిన్నతనంలో మా ఇంటి పక్కన ఓ మామగారు ఉండేవారు. ఫస్ట్ ఆవిడ స్వామి దగ్గరికి వెళ్ళారు, ఆ తర్వాత అమ్మ వెళ్ళింది. అమ్మ స్వామి దగ్గర 1967 వెళ్ళారు. 1968 శివరాత్రికి ఫస్ట్ టైం నేను స్వామిని చూశాను. సత్యజిత్ చెప్పే ఉండొచ్చు ఒక సందర్భంలో, లేకపోతే స్వామి మన స్టూడెంట్స్కి 1-2 సార్లు చెప్పారు. స్వామి దగ్గరికి మొట్టమొదటి వెళ్ళిన మనిషి స్వామి చమత్కారంగా చెప్తారు. ఫస్ట్ వెళ్ళిన వెంటనే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు చటర్జీ కింద మారుతా ఉంటా, చాటర్ బాక్స్ కింద స్వామి గురించే మాట్లాడుతూ ఉంటాం. స్వామి ఏది, స్వామి ఇది, స్వామి ఇలాగా, స్వామి అలాగని చటర్జీ చాటర్ బాక్స్. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత ఆ చటర్జీ నుంచి మెటమార్ఫిసిస్ వచ్చి బెనర్జీ అవుతాం. బెనర్జీ అంటే ఏంటంటే స్వామి బ్యానర్ పట్టుకుని స్వామి సేవ చేయాలి, లేకపోతే మెడికల్ సేవ చేయాలి, ఉత్తరోత్తర నగర సంకీర్తనం చేయాలి, భజన చేయాలి, ఇట్లాంటివన్నీ బెనర్జీ. స్వామి బ్యానర్ పట్టుకుని ఏదో లోక సేవ చేయాలనేటువంటి దీనిలాని స్వామి చెప్పిన మాటలండి. లాస్ట్ లో స్వామి చెప్పింది ఏంటి, ఇదంతా అయిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చి ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ముఖర్జీ అవుతామని. ముఖర్జీ అంటే అంతర్ముఖంగా స్వామిని చూడటానికి ప్రయత్నిస్తామని. సో అలాగా అమ్మ ఫస్ట్ టైం స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంటి నిండా స్వామి ఫోటోలు వచ్చినాయి, ఇంటి నిండా స్వామి మాటలు వచ్చినాయి, ఇంటి నిండా స్వామి పుస్తకాలు వచ్చినాయి, స్వామి నోవులు వ్రతాలు మొదలైనవి. సో చటర్జీ ఫేజ్ ఆ రోజులు. నా అనుభూతి స్వామితో మొట్టమొదటి ఎలా కలిగిందంటే, స్వామి ప్రతి వాళ్ళకి ఒక యునీక్ వే ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ ఆ భగవంతుడికే తెలుసు. ఎందుకంటే స్వామి ఎన్నోసార్లు చెప్పారు, పలానా అతను పలానా దీంతో బాధపడుతున్నాడు అంటే ఆ జన్మాంతర కారణాలు నాకే తెలుసు, మిగతా వారికి తెలియదు అని. కాబట్టి మన జన్మానుసారం మన కర్మానుసారం ఏ పద్ధతిలో ఇంట్రడ్యూస్ అవ్వాలో స్వామే అది ఆ పద్ధతిలో ఇంట్రడ్యూస్ చేస్తారు. నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ నాన్నగారు అంటే మా తాతగారు అమ్మమ్మ దగ్గర పెరిగాను. మా చిన్నమామ ఒక ఆయన ఎంఎస్ చేస్తూ విజయవాడ నుంచి గుంటూరు వస్తూ స్కూటర్ యాక్సిడెంట్లో కోమాలోకి వెళ్ళిపోయి 45 డేస్ కోమాలో ఉన్నాడు. ఐ వాజ్ క్వైట్ అటాచ్ టు హిమ్. ఆ చిన్నతనం నేను 10-11 ఏళ్ల వయసులో. సరే అందరూ చెప్పారు కాబట్టి స్వామి ఇదంతా ఉంది కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వామి దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి స్వామి ఆశీర్వాదం తీసుకుని వస్తే మంచిది అంటే అమ్మ స్వామి దగ్గరికి వెళ్తే స్వామి ఏమన్నారు, స్వామి పిలిచి ఏం పర్వాలేదు నా దగ్గరికి వస్తాడు అని ఒక మాట చెప్పి విభూదిచ్చి పంపించారు. ప్లీజ్ మార్క్ స్వామీస్ వర్డ్స్ బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఎక్స్పీరియన్స్ బట్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ విచ్ ఐ ట్రై అండ్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నా దగ్గరికి వస్తాడు ఏం పర్వాలేదు అని చెప్పి విభూతి ఇచ్చారు, పంపించారు. 45 రోజుల తర్వాత తను హీ పాస్డ్ అవే. సో ఐ వాజ్ స్లైట్లీ ఎఫెక్టెడ్. నేను అప్పటికి ఇంకా స్వామిని చూడలేదు కానీ స్వామి గురించి అంతా తెలుసు. అది ఇది స్వామి ఏంటి ఇలా చెప్పారు, ఏంటబ్బా ఇలా ఈ పద్ధతిలో చెప్పారు ఏంటి అని అనుకున్నాను. సరే అది ఆయన చనిపోయిన తర్వాత ఒక 2 నెలలకి స్వామి దగ్గరికి మా అమ్మను పిన్ని వెళ్తే స్వామి వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చి నా దగ్గరికి వచ్చాడు కదా అని అన్నారు. మనందరం మామూలుగా ఏమనుకుంటాం, స్వామి మన దగ్గరికి వస్తారు అని పలానా వాళ్ళు ఇదిగా ఉన్నారంటే ఏమనుకుంటాం మనం, కోలుకుంటాడు బస్సు ట్రైన్ ఎక్కుతారు స్వామి దగ్గరికి వెళ్తారు దేహరీత్యా అని మన ఊహ. స్వామి చెప్పే ప్రతి మాటకి నిగూఢ అర్థం ఉంటుందండి. అది నేను చెప్తాను నా అనుభూతిలోనే ఎన్నెన్నో సందర్భాల్లో స్వామి చెప్పిన మాటలు నాకు 1-2 సంవత్సరాల క్రిత అర్థమైన మాటలు నాకు నా అనుభవంలో ఉన్నాయి. అది నేను మీ ముందులో 1-2 ఉంచుతాను. చెప్పొచ్చింది ఏంటంటే స్వామి ఇలా అన్నారు ఆ తర్వాత అంటే ఏంటన్నమాట, స్వామి యొక్క మాటకి స్వామి మాట ఎప్పుడు తప్పుడు. కాబట్టి స్వామి చెప్పిన మాట మనకి కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటూనే మన ఇది ఉంటుంది. అది కూడా దానికి స్వామి మాట అర్థం చేసుకుంటానికి కూడా స్వామి యొక్క అనుగ్రహమే కావాలి. ఆయనే మనకి ఆయన మాట అర్థమయ్యేలాగా బుద్ధిని ప్రసాదించాలి. సో ఇది ఇలా ఉండగా ఆయన చనిపోయారు 1971-73. నేను ఇంటర్మీడియట్ అయిపోయింది. ఐ వాజ్ ఎ సైన్స్ స్టూడెంట్. అయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా నువ్వు ఎలాగైనా నాకు ఆ మెడిసిన్ సీట్ వచ్చింది, నువ్వు మెడిసిన్ చేయాలి అని ఇంట్లో వాళ్ళందరూ పట్టుబెట్టారు. నేను నా వల్ల కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకళ్ళ బాధను చూడలేను, ఇంకోటి అసలు బ్లడ్ అన్నా ఈ స్పిరిట్ అన్నా హాస్పిటల్ అని గొడవ అన్నా అసలు పడేది కాదు. సో నేను అన్నా నేను అసలు చేసే ప్రసక్తి లేదు, నేను మెడిసిన్ చేయనంటే అమ్మ వీళ్ళందరూ చేయాలంటే సరే స్వామి దగ్గరికి వెళ్దామని, స్వామే ఉన్నారు కాబట్టి స్వామి దగ్గరికి వెళ్ళాం. ఇంకోటి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అమ్మ విషయంలో ఎప్పుడెళ్ళినా తన ప్రతి ట్రిప్కి స్వామి మినిమం అట్లీస్ట్ ఒక్కసారి అని ఇంటర్వ్యూ పిలిచేవారు. ఇంకా నా దగ్గరికి వచ్చినట్లయితే 1968 నుంచి 74 స్వామి కాలేజీలో చేరే అంత వరకు కూడా ప్రతిసారి వెళ్ళినప్పుడు 90-95% టైమ్స్ పొద్దున సాయంత్రం ఇంటర్వ్యూ పిలిచేవారు, ఆధ్యాత్మిక బోధన ఏదో ఒకటి చేసేవారు, అలా నడుస్తూ ఉండేది. సో వెళ్ళిన రోజే మొట్టమొదటి రోజే నన్ను అమ్మని పిలిచారు లోపలికి ఎంటర్ అయ్యాం ఇంటర్వ్యూ రూమ్లోకి. మొట్టమొదటి మాట, వీడికి మెడిసిన్ పనికిరాదు, వీడి హార్ట్ చాలా వీక్ అన్నారు. మార్క్ హిజ్ వర్డ్స్, వీడి హార్ట్ చాలా వీక్ అని అన్నారు. అంటే ఏంటన్నమాట, వీడికి ఉత్తరోత్తరం మన నిజంగా కనుక మనకు ఆ మెచ్యూరిటీ ఆ ఇది ఉంటే ఉత్తరోత్తర వీడికి హార్ట్ రిలేటెడ్ కార్డియక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి అని మనం అర్థం చేసుకోవాలి. కానీ మనకు ఆ మెచ్యూరిటీ లేదు. స్వామి ఆ మెచ్యూరిటీ ఆయన ఇన్ హిజ్ ఓన్ విల్ హీ హాజ్ నాట్ గివెన్ అస్ దట్ సార్ట్ ఆఫ్ ఎ మెచ్యూరిటీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఎనీవే మెడిసిన్ వద్దన్నారు అని అంటూ, అలా కాదురా నువ్వు ఇక్కడికి రా, బృందావనంలో కాలేజ్ మొదలుపెట్టాను, నువ్వు బృందావన్ రా, నీకు బృందావనంలో సీట్ ఇస్తాను అని అన్నారు. కాబట్టి స్వామితో నా యొక్క ప్రయాణం ఈ పద్ధతిలో సాగింది. స్వామి సర్వాంతర్యామి తత్వం అనే ఒక మాట అనుకుంటున్నాం ఇప్పుడు. సర్వాంతర్యామి తత్వం అంటే నాకు తెలిసిన పరిధిలో స్వామి ఆమ్నీ ప్రెజెన్స్, ఆమ్నీ పొటెంట్ అండ్ ఆమ్నీషియంట్. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ రిఫ్లెక్షన్ ఆర్ ఎఫర్మేషన్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఈజ్ ఇండీడ్ ఆమ్నీ ప్రెజెంట్, ఆమ్నీ పొటెంట్ అండ్ ఆమ్నీషియంట్. అది ఎలాగో మీకు చెప్తాను. నా ఉద్దేశంలో స్వామి సర్వాంతర్యామి తత్వానికి మొట్టమొదటి గీటురాయి నా ఉద్దేశంలో, నా స్వానుభవంలో చాలా మంది భక్తుల్ని కూడా అడిగాను నేను తెలుసుకుంటాను. ప్రతి భక్తుడికి ఏమి కావాలో తన పూర్వజన్మ సుకృతం ప్రకారం తనకి ఈ జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు ఒడిదుడుకులు ఎదురవుతాయో అవన్నీ పురస్కరించుకొని ఒక సందర్భం క్రియేట్ చేసి మనల్ని స్వామిని ఆ వస్తువు అడిగేటట్టు ప్రేరేపణ చేస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను దానికి, నా స్వానుభవం. అండ్ దట్ వర్డ్ ఈజ్ యాక్చువల్లీ ప్లేయింగ్ అవుట్ టిల్ దిస్ పాయింట్ ఆఫ్ టైం యాజ్ ఐ స్పీక్ టు యూ, యాజ్ ఐ స్టాండ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ఇన్ షివం. నేను చెప్పాను 68 నుంచి ఎప్పుడు వెళ్ళినా కూడా స్వామి ఇంట్రడ్యూస్ ఇస్తాను. ఒకసారి 71 దాదాపు 10 ఉన్నాను, రోజు పిలిచేవారు. ఒకరోజు సాయంత్రం ఇంటర్వ్యూలో, అరే నువ్వు రేపు రా, నేను నీకు రక్ష ఇస్తాను అన్నారు. రేపు రా, రక్ష ఇస్తాను అని అన్నారు. మామూలుగా ఆ రోజుల్లో ఏంటంటే రక్ష ఇస్తానంటే స్వామి ఏదో తలిస్మన్ ఇస్తారు, లేకపోతే రింగ్ ఇస్తారు, ఉంగరం ఇస్తారు, ఉత్తరోత్తర ఏదో ఆ రోజుల్లో ఆ పద్ధతిని బట్టి అనుకునేవాడు. సరే మర్నాడు స్వామి వచ్చారు ఇంటర్వ్యూకి, అందరినీ పిలిచారు. నాకు పక్కన అటు పక్క ఉన్నాయని ఆ పక్కన ఉన్నాయని పిలిచారు, నన్ను పిలవలేదు. స్వామి లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఫస్ట్ బ్యాచ్ ఇంటర్వ్యూ అయిపోయింది. సెకండ్ బ్యాచ్కి, ఫస్ట్ బ్యాచ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు ఎవరైతే ప్రశాంత్ నిలయం తెలుసో మీకు తెలిసే ఉంటుంది, స్వామి ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చి, ఇప్పుడు భజన హాల్ మెయిన్ ఎంట్రన్స్ ఉంది, స్వామి అందులో నుంచి వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటారు. అటు పక్కన అక్కడ నించొని వచ్చిన వాళ్ళ భక్తులందరినీ బయటికి పంపిస్తూ నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ని రమ్మంటారు. ఆ రోజుల్లో బృందావనంలో ఇసుక దినులు ఉన్నాయి. మీకు తెలిసినట్లయితే అక్కడ ఒక పెద్ద సర్కిల్ ఉండేది, మధ్యలో సిల్వర్ కలర్ లోటస్ ఉండేది. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం స్వామి, మీరు చూసినట్లయితే స్వామికి మంగళారతి పాడినప్పుడు గంట కొడతారు. ఆ పక్కనే ఒక పెద్ద మానుతో ఒక వేప చెట్టు ఉండేది. ఆ వేప చెట్టు వేళ్లు పైకి ఇలా వస్తుంది. అది యాక్చువల్గా మొత్తం కూర్చుంటే మీరు యాక్చువల్గా ఫస్ట్ కరెక్ట్గా స్వామి తలుపు తీసిన వెంటనే స్వామి కరెక్ట్గా స్ట్రైట్గా కనపడతారు, ప్లస్ యూ విల్ బి వెరీ కంఫర్టబుల్. సో అక్కడ కూర్చుంటే స్వామి చూసి ఫస్ట్ బ్యాచ్ వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఇలా అన్నారు, స్వామి పిలిచారు కదా అని వెళ్తే సెకండ్ బ్యాచ్ లాస్ట్లో, లాస్ట్ మనిషిని నేనే, ఎందుకు చెప్తున్నానంటే ఇది నా ఉద్దేశంలో స్వామి సర్వాంతర్యామి తత్వానికి ఇది ఒక మెయిన్ గీటురాయి. అండ్ నేను నా విషయమే కాదు, అనేక మంది భక్తులను కనుక్కున్నాను, స్వామి ఇదే పద్ధతిలో ఒక సిచ్యువేషన్ కంట్రోల్ చేసి స్వామిని మనల్ని ఏం కావాలో అడిగించేటువంటి పరిస్థితిని తీసుకొస్తారు. స్వామి లాస్ట్లో నేను, తర్వాత స్వామి వచ్చి తలుపు వేసినప్పుడు మీకు తెలిసే ఉండే స్వామి వెనక్కి స్వామి తిరిగినప్పుడు ఫస్ట్ ఎన్కౌంటర్ అయ్యే మనిషి మనమే. ఇలా చూసి ఏంటి వచ్చావన్నారు. స్వామి మీరు పిలిచారన్న. ఎందుకు పిలిచానని? స్వామి మీరు నిన్న నువ్వు రా రక్షిస్తానన్నారు అందుకని పిలిచారు అనుకుంటానన్న. ఆ క్షణంలో 1971లో చెప్పిన మాట అప్పుడు వెంటనే ఏదో సృష్టించి ఇవ్వటం అది ఇది కాదు. స్వామి చెవు పట్టుకొని 3 సార్లు ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి పట్టుకొని స్వామి జుట్టు తలకి తగులుతూ 3 సార్లు ఇప్పుడే కాదురా జీవితాంతం నీకు రక్షిస్తానన్నారు. మీరు అనొచ్చు ఏంటి దీనికి మీరు చెప్పే అనుభూతులకి సంబంధం ఏంటి? నేను కొంతసేపట్లో చెప్తాను. ఐఎమ్ ఏ వాకింగ్ మెడికల్ మిరకిల్. ఇవాళ రోజున మీ ముందల విజయభాస్కర్ అనే ఒక స్వామి స్టూడెంట్ స్వామి గురించి మాట్లాడగలుగుతున్నాడు అంటే 100% కాదు 200% ఇట్ ఈస్ స్వామీస్ గ్రేస్. అది ఏంటో నేను చెప్తాను. చెప్పొచ్చింది ఏంటంటే స్వామి చెప్పిన ఆడిన మాట ఎప్పుడూ తప్పరు. మనం అర్థం చేసుకుంటాంలోనో లేకపోతే మనం ఇంకా ఇంటర్ప్రిట్ చేసుకుంటే లోపాలు ఉంటాయి, కానీ స్వామి చెప్పిన మాటకి ఎప్పుడూ కూడాను తిరుగులేదు. స్వామి ఆ అన్న మాటకి ఇప్పటి వరకు కూడా నాకు ఎన్నో ఊరుదురుగు ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ, పర్సనల్గా అంటే మెడికల్గా, ఐ మీన్ 7 టైమ్స్ రీబర్త్ ఇచ్చారు చెప్పాలంటే ఒక షార్ట్ పాయింట్. 7 టైమ్స్ రీబర్త్, 7 టైమ్స్ డాక్టర్స్ హ్యావ్ గివెన్ మీ అప్ యాజ్ డెడ్. All these 7 times, it is Swami who has played His will that He should keep me alive. కాబట్టి నేను చెప్పొచ్చింది ఏంటంటే స్వామి సర్వాంతర్యం తత్వానికి మొట్టమొదటి ఇది ఏంటంటే ఏ భక్తుడికి ఏం కావాలో ఏ పద్ధతిలోనైతే వాళ్ళకి క్షేమం చేకూరుతుందో అది తీసుకొచ్చారు. మీరు కరెక్ట్గా ఈ సన్నివేశం చూసినట్లయితే స్వామి నన్ను నా చేత ఏం కావాలో అడిగిచ్చారు స్వామి. And I have actually cross-checked with a few of our own Swami's very close devotees. అదే పద్ధతిలో స్వామి చాలా మంది చేశారు. ఒకరికి పీస్ ఆఫ్ మైండ్ కావాలి, ఒకరికి ఇంకోటి ఉత్తరత్తర కావాలి, అవన్నీ కూడా స్వామి ఒక సిచ్యువేషన్ కంట్రోల్ చేసి అది తీసుకొస్తారు. నెక్స్ట్ స్వామి యొక్క సర్వాంతర్యం తత్వానికి వచ్చేటువంటి కొన్ని ముఖ్యమైన ఎక్స్పీరియన్సెస్ నా అనుభూతిలో ఉండే చెప్తాను. 1975 బీకామ్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. ఒకరోజు మధ్యాహ్నం మామూలుగా హాస్టల్ నుంచి గోకులానికి వెళ్ళాను. 4:15 మధ్యలో గోకులానికి వెళ్ళాను. గోకులం చేరానో లేదో, గోకులం అంటే ఆ రోజుల్లో, ఇప్పుడు ఇంట్రొడక్షన్లో చెప్పారు గోకులం అది హాస్టల్ కాలేజ్ వెనకాల ఉందని. మొట్టమొదటి గోకులం యాక్చువల్గా స్వామి పూర్వం మీకు తెలిసినట్టయితే మోహన్ ప్యాలెస్ అంటారు, బృందావన్ క్యాంపస్లో మోహన్ ప్యాలెస్ ఉండేది. మోహన్ ప్యాలెస్ స్వామి ఉండే ఆ క్వార్టర్స్కి వెనక పక్క గోకులం, ఫస్ట్ గోకులం కట్టాం. నేను గోకులం ఎంటర్ అయ్యానో లేదో ఒక స్టూడెంట్ వచ్చి, సార్ స్వామి పిలుస్తున్నారు మిమ్మల్ని అన్నాను. వెంటనే పైకి వెళ్ళాను. ఇదివరకు చదివిన స్టూడెంట్స్ మీకు తెలిసే ఉంటుంది, పాత బృందావనంలో ఎలా ఉండేదంటే ఒక బ్యాక్ యార్డ్ ఉండేది, అక్కడ ఆ బ్యాక్ యార్డ్ పక్కనే గోకులం, పైన స్వామికి ఎల్ షేప్ లాబీ ఉండేది, ఎల్ షేప్ వరండా ఉండేది. ఆ ఎల్ షేప్ వరండాలో ఈ మూలన ఆ తలుపు ఉండేది, మెట్లెక్కి చెక్క మెట్లెక్కి పైకి వెళ్తే తలుపు తీసుకుంటే స్వామి క్వార్టర్స్లోకి వెళ్తాం. ఇటుపక్క స్వామి బెడ్రూమ్, ఇటుపక్క స్వామి డైనింగ్ రూమ్. స్వామి డైనింగ్ రూమ్లో ఉన్నారు, మిమ్మల్ని పిలుస్తున్నారా అని అంటే వెళ్ళాను. తలుపు తీసిన వెంటనే స్వామి యాక్చువల్గా స్వివెల్ చైర్లో కూర్చొని కరెక్ట్గా గుమ్మానికి ఎదురుగా కూర్చుండేవారు. 1, 2, 3, 4, 5 స్టెప్స్ అనుకుంటాను. తలుపు తీయగానే కుడి పక్కన తిరిగి స్వామి చిరునవ్వుతో అలా ఉన్నారు. సరే గబగబా పైకి వెళ్ళాను. ఎక్కడి నుంచి వస్తున్నావురా అన్న. స్వామి గోకులం చేరాను, గోకులం చేరిన వెంటనే స్వామి కబురు చేశారని చెప్పారు, వచ్చానన్నాను. ఎలా ఎక్కడి నుంచి వచ్చావన్నారు. నాకు అర్థం కాలేదు, ఏంటి స్వామి ఎక్కడి నుంచి, స్వామి హాస్టల్ నుంచే వచ్చానని అన్నా. నాకు తెలిసి ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటానని ప్రయత్నిస్తే ఆ రోజున మిస్సెస్ రతన్లాల్ గారు, రాధా అంటే రాధాకృష్ణ, సుదర్శన్, తరుణ్ తరుణ్ కుమార్ ఈ నలుగురు ఉన్నారు. వాళ్ళని చూస్తే వాళ్ళ ముఖాలన్నీ ఒక రకంగా ఉన్నాయి, ఇక్కడ ఏదో సంఘటన జరుగుతుంది ఈ విషయం గురించి అని ఒకటి విదితమైంది. అలా కదరా ఎలా వచ్చావు అని అన్నా. ఎలా వచ్చా స్వామి, మామూలుగా హాస్టల్ నుంచి. అలా కదా ఎలా వచ్చావో చెప్పు అని అన్నా. స్వామి మామూలుగా హాస్టల్ నుంచి బెడ్ మట్టు పెట్టుకొని బయటకు వచ్చి, స్వామి హాస్టల్ పక్కనే ఒక సిమెంట్ ఇది ఉండేది, సిమెంట్ బాట ఉంటుంది కదా, అది నడుచుకొని ప్రిన్సిపల్ నరేంద్ర గారు రూమ్ దాటి పక్కన గేట్ నుంచి వచ్చి ఆ రంగోలీ దూకి వెనక పక్క అశోక చెట్లు ఉండేవి, కాలిబాట ఉండేది. స్వామి ఆ కాలిబాట ఎమ్మటి వచ్చి ఎక్కడ ఎప్పుడైతే స్వామి నేను నరేంద్ర గారి ఆఫీస్ దాటి స్వామి పక్కకి చూస్తేవా నేను చెప్తేనే అని అన్నారు. ఆ మూమెంట్లో నాకు అర్థం కాలేదు. అప్పుడు సుదర్శన్ చెప్తున్నారు, నేను హాస్టల్ నుంచి బయలుదేరే ముందలే స్వామి యొక్క ఆమ్ని ప్రెజెన్స్ గురించి ఏదో ఒక సంభాషణ వచ్చిందట. మీరు అనుకుంటారప్ప, ఆ స్వామి అన్నారు తర్వాత నాతో కూడా చెప్పారు, అనుకుంటారప్ప స్వామి ఏదో బెడ్రూమ్లో ఉన్నారు, లేకపోతే స్వామి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు అనుకుంటారు. స్వామికి ఎక్కడ ఏం జరుగుతూ అన్ని విషయాలు అనే రియల్ టైం బేసిస్ విదితమే అని చెప్పి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అని చెప్పి స్వామి చెప్తాను చూడండి. ఇప్పుడే భాస్కర్ వాడు రూమ్ తలుపు తీసుకుని వచ్చాడు, ఆ మలుపు తిరిగాడు, మెట్లు దిగాడు, కిందకు వచ్చాడు, హాస్టల్ మెట్లు దిగాడు, ఆ సిమెంట్ దాని మీద నడిచాడు, కాలేజ్ బిల్డింగ్ దాటాడు పక్క గేట్ నుంచి. పక్క గేట్ అనే దానికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. దానికి పక్క గేట్ ఏంటంటే ఆ రోజుల్లో మీ బృందావనం చూసిన చాలా మంది ఉండొచ్చు, పెద్దవాళ్ళందరికీ సత్యమూర్తి గారు వీళ్ళందరికీ తెలుసు. ఆ రోజు లోపల ఒక గేట్ ఉండేది, రంగోలీ ఎప్పుడు నిత్యం స్వామి ఉంటే రంగోలీ నిత్యం ఉండేది. చాలా మంది పిల్లలు హడావుళ్ళు ఏం చేశారంటే మెయిన్ గేట్ ఓపెన్ చేసి రంగోలీ తొక్కుంటూ దూకి వెళ్ళిపోయేవారు. అది ఎప్పుడు నాకు అభ్యాసాన్ని బట్టి ఎప్పుడు కూడా అటు వెళ్ళేవాని కాదు, పక్క గేట్ నుంచి వెళ్ళి చూస్తేవా నేను చెప్తేనే అని అన్న. దూకి వెళ్ళి వెళ్ళాను. తర్వాత స్వామి యాక్చువల్లీ వాజ్ గివింగ్ ఏ రన్నింగ్ కామెంటరీ యాజ్ ఐ వాజ్ వాకింగ్ ఫ్రమ్ ది హాస్టల్ టు ది గోకులం. వాడు వచ్చాడు, దూకాడు, రంగోలీ దూకాడు, మీ అందరిలాగా కాదప్ప వాడు మెయిన్ గేట్ నుంచి రాలేదు అని చెప్పి అన్నారంట. దూకాడు, వాడు వెనక్కి వెళ్ళాడు, కాలిబాట నడుస్తున్నాడు, స్వామి పోర్టికో దాటాడు. ఒకటి రెండు మూడు మామిడి చెట్లు ఉండే, మొదటి మామిడి చెట్టు దాటాడు, రెండో మామిడి చెట్టు దాటాడు, మూడో మామిడి చెట్టు దాటాడు, గోకులంలోకి ఎంటర్ అయ్యాడు. అప్పుడు అక్కడ ఎవరో కుర్రోడి నుంచి ఉంటే వెళ్ళి స్వామి భాస్కర్ని పిలుచుకురమ్మను. ఆ మూమెంట్లో అతను వచ్చాడు. నాకు చెప్పొచ్చింది ఏంటంటే స్వామి ఈ ఒక చిన్న ఒక సంఘటనతో స్వామి యొక్క ఆమ్ని ప్రెజెన్స్ ని చుట్టుపక్కల వాళ్ళకి చెప్పారు. మీకు కొంతమంది పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది, ఆ రోజుల్లో అప్పుడే ఒక సంఘటన జరిగింది, సనాతన సారిలో కూడా రాశారు, తర్వాత కూడా రాశారు. ఒక ఎల్డర్లీ కపుల్ ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే షార్ట్ సర్క్యూట్ వలన అక్కడ ఫైర్ అయ్యి, మన ఫ్యాన్ వలన ఫైర్ అయ్యి, అయితే స్వామి అప్పుడు సేవ్ చేశారు. ఆ సంభాషణతో మొదలై స్వామి ఆమ్ని ప్రెజెన్స్ దీని గురించి వచ్చి ఉదాహరణ అని చెప్పి ఇది చెప్పారు. ఇది చెప్తూ స్వామి స్నాక్స్ ఏదో సర్వ్ చేసి తినరా అన్నారు. తింటూ ఉంటే స్వామి అదే ఒక మామూలుగానే స్వామి ప్రేమమూర్తి, ఒకప్పుడు మీ అందరికీ తెలుసు అతి ప్రేమతో చూస్తారు. అలా తింటూ ఉంటే అలాగే చూస్తున్నారు. ఏంటి నాకు అర్థం కాలేదు. కొంచెంసేపు తినటం అయిపోయిన తర్వాత ప్లేట్ పక్కన పెట్టి వచ్చిన తర్వాత అబూబెన్ ఆదమ్ సంగతి తెలుసురా నీకు అని అన్నారు.

ఇంతవరకు మీరు హైదరాబాద్ లోని శివం మందిర ప్రాంగణంలో నిర్వహించబడిన సమర్పణ కార్యక్రమంలో 2013 ఫిబ్రవరి నెల 4వ ఆదివారం అందించబడిన స్వామి విద్యార్థి అయిన శ్రీ పెదమల్లు విజయభాస్కర్ గారి ఉపన్యాసంలో మొదటి భాగాన్ని విన్నారు. 2వ భాగాన్ని వచ్చే ఆదివారం ఇదే సమయానికి వింటారు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. జూలై 8న కళాశాల భవన ప్రారంభోత్సవం సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను కళాశాల ప్రాంగణంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకులు కళాశాల పూర్వ విద్యార్థులను, ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా ఆహ్వానించి స్వర్ణోత్సవ సంబరాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆనాటి కార్యక్రమాల వివరాలను, వచ్చిన వారి ఆనంద అనుభవాలను, నిర్వాహకుల మనోభావాలను ఆత్మీయ కలయిక అనే శీర్షికపై జూలై 20వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

0: స్వప్న, సాయి కుల్వంత్ హాల్ నుంచి లైవ్ ప్రోగ్రాం ప్రసారం చేయడానికి ముందు మనం శ్రోతలకి అనంతపురం మహిళా కళాశాల పూర్వ విద్యార్థినులు, ప్రస్తుత విద్యార్థినుల ఆత్మీయ కలయికపై కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామని చెప్పాం, గుర్తుంది కదా? మరి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా?
1: తప్పకుండా లలిత. ఈ ఏడాది అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల అంటే జూలై 8వ తేదీ నాడు ప్రస్తుతం అక్కడ విద్యని అభ్యసిస్తున్న విద్యార్థినులు కళాశాల పూర్వ విద్యార్థినులు అధ్యాపకులను ఆహ్వానించి ప్రేమగా పలకరించి సన్మానించి వేడుకలు జరిపారు.
0: ఆ రోజు అంటే జూలై 8 ఆదివారం ఉదయాన్నుంచే అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రాంగణం కోలాహలంగా ఉంది. స్వాగత తోరణాలు, జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రాంగణమంతా చూడముచ్చటగా తీర్చిదిద్దిన రంగురంగుల ముగ్గులు చాలా కాలం తరువాత స్వంత ఇంటికి వస్తున్న అక్కల పట్ల చెల్లెళ్ల ప్రేమను ప్రతిబింబిస్తూ కనిపిస్తున్నాయి. కార్యక్రమానికి వచ్చిన పూర్వ విద్యార్థినులు ఆనందంతో వెలిగిపోతున్న ముఖాలతో నవ్వులు పూయిస్తూ సుపరిచితమైన తమ కళాశాల ప్రాంగణంలో పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ సందడి చేస్తున్నారు. చూడు,

0: స్వర్ణోత్సవ వేడుకలు కలశస్థాపనతో ప్రారంభమయ్యాయి. కళాశాల విద్యార్థినులు మంగళ వాద్యాలతో, బ్యాండ్తో కలశాన్ని స్వాగతించారు. భగవాన్ బాబావారి విశ్రాంతి గది నుండి విద్యార్థినులు కలశాన్ని, జ్యోతులని తీసుకునిరాగా కళాశాల నుండి ఆడిటోరియం వరకు వేద పఠనంతో శోభాయాత్ర జరిగింది. శోభాయాత్రలో కాలేజ్ అధ్యాపక బృందం, పూర్వ విద్యార్థినులు పాలు పంచుకున్నారు.
1: ఆ తర్వాత కళాశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుతం కాలేజ్ డైరెక్టరు అయిన ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు, వారితో పాటు హాస్టల్ వార్డెన్ టిఆర్ రాజేశ్వరి గారు జ్యోతి ప్రజ్వలనం చేశారు. భగవాన్ బాబావారు విద్యార్థినులను ఉద్దేశించి అత్యంత వాత్సల్యంతో రాసిన ఒక లేఖ ఆడియో విజువల్ ప్రజెంటేషన్ జరిగింది. స్వప్న, స్వామి తమ స్వర్ణోత్సవ జన్మదిన సందర్భంలో రాసిన ఆ లేఖ కనుమరుగై తిరిగి కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సమయంలో బయటపడటం స్వామి ప్రదర్శించిన దైవలీల కాక మరేమిటి చెప్పండి.
0: నిస్సంకోచంగా అది స్వామి లీలే.
1: ఆ తరువాత కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు కాలేజ్ నెలకొల్పడంలో స్వామి ఉద్దేశాన్ని వివరించారు. ఆ సభా కార్యక్రమం ముగిశాక ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి.
0: లలిత, అదే రోజు కార్యక్రమాల అనంతరం నాటి నేటి అధ్యాపకులు, విద్యార్థినులు, ఇతర సిబ్బంది మన రేడియో సాయితో తమ జ్ఞాపకాలను, అనుభవాల్ని పంచుకున్నారు. ముందుగా ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాలి అనే సంకల్పానికి ప్రేరణ ఏంటి, అది ఎలా కార్యరూపం ధరించింది అన్నది వివరించారు.
2: యాక్చువల్లీ నేను జూన్ 1 లాస్ట్ ఇయర్ నేను చార్జ్ తీసుకున్నాను యాజ్ డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్. యాక్చువల్లీ దానికంటే ఒక నెల ముందు నాకు అట్లా ఒకసారి ఆ థాట్ వచ్చింది. ఇప్పుడు మేము ఆల్రెడీ ఎంటర్ అవుతున్నాము 50th ఇయర్ లో, కానీ మళ్ళీ ఆ థాట్ మళ్ళీ వెళ్ళిపోయింది నా మనసు నుంచి. కానీ 1st week ఆఫ్ జూన్ నేను అక్కడ నా డైరెక్టర్ ఆఫీస్లోనే కూర్చున్నప్పుడు నాకు మళ్ళీ స్వామినే గుర్తు చేసినారని నేను అట్లా అనుకుంటున్నాను. ఎందుకంటే స్వామికి ఈ సెలబ్రేషన్స్ కావాలా, ఎవరు గుర్తు చేయాలా, నేనే కదా. ఎందుకంటే నేను 50 ఇయర్స్ నుంచి, నేను 50 ఇయర్స్ లో 46 ఇయర్స్ నేను స్వామి దగ్గర ఈ క్యాంపస్ లో ఉన్నాను. ఓకే, ఫ్రమ్ హై స్కూల్ డేస్ టు ఇప్పుడు డైరెక్టర్షిప్. సో మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ టైం నేనే ఉన్నాను కదా ఇక్కడ ఈ క్యాంపస్ లో. సో స్వామి నాకు ఆ థాట్ ఇచ్చినారు, ఓ ఇప్పుడు 50 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాము, 2018 నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుందని. సరే అయితే ఇంకా మేము ఏదో ఒక సెలబ్రేషన్ చేయాలని నేను ఆడిటోరియంలో అనౌన్స్ చేస్తున్నాను అందరి ముందు ప్రేయర్ టైంలో నెక్స్ట్ డే, ఇట్లా మేము సెలబ్రేట్ చేయాలా అని. సో మీరందరూ మీరు ఐడియాస్ ఇవ్వండి, మేము చేస్తాము. ఎందుకంటే ఇది 1st ఇన్స్టిట్యూషన్ స్వామి ఓపెన్ చేస్తున్నారు. సో స్వామి కూడా మాకే థాట్ ఇచ్చినారు కదా, వేరే వాళ్ళు ఎవరు మాకు గుర్తు చేయలేదు. సో స్వామికి ఇష్టం ఉంటుంది, మేము చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇది పెద్ద కార్యం, యాక్చువల్లీ ఎడ్యుకేషన్ మిషన్ చాలా పెద్ద కార్యం స్వామి టేకప్ చేస్తున్నారు. ఎందుకంటే 1st యూత్కి మేము బాగా చేస్తే ఫుల్ దేశం కూడా బాగా అయిపోతుంది. సో ఆ భావంతో స్వామి స్టార్ట్ చేసినది, మేము సెలబ్రేట్ చేయాలా. ఎందుకంటే అది మాకే తెలుసు, దోస్ హు ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్యాంపస్, మాకు తెలుసు ఎంత స్వామి మాకు ఇచ్చారు. వాళ్ళ జీవితం ఫుల్లీ చేంజ్ అయిపోయింది స్వామి వల్లనే ఈ క్యాంపస్ కి వచ్చిన తర్వాత. సో ఎనీవే, తర్వాత నేను నా రూమ్ కి వాపస్ వచ్చిన తర్వాత నేను అట్లా ఆలోచిస్తున్నాను ఎట్లా చేయాలా ఏం చేయాలని. అప్పుడే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు వేరే ఇన్విటేషన్ ఇచ్చేకి వచ్చినారు. అప్పుడు నేను మెన్షన్ చేశాను, సార్ ఇట్లా మాకు 50 ఇయర్స్, అవును కదా 50 ఇయర్స్ అవుతా ఉంది అని, మాకు ఏమైనా వర్క్ ఇస్తే మేము చేస్తాము అని. సో నేనేమనుకున్నాను, స్వామి అట్లా వాళ్ళకి ఎందుకు పంపించినారు, వాళ్ళు కూడా అనంతపూర్ టౌన్ నుంచే కదా వచ్చేది. స్వామి కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు టౌన్ లోనే ఉండేది 1st గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. సో వాళ్ళు చాలా ఖుషి అయిపోయినారు, చాలా బాగుంది, మంచి అవసరం, మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని. సరే చెప్పండి ఏమైనా కావాలంటే మీరు చేయండి. తర్వాత నేను మళ్ళీ స్టాఫ్ మీటింగ్ పెట్టాను, అందరూ వాళ్ళ వాళ్ళ ఐడియాస్ ఇచ్చినారు. కానీ ఏమి చేసే ముందు ఫస్ట్ రిజిస్ట్రార్కి ఎవరికైనా చెప్పాలి కదా, పెద్దవాళ్ళకి అడ్మినిస్ట్రేషన్. సో నేను రిజిస్ట్రార్కి ఫోన్ చేసి చెప్పినాను ఇట్లా, సార్ ఇప్పుడు 50th ఇయర్ మేము ఎంటర్ అవుతున్నాము, జూన్లో 22nd జులై మేము ఒక చిన్న ఫంక్షన్ పెడతాము ఫర్ స్టార్టింగ్ ఆఫ్ ద 50th ఇయర్ అని. సరే మేడం మీ ఇష్టం. కానీ నేను చెప్తున్నాను యాక్చువల్లీ ఇది చాలా పెద్ద హిస్టారిక్ ఒకేజన్, సో పెద్దగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలా, తర్వాత ఒకసారి ఇంకా మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు. కానీ నేను చెప్తున్నాను ఫస్ట్ ఇక్కడ క్యాంపస్లో మేము ఇన్ఫార్మల్ గా స్టార్ట్ చేస్తాము, తర్వాత ఎంత వరకు చేస్తామో తెలీదు, కానీ స్వామి ఇప్పుడు థాట్ ఇచ్చినారు సో ఆ స్వామికి కావాలా అని థాట్ ఇచ్చినారని అనుకున్నాను. దెన్ ఐ థింక్ జూలై ఎగ్జాక్ట్ డేట్ నాకు తెలియదు, కానీ అప్పుడు బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ మీటింగ్ లో నేను కూడా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో మెంబర్. సో అప్పుడు ఎస్ఎస్ నాగానంద్ గారు వచ్చినారు ట్రస్ట్ మెంబర్ ఒక రిప్రజెంటేషన్. సో అప్పుడు నేను రిజిస్ట్రార్కి చెప్పినాను, సార్ కెన్ ఐ మెన్షన్ దిస్ పాయింట్ మీటింగ్ అయిన తర్వాత? అయితే హీ వాజ్ సో హ్యాపీ, హీ సెడ్ ఎస్ ఎస్ మేడం, నేను వీసీ చైర్మన్ గా ఉండి మీరు మీటింగ్ పెట్టండి, అది బాగా సెలబ్రేట్ చేయొచ్చు అని. కానీ తర్వాత మళ్ళీ ఏమీ జరగలేదు, నిజం చెప్తే ఏమీ జరగలేదు. వీసీ కూడా చాలా బిజీగా ఉన్నారు సో ఏం చేయలేదు. మళ్ళీ జనవరిలో మళ్ళీ నేను రిమైండ్ చేశాను సార్ నాగానంద్ గారికి, సార్ ఇది ఆన్ అయ్యే కదా ప్రోగ్రామ్, ఎందుకంటే ప్రశాంతి నిలయంలో చేయాలని నా ఉద్దేశం, ఎందుకంటే అది అందరికీ పోతుంది ఫుల్ వరల్డ్ వైడ్, అది అందరికీ అది ఇన్ఫర్మేషన్ పోవాలి స్వామి 50th ఇయర్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మిషన్. ఎస్ ఎస్ ఇట్ ఈస్ ఆన్, మీరు చేయండి అని. తర్వాత నేను మళ్ళీ వీసీకి లెటర్ రాశాను, సార్ మీరు ఏమైనా మాకు పర్మిషన్ ఇస్తే మేము షెడ్యూల్ తయారు చేస్తాము, మీటింగ్ పెట్టకపోతే పర్వాలేదు మేమే చేసుకోవచ్చు అని. సరే మీరు అలుమ్నాయ్తో డిస్కస్ చేసి, సో అందరికీ అడిగి నేను ఒక షెడ్యూల్ టెంటేటివ్ గా పెట్టాను. సో సార్ అప్రూవ్ మళ్ళీ నేను రిమైండ్ చేశాను సార్ నాగానంద్ గారికి, సార్ ఇది ఆన్ అయ్యే కదా ప్రోగ్రామ్, ఎందుకంటే ప్రశాంతి నిలయంలో చేయాలని నా ఉద్దేశం, ఎందుకంటే అది అందరూ

0: సో సార్ అప్రూవ్ చేసిన తర్వాత మేము స్టార్ట్ చేసినాం. సో యాక్చువల్లీ స్పీకింగ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు తర్వాత ఇన్వాల్వ్ అయినారు, ఎందుకంటే అక్కడ ప్రశాంత్ నిలయంలో జరుగుతుంది అని. కానీ ఈ క్యాంపస్ ప్రోగ్రామ్ కి ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు, మేమే స్టూడెంట్స్ టీచర్స్. అండ్ దెన్ మళ్ళీ నేను విసి అండ్ రిజిస్ట్రార్ కి చెప్పినాను, ఎవరికి మేము ఇన్వైట్ చేయటం, మీకు కూడా ఇన్వైట్ చేయటం లేదు, ఎందుకంటే మాకు 500 పైన స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు ఇక్కడ క్యాంపస్ వస్తే చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది, సో వాళ్ళు ఫ్రీగా అన్ని క్యాంపస్ తిరగచ్చు అని. ఆడిటోరియంలో కూడా వాళ్ళకి ఫ్రీగా ఉండేది. సరే ఇది మంచి ఐడియా, మేము విఐపీస్ లేకపోతేనే మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని. సో అట్లా మేము ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినాం. అప్పుడు ఓకే సరే ఇప్పుడు ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేస్తాము, మేమనుకున్నాం స్వామి మా పెద్ద పిల్లలకి డాన్స్ అక్కడ పుట్టుకొర్తిలో వచ్చేసరికి ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే స్వామికి అది ఇష్టం లేదు, పెద్ద గర్ల్స్ డాన్స్ చేస్తే స్వామికి ఇష్టం లేదు, అది నాకు మొదటి నుంచి తెలుసు. కానీ ఇక్కడ స్వామి ఎప్పుడైనా అనంతపురం వస్తే అప్పుడు స్వామి డాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, ఇంకా డ్రామా కూడా చూస్తున్నారు. తర్వాత మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి ఎక్స్టూడెంట్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ టైంకి అక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియంలో మేము డ్రామా చేసినాం. స్వామి ఒకసారి స్వామి అడుగున్నారు, మీరు వేరే వాళ్ళకి తీసుకుని వస్తున్నారు స్లమ్ చిల్డ్రన్ కి, ఈ పిల్లలకి ఆ పిల్లలకి, మీరేం చేస్తున్నారు? నేను చెప్పినాను, స్వామి మీరు మాకు పర్మిషన్ ఇస్తే కదా మేము చేస్తాం, లేకపోతే ఎట్లా, మేము అనంతపురంలో చేస్తాం కానీ ఇక్కడ. సరే కానీ చేస్తే మీరు ఏం చేస్తారు? స్వామి మీరు దా డ్రామా చేయొచ్చు. స్వామికి ఆ డ్రామా చాలా నచ్చింది. ఇక్కడ ఒకసారి మేము అనంతపురంలోనే 89లో ఎనాక్ట్ చేసినాం, నేనే అని స్క్రిప్ట్ రాశాను. తర్వాత వారం తర్వాత అక్కడ ప్రశాంత్ నీలంకి మాకు ఇన్విటేషన్ ఇచ్చినారు స్వామి, కాలేజ్ ఆడిటోరియంలో యూజీసీ టీమ్ వస్తా ఉంది, మీరు ఆ ప్లే చేయాలని. ఎందుకంటే ఆ ప్లేలో మోస్ట్లీ యూ కెన్ సే 95% క్యారెక్టర్స్ మెన్, అండ్ అది కూడా మంక్స్. మంక్స్ అంటే అది క్రిస్టియన్ రోబ్సే వేసుకోవాలి. సో స్వామికి అది నచ్చింది, ఆడపిల్లలు కూడా చేయొచ్చు అని. సో ఆ ప్లే తో స్టార్ట్ చేసినాం పూర్ణచంద్ర ఆడిటోరియం. తర్వాత మళ్ళీ చాలా ప్లేస్ మేము ఎనాక్ట్ చేసినాం, కానీ ఎప్పుడూ కుల్వంత్ హాల్లో చేయలేదు. సో అందుకే రిజిస్ట్రార్ కూడా ఏం చెప్పినారంటే, స్వామి మీకు అక్కడ పర్మిషన్ ఇచ్చినారు కానీ ఇక్కడ ఎప్పుడు చేయలేదు కదా, సో సరే అయితే మేము ఇక్కడ కూడా ప్లే చేస్తాము. సో డాన్సెస్ అండ్ కవాలి సాంగ్స్ మేము అక్కడ డ్రెస్ వేసుకుని చేసేకలేదు, లేకపోతే మ్యూజిక్ ప్రోగ్రామ్ చేయొచ్చు కానీ డ్రెస్సెస్ వేసుకుని ఎప్పుడు మేము స్వామి దగ్గర చేయలేదు. స్వామి చాలా గర్ల్స్ కి కొంచెం తక్కువే అట్లాంటివి ఛాన్స్ ఇచ్చేది. సో మేము అది యాక్సెప్ట్ కూడా చేసినాం హ్యాపీలీ, ఎందుకంటే స్వామికి తెలుసు మా ఆడపిల్లలకి కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వాలి, అందరు ముందు పోకూడదు అని మాకు కూడా తెలుసు. సో ఇక్కడ మేము డ్రామా చేసినాము. తర్వాత ఓకే సో మేము ప్రోగ్రామ్ చేస్తే కూడా చాలా పాత టీచర్స్ కూడా ఉన్నారు, 68 నుంచి ఇంతవరకు ఆల్మోస్ట్ టిల్ 80 మేము చూసినాం, ఎందుకంటే తర్వాత వాళ్ళు ఇంకా మేము కూడా దాంట్లోనే లిస్ట్ లో ఉంటాం. సో 1968 to 80 ఎంతమంది టీచర్స్ ఉన్నారు, మేమందరూ ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసినాం వేరే వేరే కాంటాక్ట్స్ తో. ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి మీరు రావాలా అని, అట్లా చాలా మంది వచ్చినారు నిన్న. అండ్ మళ్ళీ నాన్ టీచింగ్ స్టాఫ్ కి కూడా మేము అట్లా పిలిచినాము, పాత చాలా పాత నాన్ టీచింగ్ స్టాఫ్ కి పిలిచినాము. అండ్ ఒక 2-3 టీచర్స్ కి నేను వర్క్ ఇచ్చాను, స్టూడెంట్స్ లిస్ట్ తయారు చేసి వాళ్ళకి ఫోన్ చేసి చేసి అందరికీ అట్లా. ఒక స్టూడెంట్ కి ఫోన్ చేస్తే చాలు, వాళ్ళ బ్యాచ్ కి అందరికీ ఫోన్ చేసి అందరికీ చెప్పినారు అట్లా. సో అందుకే 500 పైన పాత పిల్లలు ఇక్కడ వచ్చినారు. సమ్ ఆఫ్ దెమ్ వాళ్ళు నిన్న నాకు చెప్పినారు 25 ఇయర్స్ తర్వాత వచ్చినాము, కొంతమంది చెప్పినారు 35 ఇయర్స్ తర్వాత మేము ఈ క్యాంపస్ కి వచ్చినాం. మేము అనుకున్నాం అయ్యో ఎట్లా ఉంటుంది ఇన్ని సంవత్సరం తర్వాత, కానీ మాకు ఎంత బాగా రిసీవ్ చేస్తున్నారు మాకు అనిపించలేదు. మేము నిన్ననే వెళ్ళిపోయినాం ఇక్కడి నుంచి, మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వచ్చినాము అట్లా అనిపించింది. అంత ప్రేమంతో ఆ ప్రజెంట్ పిల్లలు కూడా చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు, క్యాంపస్ అట్లనే ఉంది ఎట్లా ముందు ఉండింది అట్లా వాళ్ళకి అనిపించింది.
1: మరి భౌతికంగా మన మధ్య లేనప్పుడు ఈ టైంలో మీకు స్వామి యొక్క గైడెన్స్ ఎలాగా దొరుకుతున్నది?
0: నాకు ఎప్పుడైనా ఏమైనా ఏం చేయాలా, ఈ ప్రాబ్లం ఉంది ఏం చేయాలని అనుకుంటేనే సమ్హౌ ఫ్రమ్ సమ్వేర్ ఆ ప్రాబ్లమ్ సొల్యూ

0: ఆలోచన వచ్చేస్తుంది. సో నేను ఆఫీస్ వాళ్ళకి కూడా చెప్తూనే ఉంటాను, స్వామి దారి చూపిస్తారు, స్వామి దారి చూపిస్తారు. మేడం మీరు అప్పుడు, నాకు తెలుసు స్వామినే దారి చూపిస్తారు, కానీ ఎట్లయినా అది డోర్స్ ఓపెన్ అవుతా ఉంది. ఏమైనా ఇప్పుడు గోల్డెన్ జూబిలీకి కూడా మేము యాక్చువల్ చూస్తే, మీరు నిన్న ప్రోగ్రామ్ చూస్తున్నారు కానీ చూస్తే ఎంత బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది, అన్ని బాగుంది, కానీ స్వామి అన్ని చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు అట్లా అనిపించడం లేదు మేము చేస్తామని, ఎందుకంటే అందరూ ఒక ఫ్యామిలీగా మేము ఇక్కడ క్యాంపస్ లో వీఆర్ వర్కింగ్ అండ్ లైక్ అ టీమ్ వీఆర్ వర్కింగ్, వర్కర్స్, టీచర్స్, స్టూడెంట్స్ అందరూ మేము ఒక ఫ్యామిలీ అని నేను అట్లా ఆ భావంతోనే ఇట్లా రన్ చేస్తున్నాను క్యాంపస్. సో అందరూ ఏం చేయాలా ఏం చేయాలా చెప్పండి మేడం మేము చేస్తామని అందరూ హ్యాపీగా చేస్తున్నారు. డబ్బు విషయం కూడా మేము ఎప్పుడు టెన్షన్ పెట్టలేదు, ఎందుకంటే ముందు ఎప్పుడో స్వామి నాకు సెక్రటరీ ఆఫ్ మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి ఉన్నప్పుడు చెప్పినారు, గాడ్స్ వర్క్ ఇస్ గుడ్ వర్క్, డబ్బు విషయం మీరు టెన్షన్ పెట్టొద్దు, ఎట్లయినా డబ్బు వస్తుంది. సో నేను వాళ్ళు కూడా ఇది ఖర్చు ఇంత అవుతుంది అది డోంట్ థింక్, అది స్వామి వర్క్, స్వామియే చూసుకుంటారని ఎట్లయినా అందరూ ఓకే మేము ఇస్తాము మేమే సెటిల్ చేస్తామని అట్లా అందరూ షేర్ చేసి మేము అంత ఫంక్షన్ అయిపోయింది. మాకు అట్లా అనిపించలేదు, భారమని అనిపించలేదు ఒక్కసారి కూడా. సో అట్లా స్వామి నాకు వేరే అడ్మినిస్ట్రేషన్ గురించి చూస్తే కూడా ఏమైనా ఏ విషయంలోనే కూడా ఒక్కొక్కసారి నేను అనుకుంటాను ఇది చాలా పెద్ద ఇష్యూ ఎట్లా సాల్వ్ అవుతా చేస్తానని. కానీ నెక్స్ట్ డే చూస్తే స్వామి హెస్ ఆల్రెడీ సాల్వ్డ్ ఇట్ పార్ట్లీ, నాకు దారి చూపిస్తున్నారు. సో డ్రీమ్ కూడా కాదు కానీ స్వామినే వేరే వాళ్ళకి పంపించి అది సాల్వ్ అవుతా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మా మెయిన్ బిల్డింగ్ది ఒక క్లాక్ టవర్ ఉంది కదా, క్లాక్ టవర్ ఉంది, అది క్లాక్ చాలా సంవత్సరం నుంచి వర్క్ చేయటం లేదు. సాయంత్రం వాకింగ్ చేసేటప్పుడు నేను అనుకున్నాను ఈ క్లాక్కి ఏమైనా చేయాలా, లేకపోతే ఐ థింక్ బికాస్ ఆఫ్ వెదర్ ఎక్కువ గాలితోనే అది ఏదో అయింది. సో నేను ఆఫీస్ ఒక అబ్బాయి ప్రసాద్ అని వర్క్ చేస్తారు, సో పిలిచి ప్రసాద్ నువ్వు పైన వెళ్ళి ఏమైనా చూస్తావా, ఏమైనా ఎవరైనా ఏమైనా ఫోన్ నంబర్ ఉంటే కూడా మేము కాంటాక్ట్ చేయొచ్చు, చాలా సంవత్సరం ముందు వీళ్ళు ఏమైనా రిపేర్ చేయించినారు ఏమో. తను కూడా చెప్పినాను వాడు, అవును ముందు ఎప్పుడో కొన్ని సంవత్సరం ముందు ఎవరో వచ్చి రిపేర్ చేసుకుని వెళ్ళినారు కానీ మళ్ళీ అట్లా అయిపోయింది. సరే అయితే వెళ్ళిరా, అక్కడ వాల్ పైన ఒక మొబైల్ నంబర్ ఉండింది, ఫోన్ నంబర్ ఉండింది వాల్ అక్కడ టవర్ లో. అక్కడ క్లాక్ ఎక్కడ ఉంది, గడియారం ఎక్కడ ఉంది, ఆ రూమ్ లోనే వాల్ పైన ఉంది రాసినది. సో నేను చేస్తాను చెప్తున్నాను, ఓకే సరే మేము ఫోన్ చేసి చూస్తాము. ల్యాండ్ లైన్ నుంచి నేను ఫోన్ చేశాను, ఆ ఫోన్ నంబర్ మహారాష్ట్ర పూణే. నేను ఫోన్ చెప్తే మీరు క్లాక్ రిపేర్ చేస్తారా ఏమైనా అని, అవును నా ఫాదర్ చేసేది. సో నేను చెప్పినాను ఇప్పుడు ఎవరైనా రిపేర్ చేయగలుగుతారంటే, లేదు నేను కూడా నేను నా ఫాదర్ నుంచి నేను నేర్చుకున్నాను. సో నేను చెప్పినాను ఇట్లా మాకు క్లాక్ పని చేయటం లేదు, మీరు వస్తారంటే సరేగా డెఫినెట్లీ వస్తాను, నేను పుట్టుపర్తి నెక్స్ట్ మంత్ వస్తున్నాను, అప్పుడు నేను వచ్చి మీ క్లాక్ కూడా రిపేర్ చేస్తాను. కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ రాలేదు, నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు, నాకు టెన్షన్ అయిపోయింది, అయ్యో దొరికింది నంబర్ మళ్ళీ ఏమైనా చేంజ్ అయిపోయిందా నంబర్ అని. తర్వాత మళ్ళీ వేరే ఇంకొక స్టూడెంట్ ఫాదర్ కి చెప్పి ఫోన్ చేసేస్తే, ఎస్ నేను వెళ్తాను కానీ నాకు వేరే పని ఉంది మళ్ళీ వెళ్తా, కానీ సెప్టెంబర్ లో వచ్చి ఫ్రీగా చేసి వెళ్ళినారు. ఒక పెద్ద గ్లాస్ ఉంది అక్కడ 10x10, అది 10,000 రూపీస్ ఖర్చు చేసినాం మేము ఫుల్ రిపేర్. అది ఎందుకు అంటే అది గ్లాస్ పర్సన్ కి మేము ఇచ్చినాం డబ్బు, కానీ ఆయన తీసుకోలేదు. అది నా సేవ, స్వామికి సేవ. క్లాక్ ఇప్పుడు పని చేస్తా ఉంది, అట్లా స్వామి దారి చూపిస్తున్నారు. ఏమంటే ఇంకా స్వామికి ఆ పని కావాలని నాకు ఎట్లయినా ఆ థాట్ వస్తుంది చేయాలా అని, ఎట్లా చేయాలని అది కూడా స్వామినే చూపిస్తున్నారు. సో యాక్చువల్లీ స్వామి పనియే, స్వామియే చేస్తున్నారు కానీ నాకు అట్లా థాట్ ఇచ్చి మళ్ళీ చేయిస్తున్నారు అంతే. సో నాకు ఎంత హ్యాపీనెస్ కి స్వామి క్లాక్ ఇప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తారు తర్వాత 12 o'clock 1 o'clock ఇప్పుడు కొడతా ఉంది, ఇక్కడ పెద్ద దూరం విలేజెస్ కూడా వాళ్ళకి వినిపిస్తుంది, అందుకే అందరికీ చాలా ఇష్టం ఉండింది అప్పుడు. సో అట్లా ఇప్పుడు పైన లోటస్ పైన కూడా ఒక లైట్ ఉండింది, మేము స్టూడెంట్ టైంలో. తర్వాత ఎప్పుడు పోయింది నాకు తెలియదు, కానీ చాలా కొన్ని డికేడ్స్ నుంచి ఆ లైట్స్ నేను చూడలేదు అట్లీస్ట్ క్యాంపస్ లో. కానీ ఈ గోల్డెన్ జూబిలీ వస్తా ఉంది అని స్వామి ఎట్లా మాకు ఇచ్చినాడు కాలేజ్, అట్లా నేను తయారు చేయాలని అనుకున్నాను. సో నేనేం చేశాను, మీరు పైన ఎక్కాలంటే ఎలక్ట్రీషియన్ కి అంత ధైర్యం లేదు, అందరికీ అడిగితే సరే మేడం మేము పోదాం పోదాం. మళ్ళీ లాస్ట్ వీక్ నేను చెప్పినాను అట్లీస్ట్ ఇప్పుడు వెళ్ళండి, లేకపోతే మళ్ళీ ఏమైనా బల్బ్ వేరే టైప్ బల్బ్ ఉంటే మేము బెంగళూరు నుంచి తెప్పించాలా, సో మీరు ఎక్కాలా లేకపోతే ఎట్లా అని ఎక్కినారు. నేను స్వామికి ప్రేయర్ చేశాను, స్వామి ఏమి అవ్వకూడదు, ఎందుకంటే లోటస్ బడ్ పైన పోవాలా, మళ్ళీ దానిపైన లైట్ ఉంది, ఏమి జరుగుతుంది ఏమో కానీ మీరే చూసుకోవాలని. ఏమీ జరగలేదు, వాళ్ళ కింద తీసుకుని వచ్చినారు, అది బ్రేక్ అయిపోయింది. ట్రై చేస్తే ఆ బల్బ్ బానే ఉంది, కానీ పెద్ద కవర్ బయటది అది బ్రేక్ అయింది, బల్బ్ లోపల బాగుంది కానీ ఇప్పుడు అది సరిపోద్ది ఇప్పుడు. సో ఓకే సరే, ఇంకా వాళ్ళు కనెక్షన్ చేసుకుని ట్రై చేస్తే ఆ వైర్ లోనే ఏదో ఉంది తెలీదు ఎక్కడ అని. కానీ నేను చెప్తున్నాను మీరు వైర్ మార్చుకోండి. బల్బ్ అక్కడ టౌన్ నుంచి 2-3 మోడల్స్ చూపించినారు, ఒకది నాకు నచ్చింది అది పెట్టినారు. సో మళ్ళీ ఇప్పుడు 5-6 డేస్ నుంచి ఆ లైట్ ఉంది, ఎన్ని డీకేడ్స్ తర్వాత ఆ లైట్ వచ్చింది. సో స్వామి ఎప్పుడు చెప్పేది, ఈ అనంతపుర్ క్యాంపస్ ఇస్ బీకన్ ఆఫ్ లైట్. యునో బీకన్ ఆఫ్ లైట్ ఇస్ వాట్, దర్యాలో ఓషన్ లో లైట్ హౌస్ ఉంటుంది, అక్కడ ఆ లైట్ ఏమి అన్ని చోట డార్క్నెస్ కి లైట్ చూపిస్తుంది. సో హీస్ టు సే అర్లియర్ ఈ క్యాంపస్ ఇస్ బీకన్ ఆఫ్ లైట్, అని ఇప్పుడు బీకన్ ఆఫ్ లైటే కనిపిస్తుంది రాత్రి చూస్తే, ఇట్ లుక్స్ లైక్ బీకన్ ఆఫ్ లైట్. సో అట్లా స్వామి ఒక ఐడియా ఇస్తారు, తర్వాత సంహౌ ఆ పని జరగాలని స్వామినే చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు డ్రీమ్ లో రాలేదు, కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది స్వామికి పని ఇష్టం ఉంటే ఎట్లయినా నాకు హెల్ప్ చేస్తారు. సో మనుషులు వచ్చేస్తారు, అట్లా ఆ క్లాక్ రిపేరర్ వచ్చి నాకు చెప్తున్నారు, మేడం నేను ఇంకొక నంబర్ రాస్తాను, ఏమైనా చేంజ్ అవుతే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, ఇప్పుడు 5-10 తర్వాత కూడా నేను రావచ్చు అని రిప్లై చేసుకుంటాను. ఎట్లా ఎన్ని సంవత్సరం తర్వాత ఆ నంబర్ సేమ్ ఉంది, తన ఫాదర్ నంబర్ అట్లీస్ట్, కానీ అట్లా రిపేర్ అయిందా లేదా? సో అది స్వామి పని, స్వామియే చేస్తున్నాడని అనుకుంటున్నాను. నాకు నేను చేశానని అట్లా నాకు భావమే లేదు.
1: చాలా బాగుంది మ్యామ్. మరి ఇలాగే స్వామి ప్రెజెన్స్ ని తెలియజేసే ఇన్సిడెంట్ గాని సంఘటన గాని ఏదైనా జరిగిందా ఈ ప్రిపరేషన్ టైంలోని దీనికి రిలేటెడ్ గా?
0: ప్రెజెన్స్ అంటే మీరు నిన్న విన్నారు కదా, నేను ఒక టీచర్ కి చెప్పినాను, అది ముందు ఎప్పుడో మేము స్టూడెంట్స్ టైంలో స్వామి మాకు కొన్ని లెటర్స్ రాస్తున్నారు. సో అట్లీస్ట్ ఒక లెటర్ కూడా మా దగ్గర లేదు. అప్పుడు వార్డెన్ జయలక్ష్మి గోపినాథ్ మేడం దగ్గర ఉండింది, లేకపోతే సుబ్బమ్మ మేడం దగ్గర ఉండింది. ఫస్ట్ వార్డెన్ సుబ్బమ్మ మేడం, తర్వాత జయలక్ష్మి మేడం, గోపినాథ్ మేడం అన్నట్. మేడం ఒక ఫోటో ఉంది, అది ఫోటో ఫ్రేమ్ లోనే ఒక లెటర్ ఉంది హాస్టల్లోని. ఎక్కడ ఉంది నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే ఆ టైంలో మేడం ఏం చేసేది, వార్డెన్ ఏం చేసేది, ఆ స్వామి లెటర్ రాసిన లెటర్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారు. సో మేము ఆ లెటర్స్ అన్ని రాసుకున్నాం, మా డైరీలో ఉంది ట్రాన్స్లేషన్, కానీ ఒరిజినల్ లెటర్ మా దగ్గర లేదు. సడన్ గా నాకు ఎట్లా ఎందుకు ఆ థాట్ వచ్చింది, ఆ అట్లీస్ట్ ఒక లెటర్ మాకు దొరికితే ఎంత బాగుంటుంది అని ఎందుకో. అందుకే నేను చెప్తున్నాను ఆ థాట్ కూడా స్వామినే తీసుకుని వస్తున్నా. సో రాణికి చెప్తున్నాను, నా డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఇప్పుడు నా బదులు తనే హెచ్ఓడి. తర్వాత తనకి దొరికింది, అది కూడా ఒక పెద్ద స్టోరీ, కానీ దొరికింది 2 డేస్ తర్వాత నాకు చెప్పింది, మేడం నేను పంపిస్తున్నాను మీకు ఈమెయిల్తో, ఎందుకంటే ఆ లెటర్ దొరికింది. కానీ దాంట్లో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమని, పైన 1976 స్వామి ఆ లెటర్ రాస్తున్నారు అనంతపుర్ గర్ల్స్ కి, పర్సనల్ లెటర్ ఫ్రమ్ స్వామి టు స్టూడెంట్స్. దానిపైన గోల్డెన్ జూబిలీ అని టైప్డ్ ఉంది, ఆ లెటర్ హెడ్ ఉంది. సో గోల్డెన్ జూబిలీ అక్కడ టైప్డ్ ఉంది, సో లెటర్ హెడ్ కూడా స్వామి అప్పుడు తయారు చేస్తున్నారు గోల్డెన్ జూబిలీ. దట్ మీన్స్ కే స్వామి 50th ఇయర్ హీ సెలబ్రేటెడ్ ద గోల్డెన్ జూబిలీ. ఇప్పుడు స్వామి ఎడ్యుకేషనల్ మిషన్ కి స్వామి కాదు 50th ఇయర్ సెలబ్రేషన్ కావాలని మేము అనుకున్నాం. సో స్వామికి కావాలి, ఎందుకంటే స్వామి చెప్పరు నా 50th బర్త్డే సెలబ్రేట్ చేయ, మేమే భక్తులు చెప్పాలా స్వామి మీ 50th ఇయర్ మేము సెలబ్రేట్ చేస్తాం. ఇప్పుడు మేము మా పేరెంట్స్ కి చెప్తాం కదా, అమ్మా నీ బర్త్డే ఈరోజు, చలో మేము ఏమైనా సెలబ్రేట్ చేస్తాం. అట్లా స్వామి మాకు ఎందుకు థాట్ ఇస్తారు, ఎందుకంటే స్వామి ఎట్లా చెప్తారు నా బర్త్డే సెలబ్రేట్ చేయండి లేకపోతే 50 ఇయర్స్ మా ఎడ్యుకేషనల్ మిషన్. లేదు, మేమే చేయాలా, మేమే గుర్తు చేసి స్వామికి చెప్పాలి, స్వామి చేస్తామని సరే అని ఒప్పుకుంటారు. కానీ ఆ థాట్ ఇప్పుడు ఇస్తున్నారండి, అది స్వామి అట్లా నాకు ద ప్రెజెన్స్ ఆఫ్ స్వామి, వీ కెన్ ఫీల్ ఇట్ ఆల్ త్రూ దట్. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ ఇప్పుడు ఈ టైంలో 29th of June నుంచి 6th July వరకు ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ జరుగుతుంది. సో నేను అనుకున్నాను ఎట్లా మేనేజ్ చేస్తాం, ఎందుకంటే కల్చరల్ ప్రోగ్రామ్ రిహర్సల్ చేయాలా, ఈ పక్క వాళ్ళ స్టడీస్ సఫర్ అవ్వకూడదు, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్. స్వామి, నేను పిల్లలకి చెప్పినాను, కల్చరల్ ప్రోగ్రామ్ పార్టిసిపెంట్స్ కి చెప్పినాను, మీరు ఎగ్జామ్ కూడా బాగా రాయాలా, ఎందుకంటే స్వామికి కూడా మంచి మార్క్స్ తెప్పిస్తేనే స్వామికి ఖుషి అవుతుంది. కానీ ఈ ప్రోగ్రామ్ కూడా జరగాల, ఏం చేస్తాము, నా ఐడియా ఉంది, మీరు ఏ టైంలో గ్రౌండ్కి వెళ్తారు, ప్రేయర్ ముందు 4:30 to 6 ప్రాక్టీస్ చేస్తామా, మీరు శ్రద్ధగా చేస్తారంటే ఎస్ మేడం అని చెప్పినారు. సో ఓన్లీ దట్ 1.5 hours ఇన్ ద డే వీ హ్యావ్ ప్రాక్టీస్డ్. హౌ మెనీ డేస్? నాట్ ఈవెన్ 10 days. ఓన్లీ, నో వన్ విల్ ప్రాక్టీస్ ఇన్ ద స్టడీ టైమ్. వెన్ యూ గో టు హాస్టల్ ఆఫ్టర్ ప్రేయర్ డిన్నర్ దెన్ స్టడీస్. ఏమి డిస్టర్బ్ అవ్వకూడదు, లేకపోతే స్వామికి కోపం వస్తుంది. నా పిల్లలు దీంట్లో కూడా బాగా మంచి మార్క్స్ తెప్పించాలి, ప్రోగ్రామ్ కూడా బాగా జరగాలి. కానీ వాళ్ళు కూడా కోఆపరేషన్తోనే ఇట్లా 1.5 hours శ్రద్ధగా చేస్తే చాలు అని అనుకున్నా. సో నాకు ఏం టెన్షన్ లేదు మైండ్లో, ఎట్లా జరుగుతుంది, ఏం అవుతుంది అని. కానీ 6th evening నుంచి మళ్ళీ మేము చాలా వరకు ప్రాక్టీస్ చేసినాం. దట్ ఆల్సో 2 practices 3 practices, దట్స్ ఫైనల్ అయిపోయింది. అండ్ నేను పిల్లలకి చెప్పినాను, స్టూడెంట్స్కి, మీరు డివోషన్తో భక్తితో చేస్తే, ఇంపర్ఫెక్ట్ ఉంటే కూడా స్వామి యాక్సెప్ట్ చేస్తారు, కానీ డివోషన్ లేకుండా చేస్తే, పర్ఫెక్ట్ ఉంటే కూడా స్వామికి ఇష్టం ఉండదు. సో మీరు అది పర్ఫెక్ట్ రావాలా, కానీ ఫుల్ మీ కాన్సన్ట్రేషన్ స్వామి పైనే ఉండాలా. సో మీరు ఆ భక్తితో చేస్తే స్వామి తప్పగా యాక్సెప్ట్ చేస్తారు. లాస్ట్లో స్వామి మీకు చెప్పాలా, చాలా సంతోషం, అప్పుడు నాకు సంతోషం వస్తుంది, సరే ఇప్పుడు స్వామికి మీరు సంతోషం పెట్టినారు అంతే నేను లాస్ట్ లో చెప్పి వెళ్ళినాను. తర్వాత వీళ్ళందరూ టీచర్స్ వాళ్ళు మాట్లాడి ఇట్లా స్వామి డిస్కోర్స్ నుంచి చాలా సంతోషం అది ఆ చిన్న వాయిస్ తో ప్లే చేస్తున్నారు లాస్ట్ లో. ఎందుకంటే నేను అట్లా చెప్పినాను కదా, పిల్లలు ఏమైనా అనుకుంటారని, వాళ్ళకి నిరాశ ఉంటుంది, స్వామి ఏం చెప్పలేదని వాళ్ళు అందుకే ప్లే చేస్తారు. సో అట్లా మేము కూడా స్వామి ప్రెజెన్స్ పిల్లలకి, ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలకి ఆ ఫీల్ అవ్వాలా, వాళ్ళు కూడా స్వామి మిషన్ కంటిన్యూ చేయాలా. మేము ఎన్ని సంవత్సరం ఉంటాం, తర్వాత వాళ్ళే కదా టార్చ్ బేరర్స్. సో మేము పాస్ ఆన్ చేయాలా వాళ్ళకి. సో ఇప్పుడు నిన్న ప్రోగ్రామ్ తర్వాత ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంది క్యాంపస్ లో, ఎందుకంటే నాకు తెలుసు అది జరుగుతుంది, స్వామి పని కదా. స్వామికి మేము పాత పిల్లలు చూసి ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలకి కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇంకా ఈ ప్రోగ్రామ్ తర్వాత పార్టిసిపెంట్స్ కి కూడా ఒక వేరే భావం ఉంది ఇప్పుడు, ఎందుకంటే నేను చెప్పినాను మీరు యాక్ట్ చేయలేదు, స్వామిని అన్ని చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము అనుకుంటామా నేను యాక్ట్ చేస్తున్నాను అప్పుడు బాగా రాదు. స్వామికి ఫుల్లీ మీరు ఆఫర్ చేయండి, ఏదైనా చేస్తే స్వామికి.
2: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20, 21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
3: కళాశాల ప్రారంభమై 50 ఏళ్లు గడిచాయి. 50 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. స్వామి చాలా ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తారని, సమంజసమైన మార్పులకు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ ఇలా చెప్పారు.
0: మేము స్టూడెంట్స్ టైమ్ లో స్వామి మా పైన చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టినారు. ఎట్లా డ్రెస్సింగ్ చేయాలా, ఎట్లా నడుచుకోవాలా, ఎట్లా నడుచుకోవాలంటే నిజంగా నడుచుకోవాలంటే వాకింగ్, ఫిజికలీ ఎట్లా వాకింగ్. ఒకసారి నాకు గుర్తుంది ఆడపిల్లలు ఎట్లా నడుచుకోవాలని స్వామి చూపించినారు కూడా. అట్లా ఎక్కువ బాడీ షేక్ చేయకూడదు, మళ్ళీ జుట్టు ఎట్లా చేయాలా, బింది పెట్టాలా, అన్ని మా భారతీయ సంస్కృతి ఎట్లా మీరు పైకి తీసుకొని రావాలా, అది అన్ని మాకు అప్పటి నుంచి నేర్చుకునే ఉన్నారు. కానీ తర్వాత ఏమైంది, మోడర్నైజేషన్ తో కొంచెం మార్పు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పట్లో మా టైంలో ఎట్లా ఉండింది అట్లా ఇప్పుడు చేసేకి లేదు, పిల్లలు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ నేనేం అబ్జర్వ్ చేశాను, మేం ఎల్డర్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాము ఇంకా ఇప్పుడు కూడా, కానీ స్వామి చాలా ప్రోగ్రెసివ్ మైండ్. ఎందుకంటే ఇప్పుడు మాకు స్పోర్ట్స్ మీట్ టైంలో కూడా సల్వార్ కమీజ్ పెట్టే స్వామి పర్మిషన్ ఇచ్చినారు. సల్వార్ కమీజ్ వేసుకోండి, మా టైంలో మేము సారీస్ వేసుకుని స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసినాం, కానీ వాళ్ళకి ఆ పర్మిషన్ ఇచ్చినారు సల్వార్ కమీజ్ దుప్పట్టా వేసి బాగా నీట్ గా మీరు చేయొచ్చు అని. సో స్వామి చాలా ప్రోగ్రెసివ్, మాకంటే ఎక్కువ. సో నాకు అట్లా అనిపిస్తుంది, స్వామి ఇస్ అ ప్రోగ్రెసివ్ గాడ్ ఇన్ ద ప్రెజెంట్ కాంటెక్స్ట్. ఆడపిల్లలు వాళ్ళ డిసిప్లిన్ ఉండాలా, మర్యాద ఉండాలా, మోడెస్టీ అన్నీ ఉండాలా, క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉండాలా. కానీ బెటర్ వరల్డ్ కంపేర్ చేస్తే మా పిల్లలు ఒక టూ స్టెప్స్ వెనకాల రాకూడదు. మేము కూడా ఈక్వలీ కాంపిటెంట్, ఈక్వలీ మేము వేరే వాళ్ళతో కంపీట్ చేయొచ్చు అని అట్లా కూడా ఉండాలా. సో స్వామి హెస్ వాట్ హీ హెస్ డన్ ఇస్ ట్రెడిషన్ ప్లస్ మోడర్నిటీ, ఇది బ్లెండ్ చేసి మాకు కొన్ని స్వామినే స్లోలీ అలౌ చేస్తాం. మధ్యలో కొన్ని ఐ థింక్ కొన్ని సంవత్సరం మేము స్టూడెంట్స్ టైంలో అప్పుడు సల్వా కమీజ్ అలౌ చేస్తారు, కానీ అప్పుడు సరిగా దుప్పట్టా పెట్టలేదు ఇది అది అని మేమే మా ఎల్డర్సే చెప్పి స్వామికి చెప్పినారు, స్వామి వాళ్ళు సరిగా దుప్పట్టా పెట్టడం లేదని, సరే ఇప్పుడు పూర్తిగా చీరనే కట్టుకోవాలని చెప్పినారు. కానీ తర్వాత చూడండి, ఎయిటీస్ లో స్వామి యాక్సెప్ట్ చేస్తారు, నూను వాళ్ళకి అట్లా పర్మిషన్ ఇవ్వాలా, ఫ్రీగా కొంచెం వాళ్ళ ఎక్సర్సైజెస్ ఏమైనా స్పోర్ట్స్ దీంట్లో. 86 లో మేము వాళ్ళ సల్వార్ కమీజ్ వేసుకునే అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా. సో స్వామి చాలా ప్రోగ్రెసివ్ చెప్పచ్చు. అది ట్రెడిషన్ ఒక పక్క ఉండాలా, కానీ ప్రోగ్రెస్ కూడా ఉండాలి, లేకపోతే మేము వీ విల్ బికమ్ వాట్ యూ కాల్ అవుట్డేటెడ్. సో స్వామి అట్లా చేయలేదు. ఈ క్యాంపస్ ఈ కాలేజ్ లో కూడా అన్ని ట్రెడిషన్ ఉండాలా, కానీ మళ్ళీ ఎక్విప్మెంట్ చూస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే, మా మల్టీమీడియా ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ అన్ని మోడర్నైజేషన్ కూడా జరిగింది. సో స్వామికి అట్లనే ఇష్టం, ఆడపిల్లలకి కాలేజ్కి కూడా. సో ఆడపిల్లలు కూడా, సో అందుకే నాకు అట్లా ఓ నేను అంత ఓల్డ్ ఫ్యాషన్ అని ట్రెడిషన్ అట్లా నాకు అనిపించదు, నేను కూడా మోడర్న్ లేడీనే, కానీ మై రూట్స్ ఆర్ ఇన్ ట్రెడిషన్. సో నాట్ వెస్టర్నైజేషన్, మోడర్నైజేషన్. స్వామికి ఆ వెస్టర్నైజేషన్ ఇష్టం లేదు, కానీ మోడర్నైజేషన్. సో ఐ థింక్ స్వామీస్ మెసేజ్ ఈజ్ ద సేమ్, మేమే అర్థం చేసుకోలేదు. ఊరికే అట్లా ఎగ్జాక్ట్లీ 68 లో ఎట్లా ఉన్నారు అట్లా ఇప్పుడు పిల్లలకి మేము చెప్తే అట్లా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫాలో. వాళ్ళు కూడా ఎట్లా ఫాలో చేస్తారు, ఎప్పుడు ఫాలో చేస్తారు, మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళు ఫాలో చేస్తారు, కానీ స్వామి అట్లా. స్వామి హెస్ బిన్ వెరీ ప్రోగ్రెసివ్ ఇన్ హిస్ హోల్ వే హీ హెస్ రన్ దిస్ కాలేజ్.
1: ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు కాలేజీ పూర్వ విద్యార్థిని కూడా. తను చదివిన కాలేజీకే డైరెక్టర్ కావడం తనకెంతో ఆనందం కలిగిస్తున్నది అన్నారు. మీరు ఇక్కడ చదువుకొని ఇక్కడ పనిచేసి ఇప్పుడు కూడా ఈ స్వర్ణోత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది?
0: నాకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ మై లైఫ్ అనిపించింది. ఎందుకంటే నేను ఎట్ ఏజ్ ఆఫ్ 13 నేను ఇక్కడ వచ్చాను, మళ్ళీ 2 ఇయర్స్ హై స్కూలింగ్ చేశాను. ఎందుకంటే స్వామి నాకు పిలిచినారు, అప్పుడు స్కూల్ స్వామి స్కూల్ లేదు ఇక్కడ పుట్టపర్తిలో. సో స్వామి నాకు ఇక్కడ ఉండమన్నారు. అప్పుడు స్వామినే అనిమ ముఖర్జీ మేడం ఆ రోజుల్లో ప్రిన్సిపల్ ఇక్కడ ఈ క్యాంపస్ కి. స్వామి టోల్డ్ హర్ టు గో. ఆ రోజుల్లో ఒకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నింది ఇక్కడ అనంతపురం టౌన్ లో, ఎల్ఆర్జీ స్కూల్. అక్కడ ఆ మేడమే వెళ్లి నాది నా సిస్టర్ నా అక్కది అడ్మిషన్ చేసుకుని వచ్చింది. సో మేము అట్లా వెళ్ళినాము హైగా వీఐపీ లాగా అని. మళ్ళీ 2 ఇయర్స్ నేను, నా సిస్టర్ 1 ఇయర్. మేము హై స్కూల్ ఫినిష్ చేసిన తర్వాత మేము కాలేజ్కి జాయిన్ అయినాం. కానీ తర్వాత నేను కాలేజ్ జాయిన్ చేశాను, పియూసీ చేశాను, డిగ్రీ చేశాను. అంత ఫుల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత నేను ఇంకా నా పీజీ కోర్స్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ కూడా క్యాంపస్ లో ఎంఏ ఇంగ్లీష్ లేదు. సో నేను పక్కన యూనివర్సిటీలో పీజీ సెంటర్, ఆటోనామస్ పీజీ సెంటర్, తర్వాత అది సేమ్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అయిపోయింది. కానీ అప్పుడు నేను పీజీ కోర్స్ చేస్తున్నాను. స్వామినే చెప్పినారు ఇక్కడ హాస్టల్లో ఉండి నేను అక్కడ చేయాలి. సో రోజు నేను బస్సులో వెళ్లి వస్తున్నాను. అప్పుడు ఒకసారి స్వామి బర్త్డే టైం, ఎందుకంటే పిల్లలతోనే నేను హాస్టల్లోనే ఉంటున్నాను, వాళ్ళతోనే కూర్చుంటాను అక్కడ దర్శనానికి. సో స్వామి చీర ఇచ్చేటప్పుడు, ఏమి పటేల్ నువ్వు ఎన్ని రోజులు ఇట్లే ఉంటావు, ఎప్పుడు టీచర్ అవుతావు మా కాలేజ్లో అని. సో నేను చెప్పినా, స్వామి ఇంకా చదువుకుంటున్నానంటే సరే వెంట తొందరగా వచ్చేసాయి టీచర్గా అని. సో నాకు అట్లా ఎక్స్టెన్షనే అనిపించింది. తర్వాత ఎంత హ్యాపీగా స్వామి ఇంకా తొందరగా వచ్చేసాయని చెప్తే, నేను కూడా మళ్ళీ నా కోర్స్ అయిన తర్వాత ఒక 2-3 మంత్స్ ఇక్కడ వర్క్ చేశాను, ఎందుకంటే ఒక మేడం లీవ్లో ఉంది అని. మళ్ళీ స్వామికి అడిగితే ఫుల్ టైం పిహెచ్డీ చేస్తాను స్వామి అంటే, సరే చెయ్యని. అప్పుడు నేను అదే బయటనే చేస్తాను, అప్పుడు ఇక్కడ లేదు కదా ఏమో ఇంగ్లీష్ అని. మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయింది కానీ ఫుల్ ఫ్లెజ్డ్ లేదు. సో బయట చేసుకుని అప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు వస్తావు టీచర్గా నా కాలేజ్కి అని. నా పిహెచ్డీ ఆల్మోస్ట్ ఫినిష్ అవుతా ఉంది 85లో. అప్పుడు కూడా ఒకసారి స్వామి చెప్తున్నారు, నువ్వు రా తొందరగా రా అని. నేను సరే అని చెప్తున్నాను కానీ నేను రాలేదు, ఎందుకంటే ఇంకా నా పిహెచ్డీ అవ్వలేదు, అది ఫినిష్ అవుతే బాగుంటుంది. కానీ ఆ లోపల ఏమైంది, ఐ థింక్ యాడ్ బ్లాక్లో నుంచి నాకు వేరే వాళ్ళు టీచర్ ఇక్కడ క్యాంపస్లో టీచర్ ఐ థింక్ హెచ్ఓడి చెప్తున్నారు, నాకు పిలిచి చెప్తున్నారు, మేము అడ్వర్టైజ్మెంట్ పెడుతున్నాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్కి, నువ్వు ఎందుకు అప్లై చేయలేదు. నేను చెప్పినాను, లేదు మేడం నేను ఇంకా నా పిహెచ్డీ అవ్వలేదు కదా అందుకే. లాస్ట్ ఇయర్ కూడా పెట్టినాము, ఈసారి కూడా మేము పెట్టినాము, నువ్వు అప్లై చేయటం లేదు, మేము నీకోసమే అది అడ్వర్టైజ్మెంట్ పెట్టమన్నారు స్వామి. కానీ దాని తర్వాత నేను వెంటనే కుటుంబరావు, అప్పుడు హీ వాజ్ సెక్రటరీ ఆఫ్ ద ఆశ్రమ్, నేను అంకుల్ దగ్గర వెళ్ళి అడిగినాను స్వామికి ఒకసారి మెసేజ్ పంపిస్తారా అని. అంకుల్ నాకు అర్థం అవటం లేదు ఏం చేయాలా అని. సరే స్వామి సెంట్ మెసేజ్ బ్యాక్, జాయిన్ చేయమను. సో నాకు చెప్పినారు జాయిన్ చేయి అని చెప్పినారు స్వామి. సో దెన్ నేను అప్లై చేశాను, అప్పుడు నేను ఇంకా థీసిస్ కూడా సబ్మిట్ చేయలేదు కానీ జాయిన్ చేశాను. అందుకే నాకు ఎక్స్టెన్షనే అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 46 ఇయర్స్ కంటిన్యూస్లీ వేరే వేరే రోల్లోనే నేను ఇక్కడ ఉన్నాను. అది జాయిన్ చేసిన తర్వాత 86 జనవరిలో నాకు డిగ్రీ వచ్చింది, ఎందుకంటే స్వామి బర్త్డే 60th బర్త్డేనే నేను సబ్మిట్ చేయాలని నా పిహెచ్డీ థీసిస్ అని నేను అనుకున్నాను. సో అట్లా హార్డ్ వర్క్ చేసి సబ్మిట్ చేసేసాను. ఇక్కడ వర్క్ చేస్తూ 2 o'clock వరకు కూర్చొని టైప్ చేసేది నేనే, సొంతంగా నా థీసిస్ నేనే టైప్ చేశాను, ఎందుకంటే నాకు మిస్టేక్స్ వస్తే లేట్ అవుతుంది, నేనే మాన్యువల్ గా అన్ని టైప్ చేశాను. అప్పుడు తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత నాకు రికార్డ్ టైంలో డిగ్రీ కూడా వచ్చేసాను. తర్వాత నేను ఇక్కడే కంటిన్యూ అయ్యి స్లోలీ మళ్ళీ ఐ థింక్ 2010-11 అప్పట్లోనే స్వామి ఫిజికల్ ఫామ్ అప్పుడు ఉన్నింది, ఐ థింక్ అప్పుడు హెచ్ఓడి నాకు చేస్తున్నారు స్వామి. కానీ తర్వాత నాకు ప్రొఫెసర్షిప్ వచ్చింది, అప్పుడు స్వామి ఫిజికల్ ఫామ్ లో లేరు. సో అది కానీ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ పోస్ట్ కి వచ్చినాను 2017. సో నాకు అట్లా ఏం అనిపించదు వేరేగా అని, ఓకే ఫస్ట్ ఐ వాజ్ అ స్టూడెంట్ తర్వాత టీచర్ ఇప్పుడు డైరెక్టర్, నాకు అట్లా అనిపించదు. నాకు ఓన్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్వామీస్ వర్క్ అని అనిపిస్తుంది నాకు. హ్యాపీనెస్ ఆర్ ఎక్సైట్మెంట్ అట్లా ఏమి లేదు. స్వామి వర్క్ చేస్తూనే ఉన్నాను, వేరే వేరే రోల్స్ స్వామి ఇస్తున్నారు. ఫస్ట్ నాకు స్టూడెంట్ రోల్, ఇప్పుడు తర్వాత టీచర్, తర్వాత హెచ్ఓడి, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినారు, ఇప్పుడు నాకు డైరెక్టర్గా పెట్టినారు. ఓకే స్వామి వర్క్ కంటిన్యూ చేయాలని స్వామి ఇట్లా నాకు వేరే వేరే, అది కూడా ఒక డ్రామానే స్వామిది. నేను యాక్టర్, ఐఎమ్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్ కానీ డ్రామా ఒకటే, అది స్వామి డైరెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను డైరెక్టర్ కాదు, స్వామి డైరెక్టర్.
1: మరి నిన్ననొచ్చిన ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఆ విషయాలు చెప్తారా?
0: వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు నాకు చెప్తున్నారు ఆ డ్రామా ఆఫ్కోర్స్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. వాళ్ళకి ఎట్లా అనిపించిందంటే, బాబా అక్కడే ఉన్నారు, అది యాక్షన్ ఏం కాదు డ్రామా ఏం కాదు, స్వామి మాకు మంచి మెసేజెస్ కూడా ఇచ్చినారు ఆ ప్లే ద్వారా. ఇంకొకటి వాళ్ళకి క్యాంపస్లో చాలా స్వామి ప్రెజెన్స్ అనిపించింది, ఎందుకంటే మేము నేనే మీటింగ్ పెట్టి కొంతమంది మీటింగ్ పెట్టి నేను చెప్తున్నాను, స్వామి క్యాంపస్కి తప్పగా వస్తారు. సో సాటర్డే ఈవినింగ్ స్వామి రూమ్లో దీపం లైట్ చేయాల. తర్వాత సండే మార్నింగ్ అక్కడ సుప్రభాతం కూడా చేయాల, ఎందుకంటే స్వామి వచ్చినారు క్యాంపస్ కి, మేము ఆ భావంతోనే చేస్తున్నాము. సో ప్రొసెషన్ కూడా మార్బుల్ ఫ్లోర్ నుంచి కాదు, ఇక్కడ కామన్ రూమ్ నుంచి కాదు, స్వామి రూమ్ నుంచి కలశం తీసుకుని వస్తాం కిందకి, ఎందుకంటే స్వామికి అక్కడి నుంచి మేము తీసుకుని మళ్ళీ ఆడిటోరియం మెయిన్ ఎంట్రన్స్ నుంచి మేము దిగి వస్తాము. అది ఎక్స్ స్టూడెంట్స్ కి చాలా హార్ట్ టచ్ అయింది, ఎందుకంటే ముందు ఎట్లా స్వామి వచ్చేది అట్లానే మీరు అన్ని ప్రొసెషన్ అరేంజ్ చేస్తున్నారని మాకు చాలా హ్యాపీ అని వాళ్ళకి అట్లా ఫీలింగ్. ఫుల్ ఈవెన్ ఈవినింగ్ టైం కూడా వాళ్ళు అదే స్వామి క్యాంపస్ లో ఉన్నారని అట్లా వైబ్రేషన్స్ చాలా పవర్ఫుల్ వాళ్ళకి అనుభవం అయింది. మేము ఇక్కడ ఉన్నాం మాకు అనిపిస్తుంది అది వేరే, కానీ వాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా క్యాంపస్ చాలా మార్పు ఉంది, ఇప్పుడు స్వామి ఉన్నారని మాకు పూర్తి 100% విశ్వాసం అయిపోయింది. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్తో పని చేయాలా, స్వామి పని చేయాలని వాళ్ళు అందరూ వెళ్ళినారు. అని ఇప్పుడు 21st మేము తప్పగా రావాలి. కానీ వాళ్ళు ఇంకొక విషయం ఏం చెప్పినారంటే, అది 21st పుట్టపర్తి మేము వస్తే అది డెఫినెట్లీ అది మా ఫంక్షన్, మేము రావాలా, కానీ క్యాంపస్ లో వచ్చినప్పుడు ఇట్ ఈస్ లైక్ కమింగ్ హోమ్, మా అమ్మాయి ఇంటికి మేము వచ్చినామని అట్లా అనిపించింది. ఎందుకంటే స్వామి మాకు అట్లే చూసుకున్నారు, బాగా ప్రేమం ఇచ్చి మాకు బాగా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాం. క్యాంపస్ వచ్చినాం అది వేరే ఎక్స్పీరియన్స్, అది దానికి కంపేర్ చేసేకే లేదు. సో వాళ్ళు చాలా వాళ్ళ హార్ట్స్ ఫిల్డ్ విత్ స్వామీస్ ప్రేమ అండ్ వాళ్ళు వెళ్ళినారు.
3: అనంతపురం మహిళా కళాశాలలో కొంతకాలం పనిచేసిన అధ్యాపకుల అనుభవాలు ఇప్పుడు మీకోసం. ముందుగా బాటనీ లెక్చరర్ శ్రీమతి ధనలక్ష్మి గారి అనుభవం.
4: నా పేరు ధనలక్ష్మి, నేను బాటనీ లెక్చరర్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజ్, ఫర్ విమెన్. నేను ఇక్కడ 1984లో నేను ఈ కాలేజ్లో జాయిన్ అయినా, నవంబర్ 26th, సూన్ ఆఫ్టర్ స్వామీస్ బర్త్డే. ఎందుకంటే అంతకుముందు ఇద్దరు ఇంటర్వ్యూకి వచ్చాం, బాటనీ ఇంటర్వ్యూకి, నేను అందులో సెలెక్ట్ అవ్వలేదు యాక్చువల్లీ. తర్వాత అమ్మాయి సెలెక్ట్ అయింది, కానీ అకామిడేషన్ ఇక్కడ లేదన్న రీజన్ తో అమ్మాయి వెళ్ళిపోవడం, నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అందుకనే అది స్వామి ఎక్కడున్నా కూడా, నేను కర్నూలులో వర్క్ చేసేదాన్ని, నెల్లూరులో 2 ఇయర్స్ చేసి ఇక్కడికి పిచ్చుక కాళ్లకు దారం కట్టి లాగినట్టుగా నన్ను లాగారు నేను అనుకుంటున్నాను. తర్వాత 84లో నేను నవంబర్ జాయిన్ అయితే 85 ఆగస్ట్ లో నా మ్యారేజ్ అయింది. ఫస్ట్ కార్డు స్వామికి ఇవ్వాలని నేను బ్యాగ్ లో పెట్టుకుని, అప్పటికి ఇంకా హేమలత మేడం గారు ప్రిన్సిపాల్ గా ఉన్నారు, స్వాతి సహా అని నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, ఆ అమ్మాయి నాకు అక్కడేం తెలియదు అని తీసుకెళ్లింది. కూర్చున్నాం జయమా మేడం పక్కన, కూర్చోబెట్టుకున్నారు నన్ను యాక్చువల్ గా. ఆ తర్వాత స్వామికి జయమా మేడం చెప్తున్నారు, స్వామి మన కాలేజీలో కొత్త అమ్మాయి జాయిన్ అయింది అని ఇంకా చెప్తున్నారు. నేను కార్డు ఇంకా బయటికి తీయలేదు, నా వెడ్డింగ్ కార్డు స్వామికి ఫస్ట్ కార్డు ఇవ్వాలని ఇంకా బయటికి తీయలేదు. స్వామి పెళ్ళా అని అడిగాను నేను. అసలు నాకు అప్పుడు గబగబా కార్డు తీసి స్వామి దగ్గర పెట్టి ఆ తర్వాత నా కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి. తర్వాత 1990 ఐ వాజ్ బ్లెస్డ్ విత్ చైల్డ్ అండ్ దెన్ 1991లో మేము ఇక్కడే స్వామి కాలేజీకి ఎదురుగానే ఇల్లు కట్టుకున్నాం. 1991లో మళ్ళీ అగైన్ స్వామి గృహప్రవేశానికి ఇవ్వాలి కార్డ్ అనుకుని నేను ఒక్కదాన్ని వెళ్ళా. ఫస్ట్ వైపు కూడా రాలేదు స్వామి ఈవినింగ్. అందరూ నన్ను అన్నారు, నువ్వు యు ఆర్ బ్లెస్డ్ చైల్డ్, వాడు స్వామి దగ్గర వచ్చాక పుట్టాడు కాబట్టి నువ్వు బాబం తీసుకురా అన్నారు. అదే ఇమ్మీడియట్ నైట్ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇమ్మీడియట్ మార్నింగ్ దర్శనంకి వచ్చేసా. అప్పట్లో 5 గంటలకు దర్శనం ఉండేది. ఆ టైంలో చిన్నవాడు బాబుకి ఇంకా 11th మంత్, ఇట్లా అప్పటికి ఎలా చేసేవాళ్ళు అక్షింతలు అవన్నీ కార్డు అన్ని తీసుకొని ఇట్లా బాబుతో తీసుకున్నప్పుడు స్వామి కార్డు తీసుకొని బాబుని అక్షింతలు వేసి బ్లెస్ చేసి, నేను అనుకుంటాను ఇవన్నీ నేను ఇక్కడికి రావడానికి స్వామి నన్ను లాక్కున్నారంతే. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఎన్నో నేర్చుకున్నాను. ఈ 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో అసలు నాకు ఇంత ఇన్విటేషన్ ఇచ్చిన రాజశ్రీ పటేల్ మేడంకి నేను చాలా థ్యాంక్ఫుల్ ఉంటాను అసలు. ఎందుకంటే ఇంతమందిని, నా ఓల్డ్ స్టూడెంట్స్ చూడడమే కాదు, నా సీనియర్ టీచర్స్ ని అందరినీ నేను చూడగలుగుతున్నాను. అండ్ ఐ విష్ ఎవ్రీబడి హియర్ స్వామి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సాయిరామ్.
3: జువాల్జీ లెక్చరర్ శ్రీమతి రమాసుందరి ఏం చెప్పారో వినండి.
5: నా పేరు రమాసుందరి అండి.
4: నేను 1972 స్వామి దయతో జాయిన్ అయ్యాను. తర్వాత నియర్లీ 40 ఇయర్స్ సర్వీస్ అనమాట. ఇక్కడ నేను జువాలజీ డిపార్ట్మెంట్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాను, జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాను అనమాట. తర్వాత కూడా కొన్నాళ్ళు వాలంటరీగా సేవ చేశాను. అలాగా నాకు నియర్లీ 40 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్వామి అనుగ్రహించారు ఆయన సన్నిధానంలో. ఇకపోతే మా పేరెంట్స్ కూడాను, మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు కూడా సాయి డివోటీస్ అనమాట. స్వామితోటి అనుభవాలంటేను స్వామితో చాలా ఇప్పుడు మాట్లాడగలిగేదాన్ని అనమాట. చాలా ధైర్యంగాను స్వామి నాకు తల్లి తండ్రి దైవము అన్ని ఆయనే అనుకున్నట్లుగా ఆయన కూడా అలాగే ట్రీట్ చేసేవారు అనమాట. స్వామి ఒకసారి స్వామి కాలేజ్ డే జరుగుతుండింది. మామూలుగా ఆ రోజుల్లో కాలేజ్ డే జరుగుతున్నప్పుడు పబ్లిక్ కూడా వచ్చేసేవాళ్ళు. మా పేరెంట్స్, మా నాన్నగారు, అమ్మగారు, అమ్మగారు వచ్చారనమాట. మా చెల్లెలు కూడా వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళందరూ బయటే ఉన్నారు. సరే మేము స్టాఫ్ లోపల ఉన్నాము. ఇక్కడ మీటింగ్ అయిపోయి స్వామి ఇటువంటి లోపలికి వచ్చారు. వచ్చి ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్ నుండి స్టాఫ్ రూమ్ లోకి దీంట్లోకి వచ్చారు. ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళి స్టాఫ్ రూమ్లోకి వచ్చారు. అక్కడ నిలుచుకున్నప్పుడు స్వామి దిగినప్పుడు స్వామి అమ్మ వాళ్ళు వచ్చారు. స్వామి అంటే ఎక్కడ ఉన్నారు అన్నారు. గేట్ బయట ఉన్నారు స్వామి. పిలుచుకురాపో పిలుచుకురాపో అన్నారనమాట. సరే వాళ్ళని పిలుచుకొచ్చాక స్వామి వాళ్ళని లోపల కామన్ రూమ్ లోకి తీసుకెళ్లారు. నేను లోపలికి వెళ్తే నువ్వెందుకు అన్నారు. స్వామి అమ్మ వాళ్ళు వచ్చారు కదా స్వామి అంటే నువ్వు నా దానివే కదా అన్నారు. మా చెల్లెలు, మా నాన్నగారు, మా అమ్మగారు లోపలికి వెళ్లారు. వెళ్ళాక మా చెల్లె సిక్నెస్ ఉండింది అనుకుంటాను. స్వామి వాళ్ళకి చాలాసేపు ఇంటర్వ్యూ ఇచ్చి మిగతా పిల్లలందరినీ మీకు పెళ్లిళ్ళు అవన్నీ మీరు చేసుకోండి, ఈ అమ్మాయి నా అమ్మాయి నేను చూసుకుంటాను అని చెప్పారు. అంటే అప్పటికి నేను ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నాను, పెళ్లి చేసుకున్న డిటర్మినేషన్ అనమాట. అది మా నాన్నకు బాధాకరం. అందుకని స్వామికి బృందం ఎంచుకున్నాను అనుకుంటాను. వాళ్ళు నేను పోలే లోపలికి, నన్ను రానివ్వలేదు స్వామి నువ్వెందుకు అన్నారు. అందుకని నేను బయటే ఉండిపోయాను. తర్వాత మా చెల్లెలు స్వామి దగ్గరే కూర్చొని ఉన్నప్పుడు అమ్మ ఏమైంది ఏమని తెలియదు, నాకు తెలియదు, స్వామి ఊళ్ళో పడుకుంది. స్వామి మా అమ్మతో నాన్నగారితో మాట్లాడిన సరికి దాదాపు హాఫ్ అన్ అవర్ పైనే ఉండి ఉంటుంది. ఆ అమ్మాయి స్వామి ముడిలో తల పెట్టుకుని పడుకొని ఉండిందనమాట. మా నాన్నగారు లేకపోతే అయ్యో అంటే లేకపోతే వద్దు పండుకొని ఉండి అన్నారంట. అంత అయినా నిద్ర లేపితే బాగా స్వామి అమ్మాయిని బాగా బ్లెస్ చేసి పంపించారు స్వామి. అఫ్కోర్స్ షీఈస్ నో మోర్ నౌ అనమాట. అట్లాగా అది అదొక ఎక్స్పీరియన్స్. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ అనేటువంటి నాకు ఎలా చెప్పాలో ఆనందం నాకు తెలియటం లేదు. నేను దాగ్రానా లేనో అనుకున్నాను. నాకు మోకాళ్ళ నొప్పి ఎక్కువ అనమాట. సరే ఇంటి దగ్గర బయలుదేరేటప్పటికి 2 బస్సులు ఫెయిల్ అయినాయి. టైం చూసుకున్నాను, స్టార్టింగ్ ప్రోగ్రామ్ చూడలేదు కదా అనుకున్నాను. సరే ఇక్కడికి వచ్చేటప్పటికి పాత జ్ఞాపకాలన్నీ చాలా బాగా గుర్తుకొచ్చాయి. స్వామి వారు స్టేజ్ పైన ఎక్కడ స్పీచెస్ ఇవ్వడము, మేమంతా ఆయన వెనక్కి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. స్వామి స్పీడ్ గా నడుస్తుంటే ఆయన వెంట నడుచుకుంటూ వెళ్లిపోయాడము. అవన్నీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లాగా వచ్చాయి. తర్వాత మా అందరినీ గుర్తుపెట్టుకుని వీళ్ళు ఇన్వైట్ చేసి ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు సాయి స్టూడెంట్స్ అంటే ఎగ్జాంపులరీ అండ్ ఎగ్జెంప్షనల్ స్టూడెంట్స్ అని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. నాకు చాలా సంతోషం కావాలి. మా స్టూడెంట్స్ అందరు స్టూడెంట్స్ కూడా చేసుకున్నారు, నాకు చాలా హ్యాపీగా. అదే ట్రెండ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. స్వామి వాళ్ళ చేత చేయిస్తారు, ఆయనే వాళ్ళ దగ్గర నుండి నడిపిస్తారు. అంతేనమ్మా.
3: లెక్చరర్ శ్రీమతి పి ఝాన్సీరాణి ఇలా చెప్పారు.
5: ఓం శ్రీ సాయిరాం. నా పేరు పి ఝాన్సీరాణి. నేను ఇక్కడ హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చాను. 77 లో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అప్పుడు ఎస్వీ యూనివర్సిటీ కింద ఉండేది. అప్పుడు ఎస్వీ యూనివర్సిటీ నుంచి అందరు ఎక్స్పర్ట్స్ వచ్చారు. నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు స్వామి ఎంటర్ అయినారు ఇంటర్వ్యూ రూమ్ లోకి. కరెక్ట్ గా నా ఎదురుగా బాలకృష్ణ వాళ్ళు ఉండరు అప్పుడు, భగవంతం గారు బాలకృష్ణ అని. వాళ్ల వెనుక నిల్చుకున్నారు స్వామి. నిల్చుకొని నాకు ఇట్లా రెండు చేతులు ఇట్లా బ్లెస్ చేస్తే నేను ఇలా చూస్తే నాకు స్వామి హెయిర్ చుట్టూ కూడా మనకు భగవంతుని చుట్టూ ఏ రకంగా వెలుగు కనిపిస్తుందో ఆ రకంగా వెలుగు కనిపించింది. నాకు ఇంతకు ముందు ఏమి ఎక్స్పీరియన్స్ లేదు స్వామితో. ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటికి వెళ్ళి అందరు డివోటీస్తో పాటు బయట కూర్చున్నాను. అప్పుడు స్వామి మళ్ళా నేరుగా నా దగ్గరికి వచ్చి మీరు కర్నూలు నుంచి వస్తున్నారు కదా అన్నారు. అవును అన్నాను. మీరు వెంటనే సెలెక్ట్ అయినారు, వెంటనే వచ్చి జాయిన్ అయిపోయింది అని చెప్పారు. తర్వాత మేము వెహికల్లో పోయేటప్పుడు మాకు కొన్ని కష్టాలు ఉండేవి. పిల్లలు, చిన్న పిల్లల్ని తీసుకొని ఇంటర్వ్యూకి వచ్చాను. వాళ్ళని ఎవరింట్లో వదిలి వాళ్ళని తీసుకొని వెహికల్లో పోయేటప్పుడు వ్యాన్ పక్కనే నాతోనే స్వామి ఎప్పుడు నాతోనే వచ్చినట్టు ఇల్లు చేరే వరకు నాతోనే ఉన్నారు కర్నూలులో. చేరుతూనే మాకున్న ఒక కష్టం తొలగిపోయింది. అది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత నాకు చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్. 24 సంవత్సరాలు. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసిన 1 ఇయర్ తర్వాతనే నేను చేరాను హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ లో. అప్పటి నుంచి చాలా నేను మానసికంగా చాలా వృద్ధి పొందినాను. నాకు స్వామి కంట ఇంట వెంట జంట ఉన్నారు. తర్వాత నేను మళ్లీ బీఎస్సీ హోమ్ సైన్స్, తర్వాత ఎంఎస్సీ న్యూట్రిషన్ పెట్టినప్పుడు కూడా నేను ఇక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఓడిగా ఉన్నాను. ఆ రకంగా నాది నేను అన్ని విధాలా డెవలప్ అయినాను, మా ఫ్యామిలీ కూడా అన్ని విధాలా డెవలప్ అయింది. ఇప్పుడు కూడా నేను స్వామిని నా హృదయంలోనే, నేను రిటైర్ అయినప్పుడు నాకు మా వాళ్ళు ఏదో రింగ్ చేపిస్తాము మెజర్మెంట్ ఇవ్వమంటే కాలేజీ వాళ్ళు వద్దు, నాకు రింగ్ అయితే ఎక్కడన్నా పెట్టి మర్చిపోతాను, అందుకని చిన్న డాలరు చేయిస్తే నేను తల్లి తాలిపొట్టులాగా నా మంగళసూత్రానికి వేసుకుంటానని చెప్పినాను. అదే విధంగా వాళ్ళు చేయించిచ్చారు, ఇప్పటికి కూడా అది నాతోనే ఉన్నది. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నేను అటెండ్ అవుతున్నాను అనేదే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆ స్థితిలో ఉన్నాను, స్వామి నన్ను ఆ స్థితిలో ఉంచాడు అనేదే నాకు చాలా సంతోషంగా ఉంది. సాయిరాం.
1: ఇక ఇంగ్లీష్ లెక్చరర్ రమా పంచుకున్న అనుభవాలను విందాం.
6: ఈ గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవంలోని మీరు పాల్గొని ఈ సంవత్సరం ఇక్కడ కళాశాలలో ఉండి మీరు పొందుతున్న ఆనందం ఎలాంటిది?
7: నా పేరు రమాదేవి. ఎంత ఆనందం అంటే నేను చెప్పలేను, ఎందుకంటే ఎప్పుడు నాకు 40 ఏళ్ల నుంచి ఉన్న స్పానింగ్ 40 ఇయర్స్ ఆ పిల్లలందరూ వస్తూ ఉంటే ఒకరి తర్వాత ఒకరు అందరూ రమక్క ఎలాగున్నారు ఏంటి, నేను గుర్తున్నానా, నా పేరు విజయలక్ష్మి, లేకపోతే నా పేరు సుజాత అని నాకు చెప్తారు అందరూ. నాకు బాగా గుర్తు, కొంతమంది గుర్తు, మరి కొంతమంది కొంచెం ఆలోచిస్తే ఏ బ్యాచ్ అమ్మా అంట. అలాగ ఎంత ఎంత ఆనందం అంటే నిజంగా నేను నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని. ఇంత అయిన తర్వాత కూడా ఐఎమ్ స్టిల్ హియర్. మన ఈ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం కూడా ఇంత అదృష్టం, నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. స్వామిది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, స్వామి ఇక్కడే ఉన్నారు అది మాత్రం నాకు తెలుసు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇక్కడ ఇలా ఉండి స్వామి దగ్గరే ఉండడానికి. నాకు చాలా పీస్ఫుల్ గా ఉంది నా లైఫ్, నాకు చాలు, ఎక్కడికి వెళ్లాలనేది నాకు ఏ లోటు లేదు, నాకు కావాల్సినవన్నీ నాకున్నాయి అంతే.
3: ఇప్పుడు మరొక లెక్చరర్ వెంకటలక్ష్మి గారు ఏం చెప్తారో విందాం.
8: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు వెంకటలక్ష్మి. నేను 1981 నుంచి 86 వరకు స్టూడెంట్ గా పనిచేశాను, తర్వాత 2 ఇయర్స్ అడ్హాక్ పోస్ట్ లో పనిచేశాను. స్వామి ఆ రోజు నేను చదివినప్పుడు ప్రతి సంవత్సరం స్వామి వచ్చేవారు. నాకు స్వామి దగ్గర డాన్స్ చేయడం చాలా ఇష్టం అనమాట. మొత్తం నాకు అవకాశం రాలేదు, నేను కొన్ని డాన్స్ తెలుసుకోవడం మాకు టీచర్ మాకు సెలెక్ట్ చేయలేదు అని నాకు అనిపించింది. మాత్రం ఒకసారి ఏమైందంటే స్వామి అనుకోకుండా నేను క్లాసికల్ డాన్స్ కాంపిటీషన్లో నేను పాల్గొన్నాను, నాకు 2nd ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఉన్న హేమలత మేడము ఈ అమ్మాయికి స్వామి వచ్చినప్పుడు డాన్స్ సెలెక్ట్ చేయలేదు అని చెప్పారన్నమాట. అప్పుడు నాకు డాన్స్ కి స్వామి ముందు చేయడం నాతక డిజైర్ ఫుల్ఫిల్ అయింది. అప్పుడు తాత ఏంటంటే మళ్ళీ స్వామి 6th బర్త్డేకి పుట్టపర్తిలో జంతువునాం నరజన్మ దుర్లభం అని ఒక నాటక ప్రదర్శించి అయింది. అప్పుడు ఏంటంటే నాకు కూడా మంచి రోల్ వచ్చింది. అప్పుడు స్వామి వెనక్కి వచ్చి మాకందరూ చూసి బ్లెస్ చేశారు. స్వామి ప్రతి సంవత్సరం ఆంధ్ర కూర్చున్నప్పుడు ఒక చెప్పలేని అనుభూతి, అది మర్చిపోలేము ఈజీగా. ఏమైందంటే ఒకసారి అత్తక హాస్టల్ కిచెన్ వెన్ వైపు రోడ్ సమ్ము లేకున్నా, నేను క్లినిక్ కౌంటర్ లో ఉన్నానమాట. నేను చెప్పాను మేడంకి, మేడం రోడ్ సమ్ము లేదు, స్వామి గారి వెనక నుంచి వస్తే స్వామికి ఇబ్బంది అవుతుంది అని చెప్పానమాట. తర్వాత మేడం చెప్పారు, జయ మేడం చెప్పారు ఏంటంటే, ఏ స్వామికి నేను ముందు నుంచి ముందు తీసుకుని వస్తాం, ముందు గేట్స్ పండు వస్తాము, ఎందుకు స్వామికి వెనక నుంచి తాడడానికి ఛాన్సే లేదు, వీల్ బింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అమ్మా అని చెప్పారన్నమాట. సో సార్ నో నో మేడం, సపోజ్ స్వామి కమ్స్ బీ అండ్ హౌ కెన్ యూ డిసైడ్ విచ్ వే స్వామి విల్ కమ్, డోంట్ వరీ వీల్ బింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ షీ సెడ్ లైక్ దాట్. బట్ వాట్ హ్యాపెండ్ వాజ్ బట్ ఐ టుక్ మై స్టూడెంట్స్ వి డిడ్ సమ్ కైండ్ ఆఫ్ రిపేర్, ఒక రిపేర్ చేసామన్నమాట, ఏదో చిన్నగా విసికేసి రాళ్ళేసి ఏదో ఒక రిపేర్ చేసాం. స్వామి ఒక ఆడగానే వెనక నుంచి వస్తే స్వామికి బాధ కలగకూడదు అని. తది ఏమైందంటే అనుకోకుండా స్వామి లైబ్రరీకి వచ్చి లైబ్రరీ నుంచి వెన్న గేట్ నుంచి వచ్చారన్నమాట. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. తదా ఎక్కువ ఉన్న ఎక్కువ వచ్చిన ఒక భావం ఉంటే స్వామి కష్టం అవుతుందేమో, స్వామి వస్తారేమో అనుకుని అది రోడ్ రిపేర్ చేశాం కదా స్వామికి, దానికి ఒక ఫలితంగా నేను ఉన్నాను, నేను గమనించాను మీకు ఫీలింగ్ అని నాకు అప్పుడు అనిపించింది. తర్వాత ఫ్రంట్ లో కూడా బాగా క్లీన్ చేశారన్నమాట, పొద్దున్నేగానో ఎక్కడ సమంగా ఉందా లేదా అని చూసానమాట. చూస్తే ఒక ఎక్కడో ఒక కాగితం పడి ఉంది. అయ్యో ఒక స్వామికి వస్తే బాగోదు కదని పరిగెత్తే కాగితం తీసాను. అంతా క్లీన్ గా ఉంది. వెళ్ళినప్పుడు స్వామి ముందుకు ఎట్లా వచ్చారు చూసి అంతా చూసి అబ్బా ఎక్కడ కూడా అటుకెళ్ళదు అంతా చాలా క్లీన్ గా ఉందని చెప్పారన్నమాట. నాకు అనిపింది ఏంటంటే స్వామి అంత హృదయ నివాసి, మనకి రిఫ్లెక్షన్ సౌండ్ రియాక్షన్ గా ఎప్పుడు స్వామి ఉంటారు. తర్వాత ఇంకోసారి కూడా స్వామి 64th సెలబ్రేషన్ ఇక్కడ క్యాంప్ లో చేసాము. ఏదో మాసం బాధ అన్నమాట. తాతము స్వామి ఇంత క్రౌడ్ లా చూస్తారో లేదని మాత్రం స్వామి ఇలాగనే తల ఉంచుకుని ఇలా దాణం పెట్టుకున్నారు. స్వామి ఇలాగా ఒక ప్రశ్న తెచ్చామట స్వామి బండి మీద ఉన్నారు అలాగా. అప్పుడము స్వామి నాకు తీవ్రంగా నవ్వి చూసారన్నమాట. నేను తల ఉంచుకున్న స్టూడెంట్ పక్కన చెప్పారు వెంకట్ వెంకట్ స్వామి నిన్ను నీ వైపు చూస్తున్నారు బ్లెస్డ్ చూడు చూడు అని అనమాట. అప్పుడు నాకు అనిపిస్తుంది మన మనసులో ఎంత ఫీల్ అవుతాం స్వామి కూడా అలాగే రియాక్ట్ అవుతారు మనకి. ఇంకోసారి ఏమిటంటే స్వామి కొత్త హాస్టల్ కొత్త డైనింగ్ హాల్ ఇండాగ్రేషన్కి వచ్చారు. వచ్చి మేమందరం కూర్చున్నాము. అదే వైకుంఠ ఏకాదశి స్వామి వచ్చారన్నమాట. వచ్చి స్వామి అని చెప్పారంటే ఇంకే వైకుంఠము నేను ఉన్నప్పుడు మీరు అందరికీ భోంచేస్తున్న ఇదే వైకుంఠము, ఇంక వైకుంఠ ఎక్కడా లేదు. ఈ రోజు ఇంత పవిత్ర రోజున నేనున్నాను మీరున్నారు మీరు అందరు కలిసి భోంచేస్తున్న అతని ఇదే వైకుంఠం అని స్వామి చెప్పారన్నమాట. అది చాలా మంచిగా అనిపించింది. అప్పుడు స్వామిలో చెప్తే అదక అవును కదా మనకి తెలియదు అసలు స్వామి మందుకున్నట్టు వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మాత్రం ఇది చెప్పలేని అనుభూతి ఒక మనసు అలాగే తీవ్రంగా ఉండిపోయింది. తర్వాత ఇవాళ మాకు అనిపించదు ఇవాళ గోల్డెన్ జూబ్లీకి స్వామి వచ్చినప్పుడు మేము ఇలాగే చాలా హడబడి పడి పనిచేసేవారన్నమాట. కల్చరల్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ అందరూ చాలా నేను చాలా హడబడి పనిచేసేవారన్నమాట. ఈసారి కూడా స్వామి నిజం వచ్చినట్టే స్వామి వచ్చి ఎలా చేస్తామో అలాగే చేస్తాం. ఈచ్ వన్ ఆఫ్ అస్ అందరూ కలిసి మెలిసి ద బెస్ట్ పుట్ అప్ కల్చరల్ ప్రోగ్రామ్ కానీ క్లీనింగ్ కానీ డెకరేషన్ కానీ అందరూ వాళ్ళ వాళ్ళ ఏరియాలో చాలా కష్టపడి పనిచేసారు. స్వామి వచ్చినట్టు అనిపిస్తుంది, స్వామి స్వయంగా వచ్చినట్టు ఒక ఫీల్ మాకు వచ్చింది ఇవాళ. సాయిరాం.
1: కళాశాలలో చదువు పూర్తయిన నాటి నుండి పుట్టపర్తి ప్రైమరీ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్న భవానీదేవి సాయి ప్రియల్ని పలకరిద్దాం.
9: ఓం శ్రీ సాయిరాం. నేను భవానీదేవి. నేను 1980లో స్వామి కాలేజ్కి వచ్చాను. అక్కడ బీఏ ఎంఏ రెండు చేశాను. నేను 5 సంవత్సరాలు మాత్రం నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే స్వామి నాకు స్కాలర్షిప్ ఇచ్చారు. ఇచ్చి నాకు హాస్టల్ ఫీజు స్వామే కట్టేవారు, ఇంకా కాలేజ్ ఫీజు కూడా స్వామే కట్టేవారు. అప్పుడు నేను వేరే మీడియం నుంచి వచ్చాను, నాకు ఇంగ్లీష్ అంతగా రాలేదు. అప్పుడు స్వామి దయతో నేను స్వామికి లెటర్స్ ఇచ్చేదాన్ని. స్వామి నాకు అంతగా ఇంగ్లీష్ రాదు స్వామి, నేను ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ నుంచి చదువుకోలేదు స్వామి అని నేను అలాగా స్వామికి ఉత్తరాలు రాసేదాన్ని. కానీ స్వామి అట్లాగా సైలెంట్గా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిస్తూ నేను బాగా కోపాప్ అయిపోయాను. ఇంకా స్వామి దయమూలాన నేను బాగా మంచి మార్కులతో మంచి గ్రేడ్, ఓ గ్రేడ్ కూడా తెచ్చుకొని నేను పాస్ అయ్యాను. ఇప్పుడు నేను స్వామి ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నేను ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా కృతజ్ఞత స్వామికి అర్పించడానికి. స్వామి నువ్వు మాకు ఎంత చేశారు, మీరు మాకు ఎప్పుడు మేము మర్చిపోలేము స్వామి. ఎవరి ప్రేమైనా మర్చిపోతాం కానీ మీ ప్రేమ మాత్రం మర్చిపోలేము స్వామి. ఏ జన్మ అయినా సరే మీ కాలేజీలో వచ్చి చదువుకోవాలని కోరుతున్నాను స్వామి. సాయిరాం.
10: సాయిరాం, నా పేరు సాయి ప్రియ. నేను 1975-78 బ్యాచ్లో స్వామి కాలేజీలో చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు స్వామికి. అంతేకాకుండా స్వామి తన వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి తీసుకొస్తారు అనే సత్యము తను ప్రకటించడము నా జీవితంలో సత్యమైందని మీకు చెప్పే ఒక చిన్న సంఘటన మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి స్వామి కాలేజ్కి వచ్చారండి. అప్పుడు స్వామి ఫుడ్ కమిటీలో మ్యామ్స్ కి సహాయం చేయడానికి మేమందరం ఏదో మెంబర్స్ గా ఉన్నాము. అంత చేసిన తర్వాత ఈ మెంబర్స్ కూడా స్వామి నమస్కారం ఇస్తున్నారు. ఆ సమయంలో మా కుటుంబం గురించి, అన్నయ్య గురించి, తమ్ముడు గురించి, అందరి గురించి స్వామి, అప్పుడే నాకు స్వామితో పరిచయం ముఖాముఖిగా. తర్వాత అంటే నాన్నగారు భక్తులైనా కూడా వస్తూ ఉండేవాళ్ళం, కానీ స్వామి నాతో మాట్లాడటం, నేను స్వామిని అడగటం అది ఫస్ట్ టైం కనుక చాలా అద్భుతంగా తోచింది. స్వామి తమ్ముడు కాలేజీలో చదువుతున్నాడు కదా, అన్నయ్య వస్తాడు, అన్నయ్య బాగున్నాడు కదా అని చెప్పేసి అన్ని చెప్పారు. అట్లాగే ఇంకొకసారి పర్తిలో ఇల్లు కొనుక్కొని ఉన్నప్పుడు గృహప్రవేశం సమయంలో నాన్నగారు తమ్ముడు వాళ్ళందరూ స్వామి రావాలి, స్వామి ఇంటికి రావాలి స్వామి అంటే తెలుసు, బస్ స్టాండ్ వెనకాల కొన్నారు కదా నాకు తెలుసు అని చెప్పి ఆశీర్వదించారు. అట్లాగే మేము ఆ సమయంలో భజన చేస్తుంటే ఇంట్లో అఖండంగా షిరిడీ బాబా ఫోటోలోంచి విభూతి వర్షించింది. ఈ రకంగా స్వామి సదా మాతోటి ఉండి మమ్మల్ని రక్షిస్తున్నారు అని చెప్పడానికి నేనెంతో ఆనందిస్తున్నాను. అదే అందరికీ కూడా వర్తిస్తుంది. స్వామి భగవంతుడు మనందరినీ తలుచుకుంటే సాయి అంటే ఓయి అని పలికేటువంటి స్వామి మనతో ఉన్నారు. సాయిరామ్, నేను ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ 30 సంవత్సరాల తర్వాత మళ్ళా కాలేజీలోకి అడుగుపెట్టడం, ఇదంతా ఆ మధుర స్మృతుల్ని జ్ఞాపకం తెచ్చుకోవడం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అవకాశం కలిగించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రేడియో సాయి వారందరికీ కూడా కృతజ్ఞతలు. సాయిరామ్ అండి.
2: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21 తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
3: హైదరాబాద్ లో ఎంబీఏ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న మరొక ఓల్డ్ స్టూడెంట్ శ్రీమతి కస్తూరి పద్మజ గారు.
11: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు కస్తూరి పద్మజ. నేను 89-92 బీకాం చదువుకున్న అనంతపూర్ క్యాంపస్ లో ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. నేను 92లో పాస్ అవుట్ అయినప్పుడు చాలా యావరేజ్ స్టూడెంట్ గా ఉండేదాన్ని. స్వామి నన్ను పాస్ అవుట్ అయ్యాక దర్శన్ గ్రౌండ్ లో ఒకరోజు మాట్లాడుతూ వేరే టీచర్స్ తో మనమ్మాయి డాక్టర్ డాక్టర్ అన్నారు. నాకు చాలా బాధపడ్డాను, ఇంత యావరేజ్ స్టూడెంట్ స్వామిలా అన్నారేంటి అని. బట్ 20 ఇయర్స్ లేటర్ టుడే ఐఎమ్ అ డాక్టర్ అండ్ ఐ హ్యావ్ టాట్ 18 ఇయర్స్ ఎంబీఏ స్టూడెంట్స్ ఇన్ హైదరాబాద్. అబ్సల్యూట్లీ స్వామీస్ గ్రేస్. నేను పీహెచ్డీ ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి హెచ్ఆర్ ఏరియాలో చేశాను. ఇట్స్ అబ్సల్యూట్లీ బీన్ స్వామీస్ గ్రేస్. ఆయన లేకుండా ఏ క్షణం లేము. ఈరోజు క్యాంపస్ కు వస్తే చాలా హ్యాపీగా ఉంది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ టు ఆల్ మై సిస్టర్స్ హూ హ్యావ్ కమ్ అండ్ దోస్ హూ హ్యావ్ నాట్ కమ్ ఆల్సో. ఇది చాలా వండర్ఫుల్ మెమరీ మనకి, ఎందుకంటే స్వామి ఇన్స్టిట్యూట్ లో చదువుకునే ఎంత అదృష్టం అంటే అది మాటల్లో చెప్పలేను నేను. థ్యాంక్ యూ సాయిరామ్.
1: ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన శ్రీమతి సరస్వతి స్వామి ఆదర్శాలను తమ స్కూల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు.
12: నా పేరు సరస్వతి. నేను 1983-88 బ్యాచ్, 5 ఇయర్స్ ఇక్కడే చదువుకున్నాను. అయితే నేను ఇక్కడికి చాలా కోరికతోనే వచ్చాను. ఎంత కోరిక అంటే ఇంట్లో వాళ్ళని కూడా మర్చిపోయేదాన్ని. అందరూ హోమ్ సిక్ ఫీల్ అయ్యేవారు, కానీ నేనే ఎవరికైనా బాధ ఉంటే వాళ్ళకి ఒక అక్కలాగా అట్లా ఉండేది. అయితే జూనియర్ ఇంటర్లో మా సీనియర్స్ కూడా అలాగే ఒక సొంత చెల్లెలాగా. నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇంగ్లీష్ నేర్పిస్తూ అంతా చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఇంటర్లో ప్రతిసారి పత్తికి వెళ్ళినప్పుడల్లా ఒక అనుభూతి, ఎప్పుడు వెళ్దాము అన్నట్టుండేది. ఇంకా డిగ్రీలో వస్తాను రాను అనుకొని చాలా బాధపడుతూ వెళ్ళాను. అయితే 3 డేస్ అన్నం తినకుండా ఉండి, ఎందుకంటే నాన్న లేరు, అమ్మ నేను చదివించను అని చెప్తే మా పెద్దనాన్న మా మామయ్య వాళ్ళు మేము హెల్ప్ చేస్తామని చెప్పి నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు. వాళ్ళే 5 ఇయర్స్ చదివించారు. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అమ్మకి ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి. అయితే స్వామి ఈ పిల్లల్ని నేను ఎలా పెంచాలి ఎలా చేయాలి అన్నప్పుడు నేను చూసుకుంటాను బంగారు అన్నారు. ఇంకప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు, ఇప్పుడు నేను ఒక హెడ్ మాస్టర్ని, ఒక హై స్కూల్ కి హెడ్ మాస్టర్ని, గవర్నమెంట్ జాబ్, కానీ ఇదంతా స్వామి వల్లనే అనిపిస్తుంది. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చిన్నదాన్ని కాదు, నా జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే నాకు మ్యారేజ్ సెట్ అయింది. పట్టు వస్త్రాలు అన్ని తీసుకొని వచ్చాము నేను మా పెద్దమ్మ. స్వామి ఆశీర్వదించి బ్లెస్ చేసి మంచిది బంగారు అని వెడ్డింగ్ కార్డు తీసుకున్నారు. అయితే ఒక 3 డేస్ తర్వాత నా వెడ్డింగ్ ఉండింది 2000లో. అది ఎంత వర్షాలంటే మొత్తం అన్ని నా ఫంక్షన్ హాల్ కూడా మునిగిపోయింది, సగం మునిగిపోయింది. పెళ్లి అవుతుందో కాదో అనుకున్నాము. అలాంటప్పుడు మార్నింగ్ అవ్వాల్సిన పెళ్లి సాయంత్రం 7:00 అయింది. అది కూడా చిన్న ఫంక్షన్ హాల్ వేరే దొరికింది, దాంట్లో కూడా చాలా అతి కష్టం మీద అయింది. అయితే అది ఒక మిరకిల్ నా జీవితంలో. పెళ్లి ఎక్కడ అయిపోతుందో అనుకున్నాను. స్వామి బ్లెస్ చేశారు కాబట్టి, వెడ్డింగ్ కార్డు తీసుకుని మంచిది బంగారు అన్నారు కాబట్టి నా పెళ్లి సక్సెస్ఫుల్ గా అయింది. అది ఇంకా నాకు మా అమ్మ లేదు కాబట్టి, అంటే నా పెళ్ళప్పటికి అమ్మ లేదు, కానీ ఇప్పుడు మా అత్తయ్య మా అమ్మకన్నా ఎక్కువ, మా అమ్మ ఉన్నా కానీ చేసేది కాదేమో. అంత మంచి అత్తయ్య దొరికింది. మా హస్బెండ్ మా ఆడబిడ్డలు అందరు కూడా ఒక స్వామి డివోటీస్ కాకున్నా గానీ వాళ్ళు చెప్పినట్టు నేను వింటాను, నేను చెప్పినట్టు వాళ్ళు వింటారు. ఇంకొక అమ్మలే లోటు తీర్చారు. అది ఒక నాకు టర్నింగ్ పాయింట్ అనుకుంటాను. ఎందుకంటే స్వామి నేను చూసుకుంటాను బంగారు నీ పిల్లల్ని అన్నారు. మా అమ్మకి ఇచ్చిన మాట ఎప్పుడు నెరవేరుతుందా, నాకు అప్పుడే మా అమ్మ చనిపోయింది అనుకున్నాను. కానీ ఇప్పటి వరకు కూడా నేను ఇలా ఉన్నాను అంటే స్వామి నా ప్రతి నిమిషం నా ఇట్లా నేను మర్చిపోలేను. కళ్ళు తెరిస్తే స్వామి, నేను ఇప్పుడు ఏం యాక్టివిటీస్ చేయట్లేదు కానీ నా స్కూల్లో, హై స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో నేను గ్రూప్స్ తయారు చేసి సత్య ధర్మ శాంతి ప్రేమ మా గ్రూప్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ అలా చేసి మార్చ్ పాస్ దగ్గర నుంచి అన్ని యాక్టివిటీస్ అన్ని మనసులో స్వామిని ఉంచుకొని అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాను. ఇండైరెక్ట్ గా నేను చేస్తున్నాను. నేను సత్యసాయి ఆర్గనైజేషన్ లో ఏం చేయట్లేదు. కాకపోతే ప్రతి యాక్టివిటీ అందులో స్వామి వాల్యూస్ ఉంటాయి, హ్యూమన్ వాల్యూస్, అదొక్కటి చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు కూడా ఇంకేమన్నా యాక్టివ్, ఇప్పుడు నాకు 50 ఇయర్స్, ఈ ఆర్గనైజేషన్ కి 50 ఇయర్స్, అది కోయిన్సిడెన్స్ గా అయింది. ఇంకా మన ఆశయాలన్నీ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇవన్నీ కూడా ఆశయాలన్నీ మా స్కూల్ పిల్లల ద్వారా అందరికి తెలియజేస్తాను అనుకుంటున్నాను. అందరికి గోల్డెన్ జూబ్లీ గ్రీటింగ్స్. ఇక్కడ రావడం ఎంత సంతోషంగా ఉందంటే మళ్ళీ మా అమ్మవారింటికి వచ్చినట్టు అనిపిస్తుంది. అందరినీ కలుసుకోవడం, స్వామి ఫోటో చూడగానే కళ్ళెంబడి నీళ్ళు తిరుగుతున్నాయి. మా డైనింగ్ హాల్, మా రూమ్స్, ఇవన్నీ చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఛాన్స్ ఎవరికి దొరకదేమో ప్రపంచంలో కూడా అనుకుంటున్నాను నేను. చాలా అందరికి బెస్ట్ విషెస్.
3: శ్రీమతి పల్లవి గారు.
13: సాయిరామ్, నా పేరు పల్లవి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను 1995-1998 ఇక్కడ చదివాను. ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే వచ్చాను, నేను మా సిస్టర్ ఒకటేసారి జాయిన్ అయ్యాం. యూ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్, మై మదర్ ఇద్దరిని ఒకటేసారి జాయిన్ చేసింది. బట్ ఓన్లీ వన్ ఆఫ్ అస్ వాంట్ టు జాయిన్ హియర్ బికాస్ సంబడీ హ్యాస్ టు బి విత్ మదర్. మై స్వామి కేమ్ టు మై మదర్స్ డ్రీమ్ అండ్ హెల్ప్ గివ్ 2 స్వీట్ బాక్సెస్ ఇచ్చారు అమ్మకి కళ్ళలో. సో బోత్ ఆఫ్ అస్ జాయిన్ దేర్. ఇక్కడికి వచ్చాక జయమ మ్యామ్, పుష్ప మ్యామ్, దే ఎట్లా అంటే మమ్మల్ని తల్లి అనే లోటు లేకుండా టీచర్స్ ఎంత బాగా చూసుకున్నారంటే 3 ఏళ్ళు అలాగే గడిచిపోయాయి. ఒక్కోసారి అమ్మకి సైనస్ ఆపరేషన్ వచ్చింది. సో మేమిద్దరం ఇక్కడే ఉన్నాం. హూ హ్యాస్ టు టేక్ మా మామయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళ బ్రదర్స్ చాలా కేర్ టేకింగ్ మాకు చిన్నప్పటి నుండి. వాళ్ళు చూసుకుంటారు అన్న నమ్మకం మాకు. వాళ్ళే చూసుకున్నారు కూడా, కానీ అయినా కూడా స్వామిని అడగాలి అనే దాంట్లో ఉన్నాం ఇద్దరం. ఉంటే నేను దేవామని అడగగానే ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టారు, అక్షింతలు ఇచ్చారు. నా పక్కన అన్ఎక్స్పెక్ట్ గా రమా అక్క కూర్చుంది. మా అమ్మ పేరు కూడా రమా అనమాట. స్వామికి ఏం డైరెక్ట్లీ తుమి వచ్చి అక్షింతలు తీసుకున్నారు. తీసుకుని రమాక్కని నన్ను చూస్తూ రమాక్క మీద వేస్తారు. సో నేను అనుకున్నాను అక్కని బ్లెస్ చేస్తున్నారు కానీ నన్ను ఒట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. అనుకుంటే స్వామి రమాక రమాక అన్నారు. అంటే నాకు అది అర్థం కాలేదు. స్వామి అంత దూరం వెళ్ళాక అర్థం ఏంటంటే స్వామి అమ్మ పేరు కూడా రమా కదా. సో అక్కడ స్వామి హస్ టేకన్ కేర్ అమ్మ విషయంలో మొత్తం చూసుకున్నారు. అండ్ తర్వాత మళ్ళీ ఏంటంటే వచ్చాను అనంతపూర్ నుండి ఇక్కడికి వచ్చాము, బయటకు వెళ్ళాను కానీ ఐ కుడ్ నాట్ స్టే అక్కడ చాలా రోజులు. చెల్లె మళ్ళీ ఇక్కడ ఎంఎస్సీ చేస్తుంది, ఆ దాంట్లో వచ్చాం. వచ్చి సెక్యూరిటీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయినాక ఏంటంటే రోజు ఆ డ్యూటీకి అలవాటు అయిపోయి ఎప్పుడు వెళ్దాము అనేసరికి స్వామి ఏమనేవారు కాదు. స్వామి వెళ్తాను అంటే స్వామి వెళ్ళు అనేంత వరకు వెళ్ళను అన్నట్టుగా మొండిగా కూర్చున్నాను. అమ్మ పాపం ఎప్పుడు డీడీలు పంపుతూపుటి ప్రతికి అవెస్ట్ 9, D4, D2 అక్కడే ఉండేవాళ్ళం. ఎప్పుడు డీడీలు పంపించారు అక్కడికి, అలాగే గడిపేదాన్ని. ఒకసారి సడన్ గా వెంకటక్క బృందావన్ రమ్మనండి, వెళ్ళాం. వెళ్ళగానే ఎప్పుడు ఒక తపన ఏంటంటే స్వామి వెనకాల ఎప్పుడు బాయ్సే ఉంటారు, గర్ల్స్ ఉండరు. ఎందుకు అంత బాధ, మనల్ని ఎందుకు డిప్రైవ్ చేస్తారని. అన్ఎక్స్పెక్టెడ్ గా బృందావనలో డ్యూటీ చేస్తున్నాం. మా బ్యాచ్ మేట్ కూడా వచ్చింది డ్యూటీ చేయడానికి. ఇద్దరం చేస్తున్నాం. ఆ అమ్మాయికి కాస్త గోరు చిట్లింది అక్కడ కాంక్రీట్ మీద, కాలు గోరు ఊడిపోయింది. సో వీ హావ్ టు గో టు హాస్పిటల్. అక్క వెళ్ళండి, ఇద్దరు మీ ఇద్దరు బ్యాచ్ మేట్స్ కదా అన్న, జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. బై ద టైమ్ వీ వెంట్, అక్కడ వెళ్లి ఆమె ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాము. బయటకు వచ్చే టైంలో ఏమైంది అనంటే సడన్ గా స్వామికి కార్ వచ్చింది. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ టు జనరల్ హాస్పిటల్. రాగానే అక్కడ ఎవరూ లేరు, సేవాదేవి లేదు, డాక్టర్స్ లేరు, ఎవరూ లేరు. వీవర్ బోత్ అంటే స్కార్స్ ఉన్నాయి మెళ్ళలో, సెక్యూరిటీ డ్యూటీ స్కార్స్. వెళ్ళాం. వెళ్ళగానే అక్కడ స్వామిలో చూశారు, ఇలా అన్నారు. ఓన్లీ స్వామి వెనకాల మేమున్నాం, మా వెనకాల డాక్టర్స్ బాయ్స్ అందరు ఉన్నారు. దట్ టైమ్ ఐ గాట్ ఎ రియల్ ఛాన్స్ ఆఫ్ ఎస్కార్టింగ్ స్వామి, విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్. ఎందుకు బాయ్స్ కి ఆ ఛాన్స్, అంత స్వామి నడుస్తుంటే స్వామి రోబ్ ని మీద కాళ్లు పడుతున్నాయి, భయం వేస్తుంది, స్వామి చేతులు వెనకాల టచ్ అవుతున్నాయి మాకు, మా ఇద్దరికి. దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ అంట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డెన్ జూబ్లీ, ఐమ్ సో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అది కూడా పిల్లల్ని తీసుకొని వచ్చావు సంతోషంగా. మా టీచర్స్ ఆ అఫెక్షన్ ఎక్కడా దొరకదు బయట. ద టీచర్స్ విచ్ హూ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎక్కడా దొరకదు. దే ఆర్ ఈక్వల్ టు మదర్స్. దట్స్ ఎ థింగ్. సాయిరామ్.
1: శ్రీమతి ఉషా చెరువురి.
14: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ఉషా అయ్యల సోమయాజుల. ఇప్పుడు నేను ఉషా చెరువురి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను 1996 నుంచి 1999 దాకా అనంతపూర్లో బీఎస్సీ జువాలజీ ఆనర్స్ చదివాను. నాకు స్వామితో ఉన్న బోల్డ్ అన్ని అనుభవాలు ఉన్నాయి. మొదలు పెడితే నా అడ్మిట్ కార్డ్.
13: మా టీచర్స్ ఆ అఫెక్షన్ ఎక్కడా దొరకదు బయట. ద టీచర్స్ విచ్ హూ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎక్కడా దొరకదు. దే ఆర్ ఈక్వల్ టు మదర్స్. దట్స్ ఎ థింగ్.

0: మొదలు పెడితే నా అడ్మిట్ కార్డ్ పోయిన దగ్గర నుంచి స్వామి నన్ను అది దొరకకుండా సీట్ రావడం దాకా, అక్కడి నుంచి స్వామి దగ్గర గోల్డ్ మెడల్ అందుకున్న దాకా అన్ని మధురమైన అనుభవాలే. స్వామి దగ్గర గోల్డ్ మెడల్ అందుకోవడం అందరికన్నా మధురమైన అనుభవం ఉన్నది. ఇంకా ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మన లైఫ్ ఒక పజిల్, స్వామి అన్ని చక్కగా ఫిట్ చేశారు. వెనక్కి చూసి అనిపిస్తుంది చాలా సార్లు, అయ్యో స్వామి ఇవి హార్డ్ టైమ్స్, ఇవి చాలా హార్డ్ టైమ్స్, బట్ ఇప్పుడు చూస్తే అవన్నీ అనిపిస్తాయి. స్వామి హీస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి 20 ఇయర్స్ తర్వాత రావడానికి. గానీ అనిపించట్లేదు నేను 1 ఏళ్ళ తర్వాత వచ్చాను అని. ఎలా అనిపించింది అంటే నాకు నా రూమ్ 33 నుంచి నేను ఆడిటోరియంకి ఇవాళ్లే ఇప్పుడే వచ్చానని ఫీలింగ్ వచ్చింది. టీచర్స్ మారలేదు, ప్రొఫెసర్స్ ఎవ్వరూ మారలేదు, ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉన్నారు. ఐ థింక్ అదే ఒక ఫీలింగ్ అనంతపూర్లో, ఏంటంటే ఏమి మారదు, ఎప్పుడు ఏమి మారదు, ఇట్స్ ఎవర్ గ్రీన్ అన్ని అనమాట. సాయిరామ్.
1: హుబ్లీకి చెందిన పూర్వ విద్యార్థిని శ్రీమతి సంధ్యా ప్రేమ్ శంకర్ స్వామి మాతృభాషలోనే మాట్లాడాలనే పట్టుదలతో తెలుగులో స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు విందామా.
2: సరామ్, మీ పేరు సంధ్యా ప్రేమ్ శంకర్. నేను హుబ్లీ నుంచి ఇప్పుడు వచ్చి నేను ఈ ఫంక్షన్ కి చాలా హ్యాపీగా ఉన్నారు. నేను 1990-93 బ్యాచ్ నల్లి నేను చదువు. నేను ఇక్కడ 25 ఇయర్స్ తర్వాత ఇక్కడ వస్తున్నాను. అంత హ్యాపీ అంటే ఎక్స్ప్రెస్ చేసలికే మాకు వర్డ్స్ లేదు. మాకు తెలుగును అట్లా వస్తులేదు, అందుకే నేను బట్లర్ తెలుగు మాట్లాడుతున్నారు. మళ్ళీ మా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఈ కాలేజ్ నల్లి అడ్మిషన్ గాట్ ఇట్ అంతే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను మళ్ళీ నేను ఫ్రెండ్ మాలిని అంత చెప్పి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్వామి దగ్గర వెళ్ళినారు. అప్పుడు స్వామి అత్ర లెటర్ ఇచ్చి నేను, సో నేను రాసినది ననుగు మళ్ళీ మాలినికు కావాలి సీట్ కావాలి అంతే. నేను వాళ్ళ దగ్గర చెప్పలేదు, వాళ్ళు అట్లే రాసినారు ననుగు మళ్ళీ సంధ్యకు కావాలి అంతే. మళ్ళీ స్వామి తీసుకున్నారు ఇద్దరుదు లెటరు. మళ్ళీ రిజల్ట్ వచ్చినారు, నేను ఎంపీసీ రాసి నేను, వాళ్ళు ఎంపీసీ. 10 o'clock రిజల్ట్ వచ్చింది. అప్పుడు చూడాలి, ఎందుకంటే నా పేరు లేదు అక్కడ. అంతా క్రై చేసాను నేను, ఎందుకంటే మా పేరే లేదు, మాలిని పేరు వచ్చింది. మాలిని ఎందుకంటే సంధ్యకి రాలేదు కదా, అందుకే వాళ్ళు క్రై చేశారు. అప్పుడు ఎవరో స్వామి పంపించిన తర్వాత ఒక వాలంటీర్ వచ్చినారు, ఎందుకమ్మా ఏడుస్తున్నారు అని. అప్పుడు నేను చెప్పిన లేదు, నేను రాసినాలి మళ్ళీ నన్ను రాలేదు అంత చెప్పి నేను. తర్వాత వాళ్ళు చెప్పిన ఎందుకే రాసిన ఎంపీసీ రాసి, లేదమ్మా అక్కడే రిజల్ట్స్ ఉంది అక్కడ వెళ్ళి చూడండి అంత. మళ్ళీ నేను వేరే అక్కడ వెళ్ళి చూసినది బీసీ రిజినల్లీ నేను పేరు లాస్ట్ ఉంది. మళ్ళీ మాకి బాగా ఖుషి అయిపోయింది, ఎక్కడెప్పుడు అట్లాస్ట్ ఈ ఇద్దరులకే 6th అంతే అడ్మిషన్ అయిపోయింది కదా, అంతే బాగా ఖుషి అయిపోయింది. తర్వాత స్కూల్ అడ్మిషన్ అయిపోయింది, మళ్ళీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సాయిగీత వాళ్ళ కూతురు వాళ్ళు ఓకే చెప్పినారు. స్వామి లాట్స్ తీసుకున్నారు కదా, అప్పుడు నన్ను పేరు చూసి బీజెడ్సినల్లి లాస్ట్ స్వామి సెలెక్ట్ చేసి రాసినారు అంతే. అది చెప్పిన తర్వాత మాకు అంత ఖుషి, అంతే ఖుషి ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సో దాట్ మచ్ హ్యాపీనెస్ ఐ ఫెల్ట్. సో దిస్ ఇస్ మై, ఐ కెన్ సే దిస్ ఇస్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అంతే అందరూ బాగా ఖుషిగా ఉన్నారు, మా క్లాస్మేట్స్ మా బ్యాచ్ మేట్స్ అందరూ వచ్చినారు. ఖుషి అంటే ఖుషి, కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సాయిరామ్, థ్యాంక్ యూ.
1: స్వామి ఆధ్వర్యంలో వివాహం జరిగిన శ్రీమతి ప్రశాంతి బుడ్డిగా ఇలా అన్నారు.
3: సాయిరామ్ సిస్టర్స్, నా పేరు ప్రశాంతి బుడ్డిగా, నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను స్వామి అనంతపూర్ క్యాంపస్లో 1995 నుంచి 2000 వరకు చదివాను. బీఎస్సీ హోమ్ సైన్స్, ఇంకా ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు నాకు గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి అంటే, స్వామి అప్పుడు మాస్ మ్యారేజెస్ పర్ఫామ్ చేస్తున్నారు. ఆ మాస్ మ్యారేజెస్ స్వామి 2000లో మన అలుమ్నై పిల్లలే కండక్ట్ చేశారు. అప్పుడు సాయిల మ్యామ్ ఇన్ఛార్జ్ అండ్ రాజేశ్వరి పటేల్ మేడం, వాళ్ళు అడిగారు స్వామి ఇన్ కేస్ ఎవరన్నా పెళ్లి నిశ్చయమై ఉంటే మీ దగ్గర చేయించుకోవచ్చా అంటే స్వామి తప్పకుండా అన్నారు. అప్పుడు అది ఒక నా గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి మా పేరెంట్స్ తో నేను మాట్లాడి మా పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్

0: చేశారు. ఆ టైంలో నేను 4 స్టూడెంట్స్ కి స్వామి ముందు పెళ్లి అయింది ఆ మాస్ మ్యారేజెస్ లో. నాకు కూడా ఆ టైంలో చాలా తో థీసిస్ అవన్నీ ఉన్నా స్వామి ఎట్లా ప్లాన్ చేశారంటే నేను అన్ని ముందే సబ్మిట్ చేసి ఆ టైంకి అంతా రెడీగా ఉండేలాగా స్వామి నన్ను రెడీగా చేశారు. అండ్ ఆ మాస్ మ్యారేజెస్ లో పెళ్లి అవడం అనేది అది నాకు లైఫ్ లాంగ్ గోల్డెన్ ఆపర్చునిటీ. యాక్చువల్ గా మా అత్తగారికి పెరాలసిస్ ఉండింది నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు. ఎప్పుడు నేను ముందు పెళ్లికి ముందు చదివేటప్పుడు స్వామికి లెటర్ ఇస్తున్నప్పుడు స్వామి అనేవాళ్ళు లెటర్ నహి ఇన్విటేషన్ దో అని హిందీలో. ఎన్ని 3 సార్లు అట్లా ప్రయత్నించినా ప్రతిసారి స్వామి అదే మాట లెటర్ నహి ఇన్విటేషన్ దో అని. అది నాకు అర్థం కాలేదు అప్పుడు. మేబీ అదేమో ఇండికేషన్ ఏమో స్వామి నాకు పెళ్లి చేస్తారని. ఇంకొకటి పెళ్లి రోజు మా మదరిన్లో అసలు నడిచే పరిస్థితే లేదు, వాకర్ తో నడిచేవాళ్లు. కానీ స్వామి వచ్చే టైంకి మేము ఆమెను కింద కూర్చోపెట్టేస్తాము, ఎందుకంటే మనకి మళ్లీ చేయర్ అంతా ఎందుకని. కానీ స్వామి పర్టికులర్ గా నన్ను అడిగారు కింద కూర్చోగలుగుతుందా అని. అప్పుడు అడిగితే ఆవిడ కూడా నేను కూర్చోలేనని స్వామి ముందే చెప్పారు కుల్వంత్ హాల్లో. వెంటనే స్వామి చైర్ తప్పించి నేను ఆవిడని కూర్చోబెట్టి కొంగు కప్పితే మళ్ళీ బ్లెస్ చేశారు స్టేజ్ పై నుంచి. ఇంకా పెళ్లి స్టార్ట్ అవుతుంది అన్న టైంలో కొంచెం ముందు టైంలోనే స్వామి మా దగ్గరికి వచ్చి విభూతి సృష్టించి ఆవిడకిచ్చారు. ఇంకోటి ఏంటంటే స్వామి ఎప్పుడైనా విభూతి ఇస్తే అది ఆ మనిషికి అని అర్థం, ఎవరికైతే ఇస్తారో. ఇంకోటి నాకు తర్వాత లేట్ గా తెలిసింది ఏంటంటే ఆవిడ యాక్చువల్ గా ఆ ఇయర్ లోనే చనిపోవాలి, అంత తీవ్రంగా ఉంది ఆవిడ డిసీజ్ అనేది. కానీ స్వామి 2000 February 29 ఆవిడకు విభూతి ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ 7 ఇయర్స్ తర్వాత ఆవిడ చనిపోయారు. సో ఈ విభూతి ఇచ్చినప్పుడు ఆ స్వామి ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్, మేబీ తన పిల్ల ఇంటికి రాగానే ఒక అత్తగారిని పోయిందన్న మాట తన అమ్మాయికి రాకూడదని కూడా ఇచ్చారని, ప్లస్ ఆమెకున్న కష్టం కూడా పోవాలని కూడా ఇచ్చి ఉండొచ్చు. సో అది నాకు ఆవిడ చనిపోయిన తర్వాత తెలిసింది యాక్చువల్ గా. ప్లస్ పెళ్లి అప్పుడు కూడా మనకి తలపైన జీలకర్ర బెల్లం పెడతారు, అది చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారు మాకు. సో స్వామి నా దగ్గరికి ఫస్ట్ వచ్చి ఇమీడియట్ గా అమ్మో అంతొద్దు చాలా కొంచెం తీసుకొని చూపించారు చేత్తు ఎంత చిన్న గోళిక ఎంత అంత సైజ్ చాలు అందరికీ అదే చెప్పండి అని ఫస్ట్ నా దగ్గరకు వచ్చి చెప్పారు. తర్వాత గర్ల్స్ అందరికి మేము ఇన్ఫార్మ్ చేశాము. ఇంకోటి పెళ్లి అయిపోయిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం నేను అనంతపూర్ క్యాంపస్ వాళ్ళతో కూర్చున్నాను జయమా మేడం పక్కన. స్వామి రాగానే ఫస్ట్ నా దగ్గరకు వచ్చారు. అప్పుడు జయమా మేడం అన్నారు స్వామి ఈ అమ్మాయికి పొద్దున పెళ్లి అయింది అని. స్వామి అడిగారు మీ భర్త పేరు ఏమిటి అని. నేను రాధాకృష్ణ అంటే స్వామి తెలుసు స్వామికి వినిపించింది కావాలని నవ్వుతూ ఏంటి అని మరీ రెండోసారి అడిగారు. మళ్లీ చెప్పాను స్వామి రాధాకృష్ణ అని. స్వామి అందరి వైపు చూస్తూ నవ్వుతూ VIPs ఎస్పెషల్లీ వైపు చూస్తూ ఏంటి పొద్దున పెళ్లి అయిపోతే భర్త అయిపోతాడా అని గట్టిగా నవ్వారు. అది కూడా నాకు చాలా చాలా లైఫ్ లాంగ్ ఇన్ఫాక్ట్ గుర్తుంటుంది ఈ విషయము. సో ఇది ఆ తర్వాత నుంచి ప్రతిసారి స్వామి ఫిజికల్ ఫామ్ లో ఉన్నప్పుడు మనతో ఉంటారు. కానీ తర్వాత కూడా నాకు నేను ఏమి స్వామితో మాట్లాడినా ఒక స్వామి కాకుండా ఒక అమ్మతో మాట్లాడినట్టు ప్రతిరోజు మాట్లాడతాను అండ్ నేను అడిగిన దానికి నాకు సమాధానం కరెక్ట్ గా స్వామి ఇస్తారు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అది స్వామి ద్వారా నాకు ప్రతిరోజు లభిస్తుంది. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇక్కడికి అనంతపూర్ క్యాంపస్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నిజంగా మళ్ళీ ఇంకోసారి కాలేజ్ లో జాయిన్ అయ్యి ఇంకో కోర్స్ చేయాలి అంత ఆనందంగా ఉంది. ప్లస్ ఇది ఒక మాకు మంచి ఆపర్చునిటీ. సో నేను మళ్ళీ 21st కూడా అప్పుడు పుట్టపర్తిలోకి వచ్చి అక్కడ కూడా చాలా రోజు అదే 2 days ఉందామని అనుకుంటున్నాను. సాయిరామ్, థ్యాంక్ యూ.
1: వీళ్ళందరి అనుభవాలు అనుభూతులు వింటూ ఉంటే మనకు కూడా ఎంత ఆనందంగా ఉందో కదా స్వప్న.
2: నిజం లలిత.
1: సరే, ఇప్పుడు మళ్లీ మనం కొద్దిగా వెనక్కి వెళ్దాం. పూర్వ ప్రస్తుత విద్యార్థినుల ఆత్మీయ కలయిక సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల గురించి కూడా చెప్పుకోవాల్సిన కొన్ని విశేషాలున్నాయి స్వప్న. ముందుగా ఆనాడు ప్రదర్శించిన ఆర్ బిలవ్డ్ సద్గురు సాయి నాటకం గురించి తెలుసుకుందాం. నీకు ఒక విషయం తెలుసా, స్వామి ఆ నాటకాన్ని సుమారు 15 ఏళ్ల క్రిందటే ఆమోదించి ఆశీర్వదించారు. కాని ఎందుకో అది ప్రదర్శనకు నోచుకోలేదు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నాటక రచయిత ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ ఏమన్నారో విందామా?
2: తప్పకుండా.
3: డ్రామా చేసి డాన్స్ చేసి మేము మళ్ళీ వేరే ఐటమ్స్ వేరే ప్రోగ్రామ్స్ 22 జూలై ప్రశాంత నిలయంలో చేస్తాం. అప్పుడు ఈ డ్రామా నేను అనుకున్నాను, ఎందుకంటే 15 ఇయర్స్ బ్యాక్ more than 15 ఇయర్స్ బ్యాక్ ఈ స్క్రిప్ట్ నేను రాశాను అని. షిర్డి సాయిబాబా గురించి అన్ని బుక్స్ చదివిన తర్వాత అన్ని నేనే అన్ని రాసి స్వామికి ఆ స్క్రిప్ట్ కాపీ కూడా ఇచ్చాను. స్వామికి తెలుసు మేము రెడీ. యాక్చువల్లీ ఎప్పుడైనా స్వామి చెప్పుంటే మేము వెంటనే ఆ డ్రామా ఎనాక్ట్ చేయొచ్చు, అంతవరకు మాకు ప్రిపరేషన్ ఉండేది. కానీ సడన్ గా స్వామి ఆ 25 డిసెంబర్ ప్రోగ్రామ్ వద్దు అని, కల్చరల్ ప్రోగ్రామ్ కూడా వద్దు అని, మేము అట్లా చాలా నిరాశ అయిపోయింది అప్పుడు. సో ఒక పక్క పెట్టేశాను ఆ స్క్రిప్ట్, ఎక్కడ పెట్టాను కూడా నాకు గుర్తులేదు అప్పుడు. కానీ తర్వాత ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేసుకొచ్చంటే ఒక నిరంజన మేడం చెప్పినారు, మంచి డ్రామా చేయొచ్చు కదా, మీరు బాగా ముందు చేసినారు కదా. అప్పుడు నా సిస్టర్ నాకు గుర్తు చేసింది, అప్పుడు నువ్వు 15 ఇయర్స్ బ్యాక్ ముందు కూడా నువ్వు ఆ స్క్రిప్ట్ రాసినావు కదా, ఎక్కడుంది అది? సో నాకు తెలియదు ఎక్కడుంది, నేను ఎక్కడ పెట్టానని నేను నా ఫైల్లో చూస్తే దొరకలేదు. మళ్ళీ తర్వాత నేను ఆ మెయిన్ క్యారెక్టర్ షిటి బాబా క్యారెక్టర్ అమ్మాయికి కాంటాక్ట్ చేశాను వేరే వాళ్ళ ద్వారా, అట్లా ఫోన్ నంబర్ తీసి. తన దగ్గర రఫ్ స్క్రిప్ట్ ఉండింది, అట్లీస్ట్ థ్యాంక్ గాడ్ అట్లా ఉండింది. కానీ అది చూస్తే నాకు జెరాక్స్ కాపీ చేసి నాకు పంపించింది, కానీ నాకు నచ్చలేదు. ఎందుకంటే అది ఫుల్ డీటెయిల్స్ లేదు, కొన్ని తనకి రిలేటెడే స్క్రిప్ట్ ఉంది. సరే, దెన్ మళ్ళీ మేము పుట్పర్తి వెళ్తే అప్పుడు బై ఛాన్స్ అక్కడ ఒక కబర్డ్ లో మేము చూస్తూ అక్కడ ఒక సెల్ఫిన్ కవర్ లో స్వామికి ఇచ్చేది అది గ్రీన్ ఇంక్ తో నేను ప్రింట్ చేసుకుని అది రెడీ చేశాను స్వామికి ఆఫర్ చేయొచ్చు అని. ఆల్రెడీ ఒక కాపీ స్వామికి ఇచ్చేసాను స్వామి చేతిలోనే, కానీ ఇది మళ్ళీ ఆ ఒకేజన్ లో డ్రామా చేసినప్పుడు మీరు ఇంకొక కాపీ కూడా గ్రీన్ ఇంక్ తో ప్రింట్ చేసి పెట్టాను, ఆ స్క్రిప్ట్ దొరికింది. సో దెన్ నేను అనుకున్నాను ఓకే స్వామికి ఆ ప్లే కావాలా, ఈ అవసరం కోసమే స్వామి వెయిట్ చేస్తున్నారు ఈ 50th ఇయర్ సెలబ్రేషన్స్ కి. ఎందుకంటే ఆ ప్లే ఎండింగ్ లోనే షిడి బాబా సమాధి గురించి మెన్షన్ ఉంది. సో ఓకే స్వామికి ఇది ఈ ప్లే ఇష్టమని, అప్పుడు కూడా స్వామికి ఇష్టమే కానీ ఇనాక్ట్ చేయండి అని మాకు అది క్లియర్ డైరెక్షన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ మేము చేసినాం.
2: లలిత, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకోవాలి, అదేంటంటే అప్పుడు షిరిడి బాబా నాటకం వేయాలనుకున్నప్పుడు బాబా పాత్రకు ఎంపికైన లతా శర్మ ఆ రోజుల్లో అనంతపురం కళాశాలలో చదువుకునేవారు. ఇప్పుడు ఆమె పూర్వ విద్యార్థిని, చిత్రంగా ఆవిడే మళ్ళా ఇన్నాళ్లకు లతా శర్మ గారే అదే పాత్రను పోషించడం విశేషం.
1: అవునా?
2: అందుకోసం ఆమె డార్జిలింగ్ నుంచి 2 వారాల ముందుగానే అనంతపురం వచ్చి శ్రద్దగా రిహార్సల్స్ లోని పార్టిసిపేట్ చేశారు. నాటక ప్రదర్శనలో పాల్గొన్నందుకు ఆవిడ ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆవిడ తెలుగు మాట్లాడలేరు కాబట్టి ఆవిడ చెప్పిన విషయం యొక్క అనువాదాన్ని మనం విందాం.
4: సైరామ్, మై నేమ్ ఇస్ లతా శర్మ ఫ్రమ్ డార్జిలింగ్. ఐ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ అనంతపుర్ కాలేజ్, పాస్డ్ అవుట్ ఇన్ ద ఇయర్ 1993, అండ్ టుడే ఫర్ గోల్డెన్ జూబ్లీ We've enacted a play, Sadhguru Sai. So there I had enacted as a role of Shirdi Baba. And actually this program was composed by our madam, the director ma'am, Rajeshwari Patel ma'am. And we were supposed to have this drama 10 years back before as a messenger, but we could not put it. But Swami had already blessed it. So maybe Swami had kept this drama for this day, for this special day. So today we were all like we felt the presence of Bhagwan in our college. And I was supposed to be the same character earlier 10 years before. So today the drama got over and we are all excited because we all felt Swami's presence here. I'm really happy to have all my sisters present here today.
5: Om Shri Sai Ram. Sadhguru Sai Natakanni Ma Rajeshwari Madam Gare Rasi Direct Chesaru. అసలు ఈ నాటకాన్ని 10 ఏళ్ల కిందటే ప్రదర్శించాల్సింది. అప్పుడు వేయలేకపోయినా నాటకానికి స్వామి ఆశీస్సులు లభించాయి. బహుశా మా అందరికీ ప్రత్యేకమైన ఈ రోజునే ప్రదర్శించాలని స్వామి ఆపి ఉండొచ్చు. ఏమైనా ఈరోజు నాటకం వేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మాకందరికీ స్వామి మాతోనే ఉన్నట్టు అనుభవమై ఆనందించాం. ఇంతకుముందు నేను బృందావనం క్యాంపస్ ఆడిటోరియంలో ప్రదర్శించిన గౌతమ బుద్ధ నాటకంలో కూడా వేశాను. అందులో వృద్ధుడు, రోగి, బైరాగి లాంటి 4-5 చిన్న చిన్న వేషాలు వేశాను. నాటకం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు నాకు స్వామితో ఉన్న ఫోటో కావాలనిపించింది, కానీ రిహార్సల్స్లో పడి ఆ సంగతే మర్చిపోయాను. ప్రదర్శన రోజున చివరి క్షణం వరకు అనుమతి తెలపని స్వామి తన ఉపన్యాసం చివర నా పిల్లలు ఇప్పుడు గౌతమ బుద్ధ డ్రామా ప్రదర్శిస్తారని ప్రకటించారు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని బాబా అంటారు కాబట్టి మేము రెడీగానే ఉన్నాం. స్వామి స్టేజ్ వెనక్కి వచ్చి ఏం రెడీయేనా అని అడిగారు. మేం రెడీ అన్నాం. ప్రోగ్రాం అయిపోయాక బాబా స్టేజ్ వెనక్కి వచ్చి ఒక్కొక్కరి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చాలా బాగుంది అన్నారు. తర్వాత స్వామి వచ్చి ప్రధాన పాత్ర వేసిన వారి పక్కన కాక నా పక్కన నించున్నారు. 15 రోజుల కిందటి నా కల అలా నెరవేరింది. దేనికైనా సమయం రావాలి కదా. ఆనందంలో తేలిపోతూ ఆయన్నే చూస్తూ నిలబడిపోయాను. స్వామి నన్ను పాదనమస్కారం చేసుకోమన్నారు. చేసుకున్నాక ఇతరులకు అవకాశమిచ్చేందుకు పక్కకు తప్పుకున్నాను. హారతి సమయంలో స్వామి కర్పూరం వెలిగించి అగ్గిపెట్ట అందుకునే వారి కోసం చూస్తున్నారు. నేను స్వామి వెనకనే ఉన్నాను. వారు నా కేసి చూసి అగ్గిపెట్టె అందుకోమని కళ్లతోనే సైగ చేశారు. స్వామి చేతులమీదుగా అందుకున్న ఆ అగ్గిపెట్టెను జ్ఞాపికగా అట్టిపెట్టుకోవాలని నా కోరిక. వెళ్లి మేడంని అడిగాను, ఆ సంగతి ఆలోచిద్దాం, స్వామి మిమ్మల్ని మెచ్చుకున్నారు, పోయి ఎంజాయ్ చేయ్ అన్నారు మేడం. ఆ రాత్రి మేడం ఇంట్లో మా అందరికీ తలో 2 అగ్గిపుల్లలు ఇచ్చారు. ఒకటి నా వివాహ సమయంలో మా ఇంట్లో జ్యోతి వెలిగించడానికి, మరోటి మా అత్తగారింట్లో జ్యోతి వెలిగించడానికి ఉపయోగించాను. ఇలా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. స్వామికి మా కృతజ్ఞతలు. సాయిరాం.
6: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
2: షిరిడీ సాయి నాటకంలో లతాశర్మ తప్ప మిగిలిన పాత్రదారులందరూ ప్రస్తుత విద్యార్థులే. వారిలో ఒకరైన కుమారి లక్ష్మీ ప్రత్యూష ఇలా అన్నారు.
7: సాయిరాం, నా పేరు లక్ష్మీ ప్రత్యూష. నేను ఈరోజు డ్రామాలో పార్టిసిపేట్ చేశాను. నేను ఇప్పుడు ప్రస్తుతం 3rd BCOM హానర్స్ చేస్తున్నాను. ఇక్కడ ఈ డ్రామాలో పార్టిసిపేట్ చేసేందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతకుముందు చాలా డ్రామాల్లో చేశాను, కానీ ఈ డ్రామా ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది స్వామి బ్లెస్ చేసిన డ్రామా. ఇది షిరిడీ సాయిబాబా జీవిత కథ పైన ఈ డ్రామా చేశాం మేము. ఇంతకుముందు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు చేయలేకపోయారు, కానీ స్వామి బ్లెస్ చేశారు. ఆ డ్రామాలో నేను పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఎగ్జామ్స్ టైంలో, సిఐఈ టైంలో మేము ఒక 2 వీక్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది సిఐఈ టైంలో కూడా ఎవ్వరూ ఎందుకు ఇది చెయ్యాలి అని అనుకోకుండా అందరూ ముందుకొచ్చి ఇది చెయ్యాలి, ఇది మనం స్వామి కోసం చేస్తున్నాము. ఎంత నాది చాలా చిన్న రోల్ అయినా కూడా నేను 5 నిమిషాలే ఉన్న స్టేజ్ పైన నేను ఎందుకు రోజు రావాలి అని ఎవ్వరు కూడా అనుకోలేదు. ఈ షిరిడి సాయిబాబాగా చేసిన ఎక్స్ స్టూడెంట్ నిన్నటి వరకు ఇదైతే నాకు కలిగిన ఫీలింగ్, నిన్నటి వరకు నార్మల్ లతా మ్యామ్ లా అనిపించారు, కానీ వాళ్ళ ఎప్పుడైతే నిజంగా స్టేజ్ పైన ఎక్కారో నిజంగా నేను షిరిడి సాయిబాబా దగ్గరే ఉన్నట్టు, అక్కడే నిజంగా చేస్తున్నట్టు నాకు అనిపించింది. సాయిరాం, ఇంకా ఏంటంటే నేను ఇది మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇలా అనలైజ్ చేశాను. నేను యాక్చువల్గా ప్రతిసారి వేదాల్లో పార్టిసిపేట్ చేస్తాను. ఈసారి సడన్ గా డ్రామా అని చెప్పేసరికి, వేద కన్నా ముందు డ్రామా ఆడిషన్స్ అయ్యేసరికి నేను డ్రామాకి వెళ్ళాను. తర్వాత ఒకవేళ నేను వేదాల్లో ఉండుంటే యాజ్ అ ఫైనల్ ఇయర్ గా నాకు కలిసం పట్టుకునే ఛాన్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చేది, ఎందుకంటే ఎప్పుడు వెళ్తూ ఉండేదాన్ని కాబట్టి. దాని తర్వాత నేను ఏమంటున్నానంటే స్వామి నాకు చిన్న రిగ్రెట్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ పొద్దున్న స్వామి రూమ్ లో సుప్రభాతం చేశామన్నమాట. వాళ్ళు చెప్పారు అందరూ ప్రేయర్ హాల్ ఇన్ఛార్జెస్, స్వామి రూమ్ ఇన్ఛార్జెస్, మీరు వచ్చి స్వామి రూమ్ లో సుప్రభాతం చేయొచ్చు. ఒకవేళ నేను కలసం పట్టుకొని ఉంటే స్వామి రూమ్ లోకి వెళ్లే అవకాశం వచ్చేది. నేను ఇప్పుడు వేదాల్లో లేను కాబట్టి నాకు ఆ అవకాశం రాలేదు, కానీ దానికన్నా ముందే సుప్రభాతంకి నువ్వు వచ్చేసి నువ్వు కూర్చో, నువ్వు పర్వాలేదు చేసిన డ్రామాలో ఉన్నా నీ ఛాన్స్ ఏం మిస్ అవ్వలేదు అని చెప్పినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇలా కలసం పట్టుకుని వెళ్లేలాగా కాకుండా డ్రామాలో పార్టిసిపెంట్ గా నేను స్వామికి బొకే ఆఫర్ చేశాను, అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంత అంటే స్వామి మొత్తం ప్రోగ్రామ్ అయ్యాక చాలా నేను వేదాల్లో ఉండుంటే ఇది చేసేదాన్నేమో అనే చిన్న థాట్ కూడా నాకు రానివ్వకుండా ముందే ఇది చేసి పెట్టేశారు. ఇంకా డ్రామా దగ్గరకు వచ్చేసరికి అందరూ లాస్ట్ లో ఎప్పుడైతే కూర్చున్నామో అంత గ్రాండ్ ఫినాలే కోసం ప్రతి ఒక్కళ్ళు అది ఫీల్ అయ్యి, ప్రతి చిన్న పార్టిసిపెంట్ దగ్గర నుండి షిరిడి బాబా వరకు అందరూ అది ఫీల్ అయ్యి అందరి కళ్ళంపడ నీళ్ళు వచ్చాయి. అంత హ్యాపీగా అంత రియల్ గా స్వామి ప్రెజెన్స్ ని మేము ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే ఆ ప్రొసెషన్ వచ్చిందో అప్పుడు కూడా అసలు టీచర్లన్నా మీరు కనిపించకూడదు కనిపించకూడదు, ముందు ఏం కనిపించకూడదు, అక్కడ స్వామి వస్తున్నారు, ఎప్పుడైతే ఆ బ్యాండ్ నాదస్వరం అవన్నీ వస్తున్నాయి, నిజంగా ఒళ్ళంతా గూజ్ బంప్స్ వచ్చేసాయి, స్వామి వస్తున్నారు స్వామి అని అండ్ ఆ స్టార్టింగ్ నుంచి వెనకాలే ఉన్న ప్రతి ప్రోగ్రామ్, ప్రతి పాట, ప్రతి డాన్స్ ని ఫీల్ అవుతూ స్వామి చూస్తున్నారు చూస్తున్నారు అని ఎండ్ వరకు ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే లాస్ట్ లో మళ్ళీ ఓ మా పాట పాడారో దానికి ఇంకా ఎక్కువగా ఫీల్ అయ్యామంటే స్వామి ఉన్నారు అక్కడ ఉండి మొత్తం ప్రోగ్రామ్ ని చూశారు. ఫస్ట్ నుంచి కూడా మాకు డైరెక్టర్ మ్యామ్ అదే చెప్తూ వచ్చారు, మీరు ఎవరి కోసం చేయట్లేదు స్వామి కోసం చేస్తున్నారు, ఎట్ లాస్ట్ ఈ ప్రోగ్రామ్ చేశాక స్వామి చాలా సంతోషం అని చెప్పాలి ఎప్పటిలాగా, అది చెప్పినట్టు అనిపించింది మా అందరికీ కూడాను. ఇంకా ఈ అవకాశం నాకు నా ఫైనల్ ఇయర్ లో రావడం చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత ఇలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. డ్రామా గురించి కాకుండా హాస్టల్ ప్రిపరేషన్ గురించి, ఎక్స్ స్టూడెంట్స్ ని రిసీవ్ చేసుకోవడం గురించి చూస్తుంటే ఇక్కడ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు మా స్టూడెంట్స్ వస్తారా, వాళ్ళకి ఏమేం చేయాలి అని చాలా వీక్స్ నుంచి ప్రిపేర్ చేస్తూ ఉండడం. హాస్టల్ ఇప్పుడు ప్రెసెంట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్స్ అందరూ కలిసి వచ్చి హాస్టల్ డెకరేషన్ చేయడం, కాలేజ్ డెకరేషన్ చేయడము, అందరూ చాలా ఆనందంగా స్పోర్టివ్ గా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. సారా,
2: ఇంత చరిత్ర ఉన్న ఈ నాటకంలోని చిన్న భాగాన్ని రేడియో సాయి శ్రోతల కోసం అందిస్తున్నాం.
8: Come on, ladies. Baba prepares no wheat bread for himself. He subsists on alms. What will he do with all this flour?
1: Sanskrutika karyakramalalo itara amsalu pradarshinchina vidyarthinula anubhutulu kuda ippudu vindam. Kumari Harshini.

0: నా పేరు హర్షిణి. నేను సెకండ్ బీకామ్ ఆనర్స్ చదువుకుంటున్నాను. మేము ఇవాళ 8 జూలై గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా మేము ఇక్కడ ఇవాళ కవాలి పాడాము. స్వామికి కవాలి చాలా ఇష్టము. శైలేష్ శ్రీవాస్తవ సార్ అక్కడ పర్తి క్యాంపస్ లో ఆయన కంపోజ్ చేసిన కవాలి ఇది. ఒకరోజు మేము మ్యూజిక్ గ్రూప్ వాళ్ళందరం కూర్చుని ఏం పాడాలి ఒక డిసైడ్ చేస్తుంటే మా సీనియర్ ఒక అమ్మాయికి థాట్ వచ్చింది, మనం ఇలాగా కవాలి పాడదామని. వెళ్ళి మా టీచర్ ని అడిగితే ఆవిడకి చాలా నచ్చింది. చాలా రెలవెంట్ ఈ సాంగ్, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు. సో ఈ లిరిక్స్ కూడా సేమ్, తేరే దర్బార్ మే ఆయ్ హై ఆజ్ అది. సో చాలా రెలవెంట్ అది. మాకి వెంటనే నచ్చి సో మేము అప్పటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టేశాము. సో 20 రోజుల నుంచి ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇంకా మేము ఆల్మోస్ట్ ఒక 22 మంది పాడాము. చాలా కష్టపడి మేము ప్రాక్టీస్ చేశాము. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటేషన్, ఒక్కొక్క లీడ్ సింగర్, కోరస్ అందరికి ఈక్వల్ గా ఛాన్స్ దొరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాము. మధ్యలో ఎగ్జామ్స్ వచ్చినా కూడా రోజు మేము వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో మాకు చాలా హ్యాపీగా ఉంది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి ఒక పార్ట్ అయినందుకు. ఇంకా మాకు అంటిల్ లాస్ట్ ప్రాక్టీస్ వరకు లిటరీ మేము ఏదో ఒక చిన్న మిస్టేక్స్ చేస్తూనే ఉన్నాం. మేము అసలు కాన్ఫిడెన్స్ రావట్లేదు మాకు, మేము ఎలా పాడాలి ఏంటి, ఎక్కడి నుంచైనా చిన్న మిస్టేక్ జరుగుతూనే ఉంది. మేము ఇంకా లాస్ట్ లిటరలీ స్వామికి ప్రే చేస్తాం, స్వామి ప్లీజ్ మీరే పాడండి మా, ఇంకా ఇంతమంది దగ్గర మేము మళ్ళీ చిన్న మిస్టేక్ అయితే మళ్ళీ మనకి రిగ్రెట్ ఉండిపోతుంది, 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయ్యో ఇంత చిన్న మిస్టేక్ అయిపోయింది అని. సో మేము అందరూ గట్టిగా స్వామికి ప్రే చేసుకున్నాం, స్వామి ప్లీజ్ మీరే పాడండి, జస్ట్ సింగ్ త్రూ అస్ అని. స్టేజ్ కి వచ్చే ముందర ఒక ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగింది, ఇంకా మేము వదిలేసాము ఇంకా సరే అని. మేము స్టేజ్ కి వెళ్లిన తర్వాత పాట మొత్తం పాడేసిన తర్వాత చూస్తే ఒక్క చిన్న మిస్టేక్ కూడా జరగలేదు. మేము చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం స్వామికి, మీరే పాడారు, థ్యాంక్ యూ సో మచ్ అని.
1: కుమారి నైనా,

0: సాయం, నా పేరు నాయన. ఈరోజు జూలై 5 ప్రోగ్రామ్ లో డాన్స్ చేశాము, క్లాసికల్ డాన్స్ చేశాము. ఈరోజు మొత్తం డాన్సెస్ 3 ఉన్నాయి, దాంట్లో ఒకటి క్లాసికల్, ఒకటి సెమీ క్లాసికల్, ఇంకా గిద్దా నేపాలి డాన్స్, 4 డాన్సెస్ ఉన్నాయి. అందరిలోనూ యూనిటీ రావడం ఒక డిఫికల్ట్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. అందరూ లాస్ట్ మూమెంట్ లో నేర్చుకున్నారు అనమాట. మేము మా క్లాసికల్ డాన్స్ కి వచ్చినట్లయితే మేము ఈ క్లాసికల్ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాం, డాన్స్ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాం. సో మేము చాలా డాన్సెస్ నేర్చుకున్నాం అనమాట. కొన్ని ఇయర్స్ నుంచి మాకు అసలు ఒక ఆపర్చునిటీ రావట్లేదు పర్ఫామ్ చేయడానికి. సో వీ హావ్ బీన్ వెయిటింగ్, చాలా రోజుల నుంచి వెయిట్ చేసినాం ఒక్క సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, స్వామి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. నేను ఫస్ట్ లో ఈ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, నేను నా చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నాను, మళ్ళీ ఆపేసి అనుకునే రోజులు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు నన్ను ఫోర్స్ చేశారు, నువ్వు డాన్స్ నేర్చుకున్నావు, నువ్వు అట్లా స్కిప్ చేయకూడదు, నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పారు. కానీ నాకు ఎందుకో ఇక్కడ ఉండాలనిపించలేదు. సో నేను ఉండనని చెప్పాను. కానీ వాళ్ళు ఫోర్స్ చేసి నా పేరు ఆ దాంట్లో రాశారు. నేను స్వామి నువ్వు నా నుంచి ఏం తీసుకోవాలనుకుంటున్నావు, నేను ఉండాలనుకోవట్లేదు ఈ సెల్ఫ్ లెన్స్ లో ఇప్పుడు అనుకున్నాను. కానీ వాళ్ళు నా పేరు అప్పుడు ఎందుకు రాశారు నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నేను అప్పటి నుంచి నేర్చుకున్న డాన్స్ ఎంత ఇష్టమైన సాంగ్ ఇది, మేమందరూ చాలా డెడికేటెడ్ గా నేర్చుకున్న సాంగ్, ఈరోజు చేసిన సాంగ్. సో ఆ సాంగ్ ని ఈరోజు మేము స్వామి ముందర ప్రెసెంట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది కూడా 50th బ్యాచ్ గా మేము రిప్రజెంట్ అయ్యాం ఆ డాన్స్ లో. ఇన్ని ఇయర్స్ నుంచి ఎంత మందికి అయితే ఛాన్స్ రాలేదో వాళ్ళందరు ఛాన్స్ మేము తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా గిద్దా డాన్స్ వాళ్ళు, నేపాలీ డాన్స్ వాళ్ళు, ప్రతిసారి వాళ్ళకి చిన్న చిన్న కరెక్షన్స్, మాకు కూడా ప్రతిసారి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి కాస్ట్యూమ్ లో. కానీ అన్ని విషయాలు చాలా కరెక్షన్స్ చేయాల్సి వచ్చింది లాస్ట్ మూమెంట్. నిన్న ఈవినింగ్ ప్రాక్టీస్ వరకు మాకు ఒక చిన్న కరెక్షన్ ఇస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు కంప్లీట్ గా హ్యాపీగా ప్లెసెంట్ గా పర్ఫామ్ చేసాం అనిపించింది. నేను అనుకున్న స్వామి ఈ ఫీల్ రావాలి మాకు, ఇన్ని రోజుల వరకు ఫీల్ ఉంది, 50th బ్యాచ్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ అనే ఫీల్ ఉంది. కానీ నేను అనుకున్నా స్వామి ఇది ప్రౌడ్ ఏమో, ఇలా చేయకూడదు, నువ్వు చేయాలి స్వామి, నువ్వే మా నుంచి కోఆర్డినేట్ చేసి ఆ ఫీల్ వచ్చేలా చేయాలనిపించింది. కానీ ఎప్పుడైతే ఈరోజు స్టేజ్ మీదకి వెళ్ళామో కంప్లీట్లీ ఆ ఫీల్ ఉండింది, ఫుల్ పర్ఫార్మెన్స్ అందరిలోనూ ఉండింది, ఆడియన్స్ లో, ఈవెన్ పర్ఫార్మెన్స్ లో అందరిలోనూ స్వామి నువ్వే మమ్మల్ని సోర్స్, నువ్వే పుష్ చేస్తున్నావు అనే కాన్ఫిడెన్స్ కానీ యాటిట్యూడ్ కానీ అందరికి వచ్చింది. ఒక్కరు ఈగోతో చేయలేదు, అందరూ డివోషన్ తో చేశారు. డివోషన్ ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని స్వామి మాత్రమే చేయగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ బీయింగ్ ఏ 50th బ్యాచ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సాయిరామ్.
1: కుమారి అలేఖ్య.
2: ఓం శ్రీ సారాం. నా పేరు అలేఖ్య, నేను 3rd బీకామ్ ఆనర్స్ అవుతున్నాను. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ విషయంకి వస్తే నేను ఆడిటోరియం సెల్ఫ్ ఫ్రెండ్స్ లో ఉన్నాను. సో ఆడిటోరియం క్లీనింగ్ దగ్గర నుంచి స్వామి గార్లాండ్ మేకింగ్ వరకు ప్రతిదీ కూడా ప్రతి చిన్న విషయం కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఆడిటోరియం లోనే సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి స్పిక్ అండ్ స్పాన్ గా ఉండాలి. చైర్ డౌన్ పార్ట్ నుంచి చైర్ హ్యాండిల్ వరకు మొత్తం మేము ప్రతి చైర్ ఇన్ ద ఆడిటోరియం మేము క్లీన్ చేశాము. అండ్ సో నేను ఎట్ ద సేమ్ టైం నాకు స్వామి రూమ్ క్లీనింగ్ ఇన్ఛార్జ్షిప్ కూడా వచ్చింది. సో నేను ఎలా మేనేజ్ చేసుకోవాలి రెండు అని చెప్పి చాలా ఆలోచించాను. కానీ స్వామి నాకు రెండు మేనేజ్ చేసుకునే స్ట్రెంగ్త్ ఇచ్చారు. యాక్చువల్ గా స్వామి రూమ్ గార్డింగ్ గురించి చెప్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఫాదర్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు స్వామి రూమ్ గార్డ్ చేశారు, స్వామి రూమ్ డోర్. మా డాడీ ఎప్పుడైతే ఇంటికి వచ్చారో ఇలా చెప్పారన్నమాట, నాకు స్వామి రూమ్ గార్డ్ చేసే అదృష్టం వచ్చింది, నీకు అలాంటి అదృష్టం వస్తుందో రాదు, ఎందుకంటే గర్ల్స్ కి చాలా లెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మ్యామ్ మాకు పిలిచి ఇలాగా స్వామి రూమ్ గార్డ్ చేయాలి, మీరు ఈచ్ ఆర్ 1-1 అక్కడ కూర్చొని ఉండాలి, ఎందుకంటే స్వామి ఉంటే మనం గార్డ్ వేసుకొని మనం వచ్చేయలేం కదా, సో మీరు అక్కడ ఉండి గార్డ్ చేయాలి స్వామి రూమ్. సో నాకు అన్ని సంవత్సరాల క్రితం మా డాడీ చేసిన ప్రేయర్ ఇప్పుడు స్వామి ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు స్వామి బ్లెస్ చేశారనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. అంటే స్వామి మనం చిన్న చిన్న ప్రేయర్స్ కూడా స్వామి వింటారనడానికి ఇది ఒక చాలా పెద్ద నిదర్శనం. సో నేను వెంటనే ఇంటికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అక్కడ స్వామి రూమ్ క్లీనింగ్ దగ్గర నుంచి మొత్తం కలశం పెట్టే వరకు అన్ని మేమే చేశాము. సో నేను 8 to 9:30 ఆడిటోరియంలో వర్క్ చేశాను. ఆడిటోరియం వర్క్ 9:30 వదిలిపెట్టి 9:30 నుంచి 10:30 వరకు స్వామి రూమ్ గార్డ్ చేశాం. సో నేను అనుకున్నాను, స్వామి చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన, చాలా చాలా థ్యాంక్ యూ స్వామి అని నేను ప్రే చేసుకుంటుంటే, అప్పుడు కలశం ముందు మ్యామ్ నా చేతిలో పెట్టిన తర్వాతే వేద గర్ల్స్ కి వెళ్ళింది కలశం. సో స్వామి అంటే నేను వేద అంత ప్రాపర్ గా చాంట్ చేయలేను. సో నేను అనుకున్నాను, ఓ స్వామి ఐ మిస్ దిస్ ఆపర్చునిటీ యాజ్ ఎ ఫైనల్ ఇయర్, అంటే నేను ఫైనల్ ఇయర్ గా ఏదో ఒకటి చేయాలి. కానీ స్వామి నీకు వేద హాఫ్ అయినా పర్వాలేదు, కలశం మాత్రం నా చేతికి వచ్చేలా చేశారు. నా చేతికి వెళ్ళిన తర్వాతే తను వేద గర్ల్స్ కి ఇచ్చాము మేము కలశం, దియాస్ కూడా. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. వేద మొత్తం అయిపోయిన తర్వాత ఆడిటోరియంకి వచ్చిన తర్వాత కూడా కలశం రిసీవ్ చేసుకోవడానికి నన్నే వెళ్ళమన్నారు మ్యామ్. సో నేను కలశం కూడా రిసీవ్ చేసుకుని స్వామి దగ్గర పెట్టడం కూడా నేనే చేశాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒకే రోజు ఇన్ని ఆపర్చునిటీస్, యాజ్ ఏ ఫైనల్ ఇయర్ నాకు ఇన్ని స్వామి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అంటే నేను చిన్నప్పటి నుంచి చదువుకోవాలని కోరుకుంటే నాకు స్వామి స్కూల్లో కాలేజ్లో, కానీ నాకు స్వామి ఓన్లీ డిగ్రీలో ఆపర్చునిటీ ఇచ్చారు. సో నేను అనుకున్నాను, స్వామి ఎంత ఆపర్చునిటీ అంటే ఎన్ని ఛాన్సెస్ ఉంటే అన్ని ఆపర్చునిటీస్ నేను ఎలాగైనా తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఒకే రోజులో ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తానని నేను అస్సలు ఊహించుకోలేదు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్స్ స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోవడం విషయానికి వస్తే, అందరు ప్రతి ఒక్క ఎక్స్ స్టూడెంట్ ఫేస్ లో హ్యాపీనెస్, అంటే ఇప్పుడు మేము యాజ్ ఎ స్టూడెంట్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం, మేము ఇక్కడ చదువుకున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళం అని వాళ్ళు చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే మేము మా ఫ్యూచర్ ఊహించుకున్నాం, ఒకవేళ మనం 75th సెలబ్రేషన్స్ కి వస్తే మనము ఇలాగే మన సిస్టర్స్ తో చెప్తాము మేము ఇక్కడ కూర్చున్నాము అలా కూర్చున్నాము ఇలా చేసామని చెప్పి. సో వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే మాకు కూడా ఆ ఎంతుజియాజం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ జయ సారం.
1: కుమారి దివ్య.
3: ఓం శ్రీ సారం, నా పేరు దివ్య, నేను 3rd BSc ఎంపీసీ చదువుతున్నాను. ఇక్కడ నేను ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే అన్ని చూసుకుంటారు, మైక్స్ లైట్స్ ఇవన్నీ మేమే చూసుకుంటాం. అయితే మొన్న 3 డేస్ నుంచి స్వామి ఫొటోస్ పెట్టడం, డెకరేషన్ జరుగుతూ ఉంటే అనిపించేది, ఏంటి స్వామి మీరు పెట్టిన ఇన్స్టిట్యూట్ 50 ఇయర్స్ అయ్యింది, ఎంతో మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళి ఉంటారు, ఎంతో మంది మారుంటారు, మీ మిషన్ 50 ఇయర్స్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది, సో మీరు ఇక్కడ ఉంటే బాగుంటుంది, మీరు వస్తారని మాకు తెలుసు బట్ మీరు వచ్చారని మాకు తెలిసేలా రండి అని అనుకున్నాను. అయితే నాకు ఫీలింగ్ ఉండేదన్నమాట, స్వామి ఇక్కడ ఉండుంటే బాగుండేది, బాగా ఎక్కువైపోయింది. అన్ని ఫొటోస్ చూసి స్వామి ఇక్కడ వచ్చినప్పుడు ఉన్న ఫొటోస్ అన్నింటినీ పెట్టారు. సో మాకు అనిపించింది, నాకు అనిపించింది అన్నమాట, స్వామి ఇక్కడ ఉండుంటే ఇంకా బాగుండేది, స్వామి వస్తే బాగుండేది అనిపించింది. అయితే నాకు ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి షేర్ చేసుకునింది అనమాట తన ఎక్స్పీరియన్స్, ఏంటి స్వామి తనకి కళలో కనిపించారంట, స్వామిని అడిగిందంట, స్వామి ఇక్కడ ఉండొచ్చు కదా మీరు అని. అయితే స్వామి అన్నారంటే, పిచ్చిమొహందానా, నేను ఇక్కడే ఉన్నాను, మీ రూమ్స్ ప్రతిదానికి వస్తున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను బట్ మీరే నన్ను గుర్తించట్లేదు అన్నారంట. సో అప్పుడు అనిపించింది, ఓకే స్వామి ఇక్కడే ఉన్నారనమాట బట్ మనం చూడలేకపోతున్నాం కదా, అది ఫీల్ అవ్వలేకపోతున్నాం కదా అనిపించింది. అయితే ఇవాళ ప్రోగ్రామ్ లో ప్రతిసారి ప్రతిదానికి ఎన్ని అని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇక్కడ కాలేజ్ కాబట్టి, సో ప్రతి ప్రోగ్రామ్ లోని అన్ని చేస్తాం బట్ ఎప్పుడు ఈ ఫీలింగ్ రాలేదు, స్వామి కోసం చేస్తున్నాము, ఓన్లీ స్వామి కోసం. ఇప్పుడు డ్యూటీ కింద చేసేదాన్ని కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు బట్ ఇవాళ మొత్తం ప్రోగ్రామ్ అంతా ఇక చాలా సాటిస్ఫాక్షన్, స్వామి కోసమే చేసాము అని. ఎంత వర్క్ లోడ్ ఉన్నా సరే అనిపించలేదు ఇవాళ వర్క్ చేసామని. ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంటే మేము ముందర రోజు వస్తాము, చూసుకుంటాం, దాని తర్వాత రోజు చేసేస్తాం. ఈసారి మేము 1 వీక్ నుంచి మేము కష్టపడ్డాం బట్ ఆ ఫీలింగ్ రాలేదు, ఎస్ స్వామి కోసమే చేసాం అని అనిపించింది. ఇంకా ఆయన పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫస్ట్ టైం ఆడివిజువల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వర్క్ చేసాం ఓన్లీ స్వామి కోసం అనిపించింది, ఎప్పుడు డ్యూటీ కిందే ఉండేది అది. సారు
1: కుమారి చిన్మయి.
4: గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి. ఇంకా నాదస్వరం నేను వాయించాను ఇవాళ పొద్దున, అంటే స్వామికి నాదస్వరం అంటే చాలా ఇష్టమని అక్క వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు కూడా మేము చాలా సార్లు చూసాము వాళ్ళు. స్వామి రాగానే ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళదే ఫస్ట్ తాళం వినిపిస్తుంది, శృతి వినిపిస్తుంది, నాదస్వరం వాయిస్తారు. అలాంటిది మొదటిసారి వాయించాను ఇవాళ. స్వామి నిజంగా నడుస్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా స్వామిని లీడ్ చేస్తున్నామంటే ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ ఫార్చ్యూన్. కానీ దీనికి ఈ ఫార్చ్యూన్ రావాలంటే చాలా ప్రాక్టీస్ కూడా చేయించాలి. అండ్ స్వామి మాకు అంత టైం కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈక్వల్ గా డివైడ్ చేశారు, అంత టైం అలాట్ చేశారు నాశనం రోజు వాయించి ప్రాక్టీస్ చేయడానికి. అంత అండ్ స్వామికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ పర్ఫెక్షన్ లెవెల్ కి రావడానికి కూడా మాకు చాలా రిసోర్సెస్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు స్వామి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు. సారాం,
5: స్వామి కళాశాలలో విద్యార్థులకు వీడ్కోలు చెప్పే సాంప్రదాయం లేదు. అనంతపురం మహిళా కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయిన హేమలత గారు చెప్పినట్టు స్వామి విద్యార్థులు ఎప్పటికీ స్వామి విద్యార్థులే.
6: ఏమైనా స్వర్ణోత్సవ సందర్భంగా స్వామి ఆశీస్సులతో కళాశాలతో అనుబంధం ఉన్న అన్ని తరాల విద్యార్థినులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది తిరిగి కలుసుకునే అవకాశాన్ని కల్పించిన అనంతపురం మహిళా కళాశాల యాజమాన్యం, డైరెక్టర్, విద్యార్థులు అందరూ అభినందనీయులే కదా స్వప్న.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో రెండవ భాగం ఆత్మీయ కలయిక విన్నారు. ఈ కార్యక్రమంలో మూడవ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమంలో మీరు వినబోయే నాటిక నలదమయంతి. ఈ నాటకాన్ని ఊటీ సాయి భక్తులు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో 2014 ఫిబ్రవరి 21వ తేదీన స్వామి దివ్య పాదాలకు సమర్పించుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా నలదమయంతి

0: ఓం శ్రీ సాయిరాం.
1: ఆహాహా, ఈనాడు సాయికుల్మంత్ ప్రాంగణము అత్యంత రమణీయముగా విరాజిల్లుచున్నది.
2: సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పవిత్ర పాదధూళితో పునీతమైన ఈ సభా ప్రాంగణం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అనునిత్యం విరాజిల్లుతూనే ఉంటున్నది కదా సత్యమూర్తి?
1: అవును, అది నిత్య సత్యం. కాని ఈనాడు ఆ శోభ ద్విగుణీకృతముగానున్నది గుణవతి.
2: అవును, ఊటీ భక్త జనావళి పవిత్ర పర్తియాత్రకు విచ్చేసి ఉన్నారు కదా. వారు సాంప్రదాయబద్ధమైన వేషధారణతో పరివేష్టితులవడం ఈనాటి ప్రత్యేక ఆకర్షణగా తోచుచున్నది.
1: అంతేకాదు, బంగారానికి తావి అబ్బినట్లు మరో ఆకర్షణ కూడా ఉన్నది.
2: నలదమయంతి నాటక ప్రదర్శనే కదా, అది తెలుగులో.
1: అవును, 2010లో సతీ సావిత్రి నాటకము ప్రథమార్థము తమిళనాడు ప్రసిద్ధమైన జనపదుల బడగ భాషలోను, ద్వితీయార్థమును తెలుగులోను ప్రదర్శించినారు.
2: నిరుడు సత్యహరిశ్చంద్ర నాటకమును పూర్తిగా తెలుగులో తెలుగువారికి ప్రత్యేకమైన పద్యనాటకంగా ప్రదర్శించినారు.
1: అవును, స్వామి మాట్లాడే భాషలోనే, అదే స్వామి మాతృభాషలోనే ప్రదర్శించాలన్న దీక్షతో తెలుగు నుడి కాలాన్ని సాధన చేసి మరీ ప్రదర్శించటం ముదావహం కదా.
2: అది స్వామి పట్ల వారికి గల శ్రద్ధాభక్తులకు నిదర్శనం. ఊటీ బృందానికి ఈ అపూర్వ కృషికి అభినందనలు తెలుపుతూ నలదమయంతుల గురించి ముచ్చటించుకుందాం.
1: స్త్రీలకు అన్నిటా ప్రథమ స్థానమే కదా, ముందుగా దమయంతి గురించి విన్నవించు.

0: ఈ సమాచారాన్ని చెలికత్తల ద్వారా విన్న దమయంతి తండ్రి భీమరాజు దమయంతి స్వయంవరాన్ని ప్రకటించాడు.
1: ఆ స్వయంవరానికి దేవతలు సైతం తరలివస్తున్న వైనం ఎలా ఉందయ్యా అంటే,

0: నారదమునికు అభివాదములు.
1: నారాయణ నారాయణ, దిక్పాలకులు విహారానికి విచ్చేశారు, ఏమిటి విశేషం?
2: మా విశేషములకేమగాని మునీంద్ర, భూలోక విశేషములేమిటి?
1: భూలోకములో ప్రస్తుత విశేషము దమయంతి స్వయంవరమే. అవును, ఆ అతిలోక సుందరి గురించి మేము వినియున్నాము. నర సిద్ధ సాధ్య విద్యాధరులలోనూ దేవతలలో సైతం అంతటి సౌందర్యవతి లేదని తెలియవచ్చింది. ఆ సౌందర్య రాశికి తగిన విధంగా స్వయంవరోత్సవం అసాధారణ రీతిలో జరప సన్నాహాలు చేస్తున్నారు.
3: విన్నాము మునీంద్ర, మేము కూడా ఆ స్వయంవరంలో పాల్గొని ఆ అతిలోక సుందరి మాలో ఎవరినన్నా వరించేటట్లు ప్రసన్నం చేసుకోవాలన్నదే మా తలంపు.
1: మీ తలంపు ఫలించకపోవచ్చు.
4: అదేమిటి, ఆదిలోనే హంసపాదు అన్నట్లు మా ఉత్సాహాన్ని నీరు కారుస్తున్నారు?
1: ఆమె నిత్య సత్యవ్రతుడు నిషధాధీశుడైన నలమహారాజును ప్రేమించింది.
4: దేవతలమైన మేముండగా మానవ మాత్రుడిని వరిస్తుందా?
1: అందచందాలలో మీకు దీటైన అందగాడు, అంతకు మించి ఆమె మనస్సును దోచుకున్న మన్మధుడు.
4: ఆమె మనస్సు మార్చగల చాకచక్యం కలవాడవు. నీవు రంగంలోకి దిగి మాకు సాయం చెయ్యాలి.
1: మరికొద్ది క్షణాలలో నలమహారాజు ఇటువైపుగానే భూమార్గాన స్వయంవరానికి వాయువేగంతో వెళతాడు. అతన్ని
4: సోదరా వరుణ, అత్యంత వేగంగా పయనించే ఆ నలుని రథాన్ని ఆపు చేసి ఆ నలుడిని ఇక్కడికి తీసుకునిరా.
1: నేను ఇక్కడే ఉంటే మీ పథకం పారకపోవచ్చు, నేను నిష్క్రమిస్తాను. నారాయణ నారాయణ.
4: నలమహారాజులకు స్వాగతం.
5: తాము
3: నీ సహాయార్థులము.
5: నా సహాయార్థులా? ఆశ్చర్యంగా ఉంది, ఇంతకీ తామెవరు?
3: నీవు సాయము చేస్తానని వాగ్దానం చేసినా నేనెవరమో తెలియజేసడం.
5: నా శక్తికి మించిన కార్యము కాకపోయినా సాయము చేసేదను.
4: చాలా సంతోషము నలమహారాజా. నేను దేవేంద్రుడను, వీరు నా సహచరులైన దిక్పాలులు. మేము దమయంతి స్వయంవరానికి విచ్చేయుతున్నాము. నీవు మా గురించి అంటే పేర్లతో బిరుదులతో ప్రశంసాపూర్వకంగా దమయంతికి పరిచయం చేయాలి.
5: మీరు నేను ఒకే ధ్యేయ సిద్ధికై ప్రయత్నిస్తున్న వారము, నన్ను ఈ విధంగా కోరుట సమంజసమా?
4: నీ శక్తికి మించిన కార్యం కాకపోయినా సాయం చేతులని వాగ్దానం చేసినావు కదా. అవును నలమహారాజా, వాగ్దాన భంగము కానీయకము.
5: సరే, సాయుధ భటుల రక్షణలో ఉండు రాజప్రాంగణములోనికి ప్రవేశించుటెట్లు?
4: మేము దేవతలము, ఇతరుల కంట పడకుండా రాజసౌధ ప్రాంగణములోకి ప్రవేశించు శక్తి నీకు ప్రసాదిస్తున్నాము. నలమహారాజా, మా వరమును మా కొరకై వినియోగించు, వాగ్దాన భంగము కానీయకు.

0: ఆహా, అలనాడు హంస చెప్పిన దానిని మించి ఉన్నది ఈమె సౌందర్య సంపద. ఈమె రూపలావణ్యములు దేవకన్యలను మరపింపచేయొచ్చున్నవి. ఈ ముగ్ధ మనోహర రూపముచే నేను మన్మథబాణ పీడితుడనుకుతున్నాను.
1: ఈ అపురూప మనుజుడెవడే? పురుషులకు ప్రవేశము లేని ఈ ప్రదేశమునకు ఇతడు ఎట్లు రాగలిగాను? అమ్మా దమయంతి దేవి, మన్మథ సమానుడు, దేవేంద్ర సదృశుడు, సూర్య తేజస్వి, చంద్రసముడు అయిన ఈ సుందరాకారుడు ఎవ్వరై ఉండనోపు? నా వలపులరేడు నలమహారాజు కాదు కదా? ఓ మహానుభావ, తామెవ్వరు?
0: నేను దేవదూతను.
1: పురుషులకు నిషిద్ధ ప్రాంతమైన ఇచ్చటకు
0: ఇతరుల కంటపడకుండా సంచరించగల శక్తిని ఆ దేవతలు నాకు ప్రసాదించారు. రేపటి స్వయంవరంలో ఇంద్ర, అగ్ని, యమ, వరుణులలో ఒకరిని తమ భర్తగా ఎంపిక చేసుకోమని కోరటానికి నన్ను దూతగా పంపారు.
1: తమ నామధేయ

0: దమయంతి, మరి నా దేవతా దౌత్యం మాటేమిటి?
1: నలమహారాజా, దేవదూతగా మీ కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించారు. రేపు స్వయంవరంలో నేను ఆ దేవతల సమక్షంలోనే తమను భర్తగా ఎంచుకుంటాను. మీ వాగ్దాన భంగమూ కాదు, మన మనోభీష్టమూ నెరవేరుతుంది.
0: అది మీ విఘ్నతకే వదులుతున్నాను.

0: యమధర్మరాజా, ఏమైనా మధుర స్మృతులు గుర్తుకు వస్తున్నావా? నీలో నీవే నవ్వుకొనుచున్నావు.
1: మన స్వయంవర యాత్ర నవ్వు తెప్పించుతున్నది.
2: అందులో అంత నవ్వుకొనవలసిన విషయమేమున్నది?
1: దమయంతిని చేపట్టాలని బయలుదేరిన మనము చివరకు నల దమయంతులను ఆశీర్వదించి వరాలిచ్చి వచ్చుతున్నావు గదా అని నవ్వు వచ్చుతున్నది.
2: ఎవరా వచ్చుతున్నది? ద్వాపర పురుషుడు, కలిపురుషుడు వలెనున్నారు.
0: అవును, వారే.
1: ఏమిటి విశేషం? దిక్పాలకులు ఇలా ఉజ్జానవనంలో విహరించుతున్నారు.
2: మా విశేషములకేమి గాని మీ ఆగమనంలోని విశేషము?
1: దమయంతి స్వయంవరం జరుగుతున్నదని తెలిసి ఆ సుందరాంగిని చేపట్టాలని దృఢ నిశ్చయంతో ద్వాపర పురుషుడిని తోడుగా తోడ్కొని వెళ్ళుచున్నా.
0: కలి, నువ్వు ఒక జీవితకాలం ఆలస్యం.
1: దేవేంద్ర, పరాచకాలు వద్దు.
3: పరాచకాలు కాదు, దమయంతి స్వయంవరం జరిగిపోయింది.
1: ఆమెచి వరించబడ్డవాడు ఎవడు?
2: నిషిధ మహారాజు నలుడు.
1: నిషిధ మహారాజు నలుడు. ఆ మహారాజ పీఠం చూసే కదా ఈ వలపులు తలపులు. వారిని సింహాసనాచ్యుతిని చేసిన ఈ వరింపులు యావగింపులవుతాయి. విరహం సృష్టించి వినోదం చూస్తారు.
0: కలి, దమయంతి శక్తిని తక్కువ అంచనా వేయకు. నీవు తలచినట్లే మేము తలచి దమయంతి స్వయంవరములో నేను, యమ, అగ్ని, వరుణులము మా దేవతాశక్తితో నలుని రూపములో పాల్గొన్నాము. అసలు నలుడెవరో తెలియక మాలో ఎవరో ఒకరి కంఠసీమన పుష్పమాల వేస్తుందన్న ఆశతో, ఆమె అచంచల భక్తి విశ్వాసముతో దేవీ ప్రార్థన చేసి మేము మా నిజరూపాలలో గోచరమయ్యేటట్లు చేసింది.
1: ఆమె అంత శక్తివంతురాలయ్యైతే నలుడిపై బల పొందుతారు.
2: కలి, నలుడు సత్యదీక్షాదక్షుడు.
1: సత్యదీక్షాదక్షుడే కాని జ్యోత ప్రియుడు కూడా కదా. పాచికను చూసిన మైమరచిపోతాడు. ఆ బలహీనత చాలు. దిక్పాలకులారా, మీ సాక్షిగా చెబుతున్నా, ఆ నలుడికి సర్వ ప్రస్తుత్వం పట్టిస్తారు.
3: ద్వాపర పురుషుడు పాచికలలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. నాకు మనుషుల మధ్య కనపడకుండా మిదిరే పరిజ్ఞానం ఉంది.
1: మీరే చూస్తారుగా ఎంత రసవత్తరంగా నడిపిస్తానో నాటకాన్ని.
0: చూద్దాం. సత్యవ్రతుడైన నలుడు నీ యుక్తులకు కుయుక్తులకు లొంగుతాడో, లేక మీరే ఆ సత్యవ్రత ప్రభావం ముందు మ్రోకరిల్లుతారో, కాలమే నిర్ణయిస్తుంది.
1: కాలం ఇప్పుడు ఈ కలిదే కాలం, కలికాలం.

0: జయము జయము మహారాజులకు, దమయంతి దేవి మగపిల్లవానికి జన్మనిచ్చినది.
1: సంతోషం.
2: మొదటి సంతానంగా మహాలక్ష్మికి జన్మనిచ్చింది దమయంతి. ఇప్పుడు వంశోద్ధారకుడు, భావి సామ్రాట్టుకు జన్మనిచ్చింది. చాలా సంతోషంగా ఉంది.
1: నిజం, మాకు చాలా ఆనందంగా ఉన్నది.
3: అది వరకు మహాలక్ష్మికి జన్మనిచ్చింది, ఇప్పుడు భావి సామ్రాట్టుకు జన్మనిచ్చింది.
4: ఆపు కలిని వెటకారం. జరిగిన యథార్థం అదే కదా. నలుని నలుచుకు తింటానని, నలతమయంతుల దాంపత్యాన్ని విచ్ఛిన్నం చేస్తానని అలనాడు దేవేంద్రాదులతో ప్రగల్భాలు పలికావు. నీ మాటలు నమ్మి ఇంకా ఏదో చేస్తావన్న ఆశతో ఇన్నాళ్ళు నిరీక్షించారు. కానీ వారి దాంపత్యం అత్యంత ఆహ్లాదకరంగా జరుగుతున్నది. సత్యవ్రత దీక్షాదక్షుని కర నీ ఎత్తులు జిత్తులు సాగటం లేదని తేలిపోయింది.
3: ద్వాపర, సరైన సమయం కోసం వేచి చూస్తున్నాను.
4: ఇంకా ఎంత సమయం వేచి చూస్తావు? నలునుకున్న ఏకైక బలహీనత జూదము. నువ్వు ఎన్నోసార్లు మారువేషాలు ధరించి నలుని జూదమునకు ఆహ్వానించినా తిరస్కరించాడు. నలుడు అనవరతం యజ్ఞయాగాదులను నిర్వర్తిస్తూ బ్రాహ్మణులకు అపారంగా దక్షిణలు పంచిపెడుతూ ధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ నీ ప్రవేశానికి అవకాశం లేకుండా చేస్తున్నాడు. ఇంకా నేను పాచికలలో బందీగా ఉండదలుచుకోలేదు. మార్గాంతరం చూసుకో.
3: ద్వాపర, ఇంకొక్క అవకాశం ఇవ్వు. ఎలాగైనా అతని పవిత్రతను ఛేదిస్తాను, నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను.
4: ఇదే ఆఖరి అవకాశం.
3: ఈ నలుడి పవిత్రతను ఛేదించడంగా అపవిత్రతను అంతగా
4: దక్షిణలో పంచిపెడుతూ ధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ నీ ప్రవేశానికి అవకాశం లేకుండా చేస్తున్నాను. ఇంకా నేను పాచికలలో బందీగా ఉండదలుచుకోలేదు.

ఈ నలుడి పవిత్రతను ఛేదించడం ఎలా, అపవిత్రతను అంతకెట్టడం ఎలా? అదిగో నలుడు ఇటే వస్తున్నాడు మూత్రశాలకు వెళ్లటానికి. మూత్ర విసర్జనానంతరం పాద ప్రక్షాళన చేసుకోకుండా పొన్నాగం పండుతాను.

0: రక్షించండి మహారాజా, రక్షించండి.
1: ఎవరిది ఆ ఆర్తనాదం? ఏమి విపత్తు సంభవించింది? ఎవరూ కనపడరేమి? మరి ఆ స్త్రీ ఆర్తనాదం మాటేమిటి? అంతా విచిత్రంగా ఉన్నదే. సంధ్యావందన సమయ ఘంటానాదమది.
2: ద్వాపర, నా పాచిక పారినది. మూత్ర విసర్జనానంతరం పాద ప్రక్షాళన గావించకుండానే సంధ్యావందన మందిర ప్రవేశము చేసినాడు నలుడు. ఈ అశౌచం చాలు నాకు. ఇప్పుడు నువ్వు పాచికల ప్రవేశం చేయి. నలుడితో జూదమాడి రాజ్యం గెలుచుకోమని పుష్కరుణ్ణి ప్రోత్సహిస్తాను. బ్రాహ్మణ వేషంలో పుష్కరుణ్ణి ఇక నేను అనుసరిస్తాను.
3: నిత్య సత్యవ్రత దానగుణ శోభిత దయాసాగర సాధుముని జన హితయక
4: శ్రీ శ్రీ శ్రీ నలమహారాజుల వారికి జయ జయ.
1: తామెవరు? తమ రాకకు కారణము?
5: నన్ను పుష్కరుడంటారు. ఇతను నా మిత్రుడు రాధాంతి.
1: రాధాంత, అదేం పేరు?
4: భారసార నాడు బియ్యంలో సిద్ధాంతి అని వ్రాయబోయి మా తండ్రి చేయి వణికి రాధాంతి అని వ్రాశారట. అప్పటి నుంచి ఆ పేరు ఖాయమైపోయింది.
1: సరి, ఇంతకీ మీ కార్యము?
5: విన్నవించుటకు సంశయముగానున్నది.
1: విన్నవించడానికి వచ్చి సంశయమేలా? విన్నవించండి.
4: మహారాజా, జోద క్రీడలో నిష్ణాతులైన తమతో జూదమాడవలనది మా గురువు గారి కోరిక.
1: జూదమా? జూదమునకు దూరముగా ఉంటున్నాము కదా.
5: బహుముఖ ప్రజ్ఞాశాలురు, ధర్మశాస్త్ర పారంగతులు. తాము జూదరుల చేత జూదమాడడానికి ఆహ్వానించబడ్డవారు. జూదమాడ తిరస్కరించుట అధర్మమని తామెరిగినదే కదా మహారాజా.
1: సరే, సమయాన్ని నిర్ణయించండి.
4: మనోజయంతు మాండవ్యం అన్నారు పెద్దలు, తక్షణమే ఆరంభిద్దాం.
1: మేము నిర్వర్తించవలసిన రాచకార్యములు అనేకమున్నాయి. ఈనాడు సాయం సమయాన్ని నిర్ణయించుకుందాం.
4: బలే బలే బలే.

0: నేను విన్నది నిజమేనా?
1: జూద వినోదము గురించేనా?
0: అది వినోదమా? గెలిచిన వారికి మాత్రమే అది వినోదం.
1: అంతకు మించి మాట్లాడవద్దు దేవి. ఈ క్రీడను ఆపవద్దు. నేను పుష్కరుడికి వాగ్దానం చేశాను, పందెం విషయంలో వెనకాడను. ఎంతైనా సరే,
0: ప్రాచీనులు జూదాన్ని సప్త వ్యసనాలలో చేర్చిన సంగతి తమకు తెలుసు.
1: ఈ విషయంలో నేను వాదన చేయదలుచుకోలేదు.
0: వాదన చేయదలచలేదా? ప్రజలకు మార్గదర్శకులుగా ఉండవలసిన వారు ప్రభువులు. అంతేకాదు, బిడ్డలకు మార్గ నిర్దేశకులు తల్లిదండ్రులు. అన్ని శాస్త్రములు ఎరిగిన మీరే.
1: నేను వాదన చేయదలుచుకోలేదు.

0: దమయంతి, నీవు వారించుచునను నీ మాటను కాదని జూదప్రియుడనై సామ్రాజ్యమనంతయు వడ్డి ఓడినాను. నా వ్యసనమునకు నీవు బిడ్డలు కూడా బలి కావలసి వచ్చింది దమయంతి.
1: ప్రియా, మీరు బాధపడవలదు. విధి బలీయమైనది, విధి చేతిలో ఆటబొమ్మలం మనం.
0: నీరు మాత్రమే స్వీకరిస్తూ ఈ అరణ్యానికి చేరుకున్నాము. ఫలములేమైనా దొరుకుతాయేమో చూచి వచ్చదు.
1: నా పతిదేవులేరి, వారి జాడ తెలియకున్నదే ఆహారమునకై ఏదుకునుకు వెళ్లినారు.
2: ఇదేమి ప్రియా, పొదల మాటలు నక్కి ఉన్నారు?
0: ఆ పాచికలు నన్ను వెంటాడి వేటాడుచున్నది.
1: పాచికలు వెంటాడి వేటాడుటయా?
0: అవును దేవి, ఒక తటాకము కడనున్న పక్షుల గుంపును చూసి వాటిని పట్టుకున్నటకు నే కట్టుకున్న వస్త్రాన్ని బలగా విసిరాను. అప్పుడు ఆ పక్షులు నా వస్త్రాన్ని తీసుకుని ఆకాశానికి ఎగిరిపోయాయి. అలా ఎగిరిపోతూ, ఓ నలమహారాజా, నీ సంపదను నీ రాజ్యాన్ని మోసగించి చేజిక్కించుకున్న పాచికలము మేము, పక్షుల రూపంలో వచ్చి నిన్ను మోసగించి నీ కట్టుబట్టలు కూడా తీసుకుని పోవచ్చున్నామంటూ అదృశ్యమైపోయాయి దేవి.
1: ఎంత దౌర్భాగ్యం! ఇప్పుడు ఏమిటి గత్యంతరం? ప్రభు, మీకు అభ్యంతరం లేకున్నచో నా చీరలో సగభాగమును ఇచ్చేదను.
0: అన్య మార్గము లేదు దేవి, అన్య మార్గము లేదు.

0: అయ్యో, అనేక అక్షౌహిణి పట్టి బ్రహ్మోత్తరంబుగా ప్రజా పరిపాలన చేసిన నల చక్రవర్తి ఈనాడు చీరలో అర్ధ భాగము కట్టుకొనవలసి వచ్చినది. అయ్యో, ఏమి దౌర్భాగ్యము! రాణేశ్వర, అయ్యో, ప్రభు, ఈ దుర్భర స్థితి నుండి బయటపడుటకు మీ మిత్రుడు విదర్భరాజు కడకు పోవుటయే ఉత్తమమని తోచుచున్నది.
1: కానీ దేవి, ఒకప్పుడు అతని రాజ్యానికి అత్యంత వైభవముగా వెళ్లిన వారము ఇప్పుడు ఈ స్థితిలో వెళ్ళటకు నా మనస్సు అంగీకరించటలేదు దేవి, అంగీకరించటలేదు.
0: అవును, అది నిజమే. ప్రభు, అలసట చీ నిద్ర వచ్చుచున్నది. కొద్దిసేపు విశ్రమించదము.
1: అటులనే దేవి,

0: దమయంతి పరితాపమును ఓర్వలేదు. నేను ఈమెను వదిలి వెళ్లిన కాని ఈమె బంధుగణము కడుకు వెళ్ళదు. కాని ఈమెను ఈ స్థితిలో ఈ కీకారణ్యములో వదిలి వెళ్ళుటకు మనస్సు అంగీకరింపుకునను. ఆమె క్షేమం కోసం వేడుక తప్పదు. ఆమె క్షేమం కోసం వేడుక తప్పదు.
1: నల మహారాజా, ఎక్కడున్నారు? ఏమిది నా ప్రియ సఖుని జాడ తెలియకున్నది?
2: మహారాజా, ఏమిది తమ జాడ తెలియకున్నది? అయ్యో, సువిశాలమైన భూమండలాన్ని సంరక్షించగల సామర్థ్యం ఉన్న నీవు నన్ను ఈ విధంగా వదిలి వెళ్లడం సమంజసమా? పాణిగ్రహణ సమయమున ఎట్టి పరిస్థితులలోనూ నన్ను వీడనని శపథం చేసిన నీవు ఇలా ఇప్పుడు నన్ను కీకారణ్యంలో విడిచిపోవడం నీకు తగునా? ఎంతలకీ కఠినత్వం మహారాజా, నీ మాట నిలుపుకో, నీ మాట నిలుపుకో. అయ్యో, ఓ సహకార వృక్షమా, నా భర్త నల మహారాజును చూశావా? ఓ పున్నాగ వృక్షమా, పురుషులలో పున్నాగుడైన నా భర్తను చూశావా? అశోక వృక్షమా, ఉత్తములకు మిత్రుల శోకాన్ని నివారించే నల చక్రవర్తిని నీవు గాని చూచితివా? ఏమి ఎవరూ చూడలేదా? క్రూర మృగాలు, పావులు, దొంగలు, కిరాతకులు తిరిగే అడవిలో నాకు దిక్కెవరు? నాకిక్కడ దిక్కెవరు?

0: అన్న మాటను నిలబెట్టుకున్నటకై రాజ్యాన్ని సర్వసంపదల్ని పణంగా పెట్టి జూదమాడి సర్వం కోల్పోయిన నా సత్యసంధతను సర్వలోకములు మెచ్చిన మెచ్చవచ్చుగాని వివాహ సమయములు దమయంతిని ఎట్టి పరిస్థితులలోనూ వీడనని చేసిన శపథానికి పంకము వాటిల్లింది కదా. ఏమి ఏమా ఎగిసిపడుతున్న మంటలు? అరణ్యమును దహించి వేయుచున్నవి.
1: మహారాజా, నన్ను రక్షించు! ఈ అగ్ని చీరలలో నేను దహించి వేయబడుతున్నాను. ప్రాణభిక్ష పెట్టు మహారాజా.

0: ప్రాణభిక్ష పెట్టమని ప్రాధాన్యపడి రక్షించడానికి వచ్చిన నన్నే కాటివేసి వికృత రూపుడిగా మారుస్తావా నిన్ను?
1: ఆగు మహారాజా, నీవు నాచే కరవబడినందుకు విచారించకు. నా పేరు కర్కోటకుడు. కర్మవశాన ఒక బ్రహ్మర్షిని నిందించి అతడి శాపం వలన కదలలేకుండా పడి ఉన్న నన్ను రక్షించి నాకు పునర్జన్మ ప్రసాదించావు. నీ వలనే నేను నిజరూపాన్ని పొందాను. నీవు చేసిన మేలుకు కృతజ్ఞతగానే నిన్ను కాటువేశాను.
0: కృతజ్ఞతతో కాటువేశావా?
1: అవును, నా కాటు వల్ల నీవు వికృత రూపుడవటం వలన నీకు మేలే జరుగుతుంది. నిన్ను ఎవరైనా గుర్తిస్తే నీకు కీడు, కనుక నీకిప్పుడు ఆ భయం తొలగింది. నా విషం నీ శరీరములో ఉన్నంతకాలం నీకు విషసర్పాల భయంగాని పిశాచ రాక్షస భీతిగాని శత్రుభయంగాని ఉండదు. త్వరలోనే నీ కష్టాలు తీరుతాయి. అప్పుడు నన్ను స్మరించు, నీ అసలు రూపాన్ని ప్రసాదిస్తాను.
0: ఏమిటో, అంతయూ అతి విచిత్రముగను అగమ్యగోచరముగను ఉన్నది.
1: ఇందులో వ్యధ చెందవలసినదేమీ లేదు. ఇక్ష్వాకు వంశీయుడైన ఋతుపర్ణుడనే మహారాజు భూమండలములో సుప్రసిద్ధుడు. అతని కొలువులో బాహుకుడనే పేరుతో రథసారథిగా ప్రవేశించు. అతడికి నీ అశ్వహృదయ విద్యను ఉపదేశించి అతడి నుండి నీవు అక్షహృదయ విద్యను స్వీకరించు. నీ అశ్వశిక్షణా చతురతను, పాకకళా ప్రావీణ్యాన్ని, శిల్ప విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ మహారాజుకు అనతి కాలములోనే అత్యంత ప్రీతిపాత్రుడువు కాగలవు. మరి సెలవా నల మహారాజా.

0: ఆగు తల్లి, నీ చరిత్ర మొత్తం అవగతమైంది. ఇవన్నీ కలి ప్రభావం వల్ల ఏర్పడ్డ కష్టాలు, అన్నీ త్వరలోనే సమసిపోతాయి.
1: అయితే ఇప్పుడు నా భర్త వచ్చి నన్ను కలుస్తారా?
0: త్వరలోనే కలుసుకుంటావు తల్లి. నేటి నుండి 7వ రోజున నీవు భూపతిపురం చేరుకుంటావు. రాజమాత నిన్ను ఆదరిస్తుంది. ఆమెతో నీకు బంధుత్వం కలుస్తుంది. ఆమె నిన్ను నీ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తుంది. ధైర్యంగా ముందుకు సాగు తల్లి. ఆయుష్మాన్ భవ.
2: అనతి కాలంలోనే మా అశ్వారును చక్కగా తీర్చిదిద్ది అశ్వములకు ఉత్తమ శిక్షణనిచ్చావు. మాకు చాలా ఆనందముగానున్నది. నీ అశ్వచోదన రహస్యములను నాకు బోధింపుము.
3: బోధించెదురు కాని ప్రతిగా మీరు మరేదైనా అద్భుత విద్యను నాకు బోధించవలెను.
2: తప్పకుండా. నేను అక్షయ హృదయ విద్యనెరిగిన వాడును.
3: అక్షయ హృదయ విద్యయా?
2: అవును. ఏదైనా వస్తు సమూహమును చూసిన వెంటనే సమూహములో ఎన్ని వస్తువులు కలవో తక్షణమే చెప్పగలను. ఈ విద్యను శాస్త్రీయంగా అభ్యసించిన వారు పాపాల నుండి, దుర్గుణాల నుండి, విషము నుండి విముక్తి పొందుతారు.
3: మహారాజా,
2: నన్ను పరీక్షించాలన్న కోరిక?
3: అన్యథా భావించకండి.
2: యథార్థాన్ని తెలుసుకోవడం మంచి లక్షణం.
3: ఒక్క క్షణం.
2: నీవు తెచ్చిన కొమ్మకు 18 కాయలు ఉన్నాయి. ఇక ఆకులు.
3: ముందు కాయలు లెక్క పెట్టనియండి, తర్వాత ఆకుల సంఖ్య చెబుదురు గాని. అద్భుతం మహారాజా, సరిగ్గా 18 కాయలే ఉన్నాయి. మరి ఆకుల సంఖ్య చెప్పండి.
2: ఆకుల సంఖ్య నాకు తెలుసు గాని నేను చెప్పను.
3: అదేంటి మహారాజా?
2: నీకు ఇప్పుడు అక్షయ హృదయ విద్యను బోధిస్తాను. అప్పుడు నీవే చెప్పి నీవే లెక్క పెట్టుకోవచ్చు. ఇలా దగ్గర కదా
3: చెప్పండి.
2: అక్షయ హృదయ విద్యా మంత్రం 3వ వారు వినకూడదు. అందువల్ల నీ చెవిలో చెబుతాను. నీవు ఎవరికీ వినబడకుండా స్మరించుకో.
3: అటులనే మహారాజా, ఆ కొమ్మకున్న ఆకులు 225 కదా?
2: నేను చెప్పడం ఎందుకు? నీవే లెక్కపెట్టి నిర్ధారించుకో. నా కోసం మంత్రివర్యులు వేచి ఉంటారు. వారికి కొన్ని సూచనలిచ్చి వస్తాను.
4: క్షమించండి నలమహారాజా, క్షమించండి.
3: ఎవరు నువ్వు? నేను నలమహారాజును కాను, బాహుకుడనే అశ్వశిక్షకుడును, అశ్వచోదకుడును.
4: నీ దుస్థితికి, భార్యతో ఎడబాటుకు కారణభూతుడైన కలిని నేను. నిన్ను ఆవహించి నీవు అష్టకష్టాలు పడేటట్లు చేశాను. నీవు అక్షయ హృదయ విద్య అభ్యసించడం వల్ల నీ సర్వపాపాలు హరించుకుపోయాయి. నా నుండి నీకు విముక్తి లభించింది.
3: ఒరే పాపి, సన్మార్గవర్తనుల జీవితాలని సర్వనాశనం చేసి మానవాళిలో అణువణువున అశాంతిని సృష్టించి ధర్మాన్ని వంటికాలిన కుంటినక నడిచేటట్లు చేస్తున్న నిన్ను
4: క్షమించగల మహారాజా, క్షమించు. నిన్ను ఆవహించి నేను కష్టాలు కొని తెచ్చుకున్నాను.
3: నీకు కష్టాలా?
4: అవును. నిన్ను కాటు వేసిన కర్కోటక విష ప్రభావం చేత నా శరీరం అంతా దహించి వేయబడింది. నిన్ను వదిలిపోవాలని విశ్వప్రయత్నం చేశాను, నాకు సాధ్యం కాలేదు. ఈ అక్షయ హృదయ విద్యా ప్రభావం చేత నాకు విముక్తి లభించింది. నీకు జయము కలుగుగాక.
5: బాధపడకమ్మా, ఆ మునిపొంగవుని మాటల యథార్థములై నీవు మా కడకు చేరావు. ఆ సత్యవాక్కులు ఫలించి త్వరలోనే నీ పతిదేవుడు నిన్ను చేరుతాడు. అందుకనే కదా నలుని అన్వేషణకై అన్ని రాజ్యాలకు దూతలను పంపాను.
6: మహారాజులకు జయము జయము.
1: పర్ణాదుడా, నా భర్త ఆచూకీ ఏమైనా తెలిసినదా?
6: అమ్మా, నేను అయోధ్యకు వెళ్లి రుద్దుపూర్ణుడి సభలో మాటల సందర్భంలో మీరు చెప్పినట్లుగానే మీ ప్రస్తావన, మన రాజ్యయోగ క్షేమాలు చెప్పాను. అందరి ముఖ కవళికలు పరిశీలించాను. బాహుకుడనే అశ్వశిక్షకుడి ముఖంలో మార్పులు స్పష్టంగా గోచరమయ్యాయమ్మా. అతడు అశ్వములను అత్యంత వేగముగా నడపగలడట.
1: అతడు నల మహారాజే అయి ఉండవచ్చు,
6: కాని అతడు కురూపి వికృతాకారుడమ్మా.
1: అలనాడు మా స్వయంవర సమయమందు ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు అనేక వరాలిచ్చారు కదా. వరప్రభావంతో ఎవరూ కనిపెట్టకుండడానికై రూపం మార్చుకున్నారేమో.
5: అటులైన చిన్న ఉపాయం తల్లి దమయంతి, నీ స్వయంవరం ప్రకటిస్తాను.
1: అమంగళము ప్రతిహతమగుగాక. ఏమి ఈ వైపరీత్యం, ఏమి ఈ వైపరీత్యం!
5: దుఃఖము మాని శాంతముగా విను తల్లి. అయోధ్య రాజ్యమునకు విదర్భ రాజ్యమునకు 100 ఆమడల దూరమున్నది. నీ స్వయంవరమని విదర్భరాజుకి మాత్రమే ఆహ్వానము పంపుతాను. అది ఒక్కరోజు గడువులో. 100 ఆమడల దూరం ఒక్కరోజులో చేర్చగల నైపుణ్యం ఒక్క నలునికి మాత్రమే ఉన్నది. ఈ చర్య వల్ల మన అనుమానం నివృత్తి అవుతుంది.
1: మీ ఇష్టము తండ్రి.

కర్దినాల మహారాజు రథఘోషయే. పరాక్రమోపేతుడైన నలుని కలుసుకునే శుభదినం ఆసన్నమైనట్టు నా మనస్సు పులకించుచున్నది. ఆహా,

0: జగదేక సుందరుడైన ఆ నల మహారాజు ఎక్కడ? ఈ వికృత రూపుడెక్కడ?
1: ఓహో,
0: స్వయంవరం గురించి ఇతడు ఆవేదన చెందుచున్న తీరు ఇతడు నలుడేనన్న నమ్మకాన్ని కలిగించుచున్నది. ఈతనితో సంభాషించిన అంతయు తేటతెల్ల మగును. ఆర్యా, తామెవరు?
2: తామెవ్వరు?
0: దమయంతీదేవి ఇష్టసఖిని. తామెవరో చెప్పినారు కాదు?
2: అమిత ప్రేమతో దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు కదా, దానికి ఋతుపర్ణ మహారాజును తొక్కుని వచ్చిన రథసారథినిలేండి.
0: ఓహో, అయోధ్య నుండి 100 ఆమడల దూరాన్ని ఒక్కరోజులో అత్యంత వేగంగా నడిపిన రథసారథివా? సృష్టిలో రథసారథ్యంలో అత్యంత ప్రవీణుడైన నలుని మించిన ప్రజ్ఞావంతుని వలెనున్నావే.
2: నలుని వంటి దురదృష్టవంతుని సంగతి ఇప్పుడు ఎందుకులేండి?
0: నలునిపై చాలా కనికరం చూపిస్తున్నావు. తన మాట కాదని జూదంలో సర్వం కోల్పోయినా ఒక్క మాటైనా అనక నలునిపై ప్రాణాలు పెట్టుకుని అడవులకు సైతం అనుసరించిన అర్ధాంగిని నిర్దాక్షిణ్యంగా అడవిలో వదిలి వెళ్లిన కఠినాత్ముడు ఆ నలుడు. దేవతాశ్రేష్ఠులను సైతం తిరస్కరించి నలుని ఎన్నుకున్న ప్రేమమూర్తిని, ఇద్దరు బిడ్డల తల్లిని కీకారణ్యంలో క్రూర మృగాలకు ఎరగా వేసి తన త్రోవ తాను చూసుకున్న నిర్దయుడు ఆ నలుడు.
2: ఆ నలుడి విషయం ఇప్పుడు వదిలేయండి.
0: క్షమార్హంగాని నలుని చర్యల్ని ఎందుకు వదలాలి? కనపడితే అతన్ని నిలదీస్తాను, పెళ్లినాడు చేసిన ప్రమాణాలకు తిలోదకాలిచ్చిన అతని చర్యలను గర్హిస్తాను.
2: ఆగో, నలుడిపై ఇచ్చమొచ్చిన రీతిలో నిందలు వేస్తున్నావే, దుర్భాషలాడుతున్నావే. మరి దమయంతి ద్వితీయ స్వయంవరానికి అంగీకరించడం సమర్థనీయమా, శాస్త్రీయమా? ఎంత ఏక్షమైన చర్య చెప్పండి. దమయంతి!
0: క్షమించండి ప్రాణేశ్వర, ఇదంతా తమను గుర్తించడానికి వేసిన పథకం మాత్రమే. ఋతుపర్ణుని రాజ్యంలో బాహుకుని పేరుతో జీవనం కొనసాగిస్తున్న రథచోదకులు తామేనన్న సంశయాన్ని నివృత్తి చేసుకోవడానికి మాత్రమే ఈ చర్య. అందువల్లే ఋతుపర్ణుడికి మాత్రమే ఈ స్వయంవరాహ్వానం పంపబడింది. మా పథకం ఫలించింది, నా అదృష్టం పండింది, మిమ్మల్ని చేరుకోగలిగాను. మహారాజా, నాలో ఎటువంటి పాపపు తలంపు గాని పరపురుషుని పట్ల వ్యామోహం గాని లేవు. మహారాజా, నాలో నిజంగా ద్వితీయ స్వయంవరం తలంపు ఉంటే పంచభూతాలు నన్ను దహించివేయుగాక, నన్ను దహించివేయుగాక.
3: శపథం చేసి నీ పాతివ్రత్య మహిమను వ్యర్థం చేసుకోకు. నల మహారాజా, నీ సంశయ నివృత్తి అయ్యిందా?
2: దమయంతిని నేనేనాడూ సంశయించలేదు. ద్వితీయ స్వయంవరం మాట విని కలత చెందాను, ఆవేదనకు గురయ్యాను. నా తప్పిదాన్ని మన్నించండి.
4: ఇందులో ఎవ్వరి తప్పు లేదు. కలి ప్రభావంచే నలదమయంతుల జీవితాలు అతలాకుతలమైనాయి. దమయంతి పాతివ్రత్యం, నలుని సౌశీల్యం వారిని కలి ప్రభావం నుంచి విముక్తి కలిగించాయి. నల మహారాజా, కర్కోటకుణ్ణి స్మరించి నీ నిజరూపాన్ని, పూర్వ వైభవాన్ని పొందు.
2: ధన్యోస్మి.
3: నారద మునీంద్ర, నలదమయంతులిరువురు ధర్మపరాయణులు, సౌశీల్యవంతులు గనుక కలిప్రభావము నుండి విముక్తి పొందారు. మరి సామాన్యుల మాటేమిటి?
4: తరుణోపాయం ఉన్నది.

0: నలదమయంతుల పుణ్య వృత్తాంతమును స్మరించినంత మాత్రాన కలిదోష నివారణ జరుగుతుంది.
1: నారద మహర్షికి జయము జయము.
2: పుణ్య దంపతులు నలదమయంతులకు
1: జయము జయము.
0: నారాయణ నారాయణ.

ఊటీ జీవితమే నాటకరంగం కార్యక్రమంలో మీరు ఊటీ సాయి భక్తులు సాయి భగవానుని దివ్య సమక్షంలో ఫిబ్రవరి 21వ తేదీ 2014వ సంవత్సరంలో అందించిన నలదమయంతి నాటికను విన్నారు కదా. వచ్చేవారం మరొక చక్కని నాటికతో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సాయిరాం.

మహేశ్వరుని అందెల గల్లు నాకు ప్రాణం పోసిన అమృత చల్లు. నేను పూరించే శంఖారావం నిఖిల సృష్టికి ఆవిర్భావం. నా హృదయ వేదిక జనన మరణాల గీతిక. నా వైభవ పోలిక ప్రపంచపు అందాల దీపిక. స్తంభించిన శిఖరం శాంతించని సగరం. పవిత్రపు అనలం అగుపించని అనిలం. సకలం ద్వంద్వత్వపు సమరం. అదే నా సృష్టికి మూలం, అదే నా ప్రాణబీజం. నేనే నాట్యం, నేనే నృత్యం. ఓ అనంత తేజో విలాసమూర్తి, ఓ అవ్యాజ కారుణ్య చక్రవర్తి, ఓ శత సహస్ర మాతృవాత్సల్య సింధు, ఓ దీనజనానన బంధువు. నా శ్రమ ఓ బిందువై మీ పాదం కడగని, నా ప్రేమ ఓ బంధమై మీ హృదయం తాకని, నా ప్రతి భంగిమ నేను మీకు ఎత్తే నీరాజనం, నా ప్రతి హావభావం నేను మీ పాదాన నిలిపే పుష్పజాలం. Thou art the awareness of existence. Thou art the life in evolution. Thou art the changeless, inseparable rock bed under the ceaseless flow of the world. Thou art the consciousness of omnipresence. In thy realm of beauty, life flows to perfection. Knowledge fructifies into wisdom, and duality dons the garb of unity. I perceive thee in the splendor of 16 forms. I bow to the Lord Vishnu. I bow to thee in awe and reverence.

0: In a recent interaction with his students, the divine unraveled the mystic symbolism of the sequence of Lord's descent in the 10 forms. He said, Dashavatara in reality is evolution of human life. The life cell swims in the fluid like a fish. The zygote represents the tortoise. Embryo in the initial stages is in the form of Varaha, the boar. Vamana is the little newborn. The little child should grow to encompass the entire universe. Then alone life stands complete. Our awareness and understanding are still in their infancy. O Master, only with your touch we shall evolve to embrace entirety.
1: జీవితానికి అర్థం కనుమరుగైనప్పుడు, సమాజంలో స్వార్థం ధర్మాన్ని దొంగిలించినప్పుడు, వేదం వాదాలకు అమ్ముడు పోయినప్పుడు, సాకార సాక్షాత్కారునికై భక్తుడు తపించినప్పుడు, జన్మమే ఎరుగని జగన్మూలుడు యుగాల తరబడి ఈ భూమిపై అవతరిస్తూనే ఉన్నాడు. దశావతారాలు మానవ పురోగతికి, పరమ ప్రేమ పట్టువదలక పరితపిస్తున్నదన్న సత్యానికి మౌన సంతకాలు. ప్రతి అవతారం ఓ ప్రేమ ప్రబంధం. జలచరాల నుండి జీవం ఉభయచరాలకు తరలిందని, క్రూర మృగంగా ఎదిగిందని, మానవునిగా తర్వాత మారిందని, అరిషడ్ వర్గాలను అధిరోహించిన ప్రతి మానవుడు పర్తివాసుడని లోకానికి ప్రబోధించిన భగవంతుని విధానమే ఈ దశావతార నృత్యం.

0: O Lord, your descent on this earth is an act of extreme compassion. The Creator created Himself in all the limitations to elevate His creation. His glory became the glory of His creation. His story became the story of His creation. Fortunate art thou, O man, to behold His limitless entity in the beautiful mantle adorned by an ochre robe. In His age, I see the end of darkness. I see the end of ignorance. I see hope. I see faith. I see His resplendent countenance. I see His radiating smile.
1: Swami, మీ స్పర్శతో కఠిన శిలాహృదయాలు కారుణ్య సాగరాలుగా మారుతాయి. మీ కరుణా వీక్షణాలు మానవుని మనసుల మాలిన్యాలను ప్రక్షాళన చేసే పరమ పవిత్ర ప్రేమ ప్రవాహాలు. మనిషిని మాధవునిగా దిద్దుతూ భువనే స్వర్గముగా మార్చుతూ మానవ నాగరికతకు రూపురేఖలను తిరిగి రాసే మీ దివ్యావతార వైభవాన్ని ఈ విధంగా ఊహిస్తుంది నా మనసు.